0: That is why you would have seen in the railway department, less luggage, more comfort makes travel a pleasure. We are undertaking the journey of life. We have purchased a ticket. We have entered the train of our body.
1: మాట్లాడు, ఇంకే విధమైన పాటలు పాడు, బలు చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: యు మే స్లీప్, యు మే సింగ్, యు మే టాక్, వాట్ ఎవర్ యు మే బి డూయింగ్, దిస్ జర్నీ ఇస్ గోయింగ్ ఆన్.
1: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి, స్టేషన్ వరకు నిలుచుకుండా.
0: దిస్ కంపార్ట్మెంట్ ఇస్ గోయింగ్ ఆన్ మూవింగ్, ఇట్స్ నాట్ స్టాపింగ్ ఇన్ ఎనీ స్టేషన్.
1: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: వేర్ దర్ ఇస్ అ స్టేషన్ ఇట్ విల్ స్టాప్.
1: కనుక మన జీవితం యొక్క స్టేషన్ ఎక్కడి? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
1: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకు సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
1: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: The luggage which is in the form of our desires should be diminished by.
1: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
0: Today man's desires are many, they are reaching the sky.
1: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
0: Man is thinking of many thoughts.
1: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
0: A poet who has produced one book wants to produce 10 books.
1: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
0: An individual who has built a house wants to build 4 more houses.
1: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి రూపాయలు కావాలని ఆశపడుతున్నాడు.
0: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
1: జ్ఞానడ పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
0: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్, బట్ టువర్డ్స్ ది ఎండ్, అట్ సమ్ మోమెంట్, అట్ సమ్ సెకండ్, దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
1: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వీ హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
1: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్నదృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
0: The mansions which we see in our dream do not exist when we wake up.
1: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
0: All that we see in this dream of the world, they are not the truth.
1: కనుక మనం జగత్తంతా కూడా దృశ్య కల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
1: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
1: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
1: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి ఆమ్నిప్రెజెంట్ యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
1: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
1: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
1: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
1: Prema swaroopulara, kannulu matram manakichadu bhagavantudu.
0: Prema swaroopas, God has given us the eyes.
1: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
1: Chudagaladu matram.
0: They can only see.
1: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
1: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
1: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
1: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
1: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in two ways.
1: Taste chudagaladu, matalu cheppagaladu.
0: It can taste and it can speak.
1: Kanuka idi chaala shaktivantamainatundi kanuka motta motta manam tongue ni control cheskovali.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
1: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
0: This tongue can commit 4 types of sin.
1: Asatyamaadatam okati.
0: To speak untruth is one.
1: Chaadeli cheppatam rendovadi.
0: To speak ill of others is another.
1: Inka పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
1: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: much is the
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుందని.
0: By these four methods, the tongue is accumulating sins.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిఖ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control
1: it. Only
0: when we can control this palate or the tongue, will we be able to control our vision.
1: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది ఫైవ్ సెన్సరీ ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always is the
1: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుందని.
0: By these four methods the tongue is accumulating sins.
1: కనుక మనం ఈ మొట్టమొదట జిఖ్వే రసగ్ని

0: ని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
1: దట్ ఈస్ వై ఇన్ ది ఓల్డ్ డేస్ ది రిషీస్ హావ్ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రమోట్ బై సైలెన్స్ దేర్ స్ట్రెంగ్త్.
0: అధిక భాష చేత జ్ఞాపశక్తి తగ్గిపోతుండాలి.
1: By talking too much, one's own strength and memory
0: మన యొక్క ఆత్మశక్తి కరిగిపోతుండాలి.
1: Our strength of the ఆత్మ melts away.
0: నరాలు బలహీనమైపోతుండాలి.
1: Our nerves become weak.
0: సమాజంలో చెడ్డ పేరు వస్తుండాలి.
1: In the society we get a bad name.
0: కనుక మనము quiet గా కొంతవరకు నిశ్శబ్దంగా అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
1: సో క్వైట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిది చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
1: To train oneself in this manner in his daily life.
0: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
1: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
0: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
1: Man lives every day with three types of sadhana.
0: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన,
1: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
0: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
1: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్ హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
0: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
1: జప అండ్ ధ్యాన ఈస్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
0: వ్యక్తిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
1: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
0: సమాజంలో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
1: Entering the society and making others' life bearable and happy.
0: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితము అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
1: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
0: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
1: We should not have in our mind some kind of a selfish desire and serve
0: ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
1: This entire world is the form of God.
0: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
1: Serving society should be regarded by others
0: as మానవ సేవనే మానవ సేవ.
1: To serve man is to serve
0: జన సేవనే జనార్దన సేవ.
1: To serve human beings is to serve జనార్దన.
0: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడా నిత్య కళ్యాణ పచ్చలతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there's no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
0: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
1: We should regard any change in the country, in the time and in the situation as not affecting
0: bharat desame na desam anetundi swarthamlo kuda manam undakoddu anni desamulu manave.
1: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
0: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
1: In a big mansion, each country is like a room in the mansion.
0: Adeka vishwamu anetundi oka pedda gruham.
1: We should regard the entire world as a mansion.
0: Ee vishwam anetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
1: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
0: కనుక ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినోభవంత.
1: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
0: ఇట్టి సమతత్వాన్ని, ఇట్టి ప్రేమతత్వాన్ని, దివ్యమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడాను ఏనాడు అభివృద్ధి పొందుతాడో, ఏనాడు దీనిని అభివృద్ధి గావించుకుంటాడో ఆనాడే మన జీవితం కూడాను ధన్యమైపోతుంది.
1: Such equal attitude and such love and compassion to everyone, if you can promote, that day our life's purpose would have been fulfilled.
2: You were listening to a Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

நடத்த இன்னும் வேரெத்தி எருக பரத்து சாது சத்குண

0: people aspire for exalted positions and good times, but they don't desire jnana, wisdom, and they don't aspire to be wise, endowed with good intellect, nor good conduct either. What else, what more is to be communicated to this assembly of noble souls?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Jagatilo Pavarulu Modalukoni Paramahamsa Varaku Kuti Peda Modalukoni Kotisaranu Varaku తనంతాను పరిచయం చేసుకున్న సమయంలో నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగపెడుతుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ రైట్ ఫ్రమ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్ టు ద లెవెల్ ఆఫ్ ద రియలైజ్డ్ సోల్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: పచ్చి పచ్చి మృగాదులకు మాటలు రాకపోవటం చేత అవి కూడాను నేను నేను అని ఉపయోగించలేకపోతున్నాయి, కానీ వాటికి మాటలే వచ్చి ఉండినా అవి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరించుకుంటున్నాను.
0: బర్డ్స్ అండ్ బీస్ట్ అనిమల్స్ హ్యావ్ నో వెర్బల్ ఎక్స్ప్రెషన్. హ్యాడ్ దే బీన్ endowed, gifted with this expression by word, they too would have used this I to introduce themselves.
1: Nenu aneetvanti tattvamu idi upanishad vakyamu.
0: This I is upanishadic in its origin.
1: Nenu aneetvanti padamu aadhyatmika samskruti yandu pradhana padamu.
0: This I is an important word in spiritual literature.
1: Nenu ane padamu samanyamainatuvanti padam kadu.
0: This word I is not an ordinary one.
1: Aham brahmasmi idi upanishad vakyamu.
0: The declaration of Upanishad is aham brahmasmi.
1: Brahmaku purvame aham aneetuvanti nenu ప్రారంభమైంది.
0: ప్రయర్ టు బ్రహ్మన్ దిస్ అహం స్టార్టెడ్.
1: అహం బ్రహ్మాస్ అనగా నేను వచ్చిన తర్వాతనే బ్రహ్మ పదం వస్తుంటుంది.
0: అహం అండ్ ఐ ద బ్రహ్మన్ ద డివైన్ కమ్స్ నెక్స్ట్.
1: జగత్తునందు రామకృష్ణ అవతారాదులు కూడాను పేర్లు పెట్టినవే కానీ అవి వారు కాదు.
0: Incarnations like Rama and Krishna, they were named so, christened so, not born with the name.
1: వారికి సరియైనటువంటి పేదము సత్యమైన పేరు నిత్యమైన పేరు అహం అహం అహం.
0: The true name in reality is aham I.
1: నేను నేను నేను అనే పదమే మొట్టమొదటి పేరు భగవంతునకు.
0: The first name of the divine is this I, నేను.
1: మిగిలిన పేర్లన్నీ కూడాను వారి ఆనందమునకై వారి సంతృప్తనకై ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునకై పెట్టుకున్న పేర్లే, కాని నిజమైన పేరు అహం అహం.
0: ద రెస్ట్ ఆఫ్ ద నేమ్స్ గివెన్ టు అస్ ఆర్ ఫర్ వరల్డ్లీ యూటిలిటీ, వరల్డ్లీ వాల్యూ అండ్ ఫర్ అవర్ ప్లెజర్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: కేవలము మనస్సు యొక్క వికారం చేతనే ఈ భ్రాంతులను మనము అభివృద్ధి గావించుకుంటున్నాం.
0: ద ఇల్యూజన్స్ ఆర్ డ్యూ టు అవర్ మెంటల్ పర్వర్షన్స్.
1: మనసు వంపు లేక చేసుకోవటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్ట్రైటన్ అవర్ మైండ్ విదౌట్ ఎనీ బెండ్.
1: బ్రాను తిప్పవచ్చు మరి వంపు లేకుండా.
0: We can straighten a tree without any bend anywhere.
1: Trippavachu idi tinnaganu.
0: We can straighten it.
1: Manasu trippagalara mari vampu lekunda
0: Can you straighten your mind without any bent?
1: ఇది అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్.
1: కనుక మనస్సును సక్రమమైన మార్గంలో పెట్టుకోవటమే సాధన యొక్క ప్రధాన లక్ష్యము.
0: ది ఎయిమ్ ఆఫ్ స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ టు స్ట్రైట్ అవర్ మైండ్ టు సెట్ ఇట్ రైట్ అండ్ ప్రాపర్.
1: లోకములో అనేక మంది అనేక విధములైన సాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ అండర్టేక్ సెవెరల్ స్పిరిచువల్ ఎండివర్స్.
1: ఈ సాధనలన్నీ కూడాను మానసిక యొక్క వికారములు కమిటై తృప్తిని అందించినవి.
0: ఆల్ ది స్పిరిచువల్ పార్ట్స్ విల్ గివ్ అస్ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్.
1: కానీ నిజమైన తృప్తిని అందించినది నేను నేను నేను.
0: ఇన్ ఫ్యాక్ట్ ద రియల్ సాటిస్ఫాక్షన్ యూ గెట్ బై యూజింగ్ దిస్ వర్డ్ ఐ.
1: భగవత్ తత్వాన్ని గుర్తించుకునలేనటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో ఆరాధన సలుపుతున్నారు.
0: మెనీ హూ కెనాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది డివినిటీ గివ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ టు గాడ్.
1: బ్రహ్మాండం అంతటా ప్రబలచుండెడి తనకు ఆలయంబున మర్చ నలవయగునా.
0: ద గాడ్ ఈజ్ యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్ కెన్ యూ లిమిట్ హిమ్ ఇన్ ఎ టెంపుల్.
1: కోటి సూర్యుల కాంతి మేటి కలిగిన తనకు ప్రమిద దీపమునే వారు పట్టగలరు.
0: When God has got the effulgence and brilliance of 1 crore of suns, can you hold a lamp in front of him?
1: అజహరాదులకైన అందని తనకును ఏ రూపు నివుగన ఎవరి తరము.
0: When Brahman, the creator, himself cannot comprehend the divinity, what form can you give him?
1: సర్వ జలములియందు సంచరించేది తనకు సరైన పేరు సాధ్యమగునా.
0: When God dwells in all of the beings, what name can you give him?
1: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చబోజ్యము తనకు పెట్టదగున.
0: When the entire universe lies there in his belly, can you feed him with any food?
1: వసుదయ్యుచున్నది రామకృష్ణ యనుచు.
0: We just give them the names Rama and Krishna.
1: ప్రాకృతమైన అనిత్యమైన అశాశ్వతమైన ఈ జగత్తునందు ఈ విధమైన పేర్లు పెట్టుకుని భగవంతుని ఆరాధనలు సలుపుతున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టెంపరీ అండ్ ఎఫీమరల్ వి వర్షిప్ గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క పేరు నిత్య సత్యమైనటువంటి పేరు అహం అహం.
0: ద నేమ్ ఇన్ రియాలిటీ విచ్ ఇస్ ఎటర్నల్ ఈజ్ అహం.
1: నేను అనేటువంటి పదమే ప్రథమ పేరు.
0: నేను ఐ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అందువల్లనే 4 ఉపనిషత్తులు కూడాను అహం బ్రహ్మాస్మి.
0: అండ్ హెన్స్ ఉపనిషత్ డిక్లేర్డ్ ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ఐఎమ్ ప్రజ్ఞాన.
1: అహం ఆత్మ బ్రహ్మ.
0: ఐఎమ్ ద సోల్ ద బ్రహ్మన్.
1: తత్త్వం అసి.
0: తత్వమసి.
1: వేదమునందు మహావాక్యములుగా ప్రకటించవచ్చింది.
0: These are the main dicta of Veda.
1: Kanuka Veda vakyam kudanu ekoham bahusyam.
0: The declaration of Veda is one manifests into many.
1: Ekam sat vipra bahuda vadanti.
0: The Veda also declared the one reality is interpreted vakkate and experienced different ekam. Ways. Reality is the only one.
1: Aa vakkate aham.
0: That ultimate reality is aham.
1: ఈ అహంకు అనేక విధమైనటువంటి రూపనామములు కల్పించి మానవుడు తృప్తి పొందుతున్నాడు.
0: Different names and forms have been attributed to the divine for worship.
1: కనుక మానవుని తృప్తి నిమిత్తమై ఈ మనస్సు అనేక రకములైనటువంటి యొక్క ఆటలు ఆడుతూ ఉన్నది.
0: It is only to confer satisfaction to the human beings. We can understand it's all the game of the mind.
1: ఎవరి తరము కాదు.
0: It is impossible for anybody to set the mind right.
1: చీమలో దోమలో అన్ని ప్రదేశములపైన వాలుతుంటాయి, కానీ అగ్నిపైన మాత్రం వాలవు.
0: The ants and mosquitoes fall on every object but never on the fire.
1: అదే విధంగానే ఈ మనస్సు సర్వత్రా సంచరిస్తుంది.
0: mind moves about all over.
1: Sarva vishayamulanu aakarshistundi.
0: It attracts all material objects.
1: Kani daivam vaipunu matramu idi manasu nilavadu.
0: But mind will never be directed towards God.
1: ఏ మనసు దైవం వైపున స్థిరంగా నిల్చునో అట్టి మనసే నిజమైనటువంటి మనసు.
0: యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్రూ మైండ్ ఇఫ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఇన్ గాడ్.
1: కనుక మనస్సును దైవం వైపున నిశ్చలంగా నిర్మలంగా నిస్వార్థంగా ఉపయోగపెట్టుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ పాత్ ఇట్స్ అబ్జెక్టివ్ లైస్ ఇన్ keeping our mind steady in God, selflessly, pure and unsullied.
1: కనుక మనో నిగ్రహం నిమిత్తమై ఈనాటి సాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.
0: We follow spiritual paths to control our mind.
1: నవవిధ మార్గములు యందు కూడాను మనసు అర్పితమే ప్రధానమైన లక్ష్యము.
0: In all the 9 paths of devotion, the surrender of the mind is important.
1: నవవిధ మార్గములు యందు ఈ మనసు యొక్క నిగ్రహమే ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: కంట్రోల్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ద చీఫ్ ఎయిమ్ ఇన్ ఆల్ ద 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిజనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: ఆత్మ నివేదనం,
0: సరెండర్.
1: ఆ నివేదన కావాలి.
0: That surrender is necessary.
1: Manasanaga kevalamu pratyekamainatvanti oka sankalpamulo moota kaadu.
0: Mind is not merely a bundle of thoughts.
1: Idi prakrutamainatvanti oka dharmamu.
0: It is worldly.
1: Idi emiti eniga vastram antaru meeru.
0: If you ask what it is, it you will say it's a piece of cloth.
1: Kaani this is not a piece of cloth, this is thread.
0: It is not piece of cloth, it's bundle of threads.
1: This is not thread, this is cotton.
0: There are not threads either, it's cotton.
1: Cotton nunchi thread kavatamu, thread nunchi vastram kavatam.
0: Cotton is made into threads and threads are interwoven.
1: Adhe vidhangane you are not one person.
0: Likewise you are not one person.
1: But three. The one you think you are, physical body.
0: The one you think you are is the physical body.
1: The one others think you are, mental body.
0: The one others think you are is mental.
1: The one you really are, that is Atma.
0: The one you really are, that is Atma.
1: Adiye I.
0: That is I.
1: Adiye Brahmamu.
0: That is Brahman.
1: Adiye Daivamu.
0: That is God.
1: Kanukane Daivamunaku etti peru kuda ledu.
0: God has no particular name.
1: Nirgudam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukta Nirmala Swarupinam.
0: Divinity is attributeless, formless, pure, unsullied, immortal, ever effulgent, ever brilliant.
1: ఏదో ఒక ఆకారముగా కల్పించుకొని మానవుడు తృప్తి నిందుతున్నాడు.
0: We derive satisfaction by assuming a form to God.
1: కట్టకడబడికి సర్వరూపములు కూడాను ఏకం కావాలి.
0: Finally, we should reach the state of formlessness.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుదా వదంతి. బ్రాహ్మణులు ఉన్న ఒక్కటిని అనేకంగా వర్ణిస్తూ వచ్చారు.
0: సో స్కాలర్స్ డిస్క్రైబ్డ్ నరేటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ద సేమ్ రియాలిటీ విచ్ ఇస్ వన్.
1: కేరళ యందు
0: ఇన్ కేరళ
1: బలి చక్రవర్తి
0: ఎంపరర్ బలి
1: వామనమూర్తికి
0: టు వామన
1: 3 అడుగులు దానం అడిగిన చేయటం వచ్చింది.
0: హూ గేవ్ ఇన్ చారిటీ ద 3 ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి గొప్ప రాజు.
0: Bali is a great emperor.
1: Mahatyagi.
0: He is the one who sacrificed.
1: Parama bhaktudu.
0: An ardent devotee.
1: Alanti parama bhaktudu ainatvanti deeniki Vamanamurti chinna vaadu ayi vachadu.
0: Vamana asked for a simple thing from this emperor Bali.
1: Ee chinna roopamunu enduku dharinchadu Vamanudu?
0: Vamana, why should he come in that war form?
1: Bichchamadigeetvanti vaadu chinna vaade kaani pedda vaadu kaadu.
0: The one who asks is small, he cannot be great.
1: Kalukune Bali Chakravarti goppa maharaju.
0: Bali is a mighty emperor.
1: Chakravarti degariki bichchamadukodaniki vachinappudu Narayana Murthy kudanu chinna vaadayyadu.
0: Narayana Murthy, God himself, came in a small form because he came there to beg.
1: Lakshmi vahinamu lakshmi endi undunnaga anaga pachivahana nariki அச்சை வச்சமந்தை உண்டகா பிச்சமெத்தன் ஏழை பிடிப்படைக்க.
0: விஷ்ணு ஹிம்செல்ஃப் ஹூ ஹஸ் காட் த பேர்ட் அஸ் த சேரியட் அண்ட் த காடஸ் ஆஃப் வெல்த் ரைட் ஆன் ஹிஸ் செஸ்ட், வை சுட் ஹி ஆஸ்க் ஃபார் எனிதிங்?
1: கருக பகவந்தன் கூடனு சின்னவாடு கைனப்படே பிச்சமெத்து வச்சாடு.
0: God also has taken a small dwarf form because he wanted to beg.
1: ஆ சின்னவாணி பாதவலு மரிந்த சின்னவி.
0: And what he asked is still smaller.
1: மூடு அருகுலு மாத்ரமே அழிகாடு.
0: Just he asked for 3 footsteps.
1: కానీ ముల్లోకములంతా సాధించాడు.
0: But yet he could win over all the 3 worlds.
1: శుక్రాచార్యుడు చెప్పాడు.
0: శుక్రాచార్య preceptor said.
1: బలి చక్రవర్తి యొక్క గురువు.
0: He is the preceptor of Bali.
1: బలి ఇతను సామాన్యుడు కాదు.
0: Bali is not an ordinary one.
1: సాక్షాత్ నారాయణ మూర్తి.
0: He is God himself.
1: నీ అతనికి మాట ఇవ్వద్దు.
0: Don't give a promise.
1: దానికి బలి చక్రవర్తి చెప్పాడు.
0: Bali answered this way.
1: ఇచ్చిన మాటను తప్పను నేను.
0: I will never withdraw my promise.
1: మాట తప్పినేని మరినడు అవుతాడా?
0: If I go back by the promise given, can I be a king? No.
1: కనుక నేను ఇచ్చాను మాట.
0: I give the promise.
1: ఏమైనా సరే నేను తప్పకిస్తానన్నాడు.
0: Come what may, I will fulfill my promise.
1: కనుక భగవంతుని యొక్క వాక్యమునకు అడ్డు తిరిగేటువంటి వ్యక్తిని చాలా తక్కువ.
0: In fact, there were very few or none who would transcend disobey God's utterances.
1: వామనుడు అడిగినట్టుగ ఇచ్చాడు 3 అడుగులు.
0: Emperor Bali gave 3 footsteps in response to the request of
1: Vamana. ఒక్క అడుగు భూలోకమంతా అయిపోయింది.
0: With 1 footstep he occupied the whole earth.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: ఈ మెటీరియల్ లోకమంతా కూడాను ఒక్క పాదములకు చేరిపోయింది.
0: The entire material world is occupied by just 1 footstep.
1: స్వః.
0: స్వః.
1: భూర్భువస్వః.
0: భూర్భువస్వః.
1: భూమనగా భావముతో కూడినటువంటి ఒక లోకము.
0: The bhuva refers to the realm of thought.
1: అదే మైండ్.
0: That's the mind.
1: సువర్లోకము.
0: సువర్లోకం.
1: అదే ఆత్మతత్వము.
0: That is the nature of the self.
1: కనుకనే మెటీరియల్ లోకము.
0: One, the material
1: భావలోకము.
0: The realm of thought.
1: ఆత్మలోకము.
0: And that is the
1: మూడు చేరి ఒక్కటే.
0: The matter, the thought and ఆత్మ are one.
1: కనుక భగవంతుని యందు కేవలము అనంతమైన శక్తి కలదు.
0: God is infinite in his power.
1: ఇటువంటి శక్తిమయుడైనటువంటి భగవంతునకు ఏది సాధ్యం కాదు.
0: What is it that's not possible to God who is so powerful?
1: కేరళ దేశము మహాత్యాగ భూమి.
0: Kerala is the land of sacrifice.
1: భక్తి ప్రపత్తులకు ఆటపట్టు.
0: It is the center of all devotion and steadfastness.
1: త్యాగమునకు పుట్టినిల్లు.
0: It is the birthplace of sacrifice.
1: ఎట్టి బిచ్చగాడైనా కూడాను తనకు తగిన దాంట్లో బిచ్చమిస్తుంటాడు.
0: Any needy person would receive the alms that he would ask for.
1: లేదు అని చెప్పేటువంటి వ్యక్తి లేదు.
0: Nobody would deny the alms to anyone who approaches.
1: అటువంటి పుణ్యభూమి యందు
0: the land of merit
1: బలి చక్రవర్తి పుట్టాడు.
0: That was the birthplace of Emperor Bali.
1: ఈ బలి చక్రవర్తికి
0: for this Bali
1: గురువు శుక్రాచార్యుడు.
0: The preceptor happened to be శుక్రాచార్య.
1: ఈ శుక్రాచార్య గురువాజ్ఞ కూడాను మీరి.
0: In fact, he disobeyed his guru.
1: దైవానికి అర్పితం చేశాడు.
0: He surrendered himself to God.
1: దైవానికి అర్పితం చేసినటువంటి వ్యక్తి ఒక్క బలి చక్రవర్తి.
0: Emperor Bali is the only one who has surrendered భూదానము,
1: గోదానము, అన్నదానము, సర్వదానము, సువర్ణదానము, అన్ని దానములు చేసేవారు ఉన్నారు.
0: In fact, there are many people who would offer in charity the cow, the food and clothing.
1: బలి చక్రవర్తి తనంతానే దానం చేసుకున్నాడు.
0: Emperor Bali has surrendered himself to God.
1: అట్టి పుణ్యభూమి కేరళ దేశం.
0: Kerala is పుణ్యభూమి, the land of merit.
1: ఏదో కొన్ని కాల ప్రభావం చేత కొన్ని మార్పులు జరగవచ్చునే కానీ మొదటి నుండి కూడాను భారతదేశము చాలా వెనకెక్కినటువంటి కేరళ దేశం.
0: With the passage of times, things might have changed, but yet Kerala is known for devotion.
1: అక్కడనే ప్రహ్లాదుడు కూడా పుట్టాడు.
0: Kerala is the birthplace of Prahlada.
1: ప్రహ్లాదుడు కూడాను తండ్రి ఆజ్ఞను ధిక్కరించాడు.
0: Prahlada also disobeyed the father.
1: ధిక్కరించి హరికి నేను అర్పితమైపోయాను.
0: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు హరి గాడ్.
1: కానీ తండ్రి అయినటువంటి యొక్క ఇతను కేవలము భగవంతునికి దూరమయ్యాడు.
0: But the Hiranyakashipu father had total hatred towards God.
1: Manaman cheppadu.
0: He said, give it up.
1: Ee promise nu vadalukomannadu.
0: He said, don't abide by the promise given.
1: Paluku cheppi tapputa kante paadi unne.
0: And it was the reply of the emperor, having given the promise, can I withdraw?
1: Nenu tappanu tandri.
0: He said, I will not do that.
1: Adariki ichina maata tappu nerveristanu.
0: Bali said, I will certainly fulfill the promise given.
1: ఇలాంటి మహనీయులంతరు కూడాను పవిత్రమైన కేరళలో పుట్టినటువంటి వారు.
0: ఆల్ నోబుల్ సోల్స్ హ్యావ్ టేకెన్ బర్త్ ఇన్ దట్ హోలీ ల్యాండ్ ఆఫ్ కేరళ.
1: ప్రహ్లాదుడు మహాజ్ఞాని.
0: ప్రహ్లాద్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: మహాత్యాగి.
0: ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పరమ భక్తుడు.
0: ఇస్ ఎన్ ఇంటెన్స్ డివోట్.
1: ఇలాంటి పరమ భక్తుడైనటువంటి వాడు తండ్రి తల్లి ఎవరు చెప్పినప్పటికీ వినలేదు.
0: ప్రహ్లాద్ డిడ్ంట్ పే హీడ్ టు ద వర్డ్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఆర్ మదర్.
1: సైంటిస్ట్ అంతా కూడాను భగవంతుడు ఏదో ఒక ప్రదేశంలో లేడు, ఎక్కడ చూసినా ఉన్నాడని చెప్తుంటారు.
0: మెనీ ఆఫ్ ది ఇన్వెస్టిగేటర్ సైంటిస్ట్ సే దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
1: కానీ కొంతమంది సైంటిస్ట్ భగవంతుడే లేడు అంటుంటారు.
0: బట్ ద మోడర్న్ సైంటిస్ట్ డినై గాడ్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: భగవంతుడు లేనటువంటి స్థానం లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: సర్వత పాణిపాదం.
0: His feet are everywhere.
1: Sarvata srutimalloke.
0: His heads and ears are everywhere.
1: Chichtati.
0: And he installed himself everywhere.
1: Tanu lenetundi sthaname ledu.
0: There is no place where he does not exist.
1: Hindukaradandu ledani sandeham valadu.
0: Never doubt that God is here and he is not there.
1: Sarvopagatundu endendu vetaki chuchina andande kaladu.
0: Wherever you search, wherever you want him, you will find him there.
1: Prahladudu gantavale vaagi cheppinatundi vaadu.
0: That was the strong faith of Prahlada.
1: ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు.
0: ప్రహ్లాద వాస్ టైనీ టాట్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఎంతో గొప్పవారు.
0: ద సైంటిస్ట్ ఆర్ గ్రేట్ టుడే.
1: తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు కూడా గొప్ప సైంటిస్ట్.
0: ద ఫాదర్ ఆఫ్ ప్రహ్లాద హిరణ్యకశిపు ఇస్ ఎ రిప్యూటెడ్ సైంటిస్ట్.
1: కానీ హిరణ్యకశిపుడు కూడా చంద్రమండలము సూర్యమండలము వెళ్లాడు.
0: Hiranyakashipu reached moon and sun.
1: Kani nakshatra mandalam kodunu vellaadu.
0: He reached even stars.
1: Aa nakshatra mandalam lopala dhruva nakshatrani poi soketappudiki bhoomi tirigipoyindi.
0: By the time he reached that star dhruva, the whole planet earth turned.
1: Kanuka ee vidhamainatundi oka sahasaniki poorukunnatundi vaadu Hiranyakashipudu.
0: Hiranyakashipu is a man of such valor and courage.
1: అలాంటి సైంటిస్ట్ అంతా కూడాను నేటి వరకు కూడాను కేవలం తెలుసుకోలేకపోయారు.
0: వీ డు నాట్ ఫైండ్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ డే హూ కుడ్ అకంప్లిష్ టు దట్ లెవెల్.
1: ఒక్క ప్రేమతత్వం చేతనే భగవంతుని కనుక్కోవచ్చును.
0: బట్ యూ కెన్ నో గాడ్ ఓన్లీ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ లవ్.
1: ప్రేమ తప్ప అన్య మార్గములకు ఏది అవకాశం లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పాత్ అదర్ దాన్ పాత్ ఆఫ్ లవ్.
1: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమలేపన తనకు తానే అర్పితమయ్యేటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ వుడ్ హెల్ప్ యూ టు సరెండర్.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని ఆనాటి నుంచి నేటి వరకు కూడాను పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఎల్డర్స్ సిన్స్ దెన్.
1: ముఖ్యంగా భగవంతుని నామము తలుచుకోవాలంటే అహం బ్రహ్మాస్మి.
0: If you want to know God's name, the first one is I Aham.
1: Adiye Brahma.
0: That is Brahman.
1: Adiye Bhagavantudu.
0: That's God.
1: Adiye Atma.
0: That is Self.
1: Adiye Parameshwarudu.
0: That's God Himself.
1: Adiye Jyotirmayamu.
0: That is Life.
1: Adiye Nityanandamayamu.
0: That is Eternal.
1: Adiye Paratparamayamu.
0: Supreme Bliss.
1: Adiye Anandamayamu.
0: That is Bliss.
1: Amta Aham Aham Aham.
0: This I is Bliss. This I is Supreme Bliss. That is eternal bliss.
1: ఈ ఐ లోపలనే సర్వము ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained within this.
1: అయ్యా నీవు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నిస్తే,
0: if we question when did you come,
1: నేను నిన్న వచ్చాను అంటాడు.
0: I came yesterday.
1: నిన్న వచ్చినది ఎవరు?
0: Who came yesterday?
1: నీవా ఈ దేహమా?
0: You or your body?
1: దేహం వచ్చింది కానీ నీవు రాలేదు.
0: Body came, not you.
1: దేహమునే నేనని భావించి నిన్న వచ్చానంటున్నావు.
0: యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ రిప్లై ఐ కేమ్.
1: నేను తెల్లవారు వస్తుండగానే కాలు జారి పడ్డాడు, కాలు విరిగింది.
0: నెక్స్ట్ మార్నింగ్ వాట్ హ్యాపెండ్ వాస్ డ్యూ టు స్లిప్ హీ సస్టైన్డ్ అ ఫ్రాక్చర్.
1: నా కాలు విరిగింది అంటున్నాడు.
0: మై లెగ్ ఫ్రాక్చర్డ్ యు సే.
1: నిన్న దేహమే తాననే బ్రాంచ్తో నేను నిన్న వచ్చానంటున్నాడు.
0: Identifying with the body, you said, I came yesterday.
1: ఈనాడు కాలు విరిగేటప్పటికి నా కాలు అంటున్నాడు. కాలు తనకంటే ప్రత్యేకమైంది కదా.
0: And today you say, my leg. It means you are different from your body.
1: ఈ మై లెగ్ అనేటువంటిది మై ఎవరు?
0: When you say my leg, who is this my?
1: ఇది లెగ్ నీవు కాదు.
0: You are not the leg.
1: దేహము నీవు కాదు.
0: You are not the body.
1: కేవలము నేను అనేటువంటిది ప్రత్యేకంగా ఉంటుండాలి.
0: ద రియల్ యూ ఇస్ ఐ.
1: ఈ విధంగా నిత్య జీవితంలో మనము ప్రతి చిన్న పదమును కూడాను ఉపయోగపెడుతుండేప్పుడు ఐ ఐ ఐ ఐ ఐ అనేటువంటి పదమే నిత్య సత్యమైనటువంటి పదం.
0: ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ వి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఉన్నటువంటి ఐ.
0: ఎవ్రీవన్ షుడ్ నో ది ఐ విదిన్.
1: ప్రతి వ్యక్తి ఎందుకును నేను అనేటువంటి సమానంగా ఉంటుండాలి.
0: దిస్ ఐ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వుల యందు ఉండేటువంటి దైవత్వము ఆ ఐ ఒకటే.
0: గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: వాస్యం మీతం జగత్.
0: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద డివినిటీ.
1: ప్రతి వ్యక్తి ఎందుకును ఉన్నటువంటి పరమాత్మలు ఐ అనేటువంటిది.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐ.
1: నేను అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడంతా భగవంతుడు ఉన్నాడు.
0: Wherever you have I, there is God.
1: నేను అనేటువంటి పదం లేనప్పుడు భగవంతుడే లేడు.
0: Where there is no I, there is no God, you can say.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును నేను అనేటువంటిది సర్వల ఎందుకును నిండి ఉన్నది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ డిక్లేర్స్ హింసెల్ఫ్ యాజ్ ఐ.
1: అహం స్వరూపమే మానవుని యొక్క ఆకారము.
0: అండ్ దట్ ఈస్ హిస్ ఫామ్.
1: కనుక అహం అనేటువంటిది నేను అని.
0: అహం ఈస్ ఐ.
1: నేను అనేటువంటిది ఉన్న చోట భగవంతుడు ఉన్నాడు.
0: వేర్ దేర్ ఇస్ ఐ అహం దేర్ ఇస్ గాడ్.
1: భగవంతునికే నేను నేను అనే పేరు.
0: గాడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐ.
1: అహం బ్రహ్మాస్మి.
0: I is divine.
1: నేనే దైవము.
0: I am God.
1: దైవం రెండవది, నేను మొదటిది.
0: I comes first, God next.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడాను ఐ అనేటువంటి పదం ఉన్న చోట దైవం ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: We should develop strong faith in this declaration. Wherever there is I, there is God.
1: సర్వ సుఖదుఃఖ మనకుడను అయ్యే మూల కారణము.
0: This I is responsible for all kinds of things that we have.
1: కష్టసుఖములకంత అయ్యే కారణము.
0: For all kinds of things that we pass through.
1: ఐ అనేటువంటిది నేను అనేటువంటిది లేకుండా ఏ సుఖదుఖము లేదు.
0: Without this I, there is no comfort at all.
1: ఇది నా మనసు.
0: This is my mind.
1: ఇది నా బుద్ధి.
0: My intellect.
1: ఇది నా హ్యాండ్.
0: My hand.
1: నా లెగ్.
0: My leg.
1: అంత నాది నాది అంటున్నావు. Who are you?
0: Everything you say mine, then who are you?
1: దీనికి ప్రశ్న వేసుకుంటే ఏది నీవు కాదు.
0: To this question you have no response.
1: My mind, my buddhi, my chittamu, my indriya, my antakarana, but who am I?
0: We say my senses, my mind, my intellect, then who am I?
1: Ee question vesukunte ivanni neevu kaadu.
0: When you put this question you are none of these.
1: Aakara drushyamle kaani
0: they are just in form.
1: Ananda drushyamu kaadu.
0: But they are not the reality, the bliss.
1: Atma drushyamu kaadu.
0: They are nothing to reflect the self.
1: Adi ai.
0: That is I.
1: కాబట్టి ఆ అహం అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దిస్ అహం ఐ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: వీడు బీదవాడు, వాడు లక్షాధీశుడు అంటున్నారు.
0: హీ మే బి ఎ పాపర్ ఆర్ ఎ మిలియనేర్.
1: ధనంలో అటు లక్షాధీశుడు భిక్షాధీశుడు కావచ్చును, కానీ ఐ అనే పదంలో అందరూ సమానమే.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ వన్ మే బి ఎ పాపర్ అదర్ మే బి మిలియనేర్ బట్ ఐ ఈజ్ కామన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమనే ఐ.
0: This very love is I.
1: ఈ ప్రేమనే లేకపోయినా మానవుడే లేడు.
0: Without this love, man cannot.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమ అనేటువంటిది ప్రకాశిస్తూనే ఉంటున్నది.
0: Love shines in every human being.
1: ఈ ప్రకాశించేటువంటి ప్రేమ తత్వమే ఐ.
0: The shining love in everyone is I.
1: కరెంటు ఉండినప్పుడే బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి.
0: When there's current, the light bulbs burn.
1: కరెంటే లేకపోతే ఏ బల్బు వెలకదు.
0: When there's no current supply,
1: చేతులు పనిచేస్తున్నాయి,
0: light would burn.
1: కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాలుగు మాట్లాడుతుండాలి.
0: The eye watches, the ear listens, and the tongue speaks.
1: ఇవన్నింటికి ఐ అనేటువంటి ఒక కరెంట్ ఉండటం చేతనే ఇవన్నీ పనిచేస్తున్నాయి.
0: బిహైండ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ సెన్సెస్ దేర్ ఇస్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ ద కరెంట్ ఐ.
1: నీవు చూసేది కన్నులు కాదు.
0: ఇట్స్ నాట్ ది ఐ దట్ సీస్.
1: కన్ను ద్వారా నీవు చూస్తున్నావే కానీ కన్నుల్లో ఉన్నటువంటి ప్రకాశమే దైవత్వం.
0: యు వాచ్ త్రూ ది ఐస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ లైట్ విద్ ఇన్.
1: కన్నులు మూసుకో, ఏది కనిపించదు.
0: వెన్ వన్స్ యు క్లోజ్ యువర్ ఐస్ యు డోంట్ సీ ఎనీ.
1: కనుకనే ఈ ప్రకాశము కన్నుల్లోపల కనిపించాలి.
0: సో దిస్ లైట్ ఈస్ విత్ ఇన్ ది ఐ.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: దైవం కానటువంటి పేరే లేదు.
0: దేర్ ఇస్ నో నేమ్ దట్ ఈస్ నాట్ హిస్.
1: సర్వనామములు, సర్వస్వరూపములు దైవమే.
0: ఆల్ నేమ్స్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నది.
0: Whosoever you salute, it amounts to salutation unto the Lord.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే.
0: Whosoever you denies, it amounts to total denial of God.
1: ఎవరిని నీవు దూషించినా నీవు దైవాన్ని దూషించిన వాడే అవుతావు.
0: You may accuse anybody, you'll be accusing God.
1: ఎవరిని నీవు గౌరవించినా నీవు దైవాన్ని గౌరవించిన వాడే అవుతావు.
0: You may respect anybody, it's total respect to God. Finally,
1: గౌరవ మర్యాదలన్నీ కూడాను ఆత్మ దగ్గర నుంచినే వచ్చినాయి.
0: The respect and courtesy actually reach ఆత్మ అదర్
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మొట్టమొదట మనం ఇతరులను గౌరవించాలనుకున్నప్పుడు,
0: when you want to be respected, first of all,
1: నీ గౌరవం కోసం నీవు పాటుపడకూడదు.
0: Don't struggle to earn respect.
1: నీ గౌరవాన్ని ప్రక్కకనెట్టు.
0: Brush it aside.
1: మొట్టమొదట ఇతరులను గౌరవించు.
0: First you respect others.
1: ఇతరులను గౌరవించినప్పుడే నిన్ను ఇతరులు గౌరవిస్తారు.
0: When you respect others, you will be respected.
1: కనుకనే నీవు ఇతరులను గౌరవించకుండా నిన్ను అందరూ గౌరవించాలంటే ఎవ్వరూ గౌరవించరు.
0: Without respecting the others, you will never be respected by anybody.
1: నిన్ను నీవు ప్రేమించిన వాడే పరులంతా ప్రేమించగలడు.
0: When once you love yourself, you will be loved by everybody.
1: నీ ప్రేమనే నీకు లేనప్పుడు ఇతరులు ఏ రీతిగా ప్రేమించగలవు?
0: When you don't love yourself, how do you love others then?
1: కనుకనే ప్రేమనే ప్రకాశవంతమైనటువంటి యొక్క దైవము.
0: So love that is the brilliance is divine.
1: ఈ ప్రేమనే ప్రకాశవంతమైన నేను.
0: This love is the shining eye.
1: కనుకనే ఆ ప్రకాశవంతమైనటువంటి దాన్ని నీవు ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: లవ్ దట్ ఈస్ ద లైట్ షుడ్ బి ద మెయిన్ ప్రిన్సిపల్.
1: ఒక రూమ్ లో స్విచ్ వేస్తే ఆ రూమ్ కు మాత్రమే లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ విల్ హ్యావ్ ద లైట్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఇంటికంతా లైట్ రావాలంటే మెయిన్ స్విచ్ ఆన్ చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ ద లైట్స్ ఆన్ ఇన్ ఆల్ ద రూమ్స్ యూ షుడ్ పుట్ ఆన్ ద మెయిన్ స్విచ్.
1: చెవు వినాలంటే నీ చెవు మాత్రమే స్విచ్ వేయచ్చు.
0: And if you want to hear, you can put on the switch of the ear.
1: నీ కన్నులు మాత్రం కనిపించాలంటే కన్నుల స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to see, you can put on the switch of the eye.
1: నోటితో మాట్లాడాలనుకుంటే నోటి స్విచ్ నీ వేయొచ్చును.
0: If you want to talk, you can put on the switch of the tongue.
1: కానీ ఈ స్విచ్లన్నీ వేరు వేరు.
0: But these switches are many.
1: అన్నింటికి నీ మెయిన్ స్విచ్ ఆత్మ, అదే ఐ.
0: But the main switch is this eye, ఆత్మ, the spirit.
1: నేను అనేటువంటి ఒక మెయిన్ స్విచ్ వేస్తే సర్వదేహం నందు కూడా ఉన్నట్టు అంగములు ప్రకాశిస్తుంటాయి.
0: When once you put on this main switch, I, the aham, you will have the lights everywhere.
1: కనుకనే మెయిన్ స్విచ్ ఆత్మస్వరూపము.
0: So this main switch is the self.
1: అదే సత్య స్వరూపము.
0: That is the true form.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That reality is divine.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Love is God.
0: Love is God.
1: Live in love.
0: Live in love.
1: ఈ సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
0: when once you know this,
1: ఇంతకంటే వేరు సాధన చేయనక్కర్లేదు.
0: No other spiritual practice is needed.
1: మన అందరికీ కూడాను సాక్షిభూతమై ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
0: God is an eternal witness.
1: ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంలో మనము దర్శిస్తున్నాము.
0: We worship and visualize.
1: ఎవరిని చూసినప్పటికీ మనం గౌరవించాలి.
0: And we have to respect any form.
1: ఆ గౌరవాన్ని మనం కూడా పొందుతాం.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
1: ఇతరులు మనం గౌరవించకుండా పోతే ఎవరూ మనల్ని గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్ బై ఎనీబడి.
1: కనుక ప్రతి మానవుని కూడాను గౌరవించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు రెస్పెక్ట్.
1: ప్రతి ప్రాణిని కూడాను మనం ప్రేమతో చూడాలి.
0: వి షుడ్ హావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
1: ఈ విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ప్రేమనే లేకపోతే సంకుచితమైన జీవితం జరిగిపోతుంది.
0: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ ఆఫ్ లవ్, if we lead this life in contraction, it is narrow mindedness.
1: ఇది మంచిది కాదు.
0: It's not good.
1: సర్వ మానవుల యందు కూడాను మానవుడు చాలా ఉత్తముడు.
0: Man is noblest of all of the creatures.
1: జంతునాం నరజన్మ దుర్లభం.
0: Of all the beings, human life is rarest.
1: నరజన్మనే భగవంతుని యొక్క స్వరూపము.
0: God is in human form.
1: దైవం మానుషరూపేణ.
0: God is in human form.
1: కనుకని మనుష్య ఆకారమంతా కూడాను దైవ స్వరూపమే.
0: సో ద హ్యూమన్ ఫామ్ ఇస్ బేసికలీ డివైన్.
1: ఏదో ఆకారమును పురస్కరించుకుని మీరు హాస్యాస్పదం చేయవచ్చు.
0: వి మే నాట్ బిలీవ్ ఇట్ వెన్ వీ గో బై ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఆకారములు కావు ప్రధానము.
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ రియల్.
1: చక్కెర పాకం చేసి
0: వెన్ యూ మేక్ సిరప్
1: ఒక జింకు ప్రింట్ వేస్తాడు.
0: And we make it a mold.
1: ఒక కుక్క వేషం వేస్తాడు.
0: We bring it in the form of a dog.
1: కోడి ప్రింట్ కొడతాడు.
0: Or some other
1: కుక్క ప్రింట్ కొడతాడు.
0: Make different prints.
1: అన్నిటికి రెండు అణాలు అంటాడు.
0: And we pay 2 NS for every form.
1: మా పిల్లవాడు వచ్చేసిస్తాడు, నాకు జింక కావాలి అంటాడు.
0: A boy comes and he asks for deer.
1: 2 NS ఇచ్చి జింక కొన్నాడు.
0: And he says there is.
1: నాకు కోడి కావాలి అంటాడు.
0: One minute ask for another one.
1: 2 NS ఇచ్చేస్తే కోడి కొంటాడు.
0: Well, how long you want?
1: ఇవంత ఆకారములు కోడి కుక్కలే గాని
0: The forms are different.
1: అన్నింటి యందు ఉన్నటువంటి మాధుర్యము చక్కెర ఒక్కటే.
0: But the candy is basically sweet because of sugar.
1: నీవు ఇచ్చేది చక్కెర కోసం ఇస్తున్నావే గాని కోడి కోసం కుక్క కోసం కాదు.
0: The value is for the candy, the sugar, and not the form.
1: ఆకారాన్ని కోసం నీవు ఇవ్వటం లేదు.
0: Not for anything.
1: ఆకారాన్ని భ్రమించేటువంటిది బాలుడు.
0: Whereas the boy runs after the form.
1: ఈ ఫండమెంటల్ మ్యాటర్ ని భ్రమించేటువంటి వాడు నిజమైనటువంటి సాధకుడు.
0: Whereas a matured man, a sadhaka, will know the essence.
1: చక్కెరని మాత్రమే లక్ష్యమందించుకుని చూచేటువంటి వాడు నిజమైనటువంటి ఒక భక్తుడు.
0: A true devotee will go by the essence.
1: కానీ ఆ కాలంలో మాత్రమే ప్రత్యేకంగా భావించి ప్రదర్శించేటువంటి వాడు సామాన్యమైనటువంటి పామరుడు.
0: Whereas an ordinary ignorant person will go by the name and form.
1: కనుక మనం ఆకారంలో మనం చూచి భ్రమించరాదు.
0: So don't be deluded by the form.
1: ఆత్మభావాన్ని చూచి మనం భ్రమించాలి.
0: You be carried away by the reality.
1: ఆత్మతత్వమే మనం వరించాలి.
0: Know the nature of the self.
1: ఆత్మనే మనం ప్రేమించాలి.
0: And we should love that self.
1: ఆత్మకొట్టే మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond the self.
1: ఆత్మనే ఐ.
0: That very ఆత్మ is I.
1: ఆత్మనే అహం.
0: That is అహం.
1: ఆత్మనే బ్రహ్మ.
0: దట్ ఆత్మ ఇస్ బ్రహ్మ.
1: అంత ఆత్మనే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: ఆత్మ. అనేక రూపనామములు ఉన్నాయి.
0: అండ్ ఇట్ టేక్స్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: కానీ ఈ నామం లోపల మనం ఏమాత్రము పొరపాటు పడకూడదు.
0: వీ షుడ్ నాట్ బి మిస్టేకెన్ బై దీస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఈ నామముల చేతనే మనం పొరపాటు చేస్తున్నాము.
0: వీఆర్ మిస్టేకెన్ క్వైట్ ఆఫెన్ బికాస్ ఆఫ్ ది నేమ్.
1: నామమును ప్రక్కకనెట్టు.
0: Brush them aside. Keep them aside.
1: దాని యొక్క స్వరూపంని స్వభావాన్ని తీసుకో.
0: Go by the basic essence, the fundamental.
1: అన్నింటి ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
0: Basically, sugar is one.
1: ఈ సత్యాన్ని తీసుకుంటే.
0: When you go by this truth.
1: నిజంగా లోకంలో మానవుడే దేవుడైపోతాడు.
0: The very man would be divine.
1: మానవుడే సర్వసంపన్నుడు.
0: Man is mighty, affluent.
1: మనుష్యం దైవరూపం.
0: అండ్ మ్యాన్ ఇస్ జస్ట్ రియాలిటీ.
1: ఎక్కడైనా దైవాన్ని ఆకారం పెట్టినప్పుడు మనుష్యాకారమే పెడతారు, కానీ మరొక ఆకారం చూడ్డు.
0: ద డివైన్ ఇస్ పిక్చరైజ్డ్ అండ్ పోర్ట్రేడ్ ఇన్ ఏ హ్యూమన్ ఫామ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ ఇస్ డివైన్.
1: అతన్ని హృదయం అని పిలిచినాయి ఉపనిషత్తులు.
0: ఉపనిషత్స్ కాల్ హిమ్ యాజ్ హృదయ.
1: హృదయం.
0: హృదయం.
1: హృదయం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ హృదయ?
1: హృదయం అంటే కరుణతో కూడినటువంటిది హృదయము.
0: హృదయ, దట్ విచ్ ఇస్ కంపాషనేట్.
1: ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: ఎవ్రీ మ్యాన్ ఇస్ కంపాషనేట్.
1: అతనిలో హృదయం ఉంది.
0: దేర్ ఇస్ హృదయ.
1: కాబట్టి అందరి యందు ఆ యొక్క ప్రేమతత్వం ఉండినప్పుడు.
0: When there's love in everyone.
1: అందరూ ఆ కరుణానిధి ఉండేప్పుడు.
0: When everyone is compassionate.
1: ప్రపంచమంతా కరుణామయమే.
0: The whole world will be full of compassion.
1: అశాంతి ఎక్కడ ఉంది?
0: Then where is restlessness?
1: No అశాంతి.
0: There is no restlessness.
1: No ద్వేషము.
0: There's no hatred.
1: నీ కోపము.
0: No anger.
1: No దాపము.
0: Nothing.
1: అంతా కరుణామయమే.
0: Everything will be full of compassion.
1: కనుక దానికి హృదయం అని పేరు పెట్టారు.
0: So the name is given హృదయ.
1: హృదయం అనగా కరుణామయుడైనటువంటిది.
0: హృదయ meant that which is compassionate.
1: కాబట్టి ప్రతి మానవుడు కూడాను కరుణామయుడే.
0: So every man is full of compassion.
1: ప్రతి మానవుడు కూడాను కరుణ స్వరూపుడే.
0: Every man is very embodiment of compassion.
1: ఆ కరుణ ఉండినప్పుడు ఇంకా నిద్ర ఎక్కడ వస్తుంది?
0: When there is kindness, where is the scope for hatred?
1: కనుక ప్రపంచమంతా కూడాను కరుణామయమే.
0: The whole world is full of this compassion.
1: కరుణామయమైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తికి అశాంతి అనేది ఉండదు.
0: When once you know that you are the very embodiment of kindness, you will never be agitated or disturbed.
1: కరుణ ఆ కరుణనే ప్రేమ.
0: And this very kindness is love.
1: హృద్ దయా హృదయం.
0: హృద్ దయా హృదయ.
1: దయా.
0: హృద్ దయా.
1: దయా అనగా కరుణ.
0: దయా compassion.
1: హృద్ మన యొక్క హృదయం అంతా దయమేమి.
0: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే అత్యవసరము.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ టు నో ద ట్రూత్ అండ్ కనెక్ట్
1: ఔర్సెల్ఫ్. హృదయం హృదయం అని ఏదో మనకున్నటువంటి గుండెని గురించి చెప్పుకుంటున్నారే కానీ.
0: In the name of hrudaya, we think of physical
1: heart.
0: It's not the physical heart.
1: అది గుండెనే.
0: It is just a physical
1: heart. హృదయం అనగా సర్వవ్యాపకమైనటువంటి ఒక ఆత్మతత్వమే గృహం అది అహం.
0: హృదయ ఇన్ రియాలిటీ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మతత్వం అనేటువంటిది హృదయము.
0: ద నేచర్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హృదయ.
1: మనము పవిత్రంగా పెట్టుకోవాలి.
0: వీ షుడ్ కీప్ అవర్ హృదయ హైలీ సీక్రెట్.
1: దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి?
0: హౌ షుడ్ యు మేక్ ఇట్?
1: చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము ఎక్కడైనా విలువైనటువంటి వస్తువులు దొంగలకు మధ్యలో పెట్టము.
0: Valuables, we don't keep it open.
1: ఈనాడు మన యొక్క దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి నగలన్నీ కూడాను, విలువైనటువంటి నగలన్నీ కూడాను మైండ్ అనే దొంగకు దగ్గర పెడుతున్నాం.
0: We have kept all valuable jewelry, like compassion, kindness, available to the thief, the mind.
1: ఈ మనసు దగ్గర పెట్టి ఈ విలువైనటువంటి మనకు దక్కుతాయా చిక్కుతాయా?
0: The thief here is the mind. Well, he will never keep these treasures with you.
1: చిక్కనే చిక్కవు.
0: You cannot hold.
1: మనకు దక్కనే దక్కవు.
0: There is no safety for the valuables.
1: కనుకనే ఈ యొక్క విలువైనటువంటి వస్తువు కంతా ఉన్నను సరైన హృదయాన్ని మనము దాన్ని యజమానుడిగా పెట్టాలి.
0: ద మోస్ట్ వాల్యుబుల్స్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద ట్రెజర్ ఆఫ్ హృదయ.
1: ఈ దొంగ అయినటువంటి ఒక మనసును మనం యజమానుడిగా పెట్టకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ ద మైండ్ ద థీఫ్ ఇన్ కస్టడీ ఆఫ్ దీస్ వాల్యూ.
1: ఈనాడు మనమంతా చేసేది అదే పని.
0: దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ టుడే.
1: దానికి మనసు మనసు మనసు మనసు.
0: వీ మేక్ ద మైండ్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈ మనసును ఆధారం చేసుకోవటం వల్ల మనసును ఆధారంగా కొన్న మానవుండు,
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్,
1: దొంగ కంటిని హీనమై దుర్గను,
0: హీ విల్ బి వర్స్ దాన్ ఎ థీఫ్.
1: ఆ యొక్క మనసుకు ఆధారం చేసుకున్నటువంటి వాడు పూర్తి దొంగ అవుతాడు.
0: యూ బికమ్ ఎ థీఫ్ ఇఫ్ యు గో బై ద మైండ్.
1: చిత్తం ఆధారంగా కొన్న చిదజనుండు,
0: whereas if you think of the intellect,
1: ఆత్మ కంటిని గొప్పయే అనర్చుండు,
0: and you will transcend the principle of the self,
1: చిత్తాన్ని మనం పెట్టుకోవాలి.
0: We should keep in view the intellect.
1: చిత్తశుద్ధి ఓడు ఉన్నాయి పూజ చేయదనే అన్నాడు తిరుత్తుండాళ్వారు.
0: తిరుత్తుండాళ్వారు laid emphasis on the purity.
1: కనుక ఆ చిత్తాన్ని మనం ఆధారంగా తీసుకోవాలి.
0: ద ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఈస్ ద బేస్.
1: మైండ్ ను మనం ఆధారంగానే తీసుకోకూడదు.
0: నాట్ బై ది ఆర్డినరీ మైండ్.
1: మైండ్ ఎప్పుడు కూడా చంచలమైనటువంటిదే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ వేవరింగ్.
1: మనసు ఎప్పుడు కూడా దొంగనే.
0: మైండ్ ఈస్ ఆల్వేస్ ఎ రాబర్.
1: ఈ విధమైనటువంటి దొంగకు ఈ విధమైన విలువైనటువంటి నగలు దగ్గర పెడితే మనకు చిక్కేటువంటివి కాదు.
0: మైండ్ ద రాబర్ కెన్ నాట్ బి ది కస్టోడియన్ ఆఫ్ దీస్ వాల్యుబుల్
1: జ్యువెల్స్. మానవుని ఎందుకు కూడా సద్గుణములు ఉన్నాయి.
0: దేర్ ఆర్ వర్చ్యూస్.
1: సదాచారములు ఉన్నాయి.
0: గుడ్ ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనలు ఉన్నాయి.
0: గుడ్ కాండక్ట్.
1: సచ్చింతనలు ఉన్నాయి.
0: గుడ్ థాట్.
1: ఇవన్నీ డైమండ్స్ తో సమానము.
0: దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ లైక్.
1: అలాంటి విలువైనటువంటి యొక్క నగలంతా కూడాను మనము మైండ్ అనేటువంటి దొంగ దగ్గర ఎందుకు యజమానుడిగా పెడుతున్నాము?
0: సచ్ మోస్ట్ వాల్యుబుల్ డైమండ్స్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద రాబర్.
1: మైండ్ ని మనం ఆధారం చేసుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ కీప్ దెమ్ ఇన్ ద కస్టడీ ఆఫ్ మైండ్.
1: మైండ్ ని ఆధారం చేసుకోవటం వల్లనే మన సాధనలు కూడాను కృంగిపోతున్నాయి.
0: If we are carried away by the whims and the fancies of the mind, all our
1: ప్రేమను ఆధారంగా చేసుకోండి.
0: Go with the love as the basis.
1: సత్యను ఆధారంగా చేసుకోండి.
0: And devotion as the foundation.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఇది ఇండియన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, అమెరికా సత్యము అని మనం సత్యాన్ని వేరువేరు చేయకూడదు.
0: Truth is the only one. There are no differences like
1: Pakistan
0: kaani,
1: India kaani, America kaani, satyam is satyame.
0: Truth is truth. It's only one for all countries.
1: Din emi maatradaniki veelu kaadu.
0: Truth is changeless.
1: Kanuka atti satyanni manam aadharanga teeskondi.
0: That truth should be our foundation.
1: Atti premani manam aadharanga cheskondi.
0: That love should be our basic value.
1: Kanukane aa premanu manam aadharanga teeskunnappudu sarvamu manaku shanti chekurtundi.
0: When once we have this love as the foundation, we'll have the mansion of peace.
1: Maa iddari మినిస్టర్స్ కూడాను,
0: బోత్ ది మినిస్టర్స్,
1: కేరళకు అనేక దేముల నుంచి రామని కోరుతూ వచ్చారు.
0: హావ్ బీన్ ప్రేయింగ్ టు స్వామి దట్ హీ షుడ్ విజిట్ కేరళ.
1: కానీ ఇతూరి మాత్రం తప్పక నేను వస్తాను.
0: దిస్ టైమ్ భగవాన్ విల్ డెఫినెట్లీ విజిట్ కేరళ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ సంవత్సరం నుంచి,
0: ఫ్రమ్ దిస్ ఇయర్,
1: కేరళ సైన్స్ లోపల కూడా చాలా అభివృద్ధికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
0: దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ స్కోప్ ఫర్ కేరళ టు బి అడ్వాన్స్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: సైన్స్ అండ్ టెక్నాలజీకల్ ఒక కర్ణాటకంలో, ఒక ఆంధ్రాలో అని చెప్తున్నారు. కాదు కాదు, కర్ణాటక ఆంధ్ర కంటే కూడా కేరళ చాలా గొప్పదైపోతుంది.
0: Kerala state is going to excel Andhra and Karnataka in the field of science and technology.
1: నేను కల్పిస్తానని, దీనికి ప్రత్యేకమైనటువంటి అనుకూలములు కల్పిస్తానని చెప్పని నిన్నటి దినము ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రామిస్ చేశాడు.
0: ప్రైమ్ మినిస్టర్ ఆల్సో మేడ్ ఎ ప్రామిస్ దట్ హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్
1: ప్రైమ్ మినిస్టర్. చేసినా చేయకపోయినప్పటికీ కేరళ దేశము చాలా ఉన్నతమైన స్థితిగా అవుతుంది.
0: బట్ కేరళ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్, అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: సత్యాన్ని ఎరిగినటువంటి దేశము కేరళ దేశము.
0: కేరళ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ట్రూత్.
1: ప్రేమను గురించి ప్రకాశించినటువంటిది కేరళ దేశము.
0: కేరళ ఇస్ ది స్టేట్ వేర్ ద లవ్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: కొకనే ప్రేమయందు సత్యమునందు ఎట్టి మార్పులు లేకుండా ఉన్నటువంటిది.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రిగార్డ్ టు లవ్ అండ్
1: ధర్మములో ఆరితేరినటువంటిది.
0: అండ్ ఇట్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీథింగ్.
1: కొకనే ప్రాచీన భారతీయ సంస్కృతి నందు సత్యం వద ధర్మం చెర.
0: Therefore, the ancient culture of Bharat said, speak truth and follow dharma.
1: కనుక ఈ సంవత్సరము నేను తప్పక కేరళకు వస్తాను.
0: భగవాన్ విల్ విజిట్ కేరళ డెఫినెట్లీ దిస్ ఇయర్.
1: కేరళ ప్రజలు చాలా సున్నితమైన హృదయులు.
0: ద పీపుల్ ఆఫ్ కేరళ ఆర్ టెండర్ హార్టెడ్.
1: ఏ వ్యక్తి ఎందుకు చూసినప్పటికీ లోపలంతా కూడా ప్రేమతత్వం ఉంటుంటుంది.
0: దే ఆర్ సో సాఫ్ట్ అండ్ టెండర్ అండ్ డెలికేట్ విత్ ఇన్.
1: కనుక త్వరలోపలే కేరళ దేశము చాలా ఉన్నతమైనటువంటి సైంటిస్ట్ లో కూడా ఆదర్శంగా చూపిస్తుంది.
0: వెరీ సూన్ కేరళ ఇస్ గోయింగ్ టు బి ఎన్ ఐడియల్ స్టేట్ ఇన్ ద హోల్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎక్కడైనా ఇతర దేశములకంతా కూడా వర్షం రావాలంటే మొట్టమొదటి కేరళలో ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ రెయినీ సీజన్ ఈస్ టు స్టార్ట్, కేరళ ఇస్ ద ఫస్ట్ టు హ్యావ్ రెయిన్స్.
1: కనుకనే అన్నింటి కూడాను కేరళ దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది.
0: సో కేరళ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ రెస్పెక్ట్.
1: అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా?
0: సచ్ ఎ ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గాడ్ ఆల్సో.
1: తప్పక దైవం కూడా అక్కడే ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ దేర్ ఇన్ దట్ స్టేట్.
1: బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం.
0: ఇట్ వాజ్ ది ల్యాండ్, ఇట్ వాజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఎంపరర్ బలి అండ్ వామన.
1: వాళ్ళిద్దరు కూడా పుట్టినటువంటిది కూడాను మంచి ప్రదేశము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ హైలీ సీక్రెట్.
1: సిద్ధాశ్రమము అని పేరు.
0: ఇట్స్ నేమ్ వాజ్ సిద్ధాశ్రమ.
1: సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది.
0: సిద్ధాశ్రమ మెంట్ ద ల్యాండ్ ఆఫ్ ఫుల్
1: అన్ని సక్సెస్ చేసేటువంటిది.
0: ఇట్ వన్ ద సొల్యూషన్.
1: సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ ఆఫ్ అండ్ ప్లాన్ ఫర్,
1: అందువల్ల విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు.
0: సో విశ్వామిత్ర డిడ్ పెనెన్స్ దేర్.
1: ఆ విశ్వామిత్రుడు యొక్క తపస్సు చేసి
0: because his penance,
1: siddhashram anetundi daniki shastramaitundi kirtini deppinchadu.
0: And he brought a very good name to siddhashrama, the land of fulfillment.
1: Kanuka atti siddhashramu sarva siddhulaku kuda moola karaname.
0: And it is responsible for all the kinds of divine powers.
1: Ee karanaanni gurinchukoni balichakravarti kuda akkade puttadu.
0: That's the reason why emperor bali was born there.
1: Ante kaadu,
0: not all this,
1: గొప్ప గొప్ప మహర్షులందరూ కూడా అక్కడే పుట్టారు.
0: మెనీ సెయింట్స్ లివ్ దేర్. విశ్వామిత్ర,
1: వామన, జమదగ్ని వీళ్ళందరూ కూడా కేరళలోపలనే పుట్టారు.
0: మెనీ ఆఫ్ ది సేజెస్ అండ్ సీయర్స్ హ్యాడ్ దిస్ కేరళ యాజ్ దేర్ బర్త్ ప్లేస్.
1: తెలుసును, కొంతమందికి తెలియదు.
0: బట్ మెనీ పీపుల్ డు నాట్ నో దిస్.
1: తెలిసిండేటువంటి విశ్వామిత్రుడు.
0: దే నో ఓన్లీ విశ్వామిత్ర.
1: కానీ విశ్వామిత్రుడు గొప్ప రాజు.
0: యట్ విశ్వామిత్ర వాజ్ ఎ బిగ్ కింగ్ దెన్.
1: అతను రాజు అయినప్పటికీ కట్టకనబడికి సన్యాసాశ్రమం తీసుకుని పోయి,
0: though he was a king to begin with, he renounced everything. Vasishtha varu, he made a renunciant.
1: Vasishtha varu goppa tyaga bhumiga pominchadu.
0: And he also followed Vasishtha in this land of
1: tyaga. Adhyatmika margamlo tyagi anipinchukunnadu.
0: In spiritual parlance, he stood for sacrifice.
1: Kani nenu kudunu rajayogi kaakoddu brahmayogi kavalani Vishwamitra pattubettadu.
0: Vishwamitra wanted to be a brahmayogi, brahmarishi, and not rajarishi.
1: Ee brahmarishi kavadaniki edi kaaranamu?
0: What is the cause for this title, Brahma Rishi?
1: Deshanni techinchadame Brahma Rishi karanam.
0: Because he killed all the ego and hatred, so he could become Brahma Rishi.
1: Vasishtha varu deshanni techinchadam chetane atan Raja Rishi oka Brahma Rishi ainadu.
0: Because Vasishtha had no trace of hatred, he is Brahma Rishi.
1: Kakane Vishwamitra kudanu ee oka krodhamunu jayinchadam chetane Brahma Rishi ayyadu.
0: As Vishwamitra could win over this anger and hatred, he could become Brahma Rishi.
1: Nen tyagaanni sadhinchanu.
0: Now I could achieve this sacrifice.
1: ప్రకృతి పరమాత్మలకు అంకితం చేశాను.
0: I could bring a union between the creation and creator.
1: కల్పించాడు.
0: The hope, holy wedlock.
1: కల్పించాడు.
0: Creation, creator, Rama and Sita.
1: జనక రాజ్యం నుంచి కూడాను తాను అరణ్యానికి వెళ్ళాడు.
0: Thereafter he has gone into the exile.
1: కనుకనే అతను వచ్చిన పని ఇదే సిద్ధాశ్రమం.
0: Siddhashrama is the main center of
1: sankalpichinna danta kodanu siddhi gavinchukunnadu.
0: The fulfillment of all his thought is there.
1: Ikkini premane moola karanamu.
0: For all this Maharshi
1: kakane Vishwamitra kodanu ee yokka krodhamunu jayinchatam chetane Brahmarishi ayyadu.
0: As Vishwamitra could win over this anger and hatred, he
1: became
0: Brahmarishi.

0: సిద్ధి గావించుకున్నాడు.
1: ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ హిస్ థాట్ ఈస్ దేర్.
0: అన్నిటికీ ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ లవ్ ఈస్ ది మెయిన్ కాజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరు కూడాను ప్రేమను పెంచుకోండి.
1: ఆల్ ఆఫ్ యూ foster love.
0: ఎవరిని ద్వేషించకండి.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: నీ ద్వేషిని కూడాను నువ్వు ప్రేమించు.
1: యు లవ్ ఈవెన్ ద వన్ హూ హేట్స్ యూ.
0: నీపై నీకు వారిపై కోపం ఉన్నా కూడా ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకో.
1: కన్వర్ట్ ఆల్ యువర్ యాంగర్ ఇంటూ లవ్.
0: అప్పుడే నీవు కూడా గొప్ప మహర్షిగా మారవచ్చు.
1: దెన్ ఆల్సో యూ విల్ బికమ్ మహర్షి ఎ సేజ్.
0: ఏ ద్వేషిని వెనుక నీ వెంట వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయి.
1: Your enemy may come in front of you, still respect him.
0: Evvani nivu dveshinchaddu.
1: Don't hate anybody.
0: Dvesham chaala goppadi kaadu.
1: The hatred is not good.
0: Chaala cheddadi.
1: It's very bad.
0: Kanukane premato vaarini palakarinchu.
1: Talk to them lovingly.
0: Premamudita manase kalpo.

0: ప్రజలను ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుల యొక్క పర్వదినములు ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినటువంటి పరమార్థములు.
1: All these festival occasions of Bharatiyas carry with them inner significance.
0: కాని ఈనాటి భారతీయుడు బాహ్యమైన లౌకికమైన ఆచారములకే అత్యంత అవకాశం అందించి నిత్యమైన సత్యమైన అంతరార్థమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: బట్ భారతీయస్ ఆర్ అటాచింగ్ వాల్యూ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్లీ రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్, ఫర్గెటింగ్ ది ఎటర్నల్ ట్రూత్, ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ ఇట్.
0: పార్వతీ తనయ ఓయ్ గణాధిప, పార్వతీ తనయ ఓయ్ గణాధిప అని వర్ణించింది వేదం.
1: వేద ఎక్స్టోల్డ్, ఓ సన్ ఆఫ్ పార్వతి, ఓ గణాధిప.
0: ఎవరు ఈ పార్వతి?
1: హూ ఇస్ పార్వతి?
0: ఇతని కుమారుడు ఏమిటి?
1: హూ ఇస్ ద సన్?
0: తల్లి కుమారుడు యొక్క సంబంధ బాంధవ్యం ఏమిటి?
1: వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మదర్ అండ్ ద చైల్డ్
0: అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ఏ భారతీయుడు కూడా లోతునకు దిగి విచారించటలేదు.
1: నో వన్ గోస్ డీప్ ఎనఫ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: గణాధిప అని హెచ్చరించేది వేదము.
1: వేద రిఫర్ టు దిస్ టైటిల్ గణాధిప.
0: ఏ గణములు ఇవి? సురగణముల, అసురగణముల?
1: వాట్ ఆర్ దీస్ గణస్? ఆర్ ద డెమోనిక్ ఆర్ ఏంజలిక్?
0: సురగణములు.
1: దే ఆర్ వన్ ఆఫ్ ది ఏంజల్స్.
0: ఈ గణములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ దే?
0: బాహ్య ప్రపంచంలో సంచరించుచున్నవా లేక అంతర్ముఖమైనటువంటి యొక్క మానవుని యొక్క దేహమునందే ఇవి మీడి ఉన్నవా?
1: ఆర్ దే ప్రెసెంట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఆర్ ఆర్ దే ప్రెసెంట్ విత్ ఇన్ ద హ్యూమన్ బాడీ?
0: సురముల యొక్క గణపతి గనుకనే ఇతనికి గణాధిపతి అన్నారు.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ ది ఏంజల్స్ ఈస్ కాల్ గణాధిపత.
0: గణములనగా పంచేంద్రియములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియముల యొక్క తత్వమే గణముల యొక్క స్వరూపం.
1: ద ఫార్మ్ ఆఫ్ గణాస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ కొగ్నిటివ్ అండ్ కాగ్నిటివ్ సెన్సెస్.
0: ఈ దశేంద్రియముల యొక్క నాయకుడే మనస్సు.
1: Mind is the master of all these 10 senses.
0: కనుకనే ఇంద్రియములకు నాయకుడైనటువంటి యొక్క మనసుకు ఇంద్రుడు అని పేరు పెట్టారు.
1: The master of all the senses is Indra.
0: ఈ మనసుకు కూడాను పతి అయినటువంటిది బుద్ధి.
1: The master of the mind is intellect.
0: కనుకనే గణాధిపతి అని ఇతన్ని పిలుస్తూ వచ్చారు.
1: So the title గణాధిపతి is given.
0: ఇక్కడ గణపతి అనే పదమునకు మనం చక్కగా అర్థాన్ని గుర్తించాలి.
1: Here we have to know the meaning clearly of this title గణపతి.
0: గ అనగా బుద్ధి.
1: గ ఇస్ ఇంటెలెక్ట్.
0: నా అనగా విజ్ఞానము.
1: నా ఇస్ విజ్డమ్.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క పతి కనుకనే ఇతనికి గణపతి అన్నారు.
1: As is the master of the intellect and the wisdom, he is called గణపతి.
0: బుద్ధి మనసుకు అధిపతి.
1: Intellect is the master of the mind.
0: మనసు ఇంద్రియములకు అధిపతి.
1: Mind is the master of the senses.
0: అన్ని గణములకు అధిపతి అయినటువంటి వాడు కనుక ఇతనికి గణపతి అని పేరు వచ్చింది.
1: As is the head of all ganas, he is called గణపతి.
0: అనగా ఈ జగత్తునందు సర్వేంద్రియములు కూడాను మానవుని యొక్క అంతర్భాగములు.
1: In this world, all these senses are part of the human body.
0: సృష్టి కంటే అత్యంత అధికమైనటువంటిదే ఈ వ్యక్తిత్వం.
1: The individual nature is far, far superior than that of creation.
0: ఈ వ్యక్తిత్వం అనేటువంటిది సృష్టి యొక్క అంతర్భాగమే.
1: This individual nature is part of it.
0: కనుకనే దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వము మానవత్వమునందే ఇవిడి ఉంటున్నది.
1: Therefore, the divinity is present in human life.
0: Vigato adipati anaga empty. Vigato nayaka iti vinayaka. Anaga vinayaka anaga itanu sarva swatantrudainatunti vadu.
1: Vinayaka means the one who is absolutely independent.
0: Itaniki maroka nayakudu ledu.
1: He has no other master.
0: Prapanchamulo ye vyaktikaina ye shaktikaina oka nayakatvam untuntadi.
1: Any individual or community in the world will have a master.
0: Kani vinayakulaku maroka nayakudu ledu.
1: But Vinayaka has no one else.
0: Kanukane itaniki vinayakudu ani peru vachindi.
1: So he is called Vinayaka.
0: Sarva swatantrudainatunti vadu Vinayakudu.
1: Vinayaka is completely independent.
0: Ee Vinayaka pooja anatunti idi anadi kaalam nundi Bharat desamlo vyapti chendinatunti.
1: The worship of this Lord Vinayaka has been there since ancient times.
0: Rigvedamanandunu Narayana Upanishadunandunu Taittiriya Upanishadunandu kudanu ee yokka Vinayakuni yokka smriti sruti aneka vidhamulaga kudanu prabodhistu vachindi.
1: Vinayaka has been referred to in Rigveda, Narayana Upanishad, Taittiriya Upanishad and Srutis.
0: Idi kevalam Gayatri mantra nandu kudanu antarbhagamai untunnadi.
1: It's also part of Gayatri mantra.
0: Tat purushaya vidmahe vakratundaya dhimahe tanno inda prachodayat. Anaga tana yokka divyatvanni Ganapati yokka tattvanni kudanu ఈ యొక్క గాయత్రి మంత్రంలో అంతర్భాగమై ఉన్నది.
1: ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాయత్రి మంత్ర ఈజ్ ఆల్సో దేర్ రిఫ్లెక్టింగ్ ద నేచర్ ఆఫ్ గణాధిపతి.
0: కనుక గణపతి అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి దివ్య శక్తియే.
1: సో గణపతి మీన్స్ ది ఆల్ పర్వేసివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్.
0: అయితే ఈనాటి మానవత్వం నందు ఈ గణపతి పార్వతీ పుత్రుడు అన్నారు.
1: బట్ ఫ్రమ్ ది ఆర్డినరీ పార్లన్స్ ఇట్ ఇస్ సెడ్ గణపతి ఇస్ సన్ ఆఫ్ పార్వతి.
0: పార్వతి అనగా ప్రకృతియే పార్వతి.
1: పార్వతి సింబలైజెస్ నేచర్.
0: ప్రకృతి యొక్క పరమాత్మని యొక్క దివ్య తత్వమే దివ్య శక్తియే ఈ యొక్క మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద డివినిటీ ఇన్ దిస్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడాను వినాయకుడే.
1: ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: తాను ఈ శివశక్తాత్మక స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఒక బిందువే.
1: He is a drop reflecting the principle of the nature and divinity.
0: Kanukane prakrutiye parvati.
1: Nature is parvati.
0: Purushude Ishwarudu.
1: Purusha is Ishwara.
0: Ee prakruti purushulu yokka sambandhame ee yokka manavattvam ane vyaktitvamu.
1: Human individuality is the combination of the divinity and the nature.
0: Kanuka vinayakudanaga parvati putrudu Ishwarudu ekkado untunnadu పార్వతి అనేటువంటి యొక్క శక్తి ఒకటి ఉన్నది అని మనం భావిస్తుంటాం. ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ వెన్ వి ఫీల్ దట్ వినాయక ఇస్ ద సన్ ఆఫ్ పార్వతి అండ్ శివ ఇస్ ప్రెసెంట్ సమ్వేర్ ఎల్స్.
0: సర్వము ప్రకృతి నుండి ఆవిర్భవించేటువంటివి.
1: ఎవ్రీథింగ్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క అంశములే సర్వభూతములు.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ ద రిఫ్లెక్షన్స్ పార్ట్స్ ఆఫ్ ది నేచర్.
0: అట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తింపజేసే నిమిత్తమై పర్వదినములన్నీ కూడాను ఒక ఆధ్యాత్మికమైన అంతరార్థంతో కూడి వస్తున్నవి.
1: ఆల్ ఫెస్టివల్స్ ఆర్ మెంట్ టు రికగ్నైజ్ ది సీక్రెట్ మీనింగ్ అండ్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: ఈ వినాయకునకు ఏనుగు ముఖం ఏమిటి? ఎలుక వాహనమేమిటి?
1: వాట్ ఇస్ దిస్ ద వినాయక హ్యాస్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ అండ్ ర్యాట్ హ్యాస్ హిస్ ఛాంపియన్.
0: ఎలుకకు మూషికము అంటారు.
1: ర్యాట్ ఇస్ కాల్డ్ మూషిక.
0: మూషికం అనగా ఏమి? రాత్రికి చిహ్నమే మూషికం.
1: మూషిక ర్యాట్ symbolizes night.
0: Ratri anaga chikati.
1: Night is
0: chikati ki oka gurte oka mushikamu.
1: The pitch darkness is symbolized here by a rat.
0: Chikatini vinayakudu tana anagadrukkunnatunti vaadu kanakane idaniki mushika vaahanudu ani peru vachindi.
1: As Vinayaka would keep this pitch darkness under his check, he is called the master.
0: Chikatini paradroli వెలుగును జగత్తునకు అందించేటువంటి వాడు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ హూ డిస్పెల్ ద డార్క్నెస్ అండ్ టేక్ యూ టువర్డ్స్ లైట్.
0: ఇంతే కాకుండా మూషికమునకు వాసన యొక్క చిహ్నం కూడాను చెప్పవచ్చు.
1: హియర్ ద రాట్ ఆల్సో స్టాండ్స్ ఫర్ ద వాసనస్ ది క్యారెక్టరిస్టిక్స్.
0: అనగా ఈ యొక్క మూషికము వాసన్ను పురస్కరించుకునియే తన ప్రయాణమును సాగిస్తూ ఉంటుంది.
1: The rat proceeds basing on this quality of smell.
0: అనగా కోరికలు, వాంఛలు, అజ్ఞానము అనేటువంటి యొక్క ఈ మూషికమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: It only means Vinayaka is the one who has put a check or a control over the desires and also ignorance.
0: కనుకు వినాయకుని యొక్క వాహనము మూషికము అన్నారు.
1: So rat is the chariot of Vinayaka.
0: వాహనం అనగా ఏమిటి?
1: What is this chariot?
0: తన క్రింద వేసుకున్నట్టుమే వాహనము.
1: That which is used.
0: దాని ఎక్కినటువంటి వాడు నాయకుడు.
1: The one over that is leader.
0: కనుకనే వాసనలను, కోరికలను, అజ్ఞానమును అణగదొక్కినటువంటి వాడు వినాయకుడు.
1: Therefore, Vinayaka has put under check all the desires, the previous traits, and also ignorance.
0: సమస్త దుఃఖములను, సమస్త బాధలను, సమస్త కష్టములను దూరం గావించుకునేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka helps us to get away from the misery, various problems, troubles and turmoil.
0: విఘ్నములకు శత్రువు వినాయకుడు.
1: Vinayaka is enemy to all obstacles.
0: విఘ్నములను ఏ మాత్రం కూడా చేర్చేటువంటి వాడు కాదు.
1: He will never allow any obstacle to come in the way.
0: విఘ్నములను సంహరించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka will kill all obstacles on the way.
0: సుఖశాంతులను అందించేటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka confers peace and happiness.
0: సిద్ధి బుద్ధులను అధిపతిగా చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: Vinayaka is the master, the fulfillment and the intellect.
0: సిద్ధి దేనికి సిద్ధి?
1: What is this fulfillment here?
0: మనస్సు శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞాన సిద్ధి లభిస్తుంది.
1: When mind is pure, you'll have the fulfillment in acquiring wisdom.
0: కనుకనే బుద్ధి సిద్ధి యొక్క నాయకుడు వినాయకుడు.
1: Therefore, Vinayaka is the master of the both.
0: ప్రతి మానవుడు కూడా బుద్ధిని అదుపులో ఉంచుకోవాలి.
1: Every man should have a control over the intellect.
0: ఈ వినాయక పండుగ దినము మనం అనేక విధములైనటువంటి వంటలు చేసుకుంటుంటాం.
1: On this auspicious day of Vinayaka Chaviti, we will have so many preparations.
0: కానీ వినాయక పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంటుంది.
1: But however, there is a speciality today.
0: తైలముతో ఏమాత్రము సంస్కారం కావించినటువంటి వంటలను వినాయకునికి నైవేద్యంగా ఇస్తుంటారు.
1: That which is offered to Vinayaka, the sacrificial food, is not made out of oil.
0: కేవలము ఆవిరితో ఉడికినటువంటి యొక్క వీటిని మాత్రమే వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: The sacrificial food is made of vapor, nothing to do with the oil.
0: Anaga enduku idi kevalam ayurveda yokka tattvamunandu kudanu ee aavirito udikinatvanti oka vantalu taraga jeernam avutayani kudanu deeniki oka artham.
1: The ayurvedic science also speaks that which is not made up of oil except in the vapor is easily digestible.
0: Intiye kaaka
1: not on this
0: bhadrapada masamulo vacheetundi ee vinayaka chavitiki మనం పండించేటువంటి పంటలలో నువ్వులు బెల్లము అధికంగా మన ఇంటి చేరుతుంటాయి.
1: ఇన్ దిస్ మంత్ భాద్రపద వాట్ వీ హ్యావ్ ఇస్ ది తిల్ సీడ్స్ అండ్ ది జాగరే.
0: ఈ యొక్క నువ్వుల పిండిని బెల్లంతో కొట్టి దానిని ఒక బియ్యం పిండి లోపల ఆవిరితో ఉడకబెట్టినటువంటి దానిలో మూసిపెట్టి దీనిని కుడుములు ఉండ్రాళ్ళు అని వినాయకునికి నైవేద్యం చేస్తుంటాం.
1: ద సాక్రిఫైస్ ఫుడ్ స్పెషల్లీ ఆఫర్డ్ టు వినాయక దట్స్ కాల్డ్ ఉడుములు ఆర్ ఉండ్రాళ్ళు మేడ్ అప్ ఆఫ్ దిస్ రైస్ ఫ్లోర్ ద తిల్ సీడ్స్.
0: బెల్లం యొక్క గుణము మానవుని యొక్క రోగములకు నివారణము.
1: జాగరీ ఈజ్ ది క్యూర్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎయిల్మెంట్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క కపపిత్తాదులను నివారణ గావించేటువంటిది.
1: ఇట్ ఆల్సో క్యూర్స్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ది ఫ్లెమ్ అండ్ ది బాడీ.
0: ఈ నువ్వుల పిండి అనేటువంటిది శ్వాసకోశను పరిశుద్ధపరిచి మన యొక్క దృష్టిని కూడాను అభివృద్ధి గావించేటువంటి ఒక శక్తి నువ్వుల యందు ఉంటున్నది.
1: ది తిల్ సీడ్స్ విల్ ఇంప్రూవ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో హెల్ప్ ఫర్ ఐ సైట్.
0: బాహ్య దృష్టితో పాటు జ్ఞాన దృష్టిని కూడాను పోషించేటువంటిది ఈ కుడుములు ఉండ్రాళ్ళు అని.
1: Therefore, it has got the external application besides that, the inner
0: Bharatiyulu ye karmalu aacharinchinappatikini attarahitamainatundi karmalu ye naadu kudanu vaaru aacharinchaledu.
1: Bharatiyas have never undertaken meaningless festivals.
0: Prati padamunaku prati parvadinamunaku oka visishtamainatundi yokka aadhyatmika antaratvam koodi untunnadi.
1: Everything they utter, every festival they observe has got special significance.
0: Tine tindi nadiche nadaka palike paluku యోచన చేసేటువంటి యోచన, ఇవన్నీ కూడాను ఒక ఆధ్యాత్మిక అంతరాత్మతో కూడినవే.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ కన్సూమ్డ్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ ద వర్డ్స్ దట్ వి అటర్ అండ్ అవర్ థింకింగ్ హ్యాస్ గాట్
0: సర్వ విద్యలకు నాయకుడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలు అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము ఒక గ్రంథ పరిచయంతో వచ్చేటువంటి విద్యల?
1: ఈజ్ ఇట్ టెక్స్చువల్ నాలెడ్జ్?
0: కాదు కాదు, ప్రపంచంలో సర్వము విద్యలే.
1: In this world, everything is knowledge.
0: నడచడం ఒక విద్యనే.
1: Walking is knowledge.
0: మాట్లాడటం ఒక విద్యనే.
1: Speaking is knowledge.
0: నవ్వటం ఒక విద్యనే.
1: Smile.
0: కూర్చోవటం ఒక విద్యనే.
1: Sitting.
0: తిరగటం ఒక విద్యనే.
1: Eating.
0: తిరగటం ఒక విద్యనే.
1: Moving about.
0: యోచించటం ఒక విద్యనే.
1: Thinking.
0: అన్ని విద్యలే.
1: All are forms of education.
0: కల్కని సమస్త విద్యలకు కూడాను నాయకుడైనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్య అనగా కేవలం వివేకాన్ని బోధించేటువంటి విద్య అనుకుంటున్నాం.
1: Today we think education means giving information.
0: జ్ఞానమును అందించేటువంటి విద్యలు అనుకుంటున్నాము.
1: We consider that education is the one that gives information.
0: అలాగే పాటు విజ్ఞాన జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the knowledge the
0: ఈ పదార్థ విజ్ఞానంతో పాటు రసాయన జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the material knowledge, the spiritual knowledge is also.
0: ఈ రసాయన జ్ఞానంతో పాటు శృంగార జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with the knowledge, the community is also necessary.
0: ఈ శృంగార జ్ఞానంతో పాటు లలిత కళల జ్ఞానం కూడా ఉంటుందది.
1: Along with it, fine arts are also there.
0: Chitra, silpi, dance, anni oka tattumunu kodanu oka vidyale.
1: All forms like the architecture.
0: Itte sarva vidyalaku kodanu.
1: Dance, they're all education.
0: Nayakudu ayinatundi vaadu vinayakudu.
1: Vinayaka is the master of all forms of knowledge.
0: Vidyanaga kevalam buddhiki sambandhinchinatundi.
1: Education is related to the intellect.
0: కేవలం గ్రంథముతో చదివేటువంటిది మాత్రమే విద్య కాదు.
1: It's not the one that you merely go through a book.
0: అది కేవలం చదువు.
1: That is only study.
0: దీనికి విద్య అనేటువంటి పేరు సార్థకమైనటువంటి పేరు కాదు.
1: It doesn't justify through education.
0: జీవితం అంతయకును ఒక విద్యా స్వరూపమే.
1: The whole life is a very form.
0: విద్యామయమే.
1: Full of knowledge.
0: కనుకనే ఏ విచారం చేసినప్పటికీ విచార జ్ఞానం అంతయకును విద్యతో కూడినటువంటిది.
1: So whatever that we do, what we inquire,
0: I see ఈ విచారము విజ్ఞతతో కూడి ఉండాలి.
1: So this sort of inquiry should have this knowledge.
0: Nitya anitya parisilana gnanam anetundi vignata.
1: The knowledge comprises in making a distinction between that which is permanent.
0: Kanukune vidyarthulu ee naadu vinayakuni amitanga prarthistuntaru.
1: Therefore students pray to Vinayaka more and more today.
0: కేవలం తాము చదివేటువంటి చదువుకు మాత్రమే సహాయం చేసేటువంటి వాడు కాదు వినాయకుడు.
1: Vinayaka is not the only one who supports in your learning process.
0: జీవిత పర్యంతం కూడాను అడుగడుగున కూడాను అడుగడుగున కూడాను సహాయం గావించేటువంటిది వాడు వినాయకుడు.
1: వినాయక హెల్ప్స్ యూ ఎవ్రీ స్టెప్ త్రూఅవుట్ యువర్ లైఫ్ టైమ్ మూమెంట్ టు మూమెంట్.
0: సులభ ప్రసన్నుడు.
1: యూ కెన్ హ్యావ్ హిమ్ ఈజీలీ.
0: అతన్ని పూజ చేయాలంటే
1: టు వర్షిప్ హిమ్
0: ఒక తుమ్మి పువ్వులు
1: ద ఫ్లవర్స్ ఆఫ్
0: అనగా మానవులకు అక్కరలేనటువంటివన్నీ కూడాను వినాయకుడికి పూజ చేస్తుంది.
1: దట్ విచ్ ఆర్ ఆఫ్ నో యూస్ టు మ్యాన్ కైండ్ ఆర్ ఆఫర్డ్
0: పువ్వులు. జిల్లేడి పువ్వులు.
1: And the flowers of the calotropis.
0: ఈ జిల్లేడి పువ్వులు తింటే పిచ్చి పడుతుంది అంటారు.
1: And if anyone eats those flowers, one will turn mad.
0: జిల్లేడి పువ్వులతో వినాయకుడిని పూజ చేస్తారు.
1: That flowers are used in worshipping Lord.
0: కనుకనే గడ్డితో పూజ చేస్తారు.
1: Worship is done with grass.
0: ఈ విధంగా వినాయకుడిని పూజ చేయడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the significance in worshipping so?
0: అనగా వినాయకుడు పూర్వము మృగములతో కూడాను పూజింపబడేటువంటి వాడు అని దీని అంతరార్థం.
1: ద మీనింగ్ ఈస్ దట్ వినాయక వాజ్ వర్షిప్డ్ బై అనిమల్స్ ఈవెన్ బిఫోర్.
0: కనుకని అతని ముఖము ఏనుగు ముఖము.
1: సో హిస్ ఫేస్ ఈస్ దట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: అతని వాహనము మూషికము.
1: ది చారిట్ ఇస్ ద ర్యామ్.
0: ఇవన్నీ కూడాను మృగముల యొక్క చిహ్నములు.
1: దే ఆర్ ద సైన్స్ ఆఫ్ అనిమల్స్.
0: కనుక వినాయకుణ్ణి కేవలము మానవులు మాత్రమే కాక పశుపక్షి మృగాదులు కూడాను పూజించేటువంటి వారు అని.
1: Vinayaka is worshipped not only by mankind but also by birds and animals.
0: Sarva jeevulakudu nayakudainatunti vaadu sarva jeevulakudunu poojimpabadeetunti vaadu vinayakudu.
1: Vinayaka is the one worshipped by all beings and the master of all beings.
0: Okka deshamu okka kaalamu okka vyakti yokka tattvamto koodinatunti vaadu kaadu.
1: Vinayaka is not limited to the time and space.
0: Sarva deshamulaku sarva manavulaku sarva kaalamulakunu sambandhinchinatunti vaadu vinayakudu.
1: He has got something to do with all countries, with all people of all nationalities.
0: Deeniki purana gaahamto koncham konni prabodhalu gaavistu vachayi.
1: A teaching is also given in this connection by
0: kani puranamulu konni హాస్యాస్పదమైన మార్గంలో కూడా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఎపిక్స్ ఆల్సో పోర్ట్రేడ్ ఇన్ ఎ ఫనీ వే.
0: ఒకనొక సమయంలో పార్వతి ఈశ్వరుడు జూదమాడుతున్నారట.
1: ఎట్ వన్ టైమ్ పార్వతి అండ్ శివ వర్ ప్లేయింగ్ డైస్.
0: అలాంటి సమయంలో ఎవరో ఒకరు జడ్జి ఉండాలి.
1: దేర్ నీడ్ టు బి జడ్జ్.
0: ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి,
1: హూ వన్, హూ లాస్ట్.
0: అప్పుడు నందిని తెచ్చి దీనికి విట్నెస్ గా తీసుకున్నారు.
1: నంది ది బుల్ ఇస్ బ్రాట్ దేర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈ నంది ఈశ్వరుని యొక్క అభిమానులు ఎక్కువ.
1: దిస్ నంది ది బుల్ ఇస్ ఫేవరెట్ ఆఫ్ శివ.
0: నందివాహనుడు ఈశ్వరుడు.
1: ఈశ్వర హ్యాస్ దిస్ బుల్ యాజ్ ది
0: చైల్డ్. అందువల్ల ఈశ్వరుడు ఓడినప్పటికీ ఈశ్వరుడే గెలిచినట్టుగా ఈ నంది చెప్పింది.
1: దో ఈశ్వర లాస్ట్ ద గేమ్, నంది డిక్లేర్ దట్ హీ వాన్.
0: నీవు జూదములో కూడా నువ్వు పక్షపాతం చూపుతున్నావని చెప్పని పార్వతికి కోపం వచ్చి ఈ నందిని శపించిందట.
1: పార్వతి కర్స్ దిస్ నంది బికాస్ స్టాండింగ్ గివ్ ఎ రాంగ్ జడ్జ్మెంట్.
0: ఏ విధంగా శపించింది?
1: వాట్ వే షి కర్స్?
0: నీవు నయము కాని వ్యాధితో నీవు నశించిపోదువు కాక.
1: లెట్ యు డై విత్ అన్ ఇన్క్యూరబుల్ డిజీజ్.
0: అప్పుడు నంది వచ్చి తల్లి పాదములపైన పడి, అమ్మా నన్ను క్షమించు, నాయకుడైనటువంటి వారికి నేను ఈ విధమైనటువంటి యొక్క కృతజ్ఞతను కూడా చూపనక్కర్లేదా.
1: నంది ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ద మదర్ అండ్ సెడ్, షుడ్ ఐ నాట్ షో ద గ్రాట్యూట్యూడ్ టు
0: మై నాయకుడు? ఓటమి కలిగింది చెప్పటం నాకు కూడా నువ్వు ఓటమే కదా.
1: టు సే దట్ మై మాస్టర్ లాస్ట్ ఇట్ అమౌంట్స్ టు లాస్ టు మీ.
0: అతన్ని గౌరవించే నిమిత్తమే నేను అసత్యం ఆడింది. నిజమే.
1: ఐ అటర్డ్ ది లాయ్ ఓన్లీ యాజ్ మ్యాటర్ ఆఫ్ రిస్పెక్ట్.
0: ఇంత మాత్రమునకు ఇంత గొప్ప శిక్షణ నాకు అందించటం.
1: బట్ పనిష్మెంట్ షుడ్ నాట్ బి సో సివియర్.
0: నన్ను క్షమించమని ప్రార్థించిందట నంది.
1: నంది ప్రేయర్ ఫర్ ద పార్డన్.
0: అప్పుడు నందిని క్షమించి పార్వతి నందికి తిరిగి ఈ శాప పరిహారం కూడా బోధించింది.
1: అండ్ నంది వాజ్ పార్డన్ అండ్ ఆల్సో షీ టాట్ హిమ్.
0: భాద్రపద చతుర్దశ దినము నా కుమారుడైన గణపతి యొక్క పుట్టిన పండుగ.
1: భాద్రపద చతుర్దశి ఇస్ ద బర్త్డే ఆఫ్ మై సన్ వినాయక.
0: ఆ దినము నీవు భుజించేటువంటిది, నీకు అమిత ప్రీతి అయినటువంటిది, నీకు ఆహారమైనటువంటిది ఈ గడ్డిని నా యొక్క కుమారునికి నీవు అర్పితం చేయమని.
1: ఆన్ హిస్ బర్త్ డే లెట్ యూ ఆఫర్ ద మోస్ట్ డెలీషియస్, యువర్ ఫేవరెస్ట్ గ్రాస్ టు మై.
0: అనగా ఏది ఎవనికి ఏది ప్రీతిగా ఉందో ఆ ప్రీతికరమైన దానిని అర్పితం చేసినప్పుడు అన్ని శాపములు కూడా నువ్వు విమోచనవుతాయి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఇఫ్ యూ ఆఫర్ దాట్ యూ లైక్ మోస్ట్ యుల్ బి అటోనింగ్ ఆల్ యువర్ సిన్స్.
0: కనుకనే తాను భుజించేటువంటి యొక్క ఆహారము పరిశుద్ధమైనటువంటి ఆహారము గరిక.
1: Therefore the pure food is here the grass.
0: ఆ గరికను తెచ్చి ఈ యొక్క పుట్టిన దినము గణపతిని పూజ చేశాడు.
1: On birthday he prayed and worshiped with his grass.
0: అప్పుడు నంది యొక్క అనారోగ్యము నిర్మూలమైంది.
1: It was then Nandi is cured of the disease.
0: ఆరోగ్యాన్ని పొందుతూ వచ్చింది.
1: Then it picked up health.
0: దేవి కటాక్షం చేత శాప విమోచనమైంది.
1: Because of the grace of mother he atoned the sins.
0: కనుకనే దీనిని పురస్కరించుకునియే మానవుని యందు కూడాను ఎక్కడైనా కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రాలు పోయినప్పుడు నీకు ఇష్టమైనటువంటి ఒక పదార్థాన్ని నీవు వదిలిపెట్టమని చెప్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ పీపుల్ సే దట్ వెన్ యూ విజిట్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ యూ జస్ట్ గివ్ అప్ సాక్రిఫైస్ దట్ యూ లవ్ మోస్ట్.
0: ఏది అమితమైనటువంటి ప్రీతిగా ఉంటాదో దానిని భగవంతునికి అర్పితం చేయి.
1: దట్ వాట్ యూ లవ్ ఇంటెన్స్లీ బెటర్ యూ ఆఫర్ టు గాడ్.
0: అతి ఆత్మనే నిజమైన అర్పణ కానీ నీకు ఇష్టం లేని అర్పణ చేస్తే అర్పణం కాదు.
1: సచ్ ఎన్ ఆఫరింగ్ ఇస్ ట్రూ ఆఫరింగ్, నాట్ ద వన్ దట్ యు డోంట్ లైక్.
0: కూరగాయలు ఎందుకు కానీ లేక తిను ఫలములు ఎందుకు కానీ నీకు అమిత ఇష్టమైనటువంటి వాటిని భగవంతునికి అర్పితం చేయాలి.
1: దట్ వెజిటబుల్స్ ఆర్ ది డెలీషియస్ ఐటమ్స్ దట్ యు లైక్ మోస్ట్.
0: అనగా ఏమి? ఈ అర్పితం చేసిన తరువాత తిరిగి ఆ ఫలమును కానీ ఆ కూరగాయను కానీ నీవు భుజించకూడదు.
1: వెన్ వన్స్ యూ ఆఫర్ యూ షుడ్ నాట్ పార్టేక్ దట్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ లేటర్.
0: ఇది ప్రాచీన కాలం నుండి భారతీయ యొక్క సాంప్రదాయాన్ని పురస్కరించుకుని కాశీ ప్రయాగ ఇలాంటి క్షేత్రంలో గంగా స్నానములు యందు ఇలాంటి అర్పితం చేస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ట్రెడిషన్ పీపుల్ విజిట్ పిల్గ్రిమ్ సెంటర్స్ లైక్ కాశీ ప్రయాగ, దే ఆఫర్ దట్ వే.
0: చాలా మంది ప్రయాగ.
1: Now prayaga
0: anaga emiti?
1: What is prayaga?
0: Kashi anaga emiti?
1: What is kashi?
0: Deho devalay prukto jeevo deva sanatana. Mana kshetrame kashi, dehame kashi.
1: Body is kashi.
0: Ee kashi madhyalopala ganga pravahistu untadi.
1: The Ganges flows across.
0: Aa ganga ne mana yokka gnanamu.
1: This Ganges is the wisdom.
0: ఈ జ్ఞానం అనేటువంటి గంగయందు భక్తి శ్రద్ధ అనేటువంటి యమునా సరస్వతులు లీనమైపోతుంటాయి.
1: టూ అదర్ రివర్స్, యమునా సరస్వతి, భక్తి, డివోషన్, శ్రద్ధ, సిన్సెరిటీ,
0: శ్రద్ధ, జ్ఞానము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రయాగ.
1: ప్రయాగ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ ట్రినిటీ.
0: మన యొక్క హృదయ స్థాయమే
1: ప్రయాగ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఆల్టర్ ఆఫ్.
0: కాబట్టి హృదయానికి పవిత్రమైనటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థాన్ని ఫలమును అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఆఫర్ స్వీట్ ఫ్రూట్స్ టు హార్ట్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాంప్రదాయములన్నీ కూడాను కేవలము ఆధునికమైనటువంటి యొక్క ఫ్యాషన్ కింద మారిపోయినాయి.
1: అన్ఫార్చునేట్లీ ది ట్రెడిషన్స్ హావ్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాషన్.
0: ప్రయాగకు పోతున్నారు,
1: దే గో టు ప్రయాగ.
0: అక్కడ పండాలు చెప్తారు, ఏదైనా నీకు ఇష్టమున్నటువంటి పదార్థం ప్రయాగ లోపల పరమాత్మనికి అర్పితం చేయమంటారు.
1: దేర్ ది ప్రీస్ట్ టెల్ యూ ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: యోచన చేస్తారు అక్కడ,
1: హిల్ బి థింకింగ్.
0: నిజంగా ప్రీతికరమైనటువంటి దానికి యోచన చేయని అక్కర్లేదు.
1: టు టెల్ దట్ యు లైక్ మోస్ట్ యు డోంట్
0: నీడ్ టైం. లేక ఒక ఫలమును భగవంతునికి అర్పితం చేయమంటారు.
1: ఆఫర్ ఎదర్ వెజిటబుల్ ఆర్ ఎ ఫ్రూట్ టు గాడ్.
0: కొంతమంది యోచించి నాకు ఇష్టం లేనిది ఏది.
1: సమ్ విల్ టేక్ టైమ్ అండ్ సే వాట్ ఇస్ ఇట్ దట్ ఐ లైక్.
0: నాకు కాకరకాయ ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ బిట్టర్ గోల్డ్.
0: ఈ బిట్టర్ గోల్డ్ నాకు ఇష్టం లేదు.
1: ఐ డోంట్ లైక్ ఇట్.
0: ఇదిగో నాకు ఇష్టం లేని నీకు అర్పితం చేస్తున్నాను.
1: దేర్ఫోర్ బిట్టర్ గోల్డ్ ఐ డోంట్ లైక్, ఐ ఆఫర్ ఇట్ టు యూ.
0: తనకు ఏ ఫలము ఇష్టం లేదో దానిని భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
1: ద ఫ్రూట్ దట్ హి డజంట్ లైక్ హి ఆఫర్స్ టు గాడ్.
0: అది కాదు అర్పితము.
1: దాట్స్ నాట్ ఆఫరింగ్.
0: ఏది ఇష్టమైన దానిని అర్పితం చేయాలి.
1: యు హావ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్.
0: నా భగవంతునకు నా ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నా ప్రేమ స్వరూపునకు అర్పితం చెయ్యాలి అనేటువంటి దీక్ష మనలో ఆవిర్భవించాలి.
1: యు షుడ్ హావ్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్ దట్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఆఫర్ దట్ యు లైక్ మోస్ట్ విత్ ఆల్ యువర్ లవ్.
0: ఇష్టాన్ని అర్పితం చేయటం లేదు, నీ అయిష్టాన్ని అర్పితం చేస్తున్నావు.
1: బట్ దే ఆర్ నాట్ ఆఫరింగ్ వాట్ దే లైక్, దే ఆర్ ఆఫరింగ్ వాట్ దే డిస్లైక్. కనుక నీ
0: హృదయంలో ఉన్నటువంటి హృదయస్సుడు తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తున్నాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హర్ హార్ట్ సేస్ లెట్ దట్ హ్యాపెన్.
0: నీవు చేసినట్టుగానే జరుగుగాక.
1: లెట్ ఇట్ హ్యాపెన్.
0: అనగా ఏమిటి? భగవంతునికి ద్రోహం చేస్తున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ బిట్రేయింగ్ గాడ్.
0: నీకు ఉన్నది ఇష్టం ఒకటి, అర్పితం చేసేది మరొకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు లైక్ వన్ థింగ్.
0: భగవంతుడు కూడాను తనకి ఇష్టం లేనిది ఒకటి, ఇష్టమైనది మరొకటి, ఇష్టం లేనిది వీనికి కూడా అనుగ్రహిస్తుంటాడు.
1: దేర్ఫోర్ గాడ్ ఆల్సో కన్ఫర్స్ యు దట్ వాట్ యు డిస్లైక్.
0: నాకు ఆరోగ్యం కావాలి స్వామి అని ప్రార్థిస్తే అనారోగ్యాన్ని అందిస్తున్నాడు.
1: దో హీ ప్రేస్ ఫర్ హెల్త్ బట్ హీ గివ్స్ యు ఇల్ హెల్త్.
0: నాకు ధనం కావాలి స్వామి అని ప్రార్థించేటువంటి వాడికి దరిద్రాన్ని అందిస్తున్నాడు.
1: ద ఫెలో హూ వాంట్స్ వెల్త్ విల్ హి గెట్స్ ఆల్ పవర్టీ.
0: ఈ ప్రార్థనకు తగినటువంటి ఫలితమే యద్ భావం తద్ భవతి.
1: దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ హిస్ ఓన్ యాక్షన్.
0: నిజంగా నీ హృదయపూర్వకంగా మంచిని అందిస్తే భగవంతుడు మంచిని ఎందుకు అందించడు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆఫర్ గుడ్ హోల్ హార్టెడ్లీ యు విల్ హావ్ ఇన్ టర్న్.
0: నీవు చెడ్డని అందిస్తున్నావు కనుకనే నీవు చెడ్డనే పొందుతున్నావు.
1: యాజ్ యు ఆఫర్ బ్యాడ్ యు గెట్ ఇన్ టర్న్ బ్యాడ్.
0: కనుక నీ భగవంతునికి అర్పితం చేయనటువంటిది నీకు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి దానిని అర్పితం చేయాలి.
1: దేర్ఫోర్ వాట్ యు హావ్ టు ఆఫర్ టు గాడ్ ఇస్ హోల్ హార్టెడ్లీ దట్ వాట్ యు లైక్.
0: అది హరిశ్చంద్రుడు తనకు పవిత్రమైనటువంటి ప్రాణ సమానమైనటువంటిది సత్యం సత్యం సత్యం.
1: హరిశ్చంద్ర కన్సిడర్స్ ది ట్రూత్ యాజ్ హిస్ వెరీ లైఫ్ బ్రెడ్.
0: ఈ సత్యం నిమిత్తమై నేను ఏమైనా త్యాగం చేస్తానన్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: నీకందరికీ తెలుసు ఈ సత్య నిమిత్తమై తన ఆరు బిడ్డలను కూడా అమ్ముకున్నాడు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ ట్రూత్ హి హస్ సోల్డ్ ఈవెన్ హిస్ వైఫ్ అండ్ సన్.
0: రాజ్యాన్ని కూడా దానం చేసుకున్నాడు.
1: హి సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్.
0: కట్టకడపటికి తనను తానే విక్రయింపబడ్డాడు.
1: అల్టిమేట్లీ హి సోల్డ్ హింసెల్ఫ్.
0: సత్యం కోసం పాటుపడ్డాడు.
1: హి స్ట్రగుల్డ్ ఫర్ ట్రూత్.
0: సత్యం భగవత్ స్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యం యొక్క పేరు భగవంతుడు.
1: Truth is God.
0: భగవంతుని యొక్క పేరు సత్యము.
1: The name of God is
0: ఎక్కడ సత్యము అక్కడే భగవంతుడు.
1: Where there is truth is God.
0: సత్యాన్ని ఆరాధన చేయండి.
1: Therefore worship truth.
0: సత్యభావమును అర్పితం చేయండి.
1: Offer truthful feelings.
0: సత్య సంకల్పం చేతనే సత్య స్థానాన్ని పొందిపోతాం మనము.
1: Because of these thoughts which are based on truth you reach the state of truth.
0: బ్రహ్మైవ భవతి.
1: The knower of Brahman becomes Brahman.
0: కనుకనే మనం ఎట్టి అర్పితం చేస్తామో అట్టి ఫలితాన్ని మనం పొందుతాం.
1: As you offer so will be the result in experience.
0: ఈ యొక్క సత్యాన్ని ప్రబోధించినటువంటిది వినాయక తత్వము.
1: వినాయక స్పీక్స్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: దీనికి మరికొన్ని ఆధారాలంతా ఉంటున్నాయి.
1: దేర్ అదర్ ప్రూఫ్స్ ఆల్సో ఎవిడెన్సెస్.
0: వినాయకుడు
1: వినాయక
0: ఎవరిని శ్రమింపజేసేటువంటి వాడు కాదు.
1: యూ విల్ నెవర్ మేక్ ఎనీ వన్ సఫర్.
0: ఎవరిని కూడా బాధ పెట్టేటువంటి స్వభావం కాదు.
1: యూ విల్ నెవర్ హార్మ్ ఎనీ వన్.
0: అందుకోసమని వినాయకుడు ఏమైనా వెంట ఉంటే ఏమైనా మాకు శ్రమ కలిగిస్తాడో ఏమో అని అతనికి తిండి పెట్టి ఒక మూల పెట్టేసేస్తారట.
1: ఫర్ ద రీజన్ దట్ యు ఆర్ అఫ్రైడ్ దట్ వినాయక మే కమ్ ఇన్ అవర్ వే వి ఫీడ్ హిమ్.
0: కుంభకర్ణుడు కాదు
1: వినాయక, ఇస్ నాట్ కుంభకర్ణ.
0: అతని పొట్టను చూసి మీరు వినాయకుడు కుంభకర్ణుడుగా భావిస్తున్నారు.
1: వి థింక్ ఆఫ్ హిస్ స్టమక్ అండ్ వి టేక్ హిమ్ అస్ కుంభకర్ణ.
0: గణాసురుడు అనేటువంటి ఒక అసురుడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ వన్ డెమన్ బై నేమ్ గణాసుర.
0: గణాసుర,
1: గణాసుర
0: అనగా గణముల పైన రాక్షసత్వాన్ని వహించేటువంటి వాడు.
1: మీన్స్ హెడ్ గాట్ డెమోనిక్ టెంపర్మెంట్.
0: అతను కొంతకాలం భగవంతుని తపస్సు చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ పెనెన్స్.
0: ఆ తపస్సు చేసినప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్.
0: ఈశ్వరుడు సులభ ప్రియుడు.
1: ఈశ్వర వుడ్ మేనిఫెస్ట్.
0: ఎవరు ఏది అడిగితే ఇస్తుంటాడు పాప.
1: హి కన్ఫర్స్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: ఇది మంచా చెడ్డ అని కూడా విచారణ చేయడు.
1: హి డజంట్ థింక్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: పరాధీనుడు కనుకనే భక్తులు ప్రార్థించినటువంటి దాని అంతా కూడా అందిస్తుంటాడు.
1: యాజ్ హి సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ ఇన్ డివోటీ హి గ్రాంట్స్ ఆల్ దట్ హి ఆస్క్ ఫర్. సేమ్ థింగ్ భస్మాసురం.
0: నా హస్తం సోకిన వారంతా భస్మైపోవాల వరాన్ని నాకు అందించమన్నారు.
1: హి వాంటెడ్ దట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బోన్ హూమ్సోవర్ దట్ హి టచెస్ షుడ్ బి
0: సారీ. అట్లనే నీ హస్తం సోకిన వారంతా భస్మైపోదురుగాక అని అనుగ్రహించాడు.
1: హి సెడ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఆర్ ఎవ్రీథింగ్ విల్ బి బర్న్డ్ టు యాషెస్ ఇఫ్ యు టచ్.
0: చెడ్డను కోరినటువంటి వాడు కనుకనే తన హస్తము తన్నే సోకి తననే భస్మం చేసి
1: యాజ్ హి డిసైడ్ బ్యాడ్ థింగ్స్
0: అదే విధంగానే గణాసురుడు కూడాను భగవంతుని ప్రార్థించాడు.
1: సో హీ ఆల్సో ప్రేయర్ టు గాడ్.
0: ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
1: ఈశ్వర మేనిఫెస్టెడ్.
0: ఏం కావాలి నీకు?
1: యాస్ వాట్ యు వాంట్.
0: స్వామి మీరు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఇస్ స్వామి లెట్ యు బి ఇన్ మై స్టమక్.
0: ఈశ్వరుడు నా కడుపులో చేరిపోవాలి అన్నారు.
1: ఈశ్వర షుడ్ బి ఇన్ మై స్టమక్.
0: సరే చేరిపోతానన్నాడు. మాట ఇచ్చి అతని కడుపులో చేరిపోయాడు.
1: హి సెడ్ హీ ప్రామిస్డ్ అండ్ దేర్ హీ ఎంటర్డ్ ఇంటు హిస్ స్టమక్.
0: గణాసురుని యొక్క కడుపు లోపల ఈశ్వరుడు చేరిపోయాడు.
1: ఈశ్వర ఇస్ ఇన్ ది స్టమక్.
0: ఈశ్వరుడు ఎక్కడ పోయినాడో ఏమిటో అని పార్వతంతా వెతుకుతూ వెతుకుతూ వెతుకుతూ పోతుంటుండాలి.
1: పార్వతి వెంట ఆన్ సర్చింగ్ ఫర్ ఈశ్వర వేర్ హీ ఇస్.
0: కట్ట కనిపి ఎక్కడా కనిపించలేదు.
1: ఫైనల్లీ షీ కుడ్ లొకేట్ ఎనీవేర్.
0: తన సోదరుడు అయినటువంటి విష్ణు దగ్గరికి వెళ్ళింది.
1: షీ అప్రోచ్ హర్ బ్రదర్ విష్ణు.
0: బ్రదర్ ఎక్కడో వెళ్లిపోయాడు నా హస్బెండ్ ఇతను ఎక్కడైనా వెతికి నువ్వు తెప్పిస్తావా అని అడిగింది.
1: She said, brother, I don't know where my husband is. I am in search of him. Would you bring him back?
0: Telusu eppudu Eesharudu ee vidhamaitundi okka vichachana gnanam lekunda andariki varalu ichi aneka vidhamulaga avasthalu guri avutuntadani.
1: He knows pretty well that Eeshwara will put himself into problems without exercising discretion.
0: Amma Parvati naaku telusu nuvurukundi annadu.
1: He said, Parvati, I know, be silent.
0: Neevu intiki vellipoyi nenu teeskoni vastanu annadu.
1: Better you go home, I'll bring him.
0: Atan daggara nandi undi.
1: There is Nandi there.
0: ఈ నందిని ఒక రకమైనటువంటి అలంకారపరిచాడు.
1: The Nandi was decorated.
0: ఈ గంగిరెద్దు మాదిరి దీనికి తీర్చిదిద్దాడు.
1: It shaped in the form of an ox.
0: తాను మేడం వాయించుకుంటూ గంగిరెద్దుని వెంట తీసుకుని పోయాడు.
1: Along with the music, the Nandi was asked to proceed.
0: ఈ మ్యూజిక్ తగినట్టుగా ఆ నంది నాట్యమాడుతూ వచ్చింది.
1: Appropriate to the tune and the rhythm of the music, this Nandi started dancing.
0: విష్ణు లీలా మానస విగ్రహుడు.
1: Vishnu is the very form of the mystery.
0: కనుకనే అతని లీలలు అనేకంగా నిరూపిస్తూ వచ్చాడు జగత్తునకు.
1: ఆల్ హిస్ మిస్టరీస్ ఆర్ టాట్ ఇన్ వేరియస్
0: బజారులో వెళుతుంటుంటే ఆ మేడమునకు ఆ యొక్క తాళమునకు ఆ యొక్క నాట్యమునకు సన్నిహిత సంబంధమైనటువంటి ఒక లీనత్వం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ అబ్సల్యూట్ కోఆర్డినేషన్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ ద రిథమ్ అండ్ ద డాన్స్ ఆఫ్ ద బోల్.
0: ఈ దృశ్యాన్ని చూచాడు ఈ యొక్క రాక్షసరాజు.
1: దిస్ డెమన్ కింగ్ సా దిస్ సినారియో.
0: చూచి చాలాసేపు దీనిని పరిశీలించి చూసుకుంటూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ వాచింగ్ దిస్ హోల్ సీన్.
0: ఈ గణాసురుడు మెచ్చుకొని ఈ మేళం వాయించేటువంటి వాడిని అయ్యా నీకేం కావాలి బహుమతి అడుగుమన్నాడు.
1: గణాసుర వాజ్ సో ప్లీజ్డ్ విత్ దిస్ మ్యూజిషియన్స్. హీ సెడ్ దట్ యు వుడ్ గ్రాంట్ వాట్ ఎవర్ దే ఆస్క్ ఫర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: యు షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు గణాసురుడు.
1: ఐఎమ్ గణాసుర.
0: గొప్ప రాజు.
1: ఐఎమ్ ఎ గ్రేట్ కింగ్.
0: కనుక నీవు ఆడిన మాట తప్పకుండా నన్ను అడిగినటువంటిది ఇవ్వాలి అన్నాడు.
1: దేర్ఫోర్ యూ షుడ్ కీప్ అప్ యువర్ ప్రామిస్ అండ్ గ్రాంట్ మీ వాట్ ఐ
0: ఆస్క్ ఫర్. ఇస్తానన్నాడు.
1: ఇస్రాయెల్ సర్టన్లీ గివ్ ఇట్.
0: నీ కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: హి సెడ్ గివ్ మీ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఓన్లీ నోన్ టు విష్ణు, నో వన్ ఎల్స్.
0: అప్పుడు ఈ గణాసుడు ఈ యొక్క విష్ణు పాదముల పైన పడి
1: గణాసుర ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ విష్ణు.
0: స్వామి నా రహస్యము నీకు తప్ప అన్యులకు ఎవరికి తెలియదు.
1: హి సెడ్ స్వామి ది సీక్రెట్ ఇస్ నోన్ టు యూ ఓన్లీ.
0: నా మాట ప్రకారము ఏమైనా సరే నా ప్రాణాన్ని నేను అర్పితం చేస్తాను.
1: టు కీప్ అప్ మై ప్రామిస్ ఐ విల్ లూజ్ ఈవెన్ మై లైఫ్.
0: ఒక్క కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే నా శిరస్సును మాత్రము నిరంతరము
1: నీ
0: కడుపులో ఉన్నటువంటి ఈశ్వరుని ఇవ్వాలి అన్నాడు.
1: హి సెడ్ గివ్ మీ ఈశ్వర ప్రెసెంట్ ఇన్ యువర్ స్టమక్.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు విష్ణువు తప్ప మరొకరికి తెలియదు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఓన్లీ నోన్.

0: కండిషన్ ఉంటుండాలి.
1: హౌఎవర్ దేర్ ఇస్ వన్ కండిషన్.
0: ఏమిటంటే నా శిరస్సును మాత్రము నిరంతరము సర్వులకును ఒక పూజనీయమైన రీతిగా నీవు తీర్చిదిద్దాలి అన్నాడు.
1: సీ దట్ మై హెడ్ ఈస్ వర్షిప్ బై ఎవ్రీబడి, యు మోల్డ్ ఇట్ దట్ వే.
0: నీవు ధరించాలి అన్నాడు.
1: లెట్ యు పుట్ ఆన్ మై స్కిన్.
0: తప్పక ధరిస్తానని చెప్పాడు.
1: హి సెడ్ ఐ విల్ సెటిల్ ఇట్.
0: కనుకనే ఏనుగు చర్మాన్ని విష్ణువు ధరిస్తాడు.
1: ఫర్ దట్ రీజన్ విష్ణు పుట్స్ ఆన్ ది స్కిన్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: ఈ యొక్క గణాసురుని యొక్క శిరస్సును ఆ గణపతి పైన పెట్టడం,
1: ది హెడ్ ఆఫ్ ది గణాసురుడు,
0: ఇవన్నీ అనేక రకమైన కథలుగా నిరూపిస్తూ వస్తుంటారు.
1: దట్ సో మెనీ స్టోరీస్ లైక్ దట్.
0: ఇవన్నీ స్టోరీస్ స్టోరీస్.
1: దర్ ఓన్లీ స్టోరీస్.
0: అయితే ప్రజల యొక్క మన్ననను లేక మనసులను ఆకర్షించే నిమిత్తమై ఈ దైవ మార్గంలో ఇలాంటి కథలంతా ప్రారంభమవుతుంటాయి.
1: టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ దర్ సో మెనీ స్టోరీస్ లైక్ దిస్.
0: నిజముగా విచారణ చేసి చూస్తే దైవత్వం ఒక్కటే.
1: If we inquire clearly, divinity
0: is one. God is one
1: in all.
0: వినాయకుడు మనకంటే భిన్నమైనటువంటి వాడు కాదు.
1: వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మన హృదయవాసి అయినటువంటి ఒక తత్వమే దివ్యత్వమే ఆత్మతత్వము.
1: హీఈస్ ఇన్ డ్వెలర్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్. That is ఆత్మిక్ క్వాలిటీ.
0: అతడే అన్ని గణములకు నాథుడు.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ గణ.
0: గణములు ప్రత్యేకంగా ఎక్కడనో లేవు.
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ దశేంద్రియములే గణములు.
1: ద టెన్ సెన్సెస్ కాగ్నిటివ్ అండ్ కొనేటివ్ దే ఆర్ గణ.
0: ఈ దశేంద్రియముల కింద నాయకుడైనటువంటి మనస్సే ఈ యొక్క శక్తివంతమైనటువంటి యొక్క జీవితము.
1: మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ లీడింగ్ అవర్ లైఫ్.
0: ఈ మనసును కూడా అధీనుడైనటువంటి వాడు, అధీనం చేసుకున్నటువంటి వాడు బుద్ధి.
1: బుద్ధి హాస్ గాట్ అండర్ హిస్ కంట్రోల్ ద మైండ్.
0: గణ అనగా ఏంటి? బుద్ధికి నాథుడు, విజ్ఞానమునకు నాథుడు.
1: గణ మీన్స్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ద మాస్టర్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే దీనిని ప్రాపంచికమైనటువంటి దృష్టి లోపల వినాయకుని యొక్క సతులు ఈ బుద్ధి సిద్ధి అని పేరు పెడుతూ వచ్చారు.
1: Therefore from the worldly sense it is said the wives of Vinayaka are these two, the buddhi and
0: siddhi. ఈ బుద్ధికి జ్ఞానములకు అధిపతి అయినటువంటి వాడు కనుక వినాయకుడు, ఈ రెండింటికూడను పతిగా భావిస్తూ వచ్చారు.
1: హీ ఈస్ కన్సిడర్డ్ ద మాస్టర్ బికాస్ హీ హ్యాపెన్స్ టు ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
0: ఈ విధమైనటువంటి బుద్ధికి నాథుడైనటువంటి వాని వల్ల మనకు సుఖము, జ్ఞానము, ఆనందం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
1: యాజ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ విల్ బి హ్యాపీ, విల్ బి బ్లిస్ఫుల్.
0: కనుక మనం సుఖ జీవితం గడపాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
0: ఇంద్రియములను భగవత్ అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ అవర్ సెన్సెస్ టు గాడ్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చాలి.
1: వి హావ్ టు డైరెక్ట్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: బుద్ధికి మనం స్వాధీనమైపోవాలి.
1: వి షుడ్
0: దీనినే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
1: వి షుడ్ సబ్మిట్ టు ది ఇంటెలెక్ట్. బుద్ధి గ్రాహ్యం ఇంద్రియం
0: అడుగు భాగం.
1: ది బాడీ ఇస్ ఎట్ ద బాటమ్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మ్యాటర్.
1: బాడీస్ మ్యాటర్
0: పదార్థముల యొక్క చేరిక.
1: ఇది కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్.
0: దీనికి పైన ఉన్నటువంటిది ఇంద్రియములు.
1: అబౌ ద బాడీ ఇస్ ద సెన్సెస్.
0: ఇంద్రియములకు పైన ఉన్నటువంటిది మనస్సు.
1: ఓవర్ దట్ మైండ్.
0: మనస్సుకు పైన ఉన్నటువంటిది బుద్ధి.
1: అబౌ ద
0: బుద్ధికి పైన ఉన్నటువంటిది ఆత్మ.
1: ఓవర్ దట్ ఆత్మ.
0: ఆత్మ యొక్క డైరెక్ట్ కనెక్షన్ బుద్ధి ఎందు మాత్రమే చేరుతుంటారు.
1: సో దేర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్
0: దాని కిరణములు, దాని యొక్క ప్రకాంతి కూడాను బుద్ధికి సోకుతుంది మొదలు.
1: ద బ్రిలియన్స్ ఆఫ్ ది ఆత్మ విల్ రిఫ్లెక్ట్.
0: కనుకనే బుద్ధిని సరి అయిన బుద్ధిగా మనము పోషించుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలెక్ట్.
0: మంచి బుద్ధి కలిగినటువంటి వాడే సరి అయినటువంటి జ్ఞాని అవుతాడు.
1: ద వన్ విత్ గుడ్ ఇంటెలెక్ట్ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుకనే బుద్ధి యొక్క శుద్ధియే జ్ఞాన సిద్ధి అన్నారు.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఇస్ ది ఫుల్ఫిల్మెంట్ ఎక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక వినాయకుని యొక్క చరిత్ర అనేక విచిత్రమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: ద స్టోరీస్ ఆఫ్ వినాయక్ ఆర్ వెరీ మిస్టీరియస్.
0: ఈ యొక్క వినాయకుని యొక్క తత్వము,
1: ది నేచర్ ఆఫ్ వినాయక.
0: కుమారులకు కూడా ఒక స్పోర్ట్స్ పెట్టాడట.
1: దట్ ఎస్ పుట్ ఎ కాంపిటీషన్ ఫోర్స్ బిట్వీన్ సన్స్.
0: ఎవరు ఈ త్రిలోకమును కూడా తిరిగి వస్తారో వారికి మొట్టమొదట నేను బహుమతి ఇస్తాను.
1: ది వన్ హూ గో అరౌండ్ ద త్రీ వరల్డ్స్ విల్ రిసీవ్ ది అవార్డ్.
0: కానీ కార్తికేయుడు చాలా సులభ ప్రసన్నుడు.
1: కార్తికేయ ఆల్సో వుడ్
0: అనగా సుబ్రహ్మణ్యం.
1: ఈ సుబ్రహ్మణ్య
0: ఇతనికి కుమారస్వామి అని కూడా పేరు.
1: ఇస్ ఆల్సో కాల్డ్ కుమారస్వామి.
0: ఇతను తిరిగి అతని నెమ్మది వాహనము ఎక్కాడు, ప్రపంచమంతా చుట్టడానికి బయలుదేరాడు.
1: యాజ్ ది పీకాక్ హ్యాపెన్స్ విత్ చారిటీ స్టార్టెడ్ గోయింగ్ రౌండ్.
0: అప్పుడు వినాయకుడు గొప్ప తెలివితేటలు కలవాడు.
1: వినాయక ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: బుద్ధి సిద్ధి లోపల మహాజ్ఞాన సిద్ధి.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అందువల్లనే సర్వత పాణిపాదం త సర్వతో శిరోముఖం సర్వత స్థుతిమల్లోకి సర్వమావృత్తి. ఎక్కడ చూసినా ఉన్నది నా తండ్రే, నా తల్లియే.
1: ఎవ్రీవేర్ మై మదర్ మై ఫాదర్ ఆర్ ప్రెసెంట్.
0: ఇది ప్రకృతి పరమాత్మలు.
1: దిస్ ద మ్యాటర్ అండ్
0: పరమాత్మ లేని ప్రకృతి, ప్రకృతి లేని పరమాత్మ ఎక్కడా కనిపించదు.
1: దేర్ కెనాట్ బి నేచర్ వితౌట్ గాడ్, దేర్ కెనాట్ బి గాడ్ వితౌట్ నేచర్.
0: ప్రకృతి పరమాత్మ యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ విషయం.
1: దేర్ఫోర్ ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ గాడ్.

0: కాబట్టి నా తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్టు అవుతుందని ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ రికగ్నైజ్డ్ ది ట్రూత్ ఇఫ్ హి గోస్ రౌండ్ ద పేరెంట్స్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ద వరల్డ్.
0: వస్తున్నాడు పాపం అతి వేగంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు.
1: సుబ్రహ్మణ్యేశ్వర ఇస్ కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అది చూచాడు, తక్షణం లేచాడు, తల్లిదండ్రులు చుట్టూ చుట్టాడు, నాన్న నేను వచ్చాను అన్నాడు.
1: He saw that Subramanya Swami coming, then he went round his parents. He said, Father, I return.
0: Parvati navutu undali.
1: Parvati was smiling.
0: Devirani tirivitetalu enta sulabhanga nivu tappinchukoni pothunnav ee knack oka crack ga marchukovaddu anindi.
1: Parvati said, you are very intelligent, don't convert this knack into crack.
0: Kanaka ee knack nu sarainatvanti oka divya bhavamulo nivu upayoginchukovali.
1: Make use of all this knack to have divine thoughts.
0: Appude Ganapati dinnanta gurinchi cheppadu, talli ఇది నాక్ కాదు పరమ సత్యము.
1: దెన్ గణపతి సెడ్ మదర్ ఇస్ నాట్ నాక్ ఇట్స్ సుప్రీం ట్రూత్.
0: ముల్లోకములు ఎక్కడ ఉంటున్నవి?
1: వేర్ ఆర్ ది త్రీ వరల్డ్స్?
0: భూత భవిష్యత్ వర్తమాన కాలం అన్నారు.
1: హూ సే ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్?
0: భూలోకం భూర్లోకం స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ది ఎర్త్ భూర్లోకం?
0: పాతాళలోకం భూలోకం స్వర్గలోకం అన్నారు.
1: హూ సే ది పాతాళ? హెవెన్ అండ్ ఎర్త్.
0: ఈ మూడు లోకములు చుట్టూ మూడు లోకములు ఎందు ఉన్నది ఒక్కటే దైవము.
1: One God is present in all the three worlds.
0: కాబట్టి దైవాన్ని మనం ప్రదర్శన చేస్తే దైవానికి మనం అంకితమైపోతే సర్వము మనకు ఫలసిద్ధి ఏర్పడుతుంది.
1: Therefore when once you offer to God everything else you can accomplish.
0: అందువల్లనే ఈశ్వరుడు చెప్పాడు, నాయన ఈ విధమైనటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి తత్వాన్ని జగత్తునకు చాటి నిమిత్తమై నీవు నాయకుడుగా నుండువు కాక సర్వులు కూడా నిన్ను అనగా పూజించరు కాక అన్నాడు.
1: In order to teach this principle of truth, of wisdom and the infinity, well, let you be the master of this world.
0: ఈ ప్రపంచంలో ఏ శుభకార్యము ప్రారంభించడానికి పూనుకున్నప్పటికీ మొట్టమొదట వినాయకుని పూజ.
1: Any auspicious occasion will begin with prayer to Vinayaka.
0: సంగీతం వాళ్ళు కూడా వాతాపి గణపతిం భజే మొట్టమొదట వాతాపిని ప్రార్థిస్తారు.
1: Musicians start praying to Ganesha first.
0: ఒక ఇల్లు పునాదులు వేయాలంటే ముందు వినాయకుని పూజిస్తారు.
1: To lay the foundation.
0: పెళ్లికైనా మొట్టమొదట వినాయకుని పూజిస్తారు.
1: Every act we pray.
0: ఏ శుభకార్యములకు వినాయకుని పూజిస్తారు.
1: For all auspicious occasions we pray
0: to Vinayaka. కార్యములకు కూడాను ప్రప్రథముడైనటువంటి పూజారుడు వినాయకుడు.
1: For all human activity the one who should pray to is Vinayaka.
0: ఎక్కడ ఉండినటువంటి వినాయకుడు మనం పూజించాలి?
1: Then where is he? Whom should you pray?
0: బయట లేడు వినాయకుడు.
1: Vinayaka is not in the outer world.
0: నీ హృదయ స్థాయి.
1: He is in the altar of your heart.
0: కనుకనే ఎక్కడ ఉన్నాడు నా సాక్షిగా నేను చెప్తున్నానని ఇక్కడ హృదయం కొట్టి చెప్తున్నాం మనం.
1: We say thumping our chest that he is here as a witness.
0: అది ఏ నీ కాన్షియన్స్?
1: That is your conscience.
0: అది ఏ నీ యొక్క విట్నెస్?
1: That is your witness.
0: అది ఏ నీ సాక్షి?
1: That is your eternal witness.
0: మనం ఏది చేసినప్పటికీ హృదయ సాక్షిగా మనం చేయాలి.
1: Whatever you may do, your conscience should stand as a witness.
0: ఏదో ఒకరిని మెప్పించాలని మాత్రం మనం మాట్లాడకూడదు.
1: We should not speak only to please others.
0: లేక తప్పించుకోవాలని చెప్పిన మనం మాట్లాడకూడదు.
1: Not to submit ourselves.
0: ఎవరితోనైనా నీవు తప్పించుకోవచ్చును కానీ దైవంతో మాత్రం నీవు తప్పించుకోలేవు.
1: You can escape anyone but you cannot escape from God.
0: ఎవరినైనా నీవు మోసం చేయవచ్చును.
1: You can deceive anybody.
0: కానీ దైవాన్ని మాత్రం మోసం చేయలేవు.
1: But you can never deceive God.
0: కనుకనే దైవం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore you should understand the nature of God very clearly.
0: ఇవన్నీ కూడా దేహ తత్వాలే మనం.
1: We stand for the body.
0: ఈ దేహంతో కూడినటువంటిది ఎంతకాలం సత్యము?
1: How long does it last?
0: అందువల్లే తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
1: ఇట్స్ ఎ డాన్సింగ్ డాల్, అండర్స్టాండ్ ఇట్స్ మిస్టరీ.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న ముందున్నది రా తొందరలోని ముసలితనంబను ముసుళ్ల పండగ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడర తోలు బొమ్మ.
1: వాచ్ దిస్ మిస్టరీ ఆఫ్ దిస్ డాన్సింగ్ డాల్. యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ఇట్స్ బ్యూటీ అండ్ ద ఫన్ అండ్ ద ఫ్రోలిక్. There lies ahead the old age.
0: ఇది కేవలం ఒక తోలు బొమ్మ.
1: ఇట్స్ ది వన్ ఆఫ్ దిస్ స్కిన్.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకు రోరన్న.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ బ్యూటీ.
0: ఎంతకాలం ఈ యూత్?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ఎంతకాలం నీ యవ్వనము?
1: హౌ లాంగ్ దిస్ యూత్?
0: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ల పండగ.
1: దేర్ లైస్ అహెడ్ ది ఓల్డ్ ఏజ్.
0: అప్పుడు నీవు ఎవరిని ప్రార్థిస్తావు?
1: దెన్ హూమ్ డు యూ ప్రే?
0: కనుక నీవు తప్పించుకోవడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్.
0: మసల లేవు.
1: యూ కెనాట్ మూవ్ అబౌట్.
0: కానీ మసకలు
1: ఫుల్ ఐస్
0: మడతలబడే తల నరసే కదా.
1: ద హోల్ ఫేస్ ఇస్ ద
0: ముసలి కోట అని పసివారలు నేను ముసిముసి నవ్వు ఒక తరసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ తమాష చూడన తోలు బొమ్మ.
1: యంగ్స్టర్స్ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ బాడీ. అండర్స్టాండ్ దిస్.
0: అదే రీతిగానే ఈ యొక్క భగవత్ తత్వాన్ని అర్పితం గావించి మన సంకల్పం పవిత్రంగా భగవంతునికి అర్పితం గావించాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ సీక్రెట్ థాట్స్ టు గాడ్.
0: అది వినాయక చవితి యొక్క పరమార్థం.
1: దట్ ఈస్ సుప్రీం ఎయిమ్ ఆఫ్ వినాయక.
0: అంతరార్థాన్ని మనం గుర్తించుకోలేక
1: Without understanding
0: its significance, we bring the doll. దాని అంతా కొడును ఏదో పనికిరాని పువ్వులంతా చెత్తంతా పడవేసి
1: to this idol made up of mud, we offer all the dirty stuff.
0: మనకు అవసరం లేనటువంటి అంత భగవంతునికి ఇచ్చి
1: we give all that is unnecessary.
0: భగవంతుని దగ్గర నుంచి మనకు అవసరమైనవి పొందుతున్నాము. ఇది పెద్ద వడ్డీ వ్యాపారం.
1: But we want to have all that we like. But it's just a bargain.
0: ఇక్కడ మనం చేయవలసినటువంటిది వ్యాపారం.
1: It's not the business that we are supposed to undertake.
0: భగవంతుడా మీకు ఇవ్వవలసినటువంటిది పవిత్రమైనటువంటిది ఇవ్వాలి.
1: Oh God, what I am supposed to offer is the one which is sacred.
0: లోకములో మీరు చక్కగా విచారణ చేసి చూడండి.
1: You think well in this
0: world. పశువులు ఉంటున్నాయి.
1: Here an animal.
0: ఒక ఆవు ఉంటుండాలి.
1: Is a cow.
0: ఆవుకు మనకు పరికరానటువంటి గడ్డిని వేస్తున్నాము.
1: We just feed it with grass.
0: మనము వంచి పారవేసినటువంటి గంజిని వేస్తున్నాము.
1: We offer also the
0: కానీ ఆ పనికి మారినటువంటి యొక్క వస్తువులు తాను భుజించి మనకు అవసరమైనటువంటి క్షీరాన్ని అందిస్తుంది.
1: ఇట్ పార్టేక్స్ ఆల్ దట్ ఈస్ అన్నెసరీ టు యూ బట్ ఇట్ గివ్స్ యూ మిల్క్.
0: పశువులే పవిత్రమైనటువంటి దానిని అందిస్తుండాలి.
1: కౌస్ గివ్ యూ సీక్రెట్ థింగ్స్.
0: కానీ ఈనాటి మానవుడు
1: బట్ మ్యాన్ టుడే
0: పవిత్రాన్ని తాను ఉంచుకొని అపవిత్రాన్ని భగవంతునికి అందిస్తున్నాడు.
1: బట్ హీ కీప్స్ టు హింసెల్ఫ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ ఆఫర్స్ అన్సీక్రెట్ థింగ్స్.
0: ఇది కాదు.
1: Is not there.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటిది మనం అందించాలి.
1: We should offer that what we like most.
0: భగవంతుడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆశిస్తున్నాము.
1: We go on asking God, I want this, God, I want.
0: ఆశించే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది?
1: Then when do you have this right to ask?
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి పనులు చేసినప్పుడే ఈ అధికారం నీకు వస్తుంది.
1: When you act that way that would please God, that you have the right to pray.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటి యొక్క కర్మలు నీవు ఆచరించక భగవంతుడా నా ప్రీతికరమైనటువంటివి నాకు అందించమంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు.
1: Without undertaking action that would be pleasing God, you cannot get that what you like from him.
0: మొట్టమొదట భగవంతునికి ప్రీతికరమైనటువంటి మనం చేయాలి.
1: Therefore we should do that would please God.
0: అప్పుడు భగవంతుడు కూడాను నీకు ప్రీతికరమైనటువంటి నీకు అందిస్తాడు.
1: Then God will give you in turn what you like.
0: ఈ సత్యాన్ని ప్రబోధించేటువంటి తత్వమే వినాయకత్వము.
1: This truth is well explained by Vinayaka.
0: కనుక నీ జీవితానికే నాయకుడు వినాయకుడు.
1: Vinayaka is the master of life.
0: నీ స్వార్థము స్వప్రయోజనాన్ని మాత్రమే కట్టుకుని నీవు జీవించవద్దు.
1: You should never be bound by your selfishness.
0: స్వార్థాన్ని త్యాగం చేయి.
1: Sacrifice yourself.
0: పరార్థాన్ని చేపట్టు.
1: And then take the spiritual end.
0: దివ్యత్వాన్ని అనుభవించు.
1: Experience divinity.
0: ఇదే నిజమైనటువంటి వినాయకు యొక్క తత్వము.
1: This is the true nature of Vinayaka.
0: కనుక వినాయకుడనగా కేవలం ఏదో ఒక ఎలుక తల పెట్టుకుని ఒక ఎలుక వాహనం ఎక్కి ఎక్కడో వెళుతున్నాడు అనుకోవటం చాలా పొరపాటు.
1: It's a mistake if you think that Vinayaka has merely the head of an elephant moving about with a rat as the chariot.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా ఉంటుండాలి.
1: A small example.
0: సరస్వతికి వాహనం ఏమిటి?
1: What is the chariot of Saraswati?
0: సరస్వతికి వాహనం స్వాన్, హంస అంట.
1: The chariot of Saraswati is swan.
0: ఈ యొక్క హంసను ఎక్కి సరస్వతి పోతుండాలంటే ఎట్లా పోతుంది?
1: How can she move?
0: ఈ సరస్వతి అంటే ఎవరు?
1: హూ ఇస్ సరస్వతి?
0: సరస్వతి వాగ్దేవత స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్
0: సరస్వతి.
1: ద వెరీ స్పీచ్ ఇస్ సరస్వతి.
0: వాక్ అనేటువంటిది మనకు రావాలనుకున్నప్పుడు దేన్ని మనం ఆధారం చేసుకోవాలి?
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ ఫ్యాకల్టీ వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇస్ ద బేసిస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసినప్పుడే వాక్ మన నుంచి వస్తుంది.
1: When you breathe in and breathe out, then only you can speak.
0: Breathe in and breathe out, ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా వాక్ మన దగ్గర నుంచి రాదు.
1: Without this breathing exercise, breathing and breathing out,
0: కాబట్టి వాక్ అనేటువంటి సరస్వతికి ఉచ్ఛ్వాస నిశ్వాసం లేదు, దీనికి వాహనము.
1: Therefore, for the speech faculty presiding deity, Saraswati has the swan and the chariot.
0: వాగ్దేవత స్వరూపుడైనటువంటి సరస్వతికి ఈ యొక్క హంస వాహనము అన్నారు.
1: Therefore Saraswati has the swan as the chariot.
0: ఎంతెంత అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: Vedanta has so much
0: ఎంత పవిత్రమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి వేదాంతంలో.
1: It has got the inner secrets there.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి అర్థాలు మనం తీసుకోవటం లేదు.
1: But we don't go by the sacred interpretation.
0: హంసని ఎక్కి వెళ్లిపోయింది సరస్వతి.
1: Saraswati moves about with
0: ఇలాంటి భావాల్లో మనం జీవితం ఎంతకాలం సాధన చేసినప్పటికీ సత్యాన్ని మనం గుర్తించలేము.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ కెన్ నెవర్ రియలైజ్ ట్రూత్.
0: కనుక మొట్టమొదట మనం భగవంతునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ దట్ గాడ్
0: వాంట్స్. భగవంతునికి ఏది ఇష్టం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ డజంట్ లైక్ ఎనీ.
0: తన యందే ఉంటున్నవి.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ హిమ్.
0: కాని మిమ్మల్ని తరింపజేసే నిమిత్తమై తాను ఇష్టం ఉన్నట్టుగా ప్రకటిస్తాడు.
1: టు రిడీమ్ యు హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి లైక్స్ సర్టన్ థింగ్స్.
0: మీరు ఎక్కువ మాట్లాడకండి.
1: Don't talk too much.
0: నీ పని నువ్వు చక్కగా చెయ్యి.
1: Do your duty.
0: దైవ చింతన చెయ్యి.
1: Think of God.
0: ఇలాంటివంతా చెప్తుంటే ఇది తన కోసమా చెప్పేటువంటిది?
1: These things are not thought for his own sake.
0: కాదు కాదు. ఏది చెప్పినా ఏది చేసినా అంతా మీ నిమిత్తమే.
1: Whatever is said, whatever is done, it's for you.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
1: Know this truth first.
0: ఇదే నా యొక్క మంచి కోసము అన్నాడు.
1: This for my good.
0: అనేక పర్యాయములు చెప్పాను మీకు కూడాను.
1: Swami said repeat.
0: ఏది జరిగినా ఇది నా మంచి కోసమే.
1: Whatever may happen, it's for my good.
0: కథ మీకు చెప్పాను.
1: Swami said a story.
0: ఒక రాజు ఉండేటువంటి వాడు.
1: The king.
0: ఆ రాజు ఏమైపోయింది, ఎప్పుడు కూడా నువ్వు ఇతను రాజు కదా అని తన పరిచారకులందరూ తెచ్చి చెరుకును బాగా తుండ్లు చేసి పిచ్చిలు చేసి బాగా అంతా తీసి పొట్టు తీసి అతనికి అందించేవారు.
1: As happened to be the king, there are number of servants moving about. They used to remove the peeling and cut the vegetable.
0: Sugar cane.
1: The sugar cane.
0: కానీ ఒకరోజు ఏమైంది రాజుకు, నేనే ఈ షుగర్ కేన్ కట్ చేసుకోవాలా, నేను భుజించాలి అని ఆశపడుతుంది.
1: One day king wanted to cut the sugar cane himself.
0: ఈ షుగర్ కేన్ పట్టుకున్నాడు, కత్తితో కొట్టాడు.
1: While holding it, he had cut it with a knife.
0: వేలు తెగిపోయింది.
1: Well, his finger was cut.
0: రక్తం కారుతుండాది.
1: Blood was bleeding.
0: ప్రక్కన ఉన్నటువంటి ఒక మంత్రి చూచాడు.
1: The minister saw this.
0: చేతులు కట్టుకున్నాడు.
1: He folded hands.
0: మహారాజా, it is good for you. ఇది నీ మంచి కోసమే అన్నాడు.
1: The minister said, oh king, this happened for your own good.
0: ఏమిటి, నా వేలు తెగిపోవడం నా మంచి కోసమా?
1: What, my finger is cut, do you think it's for my good?
0: నా ప్రమాదాన్ని నీ వాసిస్తున్నావా?
1: You are thinking of that.
0: నా కష్టాన్ని నీ కోరుతున్నావా?
1: You are thinking of desire.
0: ఇలాంటి మంత్రి నా దగ్గర ఉండకూడదు.
1: Yes, you shouldn't be here anyway.
0: ఒక సిపాయిని పిలిపించాడు, ఈ మంత్రిని జైల్లో పెట్టమన్నాడు.
1: He called one soldier there and imprisoned the minister.
0: అతను జైల్లోకి పోతూ కూడాను, మహారాజా, this is my good.
1: While he was getting into the jail, he said, this also for my good.
0: చెప్పాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు.
1: దెన్ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ యూ, నౌ హీ సేస్ ఇట్స్ గుడ్ ఫర్ మీ.
0: రాజుకు కొంచెం తల తిరిగింది.
1: ది కింగ్ కుడ్ నాట్ అండర్స్టాండ్.
0: వేలు తీయటం నా మంచి కోసం అన్నాడు.
1: మై ఫింగర్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: వేలు పోవటం అతని మంచి కోసం అంటున్నాడు.
1: ఇంప్రిజన్మెంట్ ఇస్
0: మంచి అవుతుంది.
1: హౌ కెన్ దట్ హ్యాపన్
0: అని ఒక ఆలోచనలో మునిగాడు.
1: హీ వెంట్ ఆన్ థింకింగ్.
0: ఈనాటి రాజులకంతా కూడాను తలపైన వజ్రవేడు మలకత మాణిక ఓమేదిక పిచ్చరాగాలు కిరీటం ఉంటుంటాది, తల లోపల రాగి ఉంటాది.
1: Kings today have got the crown with precious gems in the stones, but there is mud in the head.
0: Endukante andaru kodunu itharulu yokka oka sahayamto vaadu jeevisthuntaru.
1: Because they live with all the help of
0: God. Danikosame mantrulu pettukotamu.
1: Therefore they have ministers.
0: Appudu velladu aipoyindi.
1: Event.
0: Oka 3-4 dinalu ayin tarvata ee raju veta margam aipoyi aranyaniki velutunnadu.
1: After 3 and 4 days the king was proceeding on hunting.
0: Raju sahayam ledu.
1: King had no helper.
0: మిగతా సిపాయిలంతా రథంలో కూర్చోరు.
1: Sipais, they don't sit in.
0: ఈ మంత్రి లేకుండా పోవటం వల్ల రాజు ఒక్కడే రథంలో వెళ్లిపోతున్నాడు.
1: కింగ్ వాస్ ప్రొసీడింగ్ ఆల్ అలోన్ వితౌట్ ఎనీ అసిస్టెన్స్ ఆఫ్ ది మినిస్టర్.
0: తిరిగాడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు.
1: He went round.
0: అలసిపోయాడు.
1: Was tired.
0: ఎవరు ఇంత నీరిచ్చేవాడు కూడా లేదు.
1: Nobody was there to offer water.
0: పండుకున్నాడు.
1: He sat under a tree.
0: ఆ యొక్క అడవిలో ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా ఉంటుంటారు, అడవి జాతి వారు.
1: There are tribals there in the forest.
0: చాలా గజదొంగలు.
1: There are thieves, big robbers.
0: వారికి ఒక పండుగ వచ్చింది.
1: That was a festive day.
0: ఆ పండుగ ఏమిటది?
1: What's that?
0: తమ కులదేవతకు ఒక మంచి దేహాన్ని బలి ఇవ్వాలి.
1: It is the day, auspicious day, that they have to sacrifice a very good body.
0: అప్పుడు తన యొక్క సిపాయిలందరినీ అనగా తన పరిచారకులందరినీ పంపించాడు, ఎక్కడైనా ఒక మంచి దేహాన్ని తీసుకుని రండి.
1: He sent all his soldiers to go around and bring a body which is to be offered to God.
0: ఈ రాజు ఒక చెట్టు కింద అలసిపోయి పడ్డాడు.
1: They saw the king lying there sleeping under a tree.
0: చూచారు ఆ దొంగలు.
1: Those thieves saw that.
0: అరే మంచి వాడు చిక్కాడు.
1: He said they were happy.
0: మిఠాయి వంటి వాడిగా చిక్కాడు, లడ్డు వంటి వాడిగా చిక్కాడు మా దేవతకు.
1: Here is the body which is equal to a laddu to our deity.
0: చిక్కాడు, అతన్ని పట్టుకున్నారు.
1: They caught hold of him.
0: తీసుకుని ఆ దొంగల రాజు దగ్గరికి వెళ్లారు.
1: They have taken him to the king there.
0: సరే మంచివాడు చిక్కాడు, రేపటి దినం తగినటువంటి ప్రయత్నాలు చేయండి అన్నారు.
1: He said, yes, we could have a good body. Make preparations for tomorrow.
0: భోజనం పెట్టారు.
1: He was fed.
0: అతనికి తగినటువంటి ఆహారం అందించాడు.
1: He gave him food.
0: ముఖం పైన అంతా కుంకుమ రాశారు.
1: And they applied kumkum on
0: his forehead. అంతా ఒళ్ళకంతా కట్టారు.
1: And so many
0: paraphernalia. దేవి దగ్గరికి తీసుకుని పోతున్నారు.
1: The body was taken to the presiding deity, Mother Goddess.
0: అక్కడ తీసుకుని పోయి తలగొట్టేసే కోసం అని.
1: He was ready to be beheaded.
0: అక్కడ ప్రీస్ట్ ఉన్నాడు.
1: There was priest.
0: ఆ ప్రీస్ట్ చూచాడు, దైవమునకు అర్పితం చేసేటువంటి దాంట్లో ఎలాంటి దోషము ఉండకూడదు.
1: Any offering to God should not have any defect or a mistake there.
0: అంగహీనమైనటువంటి దేహము దైవికి అర్పితం చేయకూడదు.
1: You cannot offer any handicapped body.
0: అన్ని అంగములు చక్కగా ఉన్నాయో లేదో చూడండి అన్నాడు.
1: So they are checking up this body now.
0: చూశారు.
1: దే సా,
0: అంతా చూచారు. వేలు దగ్గరకు వచ్చింది.
1: బట్ ఇట్స్ మ్యాటర్ ఫింగర్స్.
0: వేలు కట్ అయిపోయింది.
1: ద ఫింగర్ వాస్
0: చీ చీ చీ చీ. అమ్మ ఇతన్ని ఒప్పుకోదని అతను వదిలిపెట్టేసారు.
1: దెన్ దే సెడ్ ద మదర్ గాడెస్ వుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్డ్ బాడీ వితౌట్ ఎ ఫింగర్. దే లెఫ్ట్ హిమ్ గో.
0: మంత్రి చెప్పినటువంటి వాక్ అతనికి మనసులో చేరిపోయింది.
1: దెన్ హి కుడ్ థింక్ ఆఫ్ వాట్ మినిస్టర్ సెడ్.
0: ఫర్ యూ అన్నాడు.
1: హి సేస్ గుడ్ ఫర్ యూ.
0: ఈ వేలు లేకపోవడం చేత ఈనాడు నా ప్రాణం బ్రతికింది.
1: As my finger is cut, I could be alive today.
0: Mantri cheppindi parama satyam ani vishwasinchadu.
1: So then he had full faith in whatever that
0: minister
1: said.
0: Aithe
1: then
0: ee mantri ki it is good for me annadu. Adi jail lo untunna athariki em manchidi.
1: But the minister also declared that imprisonment is good for him.
0: Aa forest nunchi neeruga jail daggariki vellaadu.
1: Right from the forest he went straight to the jail.
0: Mantri నీవు చెప్పినది నిజం అయిపోయింది. పరమ సత్యము.
1: ఓ మినిస్టర్ వాట్ యు సేడ్ ఇస్
0: నా వేలు పోవటం ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: The finger is cut. Yes, it's good for me.
0: ఎందుకంటే అక్కడ దేవి నన్ను అంగీకరించలేదు, నా ప్రాణంతో వెనుకు పంపించింది.
1: బికాస్ గాడెస్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ హ్యాండిక్యాప్ బాడీ.
0: కానీ నిన్ను జైలుకి పంపేటప్పుడు ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. ఏమిటి నీ గుడ్ అన్నాడు.
1: బట్ వెన్ యూ ఆర్ సెంట్ టు ప్రిజన్ యూ సెడ్ ఇట్స్ గుడ్ ఫర్ యూ. వై డిడ్ యూ సే దట్?
0: రాజా, నేనే గిన బాగా ఉంటే, జైల్లో లేకుండా గిన ఉంటే నేను కూడా నీ వెంట వచ్చిండేటువంటి వాడిని. నీకు అంగహీనమైపోయింది, నాకు అన్ని బాగున్నాయి, అప్పుడు నన్ను బలి ఇచ్చిందరు.
1: And the minister said, O king, because I was there in the prison, I could not follow you. Had I followed you, they would have left you and they would have beheaded me.
0: కనుక నన్ను జైల్లో పెట్టడము ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
1: సో ఇంప్రిజన్మెంట్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: నా ప్రాణం కూడా బ్రతికింది.
1: సో ఐ కుడ్ బి అలైవ్.
0: ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నీ ప్రాణము బ్రతికింది.
1: సో ఇట్స్ గుడ్ ఫర్ యూ.
0: కాబట్టి ఏది జరిగినప్పటికీ అన్ని గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ.
1: సో వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే దైవత్వం యొక్క అనుగ్రహము మనకు దండిగా నిండుగా లభ్యమవుతుంది.
1: వెన్ యు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, యూ విల్ బి డిజర్వింగ్, యూ విల్ ఎర్నింగ్ గాడ్స్ గ్రేస్.
0: నీ యొక్క భావమే నీవు అనుసరిస్తూ పోతుంటే దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు ఎప్పుడు అనుసరించే.
1: ఇఫ్ యు ఫాలో యువర్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్, వెన్ డు యు అండర్స్టాండ్?
0: ఏది చెప్పినా ఏది చేసినా అంతా నా మంచి కోసమని ఆ దృఢ విశ్వాసాన్ని పెట్టుకోవాలి.
1: వాట్ ఎవర్ ఈస్ సెడ్, వాట్ ఎవర్ ఈస్ డన్ బై గాడ్, ఇట్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్.
0: అదియే మన భారతీయుల యొక్క పర్వదినాలంతా చక్కని ప్రబోధన చేస్తూ
1: ఇస్ ది టీచింగ్ ఆఫ్ ఆల్ ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయర్స్.
0: ప్రతి యొక్క పర్వదినం కూడా ఒక అంతరార్థాన్ని ఆధ్యాత్మిక ప్రబోధనే ప్రబోధిస్తూ వస్తుంది.
1: ఎవ్రీ ఫెస్టివల్ స్పీక్స్ ఆఫ్ ది స్పిరిచువల్ టీచింగ్ అండ్ స్పిరిచువల్ పార్ట్.
0: కానీ ఈ లేత హృదయులు, ఆధునిక విద్యార్థులు, ఈనాటి మోడర్న్ ఏజ్ లోపల, ఈ యొక్క చదువు సంధ్యల లోపల సరైనటువంటి సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోలేకపోతున్నారు.
1: బట్ ది టెండర్ హార్ట్స్ అండ్ ద మోడర్న్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ.
0: ఈ జీవిత నిమిత్తమే ప్రాకులాడుతున్నారు.
1: ది స్ట్రగుల్ ఫర్ దిస్ మీన్ లైఫ్.
0: కాదు కాదు,
1: నో,
0: మన చదువు అంతా కూడాను మన యొక్క జీవిత నిమిత్తము, జీవనోపాధి నిమిత్తం కాదు.
1: All our education is for life.
0: Education should be for life, not for living.
1: Education should be for life and not for a living.
0: కాని ఈనాడు లివింగ్ నిమిత్తమై మనం ప్రాకులాడుతున్నాం.
1: But we struggle for a living.
0: లైఫ్ యొక్క ఆదర్శం కోసం మనం ప్రాకులాడాలి.
1: But we should work for the ideal.
0: ఆదర్శ ప్రాప్తులుగా మీరు అభివృద్ధి కావాలి.
1: We should set an ideal.
0: కనుక వినాయక తత్వం అనగా ఇంత విశిష్టమైనటువంటి యొక్క విజ్ఞానంతో కూడినటువంటిది.
1: సో ద నేచర్ ఆఫ్ వినాయక హాస్ గాట్ సో మచ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
0: కనుక వినాయక తత్వం అనేది ప్రత్యేకంగా మనకంటే బయట లేదు.
1: సో వినాయక ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ ఇన్ ద అవుటర్ వరల్డ్.
0: హృదయ పీఠం పైనే ఉంటున్నాడు వినాయకుడు.
1: వినాయక ఇస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ యూర్ హార్ట్.
0: అనగా సర్వ విఘ్నములకు కూడాను మొట్టమొదట హెచ్చరిస్తుంటాడు.
1: సో హీ గోస్ ఆన్ కాస్టనింగ్ ఎవ్రీ టైమ్.
0: చెడ్డదేమైనా చేయటానికి పోతే అరే బాయ్ ఈ చెడ్డది వద్దు వద్దు వద్దు అని తాను చెప్తున్నాడు.
1: If you commit anything, any mistake, he will caution you, don't do that.
0: కానీ నీవు దానిని లెక్క చేయటం లేదు.
1: But you don't mind, you don't pay heed to that.
0: పోతున్నావు.
1: You proceed.
0: కట్టకడపటికి బాధలు పడుతున్నావు.
1: Ultimately you suffer.
0: నిజంగా దానిని నీవు ఫాలో చేస్తే.
1: But if you follow the dictates.
0: ఎంత బాగుపడతావు నీవు.
1: Well, you'll be fine.
0: దీనిని పరిష్కరించుకొని follow the master.
1: Basing on this, it is said, follow the master.
0: Who is your master?
1: Who is your master?
0: Your conscience is your master.
1: Your conscience is your master.
0: Follow the master.
1: Follow the master.
0: Face the devil.
1: Face the devil.
0: Fight to the end.
1: Fight to the end.
0: Finish the game.
1: Finish the game.
0: ఇది నీ యొక్క జీవితం యొక్క పరమావధి.
1: This is the main aim of life.
0: మొట్టమొదట దైవాన్ని మీరు ఫాలో చేయండి.
1: First follow God.
0: దైవాజ్ఞను శిరసావహించండి.
1: Follow the command of God.
0: దైవ శాసనాలను ఉల్లంఘించకుండా ఉండండి.
1: Never transgress.
0: అది ఏ నిజమైనటువంటి రక్ష, అది ఏ నిజమైనటువంటి పరమాత్మని యొక్క ప్రేమ భిక్ష.
1: దట్ ఈస్ ది ట్రూ ప్రొటెక్షన్ అండ్ ద ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో స్పెషల్ గ్రేస్ గివెన్ టు యూ.
0: ఇది ఏ ప్రేమ తత్వం యొక్క మహాశక్తి.
1: దిస్ ద పవర్ ఇన్ ద ట్రూ లవ్.
0: గణపతి ఒక కేవలం పార్వతి పుత్రుడు అంటే గణపతి మాత్రమే కాదు, అందరూ పార్వతి పుత్రులే, అనగా పృథ్వీ పుత్రులే.
1: not only Ganapati, the son of Parvati, all of us, everyone is the son of Parvati. Swami says repeatedly.
0: Partha, partha, partha, ani. Krishna partha, partha, ani. Kalvaristu vachadu.
1: Krishna goes on repeating this name, Partha.
0: Partha anaga evaru?
1: Who is Partha?
0: Prithviputrude Parthudu.
1: The son of earth is Partha.
0: Kabatti oka Arjunudu matrame kaadu.
1: Not merely Arjuna.
0: Andaru prithviputrule.
1: All are the sons of Mother Earth.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to know the truth.
0: ఒక్కతూరి వినాయక తత్వాన్ని మనం హృదయమునందు ఉన్నట్టుగా మనం భావిస్తుంటే సర్వశక్తులు మనలో ప్రవేశిస్తాయి.
1: When once you feel that Vinayaka is within you, you'll be all powerful.
0: పాశుపతాస్త్రాన్ని సంపాదించే నిమిత్తమై,
1: గాంధీవాన్ని
0: సంపాదించే నిమిత్తమై అర్జునుడు ఏకస్తంభం పైన తపస్సు చేస్తూ వచ్చాడు.
1: You acquired that పాశుపతాస్త్ర and గాంధీవా, అర్జున undertook penance.
0: ఈ తపస్సు చేసే సమయంలో పంచభూతములు వచ్చాయి.
1: All five elements came.
0: ఏమిటి?
1: వాట్?
0: భూమి లోపల పాతినారు ఈ ఏకస్తంభము.
1: అండ్ దిస్ సింగిల్ పిల్లర్ ఈస్ ప్రెసెంట్ ఇతని
0: తపస్సుకు భంగం చేపించాలని చెప్పని చెదలంతా వచ్చి దాన్ని కొడుతూ వచ్చింది.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ బి అబ్స్టికల్ ఫర్ ఆల్ హిస్ పెనెన్స్
0: తపశక్తి చేత,
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ దిస్ పెనెన్స్,
0: అగ్ని వచ్చి ఆ చెదలను కాల్చివేసింది.
1: ద ఫైర్ వెంట్ ఆన్ బర్నింగ్ దిస్.
0: ఈ విధంగా ఒక్కోదానిని అధీనం చేసుకుంటూ వచ్చాడు.
1: And he went on conquering all the elements.
0: పంచభూతములను అనగా ఎలిమెంట్స్ నంతా కూడాను అర్జునుడు స్వాధీనం చేసుకున్నాడు.
1: అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్.
0: వాయువును స్వాధీనం చేసుకున్నాడు.
1: హి కుడ్ హ్యావ్ కంట్రోల్ ద విండ్.
0: అగ్నిని స్వాధీనం చేసుకున్నాడు.
1: ఫైర్.
0: జలమును స్వాధీనం చేసుకున్నాడు.
1: వాటర్.
0: శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
1: సౌండ్.
0: స్పర్శను స్వాధీనం చేసుకున్నాడు.
1: ఆల్సో సెన్స్ ఆఫ్ టచ్.
0: దేని వల్ల?
1: హౌ?
0: తపశక్తి.
1: ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: త్రిగుణముల యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది యూనిటీ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ పెనెన్స్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: ఏ ప్రాచీనులంతా కూడాను ఈ అర్జున యొక్క తత్వాన్ని ఎంత గొప్పగానో వర్ణిస్తూ వచ్చారు.
1: ఫర్ దట్ రీజన్ ఏన్షియన్స్ వెంట్ ఆన్ ప్రైజింగ్ ది నేచర్ ఆఫ్ అర్జున.
0: పల్లని ఎంతంతా కూడాను గొప్ప ఉరుములు మెరుపులు అంటుంటే అర్జున అర్జున అర్జున అనే అప్పుడప్పుడు పలుకుతూ ఉంటారు.
1: ఈవెన్ నౌ వెన్ దిస్ థండర్ అండ్ లైట్నింగ్, పీపుల్ గో ఆన్ రిపీటింగ్ అర్జున.
0: అనగా ఏమి? పంచభూతములను స్వాధీనం చేసుకున్నవాడు కాబట్టి అర్జునుడు. అర్జున పేరు చెప్తే ఈ పిడుగులు మనకు పడవు అని చెప్పి వారి విశ్వాసం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ అర్జున కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది ఫైవ్ ఎలిమెంట్స్. వెన్ యూ రిపీట్ హిస్ నేమ్ యూ విల్ నెవర్ సఫర్ బికాస్ ఆఫ్ థండర్.
0: పంచభూతములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ గాట్ ఫుల్ కంట్రోల్.
0: అట్టి దివ్యతత్వాన్ని ఒక్కతూరి మనం స్మరిస్తే అన్ని బాధలు కూడా నివారణ అవుతుంటాయి.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ ద డివినిటీ, యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎయిల్మెంట్స్.
0: కనుక వినాయక తత్వం అనేటువంటిది కేవలం సామాన్యమైన పదంతో కూడినటువంటిది కాదు.
1: సో వినాయక ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: సర్వశక్తి స్వరూపిణి వినాయకత్వం
1: ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆల్.
0: అతనికంటే మరొక నాయకుడు లేడు.
1: దేర్ ఇస్ నో అదర్ మాస్టర్.
0: నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక హాస్ నో అదర్ మాస్టర్.
0: కనుక భగవత్ తత్వాన్ని చక్కగా మన విశ్వాసంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం ఏ ఒక్క భజన చేయడానికి ప్రారంభమైనప్పటికీ ఆ భజన లోపల కూడా మొట్టమొదట వినాయకుడి పాట పాడతాం.
1: ఇన్ అవర్ భజన్స్ వి సింగ్ వినాయక సాంగ్.
0: ఎందుకు పాడాలి?
1: వై?
0: మనం ఓం మొదలు ప్రారంభిస్తాము.
1: వి బిగిన్ విత్ ఓం.
0: ఇది ప్రణవము.
1: ఇట్స్ ప్రణవ.
0: ప్రణవం అనేటువంటి ముందు వెనుక రెండు ఉండాలి.
1: ద ప్రైమల్ సౌండ్ ఓం షుడ్ ప్రిసీడింగ్ అండ్ టు బి లేటర్.
0: ఈ ప్రణవం అనేటువంటిది ముందు ఇంజను, వెనుక గాడ్ పెట్టే.
1: ప్రణవ ఇస్ ది ఇంజన్, బిహైండ్ ఇస్ ప్రెసెంట్ ది కంపార్ట్మెంట్.
0: కనుక ప్రణవం ఈనాడు లేదుకుపోవటం చేతనే ముందు ప్రళయం వచ్చి పడిపోతుండాలి.
1: దిన్ దేర్ నో ప్రణవ ప్రైమల్ సౌండ్, దేర్ ఇస్ ప్రళయ ఎనిహిలేషన్.
0: కనుక మొట్టమొదట ఓ.
1: So we should chant Om in the first instance.
0: ఈ తత్వంలో ఎప్పుడు ఒక్క రెండవది వినాయకత్వం.
1: The second is one of Vinayaka.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వంతో ఉండినప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది.
1: When both are combined, our life will be redeemed.
0: భజన బినా సుఖ

0: one has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect and the mind, the presence of such people will make this earth the very heaven.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Satyam Brujat. Priyam Brujat. Na Brujat Satyam Apriyam. Satyam Brujat. Naitika Jivitam.
0: Speaking truth relates to the moral life.
1: Priyam Brujat. Iti Dharmikam.
0: Speaking truth in an acceptable way is dharmic, righteous.
1: Na brujat satyam apriyam. Idi adhyatmikam.
0: Never speak untruth, that is spiritual.
1: Naitika, dharmika, adhyatmikam leka, mooditi samilitamaina swarupame manavudu.
0: Man is the combination of these three: morality, righteousness and spirituality.
1: Satyamundi dharmam lekundina manavudu kadu.
0: With truth and righteousness missing, he is no human.
1: Dharmamundi satyam lekundina manavudu kadu.
0: With righteousness and truth being absent, he is no man.
1: Naitika, dharmika, aadhyatmikam moodinti yokka swarupame manavudu.
0: So man represents the trinity, the combination of the three: morality, righteousness and spirituality.
1: Alaloni samudramu chudalemu.
0: You cannot find an ocean without waves.
1: Kiranamulleni suryunni kaanchalemu.
0: You cannot see the sun without rays.
1: Alaloni samudramu samudram kaadu.
0: It's no sea if there are no waves.
1: Kiranamulleni suryudu suryudu kaadu.
0: Sun without rays doesn't exist.
1: Premaleni manavudu manavudu kaadu.
0: Is no human if has no love.
1: Samudramunaku alalu enta pradhanamo, suryuni kiranamulu enta aadharamo, manavuniki prema anta pradhanamo.
0: Just as waves are important for an ocean and the rays in the sun, so also love in the humanity.
1: కనుక మానవుడు నిరంతరము ప్రేమజీవి అయి ప్రవర్తించాలి.
0: Therefore man has to carry on his life sojourn full of love.
1: ఎవరి యందుకును ద్వేషమును పూనరాదు.
0: He should not have hatred towards anybody.
1: ఎవరిని హింసించరాదు.
0: He should not be violent towards anyone.
1: కనుక మానవత్వమునందు హృదయమునందు దయము ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
0: Veda teaches that there is compassion in the heart of man.
1: Dinine hrudayamu annaru.
0: That is called hrudaya.
1: Hrud plus daya, hrudayam. Compassion tho koodinatvanti vade manavudu.
0: Hrud plus daya, hrudaya, the compassionate one.
1: Kanukane manavuni yandu ee karuna aneetvantidi shashvatangani undali.
0: So kindness should remain forever in man.
1: Madhya madhya కొన్ని ప్రవృత్తులైన లక్షణములు, వికారములైనటువంటి విషయములు మానవుడి యందు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
1: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
0: The desires are responsible for all wicked qualities and ego.
1: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
0: Egoistic man will not have a compassionate heart.
1: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
0: This is absence of compassion.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయా హృదయులై ఉండాలి.
0: Therefore everyone must be compassionate.
1: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావమును గురించి, దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
0: ఎవ్రీవన్ మస్ట్ నెసెసర్లీ ఇన్వెస్టిగేట్ the times we pass through and the place where we are located.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
0: We should not live merely for selfishness and self-interest.
1: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
0: Man is not an individual alone.
1: సమష్టి స్వరూపుడు.
0: He is a member of the society.
1: ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి.
0: And this feeling of the society relates to the creation.
1: వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది.
0: Human life is more important than being simply an individual.
1: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
0: ప్రకృతి, ద నేచర్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ పరమేష్టి డివినిటీ, సృష్టి ది క్రియేషన్, సమష్టి ద కమ్యూనిటీ.
1: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమష్టి కమ్యూనిటీ, క్యారింగ్ ఆన్ ఇన్ దిస్ లైఫ్, సృష్టి ది క్రియేషన్ షుడ్ రియలైజ్ పరమేష్టి డివినిటీ.
1: జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు.
0: He said the individual life is a waste if he does not realize the community obligation.
1: Unity unna chotane purity lerpadutundi.
0: Where there's unity you find purity.
1: Ekkada purity undano akkada ne divinity cherutundi.
0: Where there's purity you find divinity stepping in.
1: Ekkada divinity undano akkade divyattvam praaptistundi.
0: Where this divinity it comes to your experience.
1: Kanukane యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
0: పీపుల్ షుడ్ నో టుడే దట్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్, యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములు ఉన్నవి.
0: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
1: కానీ ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది.
0: If you understand what it is, the three levels, you can know many.
1: ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతను దర్శించడానికి వచ్చారు.
0: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
1: ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
0: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్
1: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
0: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్
1: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
0: ఇట్ ఇస్ వన్
1: ఇది వ్యష్టిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఇస్ నాట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ.
1: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
0: థర్డ్ కింగ్ థాట్ ద వన్ యు రియలీ ఆర్
1: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
0: హీఈస్ ఎసెన్షియలీ డివైన్
1: మానవుని యొక్క మెదడు, మానవుని యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
0: యాజ్ వి ఆర్ డిఫరెంట్ యాజ్ అవర్ హెడ్స్ వేరీ సో ఆల్సో అవర్ థాట్స్
1: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్
1: అందులో. ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు.
0: యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ మ్యాన్ గోస్ ఆఫ్టర్ మల్టిప్లిసిటీ, ఫర్గెట్టింగ్
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫ్రాగ్మెంట్స్ ది యూనిటీ.
1: కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
0: బట్ ఏన్షియన్స్ హ్యాడ్ ఫుల్ ఫెయిల్ ఇన్ యూనిటీ ఎగ్జిస్టింగ్ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకూడను
0: ఇన్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ స్పేస్
1: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
0: We have got to know the first level.
1: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
0: The first level of space is భూతాకాశం, physical.
1: భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
0: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్
1: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి
0: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్ వానిష్
1: దృశ్యం అదృశ్యం
0: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్
1: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే
0: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ
1: పదార్థములతో కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే
0: ఆల్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు
1: ప్రాణులతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే
0: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ
1: సర్వ భూతములు కూడాను చేరినటువంటిది అంతే కూడాను భూతాకాశమే
0: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ
1: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే
0: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ
1: 9 కోట్ల దగ్గరలో ఉండినటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే
0: అండ్ సన్ హూ ఇస్ అవే క్రోర్స్
1: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడా భూతాకాశమే
0: గెలక్సీ మిల్కీ వే
1: అనగా అన్ని కూడా మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి
0: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్
1: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడా భూతాకాశములే
0: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
1: అనగా అనిత్యము అశాశ్వతము అని
0: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరీ
1: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం
1: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని
0: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్
1: ప్రాణుల యొక్క చేరికని
0: ఇట్స్ కాంబినేషన్ కోఎక్సిస్టెన్స్
1: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే
0: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్
1: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే
0: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ
1: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం
0: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ
1: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి
0: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ బై దిస్ చిత్తాకాశ
1: అనగా చిత్తాకాశం మింగేటువంటిదంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటుంది యోచించవచ్చు
0: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్
1: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశమైతే ఇది ఎంత పెద్దది
0: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ
1: ఇంతటి విశాలమైనటువంటి ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు
0: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ This vast space is so small and simple.
1: ఈ చిత్తాకాశము ఇంత విపరీతమైనటువంటి ప్రపంచాన్ని మింగివేస్తుండాలి.
0: ఈ చిత్తాకాశ ఈజ్ ఏబుల్ టు స్వాలో ద ఎంటైర్ టోటాలిటీ ఆఫ్
1: ఈ చిత్తములో ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను అణుమాత్రంగా ఉంటుండాలి.
0: ఆల్ దట్ యు సీ ఈజ్ ఎ ఫ్రాగ్మెంట్ ఈజ్ ఎ పీస్ ఇన్ చిత్తాకాశ.
1: ఎట్లా అని మీరు సందేహించవచ్చు.
0: యు మే డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: మీరు పెద్ద పెద్ద పర్వతాలు చూచారు.
0: You have seen mighty mountains.
1: గొప్ప సముద్రాన్ని చూచారు.
0: And big oceans.
1: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
0: You also see the sun 9 crores away.
1: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
0: You also see Milky Ways.
1: ఇవన్నీ చూచారు కానీ
0: You see them.
1: ఈ చూచినవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
0: All that you have seen around will stay as a tiny bit in you.
1: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతైకులను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
0: ది ఎంటైర్ అపారెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఈజ్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్
1: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
0: సో భూతాకాశ ఈజ్ ఫిజికల్ బాడీ.
1: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
0: చిత్తాకాశ ఇస్ ద మైండ్.
1: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
0: This demonstrates the combination of the body and the mind.
1: కాని దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
0: There is the foundation, fundamental basis beyond the
1: అది చిదాకాశం అన్నారు వేదాంతములో.
0: The Vedantists call it as చిదాకాశం.
1: భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం.
0: భూతాకాశ, చిత్తాకాశ and చిదాకాశ.
1: భూతాకాశం దేహము.
0: భూతాకాశ ఇస్ బాడీ.
1: చిత్తాకాశం మనసు.
0: చిత్తాకాశ ఇస్ మైండ్.
1: చిదాకాశం ఆత్మ.
0: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ది స్పిరిట్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: మానవుడు కేవలం అల్పుడు కాదు,
0: man is not so low.
1: Ananta swarupudu.
0: He is infinite.
1: Vishala swarupudu.
0: He is so vast.
1: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
0: We take it so low and simple.
1: Atma kanipinchadam ledi.
0: You say that atma is not seen.
1: Ante atmaku deeniki aakaram undi.
0: Atma has got its
1: own form. Chidakasame aakasamu.
0: The chidakasam.
1: Chidakasame atma tattvamu.
0: The chidakasa reflects this atma.
1: Kabatti atmanga emtunte chidakasame atma.
0: Chidakasa symbolizes atma.
1: Deeniki roopam ledu.
0: It has no form.
1: Idi oka roopamto kanipinchadu.
0: You cannot see that.
1: Oka kalamlo undi maroka kalamlo antardhanam kaadu.
0: It's not bound by time and space.
1: Idi eppudu kuda nu maaranatvantidi ee atma tattvam.
0: This nature of the spirit is changing.
1: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam annaru.
0: This spirit is referred this way in Veda. That is eternal, is unpolluted, is crystal clear, is
1: ee chittakasam anetvantidi ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
0: అండ్ దిస్ చిదాకాశ ద ఎథీరియల్ లెవెల్ వుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డ్రీమ్.
1: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశం ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
0: బట్ హవెవర్ ద చిదాకాశ విల్ నాట్ కమ్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ బ్లిస్.
1: అచంచలంగా ఉంటుంది.
0: ఇట్స్ అన్వేవరింగ్.
1: అమృతంగా ఉంటుంటుంది.
0: ఇట్స్ నెక్టరాయ్.
1: అది అలాంటిదే ఆత్మతత్వము.
0: అండ్ దట్ ఈస్ ది ట్రెయిట్.
1: దానిని క్రమక్రమేణ ఎప్పుడు చూడవచ్చునంటే
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
1: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశం చూడవచ్చును.
0: వైల్ ఇన్ స్లీప్ యు కెన్ సీ చిత్తాకాశ ద మైండ్
1: ఈ భూతాకాశమును స్వప్నయందు చూడవచ్చును.
0: ఇన్ డ్రీమ్ యు కెన్ సీ యువర్ ఓన్ బాడీ భూతాకాశ.
1: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తిలోంది మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ ఓన్లీ యు సీ చిదాకాశ.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఇస్ చిదాకాశ ది ఇటర్నల్.
1: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: దేర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బ్లిస్.
1: ఏ విధంగా?
0: హా
1: రాత్రి హాయిగా నిద్రపోయాను.
0: Last night you slept.
1: ఏ స్వప్నము లేదు.
0: No dream.
1: ఏ ఒక్క డ్రీములు లేదు.
0: No dreams whatsoever.
1: ఏ విధమైనటువంటి చలనము లేదు.
0: No agitation.
1: హాయిగా ఉన్నానంటాడు.
0: You said I had a good
1: sleep. అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
0: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
1: దీనిని స్వప్నావస్థ యందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
0: And the same thing experiences the dream.
1: స్వప్రామనస్థము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
0: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
1: కనుక ఈ యొక్క భూతాకాశము చిత్తాకాశము చిదాకాశము మూడింటికి మనము మాస్టర్ గా ఉంటున్నాము.
0: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
1: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
0: యు మే డినై యువర్ బాడీ.
1: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
0: యు మే డిసోన్ యువర్ హోమ్.
1: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
0: యు కెన్ సే దిస్ మై మైండ్.
1: కానీ అన్నిటికీ నీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
0: అండ్ యు సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దేర్.
1: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: నీవు అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు
0: man being a master
1: alpudu ee reethiga kaagaladu.
0: How can he be so low?
1: Kabatti nee aatma swarupam emitanaga chidaakashame aatma swarupam.
0: So what is your true form? Chidaakasha the spirit aatma.
1: Chittaakasham kaadu.
0: Not the mind chitta.
1: Bhutaakasham kaadu.
0: Not the body bhuta.
1: Dishyakalpitamainatundi swarupam kaadu.
0: It's not the ephemeral world.
1: కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
0: వేదాంత సేస్ ది చిదాకాశ ది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
1: జాగ్రత్త
0: waking state
1: swapnamu
0: the sleeping
1: sushupti
0: and
1: ee moodinti yokka sambandhamle ee yokka chidaakashamunaku chittaakashamunaku bhutaakashamunaku unna sambandha bandhavyamru.
0: That makes all the difference between bhutaakasha physical and chittaakasha the mind psychological and chidaakasha the atmic the spirit.
1: Kanukane pratyaksham paroksham pavitram.
0: One is pratyaksha direct, paroksha indirect.
1: పవిత్రం
0: పవిత్ర సీక్రెట్.
1: పవిత్రమే ఆత్మతత్వం.
0: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
1: ఎట్టి వికారములు లేనటువంటివి.
0: ఇట్ హస్ నో
1: ఎట్టి ఆకారములు కనిపించినటువంటి
0: నో ఫామ్.
1: కనుకని ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
0: నో సౌండ్ వాట్స్ ఎవర్.
1: కనుకని శబ్దములకు అతీతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
1: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మరమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ఆత్మస్వరూపము.
0: Therefore the Atma has got these eight attributes, that is the essential in sound, that is essential in the life and the light.
1: చరాచరమయి,
0: it's responsible for movement.
1: జ్యోతిర్మయి,
0: అండ్ ఆఫ్ ఎఫల్జెన్స్,
1: వాంగ్మయి,
0: అండ్ ఆఫ్ ది స్పీచ్
1: ఫ్యాకల్టీ, నిత్యానందమయి,
0: అండ్ ఎటర్నల్ బ్లెస్.
1: కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే,
0: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ,
1: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
1: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
0: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
1: బుద్ధుడు కూడాను అంతే.
0: Same is
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
0: అండ్ బుద్ధ సెడ్ సౌండ్, దట్ ఇస్ ఎసెన్షియల్ ద లైఫ్ అండ్ ద లైట్, ఇట్ ఇస్
1: చరాచరమయి,
0: ఇట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవ్మెంట్,
1: జ్యోతిర్మయి,
0: అండ్ ఆఫ్ ఎఫల్జెన్స్,
1: వా

0: జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
1: అండ్ బుద్ధ సేమ్ అండ్ డిసీవ్డ్ బై దిస్ ఎఫెమెరల్ ఫ్రాంచైజ్.
0: ఈ దేహ సంబంధమైన సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను.
1: అండ్ జస్ట్ ఎంఛాంటెడ్ బై ది బాడీ రిలేషన్షిప్.
0: చీ, దేహములు అనిత్యము.
1: బాడీ ఇస్ టెంపరరీ.
0: దృశ్యములు అశాశ్వతము.
1: ది సీన్స్ అరౌండ్
0: యద్దృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
1: ఆల్ దట్ యు సీ విల్ వానిష్ సండే.
0: కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్లాడు. మహనీయులందరినీ దర్శించాడు. వారు చెప్పిన బోధనని విన్నాడు. గ్రంథములంతా చదివాడు. ఏమి అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. నా కంటి కనిపించేటువంటి ఐదే
1: what I see or far
0: are shabdabram shabdamu sparsha roopa rasa gandham ee panchabhootamulu parmatmulu prasadinchinatvantivi
1: the five senses and the five elements are God's gifts
0: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇది నాకు నిర్వాణం అన్నాడు.
1: ఇఫ్ ఐ ఎక్స్పీరియన్స్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫైవ్ సెన్సెస్ ఇన్ ఎ సేక్రెడ్ వే,
0: ఆ పంచభూతములను మనం పవిత్రం చేసుకోకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు సాధనలు చల్పుతున్నారు.
1: Without treating them in a sacred way,
0: ఈ సాధనలన్నీ ఇప్పుడు వ్యర్థములే.
1: All these spiritual practices will be in
0: vain. ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే.
1: All these thoughts are useless.
0: నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు.
1: You just go by your intelligence.
0: నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం.
1: This Atma, the spirit, transcends the human intellect.
0: దాన్ని పూర్తి విసర్జించాడు.
1: So he has given up all the practices.
0: దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి.
1: He has corrected his vision.
0: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
1: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
0: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: నీ మాటలు మంచివిగా పలకాలి.
1: యూ షుడ్ స్పీక్ వెల్.
0: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్.
0: జీసస్ కూడాను అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
1: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
0: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
0: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
1: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
0: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
1: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
0: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
1: అండ్ హి హస్
0: గాట్ ఇది ఏ భూతాకాశము.
1: వరల్డ్లీ డిజైర్.
0: ఈ భూతాకాశంలో అన్ని ఆచలు నెరవేర్చుకున్నాడు.
1: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సెట్.
0: కట్టకడబడికి చీచి ఇది కాదు నేను కోరవలసింది.
1: ఫైనల్లీ హి ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
0: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
1: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
0: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
1: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
0: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
1: వై హేట్రెడ్.
0: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
1: వై అజిటేషన్.
0: కరుణ చేత సర్వులను ప్రవేశించండి.
1: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: అందరినీ ఆశించండి.
1: అండ్ సర్వ్ ఆల్.
0: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
0: అని జీసస్ కూడా చెప్పాడు.
1: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
0: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
0: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
1: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్
0: అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అనేది.
1: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: వైల్ ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైయింగ్, హీ సెడ్ డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఏమిటిది డెత్ అనేటువంటిది డ్రెస్ మార్చడమే.
1: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్.
0: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
1: వెన్ యూ చేంజ్ ది డ్రెస్ యూ విల్ హావ్ అనదర్.
0: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
1: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్.
0: దినదినము డ్రెస్ మారుస్తుంటాడు.
1: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ.
0: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
1: లైక్ వైజ్ వి చేంజ్ అవర్ బాడీస్.
0: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
1: బికాజ్ ఇట్ చేంజెస్ యూ కెనాట్ కాల్ ఇట్ డెత్.
0: ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్.
0: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
1: బట్ స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్.
0: అదే అమృతత్వము.
1: దట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ.
0: అదే అనృతత్వము.
1: దట్ ఇస్ నిట్రాయ్.
0: అదే ఆనందము.
1: దట్ ఇస్ బ్లిస్.
0: ఆ ఆనందమని నిత్యానందం పరమ సుఖదం అన్నారు.
1: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు సుఖం.
0: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
1: జీసస్ సేడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్.
0: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై దట్?
0: రెండు కాని ఒక్కటే.
1: It's not two, only one. You should experience it.
0: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.

0: If you say one, it might be two.
1: కనుకనే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
0: సో బ్రహ్మ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ, ఓన్లీ వన్.
1: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చునని చెప్పవచ్చును, కానీ ఏకం ఏవ అద్వితీయం, ఒకటే ఒకటి, రెండుది కానటువంటిది.
0: When it is, when you say dual, it may be even multiplicity. It is
1: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
0: God is only one and not two.
1: ఇవంతకుడును ప్రాకృతమైనటువంటి భావం చేత,
0: because of worldly feeling,
1: ప్రవృత్తులైన తత్వముల చేత,
0: because of outer ways,
1: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
0: We go by the names and forms.
1: కానీ నిజంగా యోచిస్తే,
0: truly speaking,
1: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
0: God is one with one name and one form.
1: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
0: We also sing the glory of God as having many names.
1: దేహాలు వేరువేరుగా మారవచ్చును.
0: Bodies may change.
1: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
0: Don't have body attachment.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
0: So long there is దేహాభిమాన, body attachment, you cannot.
1: దేహాభిమానం ఉన్నంత వరకు దేహకర్మను మనం ఆచరించాలి.
0: We have to discharge our duty.
1: ఈ సంబంధ బాంధవ్యములను పోషించాలి.
0: We have to maintain our obligations.
1: అనురక్తిని రక్తినికి మనం పోషించాలి.
0: We have to discharge our responsibilities.
1: కానీ
0: but
1: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
0: We should not consider them permanent.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
0: They are like passing clouds that pass off.
1: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
0: All those that pass off are not.
1: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
0: They go on change.
1: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
0: That which changes cannot be true.
1: మార్పు చెందనటువంటిదే సత్యము.
0: That which is changeless is true.
1: అది ఏ నిజాకారము.
0: And that is as no form.
1: అది ఏ సదాకాశము.
0: And that is చిదాకాశాది ఆత్మ.
1: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
0: So it embodies the.
1: ఇది మార్పు చెందనటువంటిది.
0: It is changeless.
1: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
0: No specific form.
1: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
0: You can experience the form of your choice.
1: ఒక చిన్నది తీపి రసం చేశావు.
0: Supposing you have got sweet.
1: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
0: The syrup will have the form of the tumbler container.
1: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
0: One has four children.
1: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
0: One child demands for red juice.
1: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
0: Another child wants green juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
0: Another child demands black juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
0: Another one finally asks for white.
1: ఈ జ్యూస్ను రంగుల రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
0: If the color of the juice is constantly changed, it loses its.
1: కనుకనే తెలివి కలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
0: What is that an intelligent mother?
1: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. ఇంకోటి వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. వాడికి తృప్తి అయింది, జ్యూస్ ఏమో ఒక్కటే.
0: జ్యూస్ ఇస్ సేమ్.
1: ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే, కానీ జ్యూసులో మార్పు రాలేదు.
0: Therefore the green, the red, all colors relate to the glass of glass, but not to the juice in reality.
1: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్.
1: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
0: దే ఆర్ లైక్ ది బాడీస్ విచ్ ఆర్ కప్స్.
1: ఈ భేదాలను మాత్రం మనం తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ గో బై దిస్ డిఫరెన్స్.
1: కనుకనే దేహాభిమానమును త్యజించి,
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ బాడీ అటాచ్మెంట్,
1: ఆత్మాభిమానమును వరించి,
0: బి అటాచ్డ్ టు ద సెల్ఫ్,
1: దైవత్వాన్ని ప్రేమించాలి.
0: అండ్ ద లవ్ గాడ్.
1: కాబట్టి వరించవలసింది ఏది?
0: వాట్ ఇస్ దట్ యు హావ్ టు లవ్?
1: ఆత్మాభిమానము.
0: అండ్ యు హావ్ టు లవ్, బి అటాచ్డ్.
1: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
0: బాడీ విల్ చేంజ్ సమ్డే రాదర్.
1: మార్పు చెందేటువంటిది ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
0: ఇఫ్ యు ఆర్ ఆఫ్టర్ దిస్ ఫ్లీటింగ్ చేంజెస్,
1: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే, రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఇమ్మోర్టాలిటీ, డోంట్ రన్ ఆఫ్టర్ డిఫరెంట్ చేంజెస్.
1: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
0: అండ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ యు హావ్ టు సర్వ్.
1: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
0: అండ్ టు సేఫ్ గార్డ్.
1: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
0: లేటర్ యూ డోంట్ నీడ్ టు బాదర్.
1: ఎందుకు దీన్ని యోచించటము?
0: వై వరీ?
1: ఎందుకోసం మనం దుఃఖించటము?
0: వై షుడ్ వి వరీ?
1: దుఃఖం అనేటువంటిది కేవలము అజ్ఞానమే.
0: మిజరీ ఇస్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: వి షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ సాడ్నెస్.
1: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటది.
0: థింగ్స్ హ్యాపెన్ యాస్ పర్ డెస్టినీ, ది విల్.
1: మనము పదార్థమును ఒకటిగానే భావించాలి.
0: We should consider this one.
1: పదార్థమును ఒకటిగానే విశ్వసించాలి.
0: We should go by this basic oneness, unity.
1: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
0: Cups change.
1: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము అదే ఆత్మతత్వము. ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
0: కప్స్ మే చేంజ్ బట్ ద జ్యూస్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ చేంజ్లెస్.
1: కనుక నీ ఆత్మతత్వాన్ని విశ్వసించు.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
1: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
0: బి హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
1: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి
0: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
1: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ
0: ఇన్ఫాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్
1: కట్టకడబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
0: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
1: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
0: దేర్ఫర్ డిసైపుల్స్ అరౌండ్ హిమ్.
1: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
0: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
1: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
0: హి యూజ్డ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్మ్యాన్.
1: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడా జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
0: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్మ్యాన్.
1: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
0: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ది టీచింగ్స్.
1: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
0: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
1: ఇంకా మిగతా రాసినవన్నీ కూడా వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తుపోయారు.
0: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
1: ఎక్కడే కాని జీసస్ నేను దైవము అని కానీ లేక నేను హెడ్ అని కానీ నేను పవిత్రుడని కానీ నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
0: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ థింగ్.
1: గాడ్ ఈజ్ మై ఫాదర్.
0: గాడ్ ఈజ్ మై ఫాదర్.
1: మై ఫాదర్ ఫాదర్ ఫాదర్ అని ఫాదర్ కిందనే బోధిస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు హిస్ ఫాదర్ రిపీటెడ్లీ సేయింగ్ ఫాదర్ ఫాదర్.
1: కనుకనే అతని యొక్క తత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: ఆల్ హిస్ నేచర్ యాటిట్యూడ్
1: ఏకత్వాన్ని అనుభవించడానికి తగినటువంటి మార్గములే బోధిస్తూ వచ్చాడు.
0: హి హస్ షోన్ ద పాత్ టు ఎక్స్‌పీరియన్స్ యూనిటీ.
1: అతని భిన్నత్వానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వలేదు.
0: హి నెవర్ గేవ్ స్కోప్ ఫర్ డైవర్సిటీ.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ నేను దివ్యత్వమే దివ్యత్వమే అన్నాడు.
0: ఎవ్రీవేర్ హి స్టేటెడ్ ఇట్స్ ఓన్లీ డివినిటీ దట్ ఎగ్జిస్ట్.
1: 5000 సంవత్సరాల కిందట
0: 5000 ఇయర్స్ అగో
1: ఒక ఉత్తరప్రదేశ్ లోపల
0: దేన్ ఉత్తరప్రదేశ్
1: ఒక మాథ్యూ అనేటువంటి వాడు ఉండేవాడు.
0: దేర్ వాస్ వన్ మాథ్యూ.
1: అక్బర్ ఆన్ అనేటువంటి వాడు.
0: అక్బర్ ఆన్.
1: అక్బర్ వాన్.
0: అక్బర్ వాన్.
1: అతను ఎప్పుడు కూడా నేనే దైవము నేనే దైవము నేనే దైవము అనుకుంటేవాడు.
0: హి ఆల్వేస్ స్టేటెడ్ ఐఎమ్ గాడ్ ఐఎమ్ గాడ్.
1: అందరూ విన్నారు ఆశ్చర్యపడ్డారు.
0: ఆల్ వర్ సర్ప్రైజ్డ్ టు హియర్
1: దిస్. ఇది పిచ్చివాడా ఏమిటి?
0: Probably he's a madcap.
1: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు?
0: Why should he declare?
1: లేక అహంకారమా ఏమిటి?
0: Is it ego?
1: అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
0: Scholars, they had hatred towards him.
1: ఇన్ని విద్యలు నేర్చినప్పటికీ మేమే దైవమని మేము చెప్పడం లేదే.
0: With all this scholarship, we don't declare that we are God.
1: ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు నేనే దైవం అంటున్నాడే.
0: It's only this madcap who declares that I am God.
1: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
0: They made a complete lodge.
1: రాజుకును అనేక రకములుగా విచారణ జరిపాడు.
0: And king made full inquiry.
1: కట్టగలబడికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
0: And there are many complaints against this man.
1: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
0: The scholars also assembled.
1: పండితాలగా ఏమిటి?
0: Who is pandita?
1: పండిత సమదర్శన.
0: పండిత ఈక్వల్ మైండెడ్.
1: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పూర్తి వచ్చారు.
0: ట్రూ స్కాలర్ పండిత ఇస్ వన్ విత్ ఈక్వానిమిటీ ఈక్వల్ మైండెడ్నెస్.
1: రాజుకు చెప్పారు, రాజా మేము ఇలాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
0: దేర్ ఆర్ నాట్ ట్రూ స్కాలర్స్ ఇన్ ద స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ద టర్మ్. దేర్ఫోర్ దే కంప్లైంట్ టు ద కింగ్, వి డోంట్ వాంట్ టు బి హియర్.
1: ఏం చేయాలి అన్నారు.
0: దెన్ కింగ్ సెడ్ వాట్ షుడ్ బి డన్.
1: వీడికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
0: వెన్ దే సెడ్ ఇఫ్ హి ఇస్ రియల్లీ గాడ్ ఆంపుటేట్ హిస్ లెగ్.
1: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
0: అండ్ హి వాస్ కమాండ్ వాస్ గివెన్.
1: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం అన్నాడు.
0: Then he was amputated. He still claimed.
1: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తం అంతా కూడా నేనే దైవం నేనే దైవం నేనే దైవం అంటున్నది.
0: The bleeding continued heavily. It started repeating, I am God.
1: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
0: King felt so bad.
1: జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
0: ది కింగ్ ఫెల్ సో సాడ్ ఫర్ హిస్ యాక్షన్ గోయింగ్ బై ది వర్డ్స్ డిక్టేట్స్.
1: ఇతను పరమభక్తులు ఇతను పరమభక్తులు పవిత్రమైనటువంటి జీవి.
0: హి కుడ్ అండర్స్టాండ్ దట్ ఇస్ ఎన్ ఆర్డినరీ డివోటీ
1: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యము అని వర్ణించాడు.
0: హి ప్రైజ్డ్ హిమ్ అండ్ అల్టిమేట్లీ సెడ్ వాట్ హి సెడ్ ఇస్ ట్రూ.
1: ఇదే విధంగానే జీసస్ కూడాను.
0: సేమ్ థింగ్ హ్యాపెన్ టు జీసస్.
1: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే తానే దైవం అని చెప్పలేదు.
0: Jesus, right from the beginning,
1: oh my God, father, father, father, father, father, father.
0: He went on praying to his father, father, father.
1: విరుద్ధమైనటువంటి వారంతా కూడా అతని పైన వచ్చినప్పుడు అందరినీ శాంతపరిచాడు.
0: He pacified all those who turned against him.
1: నీకు నాకు అందరికి కూడా ఒకే దైవమే.
0: He said, God is one to you and to me as well.
1: నీకు నాకు అందరికీ ఒకే తండ్రియే.
0: You and I have same father.
1: ఈ తండ్రి బిడ్డలమే మనం అందరం కూడాను.
0: We are the children of God.
1: కనుకనే children of God.
0: We are the children of God.
1: అని ఆయన కూడాను బోధించుకుంటూ వచ్చాడు. కట్టగలపటికి ఈ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
0: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హీ వాస్ టేకెన్ టు హెడ్.
1: ఆయనకు కూడా చాలా ఇది దోషం అని తెలుసును.
0: హెడ్ ప్రీస్ట్ నోస్ ద మిస్టేక్.
1: కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
0: హీ నోస్ వాట్ జీసస్ సెడ్ వాస్ ట్రూ.
1: కానీ వారి వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
0: టు హోల్డ్ ఆన్ టు దేర్ పొజిషన్ దే హ్యాడ్ టు పనిష్ జీసస్.
1: సిలకు కొట్టాలి అని చెప్పాడు.
0: అండ్ హి వాస్ టు బి క్రూసిఫైడ్
1: అన్నాడే. కానీ అతని గవర్నర్ చాలా బాధపడ్డాడు.
0: Though the orders was given by governor, he felt so sad.
1: చీ చీ చీ, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా
0: అన్నాడు. What a shame it is.
1: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడి తనని తాను కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
1: రోమన్ కేథలిక్స్ అంతా కూడాను మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు.
0: Roman Catholics in the beginning did
1: ఇతను శిష్యుడు అని చెప్పలేదు. దేవుని దాసుడు అని చెప్పలేదు.
0: Not a servant.
1: కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
0: They have given him another name.
1: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
0: కాల్ హిమ్ పర్సోనా.
1: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా. పర్సోనా అనగా పవిత్రము అని.
0: పర్సోనా మీన్స్ సీక్రెట్.
1: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
0: సేమ్ పర్సోనా ఇస్ పర్ ఇస్
1: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
0: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా.
1: అనగా ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని పిలిచారు.
0: సిన్స్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ ఎ పర్సన్ పర్సన్.
1: కనుక నేను ఏనుకున్నాను ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
0: సో ఎవ్రీవన్ ఇస్
1: ఎంబాడీమెంట్. యు ఆర్ వన్.
0: ఐ అండ్ యూ ఆర్ వన్.
1: కనుక అందరు కూడా దైవ స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
0: దేర్స్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
0: వెరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది ఉన్నది.
0: దేర్ఫోర్ దేర్స్ డివినిటీ ఇన్ ఎవ్రీబడీ.
1: దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు.
0: దేర్స్ నో హ్యూమన్ వితౌట్
1: దైవం. లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు.
0: దేర్స్ నో లైఫ్ వితౌట్
1: దైవం. లేనటువంటి జీవతత్వమే కనిపించదు.
0: దేర్స్ నో లైఫ్ ప్రిన్సిపల్.
1: ప్రతి జీవి ఎందుకు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఎవ్రీ బీయింగ్ దేర్స్ డివినిటీ.
1: సర్వత పాడిపాదం తర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
1: ఈ విధంగా బైబిల్ కాని ఖురాన్ కాని ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
0: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ద టీచింగ్.
1: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్కదానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: Foolish people who do not understand the true meaning and the significance, they go by
1: Allah kani Jesus kani inkokaru kani evvaru kuda ye cheddadi cheppaledu.
0: Allah or Jesus, they never stated anything bad.
1: Allah yanchu Muhammadiyudu.
0: Muhammadans call him Allah.
1: Jehovah yanchu Christavul.
0: Good Christians call him Jehovah.
1: Ullabjachudanchu Vaishnavulu.
0: Vaishnavites call him
1: Shambho yanchu Seivul sada.
0: Seivais call him Shambho.
1: Ahladambuna mencha ఆహ్లాదంబున పెంచ
0: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్.
1: ఆయుర ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే.
0: టు కన్ఫర్ పీస్ ప్లెంచ్ అండ్ ప్రాస్పెరిటీ దేర్ ఓన్లీ వన్ గాడ్.
1: అందరికీ ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ జీసస్ అనేటువంటిది కానీ రామ అనేటువంటిది కానీ కృష్ణ అనేటువంటిది కానీ మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే.
0: Therefore the names such as Allah, Jesus, Rama, Krishna are
1: Allah ఇట్లు చెప్పాడు, జీసస్ ఇట్లు చెప్పాడు, రాముడు ఇట్లు చెప్పాడు, అవన్నీ మన భ్రాంతులే.
0: All that you quote to have been reported when said by Allah.
1: అందరూ ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గమే బోధించారు.
0: All these statements have been said for the redemption and emancipation.
1: అందరూ సుక్షేమంగా బ్రతకాలని బోధించారు.
0: And in fact everyone taught only good.
1: వీరిని చంపండి, వీరిని నరకండి, ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు.
0: No one ever taught violence or to harm anybody.
1: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
0: Basing on these perversions, distortions.
1: ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గమును పెంచుతున్నారు.
0: We find the wickedness among the wise today.
1: కాదు కాదు. ఏ మహనీయులు చెప్పినా గానీ ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు.
0: All noble souls talk good things.
1: అందరినీ ప్రేమించండి అన్నారు. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు.
0: They never said to hate anybody.
1: హిందువులు 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు. అది చాలా పొరపాటు.
0: And if you say that, you have to propagate your mistake.
1: ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికి లేదు.
0: No one has got any right to kill anybody.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
0: Because the same self is present everyone.
1: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావమును పుట్టించి
0: because of your own bad ideas towards God.
1: దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
0: We turn wicked and act in a cruel way.
1: ఇది ఎవరికి మంచిది కాదు.
0: It's not good for
1: anybody. అందరినీ ప్రేమించండి.
0: We have to love all.
1: Love all, serve all.
0: Love all, serve all.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
0: This is the main teaching of God.
1: ఎవరిని కూడా బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
0: డోంట్ హర్ట్ ద మైండ్.
1: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరిని నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా నొస్తుంది.
0: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
1: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
0: As you hurt anybody, you'll be hurt in turn later.
1: కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు.
0: So we shouldn't harm
1: anybody. ఎవరిని చెడ్డ పలుకైన కూడా పలకకూడదు.
0: We should not speak bad words.
1: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
0: If you don't want to speak, at least remain silent.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but yet you can speak obligingly.
1: Obligingly, obligingly, obligingly.
0: You can speak obligingly.
1: ఆ విధమైనటువంటి మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
0: With these soft and sweet words, you can sanctify the time.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: All of your embodiments.
1: ఆ ప్రేమనే దైవము.
0: And that love is God.
1: అలల లేని సముద్రం ఎట్టిదో,
0: just as sea cannot exist without
1: rain, ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో,
0: just as sun cannot,
1: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
0: So also the man without love.
1: కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రము.
0: So it is the sea with waves.
1: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
0: He is the true sun.
1: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
0: Therefore is a manishi the human if he has love.
1: ప్రేమనే లేకపోతే వాడు మనిషి కాదు.
0: Without love he is no manishi or a human being.
1: కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
0: If you want to remain a human, develop love.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
0: There's nothing more than love.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుకని ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
0: With all this love, more and more day by day.
1: అల్ప బుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
0: The mean-minded people have their own thoughts.
1: ఇదంతా కూడా అల్ప బుద్ధుల యొక్క లక్షణాలు.
0: It is all mean mentality.
1: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
0: It is a sign of ignorance.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: It is ignorance.
1: కాబట్టి ఇట్లాంటి విపరీతమును బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
0: Don't go by the words of these ignorant people, unwise people.
1: మన ప్రేమను మనం విశ్వసించాలి.
0: Have full faith in your
1: love. నీ ప్రేమనే నీ విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీ విశ్వసించాలి?
0: If you have no full faith in your own love, how do you love anybody?
1: కనుకని ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: So love is God, God is love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి గాని, కానీ ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి. ద్వేషమే అధికమైపోతుండాలి. భిన్నభావంలో అధికమైపోతుండాలి. అనర్థమనే అధికమైపోతుండాలి. యథార్థమనే మర్చిపోతున్నారు. కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా? కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా అనర్థాలు తీసుకుని, ఈ అనర్థములే యథార్థములే భావించుకుని పశువుగా మారిపోతున్నారు. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
0: What is the meaning of adhyatmika spirituality?
1: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనిటువంటి మూర్ఖులు ఉన్నారు.
0: There are fools who do not know the meaning.
1: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
0: కిలింగ్ ది యానిమాలిటీ,
1: ఆ మానవత్వాన్ని పెంచి,
0: develop the humanity.
1: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికత.
0: And to transform into divinity is through spirituality.
1: మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలే కాదు.
0: Without killing the animality or bestial temperament, you can take.
1: కలుగునే మన పశుత్వాన్ని మొట్టమొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
0: So had control put under check the animality.
1: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది.
0: Then the divinity will be experienced.
1: అందరిని ప్రేమించాలి.
0: Love all.
1: కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు.
0: But that love
1: సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి.
0: It is quite narrow.
1: అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
0: So man has become animal today.
1: ఇది సరైనది కాదు.
0: It's not proper.
1: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
0: Such a man will never proceed along the right path.
1: వాడికి ఆనందమే లభ్యం కాదు.
0: He can never be blissful.
1: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
0: He will be drowned in misery.
1: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైనటువంటి భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
0: The more and more you are broad minded, you can experience
1: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
0: As you increase love, you can have increase.
1: ద్వేషం పెంచుకోకలది మనకు అనిత్యమే అశాశ్వతమే కలుగుతుంది.
0: When hatred is rampant, you will be in misery.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
0: You have to know full well.
1: మానవుడు ప్రేమ స్వరూపుడే.
0: Man is the embodiment of
1: కనుకనే divine. దైవం మానుష రూపేణ అన్నారు.
0: God comes in human form.
1: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే.
0: So you are the embodiment of God.
1: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
0: And God appears in human form everywhere.
1: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
0: And in every being there is God.
1: ఒక పశువు అరుస్తుంటారు.
0: Suppose you find the cow.
1: ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
0: And it says అమ్మా.
1: ఏమి అమ్మా అని?
0: What?
1: దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబ అని అంటున్నారు.
0: The cow has no language as such.
1: అన్ని నోట్ల ఎందు కూడాను దైవత్వమే వస్తుండాలి.
0: And it's only the name of God that's uttered.
1: కనుక ప్రతి మానవుడు ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
0: It's a divinity that dances in the heart of everybody.
1: ఈ క్రైస్తవతం అనేటువంటిది,
0: the Christianity,
1: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల,
0: it's out of Jesus.
1: ఈ జీసస్ కూడాను
0: ఈవెన్ జీసస్
1: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
0: హి వాస్ ఇన్ ఏ కాంగ్రిగేషన్.
1: జెరూసలేం ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాలి.
0: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
1: 4 సంవత్సరముల పిల్లవాడు.
0: హి వాస్ 4 ఇయర్స్.
1: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాలి.
0: Well, it is a festival going on.
1: జెరూసలేం యొక్క గొప్ప క్రౌడ్ అంతా చేరిపోయింది.
0: హ్యూజ్ క్రౌడ్ గ్యాదర్డ్ దేర్.
1: కానీ ఈ పిల్లవాడు కనిపించలేదు.
0: The child was missing.
1: ఎక్కడ పోయినాడో వెతుకుతుంటే
0: మదర్ వాజ్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: కట్టకడపడి సాయంకాలం వరకు వెతికింది.
0: She searched for him till the evening.
1: భార్యాభర్తలు ఇద్దరు కూడా బాధపడుతూ కూర్చున్నారు ఒక దగ్గర.
0: Both the parents were very sad.
1: ఈ పిల్లవాడు పరిగెత్తి వచ్చాడు.
0: The boy came rushing.
1: నాయనా నాయనా వస్తే అని ఆనందపడింది పాపం తల్లి.
0: They were so happy to find the son.
1: ఎక్కడ ఉంటారా ఇంతకాలం?
0: He said, where have you gone?
1: నేను దైవం దగ్గరే ఉంటి.
0: He said, I am with father God.
1: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
0: Then
1: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
0: When I am in the company of father God, why do you cry?
1: అలాగా ఆ చర్చ్ లోపల ప్రీస్ట్ చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
0: What Jesus did was, he was listening to the teachings of Bible.
1: చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
0: And there was used to be a
1: అక్కడ చూచాడు.
0: He went there.
1: జీవుల్ని హింసించకూడదు.
0: He said,
1: అంత బుద్ధిని వలె చేశాడు.
0: And then he preached non-violence.
1: అక్కడంతా పావురాలంత అమ్మి దాన్నంతా కూడా బలిస్తుండేటువంటి వారు.
0: All the pigeons were killed and sacrificed.
1: ఈ పావురాలను బలి ఇచ్చేస్తే దైవమునకు ప్రీతి అని వారికి అర్థం.
0: And they thought the sacrifice the right path.
1: అప్పుడు జీసస్ ప్రాణములు తీవటమా భగవంతునికి ప్రీతి?
0: You can never think that violence will take you to God.
1: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలో అంతా పోయి చేరి చిన్నపిల్లవాడు పావురాలంతా వదిలిపెట్టాడు.
0: And he had let all the pigeons fly high free.
1: అందరూ అతనిపైన ద్వేషం పూనారు,
0: ఆల్ హ్యాడ్ నేచురల్లీ
1: కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు.
0: అండ్ దే అక్యూజ్ హిమ్, క్రిటిసైజ్డ్ హిమ్.
1: తిట్టినా కొట్టినా ఈ దేహమునికే కానీ నన్ను కాదన్నారు.
0: దో హి వాస్ బీటెన్ అండ్ అక్యూజ్డ్, హి థాట్ ఇట్స్ ఫర్ ద బాడీ.
1: ఇదే పరిస్థితి భాగవతంలో కూడా, భారతంలో కూడా చెప్పింది.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ ఇన్ భారత.
1: కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
0: Krishna is to be offered the beating.
1: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
0: And in fact it has to be offered to the first.
1: మాకు అన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
0: Krishna is our refuge. And he should be offered this.
1: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
0: శిశుపాల the wicked person got up.
1: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
0: when he was receiving the offering.
1: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Do you worship him because he has got he collected all the ropes from me?
1: గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుక అర్థమిట.
0: Is it because he had spent all the time with the cowherd people?
1: చాలునికి కట్టి పెట్టి పంచాంగం ఇంకా.
0: Stop all this narration.
1: పొగడగనబోకు చాలించి ముయ్ నోర్ అన్నాడు.
0: And he said shut your mouth.
1: కృష్ణుని ముయ్ నోర్ అనేటప్పటికి ధర్మజుడి కంటిదారులు కారే.
0: And he said so ధర్మజ was shedding tears.
1: చీ ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుని ముయ్ నోర్ అన్నాడే.
0: In this big assembly ask Krishna to shut his mouth. Well, what a shame it is.
1: ఆ తాంబూలం పిచ్చినటువంటి తట్టను ఇసిరాడు కృష్ణుడు.
0: And Krishna has just let off that very plate.
1: తట్టపోయింది శిశుపాలుని గొంతు కోసింది.
0: And that very plate has beheaded.
1: ఎక్కడ నుంచో చక్రం తీసుకొని రాలేదు.
0: It's not the wheel.
1: తట్టనే చక్రము.
0: It is very plate that turned into a wheel.
1: ఆ రక్తం వచ్చి కృష్ణుని పాదాలపైన పడుతుండాలి.
0: And the blood fell at the feet of Krishna.
1: అప్పుడు ధర్మజుడికి మరింత కోపం వచ్చింది.
0: ధర్మజ was more angry.
1: కృష్ణ ఇంతగా నిన్ను దూషించినప్పటికీ వాని యొక్క రక్తం నీ పాదంపైన పడుతుండాలి, ఇది ఎంత అన్యాయము, నీ పాదములకే అర్హత కాదని.
0: He said Krishna Shishupala accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
1: అప్పుడు కృష్ణుడు నవ్వుతూ చెప్పాడు.
0: And Krishna said smiling.
1: ధర్మజ
0: ధర్మజ
1: దూషణ భూషణ తిరస్కార పురస్కారములు దేహమునికే కాని ఆత్మ కాదు.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ద ఎక్స్టలేషన్ ద కండెమ్నేషన్ గో టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: వాడు నిరంతరముకును నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ దేశంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
0: యు నో దట్ మ్యాన్ హస్ బీన్ రిపీటింగ్ చాంటింగ్ మై నేమ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
0: ఐ యామ్ నాట్ బదర్డ్ బై ది హేట్.
1: నా నామం స్మరించడమే నాకు ప్రధానము.
0: ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ యు చాంట్ మై నేమ్.
1: స్మరణే తరుణోపాయం అన్నాడు.
0: రిమెంబరింగ్ గాడ్స్ నేమ్ విల్ గివ్ యు లిబరేషన్.
1: చెప్పాడు హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తియవ నాస్తియవ గతిరన్నిధ అన్నాడు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ ఇట్ విల్ రిడీమ్ us, will give us liberation in this Kali Age.
1: Kanuka namasmaranato manu entaina pani cheyachunu.
0: With chanting God's name we can do
1: achieve. Ye pani chestu kuda namasmaranam cheyachunu.
0: We can do anything.
1: Nu prayanam chestu kuda namasmaranam cheyachunu.
0: As you travel, ee
1: oka jalamo oka japamo tapamo cheyalante oka kalamu oka sthanamu teeskovali.
0: The other spiritual practices need
1: nik sthanamu kalamu edi akkarledu.
0: To repeat God's name
1: sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You can repeat God's name, sing his glory everywhere all the time.
1: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
0: సింగింగ్ ఇస్ హిమ్స్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి స్టూడెంట్స్
0: the students of kingdom of mother
1: శ్రీనివాస్ కూడా చెప్పాడు స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
0: you stated you may forget anything భగవాన్ but don't forget
1: భగవంతుడు ఎవరిని మర్చడం లేదు.
0: god will never forget anybody.
1: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కానీ గౌడు దేవుడు కాదు.
0: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్స్.
1: అది మీ ఇమాజినేషన్ లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్. కనుక
1: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
0: సో యు గో ఆన్ ఇమాజినింగ్
1: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్
0: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
0: డోంట్ బి డెల్యూటెడ్
1: బై భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
0: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
1: ఎవరిని శాసించడు.
0: అండ్ హి నెవర్ కమాండ్స్.
1: అందరిని ప్రేమిస్తూనే ఉంటాడు.
0: హి లవ్స్ ఆల్.
1: కనుకనే ప్రేమను మీరు పెంచుకోండి.
0: సో డెవలప్ లవ్.
1: మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
1: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
1: వాళ్ళు నిజంగా స్టూడెంట్స్ ఏ కాదు.
0: They are not students at all.
1: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు.
0: ఓన్లీ సచ్ బ్యాడ్ పీపుల్ హ్యావ్ వికెట్ థాట్స్.
1: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాస్
1: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరుని.
0: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
1: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
0: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్ఫ్స్.
1: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
0: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే.
0: They have got very noble quality.
1: వాళ్ళలో ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
0: Nobody can point their finger at them.
1: చాలా మంది ప్రపంచం లోపల వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకొని
0: in this world there are many people out of selfishness.
1: నేను సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులమని సాయి పేరు పెట్టుకొని జీవిస్తున్నారు.
0: Claim themselves as Sai devotees.
1: అది కూడా స్వామికి ఆనందమే. అది కూడా స్వామికి ఆనందమే.
0: That also makes Bhagwan happy.
1: ఎట్లయినా సరే నామస్మరణ చేయండి చాలు.
0: ఎనీవేర్ అదర్ యు రిపీట్ గాడ్స్ నేమ్,
1: స్మరణే తరుణోపాయం.
0: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యు.
1: హరే నామం కేవలం.
0: రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ ఇస్ ఎనఫ్.
1: కనుక మీరు దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: సో నెవర్ గివ్ ఎనీ స్కోప్.
1: దూషణకు ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
1: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నా దైవం అని భావించండి.
0: కన్సిడర్ లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమకు మించినటువంటి మరొక ప్రదేశం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ಭವ ಸಮುದ್ರ ಸುಖದ ನಾಮ ಏಕ ರಾಮ ಪರಮ ಶಾಂತಿ.

आधार ये करा माता पिता बंधु सखा।

ಜನರ ಜೀವನದ ಏಕ ರಾಮ ಭಕ್ತ ಜನರ ಜೀವನದ ಏಕ

0: with all meritorious acts and sacrifice on this earth, with all the feelings of love, keeping all demonic qualities under check, with absolute love and devotion for God, O man, lead your daily life.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Janmamu Ati Dullabhamu.
0: Human life is very rare.
1: Dullabhamaina Manava Janma Mettiyu Pavitramainatuvanti Shantini Pondalekapovatamu Idi Maha Dullabham.
0: Having taken this human birth, which is rare, and in a position as not to enjoy this sacred peace, is most unfortunate.
1: Kani puttina modalukoni manavudu gittunanta varaku enniyo vidhamainatuvanti marpulu chendutunnadu.
0: Right from birth to death, man undergoes so many transformations.
1: Kani ఎట్టి మార్పులను చెందుతున్నాడు అని విచారణ చేస్తే ఎట్టి మార్పులో మానవునికి తెలియదు.
0: What sort of changes that he undergoes, he does not know for himself.
1: అతనికి తెలియనటువంటి మార్పులు, అతనికి తెలియనటువంటి కూర్పులు, అతనికి తెలియనటువంటి చేర్పులు జరుగుతూ ఉంటున్నాయి ఈ జగత్తునందు.
0: In this world, there are so many changes, modifications, alterations, additions with which he is not even aware.
1: Balyam bunam dunam

0: As a boy, he spends his time in play, in the company of his friends. As he reaches the stage of youth, he is after the fair sex. But in the old age, he doesn't think of God, and he goes on lamenting, feeling sorry that he's not having that and this. He's not able to give up the bad habits. He's not interested in devotion. He ruins himself, he spoils his life, reduces himself to a dust.
1: Kani, manavudu, chala medhavantudu.
0: But human being is highly intelligent.
1: ఈ మేధాశక్తిని ఏ మార్గంలో ఉపయోగించాలని తనకు తెలియలేకపోతున్నది.
0: But he does not know in which direction he has to make use of his intelligence.
1: తెలిసి కూడాను దానిని పెడమార్గం పట్టిస్తున్నాడు మానవుడు.
0: Man, though he knows pretty well, he doesn't make use of it in proper way.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గములకు కారణమేమని ప్రశ్నించగా ఇది అంతయును మాయా అని చెప్తున్నాడు జవాబు.
0: If we question him, who is responsible for all this? The answer is illusion, maya.
1: మాయా అనేటువంటిది కేవలము పేరుకు మాత్రమే మాయ కాని మాయా అనేటువంటి స్వరూపము లేదు ఇక్కడ.
0: ఇల్యూజన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఇల్యూజన్.
1: ఈ జగత్తునంతను ఆడించి పాడించి లాలించి అన్ని విధాల మురిపించి మరిపించి మై మరిపించేటువంటిదే మాయా అని భ్రమిస్తున్నారు.
0: వై థింక్ దట్ ఆల్ దిస్ వరల్డ్ దట్ పాసెస్ త్రూ ఆల్ కైండ్ ఆఫ్ ద ప్లేఫుల్ యాక్టివిటీ ఆల్ దట్ డిలైట్స్ అస్ and raptures us is maya or illusion.
1: దీనిని పండితులు కూడాను మాయా నర్తకి అని పేరు పెడుతూ వచ్చారు.
0: Scholars call this illusion as a dancer.
1: నర్తకి డాన్సర్ అంటారు.
0: డాన్సర్ నర్తకి
1: ప్రతి మానవుని కూడాను ఈ యొక్క నర్తకి డాన్స్ ఆడిస్తుంటుండాలి.
0: ఇట్స్ దిస్ నర్తకి ద డాన్సర్ ద ఇల్యూషన్ that will make everyone dance.
1: Aithe ee nartakini vasam ye vidhanga cheskovali?
0: How to exercise control on this nartaki dancer?
1: Na ta ki.
0: Three letters. Nartaki.
1: Nartaki. Kirtana. Kirtana cheta nartaki vasam aipothundi.
0: Nartaki. Reverse the order. Kirtana. By singing the glory of the Lord.
1: Deenine bhakti margam ani prabodhistu vacharu. దీనినే భక్తి మార్గమని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నిజముగా ఈ జగత్ యొక్క వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించాలనుకున్నప్పుడు
0: ఇన్ ఆర్డర్ టు నో ద నేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్లీ.
1: నీటిలో పూర్తి మునిగినటువంటి వ్యక్తి ఎట్టి మాటలను మాట్లాడలేడు.
0: ఎ పర్సన్ డ్రౌన్డ్ ఇన్ వాటర్ కెనాట్ స్పీక్.
1: కానీ పై పైన తేలేటువంటి వాడు మాత్రమే మాటలు చెప్పగలడు.
0: But the one who is present on above the water level would be able to speak.
1: అదే విధంగాని ప్రేమలో మునిగి ప్రేమ తత్వమును అనుభవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా కూడాను ప్రేమ స్వరూపుని గురించి వర్ణించలేడు.
0: Likewise, the one who is totally drowned in love cannot narrate the nature of love.
1: కానీ ప్రేమ ప్రేమ అని చెప్పుతూ ప్రేమ పై పైన తేలేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ప్రేమను గురించి అనేక విధములుగా వర్ణిస్తుంటాడు.
0: బట్ ద వన్ హూ ఇస్ అబౌవ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ జస్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ సూపర్ఫిషియల్ వే.
1: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఇదే విధంగా ఉంటున్నది.
0: దిస్ ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: ప్రేమను ఏమాత్రం కూడాను రుచి చూడక ప్రేమను ఏమాత్రం కూడాను అనుభవించక ప్రేమ తత్వాన్ని గురించి ప్రబోధిస్తటము ఇది కేవలం ఒక హాస్యాస్పదంగా ఉంటుంటుంది.
0: Without knowing the taste of love, without experiencing what love is, to speak about love is ridiculous.
1: ee prema tattvamunku etti sadhana manam cheyali?
0: What kind of spiritual practice we should enter
1: asal
0: into?
1: Asal sadhana ante emiti?
0: What is sadhana?
1: Sadhana aniga anatmanu marachi aatmanu chintinchadame sadhana.
0: Sadhana means to forget all that is not the self and to think of the self atma.
1: Avidyanu marachi విద్యను పొందటమే ఇది ఒక సాధన.
0: టు హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈజ్
1: అనిత్యమును మరచి నిత్యమును స్మరించటమే సాధన.
0: టు ఫర్గెట్ ఆల్ దట్ ఈస్ ట్రాన్సియెంట్ అండ్ టు థింక్ ఆఫ్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఈజ్ సాధన.
1: అవిద్యను మరచి విద్యను ఎరుకులో ఉంచుకోవటమే సాధన.
0: టు కీప్ ఇన్ యూ దట్ విజ్డమ్ ఈజ్ సాధన.
1: సాధన అనగా ప్రత్యేకమైనటువంటి ఒక జపత పద్య జాన యజ్ఞాది యాగ్రత కృతులు కాదు.
0: సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ డజంట్ మీన్ other rituals and other sacrificial activity.
1: అనేక మంది స్త్రీలు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ తమ గృహంలో ఉన్నటువంటి పనులను తాము చేసుకుంటూ తమ భర్తను బిడ్డలను పోషించుకుంటూ ఉంటారు.
0: మెనీ విమెన్ అటెండ్ టు దేర్ డ్యూటీస్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మాస్టర్ అండ్ ద చిల్డ్రన్.
1: అయ్యో, మేము సత్సంగంలో ప్రవేశించలేకపోతేమే అని బాధపడుతుంటారు.
0: దే ఫీల్ సో సాడ్ దట్ దే కుడ్ నాట్ బి ప్రెసెంట్ ఇన్ దిస్ గుడ్ కంపెనీ.
1: ఈ ప్రసంగములకు నేను వెళ్ళలేకపోతేనే అని కూడా విచారిస్తుంటారు.
0: దే ఆల్సో ఫీల్ సో సాడ్ దే కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
1: సత్సంగంలో ప్రవేశించినంత మాత్రమున, సమావేశంలో చేరినంత మాత్రమున తాము చేసినటువంటి ఒక ఉపకారం ఏమిటి?
0: బై పార్టిసిపేటింగ్ ఇన్ ఎన్ అసెంబ్లీ లిసనింగ్ టు దాట్ వాట్ ఈస్ దట్ యు గెయిన్.
1: ఇంటిలో పిల్లలను చూసుకొని, ఇంటిని పరిశుద్ధంగా ఉంచుకొని, భర్తను చక్క సరైన మార్గంలో అతను ఆనందపరిచి కుటుంబం లోపల ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జరపటమే ఇది సరి అయినటువంటి సాధన.
0: ద ట్రూ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ కీపింగ్ ద హౌస్ క్లీన్ అండ్ మేకింగ్ హస్బెండ్ హ్యాపీ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సాయంకాలము తెల్లవారి పిల్లలకు భర్తకు అన్నం వండటం, వారికి వడ్డించటము, వారిని ఆఫీసులకో స్కూల్స్ కో పంపటము, తదుపరి తన యొక్క ఇంటి కృత్యములు తాను నెరవేర్చుకోవటం ఇది కూడా ఒక సాధనే.
0: టు కుక్ అట్ హోమ్ and to make all arrangements for children to go to their schools and also help the husband as to attend the office is also sadhana.
1: Monday samayam lopala goppa sadhana salputhunnaru.
0: In the process of cooking you find intense sadhana.
1: Aa biyyamlo undinatundi raalanantha veru chesi, biyyamnu veru chesi deenini paripak sthiti deppinchukovatamu idi kshetra kshetrajna vibhaga yogam.
0: They separate all the rice and pick out all the stones over there and boil it. And that is the kind of distinction.
1: ఇది ఏ గుణత్రయ విభాగ యోగము? ఇది ఏ గుణత్రయ విభాగ యోగము?
0: This is గుణత్రయ విభాగ యోగ.
1: ఇది ఏ ఆత్మ అనాత్మ యొక్క విభాగ యోగము?
0: This is kind of differentiation between
1: వేరు చేయటము, బియ్యమును వేరు చేయటము, బియ్యమును సంస్కరింపజేయటము, ఇది ఏ ఒక క్షేత్రజ్ఞ విభాగము.
0: Separating the stones apart from the rice and then make cooking it is what you call sadhana.
1: అనుభవించేటువంటి బియ్యమంతా క్షేత్రజ్ఞుడు, పారవేసేటువంటి రాళ్లంతా క్షేత్రము.
0: So all the rice which is useful is what you call kshetrajnudu the knower and the stones are kshetra.
1: Inga tadupari inga danile kooralu vandali.
0: And then vegetables, curries.
1: Kooragayalu kattito kori tarigi vestuntundali.
0: They cut all vegetables.
1: Aa samayamlo ye vidhanga bhavinchali?
0: How should they feel at that time?
1: Nenu kooragayalu kaadu taragatamu.
0: I'm not cutting vegetables.
1: Na endunnatundi durgunamulu nenu tarugutunnanu.
0: I'm cutting all my bad qualities.
1: జ్ఞానం అనేటువంటి కట్టితో దీన్ని తరుగుతున్నాను.
0: I'm cutting with the knife.
1: ప్రేమ అనే జలంలో వేస్తున్నాను.
0: I just wash it in the water of love.
1: విజ్ఞానం అనేటువంటి మంటలో ఉడికిస్తున్నాను.
0: And keep it on the flame of wisdom.
1: నా శ్రద్ధ భక్తి అనేటువంటి ఉప్పు కారము దీనిపైన వేస్తున్నాను.
0: I also add to this the salt and the chili powder.
1: ఇది ఏ చక్కటి యొక్క వంట.
0: This is good cooking.
1: ఇంకా సాయంకాల సమయంలో పూరీలు గీలు చేసి లైట్ టిఫిన్ గా చేసి పిల్లలకు వడ్డిస్తుంటారు తల్లి.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ సర్వ్స్ లైట్ టిఫిన్ లైక్ పూరీస్.
1: పూరీలు చేస్తున్నటువంటి సమయంలో అయ్యో నేను ఆ భజనకు పోకుండా ఈ పూరీలు ఈ వంటింట్లోనే నా కర్మలంతా దిగిపోతుండాలి అని బాధన పడనక్కర్లేదు.
0: ద మదర్ నీడ్ నాట్ ఫీల్ సాడ్ బట్ షీ హాడ్ టు బి కన్ఫైన్డ్ అట్ హోమ్.
1: ఆ పూరీలు చేసే సమయంలో నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను, విశాలం చేస్తున్నానని పవిత్రమైన భావాన్ని స్మరించవచ్చు.
0: As she makes puris, she should have a feeling that she's expanding, widening her heart.
1: తదుపరి ఇల్లునంతా ఊడ్చుకుంటుంటది.
0: She sweeps the whole house.
1: ఆ సమయంలో కూడాను నేను ఇల్లు కాదు ఊడ్చేది, దేహో దేవాలయతో జీవో దేవ సనాతన, నా హృదయం అనే దాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అనేటువంటి సత్సంకల్పాన్ని స్మరించు.
0: It's not the home that is cleaned or swept, it is the heart that is swept.
1: ఇలాంటి సత్సంకల్పములన్నీ కూడాను సరి అయినటువంటి సాధనలు.
0: All such good thoughts amount to good sadhana.
1: కేవలం 10 మందిలో పోయి కూర్చొని ఏదో విన్నది విని తిరిగి ఆ స్థలంలోనే వదిలిపెట్టి రావటం కంటే ఇంట్లో ఇన్ని సక్రమమైన మార్గం లోపల సరైన సాధన లోపల ఆలు బిడ్డలంతా కూడా పోషించుకోవటం చాలా ఉత్తమమైన సాధన.
0: The noblest, the highest sadhana consists in staying back at home, attend to the household work, attending to the husband and children.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించడమే గొప్ప సాధన.
0: Discharging one's own duty is sadhana.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దీంట్లో మనం సక్రమమైన దాంట్లో మనం నడిచినప్పుడు ఇంతకంటే మనకు సాధన ఏమిటి?
0: When we tread along this sacred path, what else you
1: సర్వసంగ పరిత్యాగుల వలె కనిపిస్తూ కాషాయ వస్త్రములను ధరించి ఎన్ని విధమైనటువంటి అహంకార మమకారములు కూడా విడవలేకుండేటువంటి యొక్క వ్యక్తులు ఎంతమంది కనిపించటం లేదు మనకు.
0: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ Men of renunciation wearing ochre robes, but yet they could not give up their ego and attachment.
1: Adi Shankara. Jait Yatra Kunta Bayadiri.
0: He went round this world.
1: Tana Veda Parayanamanu, Vedam Yokadini Kudanu, Mantaratan Kudanu, Prabodhin Chidaniki, Deshara Paratan Sarptu Vachadu.
0: He went round this country interpreting Veda and its meaning in
1: Mandana Mandanamistruni Kalchadu.
0: He met Mandana Mishra.
1: Atanto Veda Vadavoda Vedamananta Chesadu.
0: He was arguing, discussing in detail.
1: Atani Dharma Patni Ubhaya Bharati.
0: The wife of Mandana Mishra is Ubhaya Bharati.
1: Ame Mahagnani.
0: She is one of wisdom.
1: Ame Sarvasanga Parityagi. Oka Ashram Nirminchukoni. Andulo Sthilanandarni Chetchukoni. Sthila Yokka Dharmam Etuvantidi Anetuvantidi. Nityamu Prabodhistu Vachetuvantidi.
0: Ubhaya Bharati, wife of Mandana Mishra. Sacrificed everything, renounced, and she stayed back in ashram, propagating the truths of Vedanta to other women. One day,
1: Tana Sishiruto, Ganga Snanam Nikavidatundari.
0: Along with her disciples, she was going to the Ganges.
1: Woka Chetunida, Woka Sanyasi, Tan Nir Tragate Vente Kundanu, Talakanda Vetukuni, Pandukunadu.
0: Under the shade of a tree, she saw a sanyasi lying over there with the spot right under his head.
1: Anaga adi ekkadaina prakkana pedithe evaranu teesukoni potharu emani tana tala kinda pettukoni pandukunnadu.
0: This sanyasi is totally afraid because if the pot were to be kept elsewhere, it may be stolen by somebody.
1: Ubhaya Bharati chuchindi.
0: Ubhaya Bharati saw this.
1: Tana venta vastunnatundi shishyunnu gurinchi chuchara. Ee sanyasi sarvasanga undali.
0: Along with her disciples, she was going to the Ganges.
1: Oka chettu needa. Oka sanyasi tan neeru tragetuvanti kundanu talakinda pettukoni pandukunnadu.

0: చూచింది.
1: ఉభయ భారతి సా దిస్.
0: తన వెంట వస్తున్నటువంటి శిష్యుని గురించి చూచారా? ఈ సన్యాసి సర్వసంగ పరిత్యాగి అయిపోయి కట్టకడపటికి ఒక కుండనైనప్పుడు విడవలేకుండా పోతున్నాడు.
1: ఉభయ భారతి అడ్రెసింగ్ హర్ డిసైపుల్ షీ సెడ్, లుక్ హియర్.
0: ఇతని కుండపైన ఎంత అభిమానం ఉంటుండాలి.
1: హౌ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దిస్ మ్యాన్ హ్యాస్ ఫర్ ది పాట్.
0: అభిమానం ఉన్నటువంటి వాడు వైరాగ్యం ఏ రీతిగా పూనగలడు అని చెప్పింది.
1: విత్ సచ్ అటాచ్మెంట్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు బి ఎ రెనన్షియంట్.
0: ఈ మాట విన్నాడు ఆ సన్యాసి.
1: ది సన్యాసి హర్డ్ దిస్.
0: తదుపరి ఆమె స్నానం చేసి తిరిగి వస్తుంటుండాలి.
1: She was returning back after having had her bath.
0: ఆ కుండను తీసి ఈ వస్తున్నటువంటి దారికి పారవేశాడు ఆ యొక్క సన్యాసి.
1: As she was coming there, this sannyasi threw this pot.
0: అయ్యో, కేవలం అభిమానం మాత్రమే అనుకున్నాను, ఈ సన్యాసికి అహంకారం కూడా ఉంటుండాలి అన్నది.
1: ఉభయ భారతి thought, I thought he has got only this attachment. He is also egoistic.
0: అనగా ఏమిటి? నేను సర్వసంగ పరిత్యాగిని అని చెప్పుకోవటం కోసమని ఆ కుండను విసిరి పారవేయటం అహంకారం అయిపోయింది.
1: In order to declare to everybody that he is a renunciant,
0: లోకాభిమానము కలిగినటువంటి వారు ఎన్ని విధమైనటువంటి సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
1: With these qualities, what is the fun of undertaking so many practices?
0: అప్పుడు ఆమె ఉభయ భారతి సన్యాసికి చెప్పింది.
1: Then this ఉభయ భారతి told this సన్యాసి,
0: అన్ని వదిలినటువంటి వానికి ఈ అభిమానం అమకారం అహంకారం ఎందుకు?
1: Having given up everything, why do you hold on to this ego and possessiveness?
0: ఇది మంచిది కాదని అనేక విధములుగా బోధించింది.
1: She taught her him in a very good way.
0: అప్పుడు ఆ ఋషి ఆమె పాదములపై పడి, ఈ అహంకార మమకారం నేటి నుంచి నేను వదిలి సర్వసంగ పరిత్యాగినై నేను జీవిస్తానని చెప్పని వాగ్దానం చేశాడు.
1: Then he, this man, sannyasi, fell at the feet of Ubhaya Bharati and promised that he would give up this ahankara, ego and abhimana attachment.
0: అదే విధంగా ప్రతి మానవునకు ఏదో త్యాగం చేశారని భావిస్తున్నారు, కానీ దేనిని త్యాగం చేశారు?
1: ఎవ్రీ మ్యాన్
0: త్యాగం అంటే ఏమిటి?
1: ఎవ్రీ మ్యాన్ సేస్ దట్ హి హస్ సాక్రిఫైస్ త్యాగ. వాట్ డు యు మీన్ బై త్యాగ, సాక్రిఫైస్?

0: తమగును. భావమందు దుష్ట భావము విడుటే త్యాగమగును, అది యోగమగును.
1: త్యాగ, సాక్రిఫైస్ డజంట్ మీన్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ ఆర్ గివింగ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ గెటింగ్ టు ద ఫారెస్ట్ ఐదర్. నో,
0: త్యాగం అనగా అనేక మంది అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క చర్యల్లో త్యాగం చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ టేక్ ది సాక్రిఫైస్ యాజ్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
0: ఇది కాదు త్యాగం.
1: ఇట్స్ నాట్ సాక్రిఫైస్.
0: మన ఎందున్నటువంటి దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుర్భావమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దురహంకారమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు సాక్రిఫైస్ అవర్ ఈగో.
0: దురభ్యాసమును త్యాగం చేయాలి.
1: వి హావ్ టు గివ్ అప్ సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: త్యాగము ఇల్లు వాకిలి వదిలిపెట్టిపోవటము అది చాలా సులభమే.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు రన్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ అండ్ టు గివ్ అప్ ద ప్రాపర్టీ.
0: ఇది గొప్ప కష్టమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్.
0: కానీ మన యందు మనల్ని బాధించి అనేక విధమైనటువంటి పెడమార్గమును చూపేటువంటి యొక్క దుర్గుణాన్ని మనం త్యాగం చేయాలి.
1: బట్ దేర్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్ దట్ విల్ టేక్ అస్ దట్ విల్ గైడ్ అస్ ఇన్ ఎ రాంగ్ పాత్.
0: రాగ ద్వేషం,
1: దీస్ ఆర్ టూ. వన్ ఇస్ రాగ.
0: లోకములో నవగ్రహములో ఉంటారు.
1: We find the 9 planets in this world.
0: కాని నవగ్రహములు కాదు మనల్ని బాధించేటువంటిది.
1: We are not put to suffering by these 9 planets.
0: రెండే రెండు గ్రహములు.
1: Only there are 2 planets.
0: అది ఏ రాగ ద్వేషం అనే గ్రహములు.
1: One is attachment, the other one is hate.
0: ఈ రాగ ద్వేషం అనేటువంటి గ్రహములు పట్టి మానవుణ్ణి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి.
1: These 2 planets, attachment and hatred, will put you to suffering.
0: ఈ రెండింటిని వదిలితే చాలు, శాంతి మన వశమైపోతుంది.
1: It's enough if you run away from this. You will have all
0: కనుక శాంతి అనేటువంటి దానికి వేరే ప్రత్యేకమైనటువంటి యొక్క సాధనలు చేయనక్కర్లేదు.
1: సో యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ పీస్ సెపరేట్లీ అపార్ట్.
0: మనము చేయవలసినటువంటి కర్తవ్య ధర్మములంతా కూడా నిర్వర్తించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: నీవు గృహస్థుడిగా ఉంటున్నావు, నీ గృహస్థ ధర్మాన్ని నీవు నిర్వర్తించుకో.
1: యు ఆర్ ఎ హౌస్ హోల్డర్, డూ దట్.
0: మీరు బ్రహ్మచర్యులుగా ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్య తత్వాన్ని మీరు నిర్వర్తించుకోండి.
1: యు ఆర్ ఎ సెలిబేట్, డూ ద డ్యూటీ ఆఫ్ ఎ సెలిబేట్.
0: ఈ విధంగా ఎవరెవరు ఆశ్రమ ధర్మాన్ని వారు పాటించుకుంటూ పవిత్రమైనటువంటి ఒక భగవచ్చింతన చేసుకుంటూ కాలమును ఎంతైనా కూడా సార్థకం గావించుకోవచ్చు.
1: లైక్ వైజ్ ఎవ్రీ పర్సన్ ఇఫ్ హి డిశ్చార్జెస్ ది డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ.
0: కానీ ఈనాటి లోకం యొక్క
1: యు కెన్ సాంక్టిఫై ది టైం,
0: మరింత విచిత్రంగా ఉంటుంది.
1: బట్ ది సిచ్యువేషన్ టుడే ఇస్ క్వైట్ డిఫరెంట్.
0: మంచి మాట వినరు మనసి చెప్పినా, చెడ్డ మాట లెట్ట చెవికి చేరు.

0: మంచి విషయాలు, పవిత్రమైన విషయాలు, ఆదర్శవంతమైన విషయాలు చెప్పినప్పుడు వారికి చెవులకు సోకవేవి.
1: When good things are said openly, sacred things are told, well, you don't listen to them.
0: చెడ్డ మాటలు ఎక్కడైనా ఎవరైనా మాట్లాడుతుంటే ఈ రెండు చెవులు చాలవు, ఇంకా అందరి చెవులు తీసుకుని వినడానికి ప్రయత్నిస్తాడు.
1: When there is vain gossip, useless talk outside, he is prepared to hear.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలు ఎట్ల చెవికి చేర్చు.

0: Those that give themselves to the bad listening are not prepared to hear good and sacred things. Can they ever
1: know me?
0: This is the trend among mankind.
1: మంచిని చూడాలంటే వాళ్ళకి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు.
0: They don't like to see good.
1: అంత చెడ్డనే చూడాలి వాడు.
0: They want to see everything that's bad.
1: మంచిని వినాలంటే మనసే రాదు.
0: To listen good, they are not prepared.
1: చెడ్డ విషయమేంటంటే మనసు కంప్లీట్ గా అక్కడ మర్జ్ అయిపోతుంది.
0: For bad listening, they are prepared to even merge their mind there.
1: ఇంకా మంచి విషయాలు తలంచాలంటే తలపునకే రావవి.
0: They will never think of any good thoughts, any good ideas.
1: చెడ్డవి పిలవనక్కర్లేదు, అవే వచ్చి ప్రవేశిస్తుంటాయి.
0: They don't need to invite the bad thoughts, they come automatically.
1: కారణం ఏమిటి?
0: Why?
1: మన జీవితం యొక్క అభ్యాసం ఆ విధంగా గావించుకుంటూ వచ్చాం.
0: That's our habit in our life.
1: ఈ విధమైనటువంటి యొక్క అభ్యాసం శ్రేయోహి జ్ఞానమభ్యాసార్థ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. అభ్యాసములు మంచివిగా ఉంటుండాలి.
0: We should have cultivate good habits.
1: ఉన్నది ఒక్కటే.
0: Only one thing that exists.
1: కానీ అనేకత్వాన్ని అది చేర్చుకుని ఉంటుంటుంది.
0: But it appears to be diversified.
1: ఇది చూడండి, ఒకటి పూలమాల.
0: This is a garland.
1: కానీ ఇందులో పూలు అనేకంగా ఉంటున్నాయి.
0: There are so many flowers here.
1: కానీ ఫ్లవర్స్ అనేకంగా ఉంటున్నప్పటికి దారం ఒక్కటే ఉంది.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: ఇది నిన్న థ్రెడ్డే, నేడు థ్రెడ్డే, రేపు థ్రెడ్డే.
0: This thread was also a thread yesterday and tomorrow also it will continue with thread.
1: ఈ పువ్వులు నేడు మొగ్గ, రేపు విచ్చటము, ఎల్లుండి వాడిపోవటం.
0: అండ్ ద ఫ్లవర్స్ స్టేట్ ఇస్ డిఫరెంట్. టుడే ఇట్స్ అ బడ్ అండ్ యు ఫైండ్ ఇట్ గ్రోయింగ్ ఇంటూ ఎ ఫ్లవర్. కనుకనే
1: మన దేహంలో అనేటువంటి అంతకుడును పువ్వుల వంటివి.
0: సో ద హార్ట్ ఈస్ లైక్ దట్ ఆఫ్ ఎ ఫ్లవర్.
1: నేడు యవ్వనము మొగ్గ వంటిదిగా ఉంటుండాలి.
0: అవర్ లైఫ్ ఈస్ లైక్ ఎ బడ్.
1: తదుపరి నీవు వృద్ధం అయిపోతావు.
0: లేటర్ యు ఏజ్.
1: ఇదంతా కూడా కేవలం వాడిపోతుంది.
0: దట్ విల్ ఫేడ్ అవుట్.
1: ఈ విధంగా దేహములు మారుతూ వస్తున్నాయే కానీ
0: ద బాడీ చేంజెస్.
1: ఈ దేహం నందున్నటువంటి ఒక సూత్రము, అది ఏ దారము, అది ఎప్పటికీ వాడదు.
0: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ద థ్రెడ్ డజంట్
1: త్రికాలములు ఎందుకు ఏకత్వంగానే ఉంటుంటారు.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: దీనినే బ్రహ్మ సూత్రము అన్నారు.
0: This is called Brahma Sutra.
1: అందరి ఎందుకు బ్రహ్మ తత్వం అనేటువంటి సూత్రం ఉంటుండాలి.
0: బ్రహ్మ సూత్ర, ద థ్రెడ్ ఆఫ్ డివినిటీ,
1: అది ఎప్పటికీ మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్ అట్ ఎనీ టైమ్.
1: కానీ ఈ సూత్రంలో చేర్చబడినటువంటి యొక్క జీవులు అనేటువంటి పుష్పములు మార్పు చెందుతుంటాయి.
0: But the thread binds all the flowers, the humanity, the living creatures.
1: కనుకో మార్పు చెందేటువంటి ఒక జీవితానికి మనం ఏ విధంగా కూడా విచారించనక్కర్లేదు.
0: We don't need to bother about that which changes.
1: కానీ మార్పు చెందనటువంటి దానిని మనము ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
0: But we have to accomplish with all the effort that which is changeless.
1: ఇదియే మనం చేయవలసిన సాధన.
0: This is the sadhana.
1: మనకి ఇచ్చినటువంటి బుద్ధిని మనసును అన్నిటినీ సరియైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: We have to direct our intellect and mind to go in the right way.
1: ఈ టంబ్లర్ లోపల నీరు ఉంది.
0: This tumbler has water.
1: ఈ యొక్క నీటి లోపల అడుగు భాగంలో చక్కెర ఉంది.
0: At the bottom there is sugar.
1: కానీ
0: But
1: పై నీళ్లు మనం త్రాగినప్పుడు ఏ విధమైనటువంటి రుచికి కూడా మనకు కనిపించదు.
0: If you drink the water, you don't find any taste.
1: దీనిలో ఒక స్పూన్ వేసి
0: put the spoon there.
1: చక్కగా కలిపినప్పుడు
0: stir it up.
1: అడుగునున్నటువంటి యొక్క చక్కెర కూడాను అన్ని భాగంలో నా ప్రవేశించి నీరంతా తీయగా ఉంటాయి.
0: The sugar at the bottom would naturally get mixed with the whole of the water.
1: అదే విధంగా హృదయం అనేటువంటి పాత్రలో అడుగు భాగంలో హృదయ స్థాన లోపల డివినిటీ దైవత్వం అనేటువంటి చక్కెర ఉంటుండాలి.
0: So our heart is a tumbler. At its bottom is present the sugar, the divinity.
1: పై భాగం అంతకును ప్రాకృతమైనటువంటి విషయాలతో నిండి ఉంటుండాలి.
0: The tumbler of human heart is filled with worldly desire, water. This worldly matter is water.
1: ఈ నీటిలో ఎట్టి రుచి లేదు.
0: It is tasteless.
1: కానీ బుద్ధి అనేటువంటిది ఒక స్పూన్ దాంట్లో వేసి
0: But put the spoon of intellect.
1: భగవత్ చింతన అనేటువంటిది కలుపుని కలిపినప్పుడు
0: And when you stir it, that is thinking of the Lord.
1: అడుగునున్నటువంటి ఒక దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: The sugar of divinity would spread all over.
1: ఇది ఏ సాధన?
0: This is spiritual practice.
1: ఈ సాధనకు మనం ఎక్కడో బయటికి పోనక్కర్లేదు.
0: You don't need to go anywhere.
1: పాత్ర మన యందే ఉంటుండాలి.
0: This tumbler is within us.
1: ఆ దివ్యత్వం అనేటువంటి చక్కెర మన యందే ఉంటుండాలి.
0: The sugar of divinity within us.
1: ఈ స్పూను బుద్ధి అనేటువంటి స్పూను మన దగ్గరనే ఉంటుండాలి.
0: The spoon of intellect is with us.
1: వెతకాలి.
0: Why should you search? Where?
1: ఎక్కడికి మనం పోవాలి?
0: Where should we go?
1: ఎక్కడ మనం అన్వేషణ జరపాలి?
0: Why should you search for anything?
1: ఇదంతా కేవలం ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: That's all ignorance.
1: ఎక్కడ వెతకాలి?
0: Where do you want to search?
1: త్యాగరాజు ఎక్కడెక్కడో వెళ్లి శ్రీరామచంద్రుని వెతుక్కుంటూ పోయాడు.
0: త్యాగరాజు వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ శ్రీరామచంద్ర.
1: కానీ
0: బట్
1: అతను తంజావూరు రాజా గారు అతని ఆహ్వానం చేసి సమావేశం జరిపించి చక్కగా పాట పాడించాడు త్యాగరాజుతో.
0: కింగ్ ఆఫ్ తంజావూర్ ఇన్వైటెడ్ త్యాగరాజ్ అండ్ అరేంజ్ ఎ మ్యూజిక్ కాన్సర్ట్.
1: సభను చూచాడు,

0: వాచింగ్ ది అసెంబ్లీ హీ సెడ్ దట్ మెనీ మెనీ నోబుల్ సోల్స్ అండ్ పేడ్ హిస్ ఓబీసెన్స్ ఎంత
1: మహానుభావులు ఉంటున్నారు
0: సార్ట్ ఆఫ్ నోబుల్
1: అందరికి నా వందనములని మొట్టమొదట ప్రారంభించాడు
0: ఫస్ట్ హీ స్టార్టెడ్ బై పేయింగ్ హిస్ ఓబీసెన్స్
1: ఈ విధంగా సమావేశాన్ని ఒక విధమైనటువంటి యొక్క తన్మయత్వంలో ముంచాడు
0: హీ మేడ్ ఎవ్రీబడీ ఫర్గెట్ ఇన్ దిస్ మ్యూజిక్
1: అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్లాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ వాస్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్ మనీ
1: చూచాడు దాన్ని
0: హీ సా దట్
1: నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసా అని ప్రశ్న వేసుకున్నాడు
0: హెస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్ ఓ మైండ్ ఈజ్ ఇట్ నిధి ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ సన్నిధి ద ప్రాక్సిమిటీ దట్ గివ్స్ ప్లెజర్
1: అన్నాడు
0: ఐ డోంట్ నో వాట్ హీ సేడ్
1: అని ఒక పల్లకీని ఇచ్చి తన ఊరికి పంపుతున్నాడు తంజావూరు రాజా
0: ద కింగ్ ఆఫ్ తంజావూర్ సెంట్ హిమ్ హోమ్ ఇన్ ఎ పెలాంక్విన్
1: కానీ గొప్ప రాజ పల్లకీలో పోతున్నటువంటి ఈ సన్యాసిని చూచారు దొంగలు
0: Many thieves watched this as Chagaraja was going in his
1: pilanquin.
0: They were after him thinking that he would have money with
1: him. Pallakini mosetunte vallu chepparu swami dongalanta ventaadutunnaru manamu champestara emto annaru.
0: The bearers of this pelanquin said swami the thieves are following us well they may rob us any moment.
1: Manaki enduku ra bhayamu
0: Why should we be afraid of them?
1: మన దగ్గర భయపడేటువంటి ధనం ఏమాత్రము లేదు.
0: We don't have
1: ధనమున్న వాడికి భయము గుణమున్న వాడికి భయం ఏముంటుంది?
0: The one with money will be afraid of everybody. We don't have any money.
1: మనలో గుణమే గాని ధనం లేదు.
0: We have the virtue guna but not dhana money.
1: భయపడకండి అన్న.
0: Let's not be afraid.
1: కొంతసేపట్లో ఆ పరిగెత్తుతూ వస్తున్నటువంటి దొంగలందరూ వచ్చి ఇతని త్యాగరాజు పాదాలపైన పడ్డారు
0: ఆఫ్టర్ సమ్ టైమ్ ఆల్ ది థీవ్స్ హూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ దిస్ పెలాంక్విన్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ త్యాగరాజు రక్షించు
1: రక్షించు రక్షించమని ప్రార్థించారు
0: దే ఆల్ ప్రేడ్ టు హిమ్ సర్ ప్రొటెక్ట్ us ప్రొటెక్ట్ us
1: ఎవరి నుంచి రక్షించాలి మిమ్మల్ని ఎందుకోసం రక్షించాలి మీకు ఏ ఆపద కలిగింది అని ప్రశ్నించాడు త్యాగరాజు అరుముకుంటూ వస్తున్నారు అని చెప్పి అన్నాడు
0: అండ్ త్యాగరాజు ఆస్క్డ్ వై డు యు నీడ్ ప్రొటెక్షన్ హూ ఆర్ ఆఫ్టర్ యు దే సెడ్ Two people are running, shooting arrows.
1: ఎక్కడో పోయినాడని వెతుకుతూ పోయినటువంటి ఒక త్యాగరాజు ఈ దొంగలు వచ్చి చెప్పిన తక్షణమే అప్పుడు కనుక్కున్నాడు
2: ముందు వెనక ఇరుప్రెక్కల తోడై
1: ఓ స్వామి ముందు వెనక ఇరుప్రెక్కల తోడై ఉన్నావా రామా నిన్ను నా వెంటనే ఉండినప్పటికీ నేను ఎక్కడెక్కడో వెతుకుతూ పోయాను
0: త్యాగరాజు థాట్ దిస్ వే హీ వాజ్ యాక్చువల్లీ ఇన్ సర్చ్ ఆఫ్ రామచంద్ర But now on watching the situation of the thieves now, he started telling.
1: ఆ దొంగలు తాను గుర్తించుకుంటూ వచ్చాడు తనలందే ఉంటున్నాడని.
0: He could know the presence of Rama within himself.
1: మహనీయుడు కూడాను ఎన్ని విధమైనటువంటి ఒక దీని లోపల కూడాను తన వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటుంటాడు భగవంతుడు.
0: God will be after you with you around you and protects you all the time.

0: ఓ రామ నన్ను కాపాడు, నన్ను కాపాడు అని ప్రార్థిస్తూ మయమర్చిపోయాడు త్యాగరాజు.
1: త్యాగరాజు ప్రేయర్ దిస్ వే, ఓ రామ ప్రొటెక్ట్ మీ సేవ్ మీ అండ్ హి ఫర్గాట్ హింసెల్ఫ్.
0: అనగా తన ఎందే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకునేంత వరకు కూడాను బయట ప్రపంచంలో వెతుకుతుంటాడు ఈ సాధకుడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద ఆస్పిరెంట్ విల్ బి సర్చింగ్ ఫర్ గాడ్ ఎవ్రీవేర్ అంటిల్ హీ నోస్ దట్ హీ ఇస్ విత్ హిమ్. నా
0: వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఇంకా ఎట్టి సాధనలో తాను చేయనక్కర్లేదు.
1: వెన్ వన్స్ ద ఆస్పిరెంట్ రికగ్నైజెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ గాడ్ ఇస్ విత్ హిమ్, ఇన్ హిమ్, అరౌండ్ హిమ్, బిలో హిమ్, అబౌవ్ హిమ్, వెల్ హీ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ సాధన. ఈ
0: తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకోవాలి.
1: దిస్ కైండ్ ఆఫ్ సాధన దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్.
0: దైవం ఎప్పుడు కూడాను నీవే దైవంగా ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయంలోనే దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్.
0: దైవం యొక్క స్థానం నీ హృదయమే.
1: ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: దేహో దేవాలయ ప్రవృత్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, హృదయమే టెంపుల్.
1: ద బాడీ ఈజ్ ద టెంపుల్, ద హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ గాడ్.
0: అందులోనే దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ యూ.
0: ఇట్లాంటి డివినిటీ, దైవత్వము మన యందే ఉంటుండాలి.
1: సచ్ డివినిటీ.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కనుక్కోవాలి.
1: This truth must be recognized by everybody.
0: Parula titinanta papa palam babbu.
1: If you ridicule, accuse anybody, it is a sin.
0: Idu vadannatikini vishramandu.
1: You can never escape from this in this world.
0: Parulu parulu kaadu paramatmudagunaya.
1: The so called others from your point are not
0: parulu,
1: others.
0: Parulu parulu kaadu.
1: They are not others.
0: Paramatmude. Evvarini manam tittakoodadu.
1: They are all God himself.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should not criticize anybody.
0: ఎవరిని మనం అవమానపరచకూడదు.
1: We should not humiliate anybody.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అందరి యందు ఉండినటువంటిది పరమాత్ముడు ఒక్కడే.
1: God is present in all.
0: ఇట్టి దివ్యత్వాన్ని మనం తెలుసుకున్న తర్వాత మనం ఎందుకు ఈ విధమైనటువంటి విచారణ తోటి ఇవ్వాలి?
1: When once we know such divinity, why should we worry?
0: కనుక మనం ఏ వ్యక్తిని చూసినప్పటికీ మనము ప్రేమించి వారిని గౌరవించి వారికి తగినటువంటి యొక్క దీన్ని విశ్వాసంతో మనం పంపాలి.
1: So whomsoever you meet, love him and serve him.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఇప్పుడు నేను జ్ఞాపకం చేయకూడదు కానీ,
1: no, భగవాన్ doesn't want to remind us.
0: స్వామికి ఇచ్చినటువంటి మాటను చిన్న పిల్లవాడైనప్పటికీ ఈనాటి వరకును ఆ మాటను రక్షించుకుంటూ వస్తున్నారు.
1: Though so young, a boy, but he was keeping up the promise.
0: మొట్టమొదటి మాట్లాడినటువంటి పిల్లవాడు సిమ్లా పిల్లవాడు.
1: The first boy who spoke hails from Simla.
0: నేను ఇప్పుడు చూస్తున్నాను అబ్బాయిని.
1: భగవాన్ saw him now.
0: 10 సంవత్సరాల పూర్వము చాలా చిన్నవాడు.
1: 10 years back you can know his age.
0: ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు.
1: He was student in the primary.
0: అబ్బాయి అబ్బాయి ఇద్దరు కూడాను అన్నతమ్ములు.
1: There's another boy there and this boy who spoke first are brothers.
0: తల్లిని టీచర్ లో తీసుకొని వచ్చారు హిమాచల్ ప్రదేశ్ నుంచి.
1: From Himachal Pradesh mother is brought all the way in a stretcher.
0: బృందావనంలో తెచ్చారు.
1: దే బ్రాట్ హర్ టు బృందావన్.
0: ఆ పిల్లవాడిని ఈ పిల్లవాడిని నేను దగ్గర తీసుకున్నాను.
1: స్వామి కాల్డ్ బోత్ ది బాయ్స్.
0: తల్లితో చెప్పాను.
1: స్వామి టోల్డ్ హిస్ మదర్.
0: వీరు నా పిల్లలు.
1: దే ఆర్ మై చిల్డ్రన్.
0: నీవు ఏమాత్రం విచారించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ దెమ్.
0: నీవు ఈ పిల్లల చింతనే పెట్టుకోవద్దు అన్నాను.
1: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఆ తల్లి కూడాను స్వామికి మాట ఇచ్చింది.
1: ద మదర్ ఆల్సో ప్రామిస్.
0: ఇదిగో నా పిల్లలంతా నీకు సాయి మాత, నీకు అత్త చెప్తున్నాను.
1: ది మదర్ సెడ్, ఓ సాయి మదర్ సాయి, ఐ హ్యాండ్ ఓవర్ దెమ్ టు యూ.
0: అప్ప చెప్పి కన్నులు మూసి
1: he handed over both the sons to Bhagwan and she died.
0: ఆ బృందావనం నుంచి నేను ఈ పిల్లల్ని తీసుకొని వచ్చాను.
1: Bhagwan brought both the boys here.
0: అప్పుడు చాలా చిన్న పిల్లలు.
1: They were so young.
0: అప్పుడు ఈ పిల్లవాడు కూడా చెప్పాడు, నా తల్లి నా మదర్ సాయి.
1: This boy said, my mother is mother Sai.
0: కనుక నాకు ఆ తల్లి కాదు, ఈ తల్లి నాకు ముఖ్యమైన తల్లి అన్నాడు.
1: It's not that mother.
0: ఆ తండ్రి కూడా అదే విధంగా ప్రామిస్ చేశాడు.
1: Father also made such a promise.
0: అప్పటి నుంచి ఈ యొక్క ప్రశాంతి నిలయం లోపల ఇరువురు కూడా నువ్వు కంటిదారులు అనేది పెట్టలేదు.
1: సిన్స్ దెన్ దీస్ బాయ్స్ నెవర్ షెడ్ ఎ టియర్.
0: కనుక ఆ లేత హృదయులైనటువంటి వారికి ఆ ప్రామిస్ యొక్క ప్రమాణం యొక్క తత్వం అంత గట్టిగా కల్పెట్టుకున్నారు.
1: ద టెండర్ హార్ట్స్ నో ప్రిటీ వెల్ ద పవర్ ఆఫ్ ద ప్రామిస్ గివెన్.
0: కనుకనే ప్రమాణం అనేటువంటిది ఒకటి ఇచ్చిన తర్వాత జీవితంలో ఇంకా దుఃఖం అనేటువంటిదే ఉండదు.
1: వెన్ వన్స్ యూ ప్రామిస్ అండ్ డిటర్మిన్ యూ నెవర్ సఫర్.
0: అది శరణాగతి.
1: దట్ ఈస్ సరెండర్.
0: తల్లి పోయింది.
1: Mother died.
0: తండ్రి కూడా ఎక్కువ రావటం లేదు.
1: Father is not visiting.
0: కానీ స్వామి చూసుకుంటున్నాడని వదిలిపెట్టారు.
1: He left because Swami is taking care of them.
0: ఎప్పుడు చూసినా నేను పొద్దున సాయంకాలం వారిని చూసి మాట్లాడిస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తుంటాను.
1: భగవాన్ talks to them morning and evening and finds out their welfare.
0: కనుక అట్టి లేత హృదయులైనటువంటి యొక్క ఆ పిల్లల యొక్క హృదయాలు కూడా అంత పరిపూర్ణమైన విశ్వాసము.
1: The tender hearts are full of that strong faith.
0: ఆ పిల్లవాడు విశ్వాసం పైన గురించి చక్కగా బోధించాడు.
1: That boy spoke on faith very clearly.
0: ఆ విశ్వాసము తన యందు నిండి ఉంటున్నది.
1: He is full of such faith.
0: ఆ బాధలు తల్లి లేని బాధలు ఏనాడు కూడా వారు అనుభవించలేదు.
1: He doesn't feel separation from the physical mother.
0: ఒకనాడు తల్లి జ్ఞాపకం వచ్చిందని వాడను ప్రైమరీ స్కూల్ నుంచి ఆ పిల్లవాడిని తీసుకొచ్చేది నా దగ్గరికి.
1: One day the boy thought of the mother and the boy was brought here by
0: warden. తాను ఏడుస్తున్నాడని.
1: Warden said, Swami is not eating and is
0: crying. 5 సంవత్సరాల పిల్లవాడు.
1: Was aged 5.
0: First class లో ఉంటున్నాడు. First standard student. ఇక్కడ పిలుచుకొని వాడిని చక్కగా ఆనంద పెట్టి ఇంటర్ రూమ్ లో తీసుకుని పోయి వాడికి ఉంగరం పెట్టి అది చేసి ఇవి చక్కగా దాన్ని మరిపించేసేసి కొంచెం మురిపింపు చేశాను.
1: Swami made him happy, talked to him in such a nice way, presented him the ring.
0: అప్పటి నుంచి కూడా వాడు ఎప్పుడు చూసినా నవ్వటమే నవ్వటమే నవ్వటమే.
1: Since then, whenever you look at him, he goes on smiling and smiling. Smiles and smiles.
0: కనుక పిల్లల యొక్క హృదయాలు అంత పవిత్రమైనవిగా ఉంటుంటాయి.
1: Children have the such tender hearts.
0: పెద్దలైన వారు ఈనాడు అట్టి పవిత్రమైన ప్రేమను గుర్తించుకోలేకపోతున్నారు.
1: Elders do not understand that sacred love.
0: ప్రేమ యొక్క విషయము ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటాడు.
1: Love is so sacred.
0: ఇంత ధైర్య సాహసాన్ని కూడా అందిస్తుంది.
1: It gives you all the courage and the valor.
0: వేరొక ప్రదేశంలోకినైతే ఈ పిల్లలు ఉండగలిగేవారా?
1: Can they carry on their life if they were to present elsewhere?
0: No. స్వామి దగ్గర కాబట్టి వారు ఉండగలిగారు.
1: Because they are with Swami, they could carry on.
0: అంత తల్లి కంటే 1000 తల్లుల ప్రేమ కంటే ఎక్కువగా చూస్తుంటాడు స్వామి.
1: Swami is taking care of them with 1000 mothers of love.
0: ఈ సత్యాన్ని మహా గొప్ప త్యాగులైనటువంటి వారు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతుంటారు.
1: This truth of truths is not understood by renunciants and men of
0: sacrifice. జ్ఞానం చేస్తారు, జపములు చేస్తారు, ఏమి ప్రయోజనం? అటాచ్మెంట్ ఈ అభిమానము అహంకారము చేతనే కుంగిపోతుంటారు.
1: దే మెడిటేట్, దే అండర్టేక్ పెనెన్స్ విత్ ఆల్ అటాచ్మెంట్, దే టోటలీ లాస్ట్.
0: కనుక ప్రపంచం లోపల ఒక్క మాటను ఆధారంగా తీసుకుని మీ జీవితం లోపల నిశ్చింతగా జీవించండి.
1: విత్ వన్ ప్రామిస్ లీడ్ ఎ లైఫ్ ఇన్.
0: ఏమిటి ఆ మాట? ప్రేమ ఒక్కటే.
1: వాట్ ఈస్ దాట్ యూ హావ్ టు ఫాలో? లవ్.
0: ఆ ప్రేమ ఒక్కదాన్ని మనం పెట్టుకున్నామంటే అన్ని ఫలములు మనకు లభిస్తాయి.
1: విత్ దిస్ వన్ వర్డ్
0: భుజబలము, బుద్ధి బలము, దైవ బలము, దేహ బలము, అన్ని బలములు కూడా మనకు ఆవిర్భవిస్తాయి.
1: విత్ దిస్ లవ్ యూ విల్ హావ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్చువల్ పవర్, ఎవ్రీథింగ్ యూ విల్ అక్వైర్.
0: కనుక లోకంలో మనకు ఏ శక్తి కావాలో అన్ని శక్తులు దాంట్లోనే ఉంటుంటాయి.
1: All the faculties, all the power is latent in love.
0: ఒక్క బంగారం మన చేతిలో ఉంటుందంటే రకవారి నగను మనం చేయించుకోవచ్చు.
1: When once you hold gold on hand, you can have any jewel or ornament what you
0: want. దైవానుగ్రహానికి పాత్రులైనటువంటి వారు దేనినైనా సాధించగలరు.
1: The recipients of God's mercy, దైవాన్ని
0: సాధించినటువంటి వారు ఇంకా ఏది కావాలి దానికంటే ఎక్కువ.
1: Those that enjoy God's love can achieve anything.
0: కానా
1: సో
0: దైవత్వం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
1: సో ఎవ్రీవన్ మస్ట్ అండర్స్టాండ్ ది డివినిటీ అండ్ కండక్ట్ లైక్ దాట్ అకార్డింగ్లీ.
0: ప్రపంచంలో ఏ సాధనలు కూడా చేయనక్కర్లేదు.
1: In this world, we don't need to do anything.
0: మనలో ఉండినటువంటి దుర్గుణాలను దూరం చేసుకుంటూ చేస్తే మంచి చాలు.
1: We have to give up all the bad qualities within us. That is enough.
0: అందరి యందుకును నేను ఆశించినటువంటి దైవమే ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: We should develop that faith that God is present in everyone.
0: అటువంటి ఏకాత్మ భావాన్ని మనం విద్యార్థులు పెంచుకోవాలి.
1: That spirit of oneness, unity, one has to develop and
0: ఈ ఏకాత్మ తత్వాన్ని మనం పెంచుకున్నప్పుడు దేనినైనా మనం సాధించవచ్చును.
1: In full knowledge of this oneness of the spirit,
0: ee ganakanaka vastu vahanadulanni kudanu passing clouds vachi poyetundi matrame.
1: The luxuries and the comforts, conveniences are like passing clouds.
0: Ee lokaniki undavalsinde.
1: Because they are needed in this world.
0: Kanuka ee chinna vishayam nunchi kudanu ee pedda vishayam varaku kudanu nenu swayanga chusukuntu untanu.
1: Bhagavan takes care of all matters, small and big.
0: Meeru telusukoleru.
1: You don't understand.
0: ఏదో మమ్మల్ని పలకరించలేదని మీరు అనుకుంటుంటారు.
1: You think that Swami has not spoken
0: to you. ఏ చిన్న విషయంలో కూడాను వార్డెన్స్ అంతా పిలిపించి నేను అడుగుతూ ఉంటాను.
1: In every small matter, Swami consults, talks to warden.
0: ఈ రకమైనటువంటి బాధ్యత ఉండినప్పటికీ ప్రతి పిల్లవాడి విషయాన్ని కూడా నేను విచారిస్తుంటాను.
1: In spite of so many responsibilities, Bhagavan takes care of every student.
0: కానీ ఈ విశాల హృదయం లేనటువంటి పిల్లలు అయ్యో మనం పలకరించలేదే, మా వైపుని చూడలేదే అనుకుంటారు. కానీ నేను అందరినీ చూస్తున్నాను, అందరినీ పలకరిస్తున్నాను.
1: దోస్ దట్ డు నాట్ హ్యావ్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్ థింక్ దట్ స్వామి హెస్ నాట్ లుక్డ్ ఎట్ మీ, బట్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ లుక్స్ ఎట్ ఎవ్రీవన్.
0: ఇప్పుడు మాట్లాడినటువంటి పిల్లవాడు, వాడు అప్పుడే చెప్పాడు, ఒక తల్లి పొంది నాకు 1000 తల్లులు చిక్కింది అన్నాడు.
1: The boy said just now, I lost one mother, but I could have 1000 mothers.
0: 1000 mothers.
1: 1000 mothers.
0: ఇది ఎవరికి చిక్కుతుంది ఈ బాధ్యత? ఎవరు ఈ విధంగా ధైర్యంగా చెప్పగలరు?
1: Who can declare like that with all the courage?
0: అందువల్లనే ప్రారంభించేసినప్పుడు మై మదర్ సాయి అన్నాడు పాపం.
1: Therefore he started his speech telling my mother Sai.
0: అలాంటి విశ్వాసం అనేటువంటిది వాళ్ళని సంరక్షించి అన్ని విధాలా సంపూర్ణంగా వాళ్ళని విజయాన్ని సాధింపజేస్తుంది.
1: It is only that faith that protects them and see to it that they will be successful.
0: అది ప్రేమతత్వాన్ని విజయాన్ని ఆకర్షిస్తుంది.
1: It is only the love that will be after the success and victory.
0: కనుక ఒక్క ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: So develop this law.
0: ఈ ప్రేమతత్వాన్ని పెంచుకుంటే సర్వ విధంలో విజయాన్ని సాధించగలరు.
1: When once you have this love, you will win in every aspect.
0: మరొకటి,
1: another point,
0: ఈ క్రమశిక్షను కూడాను మీరు కొంచెం పాటించాలి.
1: యూ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
0: నిన్న దీన్ని మీకు చెప్పాను.
1: యెస్టర్డే భగవాన్ సెడ్,
0: ప్రేమతో పలకరించండి, ప్రేమతో సంభాషించండి, ఒకరినొకరు ఏ విధమైనటువంటి ఒక దీంట్లో కూడాను కఠినమైన వాక్కులు ఉపయోగపెట్టాలకంటే అని చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్ యూ షుడ్ టాక్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ, డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కొన్ని నెలల నుంచి కూడాను ఈ ప్రశాంతమయంలో కొంత డిసిప్లిన్ కూడాను తగ్గిపోయింది.
1: ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ the discipline is gone in prashantanilayam.
0: Bhajan jarigina tachaname,
1: immediately after bhajan,
0: ee lecheyatunte vaallu allara marinta ghoranga untuntadi.
1: Those that get up and leave this place, it's all full of noise.
0: Korikalku lopulu room loki teeskoni poyina tachaname, varanda vaallu bayata vaallu intu andaru okatu market lo lechinattuga lechipoyi oke allaraga kanipistuntadi.
1: The moment Bhagavan calls the fortunate people for an interview, as the people get up, it will be noisy, as if they go to the market.
0: ఈ యొక్క సమావేశంలో జరిగిన తర్వాత సమావేశంలో స్వామి చెప్పినటువంటి విషయాలను మనం చేసుకుంటూ పోవాలి, కానీ మాటలు చెప్పుకుంటూ కాదు పోవటం.
1: As you leave this congregation assembly, you should remind yourself what you heard, not gossip.
0: ఆడవారు అటువైపున మగవారు ఒక గోలవా పోతుంటారు, ఒకే శబ్దం, మాటలు మాటలు మాటలు.
1: The whole premises will be full of noise, words, gossip.
0: కేవలం ఈ యొక్క ఆవరణం నందు మాత్రమే కాదు, ప్రశాంతి నిలయమునందే కాదు, ఏ ప్రక్క రోడ్డు నందు కాదు, ఎక్కడ కూడా మాటలు మాత్రం అధికంగా మాట్లాడకండి.
1: నాట్ ఓన్లీ ప్రశాంతిలయం, రోడ్ సైడ్, ఎనీవేర్, డోంట్ టాక్ టూ మచ్.
0: డిసిప్లిన్ అనేటువంటిది మన షాడో వంటిది.
1: డిసిప్లిన్ ఇస్ లైక్ అవర్ షాడో.
0: నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ షాడో నీ వెంటనే రావాలి.
1: వేర్ ఎవర్ యు మే గో, యువర్ షాడో నెసెసరీ.
0: ఈ డిసిప్లిన్ అనేటువంటిది నీవు ఈ ఆవరణం అందే కాక బయట రోడ్లో పోయేటప్పుడు కూడా నీ డిసిప్లిన్ పాటించాలి.
1: యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ నాట్ ఓన్లీ హియర్, ఈవెన్ అవుట్.
0: భగవంతుడు ముఖ్యంగా ఆశించేటువంటిది డిసిప్లిన్.
1: వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఇస్ దిస్ డిసిప్లిన్.
0: కనుక ఈ సమావేశం ముగించిన తర్వాత కూడాను మీరు వెళ్లే సమయంలో నిశ్శబ్దంగా ఉంటుండాలి.
1: యాజ్ యు లీవ్ దిస్ కాంగ్రిగేషన్, యు షుడ్ లీవ్
0: భజన జరిగిన తర్వాత నిశ్శబ్దంగా మీరు వెళ్ళాలి.
1: After bhajan, you should leave this place silently.
0: మీ ఇంటికి తర్వాత ఏదో ఇంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు మాట్లాడుకోవచ్చును.
1: There at home you can talk about family matters.
0: కానీ ఏ ప్రదేశమునందు కానీ ప్రశాంత నిలయమునందు కాదు, బయట ప్రదేశమునందు కానీ మాటలతో మీకు ఏమాత్రము పని లేదు.
1: You here or outside, you don't need to talk.
0: ఈ మాటల చేత మన ఎనర్జీ అంతా కూడాను పాడు చేసుకుంటున్నాం.
1: By talking too much, you are losing divine energy.
0: అంతా కూడాను హృదయములో ఒక చెదిరిపోతుంటుంది.
1: All that you have listened to will naturally will go.
0: ఈ మాటలు ఆడిన తర్వాత మనం నర్వస్నెస్ కూడాను బయలుదేరుతుంది.
1: Because of talking too much you will be nervous.
0: తర్వాత విన్నటువంటిది కూడాను మర్చిపోతుంటాం.
1: All that you heard you are bound to forget.
0: కనుక మీరు ఈ డిసిప్లిన్ మాత్రం తప్పక పాటించాలి.
1: Therefore observe, follow discipline.
0: మగవారు కానీ ఆడవారు కానీ,
1: men or women,
0: ఒకరికి ఒకరు ఏమాత్రం మాట్లాడకూడదు.
1: They should not talk.
0: మీకు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటే ఇంటి దగ్గర పోయి మాట్లాడు.
1: If you need to talk, better you go home and talk.
0: కానీ బజార్ నందు కానీ ఆవరణ నందు కానీ ఎక్కడే కానీ ఒకరికొకరు మాట్లాడకూడదు.
1: You should never talk on the streets or in mandir.
0: అందులే కాకుండా కొంతమంది పెద్దలు కూడాను విద్యార్థులు ఎదురుగానే మాట్లాడుతూ కూర్చుంటారు.
1: Elders also talk in front of students.
0: ఇది బ్యాడ్ ఐడియల్.
1: This is a bad ideal.
0: కనుకనే పిల్లల ముందుగా మంచి ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతన పెద్దలు కూడాను నడచాలి.
1: Elders also should conduct themselves so as to set an ideal to students.
0: ఆ విధమైనటువంటి ఒక నిశ్శబ్దాన్ని మనం కాపాడుకున్నప్పుడు నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ.
1: When you observe silence, you listen to the sound of God.
0: కనుక నేటి నుంచి ఈ డిసిప్లిన్ కూడా మీరు కొంతవరకు పోషించుకుంటూ రండి.
1: From this day, observe this discipline, follow it.
0: ఈ యొక్క డిసిప్లిన్ లో పాటు కఠినమైనటువంటి పదములు కూడా ఉపయోగపెట్టకండి.
1: ఫాలోయింగ్ డిసిప్లిన్ ఆన్ వన్ హ్యాండ్ నెవర్ యూజ్ హార్ష్
0: నిన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద డే
0: అందరూ ప్రేమమయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బి ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే మన యొక్క ప్రాణంగా భావించుకోవాలి.
1: లవ్ ఇస్ అవర్ లైఫ్.
0: ఆ ప్రేమనే దైవంగా విశ్వసించాలి.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే ఆ ప్రేమను మనం వ్యక్తం చేసుకుంటే దైవాన్ని వ్యక్తం చేసినట్టు అయిపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ దిస్ లవ్ యుల్ బి వేస్టింగ్ డివైన్.
0: కనుక ప్రేమ చేత మాట్లాడి దయా సహనము చేత మనం జీవితాన్ని గడుపుకుంటూ దైవత్వాన్ని మనం చింతించుకుంటూ కాలాన్నే మనం మర్చిపోయే స్థితికి మనం రావాలి.
1: దేర్ఫోర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ కంపాషన్ అండ్ అండర్స్టాండింగ్ యూ కెన్ రియలీ ఫర్గెట్ హౌ టైమ్ పాసెస్ ఆఫ్.

0: అయ్యా కొంచెమైనా ఆచరించరయ్యా.
1: There are many specializations in the field of education. The desires are mounting up day by day. We are all heroes on platform and zeros in practice. What's the use of all this intelligence? At least practice a fraction of what we say.
0: Vidyarthulara.
1: Students.
0: Inati vidyalu. కేవలము భౌతికమైనటువంటి సుఖశాంతుల నిమిత్తమై ప్రాకులాడుచున్నారు కాని, సమాజం యొక్క సుక్షేమం నిమిత్తమై కాని, ధర్మస్థాపన నిమిత్తమై కాని, లోకశాంతి నిమిత్తమై కాని ఈ విద్యలు ఏమాత్రం కూడాను ప్రవేశించటం లేదు.
1: The modern education helps us to struggle for worldly comfort, conveniences. But it does, the world education doesn't aim at the social welfare, establishment of righteousness and the peace as a whole in general.
0: Vidyarthulu kani, vidyavantulu kani, amitamaina jeetamunu aashinchi, udyogamulo praveshinchutaku ఎంతయో ప్రయత్నిస్తున్నారు.
1: స్టూడెంట్స్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ దే ఆల్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ కీపింగ్ ఇన్ వ్యూ ద హైయర్ సాలరీ.
0: ఉద్యోగం పురుష లక్షణమని, ఇది కేవలము పురుషుల యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణమని, ఉద్యోగం ఆచరించటము కేవలము దేశోపరిహార నిమిత్తమే కాక స్వార్థం అనేటువంటి ఒక మార్గంతో ఈ విద్యను కొంతవరకు ఉపయోగించుతున్నారు.
1: We consider the job is the qualification and the quality of every man, and the job is undertaken for selfish reason and not to render help to the country by and large.
0: తెల్లవారి 8 గంటలకు ఆఫీసులకు వెళ్లి, లేక కళాశాలలకు వెళ్లి, సాయంకాలం 4 గంటలకంతా తిరిగి ఇంటికి వస్తున్నారు.
1: They go to their offices or colleges as the case may be, at 8 o'clock in the morning and return by 5 o'clock in the evening.
0: Officeulu yendu kalaasala yendu taamemo shrama padinattu gaanu teerani panullo muniginattu gaanu intiki vachina tarchaname 4 gantalaku tama dress nu maarchukoni veru dress nu alankarinchukoni vishranti nimittamai shanti nimittamai క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: They pretend as if they are very much tired, exhausted in their offices and colleges, and by the time they return in the evening, they'll change their dress and put on the evening dress and would like to have rest in clubs.
0: ఈ క్లబ్బుల లోపల శాంతి ఉన్నదా?
1: Is there peace in these clubs?
0: ఈ క్లబ్బులు విశ్రాంతి అందిస్తున్నదా?
1: Do they give you rest?
0: లేదు, లేదు.
1: No.
0: ఇది కేవలము విద్యావంతుల యొక్క వీక్నెస్, బలహీనత.
1: దిస్ ఇస్ ద వీక్నెస్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్.
0: నిజంగా తనకు విశ్రాంతి కావాలంటే తన బెడ్రూమ్ లో పడక వేసుకుని పండుకోను.
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ హీ వాంట్స్ రెస్ట్ హీ కెన్ యాస్ వెల్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ బెడ్ అండ్ గో టు స్లీప్.
0: కానీ ఈనాటి విద్యావంతులు తమ విశ్రాంతి, తమ శాంతి క్లబ్బులలో ఉన్నదని భ్రమించి ఆ క్లబ్బుల్లో ప్రవేశిస్తున్నారు.
1: But the modern educated people feel that there is rest and peace in these clubs.
0: అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు ఈ విశ్రాంతికి?
1: What do they do there?
0: Cards ఆడుతున్నారు.
1: They play cards.
0: ఇంతతో పోక బాటిల్స్ అంతా తీసుకుంటున్నారు.
1: They also take to bottles.
0: దానివల్ల మైమరిచిపోయి అలసటంతా తీరుతుందని భ్రమిస్తున్నారు.
1: They get intoxicated and they think that they'll be free from all the tiresomeness.
0: Idi uttama margama adho margama?
1: Is it a noble path or the path that put you to ruin?
0: Idi vidyavantulu cheyavalsinatundi paniya, vidyahinulu cheyavalsinatundi paniya?
1: Is it appropriate action for the educated or the one expected out of an illiterate.
0: ఇందులో శాంతి ఉన్నదని తప్పత్రాగి మైమరచి ఏదో నేను శాంతిని పొందినాను అని భ్రమిస్తున్నారు.
1: You are deluded with the feeling that you have got the peace by getting yourself intoxicated, taking to drink.
0: కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: But it's highly dangerous.
0: తమకు తాము చెడిపోవటమే కాకుండా సమాజానికి కూడా చెడగొట్టి గృహమును కూడాను అనేక విధమైనటువంటి యొక్క హస్తకష్టములకు గురి చేస్తుండాలి.
1: You not only lose your health, you will spoil the whole society and put your family to difficulty.
0: ఇట్టి దురభ్యాసములను మానుకొని దురభ్యాసములకు అవకాశం అందించుకోకుండా గృహ సంబంధమైనటువంటి ఒక కార్యములో లేక సమాజమునకు సంబంధించినటువంటి కార్యములో చేసి తమ విద్యను సార్థకం గావించుకోవాలి.
1: So one should not take to these bad habits anyway. You can as well attend to your household work or do some service in society.
0: ఈ త్రాగటం అనేటువంటిది ఎంతవరకు బయలుదేరుతుంది?
1: So alcoholism, to what extent does it
0: first
1: take you?
0: First,
1: the man drinks the wine.
0: Next, the wine drinks the wine.
1: Second, the wine drinks the wine.
0: Third, the wine drinks the man.
1: Third, the wine drinks the man.
0: కట్టగడపటికి ఆ వైన్ తననే మింగివేస్తున్నాడు.
1: Finally, the wine would swallow the man.
0: ఈ సత్యాన్ని గుర్తించుకునలేక గొప్ప తెలివితేటలు గలవారమని భ్రమించి ఈ విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశిస్తున్నారు.
1: They do not recognize this truth or this fact and yet consider themselves intelligent.
0: ఏదో తమ మిత్రులకంతా కూడాను సహాయం చేసినట్టుగా కూడాను భావిస్తుంటారు.
1: They feel that would be a sort of help to their friends.
0: ఏమిటి?
1: What help?
0: తనతో కార్డ్స్ ఆడటానికి వచ్చినటువంటి వానికి థ్యాంక్స్ చెప్తాం.
1: They will say thanks to other person who come there to play cards.
0: తనతో పాటు తన టేబుల్ పైన బాటిల్ తీసుకునేటువంటి వానికి థ్యాంక్స్ అంటాము.
1: He says thanks to other friends who are there at the cocktail party.
0: బాటిల్ కు బాటిల్ అతికించటము అనగా టచ్ చేయటము థ్యాంక్స్ అంటాము.
1: They just join the bottle, say cheers and say thanks.
0: ఇది ఎంత విద్యాహీనతకు కొనిపోతుండదో మీరు చక్కగా యోచించుకోవచ్చు.
1: To what sort of a plight it would take you can understand.
0: ఇది విద్య యొక్క సహజ లక్షణం కాదు.
1: Isn't that the quality of education?
0: మనము ఒక గ్రామంలో ఉండినప్పుడు,
1: when we are in a village,
0: ఎవరైనా మనకు కొంత సహాయం చేసినప్పుడు,
1: if anyone helps us,
0: ఏదైనా మాట్లాడించినప్పుడు,
1: when they talk to you,
0: హలో హౌ ఆర్ యూ అని ప్రశ్నిస్తే థ్యాంక్స్ అంటాం.
1: When you say how are you say thanks.
0: మన ఖర్చీపు మన కింద పడిపోతే మన ఖర్చీపు మనకు ఎత్తించేందుకు థ్యాంక్స్ అంటున్నాము.
1: When you drop your kerchief, if the same thing is given to you back, you say thanks.
0: ఎక్కడో ట్యాంక్ లో ఉండినటువంటి నీరును మన గృహమునకు సప్లై చేసినందుకు అక్కడ వాటర్ ట్యాక్స్ ఇస్తున్నాము.
1: The water present there, over there in the tank, if it is supplied to you, you pay the water tax.
0: బజారులో ఉన్నటువంటి ఒక పోలు నుంచి మన ఇంటికి కరెంటు సప్లై చేస్తే దీనికి ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని ఇస్తున్నాము.
1: When once the electric connection is given to your house, attached to a particular pole very close to you, you pay electricity bill.
0: మనము కొనుకున్నటువంటి భూమిలో మనం ఇల్లు కట్టుకుంటుంటి హౌస్ ట్యాక్స్ కూడా ఇస్తున్నాం కార్పొరేషన్.
1: You construct your house or in the site that belongs to you, but you pay house tax.
0: ఇంకా భగవంతుడు అనుగ్రహించేటువంటి ఒక వరప్రసాదాలు ఎట్టివి?
1: What are God's gifts?
0: ఒక ఫ్యాన్ వేసుకుంటే ఆ ఫ్యాన్ కోసం ఎంతో మనము ఖర్చు చేసి ట్యాక్స్ కడుతున్నాం కరెంట్ ట్యాక్స్.
1: ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ ఫ్యాన్ యూ హ్యావ్ టు పే ది ఎలక్ట్రిక్ బిల్.
0: వాటర్ అధికంగా ఉపయోగపెట్టుకుంటే ఆ వాటర్ బిల్లు కూడా ఇచ్చేసేస్తున్నాం.
1: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ వాటర్ డ్రాయింగ్ అవుట్ ఆఫ్ ద ట్యాప్ యూ హ్యావ్ టు పే వాటర్ ట్యాక్స్.
0: భగవంతుడు మలయ మారుతంగా కూడా గాలిని అందిస్తుంటుంటే ఈ గాలిని అందించినందుకు భగవంతుడికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
1: The wonderful breeze gifted by God. What kind of tax
0: we
1: pay?
0: Tax manam bhagavantuniki andistunnam.
1: What tax we pay to God?
0: Suryudu jeedipyamananga prakashistu jagattunanta veligistu undinanduku ee suryuniki manam em tax istunnam?
1: Sun is shining brilliantly, giving us light. What tax we pay?
0: Inka water kumbavarsham kurchi vankalu pravahinchi cheruvulu nindimpa chesi ఎక్కడ చూసినా కూడా జలమయంగా గావించినటువంటి ఎన్ని పంప్ సెట్ పెట్టుకుంటేస్తే ఇంత నీరు మనకు వస్తుంది. ఈ నీరు అందించినందుకు భగవంతుడికి మనం ఏం ట్యాక్స్ ఇస్తున్నాం?
1: బికాస్ ఆఫ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్ విచ్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ యూ హావ్ గాట్ ద రివర్స్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ద ట్యాంక్స్ యాజ్ వెల్ విచ్ ఇస్ మచ్ మోర్ దాన్ ఇన్కంపేరబుల్ టు దోస్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ద పంప్ సెట్. అల్పమైనటువంటి
0: విషయాలకంతా మనం ఎంతో ట్యాక్స్ కట్టుకుంటున్నాం.
1: వి పే ట్యాక్స్ ఫర్ ఆల్ సెల్ఫిష్ పర్పసెస్.
0: భగవంతుడు అనుగ్రహించేటువంటి అన్ని కూడాను ఫ్రీనే.
1: All God's gifts are offered freely.
0: Gali free.
1: The wind is
0: water
1: free.
0: Free.
1: Water free.
0: Light free.
1: Light free.
0: Sound free.
1: Sound free.
0: Anta free gani istunnadu Bhagavantudu.
1: Everything is given to you free.
0: Ee bhoomi anta Bhagavantudu anugrahinchinatundi.
1: This earth is the gift of God.
0: Bhagavantudu anugrahinchinatundi ee bhoomiki edo kontha limit pettukoni 40/30 ani set pettukunte deeniki tax manam kattunnam.
1: When once you have got certain boundary limit 40/30, you pay the tax.
0: Ee bhoomini evaru andinchinatundi?
1: Who gave you that?
0: భగవంతుడే.
1: ఓన్లీ గాడ్.
0: ఈ పంచభూతములంతా కూడా నువ్వు భగవంతుని యొక్క స్వరూపంలే.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: ఈ భగవంతుని మనం అనుగ్రహిస్తూ అనుభవిస్తూ కూడాను భగవంతునికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: We enjoy and experience being the beneficiaries what tax we pay to God.
0: ఇది ఏ మానవుడైనా కూడాను ఏ విద్యావంతుడైనా కూడాను విచారణ జరుపుతున్నాడా?
1: Is this investigated, inquired by any man or educated person?
0: అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క విషయములకు మనం ఎన్నియో ట్యాక్స్ కట్టేస్తున్నాము.
1: For all the ephemeral transient things we pay the tax and express gratitude.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన జీవితమునకు అవసరమైనటువంటి యొక్క సమస్త శక్తులు కూడా మనకు అనుగ్రహించినందుకు ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము? ఏమి మనకు థ్యాంక్స్ చెప్తున్నాం?
1: God has given us this eternal most essential things, but what kind of
0: ఇంకా భగవంతుడా నాకు అది ఇవ్వలేదే ఇది ఇవ్వలేదు అని దూషిస్తూ ఉంటాము.
1: Yet we blame him, God, you have not given that and this.
0: ఇది ఉపకారమునకు బదులు అపకారం సలుపుతున్నాం ఇంకా కూడా.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హెల్ప్ వి ఆర్ ఈవెన్ హార్మింగ్.
0: ఇచ్చిన దానికే దీనికి సరైనటువంటి ట్యాక్స్ ని చెల్లించడం లేదు, ఇంకా ఇవ్వలేదే అనేటువంటి దాన్ని ఆశించుకోవటం ఎంత దురాశ.
1: యూ డోంట్ పే ద ట్యాక్స్ ఆర్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ ఫర్ ఆల్ థింగ్స్ దట్ యూ రిసీవ్డ్ బట్ యెట్ యూ వాంట్ మోర్.
0: కనుకనే ఈ దురాశలు పెరిగిపోవటం చేతనే దుర్గుణములు కూడా దాంతో పాటు పెరుగుతూ వస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ యూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్ టూ.
0: ఈ యొక్క దుర్గుణములు పెరిగిపోవటం చేతనే దురహంకారములు కూడా పెరుగుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ యు ఆర్ ఈగోయిస్టిక్.
0: దురాశ దురహంకారము దుర్గుణము మానవునికి సహజ లక్షణములు కావు.
1: ఎక్సెసివ్ డిజైర్ బ్యాడ్ క్వాలిటీ ఈగోయిస్టిక్ టెండెన్సీ ఆర్ నాట్ హ్యూమన్ క్వాలిటీ.
0: శాంతము సహనము సానుభూతి ఇవియే మానవుని ప్రధానమైన లక్షణములు.
1: ది హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్ ద ఫర్బేరెన్స్ అండ్ సింపతి.
0: నిజముగా మానవుడు సంతృప్తిగా జీవించాలి.
1: వి షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకుండా ఉంటుందా ఈనాటి మానవునకు?
1: టుడే మ్యాన్ కైండ్ హ్యాస్ నో సాటిస్ఫాక్షన్.
0: తృప్తియే లేదు.
1: నో సాటిస్ఫాక్షన్ వాట్స్ ఎవర్.
0: ఒకానొక సమయంలో ఒక భక్తుడు నారాయణుడు దర్శించాడు.
1: ఎట్ వన్ టైమ్ ఎ డివోటీ విజిటెడ్
0: నారాయణ.
1: నారాయణ
0: నారాయణ నీవు ఎందుకోసం ఈ మేరు పర్వతాన్ని సృష్టించావు?
1: నారాయణ, why have you built this Meru mountain?
0: Bangaru kondanu srushtinchavu.
1: You have created this mountain of gold.
0: Inte kaadu,
1: not only this,
0: telayeru irukondalun chitra prachitropa telayeru.
1: The running flow of water,
0: tirukondalun,
1: the mountains,
0: chitra prayogopa harana dyavida vidyalanniyu,
1: and all the mysterious and peculiar forms of knowledge.
0: Enni istunnavu nee bhagavantuda?
1: Oh God, you are giving a lot.
0: Ee adavunnanta kudanu penchi tadwara manavulakanta kudanu jeevashaktini prasadistunnavu.
1: You have created the forest around and giving us the energy.
0: No,
1: and oxygen, oxygen. For us.
0: మానవుని ఎందున్నటువంటి యొక్క ఈ బొగ్గు పులుసు వాయువునంతా కూడాను ఈ అడవులంతా తీసుకుంటున్నాయి కార్బన్ డైఆక్సైడ్.
1: ది కార్బన్ డైఆక్సైడ్ ఎక్సేల్డ్ బై మ్యాన్ కైండ్ ఇస్ రిసీవ్డ్ బై ప్లాంట్స్ అరౌండ్ ఇన్ ద ఫారెస్ట్.
0: కొండలను సృష్టిస్తున్నావు.
1: యు క్రియేట్ మౌంటైన్స్.
0: ఈ మేఘమును కదిలిపోయే మేఘాన్ని ఆపించి వర్షం కురిపిస్తున్నావు.
1: అండ్ యు స్టాప్ ద క్లౌడ్స్ దట్ పాస్ ఆఫ్ అండ్ గివ్ అస్ ద రెయిన్.

0: జడలలో బ్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రమ్ముతోడ, నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ, కరమున నాగ కంకణముతోడ, నడుమున చుట్టిన నాగ చర్మముతోడ, మైనిండ నలదు భస్మంబుతోడ, కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ, కటహేమ మయవజ్ర కాటంకములతోడ, విక్షాస్త్రవద్దయా వృష్టితోడ, నల్ల కొలువలు దురుమాడి కొల్లలాడు, మెరుగు చామన ఛాయలమేనితోడ. భగవంతుడు ఈ సుందరమైనటువంటి జగత్తునకు మరింత సుందరాన్ని కల్పిస్తూ వచ్చాడు.
1: ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ గాడ్ మేడ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్.
0: మౌళిగుడికేడు చంద్ర మర్కండ కళతోడ,
1: విత్ ద మూన్ షైనింగ్ అరౌండ్.
0: ఎక్కడ పెట్టుకున్నాడు ఈ మూన్?
1: వేర్ ఇస్ ద మూన్?
0: తన శిరస్సు పైన పెట్టుకున్నాడు.
1: మూన్ ఈజ్ ఆన్ హిస్ హెడ్.
0: ఈ శిరస్సు పైన ఏ విధంగా పెట్టుకున్నాడు?
1: హౌ హెస్ హీ కెప్ట్ ఇట్?
0: లైట్ హౌస్ మాదిరి పెట్టుకున్నాడు.
1: మూన్ ఇస్ మూన్ హెస్ డెకొరేటెడ్ హిస్ హెడ్ బై దర్ లైట్ హౌస్.
0: చల్లదనమును అందరికి అందిస్తూ ఉన్నాడు.
1: ది కంప్లీట్ కూల్నెస్ ఇస్ జస్ట్ పాస్డ్ ఆన్.
0: మౌళిగుడికెడు చంద్ర మర్కండ కళతోడ, బెడదారు గుంపెడు జడలతోడ,
1: విత్ ఆల్ ది ఫోర్ లాక్స్ ద హెయిర్ కర్లీ హెయిర్ అరౌండ్,
0: జడలలో ప్రవహించు చెదలేటి జిగుతోడ, డంబైన పాల నేత్రంబుతోడ. ఆ జడల నుంచి ప్రవహించేటువంటి ఒక నదులు,
1: ద రివర్స్ దట్ ఫ్లో అవుట్ ఆఫ్ ది ఎయిర్,
0: డంబైన పాల నేత్రంబుతోడ,
1: విత్ ది థర్డ్ ఐ ది సెంటర్,
0: కుదురు దీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో, తాంబూల రాగాధరంబుతోడ,
1: విత్ కుంకుమ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఫోర్ హెడ్ అండ్ ఆల్సో
0: కటహేమ మయవజ్ర కాటంకముల తోడ, విక్షస్త్రవద్దయా వృష్టితోడ,

0: ఈ జగత్తునంతా మెరిపించి మురిపించేటువంటి ఒక సృష్టిని తాను కలిగించి సర్వ మానవులకు కూడాను సుఖశాంతిని అందిస్తుంటే ఈ కల్పితమైన అల్పమైనటువంటి సుఖశాంతిని నిమిత్తమై అరుణ్లు దాచుకుంటున్నాడు మానవుడు.
1: When the world is so brilliant and shining and so excellent and beautiful, whereas you are carried away by the ephemeral, temporal, worldly peace and joy.
0: ఇటువంటి హృదయాన్ని మానవునికి అనుగ్రహించాడు.
1: Such a heart is gifted to mankind.
0: ఎట్టి హృదయము?
1: What sort of a heart?
0: చల్లని హృదయము.
1: That's so cool.
0: కరుణా హృదయము.
1: One of compassion.
0: ప్రేమ హృదయము.
1: One of love.
0: జాలి గుండెలు.
1: That is all sympathy and mercy.
0: భగవంతుడు అనుగ్రహించినప్పటికీ వాటిని మనం పాడు చేసుకుంటున్నాం.
1: Though God has gifted us such a noble heart, we are spoiling it.
0: దానంతా మాలిన్యింప చేసుకుంటున్నాము.
1: We get it polluted.
0: ఈ విధమైనటువంటి హృదయాన్ని మనము అపవిత్రంగా ఆవించుకోవటము.
1: We make it unsacred.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మానవత్వానికే తీరని లోటుగా ఉంటుండాలి.
1: It's a matter of dearth in human quality.
0: కనుకని ఇంత అనుగ్రహాన్ని అందించినటువంటి భగవంతునకు మనము ఒక ట్యాక్స్ ని కట్టాలి.
1: Having been the recipients of God's mercy
0: and
1: grace,
0: maharshulu bali ani peru pettu vacharu.
1: Sages in the olden days called it bali or sacrifice.
0: Bali ivatamu bhagavantunaku ani.
1: The sacrifice by way of tax to God.
0: Bali nanka edo oka prani ni bhagavantuniki bali ivatamani misunderstanding chestunnaru, apartham chestunnaru prajalu.
1: People misunderstood the sacrifice meant sacrificing an animal.
0: Bali anaga సాక్రిఫైస్ కాదు, ఒక ప్రాణాన్ని హింసించడం కాదు.
1: ఇట్స్ నాట్ హార్మింగ్ ఎనీ అనిమల్.
0: బలి అనగా ట్యాక్స్ అని దీనికి అర్థం.
1: యువర్ బలి ఆర్ సాక్రిఫైస్ మెంట్ ట్యాక్స్.
0: ఈ పదములకు ఎన్నెన్ని అర్థంలో ఉంటున్నాయి.
1: సో మెనీ మీనింగ్స్ దే హావ్.
0: ఇంకా చిన్న ఉదాహరణలు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనము ఒక శిఖండి అని పిలుస్తుంటాము.
1: దేర్స్ వన్ నేమ్, మై నేమ్ శిఖండి.
0: శిఖండి అనగా మగ ఆడ కానటువంటి దాన్ని శిఖండి అంటుంటున్నాము. ఈ పెడార్థాలను మనం భావించుకోవాలి.
1: We take the wrong meaning. Sikhandi meant neither a man nor a woman.
0: Sikhandi anaga Krishnudu aa sikhapinchamunu darshinchinatundi okka Krishnudu pere Sikhandi. Narayanuku Sikhandi ani peru pettaru.
1: Narayana is called Sikhandi. Krishna is called Sikhandi.
0: Sikham anaga nemali pinchamunu darinchinatundi vaadu Sikhandi.
1: Sikhandi is the one that wears the peacock's feather.
0: Krishnudu.
1: Krishna himself.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి అర్థాలు ఎన్నో ఉండినగా దీనిని మనం విచారం చేయకుండా కేవలము అనర్థాలను తీసుకుని మనము దానిని యథార్థాలుగా విశ్వసిస్తున్నాము.
1: సో మెనీ సీక్రెట్ వర్డ్స్ దేర్, వి గో బై ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్అండర్స్టాండ్.
0: కనుకనే బలి అనేటువంటిది కూడా హింసించడం కాదు.
1: సో బలి ఆర్ సాక్రిఫైస్ డజంట్ మీన్ హార్మింగ్.
0: ట్యాక్స్ అన్నాడు.
1: ఇట్స్ ఎ ట్యాక్స్.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: వి హావ్ టు పే ట్యాక్స్ టు గాడ్.
0: ఏమిటి ఈ ట్యాక్స్?
1: వాట్స్ దిస్ ట్యాక్స్?
0: అనగా
1: మీనింగ్
0: మన యొక్క కృతజ్ఞతను భగవంతునికి తెలుపుకోవటమే ట్యాక్స్.
1: ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్స్ ఓన్ గ్రాటిట్యూడ్ ఈజ్ ట్యాక్స్ పేమెంట్.
0: అది ఏ విధంగా తెలుపుకోవటం?
1: హౌ డు ఎక్స్ప్రెస్?
0: ప్రేయర్ తో, ప్రార్థనతో తెలుపుకోవటమే.
1: యు ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ బై ప్రేయింగ్.
0: నీ హృదయం నుండి ఆవిర్భవించినటువంటి ఈ యొక్క ఆనందమును భగవంతునికి వాక్ రూపంలో అందించటమే.
1: ఆల్ ది bliss that you enjoyed at heart is conveyed by word in your prayer.
0: సత్యమైనటువంటి వచనములతో భగవంతునికి ట్యాక్స్ నందించాలి.
1: You should
0: ask. హింసించడం కాదు.
1: So bali or sacrifice doesn't mean harming.
0: Tax అన్నారు.
1: It's a tax.
0: భగవంతునికి ఒక ట్యాక్స్ మనం అందించాలి.
1: We have to pay tax to God.
0: ఏమిటి ఈ ట్యాక్స్?

0: in your prayer.
1: సత్యమైనటువంటి వచనములతో భగవంతుని ఒక ట్యాక్స్ అందించాలి.
0: You should utter all true words, words full of truth, and pay the tax.
1: కంఠం సత్యస్య భూషణం.
0: It is the truth that's the real jewel to the neck.
1: హస్తం, చూడండి మన హస్తం అంటే ఏమిటి? దానమునకు ఇది హస్తం, భూషణం.
0: And in the charity, there's the precious ornament to the hand.
1: ఈ హస్తం చేత భగవంతుని ప్రార్థించాలి.
0: With these hands, we should pray to God.
1: అది ఏ పోతన కూడా చెప్పాడు.
0: That's what పోతన said.
1: ఓ రామా,
0: ఓ రామా,
1: చేతుల రంగ శివుని పూజించరేని, నోరు నవ్వంగారి కీర్తి నుడువడేని.
0: If we don't pray to God with both these hands, and if we don't sing His glory with full throat,
1: ఏ అభిమాన మమకారములు లేకుండా, ఇంతమంది వింటారో ఏమిటో, వీరందరూ నన్ను హాస్యం చేస్తారో ఏమిటో అనేటువంటి అభిమానాన్ని త్యాగం చేసి కంఠమెత్తి భగవంతుని ప్రార్థించాలి.
0: వితౌట్ ఎనీ అటాచ్మెంట్ ఆర్ పొజెసివ్నెస్, నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ అదర్స్.
1: కొంతమందికి కంఠం ఉండి కూడా భగవంతుని నామమును స్మరించుకోలేకపోతున్నారు.
0: Though some have got good voices, they don't sing well.
1: ఎందుకు వారికి ఈ నాలుక ఉండేది?
0: Why the tongue is given?
1: కేవలం తినడానికి నాలుక ఇచ్చిండేది.
0: Is it only to eat?
1: నాలుక ఉండి కూడాను భగవంతుని యొక్క భజన లోపల పాటలు పాడలేకపోతున్నారు. ఇది కేవలం కర్మ ఫలమే.
0: Though they have the tongue, they don't sing the glory of God. It is their fate.
1: ఇది కేవలం కప్ప నాలుక మాత్రమే.
0: It is like the tongue of a frog.
1: కనుక నాలుగు ఉండేది ఎందుకోసమని?
0: వై ది టంగ్ ఇస్ ప్రెసెంట్?
1: భగవంతుని స్మరించడం కోసమే నాలుగు ఇచ్చాడు.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ ఓన్లీ టు
1: దీనిని స్మరించి నీ యొక్క ట్యాక్స్ నీవు చెల్లించుకో.
0: సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ పే ద ట్యాక్స్.
1: లేకపోతే నీవు కేవలం రుణస్థుడైపోతావు.
0: అదర్వైజ్ యుల్ బి ఇండెటెడ్.
1: చేతులు ఉండి కూడాను నీవు భగవంతుని భజించలేకపోయినప్పుడు ఈ చేతులు ఉండి ఏమి ప్రయోజనము?
0: విత్ బోత్ ది హ్యాండ్స్ ఇఫ్ యు డోంట్ డు భజన్, ఇఫ్ యు కాంట్, వాట్ ఫార్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఇట్?
1: కనుకని ఈ రెండు చేతులను ఏకత్వం గావించి దశేంద్రియముల యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: జాయిన్ బోత్ ది హ్యాండ్స్, దట్ ఇస్ ది యూనిఫికేషన్ ఆఫ్ ది 10 సెన్సెస్.
1: కనుకని భగవంతునకు మనం కొన్ని ట్యాక్సులు చెల్లించవలసినటువంటి యొక్క పద్ధతి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ద ప్రొసీజర్ రిక్వైర్స్.
1: అది మనం చెల్లించలేకపోతే మనకేమో రుణస్థులమైపోతున్నాం.
0: ఇఫ్ యు డోంట్ పే ది ట్యాక్స్ విల్ బి ఇండెటెడ్.
1: కనుకని భగవంతుని దూషించినటువంటి వారం కూడా అవుతాము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ you are against God.
1: Parula dooshinchina papa phalam babbu.
0: If you accuse anybody, it amounts to a sin.
1: Parulu kaadadi varu paramatmudevunaya.
0: They are not others in the true sense, they are divine. God
1: parulu parulu anukuntunnamu, parulu evvaru leru, akkada paramatmude undedi.
0: You think that others are there? No, God Himself.
1: Parulanta Paramatma Swarupule.
0: All others from your point of view, no, they are God Himself.
1: Kanuka evvarini manam vimarsincharadu.
0: Therefore, we should not criticize anybody.
1: Evvarini manam dushincharadu.
0: We should not hate anybody.
1: Andariki manam taginatvanti krutagnatanu andinchali.
0: We should express gratitude to all.
1: Jagatlo prati manavu nunchi kuda edo anto into manam upkaram andukuntunnam.
0: In this world, we receive help in one way or other from everyone.
1: Kanuka manamu అనేక యుక్తుల చేత మనము కొన్ని ఈ యొక్క బాధలను తప్పించుకోవడానికి తగినటువంటి యొక్క పన్నాగం పన్నుతున్నాం.
0: Really, we make use of all the knack to escape from all the consequences.
1: నిజంగా ఈనాటి విద్యలన్నీ కూడాను పెడమార్గం పట్టిస్తున్నాయి.
0: The modern education is running along the wrong direction.
1: మానవత్వాన్ని నిర్మూలన చేస్తున్నాయి.
0: That has killed the human nature altogether.
1: Knack and crack చేత కూడాను మానవత్వాన్ని పూర్తి కూడాను నశింపజేసుకుంటున్నాయి.
0: Because of the knack and the crack, the humanism is gone.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది, అది మీకు అందరికి తెలుసు, అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
1: ఒక కొలం లోపల
0: ఇన్ ఎ లేక్
1: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
1: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: ఆన్ అలాంగ్ ద షోర్ ఇస్ ప్రెసెంట్ ఎ బిగ్ ట్రీ.
1: ఆ వృక్షం పైన ఒక కోతి నివసిస్తూ ఉంటుండాలి.
0: ఎ మంకీ ఇస్ లివింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ది
1: ట్రీ. ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
0: దట్ ట్రీ ఇస్ నేరేడు ట్రీ.
1: అంటే
0: ఈటబుల్ ఫ్రూట్స్. ఈటబుల్ ఫ్రూట్స్.
1: ఈ ఫలములంతా భుజిస్తూ ఉంటుంటాడు.
0: దట్ హి ఈట్స్ ఆల్ దోస్.
1: ఇది భుజించడము, కింద పడవేయటము.
0: హి పార్టేక్స్ ఆల్ ద ఫ్రూట్స్ అండ్ డ్రాప్స్.
1: కింద పడవేసినటువంటి ఒక రేడి పండ్లను ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
0: ద క్రొకడైల్ will be eating all the leftover over there and
1: ee vidhanga kontha kaalam chakkaga tinindi aa crocodile kudanu chakkaga balchindi.
0: As time passed off, the crocodile also has grown fatty.
1: Ee kotiki crocodile kudu chakkaga sneham erpadipoyindi.
0: It's a very good friendship between the monkey and the crocodile.
1: Ee crocodile cheppindi,
0: the crocodile said,

0: Oh, Monkey Baba.
1: Oh, brother-in-law Monkey.
0: Oh, brother-in-law Monkey.
1: Oh, brother-in-law Monkey.
0: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
1: I am just enjoying the banquet so nicely given by you.
0: కనుక నీవు కూడా మా ఇంటికి ఒక దూరం వచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
1: You also visit us one day and accept hospitality.
0: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
1: The monkey was surprised.
0: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందది, ఇది ఎక్కడ నివసిస్తుందది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
1: The monkey thought over for some time, where is the residence of
0: this monkey? ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
1: Monkey is just our forefather, born to our birth.
0: కనుక చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
1: The monkey is highly intelligent.
0: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
1: We just make fun of monkey, but it's very intelligent. Man is not that.
0: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
1: Therefore Hanuman became a servant of the Lord Rama then.
0: ఎంత కార్యమును సాధించాడు.
1: What an accomplishment, you know.
0: సరే, ఇది ఒప్పుకుంది పాపం.
1: Yes, it accepted the proposal.
0: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
1: How am I to come?
0: నేను నీళ్లలో దిగలేను.
1: I cannot get into the water.
0: నీవు నీళ్లను విడిచి గట్టుకు రాలేవు.
1: You cannot go over to the bank.
0: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
1: How am I to come to you?
0: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండదు, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
1: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
0: సరే, కూర్చుంది.
1: Yes, the monkey said.
0: సరిగా అటువైపున గట్టుకు చేరేకు కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రొకడైల్ తన రహస్యాన్ని.
1: The crocodile revealed the secret when it was about to reach the shore.
0: లేదు లేదు.
1: No.
0: ఓ బావా.
1: ఓ బ్రదర్-ఇన్-లా.
0: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
1: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
0: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
1: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
0: కోతి చాలా యోచన చేసింది.
1: మంకీ
0: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
1: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
0: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
1: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్?
0: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టుకు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
1: యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, ది హార్ట్ మే ఫాల్ డౌన్ ఎట్ వన్ ప్లేస్, దేర్ఫోర్ ఐ కెప్ట్ ఇట్ హ్యాంగింగ్ ఆన్ అనదర్ ట్రీ టాప్ దేర్.
0: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
1: ఐ కంటిన్యూస్లీ
0: గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
1: The heart may fall down, therefore I kept it in security.
0: Reverse. Venki podam pa teeskonu vachestanu annadu.
1: Now let's go back, let's go reverse. I bring back my heart.
0: Ee yokka musaliki buddhi ledu.
1: Crocodile is a dunce, not intelligent.
0: Sikki dandiga undi gaani buddhi ledu.
1: It has got the strength but no intelligence.
0: Inaati vidyavantula vale untundadi.
1: The crocodile is like modern education, educate people.
0: Unda nistund anekunte aasitopala tirigi vachindi club ku vachinattuga.
1: With the desire that it will give the heart, it returned as it is going to club.
0: ఇక్కడే నేను దిగిపోయి గుండెను తెస్తానని దిగింది, చెట్టు ఎక్కిపోయింది.
1: He said, you remain here, I'll bring the heart. And it just climbed up the tree.
0: ఓ పిచ్చి ముసలి, గుండెను తీసి తగిలించేకి వీలవుతుందా? ఇంత మాత్రం నీకు బుద్ధి లేకున్నటువంటి ఇలాంటి వాడిని ప్రశ్న, ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు పోమని.
1: Then, oh crocodile, what a fool you are. Is it possible to separate heart from me? I don't want such a friend, no.
0: ఇలాంటి తెలివి తక్కువ ఫ్రెండ్షిప్ నాకెందుకు?
1: Why should I have friendship with such a dunce idiot?
0: Friends kavalante telivi galinte variga undali.
1: My friends should be
0: na kashtamulyandu sukamulandu kudanu na chemaanni aasinchali. Tagnatanu choopalanukunte bhagavantuniki ee vidhamaina yuktitiga kaadu manam choodapattundi.
1: So you cannot express gratitude through this art
0: of man. Hrudayamto bhagavantuniki arpitam cheyali.
1: You have to offer surrender wholeheartedly.
0: Idi ye mana yokka tax.
1: This is the tax.
0: Ye hrudayambunu sagitavo ise naaku.
1: Oh God, that heart you have given me then.
0: ఇది కూడా నేను తెచ్చుకునేది కాదు.
1: It's not of our own.
0: నీ వందించినది.
1: It's your gift.
0: మగిడి దానినే అర్పింతు మహిత మూర్తి.
1: Oh God, I'll offer it to you.
0: నీవు ఇచ్చినదే నీకు అందిస్తున్నాను.
1: I'm giving you that you have given me.
0: నేను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను?
1: I haven't brought myself.
0: I am nothing.
1: I am nothing.
0: Everything is you. You are everything.
1: Everything you only. I am nothing.
0: మగిడి దానినే అర్పింతు మహిత మూర్తి.
1: ఐ విల్ ఆఫర్ ద సేమ్ హార్ట్ దట్ యు
0: గివ్ మీ. వేరేమి దెట్టు నీ పాదార్చనకును.
1: టు వర్షిప్ యువర్ లోటస్ ఫీట్, వాట్ ఎల్స్ కెన్ ఐ బ్రింగ్?
0: అంజలికి టింతు అందుకోవయ్య నీవు.
1: ఐ ఆఫర్ మై ఓబిసాన్స్ అండ్ సిన్సియర్ రెస్పెక్ట్.
0: ఇది నీకు అందించేటువంటి యొక్క ఇది ఆఫర్.
1: This is the offer I make.
0: నేను అంతకంటే వేరేం చేయలేను.
1: I can't do more than
0: నా నేనే సర్వస్వము నీ యొక్క సొత్తే.
1: I offer myself entirely to
0: you. నా దగ్గర ఏమిటి ఉండదు.
1: What else I have?
0: ఏమైనా ఉంటే అది నువ్వు ఇచ్చినటువంటిది.
1: If I have anything,
0: అదంతా నీదే.
1: It's all yours.
0: నాది అనేటువంటిది ఎక్కడా లేదు.
1: Nothing like mine.
0: ఇది శేషశేరుడైనటువంటి యొక్క శేషవాహనుడు అయినటువంటి రాములకు ఆ రకమైనటువంటి యొక్క తత్వాన్ని బోధిస్తూ వచ్చాడు.
1: This is the nature that talks to
0: Rama. లక్ష్మణుడు రాములతో ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Lakshmana was praying to Rama.
0: Madiya dhana

0: లక్ష్మణ్
1: సరెండర్
0: నాలో ఏమీ లేదు,
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్,
0: కనుక అంతా నీదే అని,
1: ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్.
0: ఇది మనం భగవంతుడికి ఇవ్వవలసినటువంటి యొక్క ట్యాక్స్.
1: This is the tax that is to be paid to God.
0: అది ఇవ్వనంత వరకు ఎన్ని జన్మలైనా మనం ఎత్తవలసిందే.
1: So long we don't pay that, we have to be born again and again.
0: ఎన్ని రూపాలైనా మనం ధరించవలసిందే.
1: We have to take several forms.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా.
1: Theist or atheist, theist whomsoever may be.
0: కనుకనే ఆస్తికుడైనా మనం ఇవ్వాల్సింది అది.
1: That's the theist has must offer that.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక tax ను మనం అందించడానికి సిద్ధం లేకుండా
1: Without being ready to pay sacred tax.
0: భక్తులము భక్తులమని అనిపించుకుంటున్నాము.
1: We call ourselves devotees.
0: భక్తి అనే పేరే, అది ఒక డిగ్రీగా ఉంటుంది.
1: The devotion itself is just a name.
0: ఈనాడు ఏదైనా ఒక ఉద్యోగానికి రావాలంటే
1: if you want to get a job.
0: నేమ్ రాస్తారు పలాను సో అని సో అని వేసేసి తర్వాత MBA అని వేసేస్తారు, లేక IAS అని వేసేస్తారు, లేక IPS అని వేస్తుంటారు.
1: As they apply, they write down their name and say so and so MBA. Their degree.
0: కానీ ఈ డిగ్రీస్ చూసే అందరూ ఉద్యోగాలు ఇస్తుంటారు.
1: They give you jobs seeing your degrees.
0: కానీ ఎట్టి ఓనామాలు తెలియనటువంటి వాడు ఉద్యోగానికి పోవాలని వేశాడు.
1: But a person without any knowledge of the alphabets wanted a job.
0: రామయ్య అని రాశాడు.
1: He wrote రామయ్య.
0: TD.
1: Yes
0: sir. FS.
1: FS.
0: అని రాశాడు.
1: He wrote like that.
0: TD. FS.
1: FS.
0: ఏమిట్రా ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: T-D means 10 daughters. T-D.
0: F-S.
1: F-S.
0: అనగా ఏంటి? 5 sons.
1: F-S. F for 5
0: నా డిగ్రీ అన్నాడట.
1: This is my degree.
0: ఈనాటి మానవుడి డిగ్రీ ఇదియా?
1: Is this the
0: పిల్లలకి అంటాం డిగ్రీనా?
1: Is to have children, is that a degree?
0: అది కాదు మనము.
1: No.
0: ఏ డిగ్రీ మనకు? సున్వంతరిస్తే అమృతస్య పుత్రః, అదే మన డిగ్రీ.
1: The degree is that you are the son of immortality.
0: నేను భగవంతుని యొక్క దాసుడను.
1: I'm the servant of God.
0: భగవంతుని యొక్క అంశమును.
1: I'm spark of the divine.
0: భగవంతుని యొక్క ఇది స్టేషను.
1: I'm just
0: ఆ రకమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం ప్రతిబింబాన్ని అనుభవించాలి.
1: We should know that we are the reflection of the divine.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః. నీవు నా అంశమే.
1: You are my spark.
0: నీవు ప్రకృతి అంశం కాదు.
1: You are not of nature.
0: పంచభూత అంశం కాదు.
1: Not
0: సాక్షాత్ నా అంశమే అన్నాడు భగవంతుడు.
1: వెరీలీ యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
0: ఇలాంటి డిగ్రీని తీసుకోలేకుండా తుచ్చమైనటువంటి దీన్ని మనం ప్రాకులాడి కట్టగడపటికి ఏమైపోతున్నాము?
1: Without aspiring, struggling for that high degree, we work for a low degree.
0: శత వర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదమాట నమ్మనమున.
1: Though 100 years life span is prescribed, you cannot believe it.
0: బాల్యమందో
1: childhood
0: లేక ప్రాయమందో
1: in youth
0: లేక ముసలియందో
1: old age
0: లేక ముదిమియందో
1: or old age advanced age
0: ఊరనో అడవినో
1: either in the town or in the forest
0: మధ్యంబును
1: on the water
0: eppudu vida chedi erukaledu
1: when you are going to die is not
0: maraname nischayamu
1: death is certain
0: eppadikaina adi nischayam
1: that is certain
0: kanuka eppudu
1: when
0: ekkado
1: where
0: e vidhangano
1: how
0: kanukane mundugane neeku arpitam chestu
1: therefore I offer that even now
0: idi satyamainatundi kaadu.
1: This is not permanent. దేహం
0: ఒక నీటి బుడగ. బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ మ్యాడ్
0: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ,
1: డోంట్ ఫాలో ది
0: కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: ఈ ఆత్మతత్వాన్ని మనం అనుసరించాలి.
1: వి షుడ్ ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ హృదయము?
1: దట్ ఈస్ హార్ట్.
0: ఆ హృదయాన్ని అర్పించే నిమిత్తమై మనము భగవత్ సాధకులుగా మనం తయారు కావాలి, కానీ ఏదో ఇంత పండు ఫలములు పుత్రము ఇవన్నీ అర్పించడం కోసం కాదు.
1: We should be true aspirants to offer our own heart,
0: not the leaf and the fruit.
1: Nothing that with you that doesn't belong to God.
0: Anta Bhagavantun daggara unnadi.
1: Everything is God's.
0: Inka etuvanti unnayo?
1: What sort of things are still there?
0: Evariki teliyadu.
1: No one knows.
0: Anta viluvainatuvanti vanni unnayi Bhagavantun daggara.
1: Valuables are with God.
0: Kani tuchchamainatuvanti okka phalam nandichatamu maadipoyi oodipoyetuvanti vaadipoyetuvanti pushpam nandichatamu idiya manam cheyavalsina task.
1: We pay the tax by offering the flowers that are bound to fade away someday or other. We offer food that are bound to decay.
0: Deham ane patramu.
1: Body is the leaf.
0: Hrudayam ane phalamu.
1: The heart is the fruit.
0: Hrudayam ane pushpamu.
1: And the heart is the flower.
0: Mind anetunte phalamu.
1: Mind is the fruit.
0: Anandam anetunte toyamu.
1: And the tears of joy.
0: Ananda bashpamulu andinchali.
1: The tears of joy must offer to God.
0: Ante kani soka bashpamulu kaadu.
1: Not the tears of grief or sorrow.
0: Ee vidhanga bhagavantriki manam andinchavalsinatuntivi enno untunnayi.
1: There are lots of things that we have got to offer to God.
0: కానీ అతి సత్య సన్నిత్యమైనటువంటి యొక్క విషయాలు మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But we are not making effort to know such an eternal truth.
0: మన దృష్టికి తోచినటువంటివి ఈ చర్మ చెట్టులోకి కనిపించేటువంటివి మనం అందిస్తున్నాము.
1: We just offer those that we see with our physical eye.
0: ఈ దృశ్య కల్పితమైనటువంటి అన్ని కూడా ఏనాటికైనా ఒకనాటికి అనిత్యమే.
1: All that exists in this world are temporary.
0: అంత నాస్తి నాస్తి. ప్రతి ఒక్కటి అనిత్యం అనిత్యం.
1: ఎవ్రీథింగ్ ఇస్ టెంపరరీ పాసింగ్.
0: సత్యం అనేది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: నీ జీవము దైవశక్తి రెండింటి యొక్క ఏకత్వమే జీవాత్మ తత్వము.
1: యువర్ లైఫ్ అండ్ ద డివినిటీ ఈస్ ది ట్రూ మ్యాన్.
0: కనుక ఈనాటి విద్య యొక్క విషయాన్ని సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కార్డ్స్ ఆడటంలో మనకు శాంతి లేదు.
1: There is no peace in playing.
0: తాగటంలో మనకు శాంతి లేదు.
1: No peace in drinking.
0: తినటంలో మనకు శాంతి లేదు.
1: Not in eating.
0: ఇవన్నిట్లోనూ శాంతి ఉంటే 24 గంటల సేపు తింటూ కూర్చోవచ్చును కదా.
1: If there is peace, we can eat continuously all around the
0: 24 hours. ఇవన్నీ కూడా కేవలం అపమార్గంలో చేపించి రాక్షస మార్గంలో ప్రవేశింపజేస్తున్నాయి.
1: They will take you along the wrong side and make you demonic ultimately.
0: కనుకని మనము త్రాగటానికి తినడానికి పుట్టినటువంటి వారం కాదు.
1: వి ఆర్ నాట్ బోర్న్ మియర్లీ టు
0: డ్రింక్ అండ్ ఈట్. మన నిమిత్తమై ఈ ఆహారం పుట్టింది కానీ ఆహార నిమిత్తమై మనం పుట్టలేదు.
1: ఫుడ్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఓన్ సేక్. వి ఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్.
0: కనుక మనము సత్యమైనటువంటి మన జ్ఞానమును జీవితాన్ని ఆదర్శవంతమైనటువంటి దీంతో మనం అతరులకు ప్రజలకు అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది సొసైటీ బేస్డ్ ఆన్ దిస్ విజ్డమ్ దట్ వి అక్వైర్.
0: మన తోటి మానవులకంతా కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాన్ని మనం ప్రబోధించాలి.
1: వి షుడ్ ప్రొపగేట్ టు ఎవ్రీబడీ దట్ విత్ హూమ్ సర్ వి
0: ఏది సత్యనిత్యమైనటువంటి ఒక తత్వమో అది కూడా మనం ప్రజలకంతా కూడా బోధించడానికి ప్రయత్నించాలి.
1: దట్ ఎటర్నల్ ట్రూత్ హస్ గాట్ టు బి షేర్డ్ విత్ ది ఫెలో మ్యాన్.
0: విద్యార్థులారా, మీరు చదివినటువంటి చదువుల్లో ఉన్నటువంటి సారమునంతా కూడాను ప్రజల లోపల ప్రవేశపెట్టి వారిని సద్గతి మార్గానికి తగినటువంటి దీంతో త్రోవం చూపించాలి.
1: స్టూడెంట్స్ వాట్ ది అవుట్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్ share it with the fellow men there in society and show them the proper path.
0: Vidya kevalam potta kooti kosam kaadu.
1: Education is not merely meant for a living.
0: Kooti kosam vidya vignanam kosam.
1: This education is for vignan or wisdom.
0: Vignanam kavali manaku.
1: It's the wisdom that we need.
0: Emti aa vignanam?
1: What is that?
0: Nityanatya vishpasilana shakti vignanam.
1: That vignana wisdom is
0: vignanam tho koodinatvanti vignanam.
1: This wisdom is a one of discrimination discretion.
0: Kanuka
1: so
0: manam ee naadu అనేక మందిని మనం కండతో చూస్తున్నాము.
1: టుడే వీ సీ మెన్.
0: మన అశాంతి ఎక్కడనో దానికి చేసే ప్రయత్నం ఏమిటో మనకు ఏమి అర్థమే కావటం లేదు.
1: వీ డోంట్ నో వేర్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దాట్.
0: ఈ రోగానికి తగినటువంటి ఔషధాన్ని మనం అందించడం లేదు.
1: వీ షుడ్ గివ్ ద మెడిసిన్ అప్రోప్రియేట్ టు ద సిక్నెస్.
0: కడుపులో నొప్పి అంటే కన్నుల్లో కాటక వేస్తాం మనం.
1: వెన్ దేర్ ఇస్ స్టమక్ ఏక్ వీ డోంట్ పుట్ ఐ టెక్స్ టు ది ఐ.
0: ఏమైనా కడుపు నొప్పి తగ్గుతుందా?
1: యూ ఫైండ్ ఎనీ రిలీఫ్?
0: కనుకనే మనం నొప్పి ఒకటి ఔషధం ఇచ్చేటువంటి మరొకటి అవుతుంది.
1: ద కంప్లైంట్ ఇస్ ఎట్ సమ్ పాయింట్
0: అనగా మన అశాంతి ఒక్కటి ఆ అశాంతిని తీర్చుకునేటువంటి దానికి చేసే పనులు మరింత అశాంతికరమైనటువంటివి చేస్తున్నాం మనం.
1: వీ డోంట్ అండర్స్టాండ్ ద కాజెస్ ఫర్ రెస్ట్లెస్నెస్ అండ్ అవర్ సొల్యూషన్స్ ఆర్ టోటలీ ఆపోజిట్ అండ్ డిఫరెంట్.
0: ఒక తండ్రికి ఏకైక పుత్రుడు ఉంటున్నాడు.
1: ద ఫాదర్ హ్యాస్ ఓన్లీ సన్.
0: కానీ అతడు ఏదో ఒక రూమ్ లో మల్లాడుతూ ఒక బాల్ ఎక్కడో మూలకు పోతే ఆ బాలను తెచ్చుకోవడానికి మూలకు వెళ్లాడు, అక్కడ తేలి కుట్టింది.
1: And the ball has gone, while playing, the ball has gone to the corner in that room. He went there to collect. There he was bitten by a scorpion. The boy returned crying that he is bitten by a scorpion. Father loves his son very
0: much.
1: As the son was crying, the father went to the doctor.
0: Doctor said, ointment ichadu.
1: He gave ointment.
0: He ointment ichi. తేలు కుట్టిన దగ్గర దీని రుద్దు కొంత మత్తు ఎక్కుతుంది, దాని వల్ల నొప్పి తెలియదు అన్నాడు.
1: ద డాక్టర్ సెడ్ అప్లై దిస్ ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హ్యాస్ బిటన్.
0: కానీ ఈ తండ్రి ఆతురుతో ఏం అతను గుర్తించుకోలేక తేలు ఎక్కడ కుట్టిందిరా అన్నాడు కుమారుణ్ణి.
1: ద ఫాదర్ ఇన్ ఎ బిట్ ఆఫ్ హరీ ఆస్క్డ్ వేర్ వర్ యు బిటన్.
0: నాన్నా ఆ మూల కుట్టింది అన్నాడు.
1: హిస్ సన్ సెడ్ ఫాదర్
0: ఈ ఆయింట్మెంట్ తీసుకున్నాడు మూల దిక్కాడు.
1: అండ్ దెన్ హి అప్లైడ్ ది ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రూమ్.
0: ఆ కార్నర్ లో తిక్కితే వీడికి నొప్పి పోతుందా? ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కాలి కానీ తేలున్న దగ్గర తిక్కితే నొప్పి పోతుందా?
1: When this ointment is applied there in the corner of the room, there is no relief for the pain. All our modern efforts are of
0: this kind.
1: Where is this restlessness?
0: దాన్ని గుర్తించి మన అశాంతి నిర్మూలన గావించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We have to know the causes for this restlessness and find solution.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేకుండా
1: we don't know the truth.
0: బాధ ఒక చోట ఉంటే ఇంకో చోట దాని నివారణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.
1: Pain is at one point, whereas the drug medicine given is at another.
0: కనుకనే భగవంతుడు కూడాను ఎక్కడ ఉంటున్నాడు అని ఊరూరు తిరుగుతున్నాము, కొండ కొండలు తిరుగుతున్నాము, ఏ హిమాలయమో ప్రవేశం చేస్తున్నాము.
1: We are in search of God, searching everywhere, in every village, in the mountain tops, and Himalayas too.
0: దైవము ఎక్కడ లేదు, అక్కడ చూచినా ఉన్నాడు.
1: God is everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవము ఎక్కడో బయట కాదుండేది, నీ హృదయ స్థాయిలోనే ఉంటున్నాడు.
1: God is present in you, residing there in the heart of
0: your heart. With you, above you, below you, around you.
1: God is in you, with you, above you, below you, around you.
0: కనుక అలాంటి దైవత్వాన్ని ఎక్కడో నీవు ప్రయత్నం చేసుకుని నీవు చూస్తూ ఉంటే నీకు ఎట్ట చిక్కుతాడు.
1: If you want to be in search of God, where else can you find
0: Him? దృష్టిని అంతర్ముఖం గావించు.
1: But turn inward.
0: ఆ విశ్వాసాన్ని నువ్వు దృఢపరచుకో.
1: Strengthen that faith.
0: అంతేకాని ఇక్కడ దైవం ఉంది, ఇక్కడ లేదు అనుకోవటం అంటే నిజంగా వాడు సరైనటువంటి విజ్ఞాని కాదు.
1: If you say that God is here and He is not there, He is not an aspirant.
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూచినా ఒక్కడే ఆత్మను మక్కువై ఉన్నాడు.
1: Here and there God is present.
0: ఎక్కడ చూసినా కూడా నువ్వు ఒక్కడే ఉంటున్నాడు.
1: Everywhere he is only one.
0: రెండవది లేనే లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: God is only one, not two, only one.
0: నీ దేవుడు నా దేవుడు అనేటువంటిది కూడా లేదు.
1: There is nothing like your God.
0: కేవలం అభిమానం యొక్క అజ్ఞానము.
1: This is only ignorance due to attachment.
0: రాముడు వేరు, కృష్ణుడు వేరు కాదు.
1: Rama and Krishna are not.
0: శివుడు వేరు, రాముడు వేరు కాదు.
1: Shiva and
0: అంత రూపనామం వేరు వేరే.
1: దైవం
0: ఒక్కడే.
1: The names and forms are different, but God is one.
0: కనుకనే అట్టి ఏకత్వాన్ని విశ్వసించి ఎక్కడైనా సరే నీవు హృదయపూర్వకంగా ప్రార్థించు, అక్కడ నీకు సాక్షాత్కరిస్తాడు.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్.
0: ప్రేమ తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమే సాయి రావటానికి.
1: సాయి హాస్ ఇన్కార్నేటెడ్ టు ప్రొపగేట్ అండ్ పబ్లిసైజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: ఎక్కడ చూసినా ఉండినటువంటి దేవుణ్ణి చూపించే కోసమని వచ్చిండేది.
1: సాయి హాస్ డిసెండెడ్ to show God everywhere, wherever you want to find him.
0: దానికి సాయి ఎందుకు రావాలి అనుకుంటారు మీరు.
1: యూ మే సే వై హాస్ హి డిసెండెడ్
0: కానీ చెప్పేవాడు ఒకరు ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి సమ్ వన్ టు టెల్ యు.
0: ప్రణది నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా.
1: యు హావ్ గాట్ ది కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్. యు గెట్ డు యు గెట్ ద లైట్.
0: పూలు తూది దారముంది, పుష్పమాల తానగునా.
1: యు గాట్ ద ఫ్లవర్స్ ద నీడిల్ అండ్ ద థ్రెడ్. కెన్ యూ మేక్ ఇట్ ఎ గార్లెండ్.
0: వాడు కుట్టేవాడు ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి టు మేక్ ఎ గార్లెండ్.
0: సొమ్ములు అనగా రత్నము బంగారు కలదు, సొమ్ములు నిర్మాణమగున.
1: ది డైమండ్స్ అండ్ గోల్డ్ ఆర్ దేర్, కెన్ దట్ బి ఎ జ్యువెలరీ?
0: ఒక జ్యువెలరీ ఉండాలి కదా.
1: దేర్ మస్ట్ బి గోల్డ్.
0: అదే రీతిగానే దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు అనేటువంటి చెప్పే కోసమని ఒక రావాలి. రైలు బరువుకు నడిపించు డ్రైవర్ ఉందా?
1: ఫార్ ది ట్రైన్ టు గో ఫాస్ట్ దేర్ ఇస్ ఎ డ్రైవర్.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుందా?
1: దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ టు ది లైట్ ఆఫ్ ఆటోమేటిక్ లైట్.
0: ఒగడు జగతిని సృష్టింపనుండవలది?
1: దేర్ మస్ట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: ఒక రైలు డ్రైవ్ చేయాలంటే ఒక డ్రైవర్ కావాలి కదా.
1: టు డ్రైవ్ ద ట్రైన్ యూ నీడ్ ఎ డ్రైవర్, డోంట్ యూ?
0: ఆటోమేటిక్ లైట్ కంటే కూడా అవధులు ఉండాలి కదా.
1: ఆటోమేటిక్ లైట్ షుడ్ దేర్ బి సర్టెన్ బౌండరీస్.
0: ఒగడు జగతిని సృష్టింప ఉండవలదా?
1: షుడ్ దేర్ నాట్ బి క్రియేటర్ ఫర్ దిస్ క్రియేషన్.
0: కనుకనే ఇక్కడ ఎక్కడ చూసినా ఉన్నాడు అని చెప్పడానికి ఒక రావాలి.
1: Sai has incarnated to tell you that God is everywhere.
0: ఆ విధంగా తెలపడానికి వచ్చేటువంటివే అవతారములంతా.
1: Avatar has got this purpose to inform you that God is everywhere.
0: కేవలం తెలపటం మాత్రమే కాదు, తన యొక్క ప్రేమను సర్వులకు పంచే నిమిత్తమై కూడా రావాలి.
1: నాట్ మియర్లీ టు డిక్లేర్, బట్ టు షేర్ ద డివైన్ లవ్ విత్ ఎవ్రీబడీ.
0: అంతా పంచడానికి వచ్చినాడు.
1: Yes, come here to share with everybody.
0: హృదయ పాత్ర ఎంతనో అంతవరకు మిగుతుంది.
1: But as is the container of your heart,
0: కనుక దర్శన సంభాషణ చేత మన కంటైనర్ పెద్ద చేసుకోవాలి.
1: Therefore we have to widen, expand our container because of vision and the conversation.
0: ఎంత పెద్దగా చేసుకుంటే అంత మీకు ఈ అమృతం లభిస్తుంది.
1: If you make it big and bigger, you can get lots more and more.
0: భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ.

0: పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును నదులు ప్రవహించుటకు అది కారణం. జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును. ఒక వ్యక్తి ఎంత మాత్రమే కాదు, సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము. ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం, పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది. భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే.
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వకర్మలకు, సర్వ సృష్టికి, సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం.
1: ఫర్ ఆల్ యాక్షన్స్, ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్, గాడ్ ఈజ్ ది ఫౌండేషన్.
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు. తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును, సృష్టించవచ్చును.
1: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్వశ్చన్ గాడ్ రిలేటింగ్ టు థింగ్స్ దట్ హ్యాపన్ ఇన్ దిస్ కాస్మాస్. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ హిస్ విల్.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము, గాలి లేని సమయము ఎక్కడా మనకు కనరాదు.
1: There's no place nor the time where the air does not exist.
0: కాని గాలి కనిపించదు, గాలి అనుభవం చేకూరుస్తుంది.
1: You do not see the air, but you'll experience it.
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది.
1: In this world, every tiny task is accomplished because of God's will alone.
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖముగా తోచవచ్చును, కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు.
1: from your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: Kanuka, ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించినను, అది అన్నేకుడును దైవము ప్రజల కోసం చేయించినట్టి మేలే.
1: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress advancement of the humanity only.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే కాని దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering, why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: They are only the perversions or distortions of the nature in the way you visualize.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్, టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ సుఖం కలిగినా ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బీ దట్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవు కవుని ఏడుస్తాడు.
1: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వాయ్?
0: తనకు ఆకలిని మొట్టమొదట సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ develop this quality of hunger.
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: The child stops crying when you just offer honey or spoon of milk.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కాని చెడ్డది కానే కాదు.
1: Therefore, whatever that happens in our lifetime is for our own good only.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవం యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ది ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వి ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్, ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచడం లేదు.
1: దో షీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈస్ నాట్ గ్రోయింగ్, కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without the virtues, what for the rest?
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: అండ్ హెన్స్ సిన్స్ ఏజ్ లాంగ్ పీపుల్ హ్యావ్ బిన్ అడ్వకేటింగ్ ద నీడ్ టు కల్టివేట్ వర్చ్యూస్, క్యారెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని, గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వి కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రమే ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడాను సంపాదించుకోవాలి.
1: mere presence of intelligence is not enough. He should have good qualities, virtues.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
1: All the intelligence will be in vain if you do not have good character.
0: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
1: Navaratri, 9-day celebration, has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka manamu ye pani chesinappudiki nenu manchi gunam kaliginaa leda leka manchi abhishtamalu kaliginavaa leda naaku manchi yochana kaliginadaa leda aneetuvanti tanaku taane parichaya chesukovali.
1: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself, is my desire good or not? Is my thought good or not? That's the way you have to question yourself.
0: ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
1: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
0: దీనికి కారణం ఏమిటి?
1: What's the reason behind this?
0: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
1: The reason behind this is the faith is on the decline.
0: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
1: As faith is diminishing, man is growing more and more in intelligence.
0: తెలివితేటల్లో పెద్దవాడైనప్పటికీ గుణము లేకపోతే ప్రయోజనం లేదు.
1: He may be highly intelligent, but he has no character. It's all useless.
0: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
1: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
0: ఈనాటి మానవ లోకమంతా కూడాను నమ్మకం అనే రెండు నయనములే లేవు.
1: Man has lost both the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
1: When you have faith, you'll have faith in God too.
0: Chaala mandi naaku daivam pai naaku nammakam ledu antaru.
1: Many people say that they have no faith in God.
0: Daivam pai lekapothe inka deni pai unnadi neeku nammakam?
1: If you have no faith in God, whom else you can believe?
0: Daniki arthame ledu.
1: It's a meaningless faith.
0: Daivam pai nammakam kaliginappude annintu pai kuda nammakam perugutundi.
1: When once you have faith in God, you'll have faith in everything.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop this vision of the eyes of faith.
0: కనుక ఇట్టి అంధులైనప్పుడు వాడు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
0: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: Therefore, we have to strengthen our faith.
0: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
1: When once we have faith, you are bound to be successful.
0: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
1: Therefore, we have to grow in the path of faith more and more.
0: నమ్మకం అనుకు ఎట్టి రూపము?
1: What is the form of faith?
0: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
1: And in fact, the very faith itself is its manifestation.
0: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వుల్ని కూడా నమ్ముతాడు.
1: The one who has got faith in God will be able to believe the rest of the people.
0: సర్వుల ఎందుకు దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
1: He'll have full faith of the presence of God in everyone around.
0: ఈశా వాస్యం విదం జగత్.
1: The whole universe is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the beings.
0: సర్వభూతముల ఎందుకు ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధిస్తున్నాడు.
1: God is our faith, present in all of the organic world, the living creatures.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: So to begin with, we have to develop faith.
0: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
1: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: Therefore, In the first instance, to begin with, we have to develop faith.
0: పాములు కూడాను నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
1: We cannot have faith in the visham, visha or poison.
0: పాములు నమ్ము.
1: Yes, you can have faith in.
0: కానీ పాములు నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు.
1: But when once you have got the faith in the snake, its poison will not affect you.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: వ్యక్తి యొక్క నమ్మకాన్ని చూసుకునియే ఆ పాము కాని తేలు కాని తన విషయాన్ని విషయాన్ని కూడాను మానుకుంటుంది.
1: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
0: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: So we have to develop faith in the beginning.
0: ప్రపంచంలో ప్రతి పదార్థములను కూడాను మనము నమ్ముతున్నాము.
1: We believe everything that is in
0: ఏదో న్యూస్ పేపర్ లో వచ్చిందంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
1: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
0: కానీ దీన్ని ఎట్ట నమ్మినాము?
1: How could you believe that?
0: ఎవరొచ్చి మనకు బోధించారు?
1: Who told you that?
0: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
1: It is only a column in the newspaper.
0: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
1: We believe all that is said in newspaper.
0: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
1: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
0: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
1: Therefore, we have to develop the guna or the quality.
0: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
1: Virtues or guna could be developed out of faith.
0: గుణముల వల్ల మనకు ఎంతైనా కూడా నమ్మకం అధిక అభివృద్ధి అవుతుంది.
1: And therefore, we can develop the character, the good qualities more and more.
0: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
1: But we are brushing aside this important factor of faith.
0: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
1: In fact, we have no faith at all.
0: ఇతరుల యొక్క ప్రభావం అన్న ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
1: We are carried away by what is heard, what is said by others.
0: ఈ చెప్పిన మాటలు నమ్మి నువ్వు కేవలం చెడిపోతున్నావు.
1: Don't betray yourself by paying heed to others' words.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.
1: విత్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: పీపుల్,
0: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫెయిత్.
0: అన్నీ తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
1: Man is egoistic with the feeling that he knows everything.
0: ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
1: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
0: Foolishness, foolishness.
1: It is foolishness and foolishness.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నిన్ను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
1: Being faithless, you start believing the rest of the things.
0: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore, every human being must cultivate this important feature of faith.
0: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
1: Man today, paradoxically, believes all that he doesn't see.
0: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి.
1: There are the branches of a tree.
0: కానీ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి.
1: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
0: అగ్ని ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from the fire has come?
0: ఆ కర్ర నుంచినే వస్తుందది.
1: It is out of the branches only.
0: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుందది.
1: The fire that came out of the very branch would burn that branch.
0: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుందది.
1: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
0: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నింటి ఎందుకు కూడా మనము దుష్టమైపోతాం.
1: ఇఫ్ యూఆర్ ఫెయిత్లెస్ విల్ బి ఫెయిల్యూర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యావంతులారా,
1: ఎడ్యుకేటెడ్
0: విద్యాశోధకులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాభిమానులారా,
1: patrons of education.
0: ఈ విద్య యందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: In the education to begin with, we have to develop faith.
0: Education అంటే కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: Education does not limit to the textual knowledge.
0: చదివి వ్రాయి నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Can you call a person educated for the simple reason
0: college that he can read and write?
1: By merely attending the college, can you be an educated one?
0: తానెవరో తెలియకున్నా తత్వజ్ఞానం మెచ్చుకుదురును.
1: If you don't know your true nature, how can you know the reality, the depth?
0: తానెవరో తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every attempt to know our
0: అది లేకుండా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Without this self-inquiry, it is all useless to go through different texts.
0: ఇట్లాంటి ఏదైనా కొన్ని సందర్భాల యందు అందరి ప్రభావం కూడాను ప్రచారం కూడాను వింటారు.
1: On occasions like this, people will certainly listen to the
0: talk. సరే ఇక్కడి నుంచి లేచిపోతానే అంత కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు.
1: The moment they get up and leave the hall, they forget everything.
0: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము.
1: This is not the proper quality expected of
0: man. చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి.
1: All that is said must be believed.
0: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: All that has been believed must be
0: experienced.
1: Having acted upon that what you heard, experience the joy. Therefore, the first that has appeared in our lifetime is faith. Whatever may happen, one has total faith in mother.
0: తల్లి ఎంత కోప్పడినా ఎంత కొట్టినా తిట్టినా కూడాను తల్లిని విశ్వసిస్తాడు.
1: మదర్ మే బి యాంగ్రీ అండ్ షీ మే బీట్ యట్ ద చైల్డ్ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ మదర్.
0: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
1: దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఎ మదర్.
0: తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని యందు కూడా ఉండాలి.
1: ద కైండ్ ఆఫ్ లవ్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ అవర్ మదర్ షుడ్ బి దేర్ టువర్డ్స్ గాడ్ ఆల్సో.
0: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
1: బట్ టుడే ఫెయిత్ ఇస్ మిస్సింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ క్వార్టర్.
0: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
1: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్.
0: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
0: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకును మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాలా ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
1: Right from dawn to dusk, the moment we get up and retire, the one that gives light is Sun God.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటిది.
1: Is the love the light of the sun.
0: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంతా కూడా డార్క్నెస్.
1: If you have no faith in this light of love, you have to live in darkness.
0: ఒకగా ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
1: At one time, Parikshit told his disciples,
0: Kani nayana bhagavantudu ekkada unnadu?
1: Where is God?
0: Sattu sarvatra untunnadu, sarva jeevulu endu unnadu ani bodhisthaaru pillalu.
1: Elders tell us that God is everywhere in all of the beings.
0: Etta unnadu?
1: How is he?
0: Appudu aa guruvu oka 10 parts teppinchestadu.
1: Then preceptor orders 10 parts to be placed there in front.
0: Prati పాత్ర ఎందుకు కూడాను కొంత జలమును చేర్చాడు.
1: అండ్ ఇన్ ఎవ్రీ కంటైనర్ సమ్ వాటర్ ఇస్ కెప్ట్.
0: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూ వచ్చాడు.
1: అండ్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఇప్పుడు సన్ ఎక్కడ ఉన్నాడు?
1: నౌ వేర్ ఇస్ సన్?
0: ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
1: సన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఈ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
1: దేర్ఫోర్ the reflection of the sun in every pot is the God whom you find.
0: ee vidhanga paathralu enni pettinappudikini aa paathralo jalam unchinappudu anni roopaluga kanipistuntadu.
1: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
0: Aa paathra yende jalam lekundina ee yokka reflection kuda kanipinchadu.
1: When there is no water in a pot, you cannot find reflection of the sun.
0: Kanukane patti deham kudanu oka paathra vantidi.
1: Therefore every body, physical body, is a pot.
0: నేను చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
1: భగవాన్ టెల్స్ us repeatedly that body is
0: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములి.
1: All the vasanas, the attributes, the traits are like the water there.
0: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ ఎందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
1: అండ్ ఆల్ ద థాట్స్ ఆర్ దేర్.
0: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును, కానీ జలము ఒక్కటే.
1: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యట్ వాటర్ ఈజ్ సేమ్.
0: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
1: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
1: Therefore, likewise, every body is taken as a pot.
0: దేహము అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీళ్లు చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
1: And therefore, in this human body, the pot, when there's a water of human thoughts, when the thoughts are dirty, you find dirty reflection. When the thoughts are pure, you find clear, clean reflection.
0: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావమే, కానీ పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
1: Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
0: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
1: You know your own thoughts.
0: మరి ఒక్క థాట్ నీకు కనిపించడానికి వీలు లేదు.
1: It's not possible to know the thoughts of others.
0: కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
0: కనుక మొట్టమొదట నీలోని భావం అంతా ఉన్నతమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను నీవు మార్చుకో.
1: Therefore, transform all your thoughts so that they are sacred, noble and exalted.
0: ఈనాడు కనిపించేటువంటి యొక్క ప్రతిబింబాలు అన్ని కూడాను అనగా పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రులందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
1: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కాని పరులము కానే కాదు.
1: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
0: Kanuka body is like a vessel annanu.
1: Therefore body is like a vessel.
0: Mind is like a mad monkey annanu.
1: And the mind, Bhagwan says, is like a mad monkey.
0: Kabatti me mad monkey ni nevu nammavaddu. Ee malinamainatundi jalamto nindinatundi paatranu nevu nammavaddu.
1: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
0: రెండు తనయనుండి వచ్చినటువంటివి అని తనం తాను మాత్రం నమ్మాలి.
1: These two find their origin in you only. Therefore you should have faith in yourself.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు కలిగించవు.
1: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
0: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ డూ నాట్ టూ మచ్ డిపెండ్ ఆన్ ద పాట్ అండ్ డూ నాట్ టూ మచ్ డిపెండ్ ఆన్ ద మ్యాడ్ మైండ్.
0: రెండు తన నుండి వచ్చినటువంటివి అని తనంతాను మాత్రం నమ్మాలి.
1: దీస్ టూ ఫైండ్ దేర్ ఆరిజిన్ ఇన్

0: by elders in full faith and adopt the ways suggested by them.
1: ఒక సూర్యుడు సమస్త లోకములకును ఒక్కొక్కడే కనిపించు. సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తుంటాడు.
0: In fact, sun is only one, but each one finds his own way.
1: ఇప్పుడు ఈ టైంలో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటుంది.
0: And at this time, in America, it is sunrise time.
1: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటుంది.
0: బట్ రైట్ నౌ ఇన్ ఇండియా ఇట్ ఇస్ సన్సెట్ టైమ్.
1: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
0: అండ్ ఇండియన్ సే ఇట్ ఇస్ సన్సెట్.
1: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
0: అమెరికన్ సే ఇట్ ఇస్ సన్ రైజ్.
1: ఇవి రెండు కూడా నీ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు. రెండు నిజమే.
0: యూ కెనాట్ ఆర్గ్యూ అండ్ కౌంటర్ ఆర్గ్యూ నో. బోత్ ఆర్ ఫ్యాక్ట్స్.
1: సమయ సందర్భాలలో వేరువేరుగా ఉండవచ్చు.
0: ఇట్స్ ఓన్లీ ద టైమ్ దట్ వేరీస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను నీలోని భావాన్ని నీవు చక్కగా విశ్వసించి దాన్ని ఆచరణలో పెట్టాలని ప్రయత్నించాలి.
0: Therefore, everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
1: అసలు నవరాత్రులు రావటం కారణమేమిటి?
0: What is the reason behind Navaratri celebration?
1: నవరాత్రి.
0: నవరాత్రి.
1: తొమ్మిది రాత్రులు.
0: Nine nights.
1: తొమ్మిది రాత్రులు అనగా ఏమిటి? తొమ్మిది గ్రహములు.
0: The nine nights represent nine planets.
1: ఈ నైన్ కులను ఒక గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
0: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
1: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
0: In fact, they are all within you. They are not from anywhere from outside.
1: చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే ఈ చెడ్డ భావం యొక్క ప్రభావమే.
0: It's any bad feeling? It's only you are the center of that bad feeling.
1: ఆ చెడ్డది సమాజం నందు కాని బజారు ఎందు కాని లేక పనులు ఎందు కాని వచ్చినటువంటివి కాదు.
0: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
1: చెడ్డ కాని నీ నుంచి వచ్చినటువంటివి కాని ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: The good and bad are within you, not from outside.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కనుక మీరు ప్రతి భావములు కూడాను మీ నుంచి ఆవిర్భవించినట్టు కానీ మీరు సంకల్పించుకోవాలి. కానీ ఇది ఎవరి నుంచినో వచ్చి మాలో చేయండి అని సంకల్పించరాదు.
0: క్లియర్లీ అండర్స్టాండ్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ ఓన్లీ అండ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ప్రతి మానవుడి ఎందుకును ఇలాంటి ప్రతిబింబములు ఉన్నాయి.
0: In every human being you find so many reflections.
1: ఎలాంటి వారి ప్రతిబింబములు కూడాను దాని ప్రతిబింబములు ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతూ ఉంటాయి.
0: అండ్ యాజ్ దర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
1: కనుక ప్రతిబింబము, ప్రతి శబ్దము, ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
0: Therefore, reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
1: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడాను మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
0: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
1: కానీ ఈ మూడింటిని వదిలిపెట్టి నాలుగో దాన్ని కొత్తగా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తాడు.
0: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
1: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
0: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
1: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
0: He has got nothing to do with that.
1: ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటము అదే అతని యొక్క ప్రభావము.
0: సిన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్ థింగ్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ అహెడ్.
1: ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
0: Without faith in one aspect of life, you cannot have faith in the
1: rest. దైవం ఒక్కడే.
0: God is one.
1: మానవుడు ఒక్కడే.
0: Man is one.
1: ఆకారములు వేరు వేరు.
0: Forms are different.
1: ఆచరణలు వేరు వేరు.
0: Practices are different.
1: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడా ఇవి సంచరిస్తూ ఉంటాయి.
0: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
1: కనుక రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్ కూడాను అవి మన నుంచి వచ్చినట్టువే కానీ బయటవి కాదు.
0: So reaction, reflection, resound find their origin within ourselves.
1: ఇప్పుడు నీలో ఒక విధమైనటువంటి ఫలం తిన్నావు.
0: Supposing you have eaten
1: లేక మామిడి పండు తిన్నావు.
0: You have eaten mango.
1: ఈ తేపు మామిడి పండు తేపే వస్తుంది కానీ దోసకాయ తేపు రాదు.
0: As you belch, you'll suddenly feel that of a mango, not that of a cucumber.
1: అదే విధంగా నీ ఎందు కలిగించేటువంటి యొక్క భావములు నీ ఎందే పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
0: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
1: బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ విల్ నెవర్ బాదర్
1: యు. ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
0: యు షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: కనుక మానవునికి ఈ నవరాత్రులు

0: వచ్చేదంతా కూడాను నా విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
1: ద నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ మెంట్ టు షో యూ ద 9 ఫార్మ్స్ ఆఫ్ పవర్ టు మ్యాన్.
0: కనుక మనం నవరాత్రులు ఎందుకు నేర్చుకోవాల్సింది ఏకాత్మభావము.
1: వాట్ వీ హావ్ టు లెర్న్ డ్యూరింగ్ నవరాత్రి ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ఏకాత్మ.
0: నవరాత్రి ఎందుకు కూడాను నవ విధములైనటువంటి కనిపించినప్పటికీ నవ విధములైనటువంటి శక్తిలో ఒకటే భావము, ఒకటే సత్యము.
1: Though there are 9 forms of power, but the truth is one, the source is one.
0: Kanuka navidamlainatundi yokka bhutamulu ninnu aneka rakamulaga kodanu peedistu vastunnayi.
1: In fact there are 9 forces that will afflict man.
0: Ee bhutamulu ante emiti ani?
1: What are those forces?
0: Veetike maaru peru aatma ani pilustu vacharu.
1: And the other name of them is aatma.
0: Aatma anaga
1: Atma means?
0: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
1: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
0: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్.
0: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not limited to man
0: alone. ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
1: Not a single being.
0: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటుంది.
1: You find this Atma everywhere, wherever you are.
0: నీవు నడుస్తూ ఉంటే
1: as you walk
0: nee velaka suryudu udayistuntadu
1: and you find sunrise behind
0: aa suryu yokka pratibimbamu ninne addam chestuntadi
1: and the very shadow will come in your way
0: aa surya pratibimbamu ninnu chaala peddadiga bhavistu vastuntadi
1: and the very shadow is longer bigger than your size
0: suryudu perugukoledi ee pratibimbamu tarugutu vastundi
1: as with sunrise is more and more the shadow declines
0: kaani samattamainatundi yokka మధ్య స్థానంలోకి వచ్చినప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
1: బట్ అట్ ద రైట్ టైమ్ యూ ఫైండ్ ద షాడో రైట్ అండర్ యువర్ ఫీట్ ఇన్ ద మిడ్ డే.
0: అనగా నీ అహంకారం పెరిగినది ఇప్పుడు సమత్వంలో వచ్చినప్పటికీ అది విలీనమైపోతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యూ డెవలప్ దిస్ ఈక్వానిమిటీ ద ఈగో విల్ బి అండర్ చెక్ రైట్ అండర్ యువర్ ఫీట్.
0: కనుక ఈ ఈగో అనగా అహంకారమును విసర్జించి మనం ఆత్మతత్వంలోనే మన ఏకత్వాన్ని చూడాలి.
1: Therefore you have to give up ego immediately and proceed by the principle of the self.
0: Ekam sat vipra bahudavadanti.
1: The truth is one which has been interpreted in various
0: ways. Ekam eva advitiyam brahma.
1: God is one not two, the one without the second.
0: Kalaku okkade bhayam bhagavantudu.
1: God is only one.
0: Nee okkade untunte nee pratibimbam rendu kanipinchavu.
1: When you are only one here you cannot have two reflections.
0: కనుక నీకు అనేక రకమైనటువంటి యొక్క భావం కనిపించినప్పటికీ ఇది నీ భావంలోనటువంటి పొరపాట్లే కాని సృష్టి యొక్క పొరపాటు కాదు.
1: సో మిస్టేక్స్ లై విత్ అవర్ థాట్స్ విత్ ఇన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ.
0: కనుక నీవు ప్రతి దాని ఎందుకు కూడా నమ్మకం రావాలి.
1: Therefore in every aspect we should develop faith.
0: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నిప్పు.
1: You have to think everyone good, the other person too.
0: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
1: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
0: Kanuka nee reflection reaction disavuntunu nee control chesukuntu raavali.
1: You must exercise a control over these three factors, reaction, reflection,
0: adhe atmagrahamu atma abhimanamu atma shakti.
1: That's what it is, the self control and it is self respect.
0: తనకు సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోవటం చేతని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుండాలి.
1: As he has no self control, he is not having self satisfaction.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ రావాలంటే మొట్టమొదటి సెల్ఫ్ కంట్రోల్ చేయాలి.
1: Therefore in order to have self satisfaction you should have this self control.
0: నాకు ఉన్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
1: In fact life is only one, there cannot be the second.
0: ఆ ఒకటే ఒకదానినే చూపుతుంది కానీ రెండు దానిని చూపడు.
1: The life is only one, the non-dual, the one without the second.
0: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
1: Develop the spirit of oneness more and more.
0: అనేకత్వమైనటువంటి ఏకాగ్రతను నీవు పెంచుకోకూడదు.
1: Do not entertain the thoughts based on plurality or multiplicity.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: నేను ఏకాత్మ స్వరూపాన్ని.
1: I am only one.
0: నాకున్నది ఒకటే హార్ట్.
1: I have only one heart.
0: రెండు హార్ట్ లేవు.
1: I don't have two hearts.
0: రెండు హార్ట్ వచ్చిందంటే తక్షణం ఇంకేదో ఆసుపత్రిలో చేరుస్తారు.
1: When you have two hearts, well, you should be taken to the hospital.
0: అది దోషం యొక్క ప్రభావము.
1: It is a mistake there, something wrong.
0: రెండు ఆత్మలు లేకుండా ఒకే భావం ఉండటమే అదే నిజమైనటువంటి యొక్క సత్యం.
1: The truth is only one, the feeling of oneness, which has to be safeguarded.
0: Kanuka truth satyam anetundi danni anusaristhu po.
1: So follow the truth continuously.
0: సత్యాన్ని నీవు అనుసరిస్తూపోయినప్పుడు ఆ సత్యం యొక్క ప్రతిబింబమే నీకు కనిపిస్తూ ఉంటుంటారు.
1: When you follow the truth, you will find the reflection of the very truth.
0: నీకున్నది ప్రేమ ఒక్కటే.
1: The only one love.
0: రెండు ప్రేమలు లేవు.
1: There cannot be two.
0: కానీ అనేక ప్రేమలు నీలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి.
1: But you feel that love is many. No.
0: కానీ అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కానీ సహజం కాదు.
1: You assume that there are many forms of love. It is only the effect of your own thought.
0: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: స్టూడెంట్స్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
0: నేను ఏకాత్మనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్.
0: నేను ఉన్నటువంటి ఒక్కనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్.
0: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ అరౌండ్ మీ బికాస్ ఆఫ్
0: కన్న తల్లి గాని, కన్న తల్లి గాని,
1: ఏదో మదర్,
0: కట్టుకున్న భార్య కాని,
1: ఆల్ ద వైఫ్,
0: కట్టించినటువంటి కుమారుడు కానీ,
1: ఆర్ ద సన్,
0: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కానీ ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
1: దే ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ రిలేషన్షిప్. దట్స్ ఆల్, నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్.
0: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నువ్వు నేషన్ లో పోల్చుకుంటున్నారు.
1: దిస్ రిలేషన్షిప్ యూ క్యాన్ బి కంపేర్ టు దట్ ఆఫ్ ఎ నేషన్.
0: కనుక ఈ రిలేషన్స్ మనం ఏమాత్రం కూడా నమ్మకూడదు.
1: So you cannot go by this sort of relationship.
0: నీ యొక్క రియల్ నేషన్ దాన్ని నీవు నమ్ము.
1: Have full faith in the real nation, that is yourself.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు నమ్ము.
1: Have full faith in your own self-confidence.
0: బయట ఉన్నటువంటి దాన్ని ఏమాత్రం నీవు నమ్మనద్దు.
1: Don't go by anything that's outside.
0: దైవం మాత్రం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: సర్వత పాణిపాదం తసర్వతోటి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావుత్తిష్టతి.
1: You find God's feet, God's hands, God's heads everywhere spread all over.
0: సర్వత పాణిపాదం.
1: You find his feet and hands.
0: తత్ సర్వత వచ్చి శిరోముఖం.
1: And his head and ears and the face all
0: over. సర్వత శృతిమల్లోకి సర్వమావుత్తిష్టతి.
1: God is present in the entire universe. He has installed.
0: కేవలం నీ యొక్క భ్రమ చేతని ఇవన్నీ అనేక రకంగా కల్పించుకుంటున్నావు.
1: Because of mistaken identity or illusion, you think of duality. Embodiments of love.
0: ఈ ప్రేమ నీ యందు ఉన్నది కానీ పరులు యందు లేవు.
1: The love is within you. Cannot expect it from outside.
0: ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును.
1: You may have love towards somebody.
0: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
1: And you may find the reflection of the love in front.
0: కనుక ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్స్ ఏ కానీ ప్రదర్శం కాదు.
1: ఆల్ ద లవ్ దట్ యు ఫైండ్ ఎక్స్టర్నలీ యూ ఫీల్ సో ఆర్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్.
0: నీవు ప్రేమిస్తుండేటువంటి అంతా కూడా నీ యొక్క రిఫ్లెక్షనే.
1: ఆల్ దట్ యు లవ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నా అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
1: వెన్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ బిగిన్ టు ఇమాజిన్ దట్ యు ఆర్ లవింగ్ సంబడి ఎల్స్,
0: హీజ్ మై ఫ్రెండ్ అంటారు.
1: This is a mistake. You say this, I like it.
0: He is my friend, antaru.
1: You say he is my friend.
0: Friend evaru?
1: Who is a friend?
0: Friend okkade.
1: There is only one friend.
0: Daivam okkade nee yokka friend.
1: God is only your friend.
0: Athane nee yokka nijamainatundi mitruliga bhavinchali.
1: God is your true friend.
0: Atuvanti nijamainatundi friend neeku etti mosamulu cheyadu.
1: A true friend, God, will never betray.
0: కానీ కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైనటువంటి మిత్రుడిని సందేహిస్తున్నావు కానీ నిజమైన మిత్రుడిని నిన్ను సందేహించడు.
1: God, the true friend, will never doubt you, but you are doubting your true friend, God himself.
0: కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే కానీ దైవంలో ఎట్టి మార్పులు లేవు.
1: All changes are there in you, but not in God.
0: కనుక దైవం ఎప్పుడు కూడా నువ్వు ఏకాత్మ భావమే.
1: God is always one with the same.
0: అటువంటి ఏకాత్మ భావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
1: Have that non-dual God, only one, as your true friend.
0: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
1: Thereafter you will find friends everywhere in this world.
0: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
1: In fact, there is no enemy to anybody in this world.
0: ఎక్కడ నాడు ఇంకా రెండవ వాడు?
1: Where is the second one?
0: రెండవ వ్యక్తి ఉన్నప్పుడే కదా అది నా శత్రు అంటావు.
1: When there is a second, you can say, call him friend or
0: rendo vyaktiye ledu.
1: There is no second person.
0: Anni kadiripoye meghale.
1: All are like passing clouds.
0: Kanuka itti kadiripoyetundi dani nivu visheshisthunnavu.
1: You rely on this person.
0: నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీ విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
0: అటువంటి divine love.
1: That is divine love.
0: కానీ ఈ divine love ని మర్చిపోయి
1: you are forgetting the divine love.
0: Deep wine.
1: You are completely intoxicated. You are totally intoxicated with this deep wine. Embodiments of love. If you want to know God, develop this feeling of
0: oneness.
1: Then you can see God straight face to face. You will see His manifestation.
0: సూర్యుడే.
1: ద ఫస్ట్ గాడ్ హూమ్ యు సీ ఈజ్ సన్ హింసెల్ఫ్.
0: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రిని తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
1: దేర్ఫోర్ ద వేదిక్ స్కాలర్స్ ప్రైజ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్.
0: ఈ సన్ అనేటువంటి వాడు నీ యొక్క ప్రత్యక్షమైనటువంటి యొక్క భగవంతుడే.
1: దేర్ఫోర్ సన్ ఈజ్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: ఈ దైవం అనేటువంటి దాన్ని నువ్వు ఫ్రెండ్ గా భావించు, తల్లిగా భావించు, తల్లిగా భావించు, ఏ విధంగా నన్ను నీవు భావించుకో.
1: యు మే కన్సిడర్ గాడ్ యాజ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్.
0: తమేవ మాతా చ పితాత్వమేవ, తమేవ బంధుష్ట సఖత్వమేవ, తమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, you are my relation, you are my wealth, you are my everything.
0: Everything is divine.
1: Everything is divine.
0: అటువంటి దానిని మనం వదిలిపెట్టి
1: we are giving up that sacred
0: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీనిని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
1: We are going by the temporary fleeting pleasures.
0: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
1: Who is permanent?
0: ఎవరు లేరు.
1: No one is permanent.
0: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
1: In fact, you are not permanent.
0: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
1: దెన్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్ ఎ పర్మనెంట్ ఫ్రెండ్?
0: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ ఫ్రెండ్, గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మీరు నిజమైనటువంటి ప్రేమని కలిగినట్టు అనంటే
1: in order to develop true love,
0: నిజమైన ప్రేమను మీరు తెలుసుకోవాలనుకుంటే
1: if you want to know the true love,
0: దైవాన్ని విశ్వసించండి.
1: Have faith in God.
0: ఆ దైవం యొక్క ప్రేమ చెలించేటువంటి కాదు.
1: The divine love is unwavering.
0: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటిది.
1: It is always constant and eternal.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
1: Whatever the suffering you may undergo, but God
0: నీవు
1: belongs
0: అతని
1: to
0: వాడవే.
1: And you belong to him.
0: కనుక నీవు అతని వాడు, అతను నీవాడే. ఇక రెండో మూడో వాడు రేనే లేడు.
1: God belongs to you, you belong to him, there is no third person between you.
0: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
1: There is nothing like the third object or third person.
0: ఎక్కడ ఉంది మూడవది?
1: Where is the third one?
0: అన్ని భ్రమలే.
1: All illusion.
0: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
1: You say classmates.
0: కానీ స్పోర్ట్స్ మేట్స్ అంటే అంటారు.
1: And you say your friend, close friends.
0: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
1: And in fact no one is beside
0: you. నీకొక్కడే నీవు.
1: You are all alone.
0: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
1: And you have to bear all.
0: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
1: Have faith in yourself.
0: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
1: Then it's possible to know the truth.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమను మాత్రం మరవకండి.
1: Never forget love.
0: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
1: And love is God.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద ట్రూ నేచర్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలు నేను వినలక్కర్లేదు.
1: పీపుల్ మే టాక్ ఇన్ సెవెరల్ వేస్, నెవర్ బి క్యారీడ్ అవే.
0: ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
1: సమ్వన్ కమ్స్ అండ్ సేస్ హియర్ ఇస్ ద ఫ్లవర్.
0: కానీ ఇంకోటి వచ్చేసి ఇది పుష్పం కాదు.
1: సమ్వన్ సేస్ దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లవర్.
0: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
1: దిస్ ఓన్ ద మ్యాట్ ఆన్ విచ్ యూ హావ్ కట్ ద ఫ్లవర్.
0: అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
1: బట్ దిస్ ఇస్ ఎ ఫ్లవర్ విత్ సో మెనీ పెటల్స్.
0: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేను ఒక్కటే నాకు నా హృదయాల్లో.
1: దేర్ మే బి మెనీ పెటల్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్లవర్, దట్ ద ఫ్లవర్ ఆఫ్ యువర్ హార్ట్ విచ్ ఇస్ ఓన్లీ వన్.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నా దైవం విషయాన్ని మాత్రం నమ్మకం చెడగొట్టుకోకండి.
1: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: మరి నీవు పిచ్చిగా బయలుదేరుతున్నావురా, నీవు తప్పుగా నీవు ప్రయాణం చేస్తున్నావు అని నీ తల్లిదండ్రులు కూడా చెప్పవచ్చు.
1: Sometimes even parents may say you are proceeding in a wrong way, in a mad way.
0: నాకు దైవమే భగవంతుడు.
1: Yes, God is my father.
0: నా ఫ్రెండ్ ఏ నా భగవంతుడు.
1: And my father is God.
0: నా ఫ్రెండ్ ఏ నా భగవంతుడు.
1: And my friend is my God.
0: ఈ ఫ్రెండ్ అంటే ఎవరని?
1: Then who is your friend?
0: ఎవరు కాదు, నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
1: ద ట్రూ ఫ్రెండ్ ఇస్ గాడ్ ఓన్లీ, నో ద పర్సన్.
0: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
1: Therefore, that which is human element can never be your true
0: friend. తల్లిని ప్రేమిస్తుంటావు,
1: యూ లవ్ యువర్ మదర్.
0: కానీ తల్లి దేనివల్ల తల్లి?
1: How do you call her your mother?
0: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
1: Because she has given birth to you and she has fostered you, so she is your mother.
0: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
1: Or else, how do you say that she is your mother?
0: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
1: Because you are born to her, you say she is your mother.
0: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
1: Because so and so is teaching you,
0: అతనే నీ గురువు.
1: And he is your teacher.
0: గురువు టీచరు తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
1: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
0: కనిపిస్తుంటాయి పోతుంటాయి.
1: ఆన్ దట్ వాట్ యూ సీ, వాట్ ఈస్ కాన్స్పిక్యుయస్.
0: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు వారి.
1: దే ఆర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
0: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
1: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
0: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
1: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
0: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
1: Then you will be able to visualize God.
0: నీవు మర్చినా నీవు మరణించినా అతను మర్చేటువంటి వాడు కాదు.
1: You may forget or you may die, but the true friend will never forget you.
0: అతనే దైవము.
1: The true friend is God.
0: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకోండి.
1: So consider God as your friend.
0: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
1: Then you and he become one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: లోకములో అనేక మంది ప్రజాత్వాన్ని పెట్టుకుని.
1: In this world there are many misinterpretations.
0: అనత్తాల్లో పడి.
1: And they're confused.
0: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
1: And they've forgotten the reality.
0: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
1: The reality is the divinity.
0: అతనే నీ తండ్రి, అతనే నీ తల్లి, అతనే నీ మిత్రుడు.
1: So the reality is the divinity. God is your friend, God is your mother, God is your father.
0: అదే భగవద్గీతలో తమేవ మాతా చపితాత్వమేవ.
1: That is what is said in the scripture, that God is your father. Is your relationship and a friend?
0: తమేవ సర్వమ్మ దేవ దేవ.
1: And everything is divine, everything is God.
0: అలాంటిది భావాన్ని నువ్వు పెట్టుకో, ఎప్పటికీ నీకేమాత్రం మార్పు రాదు.
1: That feeling should be center of your life, then there will be no change.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది.
1: If you have got that feeling of oneness,
0: నీవే మరొక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
1: Then you will be an ideal to the world.
0: కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి అన్ ఐడియల్ మ్యాన్.
0: నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ హిమ్.
0: కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా.
1: యూ బి ఎ చేంజ్లెస్ ఫ్రెండ్.
0: నీకు మరణం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్.
0: నీకు శిక్ష లేదు.
1: There is no punishment.
0: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: Then there will be no pain.
0: నీవు నీవుగానే ఉంటావు.
1: You remain yourself eternally.
0: ఎవరైనా నీవు ఎవరై అంటే.
1: If anyone asks you who are you.
0: I am I. I am I. I am I.
1: Give the answer. I am I. I am I.
0: నేను పలాని వాడిని అని కూడా చెప్పుకోకూడదు.
1: Never say I am so and so.
0: I am I.
1: I am I.
0: నేను నేనే.
1: I am I.
0: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
0: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
1: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
0: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
1: Either your guru preceptor or God, only one, there are not many.
0: నీవు పలాని వాడు నాకు ఆ గురువు అని అనుకుంటావు.
1: యు థింక్ సో అండ్ సో ఇస్ యువర్ గురు.
0: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
1: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
0: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదు.
1: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఈజ్ పర్మనెంట్?
0: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
1: అండ్ యూ థింక్ ద అదర్స్ గురు?
0: అప్పుడు నీ గురువు ఎవరు?
1: దెన్ హూ ఇస్ యువర్ ట్రూ గురు?
0: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావనలే.
1: All your
0: imagination.
1: The true Guru is only God Himself.
0: Have
1: full faith in God. Develop this faith more
0: and more.
1: Then only you can be a true human.
0: God
1: is in human form.
0: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
1: Is no other form different from the human form.
0: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా, మిమ్మల్నే మీరు భక్తుడిగా, మిమ్మల్నే మీరు దాసుడిగా, మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
1: Consider yourself divine. Have this feeling, I am I, nothing to do with any other thought.
0: ఈ భావంలో మీరు జీవిస్తురండి, తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
1: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
0: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడు అనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
1: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
0: గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు.
1: గాడ్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్.
0: గాడ్ ఈజ్ ఇన్ సైడ్.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్.
0: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
1: ఈజ్ దేర్ విత్ ఇన్ యూ కంటిన్యూ.
0: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
1: And the very reflection is the reflection of God.
0: Reaction is Bhagavad Gita's reaction.
1: Your reaction is divine reaction.
0: Your resound is Bhagavad Gita's sound.
1: Your resound is God's sound.
0: కాబట్టి అన్ని కూడా భగవంతు.
1: So all are basically divine.
0: భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి, ఎన్ని పాటలు పాడించి, ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
1: God is the director. For all the play, for the music that goes on in this world.
0: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
1: You may give any name.
0: ఆ నేములు వల్ల ఏమాత్రం మార్పు రాదు.
1: The names will not bring in any change.
0: నేములు ఎన్నెక్కడ ఉండినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: There is difference in nomenclature, but the reality is one.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే.
1: If you really want to know the divinity.
0: మీ నమ్మకాన్ని ఏకాత్మ భావంగా పెంచుకోండి.
1: Develop this oneness, the faith.
0: అప్పుడే మీరు భగవంతుని చూస్తారు, భగవంతుడితో అనుభవిస్తారు.
1: Then you will be able to see God, experience Him.
0: Prema mudita manase kaho, Rama Rama.

0: హేమ భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. It is quite possible to fight in the battlefield with all the valor and courage. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon, but controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthinilara.
1: Boys and girls.
0: Inadu prapanchamunaku kavalsinatuvantidi ధనకనక వస్తు ఆహనాదులు కాదు.
1: టుడే వాట్ ద వరల్డ్ నీడ్స్ ఈజ్ నాట్ అఫ్లూయన్స్ ప్లెంటీ ప్రాస్పెరిటీ నథింగ్ లైక్ వెల్త్ అండ్ కన్వీనియన్సెస్.
0: గుణవంతులైన విద్యార్థి విద్యార్థినీలు అత్యవసరం.
1: ద వరల్డ్ నీడ్స్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: దేశమంతయు వారిపైనే ఆధారపడి ఉంటున్నది.
1: The progress of the country depends on them.
0: ఇది నిజమైన భారతీయ సంస్కృతి.
1: This is the true culture of Bharat.
0: కాలంతో మారని, చరిత్రతో మాయని, ప్రళయంతో తరగని, సృష్టితో పెరగని ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు రూపకల్పనయే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ చేంజ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, నార్ కుడ్ బి కవర్డ్ ఎన్కంపస్డ్ బై హిస్టరీ. ఇట్ డస్ నాట్ ఎయిదర్ డిమినిష్ నార్ రైజ్ విత్ టైమ్స్.
0: ఆ భారతీయ సంస్కృతి యొక్క అంతర్స్వరూపమే సనాతన ధర్మము.
1: The reality of the culture of Bharat is Sanatana Dharma, the ancient one.
0: ఈ మానవత విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారత దేశమునందు వీచేటువంటి గాలి యందు ధర్మం చేరి ఉన్నది.
1: ఇన్ ద విండ్ దట్ బ్లోస్ అక్రాస్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఆఫ్ భారత్ యు ఫైండ్ ధర్మ.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: ద డస్ట్ ఆఫ్ భారత్ హ్యాస్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: ది ఎంటైర్ ద శాండ్ ఆల్ ఓవర్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: గంగ యందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: Bharatiya manavuni yandu chama aneetvantidi sampurnanga unnadi.
1: We notice this forbearance in plenty.
0: Itti pavitramainatvanti gunamulanu anadi kaalam nundi kudanu Bharat desamu poshistuu vachinadi.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ ది ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కరోనేటెడ్ ది సాక్రిఫైస్.
0: వ్యక్తులకు కాదు,
1: నాట్ ది ఇండివిజువల్,
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: సాక్రిఫైస్ ఈజ్ ద డివైన్ స్ట్రెంగ్త్, ద పవర్.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: Dharmamunu andalekkincharu.
1: And it was dharma that was viewed highest and noblest.
0: Nyayamunaku kankanam kattaru.
1: They have determined to follow justice.
0: Satyanni swagatam chesaru.
1: They have welcomed the truth.
0: Prachina rishulu yokka prabhavamu anadi kaalam nundi Bharat desamunu aneka vidhamulaga samrakshistu vachinadi.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: కాలకర్మ కారణ కర్తవ్యాన్ని గుర్తించుకోలేని మానవుడుగా ఈనాడు తయారవుతున్నాడు.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharat desamulake kaadu yavat prapanchamulake ee sanskruti chaala mooladharamainatundi.
1: This culture is the fundamental thing not only for this country, for the entire world by and large.
0: Satyamunu ye desam vandadani cheptaru.
1: Which country denies truth?
0: Dharmamunu ye desam anusarinchakoodadani cheptaru.
1: Which country says that you should not follow dharma?
0: Shantamu ye manavudu vaddani cheptadu.
1: Which man denies peace?
0: Premaleni manavudu jagatlo unnada?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: అండ్ హెన్స్ ద హ్యూమన్ వాల్యూస్ సచ్ యాస్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ద ఎంటైర్ వరల్డ్.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే సస్టైన్ ద వెరీ లైఫ్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అట్టి మానవతా విలువను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values, and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati Bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of Bharat.
0: Mee dwarane ee Bharat desam yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient Bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desam nandu anyaya akrama anachara asatyamulu తాండవమాడుతున్నవి.
1: టుడే యూ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారద్వలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవులు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యు
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యు
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: దేర్ఫోర్ వి హావ్ టు లవ్ ద టూ ఇమ్మనెంట్ వాల్యూస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్
0: దీనిని భారతీయ సంస్కృతి ఎంత ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర
1: దిస్ ఇస్ వాట్ ఈస్ సెడ్ ఇన్ భారతీయ కల్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ట్రూత్ అండ్ సెకండ్ ఫాలో ధర్మ
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలను నేర్చి విలువ సున్నా
1: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా
1: యాక్ట్స్ ఆఫ్ చారిటీ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ కైండ్నెస్ దే ఆర్ ఆఫ్ నో వాల్యూ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్నా
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness, peace, and love?
0: Satya dharma prema chantunu lekunna bahula satkarya labhambu sunna
1: There is no benefit at all by undertaking sacred activities in society if you do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ యూ
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడా విసర్జించకూడదు
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులాడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu itharuloku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sir sampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki terutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti korata kudanu ledu.
1: There is no shortage of wealth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హీస్ ఎక్స్పర్ట్ ఇన్ 34
0: పశు మృగాల యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హీ హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి ఉంది కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హీ హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఎ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణే కూడాను మృత్యువు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టూ
0: ఈ భ్రాంతును తాను అరికట్టుకునలేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గోన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపుడు ఇస్ స్మాల్
0: నక్షత్ర మండలం కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపుడు రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని ఉంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: బెండ్ ద ఎర్త్ స్టార్టెడ్
0: దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే
0: ప్రయాణానికి అవకాశం చేరుతున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి ఇంతటి విద్యావంతుడైనటువంటి ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు
1: సో పవర్ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్
0: దైవమును ఉద్దేశిస్తూ వచ్చాడు.
1: హీ హేటెడ్ గాడ్ అట్టర్లీ.
0: అది ఏ ద్వేషము, అది ఏ క్రోధము. ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది?
1: Anger. To what extent has he taken it? In fact, he lost his wealth. He lost all his respect. And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన క్రోధంబు వలన సర్వము చెడిగి
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: గును గలుగు
1: యు హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్
0: బలులను చేయును.
1: హి కమిట్స్ సిన్
0: చి పొమ్మని పించుకొను.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aparinchi.
1: In fact he owned others property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru deeniki aduku hakkulainatunti vaaru adhikaarulainatunti pandavulanu vanavasam chesadu.
1: In fact he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama krodha lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్ రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from the
0: hatred
1: of them.
0: ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: కానీ సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: ఏ చెడ్డ భావం తనలో ఆవిర్భవించినా కూడాను
1: then any bad feeling comes to you
0: kaalam teeskovaddu tatchaname danni is it good or bad is it right or wrong ani oka parishodham cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: నీ యొక్క హృదయానికి ఇది చెడ్డ అని తెలిసిన తక్షణ మీద దూరం చేయాలి.
1: When once you realize it is bad, be away from that
0: activity. నీవు సరి అయినటువంటి యొక్క దేశోద్ధారకుడుగా నీవు తయారవుతావు.
1: Then only you can become emancipator of this country in future.
0: కానీ ఈనాటి దురదృష్టి ప్రకారము
1: unfortunately today
0: ఇదిగో తల్లిదండ్రులు కానీ
1: either parents at home
0: స్కూల్లో అధ్యాపకులు కానీ
1: or teachers in school
0: దేశంలో నాయకులు కానీ
1: or leaders in the country
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: are not teaching in the proper sense expected of them that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థ పరులైనటువంటి వారు.
1: the students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతానే దానికి పెరిగిపోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ అండ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పుడు సర్వము నాశనం అయిపోతుంటుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలవ్ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైన భావంలో అరికట్టి దుర్మార్గమైన భావంలో పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఎ ప్లేస్ టు వికెడ్ మెనోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెంతకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Educational institutions in ancient times are highly sacred.
0: Sarve loka hite ratah, andaru kuda loka hitanni koreetunti vaallu.
1: They prayed and desired for happiness of the entire universe.
0: Sarve samidita gunahi, andaru manchi gunamunto undalani aashinchetunti vaallu.
1: They also wanted everybody to be virtuous.
0: Sarve samudatti అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానంతో హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: వి షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషం లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు అటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సీక్రెట్.
0: కనుకనే వాగ్దోషము లేని

0: దివ్యమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఈస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కండ్ ఈస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఈస్ మెన్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈస్ మ్యాన్.
0: ఏది ఈ మెన్ కైండ్?
1: వాట్ ఈస్ మెన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయములో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: అండ్ ద ట్రూత్ హావింగ్ బీన్ సెడ్ మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: త్రిగుణం, త్రిదనాకారం, త్రియత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
1: వాట్ ఈస్ టు బి ఆఫర్డ్ టు గాడ్ ఈస్ ద యూనిటీ ఆఫ్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కనుక ఆనంద తోయములు నీవు కంటి ధారలు కార్చవలసిందే కాని శోకధారలు నీవేమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థమేముంటుంది?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం, అహంకారం చో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: మనం ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వీ షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వీ షుడ్ బి.
0: అప్పుడే మనకి ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యూ నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: ద అసోసియేషన్ అండ్ ద రిలేషన్షిప్ లీడ్స్ టు ఆల్ సాడ్నెస్ అండ్ సారో.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దెం.
0: పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ వచ్చి పోయేటువంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: అండ్ డోంట్ గివ్ సీట్
0: టు యువర్ హార్ట్. హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: యువర్ హార్ట్ షుడ్ రిమైన్ ఏ విట్నెస్.
0: నాట్ వీక్నెస్,
1: విట్నెస్, విట్నెస్ స్వామి.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptors.
0: తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like deities presiding deities. కనుక
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతా విలువలను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము.
1: Where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం ముందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the movement of spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమునకు గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation to moral
0: life. ఈ ధర్మమునకు పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: అప్పుడే ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: students,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: You should be ideals.
0: ఆదర్శ

0: నిగా తయారు కావాలనుకుంటే
1: ఇఫ్ యు వాంట్ టు బి ఐడియల్
0: ధర్మంలో మనం ప్రవర్తించాలి
1: అండ్ సీ దట్ యు యాక్ట్ ఇన్ ఎ రైచువస్ వే
0: కాబట్టి ఏది ధర్మము
1: వాట్ ఈస్ రైచువస్నెస్
0: ఏది ధర్మము
1: వాట్ ఈస్
0: ధర్మం కాదు
1: వాట్ ఈస్ నాట్ ధర్మ
0: ఇవి చక్కగా విచారించు
1: ఇన్వెస్టిగేట్ క్లియర్లీ
0: నైతికమైన యొక్క విలువలే నిజమైన ధర్మం మూల కారణం
1: ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఆర్
0: ధారైతి ధర్మ దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది
1: ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ దెన్ నేచురలీ దట్ లీడ్స్ టు ధర్మ
0: నిప్పుకు ఏది గుణము
1: వాట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఫైర్
0: బర్నింగ్ సెన్సేషన్
1: ఇట్ బర్న్స్ ద క్వాలిటీ టు బర్న్
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది
1: అండ్ ఇట్ హాస్ గాట్ ది పవర్ టు షెడ్ లైట్
0: ఈ దహన శక్తియే నిప్పుకోలేకపోతే అది నిప్పే కాదు
1: వెన్ ఇట్ లాస్ట్ ద బర్నింగ్ కెపాసిటీ యూ కెనాట్ కాల్ ఇట్ ఫైర్ ఎనీ లాంగర్
0: ఐసుకు దానికి గుణం ఏమిటి
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఐస్
0: చల్లదనము
1: ఇట్ సో కోల్డ్
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు
1: వెన్ ఇట్ నాట్ సో కోల్డ్ టు టచ్ ఇట్ కెనాట్ బి ఐస్
0: మానవుడికి ఏది గుణము
1: వాట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ
0: సత్యమే మానవునికి గుణము
1: ట్రూత్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యుమానిటీ
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు
1: టుడే దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ ఎనీవేర్
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనం అయిపోయింది ప్రపంచంలో
1: దేర్ ఫోర్ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ఆల్ ఆఫ్ వరల్డ్
0: వాట్ ఎవర్ వి సే ఆర్ లై
1: వాట్ ఎవర్ వి సే ఆర్ లై
0: వారి మాట నమ్మేటువంటి వారే లేరు
1: దేర్ నన్ టు హూ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీబడీ
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలుడు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు
1: వెన్ ది టైమ్ ఇస్ వేస్టెడ్ లైక్ దిస్ హౌ డు ఎక్స్ప్రెస్ దే
0: సత్యం నాస్తి పరోధర్మ సత్యం నాస్తి పరోధర్మ
1: దేర్ ఇస్ నో అదర్ క్వాలిటీ దట్ ఇస్ బియాండ్ ట్రూత్
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని
1: హీ కుడ్ ఫేస్ ఆల్
0: డిఫికల్టీస్
1: హీ కుడ్ ఫేస్
0: తాను ముందు సాగుతూ వచ్చాడు
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టగడపటికి సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్
0: అయ్యో కష్టములు వస్తాయే నా ఉద్యోగం పోతుందో ఏమో ఏదిస్తుంది పోతే పోతుంది
1: One may feel that one might lose the job if he
0: speaks truth. ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగ, the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job any time.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేవు
1: బట్ యూ కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్
0: ఈనాటి మానవులు దానికి కూడా డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ అలోన్
0: ఈ మనీకి దాసుడైపోతున్నాడు
1: వీ హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు
1: వీ బికమ్ సర్వెంట్స్ టు జాబ్
0: జీవితము కాదు కాదు సత్యానికి సర్వెంట్ కావాలి
1: యూ షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్
0: ధర్మానికి నాయకుడు కావాలి
1: యూ షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ
0: ధర్మమే నేను ఇప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్ హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ
0: కూడా అవమానకరంగా ఉంటుంది
1: ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్
0: ఇతను ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్
0: ధర్మదేవత పుత్రుడు తాను
1: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు
1: టు వాట్ ఎక్స్టెండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ధర్మ
0: చెప్పేటువంటి వారు లేకపోవడం చేతనే దేశం మరింత పాడైపోతుంది
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్ దేర్ ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే
0: ఏమి భయం పడగనక్కర్లేదు
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్
0: దాన్ని ఎదుర్కోవాలి
1: రెసిస్ట్ అండ్ ఫేస్ దానికి
0: తట్టుకోవాలి నెట్టుకోవాలి
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరం
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్
0: నౌ సత్య మార్గంలో ప్రవేశించండి
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది
1: దెన్ యూ విల్ ఎంజాయ్ పీస్
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్
0: అనగా ఏమిటి
1: వాట్ ఇస్ కల్చర్
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది
1: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: అనాది కాలం నుండి కూడాను
1: ఇన్సెన్షియంట్ టైమ్
0: ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత
1: బికాస్ ఆఫ్ స్పిరిచువల్
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హాస్ బీన్ ఎన్షూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి
1: నౌ ది ఔటర్ కంట్రీస్
0: ఏ దేశంలో సత్యధర్మములు ఆవిర్భవించను
1: This country that has given birth to Mohammed Dharma, it has lost its glory.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: మన భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్సెల్వ్స్ ఏ దేశానికైనా
0: పో,
1: యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యు మెయింటైన్
0: ది నాదు మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ ఇస్ మై ప్రాక్టీస్
0: నిలవనేరని బతికిన పీనుగొక్కండు వసదని కలడా.
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ.
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూటెడ్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకని
0: ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే,
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్
0: ఆధ్యాత్మిక శక్తి. ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా నువ్వు పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్ స్టడీ.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో ఆన్సర్.
0: అలాంటి క్వశ్చన్స్ లోపల
1: those questions
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: None got less than 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: All got 95, 97, 98 like that.
0: అక్కడికి ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
1: Two secured 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికి 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ feels that everyone got 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: such students,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరారు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ డిసిప్లైన్
0: కూడా నువ్వు చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారి ఎదురుగా చెప్పకూడదు.
1: అండ్ దిస్ షుడ్ నాట్ బి స్టేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
0: ప్రపంచంలో ఏ సంస్థ ఏదైనా పోయి మీరు చూడండి.
1: యు గో టు ఎనీ ఇన్స్టిట్యూషన్.
0: సత్యసాయి సంస్థ యొక్క డిసిప్లైన్ ఏ సంస్థ ఎందుకు కానరాదు.
1: Discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఇప్పుడు అందరియందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కానీ సత్య సాయి సంస్థ యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: ద డిసిప్లిన్ ఇన్ సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఇస్ హైలీ
0: సేకమైన పోని.
1: యు గో టు ఎనీ కంట్రీ,
0: ఏ కాలమునందైనా పోని,
1: ఎనీ టైమ్,
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: అండ్ దే బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూషన్.
0: సత్య సాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్య సాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరి ఇద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: వన్ ఆర్ టూ మే హావ్ డిఫెక్ట్స్.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క, సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: ద డిసిప్లిన్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్ మైటీ అండ్ హైలీ పవర్ఫుల్.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్నారు.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satyasai
0: Institution. ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: The eyes should carry the looks of
0: compassion. సత్యం అలుగుచుండు.
1: యువర్ వర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రూత్.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు అయితే కూడా విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: యు ఆర్ గెటింగ్ ఇన్ యువర్ క్లాసెస్ నౌ.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: యు మే గో ఎనీవేర్.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: బట్ ట్రెషర్ యువర్ క్వాలిటీస్.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: యూ షుడ్ ఫాలో ది సీక్రెట్ బిహేవియర్.
0: ఇది నేను ఆశించేది.
1: దిస్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైస కూడా పుచ్చుకోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నాట్ ఈవెన్ వన్ నయా పైస ఇస్ యాక్సెప్టెడ్.
0: ఫ్రీ ఎడ్యుకేషన్.
1: వీ హావ్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: We should understand this unity in these two.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి
1: హావింగ్ గాన్ టు ఫాదర్.
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్.
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యు డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్ యు హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యు గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or not.
0: Avidanga rightiga nannu adukkovadaniki meeku adhikaram untundi.
1: You have got every right to seek from Bhagavan.
0: Kalaka meeru rightiga meeru adukkondi.
1: You have got this right.
0: Swami maaku idi kavali adi kavali ee vidhanga meeru prayatnam cheyakandi.
1: You don't need to praise or beg.
0: Ishana sarva vidyanam ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రీచర్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దట్ ఇస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పునస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్రం మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్. Nothing is more than that.
0: Kanuka.
1: So.
0: మీరందరి కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మంది కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 అదర్ స్టూడెంట్స్ టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చిక్కితే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ ఎందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ ప్రాక్టీసెస్ మస్ట్ బి షేర్డ్ విత్ మెనీ పీపుల్.
0: భారతదేశము
1: భారత్
0: ధనకనక వస్తువు అనాథలు ఎందు వెనుకబడినటువంటిది నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఇస్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉండాలి.
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వృత్తం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీనివల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: వెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములందు కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్
0: ధనము. ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హ్యావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఎవరికైనా సరియే.
1: ఎనీబడి.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపించి తన పన అనే భేదములు పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ యాస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వాన్ని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమనే పెట్టాము.
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా
1: If you have one room at home,
0: ఇక్కడ ఒక చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: Here in a small room, 20 to 30
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: I know how inconvenient.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసం ఈ విధమైన పరీక్ష పెట్టాం.
1: This is the test so that you develop this adjustment and understanding.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటిది చాలా అవసరము.
1: Adjustment understanding are very essential.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: There are many boys from Delhi.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: They adjusted perfectly well.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: Adjustment is through education.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: Then once you adjust here, you will adjust everywhere.
0: ఇంకా భోజనాలు.
1: Then food.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: అందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఏ వేదం కూడా వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్స్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యు షుడ్ సస్టైన్.
0: ఏ దేశం పోయినా,
1: may go anywhere,
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైమ్,
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: మీ యొక్క విద్యాసమయం నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే,
1: విన్ యువర్ హంబుల్ దేర్,
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యు విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name
0: I
1: to such as I
0: institution. From you.
1: Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: Adi ena kavali.
1: That's what Bhagavan wants.
0: నా కోసమే మీరు ఏం పాటు పడలేకండి.
1: యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ స్వామి.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ యూ ఎనీథింగ్.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాండి.
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యు షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి, నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే,
1: if any elderly person comes
0: and asks you where is your father, ఆ విధంగా కఠినంగా పాటకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
0: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యు కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం దూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్
0: బ్లెస్
1: యూ. కెనాట్ ఆల్వేస్
0: ఒబ్లైజింగ్లీ,
1: బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి.
1: దట్ యూ లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవత్ భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు, దుర్మార్గుడిని నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కాని ఆ దుర్మార్గుడని నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని,
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం, నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: అతను ఎందున్న ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందం గౌరవించావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కల్చర్ని కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్, ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియసి,
1: ది మదర్ ల్యాండ్,
0: మనం పుట్టిన దేశము, మన కన్న తల్లి ఇద్దరు కూడా స్వర్గముని కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే,
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్,
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైన మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము,
1: one may have ఆకర్ రోగ్,
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోగ్, కషాయ ఇది పాయిజనస్ విత్ ఇన్, ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్ చేంజ్.
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్, యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణముల చేత మీ జీవితాన్ని అంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్. భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్యధర్మము శాంతి

0: Cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosha. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
2: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

0: Master the mind, become a mastermind. On the 21st of July 1986, on the holy day of Guru Purnima, Bhagwan Baba urged aspirants to sanctify their lives by reposing their faith in God and selflessly serving those in need. Radio Sai now brings you that divine discourse.
1: Embodiments of divine love.
2: Manasanu ayudhambu okka manavuniki chetulli.
1: Only man has at his command the most important instrument of mind.
2: Ee manasunu sikshalo nilupu manavude vijayundu bhoomi pai.
1: The one, that particular man who has a complete command over the mind is going to be victorious on the earth.
2: Manasuku dasudai manija matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
1: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
2: Kanipinchutunnadi.
1: This is obvious. This is seen very clearly.
2: Swapnamantuna.
1: This is not seen in the dream.
2: Indriyamulato kudinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
1: This body, which is associated with five senses, is not different from senses.
2: మనసు
1: మైండ్
2: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
1: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
2: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
1: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
2: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
2: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
1: position of a field without having water
2: mithya swarupamai undunu,
1: just as it is going to be something like a delusion,
2: atulane
1: in the same
2: manasulo ainatvanti manavattamu manava sthiti ee vidhame ainatvanti astitvamto koodi untuntadi.
1: The same thing is going to be the state of a person who doesn't have a mind.
2: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
1: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బీట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బీట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
2: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఈ విధంగా నిరర్థకము. మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
1: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
2: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలన మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెసెసరీ దట్ యు షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
2: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
1: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెన్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ.
2: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ ఈజ్ యూటిలైజింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు ఫాస్టర్ ది బాడీ.
2: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
1: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ ఆఫ్టర్ ది బాడీ.
2: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
1: Such persons are wasting their life, basing their entire life on food.
2: Buddhi anu vijnanamayamunu aasrayinchi aa vijnanamayam cheta manomayamunu jeyinchinatvanti vaade vignudu kaagaladu.
1: That person can be called a wise person who conquers and achieves wisdom by controlling his mind.
2: Atane prajnanavantudu.
1: Such a person alone can be considered and described as a wise person.
2: ఈ ప్రజ్ఞాన తత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
1: Only by good thought one would be able to get that kind of wisdom.
2: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
1: The most important property for any human being is his own good thoughts.
2: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
1: This good thoughts cannot be considered very casually.
2: ఇవి చాలా బలమైనటువంటివి.
1: These are all very powerful.
2: చాలా పవిత్రమైనటువంటివి.
1: These are all sacred.
2: చాలా దివ్యమైనటువంటివి.
1: These are all very divine.
2: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
1: These are all great and having a lot of power and impact.
2: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
1: These are going to give the results depending upon how we make use of these good thoughts.
2: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
1: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
2: మనసనగా కేవలము తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
1: Mind cannot be merely compared to a white paper.
2: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటాది ఈ మనసు.
1: Mind is a result of the tendencies cultivated over a number of births.
2: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
1: This can be even taken as a reflection of ఆత్మ.
2: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
2: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
2: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
2: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
1: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
2: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
1: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
2: కనుక మనసే రెండింటికి నీ మూల కారణం.
1: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
2: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
1: Mind is not merely the basis for both these factors.
2: In fact, సర్వస్వమునకు మూల కారణం మనసే.
1: It is the basis for the entire creation and for all the things in the world.
2: కనుకనే మనియేవ మనుష్యానాం కారణం బంధమోచ్యో అన్నారు.
1: It is in this context it is said mind is responsible for liberation as well as bondage.
2: ఈ స్థితిగతుల యొక్క ఏమాత్రం కూడాను ఇది లొంగదు.
1: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
2: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను మానవుని యందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటుంది.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
2: కనుక ప్రతి మానవుని యందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్.
2: ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాసనమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
2: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
1: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
2: ఈ సత్సంగము చేత తనకు పూర్వముండినటువంటి యొక్క దుస్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింప చేస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
2: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
1: Quite a few texts teach these things with good ideals and with good illustrations.
2: రత్నకారుడు ఒక హంతకుడు.
1: రత్నాకర్ వాస్ ఎ మర్డరర్.
2: పాఠశాలలను అనేక విధములుగా హింసించి
1: యూజ్ టు వేలే ది ట్రావెలర్
2: వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
1: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ అఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
2: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
1: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
2: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవికి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
1: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
2: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
1: సప్తర్షిస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
2: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు ఇతను మహా దుర్మార్గుడు.
1: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీకర్ హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
2: ఇతను కూడాను ఈ రత్నకారుని వలె పాఠశాలను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రము వారిని వదలక వారి అంగుష్టములను ముకుందను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి యొక్క క్రూరుడు.
1: అంగుళీకా వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూజ్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థమ్స్ అండ్ యూజ్ టు పుట్ ది థమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ అరౌండ్ హిస్ నెక్.
2: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కం చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
1: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ యాజ్ అంగుళీకా బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
2: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
1: జగాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
2: వీరు కూడా ఇట్టి క్రూర కృత్యముల చేత జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
2: చైతన్యుని యొక్క సంపర్కము చేత వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
1: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్
2: డివైడ్గా. యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
2: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
1: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
2: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
2: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈట్ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్.
2: తమిళ రాజ్యము లోపల
1: ఇన్ తమిళనాడు
2: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
2: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
1: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
2: ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
1: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
2: అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
1: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ not really understanding that what barrister stands for, they were thinking that Mahatma Gandhiji was a lawyer. He had taken an oath to free the country from its slavery.
2: Okanadu talli kumarunni daggara unchukoni edo kathalu cheptunnattu samayam lopala nayana neevu kuda nu gandhi vale lawyer chadivi mana bidavari badallanta kuda nu tappinchadaniki tagina prayatnam cheyyala. అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
1: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సెడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
2: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
2: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
1: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్ బిఎల్.
2: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
1: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
2: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
1: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
2: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
1: ఏ నంబర్ ఆఫ్ డేస్ యూస్ టు ఫాస్ట్ ఫర్ వాంట్ ఆఫ్
2: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
1: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
2: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు, కానీ నిద్ర వచ్చింది.
1: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
2: అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సఫిషియంట్ మనీ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ స్లీప్.
2: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
1: ది కాఫీ నెవర్ యూస్ టు కాస్ట్ దోస్ డేస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే లైక్ ఎ రూపీ. ఇట్ వాజ్ ఓన్లీ ఎ పైసే.
2: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఆఫ్ మనీ ఈవెన్ ఎ పై.
2: ఏదో కొడాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
1: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హిస్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
2: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
1: He underwent this kind of troubles and problems and he passed his law examination.
2: Kani tana yokka satsankalpam maatramu chana chanamu kudanu tanu ye maatram kudanu maravukunda nappiki telustundadi.
1: Every moment he was remembering his good resolution and thought and he never forgot his good resolution even once.
2: Edo chinna chinna lawyer tho cheri tanu kudanu courtuku povatamu ఏదో వారితో నేర్చుకోవలసినటువంటి విషయాలంతా నేర్చుకోవటము ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా విత్ స్మాల్ లాయర్స్ అండ్ లర్నింగ్ ది మెథడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా.
2: అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం.
1: బట్ వన్ థింగ్ హీ హ్యాడ్ వాస్ ఇంప్లిసిట్ and great faith in God.
2: నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
1: He had a firm faith and belief that be it difficulties, problems or joy, whatever comes his way is given by God to him for his own good.
2: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు గాడ్ హస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
1: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సెడ్ డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ, హీ యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
2: ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతనే అతని యొక్క జీవితం చాలా గొప్ప మార్పులకు వచ్చింది.
1: As he had not merely good resolution, along with that good thought, he had also faith in God. Therefore, he made good progress.
2: Svatantramu vachina tachaname.
1: After getting independence,
2: Madras High Court naku pradhana nyayadhipatiga ee baruni niyaminchadu.
1: He was appointed as the Chief Justice for Madras High Court.
2: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
1: ది హైయర్ అథారిటీస్ టుక్ నోట్ ఆఫ్ హిజ్ ఎక్స్ట్రాడినరీ గుడ్ బిహేవియర్ హిజ్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్.
2: అతని ముత్తుస్వామి
1: మేడ్ గుడ్ ప్రోగ్రెస్.
2: స్వతంత్రం వచ్చిన తక్షణమే
1: ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్
2: మెడ్రాస్ హైకోర్టు

0: హిజ్ ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్.
1: అతనే ముత్తుస్వామి అయ్యర్.
0: దట్ పర్సన్ ఈజ్ నన్ అదర్ దాన్ ముత్తుస్వామి అయ్యర్.
1: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు బదులు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను, తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
0: ఆల్దో హిజ్ అర్లియర్ డేస్ ఆర్ సో బ్యాడ్, అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్, హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
1: ఈ విధంగా భక్తి, దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: ఇదే విధంగా విదేశములు యందు కూడాను బజారులో బూట్సులకంతా కూడాను పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ,
0: ఇన్ ద సేమ్ వే ఇన్ సర్టన్ ఫారిన్ కంట్రీస్ దేర్ ఆర్ పీపుల్ హూ యూస్ టు సెల్ న్యూస్ పేపర్ అండ్ హూ యూస్ టు
1: కాపీ హోల్డర్ లోపల తట్టలు కడుగుతూ ఉండేటువంటి యొక్క వ్యక్తులు, వారి యొక్క సంకల్పము చేతనే, సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
0: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
1: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
0: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: వారి జీవితాన్నంతా కూడాను సత్ప్రవర్తన చేతను, సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
0: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
0: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈ కౌంట్ హిస్
1: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
0: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
0: యూస్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హి లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
0: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హి యూస్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
0: హి యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
0: నాట్ మెయిన్లీ దాట్, ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హి యూస్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్.
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
0: హి యూస్ టు
1: గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
0: హి యూస్ టు అట్టర్ మే గాడ్ బ్లెస్ యూ whenever he sent those children also out of the tuition is over.
1: Tana sankalpamlu kudanu ee ratikaina naaku ee vidhangane jeevitham undadu, munduku bhagavantudu naaku unnatamainatundi uttamamainatundi sthanamlo cherchi naa cheta sevalu cheyinchagaladu aneetundi gaadhamainatundi sat sankalpam kudanu undetundi.
0: He had a firm belief in good thoughts and he was hoping that God would bless him with all the prosperity and with a good position sometime later in life.
1: Tanu tuition cheppetunte pillalakante kodanu trust in God ani mottamotti cheppetunte vaadu.
0: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
1: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti,
0: the person was one who had such implicit and firm strong faith.
1: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
0: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
1: అతనే జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
0: దట్ పర్సన్ ఈజ్ జేమ్స్ మెక్.

0: ఈ మెక్టూన్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు ఏ ప్రేమిస్త్రి కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
1: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
0: కనుక దైవ విశ్వాసము మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
0: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించడం లేదు.
1: వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
0: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడము ఎందు గల జీవరాశులు అన్నింటికంటేను చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: If only he thinks properly and takes a resolution, there is nothing which he cannot achieve.
0: Sankalpa matram cheta vishwanni tana vashamu gavinchukogaladu.
1: By a proper resolution, he can get a control over the entire world itself.
0: Kani prakrutinga manavudu chala durbaludu.
1: But by nature, man is also weak.
0: Atani yokka jeevitamu chala oka avadhilo undetundi. పరిమితిలో కూడినటువంటిది.
1: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్ బై సర్టన్ లిమిట్స్.
0: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండనటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
1: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హి మే హావ్, a person should never forget that he is subject to certain limits.
0: ee parimitamainaatvanti yokka jeevitamunande tana yokka pavitramaina medha shaktini upayoga petti taginaatvanti aadarshavantuduga maarali.
1: Even with all the limits that a man has, he has to use his intelligence and become an ideal person.
0: ee yokka parimitamtho koodinaatvanti ee jeevitamunande తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిస్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్ ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
0: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
1: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
0: తక్కువమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ది ప్రాపర్ వే.
0: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
1: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాస్ టు హౌ టు మేక్
0: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
1: బై థింకింగ్ దట్ హీస్ టూ క్లెవర్ హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
1: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈస్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్ గుడ్ థాట్స్.
0: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
1: ద ఇంపాక్ట్ ఇన్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈజ్ రాదర్ వెరీ హై.
0: కేవలము తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
1: మ్యాన్ ఆఫ్ టుడే ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్.
0: కనుకనే తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ సెల్ఫిష్ థింకింగ్ హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు పుట్ ది ఇంటెలిజెన్స్ టు గుడ్ పర్పసెస్ అండ్ టు అచీవ్ గుడ్ రిజల్ట్స్.
0: స్వార్థము స్వప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలు అన్ని కూడాను అపమార్గమును అనుసరిస్తూ ఉన్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ రాంగ్ డైరెక్షన్.
0: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ స్టెపింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
0: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
1: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ is not done properly.
0: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుంటాది.
1: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
0: ప్రతి ఆశ దురాశగా మారుతుంటాది.
1: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
0: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుంటాది.
1: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
0: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుంటాది.
1: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: నైతిక విలువ దినజనమునకు జారిపోతుండాలి.
1: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
0: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుంటాయి.
1: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైంగ్ అండ్ ఇంక్రీజింగ్.
0: ప్రాంతీయ దురభిమానములు
1: పెరోషియలిజం,
0: బంధు ప్రీతి
1: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్,
0: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
1: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
0: మానవుని ఎందుకున్నటువంటి చైతన్యం చల్లబడుతూ ఉండాలి.
1: ది ఆల్ ది కెపాసిటీ అండ్ ఎనర్జీ విచ్ మ్యాన్ హ్యాస్
0: అసూయలు,
1: ది హేట్రెడ్ యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్.
0: ఇది కేవలం అవధి తప్పి
1: they are crossing all limits.
0: స్వేచ్ఛా విహారం సల్పుతున్నాయి.
1: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడెడ్.
0: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
0: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: మానవుడు కేవలము లౌకికమును భౌతికమునే ఆశించి వాటిని విశ్వసించి,
1: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
1: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
1: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్ థాట్స్.
0: సంకల్పముల యొక్క ప్రభావమే.
1: This is all on account of bad thoughts he is indulging in.
0: Durasali yokku chestale.
1: He extraordinary greed is also responsible for this.
0: Manavuni manavude champukuneetundi yokka paristhitiki ee naadu digajari poyindi.
1: We have come to a such a degraded state wherein man is trying to kill another
0: man. Manaviki manaviki madhya pachi gaddi vesina kinnu baggumani mandeetundi paristhitiga untundadi.
1: The hatred between man and man is such that even if we put green grass between the two, that will be reduced to ashes.
0: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: What is the reason for this kind of hatred?
0: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
1: It is only the bad thoughts which he is indulging in.
0: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
1: It is therefore man has to develop good thoughts.
0: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్ఛాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్,
0: నిర్ణయ శక్తి,
1: హీ విల్ హ్యావ్ ది పవర్ టు డిసైడ్.
0: మేధాశక్తి,
1: హీ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
0: విచక్షణా శక్తి,
1: హీ విల్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: గ్రహణ శక్తి,
1: హీ విల్ హ్యావ్
0: వాక్ శక్తి.
1: కాంప్రహెండ్
0: వాక్ శక్తి,
1: హీ విల్ హ్యావ్ ది కెపాసిటీ.
0: ఆలోచన శక్తి,
1: to think, to
0: talk, శక్తి
1: and to imagine.
0: ఈ సప్తశక్తిని కూడాను ఈ ఇచ్ఛాశక్తితో లీనమై ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ పవర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విల్ పవర్.
0: ఈ ఇచ్ఛాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
1: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
0: ఇచ్ఛాశక్తి పెరగవరనన్నా మనం ఏమి చేయాలి?
1: If we have to develop will power, what is it that we will have to do?
0: Korikalu tagginchukovali.
1: We have to reduce our desire.
0: Oka chinna udaharanam.
1: One small example here.
0: Oka vyakti nenu cigarette tagali ani ishtamavutundi.
1: One person may have a desire to smoke a cigarette.
0: Lethu oka coffee tagali, madhyapanam cheyali ani.
1: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
0: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
1: if one has such a desire,
0: aa aasalanu manamu adupulo pettukunnappudu,
1: one should control such kind of desire and
0: vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamai pothundi.
1: If you can control such kind of desires, that controlled energy will join the
0: willpower.
1: Let us assume that every man has 20
0: to 30 desires.
1: If you want to reduce your desires, the power which would have gone to satisfy those desires will be available for developing the willpower, and they will strengthen the willpower.
0: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్, యూ కెన్
0: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు అచీవ్.
0: సర్వ విజయంలో కూడా ఇచ్చాశక్తియే కారణము.
1: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడా అదుపులో పెడుతూ వచ్చారు.
1: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్స్ దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ అదర్వైజ్.
0: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
1: The willpower will develop proportionate to reduction in your desire.
0: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడాను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ గ్రాడ్యువలీ టు డిక్రీజ్ అవర్ ఓన్ డిజైర్స్.
0: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
1: వి షుడ్ డైవర్ట్ అవర్ విల్ పవర్ టువర్డ్స్ గాడ్.
0: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగం అవుతుంది.
1: యూ మే హ్యావ్ విల్ పవర్, ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్, ఇట్ ఇస్ ఎ వేస్ట్.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
1: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
0: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ,
1: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్.
0: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
0: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినట్టుదిగాను ఉంటుండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మేర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
0: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్.
0: మానవుని ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
1: ద మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్ దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్.
0: అదే విధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ,
1: ఇన్ ద సేమ్ వే ఆల్ దో విల్ పవర్ ఈజ్ having a lot of potentialities,
0: tana yokka bhavamulu bhagavat bhavamuluga marakunduna ee ichcha shakti nirupayogam aipothundi.
1: If man's feelings are not divine, that will power becomes a waste.
0: Kanuka manam ichcha shakti tho paatu kriya shakti ni kriya shakti tho paatu gnana shakti ni manam poshinchukovali.
1: Therefore we have to develop will power, we have to develop the capacity for proper action, and also have to develop our own intelligence.
0: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
1: If only we can develop good thoughts in this particular way, there is nothing in the world which we cannot achieve.
0: సర్వమును సాధించవచ్చు.
1: We can achieve everything.
0: కనుక మన ఎందుకున్నటువంటి ఇచ్ఛాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ అవర్ విల్ పవర్ ఇన్ టు గుడ్ థాట్.
0: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
1: ది థాట్స్ ఆర్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ ఇఫ్ మ్యాన్ డైస్ ది థాట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డై.
0: ఇవి అమరత్వమైనటువంటివి.
1: థాట్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇమ్మార్టల్.
0: అమృతత్వమైనటువంటివి.
1: దే ఆర్ హ్యావింగ్ దట్ కెపాసిటీ టు లాస్ట్ లాంగ్.
0: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ హు హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్.
0: ఈ సంకల్పములు చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ బై గుడ్ థాట్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
1: మ్యాన్ బేసికలీ రెఫర్స్ టు మైండ్.
0: మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక.
1: మైండ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేషన్.
0: సంకల్పములుగా నిత్యము మనం అనుభవించేటువంటి ఒక పరిణామమే.
1: థాట్స్ రెఫర్ టు ద థింగ్స్ విచ్ యూ ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్.
0: కనుక జీవితం అంతా ఇప్పుడు ఈ సంకల్పం చేత నిండి ఉంటున్నటువంటిది.
1: దేర్ఫోర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ థాట్.
0: ఈ సంకల్పములు సక్రమమైనటువంటివి కాక ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవి నిరుపయోగములే.
1: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
0: Annitikini Bhagavat Vishwasam Atyavasaram.
1: For everything, faith in God is essential.
0: Bhagavat Vishwasam Leka.
1: Without having faith in God,
0: enni grandhamulu chadivinappatikini,
1: whatever number of books you read,
0: Upanishatri yokka bhavani manamu artham chesukunnappatikini,
1: even if we understand Upanishadi
0: Geeta taramulu bolinappatikini,
1: even if we chant Gita,
0: Brahma Sutramulu minginappatikini,
1: even if we repeat Brahma Sutra,
0: japa dhyanamulu salpinappatikini,
1: even if we do japa and dhyana,
0: kevalamu oka dehamuto aacharinchinatvanti yokka drillu vantivi.
1: All these will be so mechanical, as if it is something like a drill performed by the physical body alone.
0: Ivanta kudunu kevalam exercise vantivi.
1: This may be described as some kind of physical exercise.
0: Ee physical exercise valla kontha varaku deha bhranti marinta adhikam kavachu.
1: On account of physical exercise, the attachment to the body may grow also.
0: Kanuka ee dehamuto paatu mana endundinatvanti yokka భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: యు హావ్ టు ప్యూరిఫై బోత్ ది బాడీ అండ్ ఆల్సో ది మైండ్.
0: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
1: వీ కెన్ ప్యూరిఫై బోత్ బాడీ అండ్ మైండ్ ఓన్లీ బై హావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ బై నో అదర్ మీన్స్.
0: నమ్మకమును రెండు నయనములేని అంధులైన మనుషులు అవని ఎందు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ హీస్ సంథింగ్ హీస్ రియలీ బ్లైండ్ పర్సన్.
0: తాను చూడగయున్న దైవము లేడకో.
1: ఇఫ్ హీ డస్ నాట్ సీ గాడ్, కెన్ యూ సే దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్?
0: తనకు లేడే కాని మనకు లేడా?
1: ఫర్ సచ్ ఎ పర్సన్ గాడ్ మైట్ నాట్ ఎగ్జిస్ట్, బట్ డస్ నాట్ గాడ్ ఎగ్జిస్ట్ ఫర్ అస్ హూ కెన్ సీ హిమ్?
0: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు ఫాస్టర్ అవర్ ఓన్ ఫెయిత్.
0: దైవమే లేకుండా,
1: ఇఫ్ దర్ ఇస్ నో గాడ్ ఎట్ ఆల్,
0: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడా ఎవరు చేయగలుగుతున్నారు?
1: ఆల్ దోస్ థింగ్స్ విచ్ హావ్ బీన్ taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
0: Kevalamu lakshalaadi nakshatramulanta kuda undinappatikini nera raalakunda untunnayi.
1: There are lakhs of stars, but they are not dropping down to earth.
0: Lokala cheekatinanta kudunu atamaappe nimittamai suri chandradulnu deepamuluga pettukoni tippuchundaru.
1: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
0: Achulekane ee pravi prithivenaitundi chakramu tirugutu untundali.
1: Without axle this earth is moving round and round.
0: Ye jeetabatyam kudanu andukokunda kudanu pedalakanta kudanu chakkani fanlanta vechi galini istunnaru.
1: Without paying, without receiving any salary, the wind god is providing breeze.
0: Anantamaina aakasham nelalakunda akkada aapi untundedi evari valla?
1: Who is responsible for keeping the sky at a distance without falling it down on earth and causing harm?
0: Ee chitramulanta evaru cheyagalugutunnaru?
1: Who is responsible for all these kind of strange happenings and events and
0: manavatitamainatunti yokka divyamainatunti yokka anubhutulu evaru andistunnaru?
1: Who is giving transcendental experiences for all the human beings? The way
0: karuka annitikini terachaatu taandi teramundu prajalunchi taanu anni aadistunnadu.
1: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
0: Kanipinchinade kanipinchinatvanti daniki tinipistu untadi. Kanipinchinade kanipinchu jagattunu tinipistu untadi.
1: The one which is not visible, he is making all the visible things move.
0: Adi divya shakti.
1: That is the divine power. That is
2: God's power.
3: అదే సత్యశక్తి.
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
3: అదే ధర్మశక్తి.
2: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
3: అదే ధర్మో రక్షతి రక్షితః.
2: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్
3: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
2: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
3: ఈ సత్య సంకల్పములే మన యందు లేకుండినా ధర్మ ఏవ హతోహంతి.
2: వీ వుడ్ నాట్ హ్యావ్ గుడ్ థాట్స్.
3: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
2: వీ ఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ అండ్ సచ్ ఎ స్టేట్ వుడ్ ఆల్సో డెస్ట్రాయ్ అస్.
3: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
2: టుడే ఈజ్ సేక్రెడ్ గురు పూర్ణిమ డే.
3: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
2: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ ఎ బ్యూటిఫుల్ వే.
3: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
2: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
3: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
2: ఇఫ్ వన్ టేక్ వన్ అప్రోచెస్ ఎ గురు
3: అతని సుబోధనల చేత
2: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
3: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
2: ఇండియన్స్ బిలీవ్ దట్ బై సచ్ అన్ అప్రోచ్ దే వుడ్ బి రీచింగ్ ఎ హైయర్ స్టేట్.
3: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురుస్.
3: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
2: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురుస్ అకార్డింగ్ టు శాస్త్ర.
3: బోధ గురువు
2: వన్ ఈస్ బోధ గురు.
3: వేద గురువు.
2: వేద గురు.
3: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
3: నిషిద్ధ గురువు.
2: నిషిద్ధ గురు.
3: కామ్య గురువు.
2: కామ్య గురు.
3: కామ్య గురు.
2: కామ్య గురు. కామ్య గురు.
3: వాచక గురు.
2: వాచక గురు.
3: సూచక గురు.
2: సూచక గురు.
3: కారణ గురు.
2: కారణ గురు.
3: పీడిత గురు.
2: పీడిత గురు.
3: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
3: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి.
2: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ శాస్త్రాస్.
3: దాని యొక్క నిబంధనలను
2: he explains the rules and regulations given in shastra
3: tagina reetiga aacharinchadaniki.
2: He also explains the method of
3: utsahamulu andinchetunti vaadu.
2: He explains how to practice them and encourages one to live.
3: Veda guru vanaga
2: veda guru
3: tattvarthani bodhinchi.
2: Veda guru is one who teaches
3: tattva darshanamu gaavinchi.
2: Who teaches tattva and who also shows
3: tana manasunu దైవం వైపును మరల్చేటువంటి వాడు.
2: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
3: పీడ గురువు అనేటువంటి వాడు.
2: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు.
3: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్.
3: మనసును పరిశుద్ధముగా ఉంచి
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్.
3: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
2: He is one who will be able to purify the heart and by purification
3: nishiddha guru anetunti vaadu.
2: Nishiddha guru is the fourth one.
3: Konni kaamya karmalanu bodhinchi
2: he will be teaching people to discharge certain duties.
3: Iha paramulu yendu modamunu andinchetunti vaadu.
2: He will be able to give us joy both in the world and in the world hereafter.
3: Kaamya guru anetunti vaadu.
2: Kaamya guru is one.
3: పుణ్యకార్యములను ఆచరింపజేసి
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
3: తద్వారా ఇకపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
3: సూచక గురువు అనేటువంటి వాడు.
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
3: శమధమాది సత్సమ్మతిని బోధించి
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్.
3: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: He will be able to help man to control his senses.
3: Inka vachaka guru.
2: The next one is vachaka guru.
3: Itanu yoga tattvamunu bodhinchi
2: he teaches the principles of yoga.
3: Divyattamainatundi atma tattvanni anubhavimpajesetundi vaadu.
2: He makes people enjoy and live the divine principles.
3: Karana guru.
2: The next one is Karana Guru.
3: Jeeva Brahma Aikya Anusandhanamanu Kaligimpachesetundi Vadu.
2: He will be able to make the man merge in Brahma.
3: Kanuka Karana Guruve Pradhanamainatuvanti Guru.
2: Therefore, of all the types of Guru, Karana Guru is the most
3: important. దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
2: హీ వుడ్ బి ఏబుల్ టు ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
3: ఈ రెండింటి సంబంధం ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఎక్స్పౌండింగ్ ది ప్రిన్సిపల్ అండ్ ది టీచింగ్, స్టేటింగ్ దాట్ దేర్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్
3: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
2: హీ ప్రూవ్స్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
3: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధులు సలిపేటువంటి వాడు.
2: He practices and also preaches.
3: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
2: He'll be able to demonstrate the reality of all the
3: ఈ గురువు ఒక్క దైవము మాత్రమే.
2: Such a guru is only God.
3: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
2: It is only such type of guru who has been described as Brahma, Vishnu and Maheshwara and who is worshipped thus.
3: Kanuka manamu loka sambandhamainatundi varandaru kudanu gokaku cheppinattuga konni konni vishayalu lopala matramu vallu teachers matrame kaani varini guruvulu ani cheppadaniki veelu kaadu.
2: Most of the gurus may be described as teachers because they will be explaining only the worldly things.
3: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
2: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
3: అందులో ఈనాడు మరింత విచిత్రమైన గురువులుగా తయారవుతున్నారు.
2: ఆఫ్ ఆల్ ద డీస్ యు జస్ట్ టేక్ ది గురుస్ ఆఫ్ టుడే, దే ఆర్ రాదర్ వెరీ స్ట్రేంజ్.
3: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
2: They give a mantra in the ear and demand money from the hand.
3: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
2: They are doing business of mantras.
3: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
2: We will not be able to achieve and attain divinity by mantras and tantras.
3: మనసునందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందుమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: దట్ డే వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వి విల్ బి ఏబుల్ టు గెట్
3: కనుకనే చిత్తస్య శుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
3: ఈ విధమైన విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: We have to live our day to day life with this kind of belief.
3: ఏది చేసినా ఏది చూచినా ఏది చెప్పినా ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: Whatever we see, whatever we tell, whatever we do, we have to do everything having full faith in
3: sarvam God. Sarvam vishnumayam jagat.
2: We have to recognize the immanent divinity in everything that we just see.
3: Sarvam sankalpamayam vishnumayam.
2: All our thoughts must be full of divinity.
3: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థాట్.
3: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
2: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
3: విష్ణు గదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
3: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛనలే విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్లే మనము విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
3: సర్వులు యందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
3: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
3: కనుక సర్వులు ఎందుకును దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్ట్ ఆఫ్ ది ఫెయిత్ అండ్ బిలీవ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
3: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా, అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్ హూమ్ సో ఎవర్ యు హార్మ్ హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్ యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్. దిస్ ఫెయిత్ వుడ్ హావ్ హియర్ ఇన్ ది
3: జగత్తులో మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
3: శాంతి జగత్తులో లేదు.
2: Peace doesn't exist in the external.
3: Shanti niyande untundi.
2: Peace is in your own self.
3: Oka chinna udaharanam.
2: One small example.
3: Manam ekkadaina oka pattananiki camp vestam.
2: Let us just say that we have camped in a particular town.
3: Padidinala parinimittamai oka hotel lo praveshinchalani prayatnistamu.
2: We take a room in a hotel for staying 10 days.
3: Manam mottamota manam ye aaharanni bhujistamo ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ ను మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది హోటల్.
3: హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హోటల్ దేర్ ఇస్ ఎ బోర్డ్ విచ్ సేస్ దట్ దిస్ ఇస్ బ్రాహ్మిన్స్ హోటల్.
3: మరొక వైపు చూచాడు, ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
2: On the other side, there is another hotel with a board that this is a military hotel.
3: ఇంకొక వైపు చూచాడు, బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేశారు.
2: When they turned to the other side, there was another board for a hotel. It read like this, Brahmin's Military Hotel.
3: శాకాహారి అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: If he is a vegetarian, he will go into Brahmin's Hotel.
3: ఇతను ఏమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: ఇఫ్ హి ఇస్ ఎ నాన్ వెజిటేరియన్ హి మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
3: అట్లు కాకుండా పేరును చూడకుండా,
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇఫ్ హి డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్
3: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: ఇఫ్ హి ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్,
3: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
2: If he orders for sambar and rasam which are purely vegetarian stuff, would he be able to supply that?
3: Ayya ikkada sambar rasam ledu, prakka hotel ku pomantadu.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
3: Karanam emiti?
2: What is the reason?
3: Board chudakunda praveshinchatame deeniki karanam.
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
3: Ade vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ee prapanchamunaku mundu undinatundi board nu manam chudakunda ee prapanchamulo praveshinchi shanti shanti shanti shanti ani adugutunnaru evaru oddistaru.
2: In the same way, we have entered into the world. We have not taken note of the notice board or the board of this world.
3: Ante aa board etta undi?
2: After entering the world, if we ask for peace,
3: anityam asukham lokam ani board untundali.
2: So what does the board read for this world? It says that this is not going to give you happiness,
3: anityam asukham. Ikkada shanti ekkada undi? Shanti leinatundi ee jagattu ani board untundali.
2: The board clearly describes that there is no peace here. It is not going to be
3: permanent. Nijanga aa board chuchinte ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: ఇఫ్ ఎ పర్సన్ హాస్ సీన్ దిస్ పర్టికులర్ బోర్డ్, వుడ్ హి బి ఆస్కింగ్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది వరల్డ్ దట్ ఐ వాంట్
3: ఎక్కడ ఉంటుంది?
2: ఇన్ దట్ కేస్ వేర్ డు యు ఫైండ్ పీస్?
3: తన యందే ఉంటుంది.
2: పీస్ ఈజ్ ఫౌండ్ ఇన్
3: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి,
2: హి ఇస్ ఫర్గెటింగ్ పీస్ విచ్ ఈజ్
3: ఇన్ జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
2: విచ్ ఇస్ ఇన్సైడ్ హిమ్. But if he is searching for such peace in the outside world, how would he get it?
3: Shanti ki karta bharta daivame.
2: The author and the director and the master and the person who is responsible,
3: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
2: For peace is God. Only when you take shelter under God you will be able to get
3: aashrayinchaka manam shanti shanti ante manaku shanti labhinchadu.
2: Without approaching him and without taking shelter under him, how would you get peace?
3: Kanuka peace ni ye vidhanga vastundi? Jagatlo anta peace isthe there is no peace.
2: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
3: Hastamuna anubambu unchuka హరచుచుందురు శాంతి శాంతిని.
2: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్, పీపుల్ ఆర్ క్రైయింగ్ వీ వాంట్ పీస్ పీస్ అండ్ పీస్.
3: చేతిలో ఉండేది ఆటమ్ బాంబు.
2: ఇన్ యువర్ పామ్ యు ఆర్ హోల్డింగ్ ఎన్ ఆటమ్ బాంబ్.
3: శాంతి శాంతిని ఎక్కడొస్తుంది? భయంగా ఉంటుంది, శాంతి ఎక్కడొస్తుంది?
2: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
3: ఎప్పుడు ఈ ఆటమ్ బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి
2: వస్తుంది. If you throw away the autumn bomb, then only you can think of
3: కనుక జగత్ భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
2: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
3: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
2: This kind of belief and faith
3: ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు చాటాలి.
2: This alone will have to just declare.
3: ఈ గురు పౌర్ణమి దినము,
2: ఆన్ దిస్ గురు పూర్ణిమ డే,
3: ఏ అష్టాక్షర నామము ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
2: స్వామి ఈజ్ నాట్ అండర్టేకింగ్ టు గివ్ ఎనీ
3: అష్టాక్షర నామాన్ని మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
2: స్వామి ఈజ్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ ఎయిట్ లెటర్డ్ మంత్ర.
3: ఏ ఉపనిషత్తులో, ఏ భగవద్గీతలో, ఏ విధమైన బ్రహ్మసూత్రాల్లో చదవమని నేను బోధించడం లేదు.
2: స్వామి ఈజ్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్ర.
3: ఈ పంచాక్షర నామం ఒకటి.
2: దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఫైవ్ లెటర్డ్
3: వర్డ్. దేవుడు, దేవుడు ఉన్నాడు,
2: దేవుడు,
3: దేవుడు ఉన్నాడు. ఈ ఐదు అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
2: దేవుడు ఉన్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. There are five letters in this. You take
3: Devudunnadu.
2: In this Telugu statement, Devudunnadu, there are five letters.
3: Ee yokka vishwasamunu manamu nirantaram kudanu chintistu bhavistu aacharistu aanandistu andistu unte intakante lokam yokka kalyanam marakku ledu.
2: The meaning of that mantra is God exists. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just contemplate upon this, there is no need for any other mantra at all.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా. లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా

చున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కళరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడు.

0: మంత్రాన్నే మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: You have repeated the mantra that God exists and all the miracles that he performs in the form of nature and the things that you have just seen. Now this particular faith you should have, this mantra you should repeat. Wherever you go, you should have such a strong faith emphatically without having any fear of committing any mistake. You should declare that God exists and you should live with that faith. Then there is no need for learning any other mantra at all.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ that God exists, whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: ye ram mantram kante ye krishna mantram kante ye shiva mantram kante ye yokka sahasra mantramala kante kudano unnadu aneetundi yokka mantrame chaala balamaina tundi mantram.
1: compared to rama mantra or krishna mantra or the sahasra mantras that we may have, the mantra
0: adi lekunda enni mantramulu cheppinappudiki idi prayojanam ledu.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasamu hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హెస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావంలో పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యూ దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యూ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యూ ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బీట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం అనేటువంటి బీజము నుండి కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యు ఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండి అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యు ఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వీ హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా నువ్వు విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్
0: సంకల్పం. తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ఎ థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్త్ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణము.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెన్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజే వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్ వి ఆర్ గోయింగ్ టు రూయిన్ అవర్ సెల్ఫ్.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: సర్వవిధమును కూడాను అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయమునకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: A person who entertains doubts will get ruined. For whatever for developing that kind of faith, we should have the courage.
0: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
1: Without having faith, we would not be able to enjoy anything.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: Even in our day-to-day life, we live a life based upon faith.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీ ఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ వీ ఆర్ హోపింగ్ టు ఎంటర్ ఇన్ టు దట్ హౌస్ ఆల్రెడీ ఇట్ ఇస్ కన్స్ట్రక్టెడ్. ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్
0: పొద్దున్నే మనం షూట్ బూట్ హ్యాట్ బూట్ అంతా వేసుకుని ఆఫీస్కి వెళ్లిపోయి తిరిగి సాయంకాలానికి నేను ఇంటికి వస్తానో లేదో అనుకుంటే వాడి ఆఫీస్కే పోలేడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ నాట్ హ్యావింగ్ సఫిషియెంట్ ఫెయిత్ వెదర్ యూ బి ఏబుల్ టు కమ్ బ్యాక్ టు హౌస్ అట్ ఆల్, హీ వుడ్ నాట్ బి గోయింగ్ టు
0: బ్యాగ్ తీసుకుని మార్కెట్ కి పోయి కూరగాయలు తీసుకుని రావాలనుకుంటే ఒరే నేను కూరగాయలు తీసుకుని ఇంటికి వస్తానో లేదో అప్పటి వరకు ఉంటానో లేదో అంటే వీడు మార్కెట్ కే పోడు.
1: ఇఫ్ ఎ పర్సన్ ఎంటర్టైన్స్ డౌట్ వెదర్ యూ బి ఏబుల్ టు రీచ్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ బయింగ్ ది వెజిటబుల్స్. కనుక
0: ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: ఈవెన్ ఇన్ సచ్ స్మాల్ డే టు డే యాక్టివిటీస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ వీ హావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: we have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఇది ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి, కానీ ఏమాత్రం కూడా వెనక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలు కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards, at least, we have to take a resolution and have full faith in ourselves and God, and participate in service activity, serve humanity, share in their difficulties and problems, and sanctify our life. Thus, Swami is bringing his divine discourse to close.
0: ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God Himself.

0: అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
1: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
0: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
1: One is the mighty flow of the Veda, the river of the Vedas.
0: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
1: And this highlights the efficacy of karma or action.
0: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: This is something which originates in Brahma.
0: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చింది.
1: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
0: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
1: The second mighty flow is that of the Puranas.
0: ఇది కర్తృత్వంతో ప్రధానమైనటువంటిది. నేను చేస్తాను అనేటువంటి
1: This highlights the feeling that I shall succeed, I shall do.
0: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
1: This again was imbibed by the rishis and propagated.
0: యతవత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
1: All said and done, both of them have a likeness and the inseparable.
0: కర్మకు పర్యవసానము జ్ఞానం.
1: For karma, jnana is the basis.
0: జ్ఞానమునకు ఆధారము కర్మ.
1: And equally, the support for jnana is karma.
0: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
1: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
0: Acharana valla chitta shuddhi.
1: All in your actions, purity of heart.
0: Chitta shuddhi valana atmananda prapti.
1: And the purity of heart in turn confers on you atmananda or bliss.
0: Kanuka cheyavalsina karmalu chesiye theeravarenu.
1: So what is to be done has to be done.
0: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు డూ థింగ్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
1: నౌ దిస్ బాడీ దట్స్ గివెన్ టు యూ షుడ్ నాట్ గోడ్ యూ ఆన్ టు ఎ ఫీలింగ్ దట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ హావ్ వర్న్.
0: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరి అయినటువంటిది కాదు.
1: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
0: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
1: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
0: చిత్త శుద్ధికి ఆత్మ భక్తికి ఆసక్తి అడ్డుతగులుచున్నది.
1: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
0: Karmanu acharinchatamu na kartavyamu aneetunti bhavamuto.
1: To have the feeling that to do one's duty, to do action is my duty.
0: Acharaniyendu ahankaramunu anubhutiyendu aasaktini visarjinchatame tyagamu.
1: To have no trace of the ego in what one is doing and to ask not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
0: Ide karma yogam.
1: This precisely is karma yoga.
0: Karma yogamu karma ni ye vidhamuga acharinchavalananeetundi bodhisthundi.
1: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
0: Karma nimittame karmanu acharinchatamu karma yogam yokka siddhantam.
1: It also highlights the fact that you have got to do what has to be done.
0: యోగ కర్మ సుఖౌశలమని ప్రతి మానవత్వం యొక్క తత్వం కూడాను ఆత్మ యొక్క ప్రతిబింబం అనేటువంటి సత్యాన్ని గుర్తింపచేసేటువంటిది కర్మయోగం.
1: ది కర్మయోగ ఫర్దర్ హైలైట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది సెల్ఫ్ సేమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్ప్లెండెంట్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: సక్రమమైనటువంటి నీతి తత్వం ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
1: And what's the secret of unraveling the mystery of the Karma Yoga? And that is sense control.
0: Vishwa prema, sanubhuti, sadacharamu, dinyuka asayamu.
1: What are the lofty ambitions set for this Karma Yoga? It is to seek universal love, peace and harmony.
0: Jeevitamu, Karma Yoga nimittamai yerpadanatvantide kani, kevalam swarthamu nimittamai yerpadanatvantide kadanetvanti satyanni prati vyaktikudanu gurtinchavalasindi.
1: Every individual has to realize this truth that this life has been given for the sake of doing one's duty and not for anything else.
0: Karma Yogamu, jeevitamunaku pradhanamainatvanti yokka punadi vantidi.
1: This Karma Yoga again is a fundamental step that you have to take in this journey of life.
0: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డూ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ హెల్త్ ఇస్ ఆఫ్
0: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఈస్ నెసెసరీ.
0: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
1: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
0: కర్మ యోగం యొక్క విషయము సామాన్యంగా మానవులందరూ కూడా అర్థం చేసుకోలేరు.
1: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
0: వీధులు తుడచడం,
1: to sweep the street,
0: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
1: or to serve the destitute and the helpless,
0: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
1: to bring succor to the diseased and the
0: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
1: to give food to those who do not have food,
0: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
1: These are all sacred tasks and one tends to look down upon these.
0: ఇది చాలా పొరపాటు.
1: This is a grave mistake.
0: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని, విశిష్టతను కాని, దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకన పరుస్తారు.
1: Only those people who do not see the inner significance and the vitality of these actions, they tend to look down upon them.
0: ఈ లోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
1: the Lord
0: మానవత్వం యొక్క తత్వాన్ని ప్రకటింపదలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
1: The Lord himself in the form of Krishna, so as to highlight this idea of action, himself tended to take care of cattle,
0: birds, జీవులైనటువంటి గుర్రములకు గోవులకు కూడా సేవ సల్పుతూ వచ్చాడు.
1: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
0: మహాభారత యుద్ధం నందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
1: And in the great Mahabharata war, he would not wield a weapon, but he was merely a charioteer.
0: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శం అనేటువంటి ప్రకటించడానికి చూచాడు.
1: This he did so as to highlight the selflessness of service.
0: లోకములో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడాను కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: It is of paramount necessity to recognize this truth that all that is given in the world in the form of comfort, joy, etc. are not the prerogative of just one individual.
0: వర్షములు కురుస్తున్నవి,
1: the rains come down,
0: నదులు ప్రవహించుచున్నవి,
1: and the rivers flow,
0: పంటలు పండుచున్నవి,
1: and the crops are,
0: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
1: the sun rises and fills the world with light,
0: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనమును అందించుచున్నాడు,
1: the moon rises to shed coolness all around.
0: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
1: All these have not been given for the sake of just one individual.
0: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: It is given to every individual in this world to experience and enjoy the benefits of such.
0: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
1: We should strive such that each one derives his own share of this joy and thereby benefits.
0: కర్మ యోగమునందు నిజమైనటువంటి ఒక తత్వము అనేకత్వములోని ఏకత్వాన్ని నిరూపించటమే.
1: The primary point in this Karma Yoga is to see unity in diversity.
0: నిష్కామ కర్మ యందు అనంతత్వాన్ని ప్రేమ తత్వాన్ని ప్రకటింపచేస్తుంది, వికసింపచేస్తుంది.
1: And in selfless service, you come to grips with the infinite majesty and to that which has no bounds.
0: సేవకు మించినటువంటి సాధన మరొకటి లేదు.
1: There is no greater sadhana than seva.
0: ఆధ్యాత్మిక మార్గం ఒకటని, సేవా మార్గం ఒకటని, విద్యా మార్గం మరొకటని, మూడింటిని విధివిధములుగా మనం విభజిస్తున్నాము.
1: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
0: ఇవి మూడు మూడు కాదు, మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
1: These three are not distinctive, they are all one and the same thing.
0: సేవనే ఆత్మవిద్య.
1: Seva is atma.
0: సేవని దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గము.
1: It is seva again which leads you to the grace of God.
0: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: Before, in the first place, you have got to be a seva, and then you can become a master.
0: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
1: You also should have trust in these words that first be a man, then you can become God.
0: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
1: And seva is the primary thing for all.
0: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
1: And the noblest of things is service to society.
0: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
1: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
0: విశ్వ ప్రేమనే జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
1: This universal love is what strengthens and nourishes you.
0: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
1: It is what gives you, fills you and your being with happiness and comfort.
0: మంచి ధ్యానమే అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమే మన యొక్క ప్రాణం వంటిది.
1: And the very life, breath, in the form of dhyana is that which is motivated by a sense of service.
0: Kanuka jeevitamunaku ruchi modatadi.
1: So in life, one of the first requirements is taste.
0: Rendavadi pushti.
1: Second is sustenance or nourishment.
0: Moodavadi sugandham.
1: And the third is a sense of experience.
0: Naalugavadi pranam.
1: And the fourth is prana.
0: Ruchi.
1: Life. First is taste.
0: Balamu.
1: Second is strength.
0: Sugandham. సుగంధము,
1: ఎ గుడ్,
0: ఈ ప్రాణము, ఈ నాలుగుంటి ఒక ఏకత్వమే మానవత్వం.
1: ఎ గుడ్ ఆర్డర్, ఎ గుడ్ ఎసెన్స్, అండ్ ద ఫోర్త్ ఇస్ యువర్ వెరీ లైఫ్.
0: భోజనాన్ని కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టివేస్తున్నాం.
1: నౌ వెన్ యు సిట్ ఫర్ ఎ మీల్, ఇఫ్ దేర్ ఇస్ నో salt ఇన్ దాల్, యు పుట్ ఇట్ అసైడ్.
0: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
1: Now, a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
0: Inka 60 samvatsaramulu, 20 samvatsaramulu, 90 samvatsaramulu jeevinchetundi manavatvani kosaku ruchi undanakkaraleda.
1: If this is the case for a mere dal, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
0: Kanuka manavatvamulo ruchi emiti?
1: So what is this taste that you seek in man?
0: Sadgunamule manavatvaniki chakkani ruchi.
1: The good traits and habits, these are the what give you taste.
0: Inka pushti, yedi manaku balamu andinchetundi.
1: Next is that which gives you strength and sustenance.
0: Sadaacharame manavuniki chakkani balam.
1: To do things in a proper and noble way, this is what will give you strength.
0: Sadaacharame lekundina balahinudai jagattulo durbaluduga maaripothadu.
1: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
0: Inka sugunamulu, ee sugunamulo undinatvanti oka pavitramainatvanti bhavamule manavuniki sugandhamulu.
1: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
0: Kanuka manavudu tyagamuto sahana bhavamuto జీవించటమే జీవితమునకు చక్కని సుగంధం.
1: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you a shine.
0: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
1: Now we come to the fourth one. This very life as such.
0: ఈ ప్రాణమనగా కేవలము శ్వాసతో కూడినటువంటి ఒక చైతన్య శక్తి మాత్రమే కాదు.
1: We think of life as one associated with this breathing in and breathing out process.
0: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
1: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
0: కనుక మానవునికి ప్రధానమైనటువంటిది సద్భావము.
1: So what is necessary for man in the first place is good thoughts.
0: రెండవది సదాచారము.
1: And then to act in a noble way, second.
0: మూడవది సత్కర్మాచరణ.
1: And the third is to perform your actions.
0: ఇందులోనే త్యాగము, ఉదార భావము అత్యవసరము.
1: And for these you need a sense of benevolence and sacrifice.
0: కనుక ప్రతి సాధకుని యందు కూడాను త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
1: సో ఇన్ ఎవ్రీ సాధక దే షుడ్ బి రూమ్ ఫర్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్.
0: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
1: నౌ ఇఫ్ యూ థింక్ ఆఫ్ సిద్ధాంత ఆర్ ఏ సర్టన్ డాక్ట్రిన్ యాజ్ వన్ విచ్ instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
0: Sadhakuda lemmu nadumu gattukonumu samajam sevalo praveshinchumu ani hechcharincheetundi sai yokka siddhanta.
1: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
0: Sovarattamunaku yematram kodanu avakasam nandinchukunda undali.
1: There should be no room for laziness on your part.
0: జీవిత తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి సాధక వృత్తిలో ప్రవేశించాలి.
1: And you should try and take to such paths that give a meaning to your life.
0: సేవలేని జీవితము చీకటి మందిరము.
1: A life without or devoid of service is like a temple without
0: light. ఈ చీకటి మందిరము దయాల కొంప.
1: And a temple without light therein is a devil's camp.
0: కనుకనే సేవని ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
1: సో ఇట్ ఈస్ సేవ దట్ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ లైట్ అండ్ గ్లో.
0: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
1: ఇట్ బ్రాడన్స్ యువర్ విజన్ యువర్ అవుట్లుక్.
0: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
1: అండ్ గివ్స్ రూమ్ ఫర్ ఆల్ డివైన్ థాట్స్ అండ్ ఐడియాస్.
0: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: అండ్ దిస్ ఇస్ వాట్ విల్ ఎంటర్ the very best of things will enter your heart.
0: Karuka manavattanni divyattanga maatchukuneetundi ekattamu okka sevayendu maatrame untunnadi.
1: It is this unity that you must seek which in turn will transform man to God.
0: Seva vidharamu pradhanamainatundi pranamu.
1: And this is what your seva does to you.
0: Karuka patti manavudu kudanu ee yokka phalapeksha lekunda sevanu aacharincheetundi dantlo manamu praveshinchali.
1: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
0: Kevalam maatalato kaalamunu vithra gadaputaku e maatram kudanu poonukonaradu.
1: There is no point in wasting your time in merely words.
0: Bhagavantudu sarvajnudu sarvavyapakudu sarvashaktimayudu ani padamulato uchcharinchinanta maatramuna idi prayojanam ledu.
1: There is no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
0: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాం.
1: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
0: ఎంతమంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
1: Now the question is, how many people really translate these into action?
0: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
0: కనుక ఇవన్నీ కూడా కేవలము అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయే కానీ ఆత్మానందం కింద చేరవు.
1: సో దిస్ ఫ్లీటింగ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ యు గెట్ ఆర్ మియర్లీ మొమెంటరీ. దే డు నాట్ కన్ఫర్ ఆన్ యు ద ఆత్మిక్ బ్లిస్.
0: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధమై ఉంటుండాలి.
1: దే షుడ్ బి క్లోజ్ హార్మనీ బిట్వీన్ ద వర్డ్స్ దట్ యు అటర్ అండ్ ద యాక్షన్స్ దట్ యు పర్ఫార్మ్.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: ఈజియర్ సెడ్ దన్ డన్ యాజ్ ఇట్ ఇస్ సెడ్.
0: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
1: Either for an individual or his great grandfather and sister.
0: Kanuka manalo ippudu cheppinatuntivi enta varaku manam aacharistunnamani evariki varu hrudayanni sakshiga teesukunte ye iddaro muggaro telutaru.
1: So now if each one of you were to question how far have you been true to this ideal, perhaps two or three could confidently say that
0: kanuka sai samasta lopala aacharanalo undinatuntu vade nijamaina arhudu.
1: So the one who really deserves is one who performs, who translates these into action.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులు.
1: Without the action in the first place, any number of things being uttered has no meaning.
0: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్ వర్ టు బి సైటెడ్ హూ ట్రాన్స్లేట్స్
0: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ బికమ్ సచ్ ఇండివిజువల్స్ హూ డూ రాదర్ దెన్ సే.
0: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
1: The true servants are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
0: అహంకారాలతో ఆడంబరాలతో కేవలం మనము ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
1: We should not be carried away by our sense of ego, of form and such superficial commodities.
0: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
1: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
0: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మనే సరైన సాక్ష్యం కానీ ఒక బుక్కులు కానీ మరొక స్పీచెస్ కానీ దీనికి ఆధారం కాదు.
1: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
0: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా,
1: so without any trace of doubt in your mind,
0: నిస్వార్థమైనటువంటి భావముతో,
1: motivated by a selfless feeling,
0: నిరంకారమైన హృదయముతో,
1: a heart which is pure without ego,
0: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
1: And being steady minded, get into this seva path.
0: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: First and foremost, strengthen your faith.
0: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
0: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము. విశ్వాసం గల హృదయము అగ్ని పర్వతం.
1: A heart which has this sense of faith is like a volcano.
0: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలచుటకు వీలు లేదు.
1: And atop this volcano, there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
0: అనుమానము సందేహము అనే మొక్కలు మలచినా అది విశ్వాసము లేదు.
1: And what are these saplings in the growth? They are
0: doubts. అది పర్వతము కాదు.
1: Once these doubts in the form of these come, then it
0: ఏదో మట్టి కుప్ప.
1: You cannot call it anymore a volcano. It is just a mud heap.
0: కనుక మనలో సందేహములు అనుమానములు అప్పుడప్పుడు ఆవిర్భవించుచున్నవంటే మనది మట్టి కుప్ప హృదయమే కాని అగ్ని పర్వతము కానేరు.
1: So now, if we are entertaining feelings of doubts, etc., now in then we are not volcanoes. We are like the heap of mud.
0: మన హృదయాన్ని జ్ఞానాగ్నిచే అభివృద్ధి గావించుకోవాలి.
1: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
0: ఈ జ్ఞానమునకు కర్మనే ఆధారము.
1: And for jnana again, karma is the basis.
0: చిత్తస్య శుద్ధియే కర్మః. చిత్తశుద్ధిని గావించటమే కర్మము యొక్క లక్ష్యం.
1: And the goal of karma is to cleanse the heart, purify the heart.
0: ఈ కర్మల ద్వారా ఏదో మోక్షము లభించుచున్నదనేటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం.
1: It is foolishness to think that this karma will lead us on to moksha or liberation.
0: ఈ కర్మలు కేవలం చిత్త శుద్ధి మాత్రమే గావించును.
1: These actions merely cleanse and purify the heart.
0: చిత్త శుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
1: Once the heart is purified, you must strive to further your jnana.
0: ఇది మానసికము భావమును అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
1: This process so far helps you to control your mind.
0: భగవద్ అన్వేషణను భజన కాదు ధ్యాన జపములు పూజలు కానే కావు.
1: The search for God does not mean doing bhajan. And certainly it does not mean doing jhana or japa.
0: ఈ భజనలు ధ్యానములు పూజలు జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
1: These bhajans, these jhanas or japas or doing puja, they merely help you to bring the mind under control to a certain extent.
0: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
1: They help you in arresting the thoughts of the mind.
0: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
1: Once the mind is curbed thus, you could really set upon the main task.
0: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
1: This is what leads you finally to the state of atmic bliss.
0: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
1: The road is set all right, but doesn't mean that you have reached your destination.
0: Margamu erparchukunna tarvata prayanam salapali.
1: Once the road has been established, you must take your journey.
0: Aa prayaname samaja seva.
1: This journey is doing service to society.
0: ఈ సమాజ సేవలు ప్రతి హృదయమునందు ప్రతి వ్యక్తియందు ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: And even as you perform this service to society, you must realize the truth that God it is who resides in every being, every life form.
0: భారతీయ సంస్కృతినందు సర్వభూతాంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
1: One of the standing injunctions in this Bharatiya culture is that God resides in all beings.
0: సర్వభూతములు ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి దర్శించడానికి సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరములు కట్టుకోనక్కర్లేదు.
1: So God who resides thus in every being in the form of the Atma, you don't have to set up a mandir, you don't have to sit for meditation, you don't have to do puja exclusively.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః. ఈ దేహమునేటువంటి దేవాలయమునంది జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: In this body which is like the temple, temple verily of God, shelter, God takes residence in the heart.
0: కాని ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ దానికి మాత్రమే అలంకారం చేసుకుంటూ దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
1: But today we tend to cleanse and to clean up the temples outside.
0: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
1: But what is at the very basis of things, God himself, we tend to forget.
0: దేహమే మనకు ప్రధానం కాదు.
1: It is not the body which is of paramount importance.
0: ఇందులో ఉన్న దేహమే మనకు ప్రధానం.
1: The one who resides within, he is more important.
0: ఈ లక్ష్యాన్ని మనం దృష్టిలో ఉంచుకొని గమ్యము చేరినంత వరకు సేవలో మనం పాల్గొనాలి.
1: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
0: ఇది గమ్యము. దేహిని చూడటమే గమ్యము.
1: What is your final destination? It is to see the one who is within you.
0: దేహముల సేవలో నుంచి
1: by plunging this body of yours in
0: నిష్కామ కర్మను అనుభవించి
1: and experiencing this selfless service,
0: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి
1: and by performing actions without
0: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి
1: and living a life without any sense of ego,
0: నిశ్చలుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
1: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
0: సాధ్యమైనంత వరకును రాగ ద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
1: As far as possible there should be no room in our hearts for the sense of hatred or attachment.
0: శరీర మానసిక వృత్తులు ఎందుకును ఎట్టి దోషములు కూడాను లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
1: We should also endeavor to see that either the body or the mind are not defiled.
0: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
1: We can get all that is pure and noble only through the means of seva.
0: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: It is this seva or service which is of paramount importance for us.
0: గ్రామ సేవ యన్న రామ సేవే సుమా.
1: Doing service in a village, be convinced, is verily seva, serving Rama, God himself.
0: Rama rajyam anna premamayami.
1: And what do you mean by this Rama rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
0: Premaleka uddharinchutaye ledu. Premaleka uddharinchutaye ledu.
1: Without love there is no question of trying to redeem.
0: Seva leni narudu baagupadadu.
1: And a person without this element of seva in him can never prosper or benefit.
0: Kanada narudu baagupadalanna sevalone manamu
1: so that
0: praveshinchali.
1: If an individual has to prosper and benefit, he must plunge into service activities.
0: Karuna premayu lekunna narude kaadu.
1: Without mercy or compassion and love you cannot call a person a person.
0: Sneha tattumu vaniki cherichidu. స్నేహతత్వం వారికి చేయు మేలు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కామ్రేడరీ ఇట్ ఈస్ వాట్ బ్రింగ్ దెమ్.
0: ఈ స్నేహం మనకు ఏర్పడవలన ప్రేమనే దీనికి ప్రధానం.
1: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ లవ్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్ ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
0: సేవ ద్వారా ప్రేమ.
1: Through service we get love.
0: Prema dwara gamyamunu manam pondagalamu.
1: And through love we try to get this sense of righteousness or right conduct.
0: Kanuka mottamata prema pradhanam.
1: So first and foremost is love.
0: Premaku nammakam aadharam.
1: And for love the basis is faith.
0: ఈ రెండింటి వలనే మనకు శాంతి లభిస్తుంది.
1: అండ్ దీస్ టు కన్ఫర్ పీస్.
0: శాంతికి సత్యమే మూలం.
1: అండ్ ఫర్ పీస్ శాంతి.
0: ఈ సత్యమునకు త్యాగమే ఆధారం.
1: Truth is the basis, and for that in turn sacrifice is necessary.
0: Tyaganeki amrutattvam. Tyaganeki amrutattvam. Ee tyagame mana amrutattvaniki sariyainatundi gamyam.
1: And it is sacrifice that leads us on to the state of immortality.
0: Tyaga jeevulai.
1: A life spent in sacrifice.
0: Premamayulai.
1: Will become full of love.
0: Shanti jeevitanni gadaputu.
1: Will experience peace.
0: Nammakamaina jeevitamto jeevinchali.
1: And having the sense of faith lead your life.
0: నాలుగు దినాలు నమ్మకంగా బ్రతకలేనటువంటి మానవునకు నారాయణపైన విశ్వాసం ఎట్లా కలుగుతుంది?
1: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
0: కనుక మొట్టమొదటి నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
1: So the first thing is to believe in man.
0: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణుని కూడాను నమ్మగలడు.
1: One who believes in man would certainly believe in Narayana or God.
0: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
1: Because man is God and God is man.
0: ఈ రెండింటికి నీ సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
1: And it is this love which bridges these two entities.
0: తనక ప్రేమను మనం లక్ష్యం అందించుకోవాలి.
1: So have this love as a primary goal.
0: సేవను మనం ఆధారంగా తీసుకోవాలి.
1: And take the support of seva.
0: సేవా ప్రేమలంటే రెండు రెక్కల ద్వారా గమ్యానికి మనం చేరుకోవాలి.
1: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
0: ఉన్నత స్థాయిని చేరుకునేటకు ఈ రెండే మనకు ప్రధానమైన ఆధారములు.
1: And those which have to take us to a higher purpose in life are these two very things.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manamu. Inniyo vidhamulainatundi samaveshamulo manam cherutunnam.
1: We get involved in conferences and gatherings of many descriptions.
0: Innitiyendu cherinappatikini mana yokka sthayi enta varaku mundu poyinadi enta varaku mundu cherinadi aneetundi vishayanni vicharinchukunte ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
1: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
0: ఆచరణ చేయనటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ, ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
0: Manam ninnayinchukunnatundi yokka ee ninnayalanu manam okati rendaina manam aacharanalo pettadaniki prayatninchali.
1: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
0: Kevalam ee samaveshamlo undinanta kalamu shravanaanandanni anubhavinchi బయటకు వెళ్లిన తక్షణమే ఇది మరణానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకున్న ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
1: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
0: ఈనాడు ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: Today even such organizations have become commercial establishments.
0: కానీ సత్యసాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
1: But the Satsai organization should never become one such commercial establishment.
0: Vyaparam elanti vyaparam undali.
1: Now when you talk about your business transactions, what type of business?
0: Hrudayaniki hrudayam, premaku prema.
1: Heart for heart sake and love for love's sake.
0: Idi ichi puchukuneetundi vyaparamlo manam praveshinchali.
1: So get into this business transaction, give and take.
0: Deento vastuvula yokka sambandham kaani, dhanam yokka sambandham kaani, inke vidhamainatundi sambandham kaani, ematram kudanu undaradu.
1: There should be no other thing like money or cash or kind in such transactions.
0: Yenaadu ee vastuvulato dhanamuto sambandham yerpadutundo alanti samasthalu yenaadunu abhirudhi raavu.
1: Organizations where they get bogged down in details like money and material things can never progress.
0: Kanuka manamu nijamainatundi daiva sambandham entundi hrudayanni hrudayam kalpadaniki chudali.
1: So what we should aspire for is bridge this
0: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
1: ఎస్టాబ్లిష్ ఎ హార్ట్ టు హార్ట్ లింక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, లవ్ ఫ్రమ్ వన్.
0: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
1: గెట్ టుగెదర్ అండ్ స్టార్ట్ డూయింగ్ సేవ.
0: దీని ఎందే విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
1: అండ్ ఇన్ దిస్ మేనర్ యూ కెన్ విజువలైజ్ ద యూనివర్సల్ కాస్మిక్ ఫామ్.
0: కనుక కేవలం గ్రంథములు చదివినంత మాత్రమే కానీ
1: Rather than this, merely reading books and texts,
0: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కాని,
1: or listening to discourses,
0: ఏ మాత్రం కూడా హృదయ గ్రంథులు భేదించలేవు.
1: There is absolutely no point in such futile exercise.
0: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
1: Unless they touch the heart, in order that the heart might respond,
0: సేవ చేయనిటి వాడు ఏ మాత్రమో చెప్పుటకు అధికారి కాదు.
1: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
0: కొరకు మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
1: సో ఇఫ్ యు విష్ టు టెల్ సంథింగ్ అదర్స్, దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ సర్వీస్ యువర్ సెల్ఫ్.
0: కనుక సేవనే ప్రధానమైన సాధన.
1: సో ది సేవ్ ఆర్ సర్వీస్ ఇస్ ద ప్రైమరీ సాధన.
0: ఎవరికి చేసినా అది దైవ సేవగానే మనం భావించాలి.
1: Whomsoever we serve, we are serving verily God himself.
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
1: And it is his love for God, that's what we used to see in everyone.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ ప్లీజెస్ గాడ్, దిస్ షుడ్ బి ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ససాయి ఆర్గనైజేషన్.
0: కేవలం ముక్కు మూసుకుని జపం చేసినంత మాత్రమన,
1: బై మియర్లీ క్లోజింగ్ ది నోస్ అండ్ సిట్టింగ్ ఇన్ జప,
0: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమన,
1: ఆర్ ట్రైయింగ్ టు గెట్ లాస్ట్ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ మెడిటేషన్,
0: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
1: ఆర్ బీయింగ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ సింగింగ్ భజన్స్,
0: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగభావమే లేకుండినా,
1: if it is not motivated by the sense of service, sacrifice,
0: idi swartham yokka chinhalanu chustunnaru,
1: then these merely become indications of a selfish nature.
0: Kanuka neevu nee mokshamane aashinchadamu idi parama swartham.
1: Therefore to seek your own salvation is selfishness supreme.
0: Neevu nee gamyamane aashinchadamu parama swartham.
1: To think about your own destination again is selfishness.
0: Nee aanandanni maatrame neevu koratam parama swartham.
1: And to think about your own ananda is again a sign of selfishness.
0: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుల యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరార్థంలో మునిగినటువంటి వాడే నిస్వార్థపరుడు.
1: వన్ హూ సాక్రిఫైసెస్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ థింక్స్ ఆఫ్ ది ఆనంద అండ్ వాట్ హీ కెన్ డూ ఫర్ అదర్స్, హీ ఈజ్
0: సర్వుని ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
1: అండ్ వన్ హూ లవ్స్ అదర్స్ డస్ గాడ్ ఆల్సో లవ్స్.
0: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
1: సో ఇఫ్ యూ విష్ టు బికమ్ డిజర్వింగ్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఫస్ట్ స్టార్ట్ లవింగ్ అదర్స్.
0: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
1: యూ డు నాట్ లవ్ అదర్స్, యూ వాంట్ గాడ్ టు లవ్ యూ, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
1: దేర్ఫోర్ లవ్ అదర్స్, గాడ్ షల్ లవ్ యూ.
0: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
1: సో బై అండర్స్టాండింగ్ ద ఎసెన్స్ ఆఫ్ లవ్,
0: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
1: టు ది ఎక్స్టెంట్ యూ క్యాన్ ఫర్గెట్ ఆల్ దట్ హస్ గాన్ బై,
0: రాబోయే దానిని చింతించక,
1: అండ్ వితౌట్ హావింగ్ ఎ థాట్ అబౌట్ ద ఫ్యూచర్,
0: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
1: లివ్ ఇన్ ద ప్రెసెంట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్.
0: ఈనాటి ఈ సమస్యలకంతా మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధి గావించిన సమస్యలకంతా మూల కారణం ఏమిటి?
1: నౌ వాట్ ఈస్ ది ప్రైమరీ కాజ్ ఆఫ్ ఆల్ ద డెవలప్మెంట్స్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ టుడే?
0: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
1: మెనీ పీపుల్ గివ్ మెనీ రీజన్స్.
0: కానీ ఈ సమస్యలకంతా మూల కారణంలో రెండే రెండు.
1: ద మెయిన్ కాజెస్ ఫర్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆల్ అరౌండ్ యూ ఆర్ జస్ట్ టూ.
0: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
1: ఆల్ దోస్ హూ హావ్ ఏజ్డ్ అండ్ బికమ్ ఓల్డ్ కీప్ థింకింగ్ అబౌట్ ద పాస్ట్, బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్ అండ్ డిస్పైరింగ్.
0: నా యవ్వనమునందు, నా బాల్యం నందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ళ యందు, నా ఆస్తిపాస్తుల యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
1: దే గో ఆన్ వైలింగ్ అవే దే టైమ్ థింకింగ్ అబౌట్ దే చైల్డ్ హుడ్ డేస్, దే బాయ్హుడ్ డేస్, దే యూత్ అండ్ గివింగ్ వే టు ఫీలింగ్స్ దట్ ఐ వాస్ దిస్, ఐ వాస్ డూయింగ్ దట్, మై ఫ్యామిలీ వాస్ దట్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ టు.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: Now what has happened, it's a bypass.
0: Chintinchi prayojanam emiti?
1: What's the point in thinking about it?
0: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadadu.
1: You might spend any number of crores, but can you get back all that?
0: Raani daanni chintinchi prayojanam emiti?
1: Something which cannot be brought back, what's the point of thinking about it?
0: Inka yuvakulu chustama ante na chaduvu tarvata, foreign tarvata, mari marriage tarvata, service tarvata em cheyali etla cheyalani ekku imagination chestuntaru.
1: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
0: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
1: So here it is something about the future, of which you have no knowledge.
0: ఈ భవిష్యత్ అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
1: హౌ కెన్ యూ ట్రస్ట్ ఇన్ దిస్ ఫ్యూచర్?
0: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
1: Now you cannot trust in the tomorrow as such.
0: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
0: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
1: So the sum and substance is, the youth thinks about the future and loses time, the old and the aged ones think about the past and lose their time, and both these categories forget the present.
0: ఇది పెద్ద సమస్య.
1: This is the biggest problem of today.
0: మనము గతాన్ని చింతించి ప్రయోజనం లేదు.
1: Now there is no point in thinking about the past.
0: వర్తమానాన్ని ఆలోచించి మనకు ఏమాత్రము ఫలితం లేదు.
1: There is no point in speculating about the future.
0: కనుక ఈ ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: So what is present now, we must try to live in that and make the best of it.
0: వర్తమానంలో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మన భవిష్యత్తులో ఉంటుండాలి.
1: So in what is present today and now, if we were to spend our time in all that is pure and ennobling, it will come as a benefit.
0: గతం యొక్క ఫలితమే వర్తమానం.
1: What you are experiencing now is a result of what you had done in the past.
0: వర్తమానం యొక్క ఫలితమే భవిష్యత్.
1: What you are going to do now is what is going to come to you as a fruit.
0: కనుక భవిష్యత్తు యొక్క ఫలితము, గతం యొక్క ఫలితము వర్తమానంలో ఉంటుండాలి.
1: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
0: కనుక మనము వర్తమానాన్ని తగినటువంటి ఒక భద్రతలో మనం పెంచుకోవాలి.
1: So we should try and make this present secure.
0: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ స్పెండ్ దిస్ ఇన్ ఏ సేక్రెడ్.
0: వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ డివైన్. సో వీ షుడ్
0: దీనిని మీరు మనం పవిత్రంగా భావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
1: ఇఫ్ వీ ప్యూరిఫై ద ప్రెసెంట్, వీ ఆర్ వెరీలీ ప్యూరిఫైయింగ్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా
1: సో దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ టు యూ, డు నాట్ మిస్యూజ్ ఇట్.
0: సద్వినియోగపరచుకుంటూ
1: make the best of it.
0: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Sanctify your lives in doing seva, pure and noble.
0: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా మనం దర్శించవచ్చు.
1: And in this form of seva, we can also come face to face with
0: అనంతత్వాన్ని మనం పొందవచ్చు.
1: We can reach out to that which is infinite.
0: ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: And experience untold bliss.
0: ఆదర్శాన్ని అందించవచ్చు.
1: And we can be an ideal to others.
0: గనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవి నిజమైన మన ప్రాణములు.
1: We tend to feel that there are these panchapranas, the five life giving pranas resident in us, but actually these five are satya, dharma, shanti, prema and ahimsa.
0: ఎలాంటి పరిస్థితులు ఎన్నైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
1: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో, విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరమిచ్చేటువంటిది.
1: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
0: Sai santosha pettetuvanti sevale.
1: And that which brings immense joy to Sai is Seva.
0: Sai chesetuvantidi kudanu sevale.
1: And what Sai himself does is service.
0: Sai cheppetuvantidi kudanu sevale.
1: What Sai tells you to do is also service.
0: Kanuka Sai cheyunavi, సాయి చెప్పునవి మీరు ఆచరించి ఆత్మానందాన్ని అనుభవించరని నేను ఆశిస్తున్నాను.
1: సో వాట్ సాయి సేస్ అండ్ వాట్ సాయి డస్, దీస్ ఆర్ సేవా అస్ సచ్. అండ్ ఇట్స్ మై హోప్ దట్ యూ షల్ ఎక్స్పీరియన్స్ అన్టోల్డ్ బ్లిస్ బై ఎక్స్పీరియన్సింగ్ దీస్ టూ వైటల్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ లైఫ్.
0: ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎన్నో ప్రాంతముల నుండి ఎంతో ధనవ్యయం చేసుకుని ఈ ప్రదేశానికి వచ్చారు, కానీ వచ్చినందుకు చక్కని హృదయాలతో, చక్కని భావాలతో, ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధి పరచుకుని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యు ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే, కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్, from different places, undergoing untold sufferings and troubles on the way. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality. This is my hope.
0: ఈ సమావేశం యొక్క అంతరాత్మను రెండు పదములతో మీరు చక్కగా గుర్తించాలి.
1: Now, in just two words, you can try to understand the significance of this conference.
0: చెప్పినది చేయండి.
1: What you say, do that.
0: చేయనటువంటివి చెప్పకండి.
1: Second is, that which you cannot do, don't talk about it.
0: ఈ రెండింటిని మీరు చక్కగా నేర్చుకుంటే మీరంతే ధరిస్తారు.
1: If you can understand the significance,
0: చెప్పటమే ఒక మోసం.
1: If you can understand the significance of these two simple statements, you have understood everything.
0: చెప్పినవి చేయటమే ఇది సరైన మార్గం.
1: If you talk about a thing that you cannot do, that is deceit.
0: దీనిని వ్యాసుడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: By doing what you have said, that is an index to your greatness. This is what Vyasa has said.
0: చెప్పినది చేయకపోయటమే పాపం.
1: If you cannot do what you talk about, that is sin.
0: చేసినవి చెప్పటమే పుణ్యం.
1: And to do what you have said, that is punya, that's your good fortune.
0: ఈ రెండింటిని మీరు చక్కగా గుర్తించుకోండి.
1: So try to understand the significance of these two simple statements.
0: సంతోషం.

దానమాసితం. కలియుగే కలౌ భక్తిర్గరీయసి తవ పూర్వం

0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాపభీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని బట్టి, మానవత్వమనగే మానవులందున విశ్వశాంతికి.

0: I have not specified for things like breakfast, the lunch, tea and dinner like that during the course of the day. And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: With the passage of time, all the sacred feelings have been washed out.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: There commenced the Treta Age.
1: Treta lopala konchi bhakti sannagillindi.
0: It is the time when devotion was on decline.
1: Aa Treta yugam nunchine rajyatvam prarambhamayindi.
0: There started the politics from Treta Age.
1: Rajulu prarambham kavatamu, daniki paripalana jaragatamu, prajalu veeriki anusarinchi povatamu, yada raja tada prajani bhavinchukoni melagatam, ilanti paristhiti endu perugutu vachindi.
0: It was Treta Age where you noticed kings and kingdoms. There was a feeling, as is the king, so are the subjects.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: They have not spent adequate time in meditation since then.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: యజ్ఞమనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
0: యజ్ఞ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
0: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఇస్ యజ్ఞ.
1: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
0: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సీక్రెట్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్, వాట్ దే డిజైర్డ్, వాట్ దే స్ట్రగుల్ ఫార్, వాట్ దే ఎర్న్డ్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ది డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌఎవర్ దే స్టార్టెడ్ ద రాయల్టీ, ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
1: కాలం మారుకొనది.
0: As time passed by,
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: Peculiar tendencies started cropping up.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: Then dawned ద్వాపర ఏజ్.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: In ద్వాపర ఏజ్ దేర్ వర్ నో మోర్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ they started worshiping God, archana.
1: Edo konni sandarbhamulu yandu daivarchana salpedi,
0: on certain occasions
1: daiva vratamulu chesedi, daiva grandhamulu chadivedi, ityadi kalam cheta pavitram gavinchu vacharu.
0: They spent the time in a sacred way by worshiping God, by worshiping him, going through certain sacred texts as well.
1: Kamakamina ee raadulu yokka prabhavamulu adhikamavutu vachayi.
0: The effect of the king and his administration was more and more day by day.
1: Rajulu samantalu inka rajulu jamindarlu andaru kuda perugutu vacharu.
0: Then there was a time when there were many many kings and kingdoms and also the top people zamindars owning vast land. Kamakamina
1: yagna yagadi kratavulu sannagellutu vachayi.
0: And then the yagna yagas were not performed.
1: Appudu kaligum lopala hare nama kevalam kalau nastyeva gatirinja. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: హౌఎవర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ డే వై వన్ కెన్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా కేవలము ద్వాపరయుగంలో నామస్మరణ కూడా అభివృద్ధి అవుతూ వచ్చింది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: Aithe ee pavitramaitunte yokka namasmarana yendu kudanu
0: in the sacred act of repeating God's name,
1: pavitramaitunte yokka kaalam nirnayistu vacharu.
0: A limited time was spent.
1: Puram pavitramaitunte ledu.
0: There is no limitations earlier.
1: Aanadu dinamulu varamulu nelalu samvatsaramulu kaakunda ee naadu గంటలు నిమిషాల కింద ప్రారంభమైంది.
0: The days, the weeks, months and years were spent in contemplation of God in those days, and today it is limited to certain period of time like minutes and hours.
1: దీనిని ప్రస్తరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలిందో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharat has been declined.
1: త్రేతాయుగమునందు రాముని పలికాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి అన్నాడు.
0: In the age of Treta Rama declared,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven.
1: కన్న తల్లి జన్మమిచ్చిన భూమి ఇవి రెండు కూడాను స్వర్గమును కంటే మిన్న.
0: The physical mother and motherland are much more than the heaven.
1: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
0: Who has the spirit of nationality?
1: దేశాన్ని ఎవరు ఆరాధన సల్పుతున్నారు?
0: Who have got this patriotism?
1: ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: What is the reason behind this?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లే దీనికి మూల కారణం.
0: Politics full of wicked thoughts, maneuvering, manipulation and bad thoughts are mainly responsible.
1: Inadu desham yokka abhimanam evarikundi?
0: Patriotism, where is it noticed today?
1: Entha mindi rajakeeya nayakulu leru ikkada?
0: There are lots and lots of politicians today.
1: Evaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swarthamu, తమ స్వప్రయోజనం కోసమనే పాటు పడుతూ వస్తున్నారు.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: నిజంగా రాజకీయ నాయకులు అనుకుంటే తమ సర్వస్వాన్ని సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కానీ అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ బెనిఫిటెడ్ దట్ ఫ్రమ్ ది సొసైటీ, అవుట్ ఆఫ్ ద సొసైటీ ది రిసోర్సెస్ ఆఫ్ ది సొసైటీ.
1: సంఘంలో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
0: దే ఆర్ వర్కింగ్ ఫర్ పొజిషన్స్ ఇన్ సొసైటీ.
1: ఈ అధికారంలోని గౌరవ మర్యాదలను కూడా తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
0: దే వాంట్ టు రిసీవ్ ఆల్ ద రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ బై ఎంజాయింగ్ ద పొజిషన్స్ ఇన్ కమ్యూనిటీ.
1: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
0: When there is no country, how do you expect politics to?
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలను ఏ రీతిగా తాము ఏలగలడు?
0: If you do not respect your own country, how can you be a politician?
1: దేశ సేవకుంటే దేశ నాయకుడైనా,
0: in fact a man of service, if he were to be leader,
1: స్వార్థరహిత సేవ చేయగలడు.
0: A man of service, if he were to be a leader, he can render selfless service.
1: పరిశుద్ధ హృదయుడా.
0: The man of position can ever be
1: possess the pure heart.
0: Then in fact, does he possess this pure
1: heart?
0: Listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కాని దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరు ఆశించడం లేదు.
0: They want positions, but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయే కాని,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్ సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: In fact, they have killed or ruined totally the culture of Bharat.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: Thousands things may be declared, but they don't do one.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: Everyone speaks of
1: Bharat culture. అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుక దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలము గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవటం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుక నేను మొన్న చెప్పాము 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: బట్ ఆన్ దర్ హ్యాండ్ రిమూవ్ బోత్ ప్లస్ ఆర్ మైనస్ బట్ ఇఫ్ యూ కీప్ వన్ అండ్ అనదర్ వన్ సైడ్ బై సైడ్ దట్స్ హౌ యూ కెన్ ఇంప్రూవ్.
1: ప్లస్ వద్దు మైనస్ వద్దు.
0: లెట్ అస్ నాట్ హ్యావ్ ప్లస్ ఆర్ మైనస్.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుండాలి.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సృష్టితో సుఖినో భవంతు అందరు కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల్లోపల వీరు నావాడు వాడు వీరివాడు.
0: But in politics they claim mine and thine.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరు నావారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు తీరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందమో.
0: That day when we kill the selfishness,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడాను సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడాను ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful
1: it will be. ఎంత సుఖేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు
0: but mankind
1: ఈనాటి రాజకీయములకు
0: among politicians
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what they want.
1: ఒక్కొక్కరు మినిస్టర్స్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్స్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాళ్ళు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ మినిస్టర్ వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్స్,
1: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఎట్ ఎనీ టైమ్.
1: దేశ సేవలోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: హీ అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
1: సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈ నాటి భారతీయులైనటువంటి వారు కూడాను
0: భారతీయస్ టుడే
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ ashamed టు అడ్రెస్ ది ఆడియన్స్ as బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్
1: భావములను సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నారో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్,
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to భారతీయులు.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: కల్చర్ ఇస్ ద వన్ దట్ రిఫైన్స్ యూ, దట్ పాలిషెస్ యూ.
1: కనుకనే సంస్కరింపు చేయటం ఏమి? దోషములు దూరం చేయటము, గుణములను పెంచటము.
0: రిఫైన్మెంట్ మెంట్ గివింగ్ అప్ ది బ్యాడ్ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద గుడ్.
1: కనుకనే దోషములు నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. వాట్ ఈస్ మనస్ మైండ్?
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
1: కనుక నేను సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ విల్ బి ట్రూ
1: ఆచరణ, మనిషి ఆచరణగా ఉంటుంటాది.
0: అండ్ యూ విల్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
0: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
1: గుణములు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ద క్వాలిటీస్ వర్క్.
1: దివ్యత్వాన్ని పవిత్రం గావించుకోండి.
0: అండ్ అండర్స్టాండ్ ది సాంక్చురీ.
1: నిజమైన సాధన.
0: దిస్ ది ట్రూ స్పిరిచువల్
1: సాధన. ఏమిటని?
0: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇంటూ గుడ్ ఈ సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
1: వి డు? చెప్తున్నాము,
0: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ ద మైండ్ వేవర్, ఇట్ ఇస్ నాట్
1: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
0: Particularly modern times has on today it is ridiculous.
1: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్
1: యూ సాధించిన విజయం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువుకోవడం ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ టు ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హు విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి,
0: హావింగ్ బీన్ స్టడీడ్,
1: ఎన్ని విద్యలు నేర్చి,
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబులు అది కాలియగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
1: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇలా సుఖతము నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్?
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: Satya chintanulu,
0: good thoughts.
1: Sadalochanulu,
0: good thinking.
1: Satya pravartanulu,
0: good conduct.
1: Dharmamu,
0: nyayamu,
1: tapasu ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
0: They all come out of one's own heart.
1: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
0: What we have to study are not
1: kuda undavalsindi.
0: Yamanusukimpa
1: hematarak vidya, paramanusukimpa brahma vidya.
0: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
0: We have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: In fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: So we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of
1: దానితో పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్ప వారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: రిలీజియన్ ఆఫ్ లవ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: దట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్. అనేక
1: మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దేర్ నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ది నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్. ఈ
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ది సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్ లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతి.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సల్యూట్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యు కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ సైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వీ హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఇస్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యు మే బి బిలాంగ్
1: టు ఎనీ కంట్రీ. ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు పెరిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: కరెక్ట్ యువర్ సెల్ఫ్,
0: రెస్పెక్ట్ యువర్
1: పేరెంట్స్, తల్లిదండ్రులను ప్రేమించాలి,
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికన్.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, మీకు క్షేమం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్ బిహేవియర్ ఇస్
1: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఇంకా ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప డిగ్రీస్ ఇంత తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్.
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతలతోనే పెరుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫార్
1: అది విద్యనే కాదు.
0: ఇట్ ఈస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైన తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్ హ్యూమిలిటీ. అందులో తిరిగింది
1: క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము.
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము.
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము.
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస.
0: ఇట్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బావు.
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అవర్
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: కింగ్ జనక ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
1: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిగానైనా మనం సాధించవచ్చును.
0: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీకు తెలియదు కానీ
0: యూ డు నాట్ నో దిస్
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్ టాప్ టు టో.
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు.
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్
1: కృంగి పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి. అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక
0: సో
1: విద్యార్థులు ఈనాడు ప్రప్రథంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ
1: పరిగణించడం. మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
1: మీరు ఏమాత్రం వెరగకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులు ఆడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్స్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్
1: నేమ్. పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
1: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికి
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
0: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్ ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు దిస్.
1: పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్ ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు.
0: ఇట్ ఇస్ అ మిస్టేక్.
1: ప్రేమ చేత చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్య సాయి వచ్చింది. ఎటువంటి వాడు?
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్ లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్.
1: చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పొంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దెన్ సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఇస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్
1: పొంగి,
0: విత్ ఆల్ ప్రాబ్లమ్స్
1: అనేక రకమైనటువంటి చిక్కులు పూల్కొని,
0: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ది వే,
1: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దాన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ పోర్.
1: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చును.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండ్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్ ఏ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్రీతన్ శ్రీతత్పత కలిగినటువంటి
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుంది. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యువర్ కంట్రీ, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బి బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్ దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఏ ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి, అన్నింటినీ వర్ణించండి.
0: యూ డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కెన్ మతములన్నీ
1: చేరి మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిది,
0: జొరాస్ట్రియన్
1: మతం మంచిది, బుద్ధిజం మతం మంచిది, జైనిస్ట్ మతం మంచిది, అన్ని కూడా సిక్కు మతం మంచిది,
0: సిక్కిజం, ఆల్
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటి మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు
1: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: ద హోల్ కంట్రీ విల్ బి
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష ఎగ్జామినేషన్.
1: రక్ష పరీక్ష.
0: రక్ష ప్రొటెక్షన్, పరీక్ష ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
0: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: But you should live up to its fortune.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: At any time, never deny, disown your country.
1: స్వప్నమందు కూడను దాన్ని ఏమాత్రం కూడను మర్చిపోకూడదు.
0: Never forget your motherland in the dream.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: That is true gratitude.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: if you are not grateful,
1: మానవుడు పుట్టి ప్రయోజనమే.
0: What for is the human life?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
0: The ungrateful wretch is wicked man.
1: కనుక నీ సూర్య నమస్కారం నందు కృతజ్ఞతాయ నమః.
0: Son God, we say, you just express that vision to us.
1: ఎట్టి వాడినైనా గాని క్షమిస్తారట.
0: Anyone will be excused.
1: కాని మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్ ప్రొనౌన్స్.
1: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
0: ఏదైనా
1: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకుని
0: don't think that others will do something
1: harm to you. Ninnu evarainu champani tappaledu.
0: Publicize the propagate culture of Bharat. Let you be
1: life lo okate gaani rendu kaadu.
0: After all, you are one not two.
1: Neevi Bharat desham yokka kritagnatiki neevu jeevithaanni ichinatunte vaadu avtavu.
0: It amounts to sacrificing your life for the culture of Bharat.
1: Bhayapadi maatramu mana yokka samskrutini ఏ మాత్రము తూలనాడకూడదు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ ఫ్యాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటాది.
0: మదర్ ఈస్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు వెతుక్కోవాలి.
0: యూ హావ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
1: తల్లిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: Mother is of your choice.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
0: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్. కనుకనే
1: రాములు జనని జన్మభూమిశ్చ స్వర్గాధిప కరియసి అన్నాడు.
0: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు.
0: దేర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
0: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
1: కనకరక వస్తువులను సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ది కంఫర్ట్స్ అండ్ ది కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
0: సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాస్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాములకు దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకలపైనంత ఆశ పుట్టింది, రాములు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
1: అదే బాధలు పడుతూ వచ్చింది.
0: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్.
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడీ విల్ సే నో.
1: నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: తీసుకుని ఈ పద సేవ నండి.
0: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
1: నుంచి ముక్తి చేస్తునండి.
0: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద
1: ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
0: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్ and see that you are relieved from this karmic effect.
1: That's what you have to do. ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది నిజమైనటువంటి దైవము.
0: దట్ ఈస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హింసెల్ఫ్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుంది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్.
1: కట్టగలప్పటికీ తాను మూర్ఖుడైపోయాడు.
0: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఏ ఫూల్.
1: ఈ ఇంద్రియములకు లోబడి పోవడం చేతనే
0: హి హస్ బికమ్ ఏ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
0: సో హీస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
0: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహా దీనుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
0: విన్ హనుమాన్ హస్ గాన్ టు లంక.
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
0: వేరే ఇన్ ఫ్రంట్ రావణ హీస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
0: నేను రావణ
1: ఎవరు పంపారా నిన్ను?
0: హూ సెంట్ యూ?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
0: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
0: హూ సెంట్ యూ హియర్?
1: నీ చెల్లె ముక్కు చవులటి కోసి పంపిణి రాచి దొర నన్ను పంపారా?
0: ద వన్
1: రావణ్
0: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
1: Nee sister mukku chevulu kosam pampaadu chudu, adane nannu pampichadu.
0: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
1: Sariyaina jawabu ichadu hanumantudu.
0: That is the correct answer that
1: hanuman
0: has given. What kind of man he is?
1: Bulavantudu, balavantudu, hanumantudu.
0: He is one of virtue. He is one of character. Highly educated.
1: Andukosamane ramulu sevakuluga tayyarayyadu.
0: So he could become the best
1: of Rama. Atta ahankaram ematramu ledu.
0: He was egoless.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
0: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
0: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
0: డూ యూ డిసోబే మీ?
1: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
0: In this world, nobody addressed me like
1: this. అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
0: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
1: అప్పుడు చెప్తాడు.
0: Then he says,
1: ఏ రాజు నన్ను ఏమి రానలేదు నోరు ముయించేనురా.
0: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యూ షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో నీకు తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
0: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్
1: అబౌట్ మీ ప్రభు సాక్షాత్ దేవుడు.
0: My God is my master.
1: నేను నిన్ను రా అనడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
0: I will address you as if you are a servant. I have got every right to beat you.
1: అని చెప్పేటప్పటికి ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా అంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
0: Because watching is all his anger and fury. రావణ was
1: taking ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
0: Naturally, monkey will be very much angry if anything is done to its tail.
1: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
0: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టెయిల్.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
0: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు.
0: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ఫ్లేమ్.
1: నీవు చేసిన విజయే నీరే యాచా, నీకే చేస్తా నీ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
0: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు. కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
0: హూ హాజ్ సెంట్ దిస్ మంకీ? హూ హాజ్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
0: యు హావ్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you, who has sent you here?
1: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
0: I have heard your message. You have been sent to Janaki and I saw you.
1: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిన నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతా కూడా రామును తలుచుకుంటూ వచ్చారు.
0: సో
1: ఆ దుఃఖంలో కూడా రాముని తలుచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామా.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడా దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: It's very important to think of God in times of praise and blame, the difficulties and profits and losses.
1: Kanuka, yetti samayam nundakuru daiva naamanni matram marchipokoodu.
0: Under any circumstances, never forget to chant His glory.
1: Enni baadalu kaligina sariye daivanni matram viduvukoodu.
0: If there are any troubles, they may come, but never forget God.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
0: Then you will be upholding the true human value in you.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: Have this.
1: ఈనాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
0: We are valueless. What kind of human beings we are?
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: The human values are సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్తు కూడా కదలకుండా నిలకుండా చూసుకోవాలి.
0: We should uphold this human value steady and firm and strong.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: The one who sustained fosters them is a true human.
1: అది లేనటువంటి వాడే దానవుడు.
0: The one with these human values is manava, human. Without that, he is danava, the demon.
1: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: So we have to keep up the human value.
1: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
0: We have got the name, title.
1: మానవ.
0: We are manava, human.
1: ఈనాడు కొత్త వారు కాదు మనము.
0: We are not new.
1: ఈ జన్మల నుంచినే వస్తున్నాము.
0: We have been there for several births.
1: మా కాదు.
0: మా no.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ.
1: పాతదే మానవ.
0: Not new, ancient.
1: నేను చాలా పాత జన్మం వాళ్ళే.
0: I am quite ancient.
1: మా నవ.
0: మా నవ.
1: మానగా కాదు.
0: మా no.
1: నవ కొత్తది కాదు.
0: నవ న్యూ. Not new.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది నిజమైన మానవత్వం రావడానికి కారణం.
0: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది యూ హ్యావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: యూ హ్యావ్ టు హియర్ హియర్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి.
0: యూ సీ కౌస్.
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్ అండ్
1: విరిగి తినేసేస్తాయి.
0: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
0: As the cow goes back, it recalls, brings it back and mastigates.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
0: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
0: And deserve everything.
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
0: We should keep it.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
0: You get your own work for your own deservedness.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
0: so be deserving.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా,
0: never give up culture of Bharat.
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: In fact, it has been undergoing so many changes, age after age.
1: మార్పులు జరిగినా కానీ మీలో మార్పు రాకూడదు.
0: Let there be any number of changes, but you be changeless.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: They do change.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టిగా ఉన్నావు.
0: At the time of birth, you are so tiny.
1: Child అన్నారు.
0: You are called child.
1: 15 నువ్వు బాయ్ అన్నారు.
0: Age of 10, boy.
1: 30 years old, man అన్నారు.
0: 30, man.
1: 75 years old, గ్రాండ్ ఫాదర్ అన్నారు.
0: 75, you are a grandfather.
1: కాబట్టి చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
0: The child, boy, man and grandfather have not changed.
1: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: Names have changed, but you are one.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్ బట్
1: మార్పు చర్చించకూడదు.
0: అండ్ యూ షుడ్ నెవర్ బ్రింగ్ ఏ చేంజ్.
1: సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: భగవత్ నామాన్ని స్మరిస్తే
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్,
1: మరవకుండా ఉండాలి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుందాం.
0: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమముదిత మనసే కహో

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచినను అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా

0: స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్, నేచురలీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఈజ్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్, ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఈజ్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ది అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ఆర్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్, నేచురలీ మైండ్ విల్ అటైన్ ది స్టేట్ ఆఫ్ ప్యూరిటీ.
0: ఈ వాంఛల చేతనే ఈనాటి ప్రతి మానవుడు కూడాను, ప్రతి దేశమునందు కూడాను నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికము అనేటువంటి మూడు స్థానములను మర్చిపోతున్నాడు.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: నైతికమనగ ఏమిటి?
1: What is moral value, morality?
0: నిత్య జీవితములో మానవుడు సత్య మార్గమును అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth that
0: ఆచరణ యందు ఉంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్, ఇది నైతికం యొక్క ధర్మం.
1: సో ద మారల్ కాండక్ట్ రిక్వైర్స్ అస్ టు స్పీక్ ట్రూత్.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధార్మిక్ వాల్యూ?
0: న బ్రూజాత్ సత్యం అప్రియం.
1: డు నాట్ సే అన్పాలటబుల్ ట్రూత్.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ నెవర్ అటర్ ఎ లాయ్.
0: ఇంతే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: వీ షుడ్ నెవర్ పబ్లిసైజ్ ఆర్ ప్రాపగేట్ అన్ట్రూత్.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు స్పీక్ ట్రూత్, వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ మేనర్.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: వీ షుడ్ నాట్ టెల్ ట్రూత్ ఇన్ ఎన్ అన్అక్సెప్టబుల్ హార్ష్ వే.
0: అప్రీతికరమైనటువంటి సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ పాలటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: ట్రూత్ షుడ్ నాట్ లీడ్ టు అజిటేషన్స్, డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అవర్ మైండ్. ఇట్ షుడ్ నాట్ బి బిటర్ టు అవర్ ఇయర్.
0: కనుక సత్యమని కూడాను నీవు కొంత ప్రియముగా ఉండాలి, కాని అప్రియమైనటువంటి సత్యాన్ని కూడాను నీవు చెప్పకూడదు.
1: దేర్ఫోర్ ట్రూత్ మస్ట్ బి యాక్సెప్టబుల్ అండ్ ప్లీజింగ్.
0: ఇది ధర్మము.
1: దిస్ ఇస్ ధర్మ.
0: ఇంకా ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
0: సత్యం బ్రూయాత్ నైతికం.
1: టెలింగ్ ట్రూత్ ఇస్
0: మోరల్. బ్రూయాత్ సత్యం అప్రియం.
1: Not telling truth in an unacceptable way.
0: ఇంకా ధర్మం అనేటువంటి ఈ విధమైనటువంటి మార్గంలో ఉండినప్పుడు దీనికి ఆదర్శమైనటువంటిదే ఆధ్యాత్మికము.
1: దాట్ విచ్ సెట్స్ అన్ ఐడియల్ నేచురల్లీ బికమ్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: Teaching atmic principle is spirituality.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: Where is this atma?
0: సర్వత్రా ఉన్నది.
1: Atma is all pervasive.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: However, it's very difficult to recognize,
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: To catch hold of it, still more difficult.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: Man has the five elements within.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: He has got as the basis
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: He has got five life breaths.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: We have to investigate the nature of the five elements.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: Man has got five kinds of faculties, the powers.
0: సత్యము,
1: truth,
0: ధర్మము,
1: righteousness,
0: శాంతి,
1: peace,
0: ప్రేమ,
1: love,
0: అహింస,
1: non violence.
0: ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండినా అతని మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, he is no man.
0: కేవలము ఒక అద్వేషము ఇట్లాంటివంతా కూడా మానవతా గుణములు కాదు.
1: Anger, hatred are not human values.
0: ఇవన్నీను పశుగుణములే.
1: They are animal qualities.
0: ఇలాంటి పశుగుణములను మనం పెంచుకొని మానవతా గుణములను తగ్గించుకొని కేవలం ఈనాడు పశువుగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్ విత్ ఆల్ ది అనిమల్ క్వాలిటీస్ విత్ ది హ్యూమన్ క్వాలిటీస్ టోటల్లీ మిస్సింగ్.
0: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
1: మ్యాన్ సఫర్స్ మిజరీ బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: సత్య సంకల్పముల చేత సాధువు అగును.
1: విత్ ట్రూత్ఫుల్ థాట్స్ హీ బికమ్స్ ఎ పాయస్ మ్యాన్.
0: సకల సంకల్పరహితుడే శాంతి నొందు.
1: ద మ్యాన్ బియాండ్ ద థాట్ remains in peace.
0: ఈనాడు శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are not peaceful?
0: సకల సంకల్ప రహితుడే సాధు అగును.
1: He is the pious man who goes beyond the level of thought.
0: అతనే శాంతి నుండు.
1: He will be in peace.
0: శాంతికి మూల కారణం ఏమిటి?
1: What is the cause for peace?
0: సంకల్పముల చేతనే శాంతి లేకపోతున్నది.
1: Our thought flow is the cause for restlessness.
0: సకల సంకల్ప రహితుడే శాంతి నుండు.
1: If we are beyond the thought, we will remain in peace.
0: కనుక శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువలో రెండు భాగములు వ్యర్థమైంది.
1: When one's dharma, righteousness is gone, we'll be losing two parts of the human value.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా,
1: if we lose the third value, peace,
0: మానవతా విలువలు మూడు విలువలు,
1: three human values are totally gone.
0: కనుక ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోల్పోవటం చేత ఒక్కొక్క అంగమును మనం కోల్పోయినట్టుగా ఉంటుండాలి.
1: As each value is lost, it amounts to amputation of each of the limbs of our body.
0: Satyam anetundi prathama viluva.
1: Truth is the first value.
0: Ee prathama viluva enti satyane ee naadu manu kolipothunnamu.
1: The very first value, truth, is lost.
0: Satyam chetti mana vyaparam jaragadu, mana udyogam chikkadu.
1: If we tell truth, we cannot run our business, we cannot be successful in job.
0: Munduku polemu.
1: So we cannot proceed, advance in life.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయిన వాడికి జీవించలేడు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ ద ట్రూత్ ఈజ్ లాస్ట్ అండ్ గాన్ వన్ కెనాట్ సస్టైన్ కంటిన్యూ ఇన్ ద మారల్ స్పిరిచువల్ లైఫ్.
0: ప్రస్తుత పరిస్థితి ఎందు సత్యమును కోల్పోవటం వల్లనే తాను జీవిస్తున్నానని భ్రమిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఈజ్ ఏబుల్ టు లివ్ బై అటరింగ్ అన్ ట్రూత్.
0: ఈ విధంగా సత్యమును కోల్పోయి
1: Like this truth is lost.
0: మానవత విలువను కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And human values are also given up.
0: మొట్టమొదటిది సత్యము, అదే మానవుల యొక్క శిరస్సు.
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సు లేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: Man is headless almost in nature.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: He is headless because he has lost the first value, truth.
0: ధర్మము,
1: సెకండ్ ధర్మ,
0: అదే మన భుజములు.
1: ధర్మ, రైచోస్నెస్,
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: ద షోల్డర్స్ విల్ బేర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్.
0: ధర్మాన్ని మనం కోల్పోయినా మన భుజములనే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: వెన్ వన్స్ వీ లూజ్ దిస్ రైచోస్నెస్ ఆల్మోస్ట్ వీఆర్ హ్యాండిక్యాప్డ్.
0: శాంతిని మనం కోల్పోయినా,
1: if peace is gone,
0: కడుపే కోల్పోయినటువంటి వారం అవుతాం.
1: వీల్ బి లూజింగ్ అవర్ వెరీ స్టమక్.
0: స్టమక్ లేనప్పుడు దీనికి భుజించేది ఎట్లా, ఈ దేహంను కాపాడుకునేది ఎట్లా?
1: వితౌట్ స్టమక్ హౌ డు యూ పార్టేక్ అండ్ హౌ డు యూ కంటిన్యూ టు లివ్.
0: కనుకనే దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే,
1: as we have lost this three,
0: ప్రేమలేని మానవుడిగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ వితౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: లైఫ్ వితౌట్ లవ్ ఇస్ వాల్యూలెస్. దేర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్.
0: ప్రతి మానవునికి కూడాను ప్రేమనే ప్రాణము.
1: ఫర్ ఎవ్రీ మ్యాన్ లవ్ ఇస్ లైఫ్.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్.
0: ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: అవర్ స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఎ సింగిల్ చైర్.
0: నాట్ డబుల్ సోఫా.
1: ఈజ్ నాట్ ఎ డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: దిస్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: బట్ ఇన్ ద మోడర్న్ సొసైటీ దేర్ ఇస్ నో లవ్.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: ది యాబ్సెన్స్ ఆఫ్ లవ్ లీడ్స్ టు ది యాబ్సెన్స్ ఆఫ్ యూనిటీ.
0: యూనిటీ కోల్పోవడం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవడం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్నా భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్.
0: కానీ లోపల ఎనిమిటీ.
1: There is enmity within.
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్కు.
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో.
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో.
1: హలో ఈజ్ మియర్లీ లో.
0: కానీ హలోతో మనం ప్రేమ పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మియర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్.
0: ప్లస్ ప్రేమ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్, ప్లస్ లవ్.
1: లవ్ ఇస్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఇస్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు,
1: వెన్ లవ్ ఇస్ మాక్సిమం,
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దెర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్.
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్.
0: ఈ ఒక్కటైనప్పుడు,
1: వెన్ వీఆర్ వన్,
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: యాజ్ లవ్ ఇస్ లాస్ట్
0: సర్వమును కోల్పోయినటువంటి వారం అయిపోతున్నాం.
1: యాజ్ లవ్ ఇస్ లాస్ట్ టుడే వీఆర్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమని.
1: వాట్ వీ హ్యావ్ టు గ్రో అండ్ డెవలప్.
0: ప్రేమ అనేటువంటిది,
1: ద లవ్,
0: వాక్కులో చేరినప్పుడు,
1: వెన్ వన్స్ ఇట్స్ ఎక్స్ప్రెస్ బై వర్డ్,
0: సత్యం అవుతుంది.
1: లవ్ ఎక్స్ప్రెస్ బై వర్డ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: ఆచరణలో చేరినప్పుడు,
1: ఇన్ యాక్షన్,
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము, ధర్మము, శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ, శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మోమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ వెల్త్.
0: కాల సర్వం మా కురు ధన జన యవ్వన గర్వం.
1: అండర్స్టాండ్ దట్ ద వెల్త్, ది అథారిటీ అండ్ యూత్ వుడ్ పాస్ ఆఫ్. The youth would pass off in a moment of time.
0: ఒక క్షణంలో పోయేటువంటిది ధనము.
1: Money also would be lost
0: accordingly. ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి.
1: And reputation, name also would be lost in a moment.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములే.
1: These are all the passing clouds.
0: ఏది శాశ్వతం కాదు.
1: None of these are permanent.
0: కానీ
1: but
0: ఒక్కటి మాత్రం.
1: One is permanent.
0: అది సత్యం, కీర్తి, స్థిరం, స్థిరం.
1: The truth and good name are permanent.
0: మనం మంచి పేరును సంపాదించుకోవాలి.
1: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
0: మనం ఆ మంచి పేరుతోనే మన కీర్తిని సంపాదించుకోవాలి.
1: అండ్ వీ షుడ్ బి హైలీ రెప్యూటెడ్, బి ఫేమస్.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ, దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: Let your ears listen good.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: Let your hands do good.
0: నీ హృదయమును మంచి థాట్స్తోనే నింపుకో.
1: Let your heart be filled with good thoughts.
0: అంత మంచిగా మారుతుంది.
1: Everything would be good then.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: think
1: good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: Do no evil, do what is good. This is the way to God.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ లిసనింగ్, బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్.
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము, చెడ్డను మాట్లాడటము, చెడ్డను చూడటము, చెడ్డను చేయటము, చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి. ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ వీ లిసన్ బ్యాడ్ థింగ్స్, వీ సీ బ్యాడ్ థింగ్స్, వీ థింక్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్. నేచురలీ వీ బికమ్ బ్యాడ్.
0: బికమ్ బ్యాడ్.
1: వీ బికమ్ బ్యాడ్.
0: కనుక ఈ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ బ్యాడ్?
0: చూపు నుంచి కలుగుతుండాలి.
1: Yes, this badness is out of
0: శ్రవణం నుంచి కలుగుతుండాలి.
1: The listening is the cause.
0: మన వాక్కు నుంచి కలుగుతుండాలి.
1: The words that we speak.
0: మన థాట్స్ నుంచి కలుగుతుండాలి.
1: The thoughts.
0: మన యాక్షన్ నుంచి కలుగుతుండాలి.
1: And actions too.
0: కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకుని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడా సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these five senses and act accordingly.
0: కనుక మొట్టమొట మనము ధ్యానము, జపము, యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: Is not the meditation, it is not the penance, it is not chanting that are needed.
0: Good works.
1: They are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే
1: to make your heart sacred,
0: మొట్టమొట ఈ ఫైవ్ సెన్సెస్ ని పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దిస్,
0: దీనికోసమని ఐదు సెన్సెస్ తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: బుద్ధ మేడ్ సెవెరల్ అటెంప్ట్స్ టు కంట్రోల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: 28 సంవత్సరం వరకు
1: ఫర్ 28 ఇయర్స్
0: అనేక గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటిది ఏమిటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మచిచ్చువులే గాని జ్ఞాన చిచ్చువులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మచిచ్చువులు తానే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: నేను వెళ్ళని నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థాన్ని విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయని వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హి అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: Kanuka ee yokka work tho hands nu manu pavitram cheskovali.
1: We can sanctify our hands by taking good work.
0: Chevulanu pavitram cheskovali.
1: Ears can be made sacred by listening to good things.
0: Samyak thought, dantu hrudayanni pavitram cheskovali.
1: Good thoughts will make our heart sacred.
0: Samyak vaku, mana padamulu sariyinattuga undali.
1: We should use good words.
0: కనుకు ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: చేసే సాధనలన్నీ కూడాను
1: ఆల్ స్పిరిచువల్ కేవలం
0: భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండర్ టేకెన్ బై మ్యాన్ ఆర్ వరల్డ్లీ, ఫిజికల్ యాక్టివిటీ.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: విదౌట్ సెన్స్ కంట్రోల్ వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఆల్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: సో వీ షుడ్ నో ద ప్రొసీజర్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సగినటువంటి ఒక స్థానం మనం పొందగలము.
1: దెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని వ్యంతం చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: We are human beings.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: We should know the divinity immanent in humanity.
0: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: How to know divinity?
0: అందరికీ తెలుసును.
1: All know this.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: Though we know, we are not able to practice.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: What is this ఆత్మిక్ ప్రిన్సిపల్?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: This is this. Speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: వీ నో ఫాల్స్హుడ్ ఇస్ బ్యాడ్.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: టు అవాయిడ్, ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ ప్రాబ్లమ్స్, వీ అటర్ అన్ట్రూత్.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: వీ ఎస్కేప్ ఫ్రమ్ టెంపరీ డిఫికల్టీస్,
0: కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: బట్ వీఆర్ షూర్ టు ఫేస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: దిస్ హైలీ డేంజరస్.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్.
0: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణ నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడు రా.
1: He speaks truth.
0: Satya Harishchandrudu.
1: Satya Harishchandra, the king.
0: Tana yokka maata nimittam nilpittukune nimittamai.
1: To keep up to his promise.
0: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
1: He suffered for truth in every possible way.
0: Vividhanga.
1: How?
0: Tana bharyanu kudanu ammukunnadu.
1: He had to sell out his wife.
0: Kumarunni champukunnadu.
1: He was responsible for the death
0: Tanam
1: of his son.
0: Tanu tane ammukovabaddadu.
1: He sold out all by himself.
0: Kattakattapadi kaati kaapariga jeevinchadu.
1: Ultimately he served as a watchman in the burial ground.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హి ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్ టు హోల్డ్ ఆన్ టు ట్రూత్?
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపరర్,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపరర్, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: ది ఎంపరర్ హరిశ్చంద్ర సెడ్, ఐఎమ్ రెడీ టు డై బట్ ఐ విల్ నెవర్ అటర్ ఎ లై.
0: తన సతి అయినటువంటి చంద్రమతి కూడాను పాదములు పట్టి ప్రార్థించింది.
1: హిజ్ వైఫ్ చంద్రమతి కాట్ హోల్డ్ ది ఫీట్ అండ్ ప్రేడ్,
0: ప్రభు,
1: ఓ లార్డ్,
0: మీరు ఇన్ని కష్టములు పడ్డప్పటికి నాకే చింతనూ లేదు,
1: ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్
0: సత్యాన్ని మీరు కాపాడుతూ వచ్చారు.
1: యూ హావ్ బీన్ అప్హోల్డింగ్
0: ట్రూత్. నిగురు సిరి, నేను మీకును మీరు నాకు.
1: అల్టిమేట్లీ ఐఎమ్ ఫర్ యూ అండ్ యూఆర్
0: కనుక ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్నాను.
1: You put me on sale to any rich man, still hold on to the
0: truth. నమ్ముకోనైనా కూడాను నీ యొక్క కష్టం తీర్చుకో గాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: You be prepared to sell me out, but never give up truth.
0: అనేక విధములైనటువంటి అవస్థల గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హి పాస్డ్ త్రూ, హి హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్డ్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace, he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier, his name was హరిశ్చంద్ర.
0: కానీ ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి ఫియర్ఫుల్.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: వి ఫైండ్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం భయం బ్రతుకు భయం.
1: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ ఫియర్.
0: అన్నా దయం భయం బ్రతుకు భయం.
1: ఓ బ్రదర్, లైఫ్ ఇస్ ఫియర్ స్ట్రికెన్ మోమెంట్ టు మోమెంట్ ఎవ్రీవేర్.
0: కష్టాలే జీవితమా?
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కష్టాలే జీవితమా? కడగండే జీవితమా? ఈ కఠోర నరకం అనేటువంటిది ఇంకా అనుభవించలేము. మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్,
0: సాధ్యమైనంత వరకు కూడాను,
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్,
0: అసత్యమాడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమనేటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నువ్వు క్వైట్ గా ఉంటుంది.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్, బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి,
1: ఏ సేజ్, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై,
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాని కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఆ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి, వానియ,
1: ఓ సేజ్,
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: ఇఫ్ హి సేస్ ఐ హావ్ నాట్ సీన్, ఇట్ ఇస్ ఎ లై.
0: చూచితి అంటే అపకారము.
1: ఇఫ్ హి సేస్ ఐ హావ్ నాట్ సీన్, ఇట్స్ ఎ బ్లేటెంట్ లై. ఇఫ్ హి సేస్ ఐ హావ్ సీన్, ఇట్ విల్ పుట్ ద డేవిల్ టు డేంజర్.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: టు అపోల్డ్ ద ట్రూత్, వన్ షుడ్ నాట్ పుట్ ఎనీవన్ టు డేంజర్. అపకారం
0: నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: దట్ డజంట్ మీన్ దట్ యు షుడ్ గివ్ అప్ ట్రూత్.
0: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
1: దీస్ టు ఆర్ లైక్ టు ఐస్.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు సేఫ్ గార్డ్ అండ్ అప్హోల్డ్ ట్రూత్, హి రిమైన్స్.
0: ఉపయోగము, ఉపకారము, ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్.
0: నా సత్యము తప్పకుండా.
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ద
0: మృగము అపకారం జరగకుండా.
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్. నాకు
0: భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్ షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ దిస్ ఇస్ స్టార్టెడ్ టెలింగ్ ఈశ్వర.
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భూవి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచుండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేది పెట్టేది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను.
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్.
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపనే నీకు మోక్ష ప్రాప్తి కలుగుగాకని ఆశీర్వదించి వెళ్ళాడు.
1: అండ్ హి బ్లెస్ ద సేజ్ విత్ లిబరేషన్ అల్టిమేట్లీ అండ్ బ్లెస్ హిమ్సెల్ఫ్.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం అవద్దు, సత్యం అవద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైన దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: అబ్జర్వ్ సైలెన్స్.
0: అంతేకాని అపకారం జరిగేటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని, నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డో నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము, ఉపకారము, యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది.
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: ఐడియా. లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకుని ఏ బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్డ్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: బుద్ధుడు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్ని విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్.
0: కానీ కట్టకడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వం అనేటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్ర మార్గాలకు అడ్డుతగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ అబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరాలంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేడు.
1: ద మ్యాన్ హూ రియలైజ్ ఆన్ మైండ్
0: ఆధారముగా ఉన్న మానవుడు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్,
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హి బికమ్స్ బుద్ధ.
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని, ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారథ్యమంత వరకు దూరం పెట్టడానికి ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని,
1: టుడే వీ టేక్ ద మైండ్ ఎస్ ద సెంటర్,
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ టేక్ మైండ్ ఎస్ ద సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ద మైండ్, డోంట్ ఫాలో ద బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు బద్ధంగా తీసుకో.
1: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీటెడ్లీ.
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్
0: ఎఫ్స్. ఎఫ్ ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: Four Fs.
0: First F.
1: The first F.
0: Follow the master.
1: Follow the master.
0: ఎవరిని మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గంను వదిలిపెట్టి
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్ ఇన్ ఫ్యామిలీ.
0: ఇంట్లో కష్టము, ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరుగు లేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
1: హీ స్మైల్స్ యాజ్ దో హీ ఇస్ హ్యాపీ.
0: Picture love, picture love.
1: It is all happiness of a movie, a picture. He pretends as if he is smiling and happy. He acts as if he is happy, but he is not happy. He exhibits as if he is in peace, but not so in reality.
0: Artificial life ga maaripoyindi.
1: Life has become artificial.
0: No heart.
1: There's no heart.
0: Only art.
1: Only everything is art.
0: Ee vidhanga jeevitham enta kaalam manu gadipek avutundi.
1: How long can we live like this?
0: Karaku art ni dooram cheyandi.
1: Give up. Keep yourself distance from art. And follow the heart.
0: Adi nijamainatundi atma tattvam.
1: That is the true atma.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
1: ఇఫ్ యూ ఫాలో యువర్
0: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్,
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్,
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్ర ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Pranamu, mana pranamu, udi udi udi pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Ani adi ardham varaku maatrame udi pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala, consciousness lopala deenam gaavadaniki avakasam ledhu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo menam deenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamaina margamu.
1: Oh man, it's so easy path.
0: నీవు ఎట్ట ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి,
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్,
0: ఊదుతూ ఊదుతూ రా,
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్,
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది.
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ.
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది.
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్ ఇట్ బర్స్ట్ అట్ వన్.
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్,
1: ద లిమిటెడ్ ఎయిర్,
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోయింది.
1: ద లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ వుడ్ మర్జ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్. దిస్ ఇస్ కాల్డ్ సాయుజ్య మర్జ.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: మర్జర్ సాయుజ్య మీన్స్ ద యూనిఫికేషన్ ఆఫ్ దిస్ లిమిటెడ్ ఎయిర్ ఆఫ్ ద బెలూన్ ఇన్ ది వాస్ట్ ఎయిర్ అరౌండ్.
0: లేక మోక్షం అనేటువంటి కానీ, లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్, దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్. as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: The easiest path is love.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: This love can be expressed by word.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: Here is sugar.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: What is the taste of the sugar?
0: తీపి.
1: It is sweet.
0: ఈ చక్కెరను నీళ్ళలో కలుపు.
1: Mix it in water.
0: పానకమైపోతుంది.
1: It becomes syrup.
0: కాఫీలో కలుపు.
1: Mix it in coffee.
0: తీయగా ఉంటుంది.
1: It's so sweet.
0: టీలో కలుపు.
1: Mix it in tea.
0: తీయగా ఉంటుంది.
1: It's also sweet.
0: పాయసంలో కలుపు. తీయగానే
1: ఉంటుంది. In rice pudding it's sweet.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్స్ స్వీట్ ఆల్ త్రూ.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమనే మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్. దట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతే మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈస్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈస్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈస్ ద రూఫ్.
0: దీంతో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిల్చదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపైనే ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్
0: బి సస్టైన్డ్. ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: Love is most essential.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: Love is within us in the natural way.
0: కానీ ఈ ప్రేమను
1: this love
0: భార్యపైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: We divert our love, direct it towards our wife, the son, daughter and family. What should we do now?
0: ఏమను పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: ఇది అనే ఆహారమును పెట్టి తిని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem
0: divert చేయాలంటే
1: divert the existing love.
0: నీ ప్రపంచపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: The worldly love can be directed towards God.
0: నీ ఆత్మపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: The love on the possessions acquisitions can be directed towards God.
0: నీ వైపు మరచు.
1: Love in business can be directed towards God.
0: నీ యొక్క వృత్తిపైన ఉన్నటువంటి ప్రేమను భగవంతుని వైపున మరచు.
1: The love of profession can be directed towards God.
0: కేవలం డైవర్ట్ చేయటమే ఉండేది.
1: Our job is only to divert.
0: చేస్తే చాలు.
1: It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే.
1: I am a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I am a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in same way.
0: భగవంతుడా.
1: Oh God.
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
1: Oh God. You have given me this heart.
0: మగిడి దానినే ఆర్పింతు మహితమూర్తి.
1: Let me offer the same heart.
0: మరగ వేరేమి దత్తు నీ పాద అర్చనకును.
1: What else can I offer you, O God?
0: అంజలికింతు అందుకోవయ్య నీవు అని అర్పితం చేయి.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: నాది కాదు ఈ heart.
1: The heart doesn't belong to me.
0: ఇచ్చినటువంటిది.
1: It is your gift.
0: నీవు ఇచ్చినటువంటిది నీవే తీసుకో.
1: You better you take back the one you gifted me.
0: ఈ దేహం నాది కాదు.
1: Body is not mine.
0: ఈ దేహం కూడా నీవు ఇచ్చినటువంటిది.
1: Body is your gift.
0: నీవు ఇచ్చింది నీకే అర్పితము.
1: I am surrendering it.
0: అన్ని కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా నువ్వు ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్ దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ వి డు ఇట్ వితౌట్ లవ్ వి ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: దేర్ఫోర్ ఇఫ్ వి డు ఇట్ విత్ లవ్ ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: వాట్ ఎవర్ యు డు విత్ లవ్ ఇస్ సర్వీస్.
0: లేనిటువంటి చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికీ అది ఫలితం కోసమే చేయటము.
1: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యు డు ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: యు జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యు బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యు ఆర్ హిస్, యు విల్ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు,
1: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్,
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఈ గార్డెన్ పెట్టుకున్నాడు,
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నారు,
1: అండ్ హి హస్ టు గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు,
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నారు.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్,
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి,
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి,
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ వర్ణిస్తుపోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్ ఓ గాడ్ యువర్ రిఫ్యూజ్ ది ఫోర్ లాండ్ దట్ యువర్ కంపాషనేట్, యువర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం, చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హిస్ విత్ యు.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చాపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అనుకుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్,
1: బట్ హీ ఈస్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్,
1: ఓల్డ్ ఈస్ గోల్డ్.
0: అతనే గాడ్,
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: చేస్తుంటారు భక్తులు,
1: డివోటీ narrates,
0: ఇదంతా కేవలము,
1: ఆల్ దిస్
0: అతని మనసును కరిగించాలని అనుకుంటున్నారు.
1: ఓన్లీ టు మెల్ట్ గాడ్.
0: భగవంతుని మనసు ఈ విధంగా వర్ణంతో కరగదు.
1: గాడ్ విల్ నెవర్ మెల్ట్, విల్ నెవర్ బి మెల్టెడ్ బై యువర్ డిస్క్రిప్షన్.
0: చేతనే కరుగుతుంది.
1: ఇస్ యువర్ లవ్ దట్ మెల్ట్స్ హిమ్.
0: ప్రేమ రహిత మరుభూములలో,
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్,
0: ప్రేమాంకురమును పొంద,
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్,
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్,
0: ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే, కృష్ణ గానము సేయగదే.
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ విదౌట్ లవ్,
0: అంత ప్రేమతోనే
1: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో.
0: ఉన్నటువంటి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
1: లెట్ ఆల్ ది వికెట్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజంలే నాటాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: ప్రేమ వర్షమే కురుస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్. దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
1: ఎవ్రీథింగ్ దిస్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Endu edi lekapoyina gani prema maatram untundali.
1: You may not have this or that, but you have love.
0: Okkadaina ledu ikkada.
1: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
1: You may search all over the world, none can say that he has no love.
0: Prema lekapoyina dhanam painanna prema untadi.
1: He may not love anything, at least he loves his money.
0: Prema ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
1: He has diverted his love towards money.
0: Andaru prema swarupule.
1: So all are embodiments.
0: దైవ స్వరూపులే.
1: All are divine.
0: కనుక దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏమాత్రం అక్కర్లేదు.
1: So you don't need to aspire and work for God being yourself a God.
0: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: So long you feel that you are a man, yes, you have to work for God.
0: అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment
1: God.
0: Of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment,
0: you are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వారు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్
0: ఒక్కటే ఒక్కటే
1: ఓన్లీ వన్
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: అందరు కూడాను,
1: ఆల్
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను,
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
0: ప్రేమ చేతనే అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యూ లెట్ హిమ్ లవ్.
0: పరతత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పార్ట్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యూ బికమ్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
1: వాట్ వీ షుడ్
0: నో ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వీ షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుంది.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్
0: టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్ సీడ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలోని నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where?
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము.
1: దట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము.
1: దట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము.
1: దట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: సర్వమిరిగిన వాడు సాయి ఒకడే, సర్వమిరిగిన వాడు సాయి ఒకడే.
1: ది ఆల్ నోయింగ్ పర్సన్, ది ఓమ్నిసియెంట్ పర్సన్ డజంట్ ఎగ్జిస్ట్ ఆన్ ఎర్త్. There is no person who does not know anything at all. People who know a little is a small person. There is only one who knows everything and who is omniscient, and that is Sai and Sai alone.
0: Panchakriyate panchabhutamulato కూడినది ఈ ప్రపంచం.
1: ది వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ జ్ఞానేంద్రియములతో, పాంచభౌతికమైన దేహములో జీవుడుగానున్న తత్వమునకు

0: పంచాక్షరములు ప్రాణం వంటివి.
1: ఈ ఫైవ్ లెటర్స్ పంచాక్షర ఆర్ లైఫ్ బ్రెత్ ఇట్సెల్ఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ ఎన్కేస్డ్ ఇన్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: యజుర్వేదమునందు నమకములు నమ శివాయ చ శివతరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని మంత్రపూరితమైనటువంటి వాక్యమునకు ఈ పంచాక్షర నామమే మొదటి మంత్రము.
1: ఇన్ యజుర్వేద ఇన్ నమక ది ఫైవ్ లెటర్ మంత్ర నమ శివాయ చ శివతరాయ చ ఈజ్ ద వెరీ ఫస్ట్ వన్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ వన్.
0: మంత్రమనగా మరణము చేయనటువంటి వారిని కాపాడున్నదే మంత్రము అని.
1: ద మీనింగ్ ఆఫ్ మంత్ర ఈజ్ ఎన్ ఇన్కాంటేషన్ ద రెపిటేషన్ ఆఫ్ విచ్ విల్ సేవ్ ది పర్సన్ హూ రిసైట్స్ ఇట్.
0: ఇది బీజాక్షరముల యొక్క కలియక చేత ఇది మహాశ్రేష్ఠ స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ గెట్స్ ఎన్ ఎక్స్ట్రాడినరీ సీక్రెట్ అండ్ పొటెన్షియల్ పవర్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బీజాక్షరస్.
0: ఈశ్వరి యొక్క సంకల్పమే శుద్ధ బ్రహ్మము.
1: ది వెరీ థాట్ అండ్ సంకల్ప ఆఫ్ ఈశ్వర ఈ శుద్ధ బ్రహ్మ.
0: ఇదే శబ్ద బ్రహ్మము.
1: దిస్ ఇట్సెల్ఫ్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ శబ్ద బ్రహ్మ.
0: కనుకనే మంత్రమునికి ఇంకటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది.
1: దేర్ఫోర్ మంత్ర అక్వైర్స్ సచ్ ఎక్స్ట్రాడినరీ పొటెన్సీ అండ్ పవర్.
0: మంత్రములు మూడు విధములు.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మంత్రస్.
0: ఇందులో వైదిక మంత్రము తాంత్రిక మంత్రము చాలా ప్రధానమైనటువంటివి.
1: ఆఫ్ ది త్రీ ది మంత్ర విచ్ విల్ బి కాల్డ్ వైదిక మంత్ర అండ్ ద సెకండ్ తాంత్రిక మంత్ర ఆర్ వెరీ ఇంపార్టెంట్ వన్.
0: ఈ రెండింటి యందు వైదిక మంత్రము చాలా శ్రేష్టమైనటువంటి.
1: బిట్వీన్ దీస్ టూ ఆల్సో వైదిక మంత్ర ఈస్ వెరీ సీక్రెట్.
0: వైదిక మంత్రం అనగా వేదమునకు సంబంధించినటువంటి.
1: ది మీనింగ్ ఆఫ్ వైదిక మంత్ర ఇస్ ఇట్ ఇస్ అ మంత్ర విచ్ రిలేట్స్ టు వేద.
0: ఈ వైదిక మంత్రమునకు రెండు విధములైనటువంటి మార్గములున్నవి.
1: దేర్ ఆర్ టూ పాత్స్ విచ్ విల్ ఫాలో త్రూ దిస్ వైదిక మంత్ర.
0: మొదటిది ప్రణవ సహితమైన మంత్రం.
1: ద వన్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రణవ.
0: రెండవది వేద విహితమైన మంత్రం.
1: ది అదర్ వన్ ఈస్ వేద విహిత అసోసియేటెడ్ విత్ వేద ఇట్సెల్ఫ్.
0: ఇక్కడ నమశివాయ అనే పదమునకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర నమ శివాయ.
0: ఇది ఋగ్వేదమునందు చమకములో మొదటి మంత్రం.
1: ఇన్ ఋగ్వేద ఇన్ చమక దిస్ ఇస్ ది వెరీ ఫస్ట్ మంత్ర.
0: నమ శివాయ. శివాయ అనగా ఒక శుభమైనటువంటి ఒక తత్వం.
1: శివాయ రెఫర్స్ టు ఏ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఆస్పిషియస్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఆస్పిషియస్
0: మంగళకరమైనటువంటిదని కూడా మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ సేక్రెడ్ అండ్ ఆస్పిషియస్.
0: శుభంకరమైనటువంటిదని మరొక అర్థం.
1: అనదర్ మీనింగ్ ఈస్ దట్ దిస్ కన్ఫర్స్ ఏ లాట్ ఆఫ్ గుడ్ అండ్ వెల్ఫేర్.
0: నమ ఆ మంగళకరమైనటువంటి దానికి నమస్కరిస్తున్నాను.
1: The word nama is added to indicate that to such a sacred mantra I am offering my obeisance.
0: Aithe aa mangalakaramainatuvanti daniki emitadi.
1: What is it that is so sacred and auspicious?
0: Adi om namah shivaya subhankaramainatuvanti omkaramunaku namaskaramu ani deeni artham.
1: The meaning is that I am offering the obeisance to the om which is very auspicious.
0: శుభంకరమైనటువంటి ఓంకారమునకు నమస్కారము అనంతలో చాలా ప్రత్యేక విశేషం ఉంటున్నది.
1: there is an extraordinary special significance in uttering that we offer obeisance to this sacred mantra of Om.
0: ఈ ఓంకారమునందు అకార ఉకార మకారముల యొక్క చేరికున్నది.
1: ఇన్ దిస్ ఫారం ఆఫ్ ఓం దేర్ ఆర్ త్రీ సిలబల్స్ అకార ఉకార అండ్ మకార ఆ ఉ అండ్ మా.
0: అకారం వల్లనే మోక్షం మనకు ప్రాప్తించదు, లేక ఉకారం వల్లనే సాక్షాత్కారం మనకు సంభవించదు, మకారం వల్లనే మనకు ముక్తి లభించదు.
1: త్రూ అకార వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్ లిబరేషన్. We may not be able to get self-realization through akara. Liberation may not be obtained through makara exclusively.
0: Akara swarupudu tanai ukara makaramulaneetundi palana layamulanu gaaminche nimittamai omkara swarupuduga maarinadu.
1: He becomes omkara swarupa with the form of va and mu and ma joining together to this particular form of a.
0: పాలనా లయములు ఇందులో ప్రధానమైనటువంటి నేత్రములు.
1: ప్రొటెక్షన్ అండ్ మజ్జన్స్ దీస్ టూ ఆర్ ఎసెన్షియల్ పార్ట్స్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ఆ.
0: నమశివాయకు అనేక మంది అనేక విధములైనటువంటి అర్థములు తెలుపుతూ వచ్చారు.
1: క్వైట్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బీన్ గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు దిస్ మంత్ర నమశివాయ.
0: అక్షరార్థములు వేరు, వాక్యార్థములు వేరు, పదార్థములు వేరు.
1: ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది లెటర్ మే బి డిఫరెంట్, ద మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటెన్స్ అట్ ద హోల్ మే బి డిఫరెంట్, బట్ ది మీనింగ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది రియాలిటీ మే బి క్వైట్ డిఫరెంట్.
0: అయితే అన్నింటి ఎందు కూడాను శాస్త్రార్థముల కంటే ఆత్మార్థమనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది మీనింగ్స్ ది మీనింగ్ విచ్ వన్ మే గెట్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ మే నాట్ బి యాజ్ సేక్రెడ్ యాజ్ the meaning which one may get out of experience.
0: ఇక్కడ అక్షరార్థములకు ఒక్కొక్క అక్షరమును పురస్కరించుకొని ఒక్కొక్క మేధావి ఒక్కొక్క రీతిగా బోధిస్తూ వచ్చాడు.
1: Intelligent persons, highly accomplished ones, trying to give the meaning to this particular mantra on the basis of each letter that is incorporated in this mantra.
0: నా అనగా నంది వాహనుడని.
1: Na is interpreted as the one who has
0: ma anaga mandara malam dharinchinatundi vaadini,
1: the one who has worn mandara mala, a garland of mandara.
0: Si anaga shivudu aneetundi suryudu udayinchagaane
1: si
0: parvati aneetundi kamalamu vikasistundi ani.
1: Si has been interpreted as the moment the sun of Shiva rises, the lotus of Parvati blossoms.
0: Anaga buddhi prabhalu వికసించిన దక్షణమే హృదయ కమలు వికసిస్తుంది అనేటువంటి దీని అంతరార్థం.
1: ద ఇన్నర్ మీనింగ్ ఇస్ దట్ ది మూమెంట్ ద ఇంటెలిజెన్స్ అరైజెస్ ది ఫీలింగ్స్ అండ్ ది హార్ట్ రెస్పాన్స్ టు దిస్ పర్టికులర్ అరైజింగ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్.
0: అయితే ఈ విధమైనటువంటి అర్థములను మనము క్రోడీకరించుకున్నంత మాత్రమున మనకు యథార్థము చిక్కుటలేదు.
1: బై మియర్లీ పుటింగ్ టుగెదర్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద రియల్ మీనింగ్.
0: నమశివాయ అనగా శుభప్రదమైనటువంటి ఓంకారమునకి నమస్కారం అనేటువంటిది ఇది సరైనటువంటి అర్థంగా మనం స్వీకరించాలి.
1: వీ కెన్ యాక్సెప్ట్ దిస్ మీనింగ్ యాజ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ దట్ ఈస్ నమశివాయ రెఫర్స్ టు ఆఫరింగ్ ఒబేసన్స్ టు దిస్ ఓంకార.
0: పోతన భాగవతమునందు చక్కగా ఈ నమశివాయాన్ని పంచాక్షరమునకు సమన్వయం గావిస్తూ వచ్చాడు. చేతులారంగ శివుని పూజించడేని అన్నాడు.
1: ఇన్ భాగవత పోతన హ్యాస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ మీనింగ్ టు దిస్ మంత్ర నమ శివాయ. హి హస్ జస్ట్ సెడ్ ఇఫ్ వన్ డస్ నాట్ వర్షిప్ శివ త్రూ హిస్ హ్యాండ్స్
0: చెయ్యికి ఐదు వేలు ఉంటున్నాయి.
1: పామ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
0: ఈ ఐదు వేళ్లు ఐదు అక్షరములకు చిహ్నంగా నిరూపించాడు.
1: దీస్ ఫైవ్ ఫింగర్స్ హవ్ బీన్ గివెన్ యాజ్ స్టాండింగ్ ఫర్ ది ఫైవ్ లెటర్స్ ఇన్ ద మంత్ర.
0: నామ శివాయ ఈ ఐదు వేళ్లకును ఈ పంచాక్షర నామాన్ని దీనికి ప్రతిష్ఠ చేస్తూ వచ్చాడు.
1: హీ హస్ బీన్ ఏబుల్ టు ఇంటర్ప్రిట్ అండ్ జస్ట్ సే దట్ దీస్ ఫైవ్ లెటర్స్ ఆర్ సింబలైజ్డ్ బై దీస్ ఫైవ్ ఫింగర్స్.
0: కనుక ఈ ఐదు వేళ్లతోన ఈశ్వరుని సేవించినటువంటి వాడే పంచాక్షరాన్ని దర్శించినటువంటి వాడు అని అతని అంతరార్థం.
1: The inner meaning is that the one who makes use of all the five fingers in worshipping Shiva is worshipping this mantra, Panchakshari mantra.
0: కనుక ఈశ్వరత్వమునందు ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమే కాకుండా మానవత్వంతో కూడినటువంటి యొక్క ప్రకృతి తత్వం కూడా ఏమిటి ఉంటున్నది.
1: Therefore in ఈశ్వరత్వ there are two aspects. One is the sacred divinity and also the principle of humanity in it.
0: ఈశ్వరుడు అనగా సకలేశ్వర్య స్వరూపుడు.
1: Ishvara refers to the one who commands all the types of wealth and treasure.
0: కనుకనే అతని యొక్క ప్రతిబింబమే గణపతిగా అవతరించినదని కూడాను కొన్ని పురాణముల యొక్క ఆధారం.
1: Certain scriptures say that Ganesha is reflection of this particular tattva of
0: ఆత్మావై పుత్రః. అనగా తండ్రి యొక్క ఆత్మని పుత్ర స్వరూపాన్ని ధరిస్తుండేట.
1: ఇట్ మీన్స్ దట్ సన్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫాదర్.
0: కనుక ఈశ్వరుని యొక్క అంశమే ఈశ్వరుని యొక్క ఆత్మని విఘ్నేశ్వరునిగా అవతరిస్తూ వచ్చింది.
1: ఇట్ ఇస్ ఆల్సో ఇట్ ఆల్సో మీన్స్ విఘ్నేశ్వర ఈజ్ ది ఆస్పెక్ట్ విచ్ హాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్
0: చేతను మహత్తరమైన శక్తుల చేతను గణముల కంటే అధికారిగా చేశారు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ అండ్ దేర్ఫోర్ హి హస్ బీన్ మేడ్ ద మాస్టర్ అండ్ ది కమాండర్ ఆఫ్ గణస్ హూ కమాండ్ ఎ లాట్ ఆఫ్ పవర్.
0: ఇతను విజ్డమ్ యొక్క అనగా దివ్య శక్తి యొక్క ప్రతిబింబము అని అనుకుంటున్నారు.
1: వినాయక్ హాస్ బీన్ టేకన్ యాజ్ ద సింబల్ ఆఫ్ ద విజ్డమ్.
0: తెలివితేటలకు మారు పేరు వినాయకుడి.
1: ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎ సినోనిమ్ టు క్లెవర్నెస్.
0: కనుకని గజ తెలివి అని కూడా లోక వాడుక.
1: ఇట్ ఈస్ ఆల్సో ఐ పాపులర్ సేయింగ్ దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ హావింగ్ ఇంటెలిజెన్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఆర్ కంపేర్డ్
0: గజమునకు తెలివితేటలు అమితం.
1: ఫర్ ఎన్ ఎలిఫెంట్ దేర్ ఆర్ అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్.
0: కనుకని అట్టి తెలివితేటలు గుణములతో కూడినటువంటి వారు గణపతి కనుకని అతనికి ఒక ఏరుగ తలనుగా నిరూపిస్తూ వచ్చారు.
1: యాజ్ వినాయక హ్యాస్ బీన్ ఏబుల్ టు కమాండ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లెవర్నెస్ హీ హ్యాస్ బీన్ గివన్ దిస్ పర్టికులర్ ఫేస్ ఎలిఫెంట్ ఫేస్ విత్ ద ట్రంక్.
0: ఈశ్వరునకు అశ్వేభ్యో నమః అని కూడా మరొక పేరు.
1: ఈశ్వర హ్యాస్ అనదర్ నేమ్ అశ్వేభ్యో నమః.
0: అశ్వం అనగా ఆ ప్లస్ స్వః అనేటువంటిది మనం విచారిస్తే రేపు అనేటువంటిది లేదు అని దీని అర్థం.
1: ఇఫ్ యూ వాంట్ యూ హావ్ టు ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఆ ప్లస్ స్వాహ అశ్వ దేర్ ఇస్ నథింగ్ లైక్ టుమారో దట్ ఇస్ ది మీనింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏది సంపాదించుకున్నప్పటికీ రేపటికి ఎల్లుండికి ముందుకు అనేటువంటి ఒక కాలమునకు దాన్ని ఆధారంగా చేసుకుంటుంటారు.
1: వాట్ ఎవర్ మ్యాన్ అక్వైర్స్ he tries to make a provision for tomorrow, the day after and for the future.
0: Anaga ishvara tattvam eppatiki appude aneetunte oka tattvam.
1: The principle of ishvara on the other hand refers to the present and the present alone.
0: Repu aneetunte darini manam ye matram kuda yochincharadu.
1: One should never think of tomorrow at all.
0: Endukanaga bhavishyattu mee chetilo ledu.
1: The reason for such an attitude is that future is not in your hands.
0: Prastutanni neevu aanandanga anubhavinchavani deeni yokka antaratham.
1: The inner meaning of this is that you have to enjoy the present to its fullness.
0: Ikkada vigneshuni yokka antarathanni kudanu manam gurtinchali.
1: We have to also recognize the inner meaning of Vigneshwara.
0: Jantuvuli yokka nivasamu aranyam.
1: Forest is the dwelling place of animals.
0: ఈ అరణ్యములో అన్ని జంతువులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి.
1: ఇన్ ఫారెస్ట్ అనిమల్స్ విల్ బి కండక్టింగ్ దెమ్సెల్వ్స్ వెరీ ఫ్రీలీ.
0: ఈ జంతువుల్లో భారీ దేహం కలిగినటువంటి జంతువు ఏనుగ.
1: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ ద వన్ విచ్ హ్యాస్ ఎ వెరీ హ్యూజ్ బాడీ ఇస్ ఎలిఫెంట్.
0: ఎంత శౌర్య పరాక్రమవంతమైనటువంటి సింహము పులి అయినప్పటికీ తామ యొక్క నడకల జాడ లోపల కూడాను ఏనుగు జాడ ఏనుగు యొక్క ప్రతిబింబమైన పాదము పడిన తక్షణమే ఆ బింబం ఏమాత్రము కనిపించదు.
1: హౌ ఫెరోషియస్ అండ్ కరేజియస్ ఎ టైగర్ అండ్ లయన్ బి, ఇట్స్ ఫుట్ ప్రింట్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ సో బిగ్.
0: ఏనుగు యొక్క పాదముద్ర లోపల మృగరాధైనటువంటి యొక్క సింహం యొక్క పాదముద్రం కూడా ముద్ర కూడాను లయమైపోతుంది.
1: ఇది వాస్ట్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ది ఫుట్ ప్రింట్ ఆఫ్ ఎ కింగ్ ఆఫ్ ఆల్ ఎనిమల్స్ అండ్ ద లయన్ ఆల్సో జస్ట్ మర్జ్.
0: ఇంతేకాదు ఏనుగు అరణ్యములో సంచరించే సమయంలో ఏదైనా ఒక పొదలో తాను ప్రవేశించి దానిని చించుకుని అటువైపున ప్రవేశిస్తుంటాడు.
1: నాట్ మెయిన్లీ దిస్, వెన్ ఎ ఎలిఫెంట్ ఇస్ మూవింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఇట్ టేర్స్ ది వాట్ ఎవర్ బుష్ ఆర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఇట్స్ వే అండ్ గోస్.
0: ఇంకా మృగములు కూడాను ఆ విధంగా దారిని చేసుకుని తాము సంచారం సల్పవు.
1: నో అదర్ ఎనిమల్ వుడ్ బి ఏబుల్ టు మేక్ వే ఫర్ ఇట్సెల్ఫ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఎన్ ఎలిఫెంట్ డస్.
0: ఏనుగు నడిచిన దారిలో అన్ని మృగములు కూడా సులభంగా సంచరించడానికి వీలవుతుంది.
1: ఇన్ ది పాత్ విచ్ ఎన్ ఎలిఫెంట్ హాస్ టేకన్ ఆల్ ది అదర్ ఎనిమల్స్ కెన్ ఈజీలీ మూవ్ అబౌట్.
0: కనుక మార్గదర్శకమైనటువంటిది ఈ యొక్క ఏనుగు.
1: ఇట్ ఆల్సో మీన్స్ దట్ ఇట్ సెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ సెట్స్ ఎ పాత్ ఫర్ ఆల్ ది అదర్ ఎనిమల్స్.
0: అదే విధముగానే విఘ్నేశ్వరుడు కూడాను సర్వ గ్రహములకు సర్వ గణములకు సర్వ గృహములకు కూడాను మార్గదర్శకుడైనటువంటి వాడని.
1: ఇన్ ద సేమ్ వే విఘ్నేశ్వర ఆల్సో ఈజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్ ఫర్ ఆల్ ద ప్లానెట్స్ ఫర్ ఆల్ ది గాడ్స్ అండ్ ఫర్ ఆల్ ద మెన్.
0: విఘ్నేశ్వరుడు అనగా తనను తిరస్కరించినటువంటి వారికి కార్యములందు విఘ్నములు కలిగించటమని, తనను ఆరాధించినటువంటి వారికి విఘ్నములను దూరం చేయునని లోకవాడుక.
1: ఇట్ ఈస్ జనరలీ అండర్స్టూడ్ బై ది వరల్డ్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ క్రియేట్స్ ఆబ్స్టికల్స్ ఫర్ పీపుల్ హూ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఆన్ హిమ్ అండ్ ఫర్ పీపుల్ హూ వర్షిప్ హీ రిమూవ్స్ ది ఆబ్స్టికల్స్.
0: ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆర్ అండర్స్టాండింగ్.
0: అనగా ఎవరు అతన్ని మార్గదర్శకులుగా చేసుకుని పూజింతులు వారికి మార్గాన్ని నిరూపిస్తుంటాడు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యాక్చువల్లీ మీన్స్ దట్ విఘ్నేశ్వర ఈజ్ వన్ హూ ప్రొవైడ్స్ ఎ వే ఫర్ పీపుల్ హూ టేక్ షెల్టర్ అండ్ హూ టేక్ హిమ్ యాజ్ ఎ మోడల్ అండ్ ఎన్ ఐడియా.
0: ఇప్పుడిప్పుడు ఈ విఘ్నేశ్వరుడి యొక్క మహత్తరమైన యొక్క శక్తి సామర్థ్యములను భూగోళ శాస్త్రజ్ఞులు కూడా గుర్తిస్తూ వస్తున్నారు.
1: జియోగ్రాఫర్స్ అండ్ జియాలజిస్ట్ ఆల్సో హావ్ కమ్ టు రియలైజ్ ది ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ విచ్ విఘ్నేశ్వర రిప్రజెంట్.
0: ఇది ఒక విధమైనటువంటి వైజ్ఞానమునకు కూడా కొంత ఆధారంగా నిరూపిస్తూ వచ్చారు.
1: ఇట్ కుడ్ బి ఈవెన్ సైంటిఫికలీ ఆల్సో ప్రూవ్.
0: విఘ్నేశ్వరుడు అనేటువంటి వాడు నక్షత్ర మండలం యొక్క దారిలో తాను కూడాను ఉన్నాడు, ఒక నక్షత్ర రూపుడై ఉన్నాడని కనిపెడుతూ వచ్చాడు.
1: ఇట్ హస్ బీన్ జస్ట్ సెయిడ్ అండ్ ట్రూ దట్ విఘ్నేశ్వర ఈజ్ ఆల్సో హస్ ఆల్సో టేకన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్.
0: కొంత చక్కగా పరిశీలన చేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ఏనుగు తలవలే కనిపిస్తూ వచ్చింది.
1: That star, when it has been very carefully scrutinized and observed, it takes the form of the head of an elephant.
0: విఘ్నేశ్వరుడు నక్షత్ర స్వరూపుడై ఉండగా వీరు దైవ స్వరూపుడని ఆరాధన చేస్తున్నారని హేళన కూడా చేస్తూ వచ్చారు.
1: A few people have made fun of by telling that when Vigneshwara is really star, why should he be worshipped as a god?
0: అయితే ఇది క్రమక్రమేణా కూడాను అన్ని నక్షత్రముల వలె కాక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాలమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి దేశమునందు, ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఎందు కూడాను నిరూపిస్తూ వస్తుంది.
1: భాద్రపద
0: శుద్ధ చతుర్థి దినం
1: on the fourth day chauti of bhadrapada on the joint fortnight you get this
0: aanadu maatrame ee nakshatramu oka yenu aakaramu dharinchinattuga kanipi devotees.
1: Only on that particular day, this star can be seen in the form of an elephant.
0: Kanukani, భూగోళ శాస్త్రజ్ఞులు ఇది ఒక విశిష్టమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి నక్షత్రం అని కూడాను ఆనందిస్తూ వచ్చారు.
1: As those people who have observed this particular star have felt happy that this is a very unique type of star.
0: ఇది మహా విద్యా స్వరూపమైనటువంటిది.
1: This is the very embodiment of education.
0: అందువల్లనే అనేక మంది విద్యార్థులు సిద్ధిగణాయక బుద్ధిగణాయక అని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్ వర్షిప్ విఘ్నేశ్వర యాజ్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక.
0: ఇతనుకు బుద్ధి సిద్ధి గణపతి అని కూడా ఒక పేరు.
1: అనదర్ నేమ్ గివెన్ టు దిస్ గాడ్ ఇస్ సిద్ధి వినాయక అండ్ బుద్ధి వినాయక. సిద్ధి బుద్ధి వినాయక.
0: ఇతని యొక్క జ్ఞానము చాలా తీక్షణమైనటువంటి.
1: His wisdom is highly refined and very
0: ఇతను కవులలో మహాకవి.
1: Among the poets, he is the greatest.
0: ఒకానొక సమయంలో వ్యాసుడు మహాభారతాన్ని వ్రాయమని కోరినప్పుడు ఇతను వ్యాసుడు చెప్పటము గణపతి వ్రాయటం.
1: Once upon a time, Vyasa asked Ganapati to take down Mahabharata when he was dictating.
0: ఇతను రాయు సమయం లోపల అది మహాభారతం అనగా గొప్ప భారతమే కొన్ని లక్షల శ్లోకములతో చేరినటువంటిది.
1: వైల్ రైటింగ్ హీ హ్యాడ్ టు రైట్ ఎ నంబర్ ఆఫ్ శ్లోకాస్ బికాస్ మహాభారత కన్సిస్ట్ ఆఫ్ ఎ థౌసండ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ శ్లోక.
0: కాలమును వ్యర్థము చేయకూడదు అనేటువంటి అర్థం అని వినాయకుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చారు.
1: వినాయక హ్యావ్ బీన్ టీచింగ్ టు ద వరల్డ్ దట్ వన్ షుడ్ నాట్ వేస్ట్ టైం.
0: ఆ కలము విరుగుగానే తన వైపు ఉన్నటువంటి ఒక పళ్ళును పెరికి దానితో భారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: When the pen was broken by writing, without wasting time, he broke his one tusk and began using it as a pen for writing.
0: Kanuka atariki ekadantudu ani kudano maroka peru.
1: That is why he has got another name, Ekadanta.
0: ఇంతే కాకుండా త్యాగరాజు కూడాను లోకానికి మొట్టమొదట తన యొక్క భక్తి ప్రపత్తులను చాటే నిమిత్తమై గణపతిని మాత్రమే వర్ణిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ త్యాగరాజ వైల్ హీ వాంటెడ్ టు జస్ట్ డిస్క్లేర్ అండ్ షో టు ద వరల్డ్ హిస్ ఓన్ డివోషన్ అండ్ సరెండర్, హీ బిగాన్ డిస్క్రైబింగ్ వినాయక్.

0: ప్రపంచానికంతా కూడాను మానవులకందరికి కూడాను మొట్టమొదట శ్రీ గణపతిని ప్రార్థించమన్నారు.
1: He just said that all the people all over the world should offer their first worship to Ganesha.
0: Intikasu ganapati yokka aaharamunu chakkaga aadharam chesukoni pradaya yokka bhavamunu kudanu sarjitte nimittamai saatvika aaharanga kudanu daanini maarchukuntu vachadu Tyagaraja.
1: Tyagaraja has also went on to prove to the world that there is a need for sattvic type of food, and this on the basis of food taken by Ganesha.
0: Lokamuloni manavulaku aaya sankalpamulanu sampradayamulanu samskaramulanu puraskarinchukoni konni konni aaharamulanu aashistuntaru.
1: People in the world, depending upon their own tendencies, their own habits, their own disposition, would be liking certain types of food.
0: Manavudu ఎట్టి స్వభావం కలవాడనేటువంటి దానిని కూడాను ఆహారాన్ని ఆధారం చేసుకుని చెప్పవచ్చు.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫుడ్ బీయింగ్ టేకన్ బై పీపుల్ యూ కెన్ డిటర్మిన్ అండ్ సే వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఎ పర్సన్ ఈస్.
0: కనుకనే గణపతి యొక్క ఆరాధనయందు ఆహారమును ప్రధానమైనటువంటి యొక్క మార్గం నందు నిరూపిస్తూ వచ్చారు.
1: ఇది ఫార్మ్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ఫాలో టు వర్షిప్ గణపతి. Food taken by Ganapati also is taken as an example for good type of food.
0: Sattvikamainatundi aaharamulakunna lakshanalu kudanu cheptu vacharu.
1: He has also gone on to describe the various features of sattvic food.
0: Rasabharitamainatundi aaharam,
1: food which is fully, which is having a lot of strength and vitamins.
0: Tailamuto udikinatundi aaharam,
1: food which is cooked with oil.
0: Talalopalle jinamayyetunti aaharam,
1: food which can be easily digested.
0: Manasunu buddhini dehamunu kudanu pushtivantam cheseetunti aaharam,
1: food which can impart strength to the body, to the mind and to the intelligence.
0: Akalani adhikanga anasukotteetunti aaharam,
1: food which can reduce hunger.
0: Ini sattvikamaina aaharam annaru.
1: This type of food is sattvika food.
0: Karam adhikamaina uppu adhikamaina puli adhikamaina cheduga undinatundi yokka aaharamulu rajoguna sambandhamaina aaharam annaru.
1: Food which is very much pungent, very sour or very saltish, bitter, this is all ఫుడ్ విచ్ ఇస్ విచ్ వి డిస్కస్
0: వేడి వేడిగా భుజించేటువంటి ఆహారం కూడాను రాజసికం అని తెలుపుతూ వచ్చారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్, ఇట్ ఇస్ ఆల్సో రాజసిక్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఈ పొగలు పోయేటువంటి యొక్క అన్నము హృదయాన్ని మండింప చేస్తుంది అని కూడాను నిర్ణయం చేశారు.
1: ఫుడ్ విచ్ ఇస్ వెరీ హాట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు జనరేట్ బ్యాడ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఇన్ ది హార్ట్.
0: దీనిని రజోగుణమైనటువంటి ఆహారంగా నిర్ణయం చేస్తూ వచ్చారు.
1: దిస్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ డిసైడెడ్ యాజ్ ఫుడ్ రాజసిక ఫుడ్.
0: ఇంకా తమో గుణం అనేటువంటి ఆహారం పూర్తి చల్లబడినటువంటిది, పాచినటువంటిది, లేక దుర్గంధంతో ఉండినటువంటిది, గట్టిగైపోయినటువంటిది, ఇలాంటి ఆహారము తమో గుణ సంబంధమైనటువంటి ఆహారం అన్నారు.
1: ఫుడ్ విచ్ ఇస్ స్టేజ్ విచ్ హెస్ బికమ్ వెరీ హాట్, విచ్ ఇస్ స్టింకింగ్ ఆర్ స్మెల్లింగ్ బ్యాడ్, this type of food has been described as tamasic food.
0: ఈ అన్నింటికంటే ముఖ్యంగా కొంచెము విచారించుకున్నప్పుడు మాంసాహారం అనేటువంటిది పూర్తి దీన్ని ఖండిస్తూ వచ్చారు.
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ అండ్ బీన్ క్రిటిసైజ్డ్ అండ్ కండెమ్డ్ యాజ్ వెరీ
0: బ్యాడ్. గణపతి అనగా ఏనుగు శాకాహారి.
1: గణపతి హు ఆల్సో రిప్రజెంట్స్ అన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ ఈస్ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్.
0: చక్కని గరిక చెరుకు,
1: ఇట్ ఈట్స్ గ్రాస్ విచ్ ఇస్ గుడ్ అండ్ ఆల్సో షుగర్.
0: ఎద్దులకు ఉపయోగపెట్టేటువంటి యొక్క పత్రములు,
1: ది లీవ్స్ విచ్ కెన్ బి ఆఫర్డ్ అండ్ యూజ్ ఫర్ యజ్ఞ ఆర్ ఆల్సో బీన్ టేకన్ బై ఎలిఫెంట్.
0: మర్రి ఆకు, రాగి ఆకు,
1: ది లీవ్స్ ఆఫ్ బానియన్ లీవ్స్ అండ్ నీమ్ లీవ్స్,
0: మామిడి ఆకు,
1: మ్యాంగో లీవ్స్,
0: ఈ విధమైనటువంటి యొక్క ఆకులను మాత్రమే తాను భుజిస్తుంది.
1: ఓన్లీ సచ్ లీవ్స్ ఆర్ టేకెన్ యాజ్ ఫుడ్ బై ఎలిఫెంట్.
0: విష్ణు గ్రంథం విష్ణు ప్రియ అనేటువంటి ఆకును చాలా ప్రీతిగా భుజిస్తుంది.
1: A leaf which is described as Vishnupriya is eaten with a lot of relish by an elephant.
0: Ganapati ki buddhi ki pratishtha sthanam anetuntundiga nirupistavachchadu.
1: Vigneshwara is one who symbolizes and who holds himself as an example for wisdom, cleverness, good qualities and sweetness and softness.
0: Isharudu jagannathaka sutradhari.
1: Ishwara is the director of the entire play of the universe.
0: Itana jagattune aadinchetuvanti yokka director anaga tanu yajamani.
1: He is the director of the entire show of the universe, who can conduct and direct the entire play.
0: Ishwara yokka natana varnanatitamainatundi.
1: The play and the conduct of Ishwara is impossible to describe adequately.
0: Itana shivatandam aaruchundaga taalam vesetundi varu ganapati.
1: Then he was playing the dance of Shivatandava, the one who played all the symbol.
0: Anaga sangeetha sahityamunandu kudanu ganapati maha goppavadu.
1: That means ganapati was an extraordinarily and extremely accomplished one in literature.
0: Samanyamga ఈశ్వరుని యొక్క నాట్యములకు తాళం కొట్టేటువంటి వారు ఎవ్వరు కూడా లేరని చెప్పవచ్చు.
1: Truly speaking, we may say that there is no one who would be able to give the timing when Lord himself is dancing.
0: కనుకని విఘ్నేశ్వరునకు ఇన్ని విధములైనటువంటి యొక్క అధిష్టమైనటువంటి ఒక ప్రతిష్టమైనటువంటి స్థానములను అందిస్తూ వచ్చారు.
1: Vigneshwara in this particular way has been given a place of such high eminence and importance.
0: Kevalam Vigneshwara anaga anni aaradhanaku kudanu mottamonti aaradhakudu Vigneshwara.
1: Vigneshwara also is worshipped before any other god is worshipped in any type of worship.
0: కనుకనికే ఈశ్వరునికి పరమ ప్రీతికరమైనటువంటి యొక్క పుత్రుడగుట చేతనే ఇదన్ని ప్రాప్తించి ఈశ్వరుని ద్వారా కొన్ని వరములను పొందే నిమిత్తమై ప్రతి ఒక్క వ్యక్తి కూడా విఘ్నేశ్వరుని ప్రప్రథమంలో పూజిస్తారు.
1: As Vigneshwara is the dearest child of Ishwara, if one wants to get the blessings and boons from Ishwara, one worships Vigneshwara and propitiates.
0: ప్రతి మానవుడు కూడాను మూడు విధములైనటువంటి యొక్క గుణములతో కూడి ఉంటున్నాడు.
1: Every man is made up of three qualities.
0: కావాలనేటువంటి కామం.
1: Everyone has a feeling to have, the desire, to have.
0: అది నెరవేరలేదా క్రోధం.
1: If one does not get his desire fulfilled, he gets angry.
0: లభించలేదు పోయినా లోభం.
1: If only he gets them, he gets more and more grief.
0: కావాలి.
1: One is desire.
0: విఫలం కాకూడదు.
1: One should not get disappointed.
0: లభించలేదు పోకూడదు.
1: And whatever one gets, one doesn't want to lose.
0: Manavuni yokka swabhavam ettivi.
1: These are the three important characteristics of a man.
0: Povunanedi bheeti, poradanedi preeti.
1: He doesn't want to lose that particular thing and he is afraid that he will lose what he has.
0: Kanukani ee moodu gunamulu kaligineetundi manavunaku mottamota Vigneshwarini prarthinchinappude ఈ మూడు కూడా సిద్ధిస్తాయని కూడాను దీని యొక్క అంతరార్థం.
1: The Indian inner meaning of this is that for a man who has got these three characteristics, if he worships Vigneshwara, there will be no obstacles and he will be able to get fulfillment in all these three characteristics.
0: మానవుని యొక్క కార్యములు ప్రయత్నములు కూడాను నిర్విఘ్నముగా జరగాలని చెప్పని విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు.
1: People worship Vigneshwara with a prayer that whatever action they undertake, they should not face any obstacles.
0: కానీ మానవుడు మనం ఆశించినటువంటి కార్యములు ఎట్టివి అనేటువంటి ప్రశ్నలు వారు వేసుకోవటం లేదు.
1: But man does not put a question to himself as to what type of activity has he undertaken.
0: మంచి కార్యములకు మనము సంకల్పించి తద్వారా విఘ్నేశ్వరుని ప్రాప్తించినప్పుడే మనకు విఘ్నములు దూరమై అవిఘ్నంగా మనకు కార్యములు సఫలమవుతాయి.
1: We should plan for good activity and pray to Vigneshwara to remove the obstacles, and in that case the obstacles could be removed.
0: మనము చెడ్డవి మాత్రమే మనం సంకల్పించి చెడ్డ కార్యములకు విఘ్నములు కలగకుండా ఉండాలనుకుంటే ఇది విఘ్నేశ్వరుని యొక్క సంకల్పమునికి ఏమాత్రం కూడా సరిపోదు.
2: If on the other hand, we have plans and thoughts about bad activity and harmful activity, it is not in keeping with the intentions of Vigneshwara to remove the obstacles.
0: దొంగలు కూడా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తుంటారు. రాత్రికి మా దొంగతనము సక్రమంగా జరిగిందంటే ఈ కొన్ని కొబ్బరికాయలు కొడతామని. కానీ ఈ భారతదేశం లోపల ఇది ఒక విధమైనటువంటి పరిపాటైన పొరపాటుగా ఉంటుండాలి.
2: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దిస్ హస్ బికమ్ ఏ హ్యాబిచువల్ మిస్టేక్.
0: అన్ని సంకల్పములకు విఘ్నేశ్వరుని ప్రార్థించడం.
2: ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైర్స్ అండ్ విషెస్ దే క్రియేట్ విఘ్నేశ్వర.
0: కానీ ఈ సంకల్పములకు పూర్వము ఇది మంచిగా చెడ్డదా, ఇది కోరదగినదా కోరరానిదా అనేటువంటి విచారణ చేయాలి.
2: బట్ బిఫోర్ వి ప్లాన్ అండ్ బిఫోర్ వి ప్రే వి హావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ప్లాన్ అండ్ ది థాట్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ అండ్ డిజైరబుల్ ఆర్ హార్మ్ఫుల్.
0: ఈ విచారణ శక్తి మానవులకు లేకపోవటం చేతనే విఘ్నేశ్వరుడు విచారణ చేసి ప్రసాదాన్ని అందిస్తుంటాడు.
2: As man does not have the power of discrimination, Vigneshwara himself discriminates and blesses the people according to their desire.
0: విఘ్నేశ్వరునికు విచారణ శక్తి చాలా సూటిగా ఉంటుంటాడు.
2: Vigneshwara has the power of discrimination very.
0: ఇతనికి ఎట్టి వాంఛలు లేవు.
2: He does not have any desires.
0: సర్వ వాంఛలను కూడా తాను తన క్రింద వేసుకుని ఉంటున్నాడు.
2: He has been able to suppress and control all the desires and keep them.
0: అనగా అది ఎలుక అని.
2: And that represents the rat.
0: ఈ ఎలుక వాసనలు పట్టి అన్నింటినీ ఆశిస్తూ ఉంటాయి.
2: Rat goes on the basis of the smell that it gets to various places.
0: ఇది వాసనామయమైనటువంటి ఎలుక.
2: Rat is one who is swayed by the smell.
0: కనుక ఈ వాసన స్వరూపమైనటువంటి ఎలుకను తన హస్తము నందించుకున్నాడు, అనగా తన స్వాధీనం నందించుకున్నాడు.
2: The inner meaning of this thing, Vigneshwara has been able to keep under control the world which is full of desires.
0: విఘ్నేశ్వరుని యొక్క స్వరూపమునకు కానీ స్వభావమునకు కానీ అన్నిటికీ అన్ని అంతరాత్మలో లేకపోలేదు.
2: For the power of Vigneshwara and for the nature of Vigneshwara, for everything there is a lot of inner meaning and significance.
0: విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, నరసింహుడు, గరుడ ఇవన్నీ కూడాను కొన్ని కొన్ని అంతరాత్మలతో కూడినటువంటివై ఉంటున్నాయి.
2: విఘ్నేశ్వర, నరసింహ, గరుడ, ఆల్ దీస్ హావ్ ఇన్నర్ మీనింగ్.
0: అనగా భగవంతుడు సర్వస్వరూపుడు అని.
2: వన్ మీనింగ్ ఇస్ దట్ గాడ్ హస్ టేకన్ ఆల్ ద ఫార్మ్.
0: సర్వవ్యాపకుడు అని. సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులు ఎందుకు తాను ఆత్మస్వరూపుడై ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని ప్రకటిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో డిక్లేర్స్ ది ట్రూత్ దట్ హి హస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఆల్ ద బీయింగ్స్ అండ్ ఇన్ ఆల్ ద ఫార్మ్.
0: కనుకనే ఏకం వసి సర్వభూతాంతరాత్మ, అన్ని భూతములు ఎందుకు తాను ఒక్కడే నివాసమై ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
2: దిస్ ఆల్సో గోస్ టు ప్రూవ్ ది ట్రూత్ దట్ హి హస్ బీన్ లివింగ్ యాజ్ ద సింగిల్ ఎంటిటీ ఇన్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: పశువుల యందు, మృగముల యందు, పక్షుల యందు, మానవుల యందు, క్రమకీటకాదులు యందు కూడాను తాను ఉన్నాడని చెప్పి నిరూపిస్తూ వచ్చింది.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ హి ఎగ్జిస్ట్ ఇన్ అనిమల్స్ బీస్ బర్డ్స్ గోస్ అండ్ మెన్.
0: విషమయమైనటువంటి సత్వములు ఎందుకు కూడాను భగవంతుడు ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని నిరూపించి ఆ సత్వములను తాను ఒక ఆభరణములుగా ధరించాడు ఈశ్వరుడు.
2: ప్రూవింగ్ దట్ ఈశ్వర ఎగ్జిస్ట్ ఇట్ ఇస్ పాయిజనస్ స్నేక్స్ ఆల్సో టు ప్రూవ్ దట్ వర్కింగ్ అలోన్ హి హస్ టేకెన్ పాయిజనస్ స్నేక్స్ యాజ్ హిస్ ఆర్నమెంట్స్.
0: ఎట్టి జీవులైనా సరే భగవంతుని ఆశ్రయించినప్పుడు వాటికి ఎప్పుడు కూడా రక్షణ జరుగుతుంది.
2: వాట్ ఎవర్ ది టైప్ ఆఫ్ form of living being, when it takes protection and shelter at the lotus
0: kevalam lakshana matrame kaadu avi kuda nu unnata sthayilo gauravinchabadtayi.
2: Not merely does it get protection but it gets worshiped when it takes shelter at the feet of the Lord.
0: Sattamulu eeshwariki aabharanamuluga cheyinayi.
2: Take for example, snakes have become the ornaments for Ishwara.
0: Nijamga manam sattamule chuste దానిని చంపటము లేక పట్టించి దూరంగా విడిచిపెట్టడము ఈ విధమైనటువంటి యొక్క పనులు మనం చేస్తాం.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ స్నేక్
1: either we kill them or we get them caught and hand them over to people who can handle them.
0: కాని ఈశ్వరుని ఆశ్రయించడం చేత ఆ సత్వములకు కూడా మనం నమస్కరిస్తున్నాం.
1: But when the same slave takes shelter and becomes an ornament of God, we also offer our obeisance even for a slave.
0: కారణం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించిన వ్యక్తి కనుక ఈ సత్వములు కూడా పూజనీయమైనటువంటి.
1: What is the reason for this kind of change in the attitude? The reason is, as the snakes have taken shelter under God, they also become
0: ఎలుకలను మనం ఎక్కడైనా ఇంటిలో చూస్తే బోలు పెట్టి పట్టడము కర్ర తీసి కొట్టడమో జరుగుతుంది.
1: Rats, for example, when you see in a house, you try to trap them or you try to kill them.
0: అది వినాయకుని చెంత చేరినప్పుడు దానికి కూడా నువ్వు పదార్థములు పెట్టి నమస్కరిస్తావు.
1: బట్ వెన్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ వినాయక, వి ఆఫర్ నైవేద్య అండ్ ఆల్సో వర్షిప్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? దైవాన్ని ఆశ్రయించినటువంటి వారు ఎవరైనా సరే వారు ఉన్నత స్థాయి లోపల ప్రపంచంతో గౌరవింపబడతారు అని.
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? ది ఇన్నర్ మీనింగ్ ఈస్ whosoever takes shelter under God will be worshipped and respected by the entire world.
0: Kaluka etti manavudainappudikini, etti gunaheerudainappudikini, etti gunavantudainappudikini daivanni aashrayinchatam adi oka pavitravainatundi yokka pennidi adi sannidhi.
1: The inner meaning of this means that whoever he be, whether he is a virtuous person or a bad person, if he were to take shelter under God, he would become extremely
0: పరిశుద్ధ. ద్వారా రక్షింపబడటం, ఉన్నత స్థాయిని చేరుకోవటం కూడా జరుగుతుంది.
1: He would get protection and also he would be able to reach higher realms.
0: కనుక దైవత్వాన్ని కొంతవరకు మనం విస్మరించక, దైవత్వాన్ని విశ్వసించి అన్ని రూపముల ఎందుకున్నటువంటి యొక్క జీవతత్వాన్ని కూడా మనము గౌరవించటము ఇది ఎంతైనా గొప్ప సాధన.
1: Therefore, it becomes an extraordinarily good sadhana to worship everything and to take shelter under God and not to give up God.
0: ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి.
1: One more thing we have to recognize here.
0: ఈశ్వరత్వం అనేటువంటిది కేవలము ఒక మానవత్వంగా అవతరించినటువంటిది ఏ పురాణంలో కూడా లేదు.
1: No mythological text gives an instance of an avatar being born.
0: ఇది మార్పులు చెందినటువంటిది, ఏ విధమైనటువంటి యొక్క దీని లోపల కూడా తాను చెల్లించినటువంటిది.
1: ఈశ్వర బీయింగ్ బోర్న్ యాజ్ అన్ అవతార్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ టెక్స్ట్. ఈశ్వర ఇస్ వన్ హూ డస్ నాట్ చేంజ్, హూ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ.
0: దేహము ధరించినటువంటి వాటికే మార్పులు.
1: ఆల్ దోస్ ఎంటిటీస్ విచ్ టేక్ ఎ హ్యూమన్ బాడీ, దేర్ విల్ బి చేంజ్.
0: ఈ మార్పులు చెందేటువంటి దానికి కొన్ని గౌరవ ప్రతిష్టలు.
1: Only things which have changes will have the name and also
0: మార్పులు చెందక నిత్య శుద్ధ బుద్ధమైనటువంటి ఒక దైవత్వం మనకు ఏ విధమైనటువంటి ఇది కూడా ముందు నిరూపించదు.
1: A changeless entity like ఈశ్వరత్వ is not subject to these things.
0: ఇప్పుడు ఎవరైనా గొప్ప విద్యావంతుడు ఉంటున్నాడు, ఎవరైనా కొంచెం శ్రీమంతుడు ఉంటున్నాడు, వాళ్ళు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ అలాని వారు అని మనం స్త్రీలు పెట్టుకుంటుంటే వస్తుంటాం.
1: టేక్ ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ సే దట్ దేర్ ఇస్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎ వెరీ వెల్తీ పర్సన్. వెన్ యు ఆర్ డిస్క్రైబింగ్ హిమ్ ఆర్ రైటింగ్ హిస్ నేమ్, ఇట్ ఈస్ ప్రిఫెక్స్డ్ బై
0: రాముడు. మానవావతారం ధరించడం చేత శ్రీ రాముడు అని స్త్రీ పెట్టిన తర్వాత రాములు అని పెట్టున్నారు.
1: వెన్ గాడ్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ రామ, వి జస్ట్ కాల్ హిమ్ శ్రీ రామ.
0: కారణం ఏమిటి? ఈ దేహములు శాశ్వతమైనటువంటి కాదు అని.
1: ది రీజన్ ఇస్ ది బాడీస్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: శ్రీ కృష్ణ అనగా ఈ కృష్ణకు ముందుగా శ్రీ అనేటువంటి ఒక గంతను పెడుతున్నారు.
1: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది నేమ్ శ్రీ కృష్ణ, ప్రిఫిక్స్ ఆఫ్ కృష్ణ
0: అనగా అవతరించినటువంటివన్నీ కూడా కేవలము స్త్రీతో మాత్రమే ఉంటుంటాయి గాని శాశ్వతంగా ఉంటుండవు అని.
1: దట్ మీన్స్ దట్ ఆల్ దోస్ entities of God who have descended as an avatar will be associated with Sri.
0: కాని ఈశ్వరుడు అట్టిది కాదు.
1: But Ishvara is not like that.
0: అతనికి శ్రీ ఈశ్వర, శ్రీ శంకర, శ్రీ లింగ అని అక్కడ పెట్టారు.
1: No one describes Ishvara as Sri Ishvara, Sri Linga.
0: అతను శాశ్వతుడు కనుక ఆకారం పరాధీనం లేదు.
1: As he is a permanent entity, there is nothing like a specific form.
0: కనుకని శాశ్వతమైనటువంటి యొక్క ఈశ్వరత్వం యొక్క ఆత్మ బింబమే ఈ ఉద్దేశుడు కనుక ఇతను శాశ్వతుడు అని.
2: as Vigneshwara is only a reflection that we made of this particular entity which is permanent of Ishwara, he also is extremely sacred.
0: కనుకని ఇట్టి శాశ్వతమైనటువంటి యొక్క విఘ్నేశ్వరుడే ఒక స్టార్ అనగా చుక్క రూపమై తార రూపమై నిలిచాడు అని.
2: ఇట్ ఆల్సో గోస్ టు ప్రూవ్ దట్ దిస్ పర్టికులర్ విఘ్నేశ్వర హూ ఇస్ ఎ పర్మనెంట్ ఎంటిటీ హస్ టేకన్ ది షేప్ ఆఫ్ ది ఫార్మ్
0: తారలు శాశ్వతమైనటువంటివి.
2: స్టార్స్ ఆర్ పర్మనెంట్
0: ధ్రువతార అంటున్నారు.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ధ్రువ స్టార్
0: ధ్రువుడు చిరంజీవి అంటున్నాము. ఈ లోకంలో ఒక దేహాన్ని ధరించలేడు, అతను ఒక తార రూపంలో ఉంటున్నాడు.
2: ఎనీ పర్సన్ హాజ్ అ ఫార్మ్ అండ్ హాజ్ టేకెన్ అ బాడీ కెనాట్ బి పర్మనెంట్ లైక్ దట్. వన్ కెన్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్టార్ టు బి పర్మనెంట్.
0: కనుక విఘ్నేశ్వరుడు శాశ్వత స్వరూపుడు.
2: విఘ్నేశ్వర దేర్ఫోర్ ఈజ్ ఎ పర్మనెంట్
0: ఎంటిటీ. సత్యనిత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించి మన అభిష్టమును నెరవేర్చుకొని ఉన్నత స్థాయిని మనం చేరి తాదాత్మ భావన పొంది ఆనందాన్ని అనుభవించమని దీని యొక్క చిహ్నం.
2: ది ఇన్నర్ మీనింగ్ అండ్ ది సింబాలిక్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ టేక్ షెల్టర్ అండ్ వర్షిప్ సచ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెట్ యువర్ సెల్ఫ్ ఎలివేటెడ్ గోయింగ్ టు ది హైయర్ రెల్మ్స్ అండ్ అటైన్ మరిచం.
0: ఇంతే కాకుండా ఈ విఘ్నేశ్వరుని యొక్క చతుర్థి భారతీయులకు మొట్టమొదటి పర్వదినం.
2: నాట్ ఓన్లీ దాట్ దిస్ వినాయక చతుర్థి విఘ్నేశ్వర చతుర్థి ఈజ్ ది ఫస్ట్ డే ఫర్ భారతీయ.
0: ఈనాటి నుంచి ఇంకా పర్వదినములు ప్రారంభమవుతాయి.
2: ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ద ఫెస్టివల్స్ కమెన్స్.
0: ఇది దాటిన తక్షణమే నవరాత్రి వస్తుంది.
2: ఆఫ్టర్ దిస్ వి గెట్ నవరాత్రి.
0: తర్వాత దీపావళి వస్తుంది.
2: దెన్ వి గెట్ దీపావళి.
0: మరి సంక్రాంతి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ సంక్రాంతి.
0: తదుపరి శివరాత్రి వస్తుండాలి.
2: దెన్ వి గెట్ శివరాత్రి.
0: కనుక పర్వదినములను తాను పెట్టబెట్టుకుని తాను ప్రత్యేకమైనటువంటి నాయకత్వాన్ని వహిస్తూ వస్తున్నది ఈ విఘ్నేశ్వరుని యొక్క పండుగ.
2: వినాయక చతుర్థి ఈజ్ సంథింగ్ లైక్ అ ఫోర్నర్ లీడర్ విచ్ గివ్స్ లీడ్ ఫర్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్ విచ్ ఇస్ ఫాలో దిస్.
0: మిగిలినవన్నీ కొన్ని జన్మాష్టములు అంతేకాని పర్వదినములు కావు.
2: All the other festivals may be the birth
0: Rama Navami, Krishna Ashtami, ani janmamu yokka tithulu.
2: The celebrations of the birthdays of Rama or Krishna, either of Rama Navami,
0: avanni ilu parvadinamulu kaadu.
2: Those are not such extraordinary festivals.
0: Parvadinamulu anaga manavulu bhakti andinchukoni aadarshavantamainatundi jeevithanni anubhavinche nimittamai yerpadinatundi.
2: If parvadina or this festival is one which goes to say that we'll have to remember this particular day permanently, all the human beings will have to remember through the existence of
0: God. Manu yokka jeevanopadhi nimittamai oka antarathani prabodhinchi aadarshavantamainatundi galinchinatundivi ee parvadinamulu.
2: These days stand as base, this kind of example and a model which give a lesson for the humanity.
0: కనుక ఈ విఘ్నేశ్వరుని పండగలుగా కేవలం ఏదో కుడుములు గుండ్రాళ్ళు తీసుకుని మనం భోజనం చేసుకోవటం, ఈ విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి యొక్క పత్రిక తెచ్చి అతనికి అందించటము, ఇంత మాత్రమే కాకుండా మనలో ఉన్నటువంటి సద్గుణములు, సద్భావములు, సదాచారములు, సత్సంకల్పములు అనేటువంటి యొక్క మధురమైనటువంటి వాటిని భగవంతునికి అందించి అతని ద్వారా అనుగ్రహం అనేటువంటి మాధుర్యాన్ని పొంది జీవితము శాంతివంతమైన జీవితాన్ని గడుపుకోవాలనే దీని యొక్క పర్వదినం యొక్క అంతరార్థం.
2: The inner meaning of these sacred days is that we'll have to not merely offer a day like this, the sweets to Vigneshwara or the different types of leaves to Vigneshwara and satisfy others. Not merely that. We have to develop great virtues within us, offer these virtues to God, and through Him we will have to just get all the grace of God and sanctify our lives.

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటివాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం పొందినట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పంచికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచములకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోకం ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
2: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
2: One is the means of livelihood and the other is the object of life.
1: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం దీనినే జీవనోపాధి.
2: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
1: కాని జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కానేరు.
2: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
1: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
2: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
1: సర్వ మతములు ఎందుకుడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించి చెప్తున్నది కానీ జీవనోపాధిని గురించి చెప్తాం లేదు.
2: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
1: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
2: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
1: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి యొక్క నియమాన్ని మనం నియమిస్తున్నాం.
2: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
1: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం. చేస్తున్నాం.
2: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
1: ఈ క్రమమును శిక్షణయందు ఉంచడం చేతనే దీనికి క్రమశిక్షణ అని కూడా ఒక పేరుగా వచ్చింది.
2: These methods which we adopt in our daily life because they are disciplined, this has also come to be known as discipline.
1: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏ మాత్రం కూడా సాధ్యం కాదు.
2: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
1: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి భావించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
2: In order to promote discipline which relates to the ordinary daily life and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then depending upon the conditions and upon the time great saints are being born.
1: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matam kaadu, chitta shuddhi galinatundi vyakti ee naadu athyavasaram.
2: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
1: Inadu deshamu asuya ahankaramu swarthamu ilanti apavitramaina bhavamulu manavulu nundi enadu velatulugunu tolagipovunu aanade manava samajam nandu manasika swabhavamu స్వస్థానాన్ని అందుకోగలరు.
2: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
2: We must recognize the relationship and the connection that exists one man and another human being.
1: సమాజములకు సమాజములకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తించాలి.
2: We should also recognize the relationship that exists between one community and another community.
1: ఈనాడు మానవుడు నేను నేను అని తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సలిపి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచమునందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Today it's only man when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
1: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhavyani ee naadu manam kaliginchukundamo aa naadu ee vyaktitvam anetundidi shunyamaipothundi.
2: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
1: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
2: Without this broad world, it's not possible for us to live.
1: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
2: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
1: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామము కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామములే శూన్యమై ఉంటాయి.
2: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
1: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యం అయితే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
2: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
1: Manam enta kaalamaina swarthanga leka oka vidhamainatundi asuya bhavam cheta gaani leka ahankaram cheta gaani ee oka chinna margamunu manam anusarinchatamu idi manavatvaniki tagina kartavyam kaane.
2: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
1: ఒక చిన్న నీటి బిందువును సముద్రంలో చేర్చినప్పుడు ఆ యొక్క గొప్ప రూపనామృతులను ఏ రీతిగా ఈ జల బిందువు పొందుతున్నారు, అదే విధంగా ఒక మానవత్వం నేను నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామము చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
2: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean, and it acquires the qualities of the ocean. So also, when this individual, in his selfish entity, if he is put into the broad, wide world, then he will acquire the width of the entire world.
1: కనుక ఈనాడు మనం విశాలమైనటువంటి హృదయమును, నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
1: ఈ విధమైనటువంటి నిర్మల భావము, నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కానీ యావత్ ప్రపంచం కానీ సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
2: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
1: Jesus Christ putting it.
2: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
1: I am just a messenger of God now. నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని తాను చెప్పుకున్నాడు.
2: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను, పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
2: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
1: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని, పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
2: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
1: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని, తన స్వార్థ నిమిత్తమే కాని గాని మానవుడు అవతరించడం కానేరదు.
2: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
1: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను, భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
2: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
1: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
2: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
1: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
2: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
2: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
1: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికి అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
2: ఆల్దో గాడ్ హాస్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ భగవద్గీత దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ షైనింగ్ విత్ ది బ్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్, యట్ హ్యూమన్ బీయింగ్ నాట్ రియలైజింగ్ దిస్ గ్రేట్ ట్రూత్ దే ఆర్ లుకింగ్ ఫర్ గాడ్, దే బికమ్ బ్లైండ్, దే డూ నాట్ రియలైజ్ దిస్ మిలియన్స్ ఆఫ్ సన్స్ విచ్ ఆర్ షైనింగ్ ఇన్ హిమ్, దే లుక్ ఫర్ గాడ్ బీయింగ్ బ్లైండ్ అవుట్ సైడ్ ఇన్ ది డార్క్.
1: ఇంకా రెండవది శృణ్వంతి విషయ అమృతస్య పుత్ర అని శుద్ధుడు చాటుతూ ఉన్నటువంటి ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పుడు ఉంటదే ఎవడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
2: దర్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్ వై ది శృతీస్ హావ్ బీన్ టెల్లింగ్ అస్ దట్ యు ఆర్ ఎన్ ఇమ్మార్టల్ human being, that you are immortal in having been born as a man, yet not knowing his immortality, he thinks he is only mortal and that he will die.
1: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
2: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
1: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయముడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
2: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
1: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
2: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
1: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకమునకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
2: In order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
1: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నాము అనేటువంటి రీతిగా అజ్ఞానమును దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
2: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఆహారం నిద్ర భయమైనదులు ప్రతి మృగపక్షులు కూడా సహజంగానే అనుభవిస్తున్నాయి.
2: దివ్యాత్మ స్వరూపాస్ ఫుడ్ అండ్ డ్రింక్ స్లీప్ అండ్ రెస్ట్ ఆర్ బీయింగ్ ఎంజాయిడ్ బై ఆల్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ యాజ్ వెల్.
1: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో చేరినటువంటి మానవుడు కూడా ఈ ఆహార నిద్ర భయ మైదనాదుల నిమిత్తమే జీవిస్తున్నామనుకోవటం ఇది కేవలం మృగ లక్షణం కానీ మనిషి లక్షణం కానీ.
2: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
1: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్ ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
2: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
1: కాదు కాదు, మానవత్వమును పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైనటువంటి ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవు జంతువు నాం నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
2: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
1: కనుకనే జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటకం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
2: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
1: కనుకనే నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సున్వంతి విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడును అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
2: When he said, I am the Son of God, he has come to a stage when he says that he is the Son of Divinity, that he is immortal child, that there is immortality in him.
1: కాని ఆ స్థాయి అందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: In this stage, when he proclaimed, I am the Son of God, naturally, he should have the qualities of God. The qualities of God being immortality, sacredness and purity and selflessness, with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my Father are one.
1: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్పుల సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారం అనేటువంటి దానికి మనం విరుద్ధంగా వేడటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
2: ఆన్ ది కాంట్రరీ, టుడే వీ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వీ పుష్ అవే ఆల్ ది సేక్రెడ్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వీ స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందడం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడా మనలో కించిత్తైనా కూడా అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
1: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడా ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
2: It's only then, as has been said, in Brahma with Brahma Eva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
1: Kanaka deenini puraskarinchukoni mana Bharatiya samskruti yandu dvaita, vishishta dvaita, advaita aneetundi moodu margamulnu manam aasrinchu anadi kaalam nunchi vastunnam.
2: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Vishishta Advaita and Advaita.
1: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo danni polchukoni cheptu vacharu.
2: What is contained and called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
1: I am the messenger of God ante tanu master itan messenger ee rendittikini rendu tattamulato chernatundi kabatte mana Bharatiya Vedantam nandu dvaitamu ani pettu vacharu.
2: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
1: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
2: ఫ్రమ్ దిస్ స్టెప్ we move forward a little and we give it some amount of distinctiveness. This step has been called in Indian philosophy as qualified non-dualism.
1: I say messenger ku son ku chala vyathasam untundi.
2: There is a great difference being a messenger and a son.
1: Messenger oka servant ga untuntaru, son right ga untuntaru, adhikaranga untuntaru.
2: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
1: Kanuka ee vidhamaina adhikara tattvanni kudi undatam chetane deeniki vishishta advaitamu ani kodunu mana bharatiya samskruti yandu telustu vacharu.
2: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture this has been called qualified non-dualism.
1: క్రమక్రమేణ ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
2: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
1: Saruka, manam andaram kudanu dvaitam aneetundi sthanam సత్యాద్వైతంతో ప్రయాణం చేసి తద్వారా అక్కడి నుంచి అద్వైతం అనేటువంటి గమ్యమును చేరుకోవడానికి ప్రతి మానవుడు కూడాను అధికారవంతుడు, తాను ప్రయత్నం పూర్వం చేసి అట్టి పవిత్రమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నారు.
2: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
1: ఏమీ తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాసు సంవత్సరములకు తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించడం.
2: Even an innocent student, an ignorant student will not agree to sit in the same class, be at the same step for all time in his life.
1: అమాయకుడైనటువంటి పిల్లవాడే సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాసు పై క్లాసుకు పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సిద్ధాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
2: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
1: Divyatma Swaroopulara, manu dvaitam nunchi visishta advaitaniki kontha prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandam anubhavinchukovadaniki tagina prayatnam cheyali.
2: Divyatma Swaroopas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
1: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptochar Christians.
2: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
1: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యమును పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
2: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్ అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యూఆర్ సర్వింగ్.
1: తారే రాజులు రాజ్యమును కనుగరే గర్భోన్నతిని పొందరే వారేని, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్భవించింది, కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్ఠలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపు వస్తుంటున్నాడు.
2: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
1: Kanuka manam samasta jeevula yennunnatundi yokka sarvotkrishtamainatundi yokka jeeva tattvanni ekatvanga manam bhavinchukovali.
2: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
1: Inaadu divyantamainatundi aananda saudhamuleka manam prayanam chesi jaragadalanukunnappudu daniki rendu dwaramulu attuga tagili untundayi.
2: If today we want to journey to the mansion of bliss and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
1: Okati tanaya atma stuti, rendavadi paradoshana. Ee rendu aneetundi doorluku asuya bhavam aneetundi gadi vesi untundali.
2: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
1: Kanuka mottamota manamu yukka asoya aneetundi gadini teesi tarvata paradoshana aneetundi talupunu terchi aatmastuti ane talupunu terchinappude manam aanandam aneetundi saudham lepala praveshinchadaniki adhikaranam avutam.
2: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
1: Kani duradrishtavashattu ee naadu
2: we are putting a huge lock in the name of ego.
1: Kanuka mottamota ee yokka ahankaram aneetundi talupunu teeyalante prema aneetundi keeni terchandi.
2: If we want to unlock this huge lock of ego, you have to use the key. A key ఇన్ ది నేమ్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: శాంతి అనేటువంటి గడిని తొయ్యండి.
2: యు హావ్ టు పుష్ ది లాచ్ ఆఫ్ శాంతి ఆర్ పీస్.
1: కనుక మనం ఈ ప్రేమ అనేటువంటి యొక్క కీతో మనము ఈ అహంకారం అనేటువంటి తలుపును కొంత దారము తెరిచినప్పుడే మనకు ఈ సులభంగా ఈ ద్వారము తెరుచుకోవటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ యూజ్ దిస్ కీ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్ అండ్ ఓపెన్ ది లాక్ ఆఫ్ ఈగో విల్ వీ బి ఏబుల్ టు హ్యావ్ యాక్సెస్ టు దీస్ డోర్స్ అండ్ ఓపెన్ ది డోర్స్.
1: దివ్యాత్మ స్వరూపులారా, మనము ఈనాడు జీవితం లోపల అనేక రకమైనటువంటి విద్యలను మనం జరుపుతున్నాము, నేర్చుకుంటున్నాము. కానీ ఆధ్యాత్మ విద్య విద్యానాం, అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య సరైనటువంటి విద్య.
2: దివ్యాత్మ స్వరూప, టుడే వీఆర్ లర్నింగ్ అండ్ వీఆర్ టీచింగ్ మెనీ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ది వన్ ఎడ్యుకేషన్ విచ్ యూ హ్యావ్ టు కేర్ ఫర్.
1: అన్ని విద్యలు కొన్ని చిన్న చిన్న నదుల వంటివి, ఆధ్యాత్మిక విద్య పెద్ద సముద్రం వంటివి.
2: All branches of education can be compared to small rivers and rivulets, but the spiritual education is like the mighty ocean.
1: Kanuka sarva nadarukkudunu gamyamainatundi ee samudramu.
2: The ocean is the destination into which all rivers will merge.
1: Kanuka manamu ee yokka nadi snanam cheyalanukunnappudu okkokka nadiki manam ponakkaledu. Koti nadulu danuskotinu undaga etiki ee vetha ani Tyagaraja cheppadu. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితం.
2: ఇఫ్ యూ వాంట్ టు బేత్ ఇన్ ఎ రివర్ యూ డు నాట్ హ్యావ్ టు గో టు ఈచ్ రివర్ అండ్ హ్యావ్ ఎ బాత్ ఇన్ దట్ రివర్. ఆల్ ది రివర్స్ గో అండ్ మెర్జ్ ఇన్ టు ది ఓషన్ ఇన్ ధనుష్కోటి ది ఓషన్. ఇఫ్ యూ గో అండ్ హ్యావ్ ఎ బాత్ ఇన్ ధనుష్కోటి ది ఓషన్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ హ్యావింగ్ యువర్ బాత్ ఇన్ ఆల్ ది మిలియన్స్ ఆఫ్ రివర్స్.
1: కనుక ఆధ్యాత్మిక విద్యందు మనం కొంతవరకు ఆరితేరి సాధన కలిపినప్పుడు సర్వ విద్యల యొక్క సారం కూడా మనం అనుభవించినటువంటి వారం అవుతాం.
2: ఇఫ్ వీ కెన్ అక్వైర్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్టీస్ ఇన్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దెన్ యాజ్ ఇన్ దట్ అనాలజీ ఆఫ్ బేథింగ్ ఇన్ ది రివర్స్ వీ విల్ హావ్ హ్యాడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: దివ్యాత్మ స్వరూపులారా, వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశములకు మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వక సర్వ వ్యక్తిత్వం కూడా సమస్య అయినటువంటి సర్వేశ్వరుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించడం చాలా అవసరం.
2: దివ్యాత్మ స్వరూప, వీ షుడ్ నెవర్ గివ్ రూమ్ టు హేటింగ్ ఇండివిజువల్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇండివిజువాలిటీ. వీ మస్ట్ రికగ్నైజ్ దట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఎలిమినేట్ ఇండివిజువల్ హేట్రెడ్.
1: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందుకు చెప్పింది. దీనినే బైబిల్ ఎందుకు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బీ అలైక్ టు ఎవరీ వన్ అని.
2: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
1: కనుక మనము సర్వ జీవుని యందున్నటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోవటం ఈనాడు ఎంతైనా అవసరం.
2: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
1: Kanuka manam premato ee yokka matabhedamulaku chotivaka ee yokka kalahamulaku manaku avakasam ivaka ee jati matabhedamulaku kuda manaku chotivaka manamu okke manishatvamlo unnatundi divyatvanni gurtinchukotam chaala avasaram.
2: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences and we should recognize the entire human community as one single community.
1: Kanuka religion veru kaadu, there is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ గా మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
2: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఆమ్నిప్రెసెంట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకొని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా మనం సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
2: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్. is a bad quality which has to be pushed away. This is the basis of spiritual sadhana.
1: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పర్వదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమే ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు అతని యొక్క అనుగుణములను ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
2: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
1: ఈ మహనీయుల యొక్క జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీ ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
2: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
1: Prema Swaroopulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyula yokka janmadinotsava nimittanga gnapakarthanga manam paradoshannu maani aatma stutini kontha varaku anaga drokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కక్కన కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
2: టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఎ సీక్రెట్ డే యాజ్ ది బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. వెన్ ఎవర్ వీ వాంట్ టు సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్, దట్ సెలబ్రేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ రికగ్నైజింగ్ దట్ బ్లేమింగ్ అదర్స్ ఫ్రమ్ టుడే షుడ్ బి స్టాప్. సెల్ఫ్ ప్రైజ్ షుడ్ ఆల్సో బి స్టాప్ and selfishness should be given up and service to the community should be done, giving up selfishness and not blaming.
1: Manam ee naadu enni karyamulu sadhana roopamlo prayatnam chesinappudiki desham yokka kalyanamu andukovatam asadhyam. Ee naadu vicharamainatundi bhavamunu abhivruddhi parchukuntamu nishwarthamainatundi yokka chittamunu manam abhivruddhi parchukuntamu aanaade mana desamu nitya kalyana pachana thoratam tolutugutundi.
2: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
1: Bhautika sukha santoshamulake manam prabhatu padatam chaala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
2: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
1: agarichinatundi vaadu annamuni ivvaka tappadu.
2: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
1: Kevalam manam tindi nimittamai manam jeevinchadam kaadu jeevita nimittamai tindi aneetundi satyanni gurtinchali.
2: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
1: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
2: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మాటలు కోటి చెప్పుట కంటే కార్యములో ఒక్కటిని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
2: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
1: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: The easiest path of all these different paths is the path of pure love.
1: Prema gala hrudayam nandi paramatmulu nivasistuntaru.
2: In that heart where prema and pure love resides,
1: gala hrudayame daiva mandiram ani nirmayam chesukovali.
2: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
1: Kanuka deho devalaya prutto jeevo devasthanatanah. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
2: We think that this body of ours is the place where jiva, the life, resides. No, this body of ours is the temple of God.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మల యందు ప్రవేశపెట్టాలి. దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
2: This sacred body, which which is like a temple should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని క్రైస్ట్ యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
3: Prema mudita manasika.

0: the worldly sense.
1: కాని నైతికంగా మానవుడు క్షుద్ర విమర్శలను సంకుచితమైన భావమే అరికట్టుకునలేకపోతున్నాడు.
0: But ethically speaking, he has come down to low desires and he's narrow-minded.
1: దీనికి కారణమేమని ఎవరికి వారు తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: If one investigates the reason behind this fall, is that his heart is full of selfishness and self-interest.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: వ్యక్తుల నిమిత్తమై వ్యక్తులను ప్రేమించటం లేదు.
0: He doesn't love anyone for anybody.
1: దేశక్షేమ నిమిత్తమై దేశమును ఆరాధించటం లేదు.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలంచినా అంత ఇప్పుడు తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారం అవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi, the day when we give up the narrow-mindedness and selfishness.
1: ఈనాడు తెల్లవారు లేవగానే అభ్యంగ స్నానములు ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఇంటి యందు కొన్ని తీపి వస్త్రములను అనుభవిస్తూ వస్తున్నారు.
0: Right from the dawn, we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కాని బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కాని తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ అండ్ టు వేర్ న్యూ రోబ్స్ ఈజ్ క్వైట్ ఈజీ, బట్ ఇన్ వర్డ్లీ అవర్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్ మెనిపులేషన్ ఇల్ ఫీలింగ్స్.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును పవిత్రము గావించుకును స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: వీ కెన్ ట్రూలీ సెలబ్రేట్ దిస్ ఉగాది అండ్ క్లెయిమ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్ ద డే వీ క్లెన్స్ అవర్ హార్ట్ ద డే వెన్ వీ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్ అండ్ సెల్ఫ్లెస్.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: ద హ్యూమన్ వీ కెన్ అండర్స్టాండ్ బై ద వర్డ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ హిస్ టైమ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ ఫ్రమ్ టాప్ టు టో.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: Korikala aaratame aanandam anetuvanti satyanni gurtinchali.
0: Desireless state confers the true bliss.
1: Yenadu manavuni yokka hrudayamlo korikala aaruno aanade tana korikalu teerinatuvanti vaadu avutadu.
0: The day when the desires are given up and pacified.

0: You can aspire to be blissful.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: యుగములు గడిచినప్పటికీ, జగమును కదిలినప్పటికీ, మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలములు కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైన మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: is supposed to be.
0: Developing the animal trait.
1: రాక్షస కృత్యమును పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature.
1: భారతీయ సంస్కృతి,
0: the culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కాని ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The habitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad-mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కాని ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: Though the sacred thoughts, the good feelings are latent, immanent, man is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come
0: back.
1: మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తుంది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమునందు కూడాను కాలాయన మహా, కాలకాలాయన మహా, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఈజ్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శిష్య పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all legs are His.
1: వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విశ్వసించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: Prior to this modern age, the ancients, the sages and seers and the culture wanted a kind of harmony and the unity in the community.
1: కలసిమెలిసి తిరుగుదాం.
0: Let's move together.
1: కలసిమెలిసి పెరుగుదాం.
0: Let's grow together.
1: కలసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's grow in intelligence together.
1: కలసిమెలిసి కలత లేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat wanted us to grow, live together without any conflict or infighting.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించటం లేదు.
0: We don't find any happy mingling together.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different opinions.
1: ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is a human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయుల శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure. పరిమితమైనటువంటిది.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనంద నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు.
0: He also worships.
1: ఎన్ని జపములు ఆచరిస్తున్నారు.
0: He does penance.
1: ఎన్ని తపములో ఉన్నచున్నారు.
0: And he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడా లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములు ఉన్నవి.
0: The human body has got 5 sheets.
1: అన్నమయ కోశము,
0: the sheet of food.
1: ప్రాణమయ కోశము,
0: the sheet of life.
1: మనోమయ కోశము,
0: the sheet of mind.
1: ఆనందమయ కోశము,
0: the sheet of bliss.
1: విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము,
0: the sheet of wisdom and the sheet of bliss.
1: కానీ ఆనందమయ కోశం అనేటువంటిది కనిపిస్తుంది, కానీ ఆనందం అందులో శూన్యం.
0: We have the sheet of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ ఇప్పుడును
0: all the ways of pleasure and happiness that we experience today
1: కేవలము పరిమితముతో కూడినటువంటివి.
0: Is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటివి కాదు.
0: All the happiness that he passes through cannot be rated as
1: చేరినటువంటివి.
0: In fact, they are all under certain limitations.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ద ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడా మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యు థింక్ ద వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ద ప్రాపర్టీ విల్ గివ్ యు ద బ్లిస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
1: ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ హ్యాపీనెస్ విల్ నెవర్ కమ్.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: దట్ గివ్స్ యు ఓన్లీ ఏ లిమిటెడ్ హ్యాపీనెస్.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: బట్ ది ట్రూ బ్లిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
1: అది ఎక్కడ నుంచి వస్తుంది? అది
0: వేర్ ఫ్రమ్ యు
1: గెట్. బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుంది.
0: అండ్ త్రూ దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God. మూల
1: కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to God. ధర్మమునకు
1: మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation
1: ప్రేమకు
0: for dharma.
1: మూలాధారము విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుడియందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమును రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సంబంధముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధర్మములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండే ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం?
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వీ ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివర్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చు.
0: వి కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రముల నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every corner.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడా తలంచడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ అండ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: ఆల్ హిస్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ సెల్ఫ్.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితం అన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: మ్యాన్ ఇస్ లీడింగ్ సచ్ ఫూలిష్ లైఫ్ టుడే.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్లా చెప్పాలి?
0: హౌ డు ఎక్స్పెక్ట్ ద హ్యూమన్ వాల్యూస్?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: one has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transforming the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకుంటే తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థం కావచ్చుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ద డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందు పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: యాజ్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఫర్గాటన్ హిస్ హ్యూమన్ నేచర్, హి హ్యాస్ బికమ్ బీస్టియల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any time,
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: At any period of time, anywhere, any region, any state, any country,
1: no one should forget the human quality. స్వార్థం నందుంచుకొని,
0: we should keep it in our view.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: And we should never waste our time.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద టు బీ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ నోబుల్ సోల్ హూ ఇస్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఎ సేక్రెడ్ వే లీడింగ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: స్వామి, ఎట్టివారిని నేను ఎన్నుకోవాలి అన్నాడు.
0: నారద వాంటెడ్ హౌ టు పికప్ సచ్ పీపుల్.
1: ఎవడు తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
0: ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
1: అతనే నిజమైనటువంటి మానవుడు.
0: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హాస్ గాట్
1: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ ప్యూర్ హార్ట్ హీ షుడ్ చాంట్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: హీ సచ్ ఎ మ్యాన్ ఇస్ ద
1: లోక సంబంధమైన వ్యవహారములు ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters,
1: అది లౌకికమైన యొక్క వృత్తులు,
0: that's all worldly tendency,
1: దాని యందు నాకు ఏమాత్రము లక్ష్యం లేదు.
0: And he is not a true man, he is not centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు,
0: ఇట్స్ ఆల్ టెంపరీ హ్యాపీనెస్.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: ద వన్ హూ డస్ నాట్ షంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ సేక్రెడ్ ఫెస్టివల్స్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ నాట్ హ్యూమన్ అట్ ఆల్.
1: దీనిని మనసుని ఎందుకుని నారదుడు చెప్పాడు.
0: నారద హోల్డింగ్ దిస్ వ్యూ,
1: స్వామి
0: సెట్, స్వామి
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్
1: ఇంటింటికి చూసినా భక్తుడుగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచులోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్
1: హార్ట్ సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ శాంక్టిటీ, దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము,
0: the food partaken,
1: ఉదరంలోకి చేరి
0: రీచ్ స్టమక్,
1: అది జీర్ణించిన తర్వాత
0: అండ్ ఆఫ్టర్ ఇట్ డైజెస్ట్
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా,
0: ద ఫుడ్ పార్టేకన్ ఇస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ అండ్ ఎస్ సప్లై.
1: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
0: అండ్ గాడ్స్ నేమ్ ఇన్ ద హార్ట్
1: కన్నుల్లో చేరాలి,
0: ఈ షుడ్ గెట్
1: చెవుల్లో చేరాలి,
0: గెట్ ఇంటు
1: ఇయర్ నాలుకపై చేరాలి, ముక్కులో చేరాలి, చేతుల్లో చేరాలి, పాదముల్లో చేరాలి, సర్వ అంగములు ఎందుకు ప్రసరించి చేయాలి.
0: ద డివినిటీ షుడ్ మెటీరియలైజ్, షుడ్ మేనిఫెస్ట్ ఇన్ ఆల్ అవర్ బాడీ.
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు.
0: దెన్ ఓన్లీ ఇట్ అమౌంట్స్ టు చాంటింగ్ హిస్ నేమ్.
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది, ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది.
0: అండ్ దిస్ ద ఫుడ్ ఆఫ్ డివినిటీ యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ది ఐ ఇట్ ఎంటర్టైన్స్ ద సైట్ ఆఫ్ డివినిటీ.
1: మనలో ప్రారంభమవుతుంది.
0: అండ్ దేర్ దట్ బిగిన్స్ ది
1: నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతావు.
0: అండ్ యువర్ టాక్ వుడ్ బి సీక్రెట్.
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము.
0: All that you listen to is bound to be sacred.
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశములకే మనం నడుస్తాము.
0: And you tread along the sacred path if the divinity gets in your feet. చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి.
0: Hands will do all fruitful activity when God gets into them.
1: సర్వాంగములు కూడా సాత్వికమైన పని కావించేటువంటి వాడే నిజమైన మానవుడు.
0: He is a true human if all his body, the different organs and the limbs get into the sacred activity.
1: చేర్చుకుని రామని చెప్పాడు.
0: This what is prescribed.
1: కానీ నారదుడు సర్వత్రా సంచారం చేశాడు.
0: నారద మూవ్స్ అరౌండ్.
1: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు.
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్.
1: తిరిగి వచ్చాడు.
0: హి రిటర్న్.
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల.
0: దెన్ ద ఫారెస్ట్.
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు.
0: హి మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు.
0: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్.
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్.
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు.
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: నారదుడు వెళ్ళాడు.
0: నారద అప్రోచ్ హిమ్.
1: ఏమండి ఎవరు మీరు అన్నారు.
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్.
1: స్వామి నేను ఒక వేటగాడు.
0: హీ సెడ్ ఐ యామ్ ద హంటర్.
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను.
0: ఐ యామ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది.
0: నారద వాస్ సర్ప్రైజ్డ్.
1: నీవు పరమ భక్తుడా?
0: Are you a devotee?
1: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి?
0: If you are such a great devotee, how do you then hold an axe?
1: చంపడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు.
0: What for you having that axe on hand?
1: స్వామి కాదు కాదు.
0: No, no, not for
1: violence. ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను.
0: With this sword on hand, I want to do four things.
1: ఏమిటా నాలుగు పనులు?
0: What are they?
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్న.
0: First, I want to kill ద్రౌపది.
1: ద్రౌపది పరమ భక్తురాలే.
0: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామం నిరంతరం స్మరించేటువంటి కదా.
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ.
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా.
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ.
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్న.
0: వై డు యూ వాంట్ టు కిల్ హర్?
1: భక్తురాలే.
0: షీ ఇస్ ఎ డివోటీ.
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణాని పిలిచింది. ఆ భోజనం కింద వదిలాడు. కృష్ణుడు వెళ్ళాడు. నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది.
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ర్యాన్ ఆల్ ద వే.
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు.
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్.
1: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు.
0: దెన్ హి వాస్ స్టిల్ ప్రొసీడింగ్.
1: ప్రహ్లాదుడు కనిపించాడు.
0: దెన్ హి కేమ్ అక్రాస్ ప్రహ్లాద్.
1: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవక తెలియనట.
0: It is
1: Narayan, Narayan, Narayan ani smaristunnadu.
0: Prahlada went on chanting Narayana's name.
1: వెళ్ళాడు.
0: హీ వెంట్ దేర్.
1: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు.
0: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్.
1: కానీ నీ యొక్క పని ఏమిటి?
0: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్?
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల.
0: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్.
1: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు.
0: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ గాడ్ రెస్ట్లెస్నెస్.
1: నీ తండ్రి సమయం లోపల.
0: అట్ ఎవ్రీ టైమ్
1: నారాయణ అన్నాడు.
0: యూ సెడ్ నారాయణ.
1: కానీ నారాయణే ఏనుగుల కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు.
0: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్.
1: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా.
0: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ.
1: కనుక నారాయణ చంపాలి అన్నాడు.
0: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్ సెడ్.
1: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు?
0: హూ ఇస్ థర్డ్ వన్?
1: ఒకడున్నాడు నారదుడు.
0: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద.
1: అతను తంబూరు తీసుకుంటాడు.
0: హీ హ్యాస్ తంబూరు.
1: నారాయణ నారాయణ నారాయణ అని స్మరిస్తున్నాడు.
0: హీ గోస్ ఆన్ రిపీటింగ్ నారాయణ స్నేహం.
1: కానీ అతని స్వార్థ భక్తియే కానీ పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
0: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
1: అతన్ని చంపాలి అన్నాడు.
0: సో ఐ షుడ్ కిల్ హిమ్.
1: తనకు భయం ఏర్పడిపోయింది.
0: దెన్ హీ నారాయణ వాస్ అఫ్రైడ్ ఆఫ్.
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హీ సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా.
1: ఆ మీరా.
0: దట్ మీరా.
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ ఇతరు గిరిధర నాగర్ ఇతరం నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణుడికి తగులుతూ ఉన్నాయి.
0: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: బికాస్ ఆఫ్ దిస్
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
1: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: అండ్ హీ రీచ్డ్ వైకుంఠ.
1: స్వామి,
0: స్వామి,
1: అన్ని విచారించాను.
0: ఐ ఇన్వెస్టిగేటెడ్.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నువ్వు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుని ఉన్నటువంటి
1: ప్రేమోల్లాసము చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: యు థింక్ దట్ యు ఆర్ మేకింగ్ గాడ్ రెస్ట్లెస్.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: ఇన్ ఫ్యాక్ట్ మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్ హ్యాపీనెస్.
1: భగవంతుని సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: గాడ్ షుడ్ బి హ్యాపీ బ్లెస్ఫుల్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్
1: లైఫ్. కూడాను మనసుకు కాని దేహములకు కాని సంభవించకూడదు.
0: హీ షుడ్ నాట్ బి పుట్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఫిజికల్ ఆర్ మెంటల్.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: యు ఆర్ ఎ ట్రూ డివోటీ ఇఫ్ యు సీ గాడ్ హ్యాపీ ఆల్ ది టైమ్.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: దెన్ నారద రికగ్నైజ్డ్.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: యు హావ్ గివెన్ మీ దిస్ టాస్క్ సో యాస్ టు కిల్ మై ఈగో.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
0: దాట్స్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో
0: ఇట్ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ స్టోరీస్.
1: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: అండ్ ఇట్ హాస్ స్ప్రెడ్ ద మెసేజ్ టు ది
1: వరల్డ్. ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్, వీ షుడ్ నాట్ మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కలుగని భగవంతుని సుఖమే నా సుఖము.
0: So God's happiness is my
1: happiness. నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: My happiness is God's happiness.
1: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
0: We should have the spirit of oneness in both.
1: I and God are one.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీ ఈజ్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీ థింక్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఎంబాడీమెంట్
1: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ఆ ప్రేమని ఏ మాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లవ్.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
1: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
0: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
0: ది సీక్రెట్ కల్చర్,
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
1: శిరస్సులు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయమునందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వి షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ సాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
0: God is in human form.
1: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ హిమ్, ఫర్గెటింగ్ హిస్ ట్రూ.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: దెన్ వేద టెల్స్.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ అక్యూజింగ్?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ ridiculing?
1: మొట్టమొదటి యోచన చేసుకో.
0: ఇఫ్ యూ థింక్ వెల్,
1: నీ ద్వేషం దూషిస్తున్నావు అంటున్నావు.
0: యూ థింక్ యూ ఆర్ హేటింగ్ యువర్ ఎనిమీ?
1: ప్రేమికి కలిగినటువంటి వారిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: యూ గో ఆన్ criticizing the enemy?
1: Kaadu kaadu kaadu.
0: No, not so.
1: Ninnu neeve dushinchukotamu.
0: You are criticizing yourself.
1: Ninnu neeve himsinchukotamu.
0: And you are hurting yourself.
1: Aa poojimpabade devudu nee endu kuda untunnadu.
0: In fact, the God whom you worship is in you.
1: Kaadu kaadu dushinchinappudu ninnu neeve dushinchukunna vaade avutavu.
0: If you accuse the man in front, it amounts to accusation of yourself.
1: Kaadu kaadu preminchinappudu ninnu neeve preminchina vaadiga avutavu.
0: If you love the other man, you love yourself.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
1: చేసేస్తుంది.
0: సో ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: ఇఫ్ యూ రిడిక్యూల్ ఎనీబడీ, అండర్స్టాండ్ దట్ యూఆర్ క్రిటిసైజింగ్ గాడ్.
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్ అండ్ ఓమ్నిప్రెసెంట్.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
0: హూమ్ సో యూర్ యూ సాల్యూట్ నమస్కారం. ఇట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఇన్ ద గోల్.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: ఇఫ్ యు రెస్పెక్ట్ ఎనీబడి ఇన్ ఆల్ హ్యూమిలిటీ ఇట్ రీచెస్ గాడ్.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: ఇఫ్ యు డినై ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం, కానీ ఇతరులు కాదు, నిన్ను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: Today is Ugadi.
1: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: As is the beginning of the time, it is called Ugadi.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్ బై,
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావాలు ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకుని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమతత్వమును నింపుకొని,
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగభావం పంచినప్పుడే,
0: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్,
1: నిజమైనటువంటి ఉగాది.
0: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ.
1: షర్ట్
0: ది షర్ట్ ఈస్ వాన్,
1: కానీ ఎంతకాలం అది కొత్తది.
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? అది పాతదే.
0: ఇట్ బికమ్స్ ఓల్డ్ బై టుమారో.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: టుడే వీ గో త్రూ ద న్యూస్ పేపర్.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: యూ డోంట్ రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: టుడేస్ న్యూస్ పేపర్ ఈస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
1: కానీ
0: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు అస్.
1: ఈ జన్మం మనం అనుభవించాము.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్
1: సార్. ఇంకా
0: దట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఇనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా. ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper.
1: అన్ని అనుభవించవలసిందంతా అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునర్జన్మ నభిజ్యతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖాని, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
0: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
1: Ee Shankara varu chadavanaatvanti granthamulu levu.
0: In fact, Shankara is all
1: rayanaatvanti shlokamulu levu.
0: And he has composed all shlokas.
1: Oka Ganga nadi teeram lopala oka chettu kindi ekaantanga kurchunnadu.
0: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
1: గణిత శాస్త్రం.
0: అండ్ వన్ పర్సన్ వాజ్ రైటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్.
1: రాస్తున్నాడు, రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: అండ్ హీ వాజ్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద మెనీ పీపుల్ పాసర్స్ బై.
1: శంకర్ల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని,
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
1: నువ్వు గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ గ్యాంజస్ టు హ్యావ్
1: కాని చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు డుక్కుంకరణి డుక్కుంకరణి డుక్కుంకరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిటింగ్ అట్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కుంకరణి.
1: చూచాడు శంకర్ల వారు తాను బాలుడే అప్పుడు.
0: And Shankara was quite young at
1: that. 11 మంది శిష్యుల ఒకని పంపించాడు ఏం చదువుతున్నాడు చెప్పమని.
0: And he sent one of his disciples to know.
1: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
0: And the disciple reported the scholar was repeating the rules of grammar.
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకరుని వారికి చెప్పాడు.
0: The same thing was reported to Shankara.
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
0: And then Shankara went.
1: నాయన, ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
0: What is the essence of all that you read?
1: అని చెప్పి.
0: And he said, sir.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Sampratye sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: your
0: refuge.
1: Nee dukrum karane netmidani smaristunnav. Idi anchamalo neeku ye maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaje govindam.
0: So chant, repeat His name.
1: Nivu bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆది శంకర.
1: ఏమి ప్రయోజనము ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్
1: నామం యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్
1: జకరేసయన్.
0: And to lay in mother's womb again and again.
1: Life after life.
0: It is so difficult to cross this ocean of life. Oh God, be graceful unto me. Help me to cross this life. What's all
1: that?
0: The world many
1: ఎన్నో చేస్తున్నాము,
0: వీ డూ మెనీ,
1: ఎన్నో అనుభవిస్తున్నాము,
0: వీ ఎక్స్పీరియన్స్,
1: ఏ మాత్రమో ఆనందాన్ని చేకూరటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు,
0: ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ది వరల్డ్
1: ఆఫ్ కార్యకర్మణాదుల వల్ల కాదు,
0: ఇట్స్ నాట్ బై ఎనీ వే
1: గ్రంథ పఠనము చేత కాదు,
0: నాట్ బై స్కాలర్షిప్
1: కట్టెల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు,
0: ఇట్స్ నాట్ బై కైండ్ ఆఫ్ విజన్ ఆర్
1: నీ హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: దట్ డే వెన్ యూ మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్
1: గాడ్. అందరినీ ప్రేమించు,
0: లవ్ ఆల్,
1: అందరినీ విశ్వసించు,
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్,
1: అందరినీ ఆనందపరచు,
0: మేక్ ఎవ్రీబడి హ్యాపీ,
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: దట్ మేక్స్ యూ హ్యాపీ అల్టిమేట్లీ.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: వెన్ అదర్స్ ఆర్ నాట్ హ్యాపీ you cannot be happy.
1: Kaadu, kaadu,
0: it is impossible.
1: Kanukane manam ee ugadi dinamu manam cheyavalsina pani emiti?
0: On this day ugadi, what should we do?
1: Ee naatu nundi mana hrudayanni pavitram gaavinchukoneetundi paddhatilo manam prayatnam cheyali.
0: We should do any activity beginning from this day as to make our heart
1: jarigipoyinavi jarigipoyinavi.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: ఇట్ వోంట్ కమ్ బ్యాక్.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: హావింగ్ వాక్డ్ ద క్రాస్ యూ డోంట్ వాంట్, యూ డోంట్ నీడ్ టు గో బ్యాక్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: So if you don't not past
1: ను తలంచవద్దు.
0: Don't brood over the past.
1: ప్రజెంట్ ను చింతించుకుంటున్నా.
0: Live in the moment. Live in the present.
1: ప్రజెంట్ ఏ ప్రధానమైనటువంటిది.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: కనుక ఏంటి? నీ ప్రజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుల నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్స్,
1: మొన్నాడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
0: వి హావ్ గాట్ ఫెస్టివల్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్.
1: కావాల్సిన పండుగలు ఉంటున్నాయి.
0: వి గట్ సో మెనీ ఫెస్టివల్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts.
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులు పవిత్రమైనటువంటివి చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము.
0: Tomorrow.
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండది.
0: Is the New Year's Day of Tamilians.
1: మద్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: Madras, many people have come here.
1: ఈ మద్రాస్ ఈనాటి మద్రాస్ కాదు ఇది.
0: Madras is not of today.
1: అనాది కాలం నుండి కూడాను.
0: Since long.
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: Madras happened to be the capital.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: We know the states have been bifurcated later.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సెపరేటెడ్
1: హిమ్సెల్ఫ్. నాకందరితోనా సంయోగమే.
0: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీవన్.
1: కనుకనే ఆ మద్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలి చేయనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి.
0: And they should have pure drinking water.
1: ఆరోగ్యాలు పవిత్రమైనట్టుగా కాపాడుకొని.
0: And see that they maintain their health.
1: తరతరమే కూడాను దీన్ని అభివృద్ధి పరచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో.
0: With the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్.
1: ఈ విధమైనటువంటి సేవ.
0: This
1: sort of. ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడాను మేము వినలేదు కనలేదు.
0: This sort of service of Bhagavan is unheard in the history of mankind.
1: సాయి బాబా. ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మద్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే.
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము.
0: దిస్ ఇస్ న్యూ ఇయర్.
1: పవిత్రమైన భావములకు పవిత్రమైన ఫలితములే వస్తుంటాయి.
0: ద సీక్రెట్ ఫీలింగ్ విల్ గివ్ గుడ్ రిజల్ట్.
1: కనుకనే మనము ప్రతి పని కూడాను పవిత్రమైన హృదయంతో చేస్తే తక్షణమే పవిత్రమైన ఫలితం వస్తుంది.
0: ఇఫ్ యూఆర్ మోటివేటెడ్ బై సీక్రెట్ థాట్స్ you will have wonderful results.
1: దీనికి ఎవరినో మనం సాక్ష్యంగా తీసుకోనక్కర్లేదు.
0: In fact, you don't need any evidence.
1: నేనే సాక్ష్యం.
0: Bhagavan is the living proof here.
1: నేను చేసేటువంటి ప్రతి పని కూడాను
0: ఎవ్రీ టాస్క్
1: నిస్వార్థంగా చేస్తాను.
0: టోటల్లీ సెల్ఫ్లెస్.
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసే.
0: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ట్రూత్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: ఫర్ సమ్ ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే.
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రాండి, ఆచరించుకుంటూ రాండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
1: మానండి, పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మన మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: ఎక్సేషైనటువంటి వాడు కూడాను చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యూ ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటాదో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ, యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్ అయినా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏటిది
0: What is that?
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: That is the main principle according to భారతీయ culture.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: It is a merit if you help others. It is a sin if you
1: harm others. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: If you harm others, you are harming yourself.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: The more you help, you will receive help tenfold.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: If you harm others, you will be put to harm 10 times more.
1: ఈ దృష్టాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: This we should always hold on in
1: view. కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి,
0: from this day we should be full of love.
1: ప్రేమ హృదయులైపోయి,
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమ చేతనే పవిత్రమైన కార్యములో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us అండర్టేక్ ఆల్ సీక్రెట్ యాక్టివిటీ.
1: ప్రేమ ముదిత మనసే కహు.

ఏటి పలుగాది. కోటి విద్యలుండి గుణములేకున్నచో

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ పర్హాప్స్ మేక్ ఎ పర్సన్ to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?

పలుకులందు హీరో పలుకు జీరో బహుళ విద్యలయ్యే వాంఛను మితి మీరే పలుకులందు హీరో పనికి జీరో తెలివితే గల వల

0: సత్య దాన
1: తపస్సు త్యాగము
0: తపస్ ఆఫ్ పెనన్స్ త్యాగ ఆఫ్ సాక్రిఫైస్
1: స్నేహము
0: ఫ్రెండ్షిప్
1: శుభ్రత
0: క్లీన్లీనెస్
1: రుజువర్తన విద్య గురు శిష్యూష అను 9 రత్నములే విద్యారత్నములు. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతుంది.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్ దీస్ ఆర్ ఎసెన్షియలీ 9 జెమ్స్ 9 డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీం అటైన్మెంట్ యూ హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్వి ప్రాభవదావదంతి ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుతూ వచ్చారు.
0: To be sure, there is only one and one entity. Nevertheless, the wise, the sages have given it different connotations and different names.
1: సత్యమును పట్టువదలక అతిక్రమించక జీవించేటువంటి మానవుడే ఆదర్శ మానవుడు.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: అతని జీవితమే నిజమైనటువంటి జీవితము.
0: His life indeed is a true life.
1: సత్యము ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: This satya has not been laid down for the sake of any one individual. ఏ
1: కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: This transcends the limitations of time, space and country.
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalan.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యూ షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు బి యూ షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యూ లైక్ ఇట్ అగైన్ యూ షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుజులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్యస్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తమనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, ఉద్యోగమునకు ఉండినటువంటి సంబంధాన్ని తెంచి వేయాలి.
0: We should break this link between education and a job on the other hand.
1: విద్య జీవితం కోసం కాని జీవించుట కోసం కాదు.
0: Education is for the sake
1: education
0: of
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: కేవలము విద్య అనగా గ్రంథ పరిచయము మాత్రమే కాదని గుర్తించాలి.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: ఇది మస్తకమునకు చెందినటువంటి పుస్తకము కాదనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: తన యొక్క హృదయ పరివర్తన నిమిత్తమై ఏర్పడినటువంటిదే విద్య.
0: True education is that which brings about a transformation of the heart.
1: ఈనాటి మానవుడు అనేక పరిశోధనలు చల్పి అందుకున్న అల్ప జ్ఞానమును విశ్వజ్ఞానముతో చేకూర్చి తాను విర్రవీగుతున్నాడు.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: విజ్ఞానమునకు ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసమునకు సమన్వయముగా వించి సమరసము చేయించేటువంటి యొక్క విద్యనే సరి అయినటువంటి విద్య.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka vilavanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu virivigaa perigipovatam chetane తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్ అండ్ సూపర్ఫిషియల్ అండ్ హీ టెన్స్ టు ఫీల్ దట్ హీ హస్ మాస్టర్డ్ ఎవ్రీథింగ్.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రములకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దీస్ మెటీరియల్ ఎంటిటీస్ will you have understood what true education is
1: not
0: all about.
1: Not physics, metaphysics.
0: In other words, it is not physics that you have to go for, rather it is metaphysics that you must seek out.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: But today we have people who are trying to understand this deep significance, this underlying link, and they are trying to go further into this matter.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని విశ్వామిత్రాదులు పరాశర మహర్షులు గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్తఋషులు అనేటువంటి పేరుతో సాత్విక నామాన్ని అందుకున్నారు.
0: వి హావ్ దిస్ ఇలస్ట్రేషన్ ఆఫ్ దిస్ వైజ్ సేజెస్ 7 ఇన్ నంబర్ బిగినింగ్ విత్ వశిష్ఠ వామన జమదగ్ని గౌతమ అండ్ అదర్స్.
1: అయితే ఈ ఆధునిక కాలమునందు అట్టి ఋషులు కలరా అని మనకు సందేహం కలగవచ్చు.
0: టుడే వి మైట్ బి అసెయిల్డ్ బై డౌట్ డు వి హావ్ సచ్ సేజెస్ ఇన్ అవర్ మిడ్స్ టుడే.
1: ఈనాడు విజ్ఞాన శాస్త్రము కేవలము గొప్పది కాదని చెప్పకూడదు.
0: నౌ యూ కెనాట్ పాసిబ్లీ సే దట్ వాట్ యు హావ్ గెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ డీల్.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: సర్టన్లీ యూ డూ నీడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరచుకుంటా ఎంత అవసరమో అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: ఈవెన్ యాజ్ యూ హావ్ టు ఫర్దర్ ద కాజ్ ఆఫ్ సైన్స్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానముండి వివేకం లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుతున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డూ నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ advances in science. That is why the world at large is beset with problems.
1: ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రమునందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడాను లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను కాని నేను గుర్తించక పురం కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: న్యూటన్ వాజ్ ద వన్ హూ వాజ్ ద ఫస్ట్ వన్ టు హావ్ గివెన్ ఎ ఇంటర్‌ప్రిటేషన్ రిగార్డింగ్ ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ విత్ ద ఎర్త్ హ్యాస్ బట్ హీ ఆల్సో హ్యాడ్ ద విజ్డమ్ టు నో దట్ దిస్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ దిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హ్యాస్ బీన్ ప్రెసెంట్ ఆల్ అలాంగ్.
1: అతను కూడాను ఒకనొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కానీ సృష్టించలేదు అన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ ఆన్ టు సే దట్ ఐ హావ్ డిస్కవర్డ్ దిస్ ఐడియా ఆఫ్ గ్రావిటీ బట్ ఐ హావ్ నాట్ క్రియేటెడ్ ఇట్.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: హీ ఆల్సో హ్యాడ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్ దట్ దేర్ ఈజ్ దట్ సుప్రీమ్ హ్యాండ్ బిహైండ్ దిస్.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టైన్ వాజ్ యెట్ అనదర్ టవరింగ్ ఫిగర్ హూ డెల్వ్డ్ డీప్ ఇంటూ ది మిస్టరీస్ ఆఫ్ నేచర్ అండ్ హీ ఫౌండ్ ఇన్ ది ఎండ్ దట్ దేర్ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ స్పిరిచువాలిటీ డీప్ విత్ ఇన్ ఆల్ దట్ ఈస్ మెటీరియల్.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga, because it's only then that your mind and heart could be cleansed and purified.
1: Appude tanaku taanu prashninchukunnadu, tell me your company, I shall tell you what you are annadu.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: Mana yokka sangham elantido, manamu alanti varamu అనేటువంటిది ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: వాట్ బికమ్స్ మేనిఫెస్ట్ ఇన్ దిస్ సింపుల్ క్వశ్చన్ ఇస్ ద టైప్ ఆఫ్ సొసైటీ వి లివ్ ఇన్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్.
1: హైజెన్బర్గ్ అనేటువంటి ఒక మహాతత్వవేత్త.
0: దెన్ వి కమ్ టు యెట్ అనదర్ గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైజెన్బర్గ్.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: హీ మేడ్ ఎన్ అటెంప్ట్. హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ హూ కంట్రిబ్యూటెడ్ ఎ గ్రేట్ డీల్ టు మోడర్న్ థాట్ అండ్ మోడర్న్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. నెవర్దలెస్ హీ టూ వాంటెడ్ టు నో దిస్ ఎసెన్షియల్ లింక్ బిట్వీన్ సైన్స్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ స్పిరిచువాలిటీ ఆన్ ద అదర్.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: ఇట్ వాజ్ ఇన్ దిస్ ఈవెంట్
1: మాస్టర్ ది మైండ్ బి ఏ మాస్టర్ మైండ్ అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: Hydrogen ane atvanti oka tattvamlo enni vidhamulainatvanti parishodhanalo salipi tadupari deeniki edo oka mukhyamainatvanti aadharam unnadani oka vijnanavetta gurtinchadaniki prayatninchadu.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: Atane Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: Atanu ee vaigyanamunaku aadhyatmikamunaku antar sambandham kaladaniyu vaigyanamunaku aadhyatmikame aadharamaniyu nirupistu vachadu.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: Induvarana korikalanu adhikamuga penchukovatam cheta manavuni yokka telivitetalu kramakramina palchabadutunnavani kuda nu thanu gurtinchadu.
0: He also understood that by increasing one's wants and desires one tends to lose one's own innate capacity.
1: Anduvarane more desire is more despair annadu.
0: That's why he said more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strive to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: What did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ పరిశోధన సల్పి లవ్ ఎవర్ హట్ నెవర్ అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించు వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలున్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి ఒక సైంటిస్టు చక్కగా 2 పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist Dirac, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had contained, had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి ఒక శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end, he came to the conclusion that this has been a futile exercise on his part, and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore, the sum and substance is that even in these days of modern science, we have these presentations.
1: ఈ వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి, ప్రబోధించినటువంటి, పరిశీలించినటువంటి, పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: Some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the 7 rishis, the saptarishis, were those who gave
1: Newton.
0: Us those pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: తదుపరి ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతా కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగమునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who unraveled this link between the atom on the one hand and the wave nature.
1: మహాభారతములో వ్యాసుడు రచించినటువంటి ఒక తత్వాన్ని చక్కగా గుర్తించి స్థిత అనేటువంటి తంతువుల ద్వారా సర్వము కూడాను సృష్టింపబడి భువనములు భూతములు రెండు కూడాను దీని వలనే కలుగుచున్నవనేటువంటి సత్యాన్ని నిరూపించటం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
0: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this world Sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
1: ఒకనొక సమయంలో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకునలేక
0: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and one day Arjuna, who could not understand the nature of Abhimanyu, who was in the womb,
1: ameku padma vyuhanni gurinchi cheptu vachadu.
0: Arjuna was discussing this padma vyuha with Subhadra.
1: Bharat desamlo prachina kalam nundi garbhamunu dharinchinatvanti streelaku ఉత్తమ కథలను, పవిత్రమైనటువంటి భావములను, ఆహ్లాదం అందించేటువంటి యొక్క బోధనలు కలుపుతూ వచ్చేటువంటి వారు.
0: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
1: ఎట్టి బాధలు కూడాను మనోవ్యతలు, చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని, మరొక కార్యములని సరిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
0: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
1: దీనికి అంతరార్థం ఏమిటి?
0: They used to perform rituals to see to it.
1: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతా కూడాను ఆనందముతో, ఉత్సాహముతో, కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమములతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
0: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
1: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను, ఎట్టి యోచనలను, ఎట్టి తలంపులను తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే, అట్టి తలంపులే, అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
0: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
1: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
0: So this truth was something known to our ancient rishis long ago.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులయందు తమ జీవితమును గడపడం చేతనే తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
0: So this used to be the custom of the olden times. And no wonder then that the children that were born always would come out to be ideals and models.
1: Markandeya charitra, Prahlada charitra, Dhruva charitra, ilanti balulainatunti vaari yokka pavitramainatunti bhavamulanu bodhinchetunti vaaru aa naati kaalamulo.
0: In those days it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
1: like. Kaani anduvalane ఆనాటి బాలబాలికలు సద్భావములతో, నీతి నిజాయితీలతో తన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
0: దిస్ వాస్ రీజన్ వై ద చిల్డ్రన్ ఆఫ్ దోస్ డేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ టు గ్రో అప్ టు బి గుడ్ అండ్ నోబుల్.
1: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
0: బట్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ ఆదర్ ద పేరెంట్స్ ఆర్ ద మదర్ అలోన్ వాట్ డూ? దే సీక్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ ద మీడియం ఆఫ్ ద టీవీ ఆర్ ద సినిమా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ అండ్ క్యారెక్టర్లెస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సినేరియో సో దట్ ద చిల్డ్రన్ ఆల్సో ఆర్ బోర్న్ విత్ సచ్ టెండెన్సీస్.
1: కనుకనే అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పే సమయంలో కృష్ణుడు ప్రవేశించి అడ్డు తగిలి, బావా వినేటువంటిది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు, గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
0: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర ద ఆర్ట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహ, కృష్ణ ఇంటర్వీన్ అండ్ ఇంటర్జెక్టెడ్ విత్ ద వర్డ్స్, ఓ బ్రదర్ ఇన్ లా, ఐ థింకింగ్ దట్ సుభద్ర ఇట్ ఈస్ హూస్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్. నో, ఇట్ ఈస్ అభిమన్యు ఇన్ ద వూమ్ హూస్ డూయింగ్ హిజ్ ఇయర్.
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడు ఏమిటి ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ అట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్ which are beyond belief.
1: Aithe aanadu haasyamu parihasyamu gaavinchinatundi vijnana vettalu ee naadu adi satyamu aneetundi yokka paristhiti kudunu vacharu.
0: But today what do you find? The scene has changed. People are now acknowledging that what was uttered in those days is verily true.
1: Americalo Institute of Child Health and Human Development అనేటువంటి ఒక పరిశోధన కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేర్ ఇస్ ఇన్స్టిట్యూషన్ గోయింగ్ బై ద నేమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్.
1: కెరోలినా అనేటువంటి యూనివర్సిటీ.
0: ఇట్ ఈస్ అటాచ్డ్ టు కెరోలినా యూనివర్సిటీ.
1: ఇందులో ఈ విషయాన్ని చక్కగా పరిశోధించి కృష్ణుడు చెప్పినటువంటిది సత్యమా లేక అసత్యమా అనేటువంటి విషయాన్ని నిరూపించాలని ఒక గొప్ప ప్రొఫెసర్ దీన్ని అనేక సంవత్సరం నుంచి పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetunti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatunte telivitetalaku ఇది అందేటువంటిది కాదు. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్ దిస్ ఆంటోని కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్డ్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: శిశువుకు దినము ఒక పండరసము.
0: ఇట్ ఇస్ ఓన్లీ గివెన్ టు జాయింట్ ఇంటెలెక్ట్స్ టు అన్రావెల్ దిస్ మిస్టరీ. హీ ఎక్నాలెడ్జ్డ్ దట్
1: నిమ్మ రసము.
0: నౌ అగైన్ ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ నార్మల్లీ గివెన్ లెమన్ జ్యూస్ ఆర్ లైమ్ జ్యూస్.
1: ఇంజెక్షన్ ద్వారా ఇస్తూ వచ్చాడు.
0: ఇన్ ద ఫార్మ్ వాట్ దిస్ జెంటిల్మెన్ డిడ్ వాస్ హీ వాస్ ఇంజెక్టింగ్ దిస్ జ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంజెక్షన్.
1: ఆ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పాల కంటే నిమ్మ రసము
0: and after the child
1: apple rasamu chaala ishtapadi tallu vinnatunte yokka shabdamulanu tallu yokka gontu shabdamulanu aakarshincheetunte yokka divya shakti aa shishuvunaku kaladani kodanu nirupistu vachadu.
0: It is also proved beyond doubt that this child which is just born had this wonderful capacity to respond to whatever the mother was saying.
1: Garbhamulo undinappudu aa talli ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ది మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్ ఈవెన్ యాజ్ ద చైల్డ్ వాజ్ ఇన్ ద వూమ్ షీ యూస్ టు హియర్ ఆల్ దట్ ద మదర్ యూస్ టు ఎంటర్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఆఫ్టర్ ద చైల్డ్ వాజ్ బోర్న్ ఇట్ యూస్ టు అటర్ ద వెరీ సేమ్ వర్డ్స్ ఎకోయింగ్ ద థాట్స్ ఆఫ్ ద చైల్డ్స్ మదర్.
1: ఆంటోని కాస్పర్ గడచిన అనగా 1984 సంవత్సరం లోపల జనవరి 3వ తేదీలో యావత్ అమెరికాకంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుండాలని అన్ని పేపర్లో చాటినాడు.
0: దిస్ ఆంటోని కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేక్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ on January 3rd, 1984, wherein he said whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: Kanuka aneka mandi aadhunika tattavettalu kudanu vaidyanikulu kudanu kevalam alpabuddhi kaliginatunte vaaru kaadu kontha mandi ee satyanni parisilinchi parama satyanni nirupinchadani kosamani tana jeevithanni kudanu ankitam chese vaaru lekapoledu.
0: So amongst the present-day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా నైతికంగా ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom. And wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడిపైన నిలిచి మన భూమినంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now, even as he was in deep space, he wanted to know how the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: అప్పుడు తాను రెండు కంటిదారలు కార్చాడు.
0: At that moment he shed two tears.
1: డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: ఇట్ ఇస్ ఫర్ ద సెట్ దట్ హీ షెడ్ దీస్ టియర్స్ బై వే ఆఫ్ వండరింగ్ వై హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ పీపుల్ ఆర్ బికమింగ్ ఇగ్నోరెంట్ వికెడ్ అండ్ ఈవిల్.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రము పుట్టింది కానీ వజ్రము నందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ ఎ డైమండ్ యూ ట్రై టు సీ ఎ డైమండ్ నాట్ ఎ పెబుల్ నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై ధర్మరహితులై నీతి రహితులై నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatunti yokka vastuvula yokka aakarshane tadvara tana yendu imidi undinatunti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetunti ee gunamulu inni vidhamainatunti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people are getting carried away by their material possessions and they are being influenced by these three qualities of sattva raja and
1: karma phalamunu vishwasinchaleinatunti variki idi pradhanamainatunti aadarshanga kuda nu nirupichadu.
0: He also gave this as a firm lesson to those who do not believe in the law of action.
1: Prapanchamanandu yetti tindu manamu tindumo adi e manaku tagina rasanga maaripothundi.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential for our
1: life. ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎంత పదవిని సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీ, నడతలు సరిలేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగంలో ఉంటాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they will all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
0: What is
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: ఆ బిహేవియర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వి గెట్.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: సో ఆ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
0: వి షుడ్ బ్రాడెన్ అవర్ విజన్ అండ్ అవుట్లుక్.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: వి షుడ్ బిడ్ goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: True education is love and nothing but love.
1: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కానీ ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: ఎన్ని చదివినూ చదివియు ఏమి ఫలము?
0: What's the use of mastering so many skills?
1: తన్నసతవాత తప్పించ ఎవరి తరము?
0: Who can possibly make you steer from what is written on your
1: form? చెడ్డ బుద్ధులు తన తల చేరేనేని.
0: Once the evil thoughts enter your mind,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened out.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా నువ్వు అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఇస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము, కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస, మనము పరుండిన, నడుచుచుండిన, ప్రయాణం చేయుచుండిన, నిద్రించుచుండిన, మాట్లాడుచుండిన, ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: దుఃఖంతో ఉండు, ఆనందంతో ఉండు. నీ శ్వాస నిన్ను వదిలిపోవటం లేదు.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: కష్టంలో ఉండు, సుఖములో ఉంటుండు. నీ శ్వాస నిన్ను వదలటం లేదు.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuously.
1: అదే విధముగానే మనకు కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: In the same manner, whatever might become of us.
1: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి, నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు నువ్వు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
1: పరీక్షలకు పోయేంత వరకు నువ్వు విద్యనంత తలను నింపుకుంటారు.
0: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
1: ఈ ఎగ్జామినేషన్ హాల్ లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు, ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
1: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
0: Now through vidya is something which is not confined just to the mind or the book.
1: Manam ee naadu pustakamu mastakamu pustakamu mastakamu deeniki matram come and go, come and go, deeniki antha kodanu one way traffic ga chestunnaru.
0: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
1: Kaani manam hrudayamto cherali ee vidya.
0: Rather, there should be this idea of the heart.
1: రక్తములో ఇమిడిపోవాలి ఈ విద్య.
0: It should become part and parcel of our blood.
1: మన ప్రవర్తనలో చేరిపోవాలి ఈ విద్య.
0: This vidya should become one with our nature, with our vidya.
1: మనసేకం వచసేకం కర్మనేకం మహాత్మనం అతని నిజమైనటువంటి విద్యావంతుడు.
0: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed. And he indeed is a great personage.
1: అటువంటి వ్యక్తియే దేశమునకు ఎన్ని విధములైన కూడా ఉపకారి కాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
1: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
1: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
0: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
1: జగత్ సంతోషము
0: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్సెల్ఫ్.
1: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
0: Today we go on after this idea of shanti or peace.
1: Ye America vaaru chuchina, ye Russia vaaru chuchina, ye Germany vaaru chuchina, ye China vaaru chuchina, shanti shanti shanti kavalani aashisthunnaru paapam.
0: Whether he is an American or a Russian or a German or a Chinese, he keeps talking about this shanti.
1: Kaani notito cheppedi shanti, chettito chesetundi daniki viruddhamainatundi panulu.
0: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contrary.
1: Hastamuna anubambu unchuka arachuchunduru shanti shantani.
0: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
1: Chandrujeraga galigi kudanu chandajalaru shanti sukamuru.
0: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
1: dehamu challabadutundadi kani manasu heetekutundadi vedekutundadi.
0: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
1: Ee naadu ee vidhamainatunte yokka vaigyanikamato mana prapanchame oka vishamayamainatunte roopanni daristundadi.
0: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
1: Mana vatavaranani kuda nu chaala paadu chestundadi.
0: There is also this environmental pollution.
1: ఈనాడు భూమిపై ఉన్నటువంటి వాతావరణం పాడు చేయటం కాకుండా స్టార్ వార్ అని చెప్పండి, స్టార్ వార్ మన పైన కూడా ఆకాశాన్ని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
0: టుడే వీ హావ్ పొల్యూటెడ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ది ఎర్త్. నాట్ కంటెంట్ విత్ దిస్, వీ హావ్ గాన్ బియాండ్ ది కన్ఫైన్స్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ త్రూ ద మీడియం ఆఫ్ స్టార్ వార్స్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు పొల్యూట్ ఔటర్ స్పేస్.
1: కోరేది శాంతి ఎక్కడ ఉంది?
0: యు ఆర్ పొల్యూటింగ్ ఔటర్ స్పేస్.
1: కోరేటువంటి వాడి హృదయమునందే శాంతి లేదు.
0: So how can you get this peace that you're aspiring for? The one who aspires for peace, he has no intention.
1: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavamu.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: Cheedu kitakamaina chestundi, nenu maheshudaina cheyaledu.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: Cheedu cheyatam goppatanam kaadu.
0: There is nothing great in doing harm.
1: Mana shakti koladi anto into meru cheyadaniki mana prayatninchali.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: Prema swarupulara upakaram cheyutaku shakti lekapoyina leka ishtam lekapoyina ee oorukundina ante chalu apakaram cheyakundute goppa upakaram ani bhavinchali.
0: Embodiments of love. You may not have the capacity to do any good, any positive good to people or things around you, but do not do any harm. Not doing any harm is the greatest benefit that you can possibly
1: do. Yantanu manamu abhirudhi chestunnam vidya vidhanamulo.
0: Today we have made rapid advances in the field of education.
1: Kani vidyanu nerchukunnanta varaku emi mana yokka pravartana marindi?
0: But having done this, how has it affected our behavior?
1: Okka prema tattvame unte సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ద రీజన్ దట్ దేర్ ఆర్ టుడే అసెంబ్లెడ్ హియర్ లాక్స్ ఆఫ్ పీపుల్? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for Sai that has brought them all here.
1: Kaduka, ee chaduvulante prema chaduvu chaala uttamainatundi chaduvu.
0: So, rather than all these different types of education, the education of love is the most important one.
1: M.A., M.Sc. lu paasai vachiyo పిహెచ్డి తీసిన పెద్దలైనా.
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్దాన పరులైనా.
0: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైనా.
0: You may also be people who have secured for yourself a name and fame.
1: Ayur arogyambu anavaratam undi.
0: You may also have been blessed by a long fruitful life.
1: Paripurna balulagu arulaina.
0: You may also be full of strength and vigor.
1: Satatambu japamulu tapamulu cheyuchu vedambulanu nerpu viprulaina.
0: Every second you are performing japa, dhyana, or you have attained the mastery of the Vedas, which you are communicating to others.
1: Satiraru satya sai ke natikaina.
0: You might be any or all of these people described above, but they can never be compared to satya sai in any
1: way.
0: What then is the use of mastering so many skills and so many types of education?
1: Prema vidyanu nerpu prajalara, prema vidyanu nerchudu prajalara.
0: O members, go in for this education of love. And education of love in its all pure.
1: Premane ee jagattunanta rakshinchetuvantidi.
0: It is love alone which can safeguard this world.
1: Premalenappude ee jagattunanta bakshinchetuvantidi.
0: Devoid of love, the world can be eaten up.
1: Kanuka ee naadu lokamu nitya kalyana pachchami tholamuto kilakila kalakala laadavalanante ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: సో ఇఫ్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ హస్ టు బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ, జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆల్ అరౌండ్, లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
0: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
1: కేవలం మేడల మిద్దల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
0: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
1: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని, సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ అట్ హార్ట్, హీ షుడ్ గో ఇన్ ఫర్ ఐడియాస్ లైక్ క్యారెక్టర్ అండ్ ప్యూరిటీ ఆఫ్ మైండ్ అండ్ థాట్.
1: మొరాలిటీ
0: అండ్ మొరాలిటీ, క్యారెక్టర్ అండ్ మొరాలిటీ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ యొక్క నీతి నిజాయితీలే మన దేశాన్ని ప్రాచీన కాలం నుండి రక్షిస్తుంది. విద్యార్థులారా, విద్యా బోధకులారా, విద్యాభిమానులారా, విద్యాధికారులారా, విద్యయందు ఈ ప్రేమతత్వము, ఆధ్యాత్మిక తత్వము, ధార్మికమైనటువంటి యొక్క భావములు, నైతికమైనటువంటి ప్రవర్తనలు ఉండేటువంటి విద్యను అభ్యసింపజేసి జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, teachers and all those who have the cause of education dear to their heart, I am wishing that in this form of system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the 4th convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: மேதி செடி நட்டு கஸ்தூரி மிருகம் போலே வெதுக்க போயத வேண்டுதோ வெசிவாடா வெதுக்க போயத வேண்டுதோ
1: Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God,
0: తనలోని దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కానీ ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరు వేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టు.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములు ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూచిన ప్రేమ కోడల పైన ఉండదు.
1: The affection towards the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే

0: కోడల పైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉండేటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధములను పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: What is the reason for the mind that is being bound because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that is responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ఈ అవిద్య క్లేశము అనగా ఏమిటి?
1: What do you mean by this avidya or ignorance?
0: కేవలము సంకుచితమైనటువంటి భావం చేత ఈ దేహమే నేనని భ్రమించి
1: because of the narrow feeling one identifies with the body.
0: నేను ఒక జీవుడను అని విశ్వసించి
1: he has got full faith that he is a being.
0: ఈ జీవునకు దేవునకు చాలా సంబంధం లేదని భావించి
1: he feels that there is no relationship with his self and God.
0: తనకంటే దేవుడు భిన్నమైనటువంటి వాడని విశ్వసించి
1: he believes that God is different from him.
0: అనేక దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Man suffers.
0: ఇది అవిద్యా క్లేశం.
1: This is the suffering out of avidya or ignorance.
0: దీని వలన అనేక విధములైనటువంటి యొక్క విచారములు ప్రారంభమై మానవత్వాన్ని కించిత్ పరుస్తూ వస్తుంది.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: రెండవది అభినవ క్లేశము.
1: The second one is
0: అభినవ క్లేశం.
1: అభినవ క్లేశ.
0: ఈ అభినవ క్లేశం అనగా ఏమిటి?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku, aasalaku, rogamulaku, raagamulaku, nilayamainati manasu.
1: For all anxiety is the anger, for all sufferings mind is the center.
0: Kanaka ee manomoolamu chetane, manoh karanamu chetane, samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: ఈ బంధనకు ఈ విచారములకు ఈ దుఃఖములకు అన్నింటికీ మనసే కారణమని తెలుసుకోవడం.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ఈ మనసును వేరు చేయుటకు మానవుడు ప్రయత్నించలేకపోతున్నాడు.
1: Man is not able to separate out the mind.
0: మనసును వేరు చేయలేకపోతున్నాడు.
1: He is not able to differentiate.
0: మనసుతో బంధింపబడి దుఃఖములను అనుభవించలేకపోతున్నాడు.
1: He is bound by the mind and suffers.
0: కనుకని ఈ మనస్సును వేరు చేయక ఈ మనస్సునకు కట్టుబడి అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఈజ్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్ హీ ఇస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్ ఇట్స్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: దిస్ ఇస్ వన్ దట్స్ లింక్డ్ విత్ సెన్సరీ ప్లెజర్.
0: ప్రపంచమంతా ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్.

0: ఈ విషయమే మానవునికి ఒక విష స్వరూపకంగా ధరిస్తున్నారు.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైన యొక్క స్థితిలో ఉండము.
1: When there is no sensual pleasure, there will never be this poison. That heart is
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: విషయాన్ని ఆనందించగోరి,
1: as he wants to enjoy delight himself,
0: విషయ లోనుడై,
1: is drenched in sense of pleasure,
0: వివేకమును కోల్పోయి,
1: he aspires at
0: wisdom, విచక్షణ జ్ఞానమును కోల్పోయి,
1: he loses all discrimination wisdom,
0: విషయమే తన యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యాన్ని పెట్టుకుని,
1: keeping the sensual pleasure as the main one,
0: ఈ విషయముల చేత అనేక విధమైనటువంటి యొక్క క్లేశములు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది,
1: the fourth,
0: రాగ క్లేశము.
1: రాగ క్లేశ,
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by రాగ?
0: మానవుని యందు,
1: in man,
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ అండ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: ఈ ఆల్వేస్ yearns for the wealth and property,
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైనటువంటి శ్రమలు పొందుతూ,
1: ఈ స్ట్రగల్స్ టు ఎక్స్పీరియన్స్ దెమ్ ఆల్,
0: నిద్ర నుండి లేచినే మొదలు నిద్రించినంత వరకు కూడా శ్రమిస్తూ,
1: he exerts himself from dawn to dusk,
0: అన్నపానాదులు మాది,
1: he sacrifices the drink and food,
0: నిద్రలు నిద్రను దూరము జాగించుకొని,
1: he doesn't sleep well,
0: అనారోగ్యములకు గురి అయి,
1: he suffers of ill health,
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధనకనక వస్తువాహనాదులు ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property,
0: ఇది అశాశ్వతమని తెలిసి,
1: knowing fully well that is not permanent,
0: ఇది కేవలము అదుపులో మించక,
1: వితౌట్ హ్యావింగ్ ఏ కంట్రోల్,
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత,
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్,
0: మతిని చేర్చుకుని,
1: హి బికమ్స్ మ్యాన్,
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్, హీ సఫర్స్,
0: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ది గ్రీఫ్, ఫర్ ది లాస్, ఫర్ ది యాంగ్జైటీ,
0: రాగ క్లేశం అనేటువంటిది మానవుని కృంగదీసి పుల్లింపజేస్తున్నది.
1: Therefore, the suffering of the attachment, it will degenerate human being.
0: I, the desham,
1: the fifth one, hatred.
0: Ee desham anaga yedi?
1: What do you mean by hatred?
0: Oka palapeksha nimittamai,
1: expecting the result,
0: oka vyaktini cheri,
1: joining an individual,
0: tana yokka korikalu nerevechukune nimittamai,
1: to fulfill the desire,
0: itarulu aashrayinchi,
1: he approaches him.
0: Aashrayinchinatvanti oka korika vifalamainappudu,
1: when the desire is not fulfilled by approaching,
0: aa vyaktulu paina oka vidhamainatvanti desham prarambhamavutundi.
1: Then he develops hatred towards him.
0: Tana swarthamu sapriyojana nimittamai,
1: for his selfishness and self interest,
0: manavudu aneka vidhamainatvanti aasalanu kalpinchukoni,
1: man will have so many desires.
0: Aa aasalanu vipalamainappudu,
1: when desires are not fulfilled,
0: ఎదుటి వ్యక్తులు పైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యూ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్,
0: తాను కోరిన కోరిక,
1: ది డిజైర్ హి,
0: తాను ఆశించిన ఆశలు,
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన,
1: నాట్ ఫుల్ఫిల్,
0: దైవం పైన కూడా ద్వేషం వస్తుంది.
1: యూ హ్యావ్ హేట్రెడ్ ఆన్ గాడ్ ఆల్సో.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: This is called the suffering of hatred.
0: ఇవన్నీ కూడా మనోవికారం యొక్క లక్షణములే.
1: దే ఆర్ ఆల్ అబరేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: హూ విల్ బి పుట్ టు లాస్.
0: ఈ క్లేశములన్నీ కూడా వ్యక్తికే నష్టం.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ విల్ లీడ్ టు పుట్ టు లాస్ టు ఎన్ ఇండివిజువల్.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
1: ద మ్యాన్ హూ పుట్స్ హింసెల్ఫ్ టు సఫరింగ్,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
1: విల్ బి ఆల్ ది రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద నేచర్ ఆఫ్ సెల్ఫ్.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: హి కన్సిడర్స్ ద సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్
0: హి. భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖము చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ద మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు,
1: ఏ మ్యాన్,
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: సమ్ అపియర్ యాజ్ ఇఫ్ దే హావ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మరి కొంతమంది నిరంతరం కొన్ని ఆనందం లేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
1: బట్ సమ్ అపియర్ టు బి గ్రీవింగ్ ఆల్ ద టైమ్.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలమైన నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: సమ్ బ్లిస్ఫుల్ అండ్ ఇన్ ఎక్స్టాటిక్ పొజిషన్.
0: ఈ విధమైన స్థితి యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పొజిషన్?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: నేచర్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్.
0: మనసు యొక్క భావమే కారణం.
1: ఓన్లీ ఎఫెక్ట్ ద మైండ్.
0: ఒక్క మానవుని అంటే
1: ఇన్ వన్ మ్యాన్
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: దేర్ ఇస్ హ్యూమన్ గాడ్.
0: ఒక్క మానవుని అంటే
1: ఇన్ జే మ్యాన్
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: హ్యూమన్ హ్యూమన్ ఇన్ హే
0: మరొక దేహమునందు
1: నద బాడీ
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: హ్యూమన్ డెమన్ ఇస్ ఇన్ హే
0: మరొక దేహమునందు
1: నద బాడీ
0: మానవ పశుత్వము అని ఒకడున్నాడు.
1: హ్యూమన్ అనిమల్ ఇన్ హే
0: మానవ దేవుడు
1: హ్యూమన్ గాడ్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: మానవ దానవుడు
1: హ్యూమన్ డెమన్
0: మానవ పశుత్వము
1: హ్యూమన్ అనిమల్
0: నారుకుడును మానవుడు ఎందే లీనమై ఉంటున్నాడు.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: How are they present in
0: man? Yok prabhavam adi enti prabhavam adi enti
1: what are the effects and what are the causes?
0: Manava devudu
1: one human god
0: brahmanishta paro devaha nirantaram kudunu brahmanistudai
1: continuously remaining as brahman
0: atma lakshyam cheta
1: keeping the self as the end
0: ee jagattunu anubhavistu
1: experiencing the world
0: sarva karmalu kudunu bhagavat pritiyarthanga chestu
1: doing all activities to please god
0: sarva drishyamulu kudunu bhagavat drishyamuluga visvasinchi
1: full faith that all the things are the divinity
0: anni roopamulu bhagavantuni yokka roopa pratibimbamulu gaane bhavinchi
1: considering them as the reflections of god
0: tana jeevitamanta kudanu
1: throughout his life
0: brahmanishta chetane
1: with all the brahman
0: putu ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షరం గావించుకుంటుంది.
1: హి స్పెండ్స్ అండ్ డిలైట్స్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ త్రూ అవుట్ హిస్ లైఫ్.
0: ఇక రెండవ వాడు
1: ద సెకండ్ వన్
0: మానవ మానవుడు
1: హ్యూమన్ హ్యూమన్
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నాడు. మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు
1: ద మ్యాన్ ఆన్ ఎర్త్
0: సత్య ధర్మములను రచించి
1: He is after truth and righteousness.
0: Tana chei sarva karyamulu kudanu satyam vada dharmam chara ane atunte yokka vishwasamulu abhiruddhi parichukoni
1: he will develop the feeling that he has to speak truth and do righteousness.
0: Satya jeevitanni dharma jeevitanni gadustu untadu.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: Tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni
1: he will keep the duty as the aim.
0: Adhikaramulanu aashinchaka
1: without aspiring any position
0: కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంటాడు.
1: హి డిశ్చార్జెస్ హిస్ డ్యూటీస్
0: దయ
1: కంపాషన్
0: ధర్మము దానము సానుభూతి సహనము ఇత్యాది గుణముల చేత
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ వర్చ్యూ టాలరెన్స్
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్
0: సత్యధర్మములను విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: One leads a peaceful life.
0: Atane manava manavu.
1: He is human human being.
0: Inka moodavvaadu manava daanavu.
1: The third one, the human demon.
0: Madhyapana ratu daanavahan. Taalu tinatamu, tragatamu, nidrinchatamu. Ee vidhamainatundi yokka tamoguna lakshyamula cheta kaalamu garuputadu.
1: He spends all the qualities of dullness. Eating, drinking and sleeping.
0: Tana swarthamu swapriyojanamu leka maroku inkokari aanandamunaku ematramu paatu padadu.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu ematram kudunu atanu vikasinchavu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu parulanu baadhinchatamu పరులను దూషించటమే ఈ వ్యక్తుల యొక్క స్వభావమై ఉంటుంటారు.
1: ద నేచర్ ఆఫ్ సచ్ ఇండివిజువల్స్ ఇస్ టు క్యూజ్ ఇస్ టు బ్లేమ్ అండ్ క్రిటిసైజ్ అదర్.
0: పరులను బాధించడంలోనే ఆనందిస్తాడు కానీ మరొక దారిలో అతనికి ఆనందం ఏమాత్రం కూడా రుచించదు.
1: హి డిలైట్స్ హింసెల్ఫ్ వైల్ హార్మింగ్ అదర్స్ బట్ నాట్ ఇన్ ఎనీ అదర్ వే.
0: ఇంకా సత్పురుషులను లేక మహాపురుషులను లేక ధర్మవీరులను చూచినప్పుడు అతనికి అనేక విధమైనటువంటి యొక్క ద్వేషము అసూయ కూడా పెరుగుతుంది.
1: When he sees great people, saintly people, the men of righteousness, he may have all the jealous.
0: Samastha durgunamula chetanu, duralochana chetanu, nindina manasunu kaligina tunti vaade, మానవ దానవు.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feeling.
0: ఇంక మానవ పశుత్వము.
1: Then fourth one, human animal.
0: ఇట్టి మానవుడు నిరంతరం కూడాను ఇంద్రియ సుఖమునే ఆశించి పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: This man is after the sensual pleasure. He feels happy right from birth to death.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: Like an animal, he spends all the time while eating with all the selfishness and self-interest.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజను లేదు.
1: Even animals have got season and reason, but this human animal has no reason.
0: ఇలాంటి పరిమితమైన కూడాను అతీతమైనటువంటి ఒక దుర్గుణములను తాను పెంపొందింపచేసుకుంటాడు.
1: He will have all limitless bad qualities.
0: కనుకనే
1: సో
0: ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకి ఏమాత్రం కూడాను హృదయానికి సోకదు.
1: దిస్ హ్యూమన్ డెమన్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ హార్ట్ ఎనీ హ్యాపీనెస్ ఆర్ రైట్నెస్ ఆర్ జస్టిస్.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: ఫర్ ఆల్ దిస్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: వెన్ యూ అండర్స్టాండ్ ద మైండ్ కరెక్ట్లీ,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: ద లైఫ్ విల్ బి సేక్రెడ్.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: ఫర్ దట్ బీయింగ్ నాట్
0: ప్రాప్తమైనటువంటి చింతలే మూల కారణం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ రెస్పాన్సిబుల్.
0: మానవత్వంలో
1: హ్యూమన్ లైఫ్
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచమందు పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి.
1: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
0: కంటికి కనిపించేది,
1: that which is seen with the physical eye,
0: తనువును కలిగించేది,
1: that melts the heart,
0: మనసును మురిపించేది,
1: that deludes the mind,
0: మనుగడను వెలిగించేది,
1: that which expresses the
0: భౌతిక ప్రపంచమే.
1: Only the physical world.
0: ఈ పార్థివమైనటువంటి ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడా ఉంటున్నది.
1: In this world, which is undeserving, there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: డిజర్వ్నెస్ అండ్ నాన్ డిజర్వ్నెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములు.
1: దే ఆర్ వన్ అండ్ ద సేమ్, సేమ్ స్పార్క్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దే
0: ఉపనిషత్తులు పూర్ణ మద పూర్ణ విధం పూర్ణాత్పూర్ణ ఉదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతి. అదియు పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము,
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము,
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన,
1: when the full is detected out of full,
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: Only full remains.
0: మిగిలినది పూర్ణమే.
1: That which remains is full.
0: ఉన్నది పూర్ణమే.
1: That which exists is full.
0: తీసినది పూర్ణమే.
1: That which is detected
0: is full. మారినది పూర్ణమే.
1: That which changes is full.
0: సర్వము పూర్ణమే.
1: Everything is full.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: Meaning everything is the form of the సచ్చిదానంద.
0: ఇట్టి సచ్చిత్ ఆనంద స్వరూపమైన యొక్క మానవత్వాన్ని,
1: this human quality which is the very form of sat chit
0: manasika sankalpam yokka vikaram cheta,
1: because of aberrations of thought,
0: aneka vidhamaitundi kleshamulaku guri avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava manavuliga anubhavinchitamu madhyamaina jeevitam,
1: లీడింగ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద మిడిల్ స్టేజ్.
0: మానవ దేవునిగా అనుభవించడమే ప్రధానమైన జీవితం.
1: ద మెయిన్ లైఫ్ ఇస్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ గాడ్.
0: కనుక ఈనాటి మానవుడు మానవత్వంగా అనుభవించటక కేవలం పశుత్వంగా జీవిస్తూ ఉన్నాడు.
1: Therefore, man today is not leading the life of the human being.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: రాగద్వేషములే.
1: The reason is the attachment and
0: hatred. రాగద్వేషములకు కారణము,
1: the reason cause for attachment, the mind is responsible.
0: ఈ మనస్సు ఆశించినటువంటి యొక్క సుఖములకు విరుద్ధము కావటం చేతనే రాగద్వేషములు సంభవిస్తున్నాయి.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
0: మానవుడు కేవలం దుఃఖ స్వరూపుడు కాదు.
1: Human being is not the form of any grief or misery.
0: కేవలము ఆనంద స్వరూపుడు కాదు.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: that which is the center of pleasure and pain,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
1: Man is the very form of Satchidananda.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
0: విశాలమైన ప్రపంచమునందు,
1: in this vast world,
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: అనంతమైన జగత్తునందు,
1: in this infinite world,
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక,
1: we should not use
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the vast feelings.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని,
1: developing narrow feelings,
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It's the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు,
1: ద హ్యూమన్ బీయింగ్ హూ ఫాలోస్ ద మైండ్,
0: పశువు కంటిని హీనమై పతనమగుడు.
1: హీ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు,
1: ద ఇంటెలిజెంట్ వన్ హూ ఫాలో ద ఇంటెలిజెంట్,
0: పశుపతిగా మారు.
1: హీ విల్ బికమ్ గాడ్.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intelligence?
0: Vichana gnanamato kudinatvantadi.
1: It has got discrimination.
0: Idi manasuku atheetamainatvantadi.
1: It is beyond the mind.
0: Mottamadi dekham.
1: The first one is body.
0: Daniki pai bhagamadi indriyamulu.
1: Above that senses.
0: Danikante pai bhagamadi manasu.
1: Over that mind.
0: Danikante pai bhagamadi buddhi.
1: Beyond that is intellect.
0: Idi pai bhagamade atma.
1: Above the intellect is the self.
0: Atmaku ati samipamulo buddhi undatam cheta atma prabhavamu prakashamu buddhi paina padutuntadi.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and
0: reflection.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి,
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైన ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు,
1: human being,
0: పుట్టిన మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను,
1: right from birth to death,
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: By studying so, what is that he accomplished?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది.

0: ఇదిగ యోచన చేయి మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: మరి నిద్రపోయేది గాని
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యు స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్
0: జయమందగా జీయుచు జీవితముడు
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారబోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగిందగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: నీవే పెద్ద సుఖములు
1: What big happiness you have got.
0: Itiga yochana cheyu manava.
1: Oh man, understand, inquire.
0: Oh manavuda.
1: Oh man.
0: Neevu yemi tirigi sadinchavu?
1: What is it that you have accomplished?
0: Bhagavantuni vismarinchi.
1: Forgetting God.
0: Kevalam jeevitam aneetundi okka bhautikamaitundi ee jeevitanni vistrinchi.
1: Having full faith in this physical world.
0: Sadinchavu.
1: What is it that you have achieved?
0: Okka thuri kannulu musukoni vicharana chesthe.
1: The moment you close your eyes,
0: సాధించినది ఒక్కటి లేదు.
1: Nothing you have achieved.
0: కానీ సాధించినది దుఃఖమే, విచారమే.
1: What you have achieved is worry and misery.
0: చదువుతున్నావు గ్రంథాలు.
1: You have studied books.
0: ఎన్నో గ్రంథాలు చదివావు.
1: You studied lots of
0: ఎందరి మహనీయులను దర్శించావు.
1: You have visited many.
0: ఎన్ని యాత్రలు చేశావు.
1: You have visited pilgrimage
0: centers. ఎన్ని సత్సంగములు ఆచరించావు.
1: You practiced many.
0: కానీ సాధించినది ఏమిటి?
1: What is it have you achieved?
0: పుస్తకములు పఠించితిని.
1: I studied books.
0: Puttiga chuchiti sarva shastramul.
1: I have gone through thoroughly all the texts.
0: Nishtulamaina vidyalanu nechitinanchunu sarvameela.
1: Why do you pride yourself that you have earned all forms of education?
0: Nee hasta yugambu mochi.
1: Joining both of your hands.
0: Paramatmuni chintana cheyaleni.
1: If you do not think of God,
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ది లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఎ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్లెస్
0: ఏమి చదువులు ఈ చదువు
1: What is this education?
0: ఏమి పూజలు ఈ పూజలు?
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం?
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: But when we inquire, nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది.
1: The result which is permanent and all truth that we don't get
0: kanuka pannikudu manasaka yokka vikaramulu manasaku yokka prabhavamule
1: they are all perversities of the mind and human
0: vichyok chestunnanu
1: one is doing a job
0: goppa padavilo untunnanu
1: I'm in high position
0: nenu adhikarini
1: I'm in authority
0: idiye pedda paapam
1: it's a big sin
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హి ట్రావెల్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హి రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హి సా ద డైటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హి స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ది సిన్స్ ఆల్ ది మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరు సాక్షాత్ శంకర స్వరూపులు కదా ఇతని ఏమిటి పాపం చేశాడు పుట్టినను మొదలుకొని నిరంతరము శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంతము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమే
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ సెక్స్
0: నేను మూడు పాపములు చేశాను శంకర
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో దివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైనవాడని నాకు తెలుసుకున్నాను.
1: ఓ గాడ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ బియాండ్ ద కాంప్రిహెన్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్ బై వర్డ్
0: ఉన్నానే కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాను.
1: ఐ అండర్స్టూడ్ బట్ ఐ కుడ్ నాట్ ప్రాక్టీస్.
0: నిన్ను వర్ణించటం అసాధ్యం అనుకున్నాను.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ యు.
0: కానీ ఈశ గిరీశ పరేశ నిరేశ భిరేశ భూషేభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం ఈశ గిరీశ నరేశ పరేశ విలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం నీతవ చరణయుగం అని నిన్ను వర్ణిస్తున్నాను. ఇది పాపం కాదా?
1: ఈజ్ నాట్ ఎ సిన్ శంకర ఐ డిస్క్రైబ్ యూ ఇన్ వేరియస్ వేస్ ఈశ నరేశ పరేశ పరేశ గిరీశ.
0: నీవు వాక్కులకు అతీతమైనటువంటి వాడని తెలుసుకున్నాను.
1: ఐ హావ్ నోన్ దట్ యు ఆర్ బియాండ్ డిస్క్రిప్షన్.
0: తెలుసుకున్న దానిని నేను ఆచరణలో పెట్టకుండా వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది కలిసినది చెప్పినది వేరుగా ఉండటం చేత ఇది పాపమేను అన్నాడు.
1: హావింగ్ నోన్ దట్ ఐ హావ్ నాట్ ప్రాక్టీస్డ్ వాట్ ఈస్ దట్ ఈస్ ఇన్ ద మైండ్ ఈస్ నాట్ సే.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సెకండ్ సేన్?
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను. నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్, గాడ్ ఈస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను. ఇది పాపమేను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాను నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: కానీ నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: బట్ టు సీ యూ దిస్ బాడీ హస్
0: ఒక్కటే అని విశ్వసించి,
1: హావింగ్ ఫెయిత్ ఇట్ ఇస్ వన్,
0: ఒక్కటే అని ఉపన్యాసంలో చేసి,
1: గివింగ్ లెక్చర్ దట్ ఇస్ వన్,
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: బట్ ఐఎమ్ సీయింగ్ యూ.
0: ఇది మూడవ పాపం.
1: ఇట్ ఇస్ ద థర్డ్ సిన్.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: రిలీవ్ మీ ఫ్రమ్ ఆల్ దీస్ త్రీ సిన్స్ కమిటెడ్. గ్రాంట్ మీ దట్ నాలెడ్జ్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: చూశారా, పాపం అంటే కేవలం పరులను నిందించడం కానీ, పరులను హింసించడం కానీ, పరులను దూషించడం కానీ, ఇవి కాదు పాపములు.
1: సో సిన్ డస్ నాట్ మీన్ క్రిటిసైజింగ్, యూజింగ్, హార్మింగ్.
0: చెప్పటం ఒకటి, తలచటం మరొకటి, ఇవే పాపము.
1: The sin is to say one thing and think differently.
0: ఈ పాపమునకు ప్రతి మానవుడు కూడాను పూర్ణ స్వరూపుడై ఉంటున్నాడు.
1: Man is engrossed in this sin.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: We should rectify this sin.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయమును మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవుడు.
1: The moment we do so, there will be harmony between thought, word and deed. That is full life of a human being.
0: కనుక ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: ఉపనిషత్ said there is unity in thought and word and deed.
0: ఆత్మ స్వరూపము.
1: You are the form of the self.
0: ఆత్మనగా ఏమిటి? మహా ఆత్మ, దివ్యమైనటువంటి ఆత్మ స్వరూపము.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda,
1: without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maaripothunnam.
1: We become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Anusthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutam,
1: we have full control over everything,
0: adhikaramaipotam,
1: then we have authority.
0: Manasu adharamga konna manamu, ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యు హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ ఇట్ ఇస్ యువర్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్.
0: కాబట్టి మనస్సు, మనిషి, ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్, మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు, మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: Aitiya mane pravartana puraskarinchukoni ee roopanamamulu bhinnanga vastunnayi.
1: Basing on our association, the names and forms are different.
0: Yetla
1: how?
0: ఒకే బ్రాహ్మణుడు
1: సేమ్ బ్రాహ్మణ్
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: యాజ్ ఎ కుక్ ఈజ్ ఎ కుక్ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాడు.
1: వెన్ హి ఆఫర్స్ వర్షిప్ హి ఇస్ ఎ బ్రాహ్మణ్ ప్రీస్ట్.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: ఏ బ్రాహ్మణ్ హు గోస్ త్రూ పంచాంగ ఇస్ ఎ పంచాంగ బ్రాహ్మణ్.
0: ఒకే బ్రాహ్మణుడు మంత్రాలు చెప్తుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటాము.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హస్ ది ఛాన్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: ద బ్రాహ్మణ్ ఇస్
0: వన్. చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద జాబ్ దే డూ దే హావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా ప్రపంచం, అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: ప్రపంచము. ఏమిటి ఈ ప్రపంచం?
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచం?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్
0: అనగా
1: ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద ఫైవ్.
0: దీనిని మనం వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వీ సెపరేట్ దెమ్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity.
0: అన్నింటి యందు ఉండే ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
1: We should have full faith in the unity in everyone.
0: చూడండి, ఈ యొక్క స్థానంలో అనేక మంది కూర్చున్నారు.
1: Here many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many but practice one. నీ గాలి నా గాలి, నీ యొక్క విశ్వాస నిశ్వాసములు నా యొక్క విశ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిచ్చుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రత్నమం విద్య. అన్ని దేహములు రత్నములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రత్నం విద్య.
1: The self is charioteer.
0: అతనే రథికుడు.
1: He is the charioteer.
0: దేహాలు రథములు.
1: Bodies are chariots.
0: రథములు భిన్నంగా ఉంటున్నాయి.
1: Chariots are different.
0: కానీ రథికుడు ఒక్కడే.
1: Charioteer is one.
0: ఇది అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని.
1: This is unity in diversity.
0: మానవుడు
1: in a man
0: అనేక విధములుగా కూడా ఉంటుంటాడు.
1: They are different ways.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వం అని ఎట్లా దర్శించాలి?
1: How to visualize the unity in diversity?
0: తప్పనిసరిగా ఉండేటువంటి ఉంటున్నాయి.
1: All have most
0: ఆ ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటిపేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటిపేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండే పుట్టారు. ఇది ఏకత్వము.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటిపేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటిపేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఎ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమంగ్ ద ట్రై.
0: కోటీశ్వరుడు పంచపంచ పరమాన్నములు భుజించవచ్చు.
1: ఐ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుని యొక్క మరణము
1: దెన్ ద డెత్.
0: కోటీశ్వరుడు కానీ కూటిపేద కానీ
1: మిలియనేర్ ఆర్ బెగ్గర్
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఇస్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఇస్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటిపేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: ఏ డిఫరెన్స్ ఇన్
0: దాహములో భిన్నత్వం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ థర్స్ట్.
0: కనుకని అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows improves his
0: life, మితిమీరి పోయి
1: as he income
0: more, అమార్గములో ప్రవేశించి
1: as enters
0: అన్యాయ అక్రమ అనాచారంలో కూడి
1: he is full of all wrong
0: జీవితాన్ని దృష్టి పట్టించుకొని జీవితమంతా పురుగులు జీవితంగా జీవిస్తున్నారు.
1: హి లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ ఇన్సెక్ట్.
0: ఇది కాదు మానవ జీవితం.
1: దిస్ ఇస్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: మరి అధికారం పెరుగుకొలది.
1: యాజ్ యు గ్రో ఇన్ పొజిషన్
0: ఆత్మతత్వం కూడా దాంతో పెరగాలి.
1: సెల్ఫ్ ఆల్సో షుడ్ గ్రో.
0: నీ యొక్క భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ, పారమార్థిక రంగంలో కానీ, ధార్మిక రంగములో కానీ, నైతిక రంగములో కానీ, భౌతిక రంగములో కానీ, అన్ని రంగములు ఎందుకూడను మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాంకుడు రావాలి.
1: యాజ్ మ్యాన్ ఈజ్ రీచింగ్ హైట్స్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ఎథికల్ ఫీల్డ్, ఇన్ మోరల్ ఫీల్డ్,
0: ఈనాటి మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having
0: noble thoughts.
1: He is having mean
0: thoughts. He is having mean thoughts.
1: He does wicked actions.
0: అప్పటికప్పటికి మాత్రం ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: he puts up a show as if he is having happiness.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, the consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కపు వరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకు రోరన్నా.
1: యు గాట్ ఆల్ ది బ్యూటీ అండ్ ఏజ్ అండ్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మని ముసుళ్ళ పండగ. ముసుళ్ళ పండగ క్రోకడైల్.
1: దేర్ లైస్ అహెడ్, దేర్ లైస్ అహెడ్ ద ఓల్డ్ ఏజ్ క్రోకడైల్.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషతున్న తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డు యు డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద స్కిన్. ఇదంత
0: తోలు బొమ్మని.
1: It is just the toy.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in spiritual path, you should have all the noble feelings.
0: కనుక అన్నిటికి నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు
1: కంట్రోల్ ఉన్న మైండ్
0: ఇంకా వినకూడదు.
1: You should have leave the mind anyway.
0: కొంతకాలము తీసుకుని ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: టేక్ సమ్ టైమ్, డిస్క్రిమినేట్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్ అండ్ దెన్ డూ.
0: కానీ ఈ విచారణకు ఒక టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనస్సు పోలినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్
0: దేవుడిగా రూపొందుతాడు.
1: హ్యూమన్ బీయింగ్ బికమ్స్ గాడ్.
0: మానవ,
1: ఇట్స్ మానవ.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై మానవ?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: మానవ మై గాడ్.
0: దేవుడు అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై గాడ్?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరి అయిన అర్థం. దినము కానివాడు దేవుడు. డే,
1: ద వన్ డస్ నాట్ ది డే ఈజ్ దేవ గాడ్.
0: డే అనేటువంటిది ఎట్లతో, దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే.
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే and the night.
0: Kanukane bhagavantuniki raatri pagale ledu.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: Paapa punyamule levu.
1: He has no sin or merit.
0: Adi kalpattamule levu.
1: He has no high or low.
0: Samatvame.
1: Everything equanimity.
0: Atuvanti bhagavat tattvanni manamu visheshistu aaradhistu alanti bhagavantuniki elanti kalankamu nu chestunnam.
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: Mana yokka nadathalanu puraskarinchukoniye bhagavantuni kodalu chellapeyustunnayi.
1: God also gets the blame because of our behavior.
0: Kaani bhagavantuniki ye maatram chellapeyadu kaadu.
1: God will never get a bad name.
0: Deeniki thanu longadu.
1: He will never submit himself.
0: Annitikini atheetamainatundi sthithilo undeetundi vaadu.
1: He transcends everything.
0: Yenuniki prayanam chesinattundaniki kukkalu chusi murugutayata.
1: The one who goes on the elephant, the dogs start barking.
0: కుక్కలు చూచి గురించి ఏనుగు తోక కూడా అల్లాడింటాయి.
1: యాజ్ డాగ్స్ స్టార్ట్ బార్కింగ్ ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యు.
0: లోపమైపోతున్నాం.
1: You will lose everything.
0: అట్టు కాకూడదు.
1: It shouldn't be like that.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: man with faith in God,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

0: దివ్యాత్మ స్వరూపులైన బాలబాలికలారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్, యంగ్ మెన్ అండ్ విమెన్,
0: సత్యమే భగవత్ స్వరూపము,
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: సిరి సంపదలు, భోగభాగ్యములు సత్యముని ఆశ్రయిస్తూ ఉంటాయి.
1: ది మెటీరియల్ ప్రాస్పెరిటీ, ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్, ది ఆల్ డిపెండ్ ఆన్ ట్రూత్.
0: యావత్ ప్రపంచమును కూడాను సత్యమే మోయుచున్నది, భరించుచున్నది.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ బేర్స్ ది వెయిట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ, సత్యమనే పునాదులపైననే ధర్మం అనేటువంటి భవనము ఆధారపడి ఉంటున్నది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ ధర్మ హ్యాస్ గాట్ ఇట్స్ ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ప్రతి మానవుడు అనేక విధములైన ఆరాధనలు సల్పుతున్నప్పటికీ సత్యమే ప్రత్యక్ష దైవము.
1: In spite of the fact that we follow so many spiritual pursuits, it is the truth which is most important.
0: Truth is God.
1: Truth is God.
0: ఏ దేశమందైన, ఏ కాలమందైన, ఏ వ్యక్తులయందైన సత్యము అత్యవసరం.
1: At any point of time, anywhere, in any part of the world, in any individual, it is the truth which is most essential.
0: సత్యమే లేకుండా జీవితమే లేదు.
1: Bereft of truth, there is no life.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు ఈనాడు విస్మరించటం చేతనే ప్రపంచంలో అనేక విధములైనటువంటి అల్లకల్లోలములు, అశాంతులు విజృంభించిపోతున్నవి.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ట్రూత్, బికాస్ ది ట్రూత్ ఇస్ ఫర్గాటన్, ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్, అజిటేషన్స్ అండ్ రెస్ట్లెస్నెస్.
0: సత్యమే సర్వులకు మాతృమూర్తి.
1: ట్రూత్ ఇస్ ద మదర్.
0: అట్టి సత్యము నుండియే ప్రతి మానవుడు కూడాను ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ టు దిస్ ట్రూత్.
0: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే, సత్యంబునందనగే సర్వ సృష్టి, సత్యమహి

0: It's only from this point of truth the whole creation has originated. The entire universe merges back into this truth. There's no place where there is no truth. This is the pure, unsullied truth of truths.
1: Satya dharmamulne vijayamu varistu unnadi.
0: The one who follows the truth and dharma, that bound to be victorious.
1: Bujabalamulu kani, leka buddhibalamulu kani, ayudhibalamulu kani, leka shastrabalamulu kani, ematram kudanu aa vijayamu lekka cheyadu.
0: You will not be successful by merely having the physical strength, intelligence, weaponry, and so on. They are all worldly and physical. They are worldly equipment. They are temporary.
1: నిత్య సత్యమైనటువంటి సత్య ధర్మములను మానవుడు ఈ జగత్తునందు అభివృద్ధి గావించడమే మానవుని యొక్క ప్రధానము యొక్క సూత్రము.
0: ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ లైఫ్ షుడ్ బి టు ఫాస్టర్ ట్రూత్ అండ్ ధర్మ.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: హృదయములో ఆవిర్భవించినటువంటి తలంపులను వాక్కులో ఉచ్చరించి వాక్కులో చెప్పినటువంటి యొక్క విషయమును చేతులతో ఆచరించడమే ఇది నిజమైన మానవత్వం.
0: The true human quality lies in maintaining harmony, what is thought of and what is said and what is practiced later.
1: Thoughts, words and actions.
0: Thoughts, words and actions must be united in harmony.
1: Ityadi ekatvamainatundi oka tattvanni manavudu gurtinchukolekapothunnadu.
0: Man is not able to recognize the value of this harmony.
1: Satyam ante chuchinadi chuchinattu cheptamu, talachinadi talachinattu cheptamu, అనుభవించినది అనుభవించినట్టు చెప్పటము, ఇది ఏ సత్యమని భావిస్తున్నారు.
0: వి కన్సిడర్ ట్రూత్ మీన్స్ డిక్లేరింగ్ వాట్ వీ హ్యావ్ సీన్, టెలింగ్ వాట్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్, డిక్లేరింగ్ వాట్ వీ థింక్.
1: ఇది వ్యావహారికమైనటువంటి సత్యమే కాని నిజమైన సత్యము కాదు.
0: దిస్ ఇస్ జస్ట్ ద వర్ల్డ్లీ ట్రూత్ బట్ నాట్ ద ట్రూత్ ఇన్ ట్రూ సెన్స్.
1: చూచినది మరొక నిమిషం ఇది మారవచ్చును.
0: వాట్ యూ హ్యావ్ సీన్ మైట్ చేంజ్ లేటర్.
1: ఇప్పుడు చెప్పినటువంటిది మరొక నిమిషంలో మరొకటి మారవచ్చును.
0: వాట్ యు సే నౌ యు మే నాట్ హోల్డ్ ఆన్ లేటర్.
1: ఒక వ్యక్తి డ్రామాలో రాజు వేషం వేశాడు.
0: ద పర్సన్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఎ కింగ్ ఇన్ ఎ డ్రామా.
1: ఆ స్టేజ్ పైన చూచినప్పుడు తాను కిరీటధారి అయి ఉంటున్నాడు.
0: ఆన్ ద స్టేజ్ హీ వేర్స్ ద క్రౌన్.
1: కానీ తెల్లవారేటప్పటికీ తాను సామాన్య మనవుల వలె గోచరిస్తున్నాడు.
0: నెక్స్ట్ మార్నింగ్ హీస్ అన్ ఆర్డినరీ పర్సన్.
1: ఇది సత్యమా అది సత్యమా?
0: Is this the truth or that?
1: అప్పుడు స్టేజ్ పైన చూసినటువంటిది అది సత్యము.
0: That what you have seen on the stage.
1: రాత్రి చూసినది అది సత్యము.
0: What you experienced that night is true.
1: పగలు చూసినది ఇది సత్యము.
0: What you have experienced in the daytime is true.
1: ఈ సత్యము ఆ సత్యమునకు అనువయించదు. ఆ సత్యము ఈ సత్యమునకు అనువయించదు.
0: This truth is not applied to that and vice versa.
1: కనుకనే ఇవి తాత్కాలికమైనటువంటి సత్యములు, దీనిని నిజము అని చెప్పారు.
0: These are temporary truths, you can call them facts.
1: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
0: ట్రూత్
1: మూడు కాలములు ఎందుకూడను మారనటువంటిదే సత్యం.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
1: ఇట్టి సత్యతత్వము ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమనగా దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రూత్?
1: ఇందులో సత్యము అనేటువంటి పదములో మూడు అక్షరములు ఉంటుందని.
0: In this word, satyam, there are three letters.
1: Sat, e, yam. It is satyam.
0: Sat, e, yam. Satyam.
1: Satyam.
0: These are temporary truths. You can call them facts.
1: Satyam anaga trikala bhajyam satyam.
0: Truth is.
1: Moodu kalamuli yandu kudanu maranatuvantide satyam.
0: Truth is changeless.

0: సత్ ఈయం సత్యం.
1: సత్ అనగా ఇందులో ప్రాణము అని అర్థము.
0: సత్ హియర్ మీన్స్ లైఫ్.
1: ఈ అనగా అన్నము అని.
0: ఈ స్టాండ్స్ ఫర్ ఫుడ్.
1: ఎం అనగా సూర్యుడు అని.
0: ఎం ఇస్ సన్.
1: ప్రతి మానవునికి ఆహారం అత్యవసరం.
0: ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ ఫుడ్.
1: ప్రాణము కలిగినటువంటి ప్రతి వ్యక్తికి అత్యవసరము అన్నము.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్ నీడ్స్ ఫుడ్.
1: కనుకని అన్నమును ప్రసాదించేటువంటి వాడు సూర్యుడు.
0: ఇస్ ద సన్ హూ గివ్స్ అస్ అవర్ ఫుడ్.
1: సూర్యుని వల్ల అన్నమును దించుకుని అన్నం ద్వారా జీవుణ్ణి బ్రతికించుకోవటమే ఇది మానవత్వం యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ ద సన్ వి హావ్ అవర్ ఫుడ్ అండ్ సస్టైన్ అవర్ లైఫ్. దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
1: ప్రాణము సూర్యుడు మారనటువంటి వారు.
0: సన్ అండ్ ద లైఫ్ దే డోంట్ చేంజ్.
1: ఇవి సత్యస్వరూపంలో ధరించినటువంటివి.
0: దట్ వెరీ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ట్రూత్.
1: దీనిని ఇంకొక పర్యాయం మరొక పదముతో విచారించి చూసినప్పుడు సత్య.
0: యు కెన్ ఆల్సో ఇంటర్ప్రిట్ ఇన్ అనదర్ వే సత్య.
1: సత్య అనేటువంటి రెండక్షరములు ఎందుకూడను మూడక్షరము ఏమిటి ఉంటున్నాయి.
0: దో ఇట్ ఈస్ టూ లెటర్డ్ వన్ యూ హ్యావ్ త్రీ లెటర్స్.
1: స త య ఇది సత్య.
0: స త య త్రీ లెటర్డ్ సత్య.
1: ఈ స త య అనే మూడక్షరములను త్రిప్పి మనం పలికినప్పుడు య త స అని పలుకుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఈస్ యా త స.
1: యా త స అవుతుంది.
0: ఇట్ ఈస్ యా త స ఇన్ ద రివర్స్.
1: యా అనగా యమనియమాదులతో.
0: యా స్టాండ్స్ ఫర్ ద డిసిప్లిన్ ఔటర్ అండ్ ఇన్నర్.
1: తపస్సును ఆచరించినప్పుడు
0: కండక్టింగ్ పెనెన్స్.
1: సా అనేటువంటి సత్యస్వరూపుడైన దైవత్వాన్ని పొందవచ్చును అని దీని అర్థం.
0: వన్ వుడ్ ఎక్వైర్ అండ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: కనుకనే యమనియమాదులు అంటే ఏమిటి.
0: What are these disciplines, inner and outer?
1: Anaga indriya nigraham gavinchukovali.
0: It only means one should have sense control.
1: Tapas ante emiti?
0: What is penance?
1: Tala krinda vetti payina kaalu petti yochinchadam kaadu tapas.
0: It is not putting our head down with the legs up.
1: Tapas anaga trikarana shuddhiye tapas.
0: Penance means the purity of action, thought and word and deed.
1: Idiye tapas.
0: This is penance.
1: Kanuka మానవత్వంలో ఉండేటువంటి ఎన్ని విధమైనటువంటి శక్తులను మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద కెపాసిటీస్ ద పొటెన్షియాలిటీస్ దట్ వి హావ్.
1: ప్రతి అణువు నుండి ఘనం వరకు కూడాను దివ్యత్వం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: ద డివినిటీ స్ప్రెడ్స్ రైట్ ఫ్రమ్ ఎ మైక్రోకాజం ఆటమ్ టు ఎ మాక్రోకాజం.
1: ప్రతి పదార్థమునందు ఘనమునందు కూడాను అణువుల యొక్క చేరికనే ఉంటుండాలి.
0: ఎవ్రీ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
1: ఇటువంటి దివ్యత్వాన్ని మనము ఇంత తెలివితేటలు కలిగి ఇన్ని విద్యాబుద్ధులు కలిగి మనము జ్ఞానత్వంతో ఉండి కూడాను గుర్తించుకోలేకపోతున్నాం.
0: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ.
1: ఈనాడు లోకములో విద్యలన్నీ కూడాను బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి వాటినే మనం విచారిస్తున్నాం.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ టుడే సెంటర్స్ రౌండ్ ద వరల్డ్లీ ఫిజికల్ మ్యాటర్.
1: మానవత్వం యొక్క గమ్యం ఏమిటి.
0: What is the purpose, the goal of life?
1: వీడు ఈ ఆనందమును ఎక్కడ నుంచి అనుభవిస్తున్నాడు.
0: Where does he get this bliss?
1: ఇది దైవం నుంచినే ఆవిర్భవిస్తుందాలి.
0: You can be blissful only from God.
1: కనుకనే మనం హ్యాపీ హ్యాపీ అంటున్నాం. Where is that happy?
0: We say,
1: happiness is union with God.
0: We say happiness, happiness, where does it lie? Happiness lies in the union with God.
1: ఈ యూనియన్ అనేటువంటిది ఎక్కడ. God అనేటువంటిది ఎక్కడ.
0: Where do you find this union? Where is God?
1: సర్వత్రా ఉండేటువంటి దివ్యత్వాన్ని మనం అన్వేషణ చేయటం ఎక్కడ.
0: When God is all pervasive, where do you search for him?
1: నీవే దైవం.
0: You are God.
1: నీవు కేవలం దేహాభిమానం కలగటం చేతనే నీవు మానవుడిగా భావిస్తున్నావు.
0: Because of the identification of the body, you consider yourself a human being.
1: దేహం ఒకటి వాటర్ బబుల్.
0: Body is a water bubble.
1: మైండ్ అనేటువంటిది మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ.
1: ఇవి రెండు కూడా నెగటివ్స్.
0: బోత్ ఆఫ్ దీస్ ఆర్ నెగటివ్స్.
1: కానీ మనము దేనిని అనుసరించాలి.
0: వాట్ ఈస్ దట్ వీ షుడ్ ఫాలో.
1: కాన్షియన్స్ ని అనుసరించాలి.
0: వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియన్స్.
1: ఇదే నిజమైనటువంటి ఒక తత్వం.
0: దిస్ ఇస్ ద ట్రూ రియాలిటీ.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటిది సత్యమునే మనకు బోధిస్తుంది.
0: దిస్ కాన్షియన్స్ అడ్వకేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఇట్టి సత్యాన్ని మనము తెలుసుకోవటానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: రాగద్వేషాలతో దూషితం కానటువంటి హృదయాన్ని.
0: వీ షుడ్ హ్యావ్ ద హార్ట్ విచ్ ఇస్ నాట్ పొల్యూటెడ్ బై అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: అసత్యాదులతో దూషితం కానటువంటి వాక్కును.
0: అవర్ టాక్ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై ఫాల్స్హుడ్.
1: హింసాదులతో దూషితం కానటువంటి కాయమును.
0: ద బాడీ షుడ్ నాట్ బి పొల్యూటెడ్ బై వయలెన్స్.
1: మనము అనుభవించినప్పుడే దివ్యత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: అండ్ వన్స్ వీ ఎక్స్పీరియన్స్ దిస్ You will have the direct manifestation

0: of the divinity.
1: కాని ఈనాడు శాంతి లేదు, శాంతి లేదు. ఎందుకు లేదు శాంతి?
0: Today we say there is no peace. What's the reason?
1: దుష్ట సంకల్పముల చేత దుష్టుడగును సత్య సంకల్పముల చేత సాధువగును సకల సంకల్పరహితుడే శాంతి పొందు సకల సంకల్పరహితుడే శాంతి నుండు.
0: Because of wicked thoughts, one becomes bad and wicked. Because of good thoughts, one becomes pious and noble. The one who transcends the mind and thought will live in peace.
1: సకల సంకల్పములు కూడా నువ్వు లేకుండా పోవాలి.
0: One should go beyond the realm of thought.
1: అప్పటి సంకల్పములు అప్పటికి మాత్రమే అనుభవించాలి.
0: You should have entertained the thought for that moment.
1: ఈ సంకల్పముల యొక్క చేరికనే మనసు యొక్క స్వరూపం.
0: Mind is just the combination of thoughts.
1: కనుకనే మనం సంకల్పములు అనేటువంటి దాన్ని అరికట్టుకున్నప్పుడు మనసు సులభంగా అరికట్టుకోవచ్చు.
0: When once we have control on our thought, we can control our mind.
1: దీనిని less luggage, more comfort, make travel a pleasure.
0: This what is said, less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవులకు మితిమీరినటువంటి కోరికలు అభివృద్ధి అవుతున్నాయి.
0: Man today has ever rising desire.
1: కనుక ఈ డిజైర్స్ ను మనం క్రమక్రమేణా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో వీ హావ్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
1: ఈ డిజైర్స్ వల్లనే మానవుడు అనేక విధమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ దీస్ డిజైర్స్.
1: కనుకనే అవసరమైనటువంటి డిజైర్స్ మాత్రమే మనం పరిమితం చేసుకోవాలి.
0: హౌఎవర్ వీ కెన్ హ్యావ్ ద డిజైర్స్ అండర్ సర్టన్ లిమిట్స్ నీడెడ్.
1: ఈ సమాజంలో మనం జీవించే సమయంలో నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా జీవించాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ సొసైటీ వీ షుడ్ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ మొరాలిటీ, రైచియస్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: దీనిని పవిత్రమైన వేదములు అనేక రూపంలో ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై ది సీక్రెట్ వేద ఇన్ సెవరల్ వేస్.
1: సత్యం రుజాత్, ఇది నైతికమైన గర్వాన్ని అందిస్తుంది.
0: వెన్ యూ స్పీక్ ట్రూత్ న్యాచురలీ యూ విల్ ఎర్న్ ఆల్ రెస్పెక్ట్ మోరలే.
1: నైతిక గౌరవము మానవుడు ఈనాడు కోల్పోయినాడు.
0: మ్యాన్ హాస్ లాస్ట్ దిస్ మోరల్ రెస్పెక్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: సత్యం రూయాత్, సత్యాన్ని మరవవద్దు, మర్చిపోవటం చేతనే ఈ విధమైనటువంటి యొక్క నైతిక విలువలు తరిగిపోతున్నాయి.
0: నెవర్ ఫర్గెట్ ట్రూత్. దిస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఇన్ అవర్ మోరల్ స్టాండర్డ్స్.
1: రెండవది ధార్మికమైనటువంటి యొక్క సత్యము.
0: సెకండ్ ద రైచియస్ ట్రూత్.
1: ప్రియం రూయాత్, ఈ సత్యమును కూడాను ప్రియమైనటువంటి మాటలతో చెప్పాలి.
0: యూ షుడ్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలెటబుల్ వే, ఇన్ ఎన్ అగ్రియబుల్ వే.
1: కఠినమైనటువంటి పదములతో సత్యం చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: కనుకనే సత్యం రూయాత్ అనేటువంటిది నైతిక విలువ.
0: స్పీకింగ్ ట్రూత్ ఇస్ ఎ మారల్ వాల్యూ.
1: ప్రియం రూయాత్ అనేటువంటిది ధార్మిక విలువ.
0: టు స్పీక్ ట్రూత్ ఇన్ ఎన్ అక్సెప్టబుల్ వే,
1: రూయాత్ సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక విలువ.
0: ద థర్డ్ వన్ ఇస్ నాట్ టు స్పీక్ truth which is not acceptable, not agreeable, is that spiritual truth.
1: ప్రీతి కలిగింది కదా అని అసత్యం చెప్పకూడదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ టు సాటిస్ఫై యూ షుడ్ నెవర్ అటర్ ఎ లై.
1: కనుక ఈ మూడు యొక్క గుణములను ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
0: దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ ఫర్గాటెన్ బై మ్యాన్ టుడే.
1: సమాజంలో ఎక్కడ చూచినను సత్యం అనేటువంటి కరువు అయిపోయినది.
0: దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ సొసైటీ, నాట్ ఈవెన్
1: ప్రియమైనటువంటిది సత్యం అనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
0: They are not able to understand that which is to be accepted is truth.
1: Edru board lo kanipistundadi, truth is God, love is God, ee rendu levi naadu.
0: Right in front of you find two boards there, truth is God, love is God, which are missing.
1: Kaani baita board lo maatrame kanipistunnayi, kaani hrudaya board lo kanipinchalavi.
0: We find the letter scribbled over there on the board, not on the board of the human heart.
1: మంచి కాని చెడ్డ కాని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక మనం హృదయం లోపల దీనిని ప్రతిష్ట చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఇన్స్టాల్ ఇట్ ఇన్ అవర్ హార్ట్.
1: అప్పుడే బాహ్యమైనటువంటి జగత్తునందు మనం సగౌరవాన్ని పొందగలము.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎర్న్ రెస్పెక్ట్ ఇన్ ది ఔటర్ సొసైటీ.
1: సామాజిక జీవితాన్ని అభివృద్ధి పరచడానికి ఒక విధమైనటువంటి ఒక ప్రియం ఉండాలి.
0: యూ కెన్ ఆల్సో వర్క్ ఫర్ ద ప్రోగ్రెస్ of the standards of the society, social value.
1: మానసిక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి ట్రూత్ ఉండాలి.
0: టు డెవలప్ మెంటలీ యూ నీడ్ ట్రూత్.
1: కనుకనే ట్రూత్ అండ్ సత్యం అనేటువంటిది మహాశాశ్వతమైనటువంటిది.
0: ట్రూత్ ఇస్ పర్మనెంట్.
1: నువ్వు దాచితే దాగేటువంటిది కాదు.
0: యు కెనాట్ హైడ్ ఇట్.
1: మార్చితే మారేటువంటిది కాదు.
0: యు కెనాట్ చేంజ్ ఇట్.
1: ఎప్పటికీ మారక, కూరక, కాలక, శాశ్వతంగా ఉండేటువంటిదే సత్యం.
0: ద ట్రూత్ ఈజ్ చేంజ్లెస్. ఇట్ కాన్ బి బర్న్డ్. ఇట్ కెనాట్ బి చేంజ్ వాట్స్ ఎవర్. దట్ ఈస్ ద ట్రూత్.
1: ఈనాటి మానవుని యందు ఈ సత్యము ఎక్కడ కనిపించటం లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ఫౌండ్ నాట్ ఇన్ ట్రేస్ ఇన్ మోడర్న్ మ్యాన్.
1: ఇంకా దైవత్వాన్ని ఏ రీతిగా తాను అనుభవించగలడు?
0: How do you expect him to experience the divinity?
1: కనుక సత్సంగములో మనం ప్రవేశించాలి.
0: Therefore, we should join good company.
1: ఈ సత్సంగములో మనం ప్రవేశించినప్పుడు అప్పుడప్పుడు ఈ పవిత్రమైన భావాలు మనకు జ్ఞప్తికి వచ్చి ఆచరణలో పెట్టుకోవడానికి వీలవుతుంది.
0: In a good company, you will entertain sacred thoughts that could be translated into action subsequently.
1: ఈ అన్నింటికి నీ కాలము చాలా ప్రమాణము ప్రధానము.
0: For everything is the time that's the basis and important.
1: యువతి యువకులారా,
0: Young men and women.
1: ఈనాడు కాలస్వరూపుడైన భగవంతుణ్ణి మనం వ్యర్థం చేస్తున్నాం.
0: We are wasting time because the time is God.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పణాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. సర్వము కాలములో ఇమిడి ఉంటున్నది.
0: Everything is contained within the framework of time.
1: మీరు ఇక్కడికి వచ్చి అప్పుడే 4 దినములు అయిపోయింది.
0: You have spent 4 days here.
1: ఇదంతా కాలంతో ఏర్పడినటువంటిదే కదా.
0: దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ టైమ్.
1: కానీ వ్యక్తిత్వం ఒకటిగానే ఉంటుంటుంది.
0: బట్ ది ఇండివిజువల్ ఇస్ వన్ హియర్.
1: కాల మార్పు చేత అనేక విధమైనటువంటి రూపంలో మారుతుంటుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద చేంజ్ దట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ వేరియస్ చేంజెస్ ఇన్ ఫార్మ్.
1: పుట్టిన తక్షణమే చైల్డ్ అని పిలుస్తారు.
0: At the time of birth, one is a child.
1: కానీ 10 years boy అంటారు.
0: At the age of 10, he is a boy.
1: 30 years man అంటారు.
0: At the age of 30, he is a man.
1: కానీ 75 years grandfather అంటారు.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather, అంత ఒక్కడే.
0: It is one and the same individual who was the child at one time, boy then, man later, finally grandfather.
1: ఈ అన్నింటికీ కాలమే చాలా ప్రధానము.
0: It is the time that is the cause for varied forms.
1: కనుక కాలంను వ్యర్థం చేయరాదు.
0: We should never waste time.
1: Time waste is life waste.
0: Time waste is
1: time
0: life
1: is
0: waste.
1: Time is God. Don't waste time.
0: Time is God. Don't waste time.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని ఈనాటి విద్యార్థుల్లో చాలా అపురూపంగా కనిపిస్తుంది.
0: These trends are extremely rare among modern youth.
1: ఈనాడు కాలమును పవిత్రం చేసేదానికంటే అపవిత్రం చేయటమే అధికంగా కనిపిస్తుండాలి.
0: We are not making the time sacred, but we make it unsacred.
1: అధిక భాషల చేత కూడాను మనం కాలమును వ్యర్థం చేస్తున్నాం.
0: By talking too much, we are wasting time.
1: అధిక భాషల చేత మన ఎనర్జీ అనేకంగా నిర్మూలమవుతుండాలి.
0: By talking too much, energy is dissipated.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఒక రేడియో పెట్టుకున్నాం.
0: Here you have a radio.
1: రేడియో పెట్టుకుని దాన్ని స్టేషన్ లో మనం ఆన్ చేశాం.
0: యూ హ్యావ్ ట్యూన్డ్ ఇట్ అండ్ యూ హ్యావ్ పుట్ ఇట్ ఆన్ ఇన్ ఎ పర్టికులర్ స్టేషన్.
1: ఇది అర్ధ గంట సేపు దీని యొక్క న్యూస్ పాటలో వింటలో ఏదో విన్నాం.
0: యూ హ్యావ్ లిసన్ టు ది మ్యూజిక్ ఆర్ న్యూస్ ఫర్ హాఫ్ అన్ అవర్.
1: అయితే ఈ హాఫ్ అన్ అవర్ ఈ యొక్క రేడియోను యూజ్ చేయడం చేత ఎన్ని యూనిట్లు కరెంట్ ఖర్చు అయిపోయింది?
0: బై లిసనింగ్ టు ది రేడియో ఫర్ హాఫ్ అన్ అవర్ మెనీ యూనిట్స్ ఆఫ్ కరెంట్ మస్ట్ హావ్ బీన్ కన్స్యూమ్డ్.
1: అదే విధంగానే మన దేహమే ఒక రేడియో.
0: అవర్ బాడీ ఇస్ ఎ రేడియో.
1: మన మాటలు ఒక ట్యూన్స్.
0: అవర్ వర్డ్స్ టాక్.
1: మన పాటలు ఒక ట్యూన్స్.
0: The song.
1: దీని వల్ల మన ఎనర్జీ ఎంతనో ఖర్చు అయిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ ది ఎనర్జీ ఇస్ యూస్డ్.
1: కనుకనే ఈ ఎనర్జీ లోపల కూడా మంచి వీటికి ఎనర్జీని యూజ్ చేస్తే పర్వాలేదు.
0: ఇట్స్ గుడ్ ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది ఎనర్జీ ఫర్ గుడ్ థింగ్స్.
1: కానీ దుష్టభావం చేత, దుష్ట పలుకుల చేత, దుష్ట చేష్టల చేత మన యొక్క ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం.
0: బట్ వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ by indulging in wicked activities, entertaining all wicked thoughts.
1: తద్వారా మన యొక్క జీవితంలో అనేక విధముల ప్రమాణములు తగ్గిపోతున్నాయి.
0: Therefore we face so many dangers in our life.
1: మనలో ఉండినన్ని మంచి బుద్ధులు ఎక్కడ కూడా లేవు.
0: There are no good thoughts at all any longer.
1: ఇలాంటి మంచి బుద్ధులు మంచి గుణములు ఉండినప్పటికీ మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
0: Though there are good thoughts and good mind latent and immanent, we are not making use of them.
1: కానీ దీనికి మూల కారణము సత్య ప్రేమలు మనలో కొంతవరకు సన్నగిల్లిపోయినాయి.
0: ద మెయిన్ రీజన్ ఫర్ ది అబ్సెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ ద లాస్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: కనుకనే సత్యాన్ని ధర్మాన్ని మనము ఆచరణలో పెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: అనేక మంది సత్య ధర్మంలో ప్రచార నిమిత్తమై కొన్ని రకములైన ప్రయత్నం చేస్తున్నారు.
0: మెనీ మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: లేని వస్తువులైతే ప్రచారం చేయాలి. సర్వత్రా ఉండినటువంటి సత్య ధర్మమును ప్రచారం ఎందుకు?
0: You need to propagate that which is absent, That which is already existing, you don't need to publicize.
1: ప్రచారం కంటే ఆచరణము చాలా అత్యవసరం.
0: More than propagation, practice is essential.
1: కనుక మనము ప్రాక్టీస్ లో దీన్ని ఉంచాలి.
0: So we should practice them.
1: ప్రచారం చేసి కాలంను వ్యక్తం చేయటం కూడా నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ doesn't want us to propagate and publicize.
1: మనం ఒక్క రకమైనటువంటి ఒక్క దానిని మనం ఆచరిస్తే చాలు.
0: It's enough if you practice one.
1: ఈ ప్రచారం అనేటువంటిది కేవలము క్వాంటిటీలు.
0: This kind of propagation amounts to quantity.
1: కానీ ఆచరణ క్వాలిటీ.
0: బట్ ప్రాక్టీస్ ఇస్ క్వాలిటీ.
1: క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కానీ క్వాంటిటీ ముఖ్యం కాదు.
0: ఇట్స్ క్వాలిటీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ద క్వాంటిటీ.
1: ఎందుకు బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వాట్ ఫార్ బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ దస్.
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఇస్ ఎనఫ్.
1: కనుక ఆచరణలో కొద్ది భాగమునైనా మనం పెట్టినప్పుడు అది మనకు ఆదర్శంగా నిలుస్తుంది.
0: వీ షుడ్ ఎట్లీస్ట్ పుట్ టు ప్రాక్టీస్ ఎ ఫ్రాక్షన్.
1: కనుక ఈనాటి మానవుని యొక్క మనస్సు మహావికార స్వరూపాన్ని ధరిస్తూ ఉండాలి.
0: The modern mind is completely diverted, perverted.
1: ఈ వికారమైనటువంటి మనస్సు విచారములనే అందిస్తుండాలి.
0: This perverted mind gives you all anxieties, worries.
1: మానవత్వాన్ని వినాశం చేస్తుండాలి.
0: The human value is lost.
1: దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేయాలి.
0: You should investigate, explore.
1: విచారణ చేసినటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: That which is investigated must be practiced.
1: యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: మీరు చదివి అనేక విధమైనటువంటి ఉద్యోగంలో ప్రవేశించి ధనం సంపాదిస్తున్నారు.
0: యూ స్టడీ, టేక్ ఏ జాబ్ అండ్ ఎర్న్ మనీ.
1: అయితే ఈ సంపాదించినటువంటి ధనమును ఏ విధంగా మీరు వినియోగిస్తున్నారు?
0: హౌ ఆర్ యూ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ మనీ దట్ యూ ఎర్న్?
1: ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ పుట్ దిస్ క్వశ్చన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సద్వినియోగం చేస్తున్నానా, దుర్వినియోగం చేస్తున్నానా?
0: ఐ ఐ యూజింగ్ ఇట్ ఆర్ మిస్ యూజింగ్ ఇట్?
1: దీంతో సీలింగ్ ఆన్ డిజైర్స్ లో నాలుగు భాగములు ఉంటున్నాయి.
0: In this respect of sealing on desires, there are four.
1: Don't waste food.
0: Don't waste food.
1: Don't waste time.
0: Don't waste time.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Don't waste jeevitamu.
0: Don't waste your life.
1: Kanukane mana jeevitamu lopala food nu money ni mana waste cheyakoddu.
0: Therefore in our life we should never waste food and money.
1: Misuse of money is evil annaru.
0: Misuse of money is evil.
1: Food is God.
0: Food is God.
1: Don't waste food.
0: Food is God. Don't waste food.
1: ఇంకా టైము చెప్పాను. ఈ టైము ఎనర్జీ అనేటువంటి చాలా విలువైనటువంటివి.
0: Time and energy are highly valuable.
1: See no evil. See what is good.
0: See no evil. See what is good.
1: Talk no evil. Talk what is good.
0: Talk no evil. Talk what is good.
1: Hear no evil. Hear what is good.
0: Hear no evil. Hear what is good.
1: Think no evil. Think what is good.
0: Think no evil. Think what is good.
1: Do no evil. Do what is good.
0: Do no evil. Do what is good.
1: ఇది నిజముగా ఈ వయసు లోపల యువకులు చేయవలసినటువంటి ఒక పవిత్రమైన కర్మలు.
0: These are the sacred activities that should be taken up by youngsters.
1: Pedda manavu shrama padanakkarledu.
0: You don't need to exert too much.
1: Mee report lo kuda chepparu, dhyanam cheyandi, bhajana cheyandi, pallalaku vellandi, sevalu cheyandi ani.
0: In your reports you mentioned that one should do some penance.
1: Even
0: you kuni shramana
1: kodunnatvanti ve.
0: You need to strain a lot.
1: Ee shramalu lekunda,
0: without any strain,
1: ee pani chesina,
0: whatever you may do,
1: ee maata cheppina, ఏ స్థానమునకు వెళ్ళినా,
0: యు మే గో ఎనీవేర్,
1: సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి ఒక భావాన్ని మీరు హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్ షుడ్ బి ఆఫర్డ్ యాజ్ టు బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఆ విధమైనటువంటి ఒక భావంతో మీరు చేసినప్పుడు ఏ సాధనలు కూడా అవసరం లేదు.
0: వెన్ యూ హ్యావ్ సచ్ ఎ సీక్రెట్ ఫీలింగ్, నో అదర్ స్పిరిచువల్ ఐటే నీడెడ్.
1: అట్టి పవిత్ర భావం అనేటువంటిది అంత సులభంగా మనకు చెందదు.
0: ఇట్స్ నాట్ సో ఈజీ టు హ్యావ్ దట్ సీక్రెట్ ఫీలింగ్.
1: కనుకనే కొన్ని రకములైనటువంటి ధ్యానము, జపము, భజన ఇత్యాది సత్కర్మలు ఆచరించాలి.
0: దేర్ఫోర్ స్పెషల్ ప్రాక్టీసెస్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్ లైక్ ద పెనెన్స్, ద మెడిటేషన్ అండ్ భజన్స్.
1: ఇది మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఈనాడు మెడిటేషన్, మెడిటేషన్ అనేటువంటి పదం లోపల అనేక రకములైనటువంటి మార్పులు కలుగుతున్నాయి.
0: పీపుల్ స్పీక్ ఆఫ్ మెడిటేషన్ ఇన్ సెవెరల్ వేస్ టుడే.
1: మన జీవితమే ఒక మెడిటేషన్.
0: అవర్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: నడిచే సమయంలో దూరం చూసుకోకుండా నడిస్తే మనం యాక్సిడెంట్ గురి అయిపోతాం.
0: యాజ్ యూ వాక్, ఇఫ్ యూఆర్ నాట్ కేర్ఫుల్, యూ విల్ నేచురల్లీ పుట్ యు ఇన్ యాక్సిడెంట్.
1: అదే కాన్సన్ట్రేషన్.
0: దట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, వెయిటింగ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్.
0: ఎవ్రీథింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్, లైక్ వాకింగ్, టాకింగ్, రీడింగ్.
1: మెడిటేషన్ అనేటువంటిది వే ఆఫ్ లైఫ్.
0: మెడిటేషన్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
1: ఇది ఏదో మనం కొత్తగా మనం ఆచరించేటువంటిది కాదు.
0: is not the one that you are going to newly practice. Is not to be newly acquired. It is the main life principle for that matter.
1: కనుక నీవు వస్తువుల పైన మెడిటేట్ చేస్తున్నావు.
0: యు మెడిటేట్ ఆన్ వరల్డ్లీ ఆబ్జెక్ట్స్.
1: రోడ్డు పైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: యు మెడిటేట్ ఆన్ రోడ్.
1: విషయాల పైన మెడిటేషన్ చేస్తున్నావు.
0: ఆన్ వరల్డ్లీ ఇష్యూస్.
1: దీనిని గాడ్ వైపున టర్న్ చేస్తే ఇది మార్పు కలుగుతుంది.
0: యు కెన్ జస్ట్ డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్. దట్ ఈస్ ఇనఫ్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్.
1: అది ఏ మెడిటేషన్?
0: దట్ ఈస్ మెడిటేషన్.
1: నీ యొక్క దృష్టిని, నీ యొక్క భావమును ప్రకృతి నుంచి పరమాత్మ వైపు మరల్చు.
0: టర్న్ యువర్ విజన్ అండ్ లుక్స్ టువర్డ్స్ గాడ్. Turn your feelings towards God.
1: Work veru, worship veru kaadu.
0: Work and worship are not separate.
1: Prakruti veru, paramatma veru kaadu.
0: World and nature are not different.
1: Jeevudu veru, devudu veru kaadu.
0: Individual and God are not different.
1: Rendu okkate.
0: Both are one.
1: Reaction, resound and reflection.
0: That all amounts to reaction, reflection and resound.
1: కనుకనే మానవత్వం లోపల దైవత్వం అనేటువంటిది ఇమిడి ఉంటున్నది.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ డివినిటీ దట్ ఇస్ లేటెంట్.
1: కనుక డివినిటీ కోసమని మనం ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ద డివైన్ ఎనీవేర్.
1: అనేందే అట్టి దివ్యమైనటువంటి భావ్య దైవత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు నీవు తప్పులు చేయడానికి ఏమాత్రం పూనుకోవు.
0: వెన్ వన్స్ యు హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ డివినిటీ విత్ ఇన్ యూ, యూ విల్ నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
1: కనుక ఆ విశ్వాసాన్ని ఈనాడు పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఫెయిత్.
1: ఆ విశ్వాసమే మన శ్వాసగా ఉండాలి.
0: విశ్వాస ద ఫెయిత్ ఇస్ అవర్ శ్వాస ద బ్రెత్.
1: కనుక శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈ శ్రద్ధ మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే జ్ఞానం మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఈస్ ది స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సిరిటీ దట్ హెల్ప్స్ యూ టు అక్వైర్ విజ్డమ్.
1: కనుక దైవత్వము మన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించండి.
0: సో వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ ద డివినిటీ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఈ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ఏ పని ఎందుకు సక్సెస్ చేయలేము.
0: వితౌట్ దిస్ కాన్ఫిడెన్స్ యూ కెన్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ రెస్పెక్ట్.
1: ఇప్పుడు ఈ భవనం కనిపిస్తుండాలి.
0: హియర్ యు ఫైండ్ దిస్ బిల్డింగ్.
1: ఈ భవనానికి ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: పునాది ఆధారం.
0: ఇట్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్.
1: అయితే ఈ భవనానికి అనేక అలంకారం చేస్తున్నామే కానీ పునాదికి మనం చేయటం లేదు.
0: యూ డెకరేట్ ది ఎంటైర్ బిల్డింగ్ బట్ నాట్ ద ఫౌండేషన్.
1: కనుక నీ అవుట్లుక్ మనం ఎక్కువగా అట్రాక్షన్ చేస్తున్నాం.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ దట్ డ్రాస్ యూ దట్ అట్రాక్షన్.
1: దానిని అనేక రకములైనటువంటి యొక్క మార్పులుగా కుల్పులుగా చేస్తున్నాము.
0: ఇట్స్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఔటర్ ఎక్స్టీరియర్.
1: కనిపించినటువంటి పునాదులకు మనకు ఏమాత్రం కూడా అలంకారం చేయటం లేదు.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ నాట్ డెకొరేటెడ్.
1: ఈ పునాది యొక్క బలం పైనే ఈ భవనం నిలిచి ఉంటుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫౌండేషన్ ద బిల్డింగ్ రెస్ట్.
1: ఈ భవనం అంటే ఎట్లా గోడలు కట్టుకుంటూ వచ్చాము.
0: దిస్ బిల్డింగ్ హ్యాస్ గాట్ సో మెనీ వాల్స్.
1: గోడలే లేకపోతే రూపులే వేయలేము మనం.
0: వితౌట్ రేజింగ్ వాల్స్ యూ కెనాట్ హ్యావ్.
1: రూపే లేకపోతే మనం ఇక్కడ జీవించలేము.
0: వితౌట్ రూఫ్ యూ కెనాట్ లివ్ హియర్.
1: కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ ఫౌండేషన్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్స్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ద వాల్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుక ఒకదానికి ఒకటి సత్యం అనేటువంటి దీని లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపలే ఇమిడి ఉంటుంది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ కంటైన్ విద్ ఇన్ దట్ సింగిల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: దాని కూడా ఐ అంటున్నాం.
0: ఫర్ ఎవ్రీథింగ్ వీ సే ఐ.
1: ఐ అంటే ఎవరు?
0: హూ ఇస్ దిస్ ఐ?
1: ఎవరు నీ ఐ అంటున్నావు?
0: వాట్ డూ యూ మీన్ వెన్ యూ
1: దిస్ ఇస్ మై బాడీ?
0: దిస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై హెడ్?
0: ఇస్ మై హెడ్.
1: దిస్ ఇస్ మై హ్యాండ్?
0: మై హ్యాండ్.
1: దిస్ ఇస్ మై లెగ్?
0: మై లెగ్.
1: బట్ హూ ఎమ్ ఐ?
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: అంతా మై హెడ్, మై హ్యాండ్, మై టాక్, మై హార్ట్. హూ ఎమ్ ఐ?
0: You always say the my hand, my leg, my heart, then who am I?
1: నీ ఎవరో దీనన్నింటికి ప్రత్యేకంగా ఉన్నావు.
0: You are separate from all.
1: This is my body. అంటే I'm not the body.
0: When you say this is my body, then it means imperative.
1: Body is separate from me.
0: Body is separate from me.
1: This is my kerchief.
0: This is my kerchief.
1: Kerchief is separate from me.
0: Kerchief is separate from me.
1: This is my body means body is separate from me.
0: When you say my body, it means body is separate
1: from
0: me.
1: You are not the body.
0: And you are not the body.
1: కనుక నీ ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి. నేను దేహం ఎట్టవుతాను? ఇది నా దేహమే. నా దేహం అనుకున్నప్పుడు నా దేహము రెండుగా ఉంటుంది.
0: When you say this is my body, it means you are separate from your
1: body. కనుకని a man with dual mind is half blind.
0: Therefore a man with dual mind is half blind.
1: మనము నా దేహం అంటున్నావు, నేను నేనే దేహం అనుకుంటున్నావు తిరిగి.
0: And you say this is my body, yet identify with it.
1: ఇక్కడ వేదాంతంలో రెండు రకములైనటువంటి ఐని మనం విచారం చేయాలి.
0: In Vedantic parlance, there are two aspects of this I.
1: I. ఏమిటి ఈ ఐ?
0: What is this?
1: ఒకటి ఏకాక్షర ఐ ఒకటి ఉండాలి.
0: One is one lettered I.
1: ఈవైఈఐ త్రీ లెటర్స్ ఐ ఒకటి ఉండాలి.
2: దేర్ ఇస్ అనదర్ ఐ, త్రీ లెటర్ EY.
1: త్రీ లెటర్స్ ఐ ఏ బాడీ, వన్ లెటర్ ఐ ఏ ఆత్మ.
2: త్రీ లెటర్ ఐ ఇస్ ద బాడీ, వన్ లెటర్ ఐ ఇస్ డివైన్ ఆత్మ.
1: కనుకనే నీవు ఐ అనేటువంటి పలికేటువంటిది దేహానికి ఉపయోగపెట్టద్దు, ఐ అనేటువంటి ఆత్మతత్వమే.
2: సో దిస్ ఐ డస్ నాట్ సిగ్నిఫై ద బాడీ.
1: యూఆర్ ది మాస్టర్.
2: యు ఆర్ ద మాస్టర్.
1: బాడీ, మైండ్, సెన్సెస్, ఇన్స్ట్రుమెంట్స్.
2: బాడీ, మైండ్, సెన్సెస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను నీవు ఉపయోగించుకోవడం కోసమని నీవు ఇస్తున్నావు.
2: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్, దట్స్ ఆల్.
1: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను సద్వినియోగం చేసుకో.
2: యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్
1: దేహం. ఒక ఇన్స్ట్రుమెంట్.
2: వాట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్?
1: దీనికి తగినటువంటి గౌరవాన్ని పంపించేటువంటి యొక్క క్రియలు నువ్వు ఆచరించు.
2: యూ షుడ్ ట్రై టు మెయింటైన్ అండ్ సస్టైన్ ఇట్ ప్రాపర్లీ.
1: మైండ్ ఒక ఇన్స్ట్రుమెంట్.
2: మైండ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: కాబట్టి ఆ మైండ్ ని కూడా సరి అయినటువంటి యొక్క సద్బుద్ధిని అందించేటువంటి యొక్క దీనిలో ప్రవేశపెట్టు.
2: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మైండ్ ప్రాపర్లీ సచ్ దట్ ఇట్ విల్ బి గుడ్.
1: కనుక నీ మైండ్ నుంచినే అన్ని ప్రవేశిస్తూ ఉంటున్నాయి.
2: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మైండ్ మెనీ థింగ్స్ కమ్.
1: ఈ మైండ్ కు థాట్స్ నుంచినే ఈ మైండ్ రూపం పొందుతుంది.
2: మైండ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక వస్త్రం.
2: వాట్ ఈస్ దిస్? దిస్ క్లాత్.
1: ఇది క్లాత్.
2: దిస్ ఇస్ క్లాత్.
1: కానీ వేదాంతిక పరిభాష లోపల దిస్ ఇస్ నాట్ క్లాత్, దిస్ ఇస్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
2: బట్ ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ఇస్ నాట్ క్లాత్, ఇట్స్ జస్ట్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: నాట్ థ్రెడ్స్, దిస్ ఇస్ కాటన్.
2: నాట్ ఈవెన్ థ్రెడ్స్ బట్ కాటన్.
1: ఫస్ట్ కాటన్, సెకండ్ థ్రెడ్, థర్డ్ క్లాత్.
2: సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ కాటన్, నెక్స్ట్ ఫార్మ్ థ్రెడ్స్, ఇంటర్వోవెన్ మేక్ ఏ క్లాత్.
1: అదే విధంగా యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
2: లైక్ వైజ్ యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ స్టాండ్స్ ఫర్ ది ఫిజికల్ బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ మెంటల్ బాడీ.
2: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద మెంటల్ బాడీ.
1: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ఆత్మ.
2: ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఈస్ ద ఆత్మ.
1: ఆ రియల్ అయినటువంటి దాన్ని మర్చిపోతున్నాం మనం.
2: దట్ రియాలిటీ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు ఆర్టిఫిషియల్ ను అట్రాక్షన్ చేస్తున్నాము.
2: వీఆర్ డ్రాన్ బై ఆర్టిఫిషియల్ థింగ్.
1: అందువల్లనే మన హృదయంలో అంతా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి.
2: దేర్ ఫోర్ అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ థాట్స్.
1: ఈ నెగిటివ్ థాట్స్ ను దూరం చేయాలి.
2: వీ షుడ్ గివ్ అప్ దీస్ నెగిటివ్ థాట్స్.
1: పాజిటివ్ ని పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ పాజిటివ్ థాట్స్.
1: అప్పుడే దిస్ ఈజ్ మానవత్వం అనేటువంటి దానికి సార్థకం అవుతుంది.
2: దెన్ ఓన్లీ హ్యూమన్ క్వాలిటీ, హ్యూమన్ వాల్యూ ఆర్.
1: దీన్ని మనం ఎట్ట తీసుకోనేది?
2: How to get them?
1: English lopala man anetu daniki man man antaru.
2: In English there is a word man man.
1: M anaga mind.
2: M signifies mind.
1: Mind ni control chesko.
2: Control your mind.
1: A anaga atma tattvanni.
2: A the atma.
1: N danini oka vidhamainatundi merge chesukovali.
2: N stands for merger.
1: అనగా ఏమిటి?
2: వాట్ డస్ ఇట్ మీన్?
1: మానవత్వం అనేటువంటిది కొంచెం విచారణ చేసి మాయను వశపరచుకున్నప్పుడు,
2: వెన్ యూ అండర్స్టాండ్ ది హ్యూమన్ క్వాలిటీ అండ్ దెన్ నో ది డెల్యూషన్ అండ్ ఇల్యూషన్.
1: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు,
2: వెన్ యూ అండర్స్టాండ్ ది డివినిటీ,
1: నిర్వాణం అనేటువంటి యొక్క ఎన్ లో మనం సార్థకమైపోతుంది.
2: దెన్ యూ విల్ అటైన్ దట్ నిర్వాణ ఆర్ లిబరేషన్ విచ్ ఇస్ ఎన్ హియర్.
1: కనుక ఎం అనేటువంటిది మాయను వశం చేసుకోవాలి.
2: సో ఎం స్టాండ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ ద మైండ్.
1: ఏ ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
2: ఏ స్టాండ్స్ ఫర్ రికగ్నిషన్ ఆఫ్ ఆత్మ.
1: ఎన్ అనేటువంటిది నిర్వాణము, అదే మోక్షము.
2: ఎన్ ఇస్ నిర్వాణ, మోక్ష, లిబరేషన్.
1: ఈ నిర్వాణం కోసమని బుద్ధుడు అనేక రకమైన సాధన చేస్తూ వచ్చాడు.
2: బుద్ధ హెస్ అండర్టేకెన్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ ఫర్ నిర్వాణ.
1: ఏమనుకున్నాడు, అంతా తనలోనే ఉంటుండి కూడాను నేను ఇంతకాలం వ్యర్థం చేసుకున్నానని విచారం చేశాడు.
2: ఫైనలీ హీ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. And therefore he wasted all the time.
1: Sarvam kudanu manavuni ende untunnadi.
2: Everything is within you.
1: Daivattam kudanu manavattam nande untundadi.
2: Divinity is within the humanity.
1: Danavattamu manavattam nande untundadi.
2: Demonic nature is in
1: man. Pashuttam kudanu manavattam nande untundadi.
2: Animality is in man.
1: Kani ee naati manavudu tana tattvanni taanu marchipoyadu.
2: But today man has forgotten his innate nature.
1: Lokamulo ee deshamulo poyinappudiki prati padarthamunu kudanu vela perigipothunnadi.
2: In this world, any country for that matter, there are soaring prices.
1: ఒక్కొక్క చిన్న చిన్న ఒక పదార్థం కూడా ఎంతో విలువగా మారిపోయింది.
2: ద ప్రైజెస్ ఆఫ్ ఆల్ థింగ్స్ హావ్ గాన్ అప్.
1: ఈనాడు విలువ పోయినది ఏ పదార్థంలో?
2: వాట్ ఈస్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ వాల్యూ?
1: మ్యాన్ లో విలువ పోయింది.
2: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ.
1: కనుకనే మానవుడు తన విలువను పోగొట్టుకోవటం చేతనే తన విలువ ఏమాత్రమో జగత్తులో కనిపించడం లేదు.
2: మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ వాల్యూ, దేర్ ఫార్ హీస్ వాల్యూలెస్ ఇన్ దిస్ వరల్డ్.
1: మానవునికి పంచ ప్రాణములు ఉంటున్నాయి.
2: మ్యాన్ హెస్ ఫైవ్ ప్రిన్సిపల్స్.
1: ఈ పంచ ప్రాణములు అంటే ఏమిటి?
2: వాట్ ఆర్ దే?
1: ప్రాణ, అపామ వ్యామ ఉదాన సమాన ఇవి పంచప్రాణములు అనుకుంటున్నారు.
2: హి హస్ గాట్ ఆల్ ది ఫైవ్ లైఫ్ బ్రెడ్స్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
1: కానీ అవి కాదు మన ప్రాణములు.
2: దే ఆర్ నాట్ ది లైఫ్
1: బ్రెడ్స్. సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస ఇవే మన పంచప్రాణములు.
2: దీస్ ఆర్ నాట్ ది ఫైవ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. The truth and non-violence, dharma and love and peace. These are the five life principles.
1: కనుకనే ఐదు ప్రాణములు ఇవి కాని మనకు ఈ విధమైన భౌతికమైనటువంటి యొక్క అపాన వ్యాన ఉదాన సమానములు కావు.
2: These are the life breaths or life principles, not those five.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి ఐదు కూడాను మన పంచ ప్రాణములుగా భావించాలి.
2: Therefore, we should consider these five cardinal principles as our life
1: bread. సత్యం మనలో లేకపోయినప్పుడు ఒక ప్రాణం పోయిందనే మనం భావించాలి.
2: When there is no truth, understand that you have lost one life breath.
1: Right action ఏ మనలో లేకపోతే అది రెండో ప్రాణం పోయిందనుకోవాలి.
2: When there is no right action, you have lost one life.
1: ఈ విధంగా ఒకదానికొకటి ప్రాణాలు పోతూ ఉంటే ఇవి మిగిలేది ఏమిటి?
2: When you go on losing one after one, what is that is lost finally?
1: ఒక డెడ్ బాడీగా తయారవుతావు.
2: Just become a dead body.
1: కనుక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఒకదానికంటే ఒకటి చాలా వెల్తిగా మారిపోవాలి.
2: Therefore, in this world, we should know the value of one and everything else.
1: అప్పుడే సర్వవ్యాపకత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలవుతుంది.
2: Then it is possible to understand the all pervasive divinity.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: But this is a small example.
1: ఇప్పుడు ప్రపంచంలో భూమి ఉంటుండాలి.
2: Here you have got earth.
1: ఈ భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంతా ఉన్నాయి.
2: The earth has got all the five principles of the form, of the sound and the touch, all the five.
1: Smell
2: and the smell, the five.
1: ఈ పంచప్రాణములు ఉండటం చేత భూమి చాలా బరువు అయిపోయి ఒక దగ్గర పడిపోయింది.
2: Because of these five principles, the earth is very heavy and is now present at one place.
1: ఇందులో ఒక ప్రాణం కొంచెం ప్రక్కకు పోయింది.
2: Now it loses one aspect.
1: ఏమిటది?
2: What is that?
1: అది జలము.
2: That is water.
1: భూమి నుండి జలం ఆవిర్భవించింది.
2: అండ్ ద వాటర్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎప్పుడు జలం అనేటువంటిది లిక్విడ్ గా మారిపోయిందో కదలిక ఏర్పడిపోయింది.
2: బికాస్ హియర్ యూ ఫైండ్ ద వాటర్ ద లిక్విడ్ మీడియం ఇట్ ఇస్ బ్రష్డ్ అసైడ్.
1: అందులో ఈ యొక్క బరువు అనేటువంటిది తగ్గిపోయింది.
2: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ బర్డన్ ఇట్స్ వెయిట్ హెస్
1: ఈ గంధం అనేటువంటిది తగ్గిపోయింది.
2: దెన్ దెర్ ఇస్ నో స్మెల్ హియర్.
1: తరుపై ఈ వాటర్ నుంచి కూడాను ఎయిర్ గా బయలుదేరింది.
2: అవుట్ ఆఫ్ దిస్ వాటర్
1: అగ్నిగా
2: యూ హావ్ గాట్ ది ఫైర్.
1: ఈ అగ్ని దగ్గరికి వచ్చేకే ఈ రెండు గుణములు తగ్గిపోయినాయి.
2: ఫైర్ హ్యాస్ టూ అట్రిబ్యూట్స్.
1: ఇందులో శబ్ద స్పర్శ రూప రసగంధములుగా ఉంటున్నప్పుడు గంధము రసము రెండు పోయినాయి.
2: ఇట్ హాస్ లాస్ట్ టూ. వన్ ఈస్ ద స్మెల్ అండ్ ద టేస్ట్.
1: తదుపరి మూడవది జలంగా మారిపోయింది.
2: అండ్ థర్డ్ వన్ హాస్ బికమ్ ద వాటర్.
1: అది అనగా గాలిగా మారిపోయింది.
2: దట్ ఈస్ ది ఎయిర్.
1: ఈ గాలిగా మారిపోయేటప్పటికి భూమి నుంచి పైకి వచ్చేసింది.
2: బికాస్ ఎయిర్ బీయింగ్ లైట్ ఇట్ జస్ట్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ మూడు గుణములు పోయినాయి.
2: ఇట్ హాస్ లాస్ట్ త్రీ వాల్యూస్.
1: తదుపరి ఆకాశము.
2: అండ్ దెన్ యూ ఫైండ్ ద స్పేస్.
1: ఈ ఆకాశం ఒక శబ్దంతోనే మాత్రమే నిలిచి ఉంది.
2: స్పేస్ హాస్ గాట్ ఓన్లీ ద సౌండ్.
1: ఆ తర్వాత ఆ శబ్దం కూడా మారిపోయింది.
2: ఫైనలీ ఈవెన్ దట్ సౌండ్ ఇస్ గాన్.
1: ఈ గుణములు ఉండినంత వరకును ఈ భూమి చాలా విశాలమైనటువంటిగా బరువుగా కనిపించింది.
2: సో లాంగ్ దీస్ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ ద ఎర్త్ ఇస్ వెరీ హెవీ.
1: ఈ గుణములు శూన్యమయ్యేటప్పటికీ సర్వత్రా వ్యాపించిపోయింది దైవత్వం.
2: వెన్ వన్స్ ది అట్రిబ్యూట్స్ ఆర్ గాన్ ది డివినిటీ ఇస్ ఏబుల్.
1: కనుకనే దైవత్వం అంటే ఏమిటంటే గుణాతీతమైనటువంటి దైవత్వము.
2: దేర్ఫోర్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్లెస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: కనుక ఇట్టి గుణాతీతమైన దైవత్వాన్ని మనం గుర్తించాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు.
2: God is beyond attributes, who is all pervasive.
1: ఒక చిన్న ఉదాహరణం.
2: A small example.
1: ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడా క్వశ్చన్ వేస్తుంటారు, ఎక్కడ ఉన్నాడు దేవుడు? కంటికి కనిపించాలి, చేతికి చిక్కాలి.
2: Modern boys put a question, where is God? I should be able to see him, I should catch him.
1: ఒక చిన్న ఎగ్జాంపుల్.
2: A small example.
1: మీ చుట్టూ గాలి ఉంటుండాలి.
2: There is air around you.
1: కానీ ఉన్నదని నీ విశ్వసిస్తావా?
2: Do you believe in it?
1: విశ్వసించక తప్పదు.
2: Yes, you are bound to believe.
1: గాలి లేకపోతే నీ వెట్ట ఉన్నావు.
2: Without air, how do you live?
1: కానీ ఆ గాలిని నీవు చూడగలుగుతున్నావా?
2: Are you able to see that?
1: చూడటం లేదు.
2: No.
1: కానీ ఆ గాలిని నువ్వు పట్టగలుగుతున్నావా?
2: ఆర్ యూ ఏబుల్ టు క్యాచ్ ఇట్?
1: వీలు కావటం లేదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: కానీ గాలి ఉన్నదని విశ్వసిస్తున్నావు.
2: బట్ యువర్ ఫుల్ ఫెయిత్ దట్
1: అదే రీతిగాని నీ సర్వత్రా ఉంటున్నాడు దైవము.
2: సో గాడ్ ఈస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్.
1: కంటికి కనిపించడు, చేతికి చిక్కడు.
2: యూ డోంట్ సీ హిమ్ అండ్ యూ కాంట్ క్యాచ్ హిమ్.
1: అయితే అది లేని నీవు లేవు.
2: వితౌట్ దట్ యూ కాంట్ ఎగ్జిస్ట్.
1: దైవమే లేకపోతే నీవే లేవు.
2: వితౌట్ గాడ్ యూ కెనాట్ లివ్.
1: ఆ దైవత్వం అనేటువంటి ఒక శక్తిత్వంతో కూడినటువంటి
2: డివినిటీ ఇస్ పవర్ స్ట్రెంగ్త్.
1: అదే కాన్షియస్నెస్ అంటారు.
2: దట్ ఈస్ కాన్షియస్నెస్.
1: ఇది సర్వత్రా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఆల్ పర్వేసివ్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు చూడండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఏ విధమైనటువంటి యొక్క సంఘం చేత, ఏ విధమైనటువంటి పరికరముల చేత, ఏ విధమైన ప్రభుత్వం చేత పవిత్రమైనటువంటి జీవితత్వాన్ని అర్థం చేసుకుంటామో దానిని మొట్టమొదటి తెలుసుకోవాలి.
2: వీ షుడ్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ గిఫ్టెడ్ టు యు ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఒక చిన్న ఉపమానం.
2: Here a small example.
1: Oxygen untundadi, hydrogen untundadi.
2: You have oxygen and hydrogen.
1: Idi hydrogen oxygen rendu kodanu nippulato samanamainatundi.
2: Hydrogen oxygen are equal to fire.
1: Geesi oka vidhamainatundi agni ni geesi dani muttisthe rendu kodanu mandipothayi.
2: You can lighten it or you can burn both.
1: Kaani aa mandipoyetundi shakti aa renditi endu untundayi.
2: And there is this fire.
1: Enta varaku ivi rendu veru veruga untunnanta varaku mandipoyete shakti untundadi.
2: So long they are separate, they have got this capacity to burn.
1: Adhe oxygen and hydrogen rendu mix chesthe water ga tayar avutundi.
2: Then once you mix hydrogen and oxygen, it becomes water.
1: Aa water chethe nippudu kudunu aarpiveyachu.
2: With this water you can extinguish fire.
1: Nippudu puttinchedi adhe, nippunu aarpesedi adhe, rendu kudunu oke dantlo nimidi untunnayi.
2: It's the one cause for the fire and it can extinguish too.
1: Adhe vidhamgane కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
2: లైక్ వైజ్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
1: క్రిమికీట గాదుల్లో ఉంటుండాలి.
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఇన్
1: సెక్షన్ మృగాదుల్లో ఉంటుండాలి.
2: బర్డ్స్ మానవుని
1: ఎందు ఉంటుండాలి.
2: అండ్ ఇన్ హ్యూమన్
1: సర్వ జీవుల రాశుల ఎందు కూడాను ఈ కాన్షియస్నెస్ ఉంటుండాలి. చైతన్యం
2: ఇన్ ఆల్ బీయింగ్స్ దేర్ ఇస్ దిస్ కాన్షియస్నెస్.
1: అయితే
2: హౌఎవర్
1: ఈ క్రిమికీట గాదులకు పశుపక్ష మృగాదులకు తన ఎందు ఈ కాన్షియస్ ఉన్నది అనేటువంటి తెలియదు.
2: హౌఎవర్ ది ఇన్సెక్ట్స్ అండ్ వర్మ్స్ బర్డ్స్ అండ్ బీస్ are not aware of this consciousness.
1: Okka manuviki maatrame nenu ganhalo consciousness untundadi, consciousness untundadi aneetu satyanni gurtinchagalugutunnadu.
2: It's only human being who can recognize the truth of consciousness within him.
1: Anaga itti gurtincheetundi shakti kaliginatundi vaade divyatvanni pondinatundi vaadu.
2: The only who recognize this can only attain divinity.
1: Kanuka ee consciousness aneetundide daivattamu.
2: This consciousness is divinity.
1: Ee consciousness aneetundide sarvatra untundadi. Conscience aneetundide oka dehamlo maatrame untundadi.
2: Conscience is limited to the body.
1: Ee consciousness nunchi kudanu consciousness vachindi.
2: Out of this conscience came the conscious.
1: Ee consciousness indriyamulu dwara untundadi.
2: Conscious is related to senses.
1: Conscience aneetundide nakashika paryantamu dehamlo untundadi.
2: Consciousness spreads from top to toe in the body.
1: Consciousness aneetundide sarvatra untundadi.
2: Consciousness spreads everywhere.
1: Kanukani ee consciousness conscience conscious ee moodu kudanu ekatma tattvam le moodu.
2: Therefore consciousness, conscience and conscious are one and the same principle.
1: ఈ విధమైనటువంటి మూడు అవతారములతో కూడినటువంటిది మానవత్వము.
2: ది హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఫార్మ్.
1: దేహాత్మ భావాన్ని మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
2: యు హావ్ టు నో ద నేచర్ ఆఫ్ ద బాడీ ఫస్ట్.
1: క్రమక్రమేణ కూడా నువ్వు దేహాత్మ భావాన్ని విసర్జించాలి.
2: Later on you should give up this body feeling.
1: మానసిక తత్వాన్ని చక్కగా పరిశీలన చేయాలి.
2: You should investigate the nature of the mind.
1: మానసిక తత్వాన్ని పరిశీలన గావించిన తర్వాత ఆత్మతత్వంలో ప్రవేశించాలి.
2: After investigating the mind you should merge in ఆత్మా.
1: మనస్సు అనేటువంటి అంత సులభమైన చిక్కదేటువంటి కాదు.
2: ఇట్స్ నాట్ సో ఈజీ టు కాంప్రిహెండ్ మైండ్.
1: చెప్పాను ఈ వస్త్రములకు దారముల యొక్క చేరిక ఉందాదని.
2: భగవాన్ సెడ్ దిస్ క్లాత్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇదే మైండ్ యొక్క స్వరూపము.
2: దిస్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్.
1: మొట్టమొదట థాట్స్ గా రూపొందుతుంది.
2: ఫస్ట్ ఇట్స్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ నుంచి డిజైర్స్ గా వస్తుంది.
2: ఆఫ్టర్ థాట్స్ ఇట్ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజైర్.
1: ఈ చేరికనే మైండ్ గా మారిపోతుంది.
2: ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ డిజైర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద మైండ్.
1: కాబట్టి మనసును నిర్మూలం గావించాలంటే మనం ఏం చేయాలి?
2: టు ఎన్హిలేట్ ద మైండ్ వాట్ షుడ్ వి డూ?
1: డిజైర్స్ ను మనం తగ్గించుకోవాలి.
2: వి షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
1: ఈ క్లాత్ లేకుండా మనం చేయాలంటే థ్రెడ్స్ అంతా తీసివేయాలి.
2: In order to see that the cloth does not exist, what you should do is remove thread.
1: This is the cloth e ledu.
2: When you remove the thread, there is no cloth.
1: This is the mind e ledu.
2: When there are no desires, there is no mind.
1: Kabatti ee desires ku konni recommendment yokka talampulu raavali.
2: So for these desires, certain thoughts are necessary.
1: Kanuka thoughts ku bad thoughts ku manam choti ivvakunda chudali.
2: You should never give scope for bad thoughts.
1: Ha bad thoughts ee yokka dinni pondutundo ade swaroopanni manam pondipothamu.
2: If there are bad thoughts, naturally you will assume bad form.
1: Red threads aithe red cloth ga untadi.
2: Red threads constitute a red
1: black
2: cloth.
1: Black threads aithe black cloth ga untadi.
2: Black threads make a black cloth.
1: Kanukane manlo malinyamainatundi yokka mind kaligindattante mana thoughts malinyanga untundayi.
2: Bad mind speaks of bad thoughts behind.
1: Kanukane bad thoughts manam em matram avakasam ivvakoodadu.
2: So we should never give scope for bad thoughts.
1: Alanti samayamlo neevu kontha varaku nu self realization cheyi.
2: At that time you have to realize the self.
1: Anaga is it good or bad?
2: You have to discriminate whether it's
1: right
2: good
1: or wrong.
2: Right or wrong.
1: కనుకనే ఈ డిస్క్రిమినేషన్ ఏంటి మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: యూ షుడ్ ఎక్సర్సైజ్ దిస్ డిస్క్రిమినేషన్ విత్ ఆల్ ది
1: ఎఫర్ట్. నీ కాన్షియస్ నీకు సత్యాన్ని చెప్తుండాలి.
2: యువర్ కాన్షియన్స్ స్పీక్స్ ఆఫ్ ట్రూత్.
1: నీవు చేసేది తప్పు అని నీకు మనసుకే తోస్తుండాలి.
2: నేచురలీ విల్ నో వాట్ యువర్ డూయింగ్ ఇస్ రాంగ్.
1: ఇది తప్పు అని తెలిసినప్పుడు ఎందుకు నీవు దానిలో ప్రవేశించాలి?
2: వెన్ వన్స్ యూ నో దట్ ఇస్ రాంగ్ వై షుడ్ యూ డూ ఇట్.
1: కనుకనే నీకు మనసుకు నచ్చనటువంటి పనిలో నీవు ఏమాత్రం ప్రవేశించద్దు.
2: దట్ విచ్ డస్ నాట్ అగ్రీ అండ్ అక్సెప్ట్ విత్ యువర్ మైండ్ డోంట్ కమిట్ డోంట్ డూ ఇట్.
1: నీవు సత్య మార్గంలో ప్రవేశించు.
2: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: నీవు సత్యాన్ని పొందుతావు.
2: నేచురల్ యూ
1: లెట్ ట్రూత్ భావం తద్భవతి.
2: యాజ్ ఇస్ ద థాట్ ఇన్ యాక్షన్ సో ఇస్ ద ఫామ్.
1: కనుక నీ మన యాక్షన్ బట్టే మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుండాలి.
2: బేసింగ్ ఆన్ అవర్ యాక్షన్స్ అవర్ లైఫ్ డిపెండ్.
1: కనుక ప్రతి ఒక్కటి సాకారము నిరాకారము రెండింటి యొక్క ఏకత్వమే మానవాకారము.
2: One is formful, other is formless. These two are present in human life.
1: ఇప్పుడు సాకారం అంటే ఏమిటి?
2: What is this formful aspect?
1: ఇప్పుడు ఒక ఐస్ గడ్డ ఉంటుండాలి.
2: Here you have got ice.
1: ఇది ఐస్ గడ్డ అని సాకారంగా కనిపిస్తుండాలి.
2: You see the ice in full form.
1: కానీ
2: but
1: ఈ సాకారం అనేటువంటి ఐస్ గడ్డ లోపల కూడాను నిరాకారం అనే వాటర్ చేరి ఉంటుండాలి.
2: దో ఐస్ హాస్ ఎ ఫామ్, వాటర్ విదిన్ హాస్ నో ఫామ్.
1: ఈ నిరాకారం అనే వాటర్ లేకపోతే ఈ సాకారం అనే ఐస్ గడ్డ కాలేదు.
2: వితౌట్ దిస్ ఫార్మ్లెస్ వాటర్ యూ కెనాట్ హావ్ ది ఐస్ దట్ హాస్.
1: కాబట్టి సాకారం నిరాకారం రెండింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
2: Therefore, the formful and formless.
1: సగుణ నిర్గుణం యొక్క తత్వము మానవత్వం.
2: దీస్ టూ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ లైఫ్.
1: సగుణత్వాన్ని మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ దిస్.
1: తద్వారా మనం నిగురత్వాన్ని పొందుతాము.
2: అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ అటైన్ లిబరేషన్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: యువకులారా, యువతులారా,
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్,
1: ఈనాడు దేశమును పవిత్రమైన రీతిగా మీరు తీర్చిదిద్దాలంటే మీకే దీని యొక్క సార్థకం ఉంటుంది.
2: ఇన్ ఆర్డర్ టు మోల్డ్ దిస్ కంట్రీ, షేప్ దిస్, మేక్ ఇట్ సీక్రెట్, ఎవ్రీథింగ్ యూ షుడ్ డూ దాట్.
1: ఈనాడు ప్రపంచంలో వ్యాపించినటువంటి యొక్క అశాంతిని అంతా కూడా నిర్మూలు గావించేటువంటి యొక్క శక్తి సామర్థ్యం మీ అందే కలిగి ఉంటుంది.
2: యు గాట్ ఆల్ ది కెపాసిటీ టు రిమూవ్ అండ్ టు కిల్ రెస్ట్లెస్నెస్ దట్ ఇస్.
1: ఈనాడు దేశాన్ని కాదు మనం కాపాడవలసింది.
2: ఇట్స్ నాట్ ది కంట్రీ దట్ ఈస్ టు బి ప్రొటెక్టెడ్.
1: మనం కాపాడవలసింది సత్య ధర్మాన్ని కాపాడాలి.
2: వాట్ ఆర్ టు బి ప్రొటెక్టెడ్ ఆర్ హియర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మాన్ని మనం కాపాడితే సత్య ధర్మంలో దేశాన్ని కాపాడతాయి.
2: వెన్ వన్స్ యూ ప్రొటెక్ట్ అప్ హోల్డ్ సత్య ధర్మ, దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
1: కనుక సత్య ధర్మంను కాపాడేటువంటి శక్తి సామర్థ్యములు ఈ యువతి యువకులు ఎందే ఉంటుండాలి.
2: యంగ్స్టర్స్, మెన్ అండ్ విమెన్ హావ్ గాట్ ఆల్ ది కెపాసిటీస్ టు అప్ హోల్డ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: ఈ సత్యాన్ని మీరు చక్కరైనటువంటి ఆచరణలో పెట్టి
2: you practice all that is said.
1: ఈ ఆచరణ ద్వారా ఏర్పడినటువంటి ఆనందాన్ని అందరికీ పంచి
2: and share the bliss, the joy out of practice.
1: తద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి జీవించాలి.
2: Through this you can grow spiritually.
1: ఈనాడు దేశంలో ఆధ్యాత్మిక తత్వం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
2: Today the spirituality has become a matter of fun.
1: కారణం ఏమిటి?
2: Why?
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరిచిల్లిపోయింది.
2: Because the technology has increased.
1: ఇది అంతా కూడాను టెక్నాలజీని మీరు భావిస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ కానీ కాదు, టెక్నాలజీ.
2: యు సే ఇట్ ఇస్ టెక్నాలజీ, నో ఇట్ ఇస్ టెక్నాలజీ.
1: దీనివల్లే మన యొక్క జీవితం అనేటువంటిది అంతా పోతుండాలి.
2: బికాస్ ఆఫ్ దిస్ ది వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఇస్ గాన్.
1: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించేటువంటి రీతిగా మనం భావిస్తున్నామే కానీ దీని ద్వారా ఎంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
2: ఇట్ గివ్స్ యూ టెంపరీ గెయిన్స్ బట్ ఇట్ విల్ పుట్ యూ టు డేంజర్.
1: మన పూర్వీకులు ఏ విధంగా బ్రతికారు?
2: హౌ డిడ్ అవర్ ఏన్షియన్స్ లివ్?
1: మన పూర్వీకులు ఏ విధమైనటువంటి శాంతి సంతోషం అనుభవించారు?
2: వాట్ ఇస్ ద రీజన్ behind their happiness and peace?
1: Aanadu variki ashanti ante emo teliyadu.
2: They had no idea of restlessness.
1: Bhayam ante emo teliyadu.
2: They had no fear.
1: Karanam emti?
2: Why?
1: Satya dharmanni aashrayistu pothunnaru.
2: Because they have dedicated for these two the truth and
1: righteousness. Ee rendu aashrayinchinappudu bhayam anedi manaku praveshinchadaniki veeleledu.
2: When once you surrender to these two you will be fearless.
1: Ee naadu enta vedhavi aina, enta buddhi telividu kalavaraina, enta vidyavantudaina chana chanamunaku nu bhayamu bhayamu bhayamu.
2: You may be highly intelligent, highly educated and intellectual, but you are fear stricken.
1: Ee science and vignanam enta varaku vachindi?
2: Science and technology, how far has it gone?
1: Chaala perigipoyindi.
2: It has grown a lot.
1: Science enta perigi paiki poyindo?
2: Science has gone up so much.
1: Senses enta kindiki digi padipoyinayi.
2: Senses have come down. Senses have come down, decline.
1: సైన్స్ పెరిగినటువంటిది మీరు చూస్తున్నారు కానీ సెన్సెస్ ఎంత లో క్లాస్ కు దిగిపోయిందో మీరు యోచన చేయటం లేదు.
2: యూ హ్యావ్ సీన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది సైన్స్ బట్ యూ హ్యావ్ నాట్ నోటీస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ సైన్స్ కు ఈ యొక్క ఆధ్యాత్మికానికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి.
2: నో ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: వేదాంతం అనేటువంటిది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే. పూర్ణము ఫుల్ సర్కిలే ఒక ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ ఈజ్ ఎ ఫుల్ సర్కిల్.
1: ఎక్కడ బయలుదేరిందో తిరిగి అక్కడికే పోయి నిలిచిపోతుండాలి.
2: ఇట్ స్టాప్స్ అట్ ద ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్.
1: అది పూర్ణంగా ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఫుల్.
1: ఇందులో హాఫ్ మనం తుడిచివేసినప్పుడు సెమీ సర్కిల్ గా బయలుదేరుతుంది.
2: ఇఫ్ యూ వైప్ హాఫ్ ఆఫ్ ఇట్ ఇట్ బికమ్స్ ఎ సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిల్ సి ఆకారాన్ని పొందిపోతుంది.
2: ద సెమీ సర్కిల్ ఇస్ సి షేప్.
1: ఆ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్ అన్నారు.
2: దిస్ సెమీ సర్కిల్ ఇస్ సైన్స్.
1: ఒక దగ్గర బయలుదేరింది, ఒక దగ్గరకు వచ్చి నిలిచిపోతుండాలి. ఇది మరీ చేరటం లేదు.
2: It starts at one point, ends at a different place. They don't meet.
1: ఈ మధ్యలో అగాధమైనటువంటి యొక్క అశాంతి ఇమిడిపోయి ఉంటుండాలి.
2: There is a hollow white space in between of restlessness.
1: ఈ అశాంతికి మూల కారణం ఈ సైన్సే.
2: It is the science that is the main cause for restlessness.
1: సైన్స్ అంటే చాలా మంది వర్ణిస్తూ పొగుడుతూ అనేక మంది మినిస్టర్స్ కూడా దీన్ని అనేక విధములుగా కూడా కొనియాడుతుంటారు.
2: Many ministers, men of authority extol, praise the
1: దేనికైనా ఒక పరిమితం ఉంటుండాలి.
2: Everything should be under certain limit.
1: సైన్స్ పెరగటం చాలా మంచిది.
2: It's good that science should grow.
1: ప్రజలకు అనుకూలం పరిచేటువంటి ఒక విద్యా విధానంలో పెట్టడం మంచిది.
2: It should provide all sorts of convenience.
1: టెక్నాలజీ అనేటువంటి కూడా చాలా అవసరమే.
2: Advancement is
1: కానీ
2: needed.
1: మితిమీరి పోతుండాలి.
2: But it's too much.
1: ఈ సైన్స్ వల్ల ఏమి ఏర్పడిపోయింది?
2: వాట్ ఈస్ ది రిజల్ట్?
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఇలాంటివంతా అభివృద్ధి వస్తున్నారు.
2: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ లెడ్ టు ది డిస్కవరీ ఆఫ్ ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఇవంతా చంపడానికి చేసేటువంటి ప్రయత్నాలే.
2: దే ఆర్ ఆల్ మెంట్ ఫర్ ఎనిహిలేషన్.
1: భయాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రయత్నాలే.
2: యు విల్ బి ఫియర్ స్ట్రికెన్.
1: చంపడం కీటకమైన చంపుతుంది.
2: ఆఫ్టర్ ఆల్ ఈవెన్ ఇన్సెక్ట్ కెన్ కిల్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఈ చంపడానికి ఇంత పెద్ద బాంబులు చేయాలనా?
2: వై షుడ్ యూ ఇన్వెంట్ బాంబ్స్ టు కిల్?
1: కోట్లు ఖర్చు చేయాలనా?
2: వై షుడ్ యూ స్పెండ్ క్రోర్స్?
1: దీని ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని ప్రజలకు సద్వినియోగం చేస్తే ఎంత బాగుంటుంది?
2: ఆల్ దిస్ మనీ కుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ ఫర్ ది ప్రోగ్రెస్.
1: వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకొక బాంబు చేసేది, ఈ కంట్రీ వాళ్ళు చేశారని ఇంకొక కంట్రీ వాడు ఇంకోటి చేసేది. ఈ విధంగా సర్వము బాంబులతో నిలిచిపోతే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
2: కంట్రీస్ కంపీట్ విత్ ఈచ్ అదర్ in inventing these bombs. When you have bombs, the whole world will be annihilated.
1: Chakkani oka upamanam.
2: But this is a very good example.
1: Mahabharatam lopala,
2: in Mahabharat,
1: pancha pandavulu,
2: there are pandavas.
1: Indulo pedda vaadu dharmajudu.
2: The eldest is dharmajudu.
1: Ee dharmajudu tarvata bhimudu.
2: Next one is bhima.
1: Bhimudu tarvata arjunudu.
2: Then arjuna.
1: Arjuna tarvata nakula sahadevudu.
2: Then nakula and sahadeva.
1: Ee aidu mandi lopala kudanu,
2: among the five,
1: ee migilina naluguru kudanu ధర్మజుని మాత్రం అనుసరించేటువంటి వారు.
2: ఫోర్ ఫాలో ధర్మజ ది ఎల్డెస్ట్.
1: ఈనాడు ఈ ప్రపంచం యొక్క కోరికలంతా మనం తీసుకుంటే,
2: వెన్ యూ జస్ట్ టేక్ ది వరల్డ్ ఇన్ టు కన్సిడరేషన్,
1: అనేక ట్యాంకులు ఒక బాంబుస్ ఎక్కువ అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళు రష్యా వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉంటున్నారు.
2: యూ హావ్ గాట్ ది అమెరికన్స్ అండ్ రష్యన్స్ హూ ఇన్వెంటెడ్ సో మెనీ బాంబ్స్.
1: ఈ అమెరికన్స్ అనేటువంటి వాడు అర్జున్ వంటి వాళ్ళు.
2: అమెరికన్స్ దే సింబలైజ్ అర్జున.
1: ఎట్లా?
2: హౌ?
1: అర్జున పాల్గొన పార్థివ కిరీటి శతవాహన భీమశ్చర్య జయకృష్ణ సవిశాచి ధనుంజయ అనేక అస్త్రశస్త్రములంతా కూడా ధరించి ఒక్కతూరి భస్మం గావించేటువంటి శక్తి అర్జున్లో ఉంటుండాలి.
2: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్ అండ్ హీ హాస్ గాట్ సో మెనీ బాంబ్స్ ఆన్ హ్యాండ్ అండ్ హీ కెన్ డిస్ట్రాయ్ ది హోల్ వరల్డ్.
1: భీముడు చూస్తామా మంచి బలవంతుడు.
2: భీమా సో ఫిజికల్
1: భుజబలము, బుద్ధి బలము, గద బలము.
2: హీ హాస్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అండ్ ఆల్సో విత్ మేజ్ of his thanks.
1: దీన్నంతా కూడాను రష్యన్స్ గా మనం భావించుకున్నాం.
2: అండ్ భీమా స్టాండ్స్ ఫర్ రష్యా.
1: భారతదేశం ఏమీ చేయలేదు అనుకుంటారు.
2: యు థింక్ దట్ భారత్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్?
1: కాదు.
2: నో,
1: భారతదేశము ధర్మజుడు వంటి వాడు.
2: భారత్ స్టాండ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ధర్మ.
1: ఈనాడు మనం చేయవలసినటువంటి బాంబు ఏమిటి? ధర్మాభివృద్ధి చేయాలి.
2: వాట్ ద బాంబ్ దట్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఈస్ టు స్ప్రెడ్ ధర్మ.
1: ధర్మాన్ని మనం అభివృద్ధి చేస్తే ఈ యొక్క బుద్ధిబలము, బుద్ధి బలము ఉండినటువంటి వారంతా కూడా ధర్మజునికి శరణాగతులైపోతారు.
2: దెన్ వన్స్ యూ డెవలప్ అండ్ గ్రో మోర్ ఇన్ ధర్మ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ విల్ ఫాలో.
1: మనం ఎవరిని ఏ విధంగా హింసించకూడదు.
2: యూ డోంట్ నీడ్ టు హార్మ్ ఎనీవన్.
1: అహింస పరమో ధర్మ.
2: యూ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్, సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్
1: నాన్ వయలెన్స్. మనం బాధించకూడదు.
2: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీ.
1: ఆ విధమైన ధర్మాన్ని మనం అనుసరించి మనకు ఏ బాంబులు అక్కర్లేదు, ఏ విధమైన అస్త్రశస్త్రములు అక్కర్లేదు.
2: దెన్ వన్స్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ యూ డోంట్ నీడ్ ఎనీ.
1: ధర్మమే భారతీయుల యొక్క ప్రధానమైన అస్త్రము.
2: వాట్ ఈస్ ది మెయిన్ వెపన్ ఆఫ్ భారతీయ?
1: సత్యమే ప్రధానమైన భారతీయుల యొక్క కిరీటము.
2: అండ్ దిస్ ట్రూత్ ఈస్ ద క్రౌన్ ఆఫ్.
1: ఏ దేశం వారికైనా కానీ సత్యము ధర్మము చాలా ప్రమాణము.
2: You may belong to any country. It is the truth that is your main life.
1: అన్ని దేశముల వాళ్ళకును సత్యం ఒక్కటే.
2: For everyone, truth is one.
1: సత్యం అనేటువంటి ట్రూత్.
2: ట్రూత్
1: ఇక్కడ అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్, పాకిస్తాన్ ట్రూత్, ఇండియా ట్రూత్ అని భేదం ఉందా? లేదు. ట్రూత్ ఈజ్ వన్.
2: ట్రూత్ ఈజ్ వన్. దెర్ కెనాట్ బి అమెరికన్ ట్రూత్, రష్యన్ ట్రూత్ అండ్ పాకిస్తాన్ ట్రూత్ అండ్ సో ఫోర్.
1: ఏ భేదము లేదు.
2: దెర్ నో డిఫరెన్స్.
1: కాబట్టి అన్ని దేశముల వారు కూడాను సత్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి.
2: ఆల్ కంట్రీస్ should follow the principles of satya and dharma.
1: ee rendittini anusarinchiste ee yokka ee vidhamaitundi kalatalu kallolamlo untundavu.
2: When once you follow these two principles, there will be no conflict, there will be no fight.
1: Anni desamulu kudunu shantiga untundali.
2: All countries should live in peace.
1: ee pillalu meeru అనేక పర్యాయం చెప్తున్నారు కానీ అర్థం తెలియకుండా పోవచ్చును.
2: యు మే సే రిపీటెడ్లీ బట్ యు మే నాట్
1: భజన అయిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాయం చెప్తున్నారు.
2: ఆఫ్టర్ భజన్స్ యు సే దిస్ వర్డ్ శాంతి త్రైస్.
1: అయితే నాలుగు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఫోర్ టైమ్స్?
1: లేకపోతే రెండు పర్యాయములు ఎందుకు చెప్పకూడదు?
2: వై నాట్ ఓన్లీ ట్వైస్?
1: కానీ మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గుర్తించాలి.
2: బట్ వీ సే థ్రైస్ విత్ ఎ మీనింగ్ పర్పస్ బిహైండ్.
1: మొదటి శాంతి శారీరక శాంతి.
2: ఫస్ట్ యూ షుడ్ హావ్ పీస్ అట్ ది బాడీ లెవెల్.
1: రెండవ శాంతి మానసిక శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ మెంటలీ.
1: మూడవ శాంతి ఆత్మ శాంతి.
2: యూ షుడ్ హావ్ పీస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే మనకు శారీరక మానసికంగా శాంతి ఉండి ఆత్మశాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ యూ గాట్ పీస్ అట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ఆత్మ
1: మానసిక శాంతి ఉంటే శారీరకంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ పీస్ ఇన్ ఆత్మ అండ్ ద మైండ్, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ద బాడీ ఇట్స్ యూస్లెస్.
1: ఆత్మ దేహము మంచిగా ఉంటుంటే మానసిక శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
2: ఇఫ్ ది బాడీ అండ్ ఆత్మ ఆర్ ఫైన్, ఇఫ్ దేర్ ఇస్ నో మెంటల్
1: పీస్ మూడు కూడా శాంతిగా ఉంటుండాలి.
2: ఆల్ ది త్రీ షుడ్ బి ఇన్ పీస్.
1: కనుకనే మనము మానసిక శాంతి, దేహ శాంతి, ఆత్మశాంతి మూడింటి నిమిత్తమే శాంతి శాంతి శాంతి అంటున్నాం.
2: ఫర్ ఫిజికల్ పీస్, మెంటల్ పీస్ అండ్ ది పీస్ ఆఫ్ ది స్పిరిట్.
1: ప్రాచీనుడైనటువంటి వారు దేశం యొక్క ఉద్దార నిమిత్తమై, ధర్మస్థాపన నిమిత్తమై మిత భాషను వారు ఉపయోగపెడుతూ వచ్చారు.
2: ది ఏన్షియన్స్ దే టాక్డ్ లెస్ ఫర్ ద గ్రోత్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ.
1: ఎందుకోసం ఈ మిత భాషను ప్రవేశపెట్టారు?
2: వై డిడ్ దే టాక్ లెస్? వై?
1: ఈ మిత భాష వల్ల ధర్మమును పోషించిన వారం అవుతాము, సత్యాన్ని కాపాడిన వారం అవుతాము అనుకున్నారు.
2: దే థాట్ బై టాకింగ్ ఇన్ ఎ లిమిటెడ్ వే దే కెన్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
1: అనగా అధికంగా పోతే ఈ మాటల్లో కొంత అసత్యం ప్రవేశించవచ్చు.
2: బై టాకింగ్ టూ మచ్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ లై.
1: కనుకని తక్కువ మాట్లాడినప్పుడు అసత్యానికి అవకాశం ఉండదు.
2: వెన్ యూ టాక్ లెస్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ లై.
1: కనుకని ఆనాటి ఋషులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి మార్గాలను ఇంత సున్నితమైనటువంటి దీంతో మనకు ప్రవేశపెట్టి ఇచ్చారు.
2: ఏన్షియన్స్ సేజెస్ ఫాలోడ్ దిస్ సాఫ్ట్ సటిల్ పాత్.
1: కనుకనే లెస్ టాక్ మోర్ వర్క్.
2: సో దేర్ షుడ్ బి లెస్ టాక్ మోర్ వర్క్.
1: ఈనాడు మాటల చేతనే మనకు అనేక విధమైన అసత్యాలు ప్రవేశిస్తున్నాయి.
2: బై టాకింగ్ టూ మచ్ వీ స్పీక్ లైస్.
1: ఈ అన్నింటి ఎందుకు ఏది ప్రధానమైనటువంటిది?
2: వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్?
1: లవ్, లవ్, లవ్.
2: లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్.
1: ఈ లవ్ తో నీవు చేత్తో పని చేసినప్పుడు అది ధర్మం అయిపోతుంది.
2: వెన్ యూ వర్క్ విత్ లవ్ ఇట్ ఇస్ బౌండ్ టు బి ధార్మిక్.
1: ఈ ప్రేమతో నీ హృదయాన్ని విచారణ చేసినప్పుడు అది శాంతి ఏర్పడుతుంది.
2: ఇఫ్ యూ ఎంక్వైర్ విత్ లవ్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ ప్రేమ చేత నీవు పలుకులు పలికినప్పుడు అవే సత్యమైపోతాయి.
2: వెన్ యూ స్పీక్ విత్ లవ్ దట్ ఇస్ బౌండ్ టు బి ట్రూత్.
1: కనుకనే అన్ని ప్రేమతో లీనమై ఉంటుండాలి.
2: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్ విత్ ఇన్ దిస్ లవ్.
1: ఈ ప్రేమ తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
2: వీ షుడ్ రికగ్నైజ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమనే ప్రాణము.
2: దట్ లవ్ ఇస్ లైఫ్.
1: ఆ ప్రేమనే పరమాత్మ.
2: అండ్ దిస్ లవ్ ఇస్ గాడ్.
1: లవ్ ఇస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఇస్ గాడ్.
1: ఈ విధమైన పవిత్రమైనటువంటి గుణములను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
2: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ సీక్రెట్.
1: మన లవ్ అంతా కూడా అనేక రకమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టి అంత ఒక విధమైనటువంటి యొక్క పొల్యూషన్ చేసుకుంటున్నాం.
2: వి హావ్ పొల్యూటెడ్ దిస్ లవ్ బికాజ్ ఇట్ ఇస్ డైవర్టెడ్, మిస్ డైరెక్టెడ్.
1: ఎవరిని ఏ విధంగా ప్రేమించాలి?
2: హౌ టు లవ్? వాట్
1: ఇస్ ది వే? ఇది సత్యాన్వేషణ.
2: దిస్ ఇస్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ట్రూత్.
1: సత్యం ఒకటే కదా, దీన్ని ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయాలి?
2: అండ్ ట్రూత్ ఈస్ వన్, వై షుడ్ యూ ఎంక్వైర్?
1: అయితే కన్నులు చూచినాయి.
2: ఐస్ హావ్ సీన్.
1: ఎవరిని చూచినాయి? తల్లిని చూచినది కన్ను.
2: ఐస్ హావ్ సీన్ ద మదర్.
1: సేమ్ ఐస్ భార్యను చూచింది.
2: ద సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ను చూచింది.
2: సేమ్ ఐ వాచ్.
1: సేమ్ ఐస్ డాటర్ ఇన్లా చూచింది.
2: సేమ్ ఐస్ వాచ్ డాటర్.
1: అయితే చూచినది ఒకే కన్ను అయినప్పటికీ ఇవరు తల్లి, ఈమె కోడలు, ఈమె భార్య అనేటువంటి విచక్షణ జ్ఞానం వల్ల వాడి ప్రవర్తన మారిపోతుంటాడు.
2: It is the same eye that has seen the wife, the daughter and daughter-in-law. But depending upon the feeling, well, his behavior depends.
1: చూసినప్పుడు ఆమె పరస్త్రీ లేక నాస్త్రీ అనేటువంటి విచారణ అక్కడ జరుగుతుంది.
2: When once he sees, he understands whether she belongs to him or not.
1: మన సిస్టర్స్ ను పరాయి మగపిల్లలు చూచినప్పుడు, వారి విద్యను హాస్యం చేసినప్పుడు మనకి ఎంత కష్టం వేస్తుంది.
2: You will feel very sad if other boys make fun of your sisters.
1: అదే విధంగానే నీవు పరాయి పిల్లల్ని చూసినప్పుడు వారి బ్రదర్స్ కు ఎంత కష్టం వేస్తుంది.
2: సిమిలర్లీ ఇఫ్ యూ మాక్ ఎట్ ద సిస్టర్స్ ఆఫ్ అదర్స్, దే ఆల్సో ఫీల్ సో సాడ్.
1: ఈ విధమైనటువంటి గుణాన్ని మనం చక్కగా విచారణ చేస్తూ రావాలి.
2: వీ షుడ్ అండర్స్టాండ్ దీస్ క్వాలిటీస్ క్లోజ్లీ.
1: ఏ కష్టం మనకు జరిగినప్పుడు మనం ఎంత బాధపడతామో ఆ కష్టం మరొకరికి జరగకూడదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: ఏ డిఫికల్టీ మేక్స్ యూ ఫీల్ సాడ్, ఇట్ ద సేమ్ విత్ ఎవ్రీబడీ. యూ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్.
1: కనుకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి ప్రేమను సరైన రీతిలో ఉంచుకోవాలి.
2: టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ యూ షుడ్ డెవలప్ గ్రో.
1: అయితే పిల్లలు చాలా మంచివారే.
2: స్టూడెంట్ చిల్డ్రన్ ఆర్ నో డౌట్ గుడ్.
1: వాతావరణం పట్టి వారు మార్పు చెందుతూ ఉంటారు.
2: బట్ దే చేంజ్ బికాస్ ది ఎన్వైరన్మెంట్.
1: ఈ విధమైనటువంటి సత్యతత్వములు గుర్తించలేకపోవడం చేతనే పెద్ద మార్గం పడుతుంటారు.
2: బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దే ఆర్ పర్వర్టెడ్.
1: ఐన్స్టీన్ అనేటువంటి వాడు చాలా మందు సామగ్రిని తయారు చేస్తూ వచ్చాడు.
2: ఐన్స్టీన్ ఇన్వెంటెడ్ సో మెనీ ఆర్మ్స్.
1: చాలా చేసి చేసి చేసి కావలసినంత ధనము సంపాదించాడు.
2: డిస్కవర్డ్ ఎ లాట్ అండ్ ఎర్న్ మనీ.
1: కట్టకడపటికి సత్యాన్ని గుర్తించాడు.
2: ఫైనలీ అండర్స్టూడ్ ద ట్రూత్.
1: ఈ మందు సామాన్ ఎన్ని ప్రాణములు తీస్తుందో ఏమిటో.
2: వాట్ ఫర్ ఆల్ దిస్ అమ్యునిషన్ ఇస్
1: తెలుసుకున్నటువంటి విద్య.
2: ఇస్ ఇట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్.
1: నేను సత్సంగంలో ప్రవేశించలేకపోయాను.
2: ఐ కుడ్ నాట్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఈ సైంటిస్ట్ లో నేను ప్రవేశించి అనేక విధమైనటువంటి దుర్మార్గం గురి అయిపోయాను.
2: ఐ హావ్ బికమ్ ఎ సైంటిస్ట్ అండ్ కాజ్ ఫర్ ఆల్ డిస్ట్రక్షన్.
1: అప్పుడు భగవద్గీత చూసి చెప్పాడు.
2: దెన్ హాస్ గాన్ త్రూ భగవద్గీత.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
2: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి గుంపులు చేరుతావో అలాంటి బుద్ధులు నీలో వస్తుంటాయి.
2: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: అలాంటి వాడు నీవు అని భావించవచ్చు.
2: యూ షుడ్ మేక్ కన్సిడర్ సో.
1: దుష్టంగాని మనం ఏమాత్రము చేరకూడదు.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే మనము చెడ్డ కంపెనీ నుంచి దూరం అయిపోయి మంచి కంపెనీతో మనం చేరాలి.
2: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అండ్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: ఆ గుడ్ కంపెనీ అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ గుడ్ కంపెనీ?
1: ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్?
2: హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్?
1: నిర్ణయించడం ఎవరి చేత కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు డిసైడ్. వేదాంతం నందు
1: సత్సంగము అన్నారు.
2: దిస్ ఇన్ వేదాంత ఇట్స్ కాల్ సత్సంగ.
1: సత్సంగం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ దిస్ సత్సంగ?
1: సత్ అది.
2: సత్ మీన్స్ దట్.
1: అదే దైవము.
2: దట్ ఈస్ గాడ్.
1: కాబట్టి దైవంతో మనం సంఘం చేసుకోవాలి.
2: సో వీ షుడ్ హావ్ కంపెనీ ఆఫ్ గాడ్.
1: అది సత్సంగం అంటే కానీ భక్తులు భజన చేసేవారు ఈ యొక్క సేవ చేసే వీళ్ళందరితోనూ చేరడం కాదు.
2: సత్సంగ డస్ నాట్ మీన్ ద కంపెనీ ఆఫ్ ద భజన్ సింగర్స్ ఆర్ ద వర్కర్స్.
1: కానీ సింగర్స్ లో కూడా సిన్నర్స్ ఉంటారు.
2: అమాంగ్ సింగర్స్ దేర్ ఆర్ సిన్నర్స్ ఆల్సో.
1: కనుక ఎవరు మంచో ఎవరు చెడ్డో చెప్పలేము.
2: యు కెనాట్ డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్.
1: నీ యొక్క హృదయంలో దైవత్వంతో నీవు సంఘం చేయించుకో.
2: యు బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్.
1: అప్పుడే నీకు సరైన భావాలు వస్తుంటాయి.
2: దెన్ యూ విల్ హావ్ ప్రాపర్ ఫీలింగ్.
1: దైవం నాలోనే ఉంటున్నాడు, నేనే దైవము అనేటువంటి తత్వాన్ని బోధించుకుంటే నీకు అన్ని సత్సంగమే రూపొందుతుంది.
2: వెన్ వన్స్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ. యూ
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైమ్
1: పుత్లీ బాయ్ గాంధీ తల్లి,
2: ద మదర్ ఆఫ్ గాంధీ పుత్లీ బాయ్,
1: గాంధీ విదేశాలకు వెళ్లి చదవాలని చెప్పి సంకల్పించుకున్నాడు.
2: గాంధీ హాస్ గాన్ అబ్రాడ్ టు స్టడీ.
1: కానీ తల్లికి చాలా కష్టమేసింది.
2: మదర్ ఫెల్ సాడ్.
1: నీ విదేశాలకు వెళ్ళడానికి వీలు కాదని.
2: షీ సెడ్ యూ కెనాట్ గో అబ్రాడ్.
1: కానీ ఎంతనో ఫోర్స్ చేశాడు గాంధీ.
2: బట్ గాంధీ ఫోర్స్ దా.
1: నీ హైర్ ఎడ్యుకేషన్ పోవాలా, ఎక్కువ విద్య నేర్చుకోవాలి అన్నాడు.
2: హీ వాంటెడ్ టు కంటిన్యూ హిస్ స్టడీస్ అబ్రాడ్.
1: కనుక నేను పోయే తీరాలి అన్నాడు.
2: హీ డిసైడెడ్ టు గో.
1: కానీ తల్లి పోకూడదు అని గట్టిగా ఉందనిచ్చింది.
2: మదర్ డిడ్ నాట్ గివ్ హిమ్ పర్మిషన్.
1: ఎందుకు పోకూడదు అన్నాడు.
2: హి సెడ్ వై నాట్.
1: అయితే నాకు మొట్టమొదటి ప్రామిస్ చేసి నీవు వెళ్ళమని చెప్పి తల్లి.
2: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్ ఎ ప్రామిస్ ఫస్ట్.
1: అప్పుడు ఆమె ప్రామిస్ చేసింది ఏమని చేయించింది.
2: వాట్ వాజ్ ద ప్రామిస్?
1: మూడు రకములైనటువంటి యొక్క మకారములను ప్రామిస్ చేయించుకుంది.
2: షీ వాంటెడ్ హిమ్ టు మేక్ ప్రామిసెస్ దట్ స్టార్ట్ విత్ ది లెటర్ మా.
1: మద్యపానము
2: ఫస్ట్, మద్యపాన డ్రింకింగ్.
1: ఇది ఏమాత్రము అభ్యాసం చేయకూడదు.
2: నెవర్ డ్రింక్.
1: ధూమపానము ఇది ఏమాత్రం కూడా నువ్వు తీసుకోకూడదు.
2: ధూమపాన స్మోకింగ్, యూ షుడ్ నెవర్ స్మోక్.
1: మగువ సమ్మత్తము ఇది ఏమాత్రము జరపకూడదు.
2: మగువ సమ్మత్ ఉమనైజేషన్ యూ షుడ్ నాట్ హ్యావ్.
1: ఈ మూడింటి యొక్క తత్వంలో నీవు సరైన రీతిగా ఉంటే నీవు వెళ్ళు బయట.
2: ఇఫ్ యు ఆర్ కాషస్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఎస్ యూ కెన్ గో అబ్రాడ్.
1: ఈ మూడింటి ఎందుకు నాకు ప్రామిస్ చేయమని చెప్పింది.
2: షీ ఇన్సిస్టెడ్ దట్ హీ షుడ్
1: అనగా ఏమిటి? బయటికి వెళితే మీరు ఏ విధమైనటువంటి గుణములతో ఈ సంగత్వంతో చేరి ఏ విధంగా చెడిపోతారు అనేటువంటి భయము ఆనాటి తల్లులకు.
2: మదర్స్ ఇన్ దోస్ డేస్ వర్ దే ఫియర్ స్ట్రికెన్ బికాస్ వాట్ వుడ్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్ ఇఫ్ దే హ్యావ్ దీస్ త్రీ వీక్నెసెస్ వెన్ వన్ దే గో అవుట్.
1: ఆనాటి తల్లులు కూడా ఆ విధంగా లేరు.
2: టుడే మదర్స్ ఆర్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: మరే నాయనా నువ్వు పాస్ అయినావా, వారిని పోవడానికి టికెట్ బుక్ చేయి అంటారు.
2: మదర్ విల్ సే ఓ యువర్ పాస్, కమ్ ఆన్ బుక్ ఏ టికెట్ టు గో అబ్రాడ్.
1: ఇంకా ఆ పాస్పోర్ట్ కు వీసాలకు తిరిగి తిరిగి పోతారు.
2: దెన్ దే గో రౌండ్ టు హ్యావ్ పాస్పోర్ట్ అండ్ వీసా.
1: నీ దేశంలో నీవు ఉండి నీ దేశాన్ని నీవు రక్షించుకో.
2: స్టే ఇన్ యువర్ ఓన్ కంట్రీ, ప్రొటెక్ట్ యువర్ ఓన్.
1: నీ దేశాన్ని నీవు సేవ చేయి.
2: సర్వ్ యువర్ ఓన్ పీపుల్.
1: సర్వ్ అనేటువంటిది ఎక్కడ చూసినా సర్వీస్.
2: యు కెన్ సర్వ్ ఎనీవేర్.
1: ఈ దేశం ఆ దేశం అనే భేదం లేదు.
2: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దిస్.
1: ప్రపంచమంతా ఒక గృహమే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ హౌస్, బిగ్ హౌస్.
1: మానవులందరూ ఒక కులమే.
2: హ్యూమన్ బీయింగ్స్ బిలాంగ్ టు వన్ కాస్ట్.
1: ఈ కాస్ట్ ఉంటే మరి చాలా వ్యత్యాసం వస్తుంది.
2: Caste carries a different meaning.
1: కనుకనే మనం కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
2: ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ హ్యూమానిటీ అనేటువంటిది ఒక్కటే.
2: హ్యూమానిటీ ఇస్ వన్ కాస్ట్.
1: ఏ దేశీయులైనా కానీ అందరూ అన్నతమ్ములే.
2: యు మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, యూఆర్ జస్ట్ బ్రదర్స్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
2: యూ షుడ్ నో దిస్ ట్రూత్ క్లియర్.
1: దేశం యొక్క విభిన్నాన్ని ఏమాత్రమూ మనం పెట్టుకోకూడదు. కనుకనే అందరూ కూడా ఒక ఇంటి వాళ్లే.
2: సో ఆల్ బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ.
1: వివిధమైనటువంటి భేదములైనటువంటి రూముల్లో ఉంటున్నారు. ప్రపంచం అనేటువంటి పెద్ద భవనం లోపల,
2: ఇన్ దిస్ బిగ్ మ్యాన్షన్
1: అమెరికా ఒక రూము,
2: అమెరికా ఇస్ వన్ రూమ్,
1: జపాన్ ఒక రూము,
2: జపాన్ వన్ రూమ్,
1: జర్మనీ ఒక రూము,
2: జర్మనీ వన్ రూమ్,
1: ఇటలీ ఒక రూము,
2: ఇటలీ వన్ రూమ్,
1: ఫ్రాన్స్ ఒక రూమ్,
2: ఫ్రాన్స్ వన్ రూమ్,
1: ఇండియా ఒక రూమ్,
2: ఇండియా వన్ రూమ్,
1: పాకిస్తాన్ ఒక రూమ్,
2: పాకిస్తాన్
1: ఒక రూమ్. అన్ని రూములు వ్యత్యాసంగా ఉంటున్నాయి.
2: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూమ్.
1: హౌస్ ఇస్ వన్,
2: బట్ ది హౌస్ ఇస్ వన్.
1: ఆ విధమైనటువంటి ఏకత్వాన్ని మనం భావిస్తూ రావాలి.
2: దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ హ్యావ్.
1: అందువల్లే ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
2: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
1: ఎట్టి భేదములకు కూడా మనం అవకాశం లేకుండా చూసుకోవాలి.
2: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్ ఆర్ డిఫరెన్సెస్.
1: ఆ విధమైన సమత్వాన్ని మీరు ప్రచారం చేసి, సమత్వాన్ని మీరు అనుసరించి ఆచరించి ఇతరులకు అందించడానికి పూనుకోవాలి.
2: యూ షుడ్ ప్రాపగేట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ షేర్ దిస్ విత్ ఎవ్రీబాడీ.
1: కనుక ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
2: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడాను రిలిజియన్ రిలిజియన్ అన్నారు.
2: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్.
1: ఈ రిలిజియన్ అనేది నాకు ఇష్టం కాదు.
2: భగవాన్ డజంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలిజియాలిటీ. స్పిరిచువాలిటీ
1: అన్ని దేశంలో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక అత్యవసరమే.
2: అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ ఫాలో స్పిరిచువల్
1: రిలిజియన్. అంటే ఒక దీనికి రెండు అర్థములు ఉంటున్నాయి.
2: రిలిజియన్ హెస్ టూ మీనింగ్.
1: రిలిజియన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజియన్ అని.
2: రిలిజియన్ మీన్స్ టు రియలైజ్ ఈజ్ రిలిజియన్.
1: ఏమిటి రియలైజ్ చేసుకోవటం?
2: వాట్ ఈస్ టు బి రియలైజ్?
1: తనను తాను రియలైజ్ చేసుకోవటమే.
2: టు రియలైజ్
1: టు
2: రియలైజ్ వన్ సోన్ సెల్ఫ్, ఎంక్వైరీ ఆఫ్ ద సెల్ఫ్.
1: కానీ ఆధ్యాత్మికమైనటువంటిది కేవలం ఒక విధమైనటువంటి రిలిజియన్ కాదు.
2: స్పిరిచువాలిటీ ఇస్ నాట్ రిలిజియన్.
1: చాలా మంది ఇప్పుడు రిపోర్ట్ లో కూడాను రిలిజియన్ రిలిజియన్ అన్నారు.
2: ఇన్ రిపోర్ట్స్ దే మెన్షన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్.

0: Who am I?
1: To realize one's own self, inquiry of the self.
0: కాని ఆ అర్థాన్ని ఈనాడు ప్రపంచం తీసుకోవటం లేదు.
1: బట్ ది వరల్డ్ డజన్ టేక్ దట్
0: రిలీజియన్ అంటే ఒక కులమునకు ఒక మతమునకు సంబంధించిందిగా భావిస్తుంది.
1: దే థింక్ ద రిలీజియన్ మీన్స్ ఎ పర్టిక్యులర్
0: కమ్యూనిటీ. వీరు ముస్లింస్, వీరు క్రిస్టియన్స్ ఈ విధంగా రిలీజియన్ పెడుతున్నారు.
1: దే థింక్ రిలీజియన్ మీన్స్ క్రిస్టియానిటీ.
0: నాకు ఆ భేదములు లేనే లేదు, అందరూ ఒక్కటే.
1: భగవాన్ హ్యాస్ నో డిఫరెన్సెస్, ఆల్ ఆర్ వన్.
0: ఇట్టి ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవాలా? ప్రేమతత్వాన్ని తీసుకుంటే ఏకాత్మభావం సులభంగా చేరిపోతుంది.
1: వీ షుడ్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ. ఇఫ్ యూ హావ్ లవ్, ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో.
0: ప్రేమ చేత ఈ భేదములే ఉండవు.
1: వెన్ వన్స్ యూ హావ్ లవ్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ప్రేమ చేత ద్వేషములే రావు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో హేట్.
0: ప్రేమ చేత అసూయలే ఉండవు.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో జెలసీ.
0: కనుక ఈనాడు అసూయ ద్వేషముల చేతనే మానవత్వం ఇంత కుంగిపోతుండాలి.
1: ఇట్ ఈస్ జెలసీ అండ్ హేట్రెడ్ దట్ పుట్స్ యూ టు రూయిన్.
0: కనుక మానవత్వాన్ని మనం పోషించుకోవాలంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనేటువంటి పాటించాలి.
1: So in order to uphold the human value, we should follow these five cardinal principles of truth, righteousness, peace and love, non-violence.
0: ఈ విధమైనటువంటి గుణములు మానవతా గుణములుగా మనం భావించాలి.
1: దీస్ ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
0: మానవులైనటువంటి వారు మానవతా గుణమే లేకపోతే మనం మానవులు ఎట్లవుతాం?
1: ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ నో హ్యూమన్ వాల్యూ, హౌ కెన్ హీ బీ ఎ హ్యూమన్ బీయింగ్?
0: కనుక మొట్టమొదట మనం హ్యూమన్ వాల్యూ అనుకున్నప్పుడు ఆ వాల్యూని మనం పాటించాలి.
1: సో వీ షుడ్ అప్హోల్డ్ ద హ్యూమన్ వాల్యూస్.
0: ఈ వాల్యూ ఉండినప్పుడే మనం మానవులం అయిపోతాం.
1: అండ్ వన్స్ వి హావ్ వాల్యూ, వి ఆర్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్.
0: అది లేకపోతే మానవ శరీరమే కాని మనం నిజమైన మానవులు కాదు.
1: అదర్వైజ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: ఈ విధంగా ఈ మూడు దినములు మీరు ఇక్కడ ప్రవేశించి ఎంతో ధనం వ్యయం చేసుకుని ఎంతో కాలం కూడా తీసుకుని మీరు ఎన్నో నేర్చుకుని పోవలసినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: పాస్ట్ త్రీ డేస్ యు హావ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అండ్ కుడ్ లెర్న్ సెవెరల్ థింగ్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: యూతులారా,
1: మెన్ అండ్
0: ఇక్కడ వచ్చినందుకు మీరు రెండు మాత్రము గట్టిగా చేయవలసింది.
1: హ్యావింగ్ కమ్ హియర్ యూ షుడ్ నెసెసరీ డూ
0: మీ దుర్గుణములు, దురాధ్యాత్మలు, దుష్ప్రవర్తనలు ఇక్కడ వదిలిపోండి.
1: గివ్ అప్ ఆల్ యువర్ బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ బిహేవియర్ హియర్.
0: బ్యాడ్ యాక్షన్
1: హియర్ ఇట్ సెల్ఫ్.
0: మంచి గుణములు, మంచి భావములు, మంచి కీర్తిని మీరు తీసుకుని పోండి.
1: టేక్ బ్యాక్ విత్ యూ గుడ్ ఫీలింగ్స్, గుడ్ థాట్స్, గుడ్ యాక్షన్ అలాంగ్ విత్ యూ.
0: నేను మిమ్మల్ని ఏమీ కోరటం లేదు, చెడ్డవి ఇక్కడ వదిలిపెట్టండి, మంచివి తీసుకుని పోండి.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. గివ్ అప్ ద బ్యాడ్ హియర్, టేక్ గుడ్ విత్ యూ.
0: ఈ డెలిగేట్స్ అనేటువంటి దేహాలకంతా ప్రశాంతిని ఏమో ఒక పెద్ద వర్క్ షాప్.
1: ఫర్ ఆల్ ద డెలిగేట్స్ బాడీస్ హియర్, ప్రశాంతి నిలయం ఇస్ ఎ బిగ్ వర్క్ షాప్.
0: ఈ కార్లన్నీ కూడా చాలా చెడిపోయి వచ్చినాయి.
1: ఆల్ ద కార్స్ ఆర్ టోటలీ స్పాయిల్డ్.
0: బోల్ట్స్, నట్స్, స్క్రూస్, పిన్స్ అన్ని కూడా లూజ్ అయిపోయినాయి.
1: కార్స్ ఆర్ డామేజ్. బోల్ట్స్, నట్స్ అండ్ స్క్రూస్ ఆర్ లూజ్.
0: దీనికంత కలర్స్ కూడా పోయినాయి.
1: ద కలర్ ఇస్ ఆల్సో గాన్.
0: కనుక ఈ వర్క్ షాప్ లో వచ్చినందుకు న్యూ బోర్డ్స్, న్యూ పిన్స్, న్యూ స్క్రూస్, న్యూ టైర్స్, న్యూ పెయింట్ వేసుకుని కొత్త కార్ గా తీసుకుని పోవాలి.
1: The damaged and the spoiled cars are here now. They should go back as brand new car with a new paint, new bolts, new pins, new screws.
0: ఈ యొక్క రిపేర్ కోసమని వర్క్ షాప్ కు వచ్చి తిరిగి ఏ రిపేరు లేకుండా నీవు ఆ కారు తీసుకుని పోతే దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
1: Having brought to this workshop, if you go back unrepaired, what is the use?
0: కాదు, ఇప్పుడు మీరు పోయే సమయంలోకి మీ యొక్క తేజస్సు, మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క భావాలు మార్పుగా ఇతరులకు చూపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ అదర్స్ షుడ్ ఫైండ్ అవుట్ ద న్యూ లైట్, ఎ న్యూ హోప్, ఎ న్యూ బిహేవియర్.
0: ఇప్పుడు మా బాయ్ అంతా కూడా చాలా న్యూ గా ఉంటున్నాడు, మోడర్న్ గా లేదు, చాలా పవిత్రమైనటువంటి భావంతో కూడి ఉన్నాడు అనేటువంటి మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు.
1: యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ సీయింగ్ యూ. హీఈస్ నాట్ జస్ట్ మోడర్న్, హీఈస్ వెరీ గుడ్ విత్ ఎ గుడ్ బిహేవియర్, విత్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు పోయేటప్పటికీ మీ ప్రవర్తన చాలా మార్పుగా కనిపించాలి.
1: యాజ్ యూ గో బ్యాక్ యువర్ బిహేవియర్ షుడ్
0: కేవలం అప్పటికప్పటికి మాత్రమే మార్పు కనిపించే ప్రయోజనం లేదు.
1: యూ షుడ్ నాట్ బి మియర్లీ మొమెంటరీ.
0: దాన్ని అట్టనే పోషించుకుంటూ పోవాలి.
1: యూ షుడ్ సస్టైన్ అండ్ మెయింటైన్.
0: ఈ విధంగా మీరు పోషించుకుంటూ పోతే దేశాన్ని మీరు ఉద్ధరించిన వారవుతారు.
1: బై దిస్ వే కెన్ వర్క్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్
0: కంట్రీ. ఈ విశాలమైన ప్రపంచమునకు మీరే నాయకులు.
1: ఫర్ దిస్ వాస్ట్ వరల్డ్ యు ఆర్ ద లీడర్స్.
0: మీరే ప్లీడర్స్, లీడర్స్.
1: యు ఆర్ ది ప్లీడర్స్ అండ్ ద లీడర్స్.
0: కనుక మీరు సరైనటువంటి దీని కింద ధనమును వ్యయం చేయకుండా, కాలం వ్యర్థం గావించుకోకుండా మీరు సద్వినియోగం పరచుకునేటువంటి ప్రవర్తనలో దీన్ని సాధించాలి.
1: దేర్ఫోర్ డోంట్ వేస్ట్ మనీ, డోంట్ వేస్ట్ టైం, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: ఎవరిని కఠినమైన మాటలతో బాధించకూడదు.
1: నెవర్ హర్ట్ ఎనీబడీ బై యూజింగ్ హార్ష్ వర్డ్స్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: ఇది మొట్టమొదట మీరు నేర్చుకోవాలి.
1: ఇస్ ద ఫస్ట్ డిసిప్లిన్ యూ షుడ్ హ్యావ్.
0: మదర్ వచ్చే

0: చేసి నాయన ఎక్కడ పోయింది, నో నో నో నో అని ఇట్ట కఠినంగా చెప్పకూడదు.
1: When mother comes and asks you, where have you gone? You should not say, no, no, no, you should not be so hard.
0: Amma, nenu palan choti poyanu ani maduranga maatladichu talliki enta aanandam avutundi.
1: You should always speak softly and sweetly, mother, I have gone to such and such a place.
0: Em chesi vachavani mother prashni telike neekem sambandham ledu ani vaaru kathinanga cheppakoddu.
1: When mother asks you, what have you done, you cannot say, you have no business to say that.
0: ఈ విధమైన కఠిన మాటలతో తల్లిదండ్రుల మనసును కూడాను బాధ పెట్టుంటాం, అది పెట్టకూడదు.
1: బై యూజింగ్ దీస్ హార్ష్ వర్డ్స్ యూ విల్ బి కాజింగ్
0: తల్లి చాలా ప్రధానమైనటువంటిది. మాతృదేవో భవ పితృదేవో భవ చాలా ఇంపార్టెంట్.
1: పేరెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: మదర్ కు మొట్టమొదట మనం గ్రాట్యూట్యూడ్ చెప్పాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు మదర్.
0: మదర్ కు మంచిగా ఆనందాన్ని అందించాలి.
1: వీ షుడ్ మేక్ మదర్ హ్యాపీ.
0: దేనికోసము?
1: వై?
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ హెడ్ నీ దుడ్డు అంతా మదర్ యొక్క గిఫ్టే.
1: బికాస్ యువర్ బ్లడ్, యువర్ హెడ్, యువర్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ద పేరెంట్స్ గిఫ్ట్.
0: కనుకనే ఆ తల్లిదండ్రుల యొక్క గిఫ్ట్ ని మనం అందుకొని వాళ్ళకి గ్రాట్యూట్యూడ్ చేయకపోతే ఇంకెవరికి నీవు గ్రాట్యూట్యూడ్ చేస్తావు?
1: హావింగ్ ఇన్ ద రెసిపియంట్స్ ఆఫ్ పేరెంట్స్ గిఫ్ట్. If you are not prepared to express gratitude,
0: mother select cheskunnatundi kaadu.
1: You cannot select a mother.
0: Neekante mundugane puttinatundi mother.
1: Mother was born prior to you.
0: Kabatti aaku neevu gauravanni andinchali.
1: So you should respect her.
0: Neevu select cheskunnatundi wife maatrame.
1: The one you select is your wife.
0: అది నీ తర్వాత పుట్టినటువంటి ఆమె ఈ వైఫ్.
1: బికాజ్ వైఫ్ ఇస్ బోర్న్ ఆఫ్టర్ యూ.
0: నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి.
1: మదర్ ఇస్ బోర్న్ ప్రయర్ టు యూ.
0: కాబట్టి నీకంటే ముందు పుట్టినటువంటి తల్లికి యూ గ్రాట్యూట్స్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్ యువర్.
0: అదే దైవత్వంగా భావించాలి.
1: టేక్ ఇట్ యాస్
0: ఆమె నుండి నీవు ఆవిర్భవించావు.
1: యూఆర్ బోర్న్ టు హర్.
0: కనుకనే నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటి వైఫ్ కు నీకంటే ముందు నిన్ను రక్షించినటువంటి తల్లికి ఈక్వల్ గా నీవు చూసుకోకూడదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ కన్సిడర్ యువర్ వైఫ్ అండ్ మదర్ ఈక్వల్.
0: అయితే నీ పర్సనల్ విషయం లోపల నీ యొక్క సంబంధం నువ్వు చూసుకోవచ్చు.
1: హౌఎవర్ అట్ ది పర్సనల్ లెవెల్ యూ కెన్ హ్యావ్ యువర్
0: ఓన్. వరల్డ్లీ విషయం లోపల, కుటుంబ సంబంధం లోపల తల్లికి మొట్టమొదటి గౌరవము.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్యామిలీ రెస్పెక్ట్స్, మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ తల్లి అనేటువంటిది నీకు అన్ని విధముల శ్రమకు వచ్చి నిన్నింతటి పెద్దవాణిగా చేసింది.
1: ఓన్లీ మదర్ హూ ఎగ్జర్టెడ్ అండ్ స్ట్రెయిన్ టు బ్రింగ్ యూ అప్.
0: కనుకనే వేదాంతం నందు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు.
1: Therefore, in Vedanta it is said, mother is God, father is God, teacher is God, guest is God.
0: అందరికంటే మొట్టమొదటి తల్లిని పెట్టాడు.
1: Of all, mother is kept in the first place.
0: ఆ తల్లే లేకపోతే నీవే లేవు.
1: When there is no mother, you don't exist at all.
0: కనుక
1: so,
0: నీవు మదర్స్ తగినటువంటి రీతిగా మృదు మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి.
1: So, you talk sweetly and softly with your mother.
0: నీవు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తల్లికి ఇక్కడ సమాచారం కూడా మంచి మధురమైన మాటల చొప్పున వినయంగా విధేయతగా నీవు పలు చెప్పితే ఆ తల్లి ఎంతో ఆనందిస్తుంది.
1: ఇన్ ఆల్ హ్యూమిలిటీ, విత్ ఆల్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఇఫ్ యూ షేర్ విత్ యువర్ మదర్ వాట్ ఆల్ ద ట్రాన్సాక్టెడ్ హియర్, షీల్ బి సో హ్యాపీ.
0: కనుక మీరు తల్లిదండ్రులతోనే మాత్రమే కాకుండా మీ మిత్రుల చేతను, మీ బంధువుల చేతను, వీళ్ళందరి చేత కూడాను సరి అయిన మార్పులు నీవు తెప్పించాలి.
1: యూ షుడ్ బ్రింగ్ ఇట్ చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్. Not only among parents, but among relations and friends. This is the service you should render.
0: Service ante emti?
1: What is service?
0: Ante manchini 10 mandiki bodhinchukune service.
1: It's just sharing good with others.
0: Manchini 10 mandiki cheyatame service.
1: To do good is service.
0: Idi swami yokka aashayam.
1: This is the ideal of swami.
0: నాకు ఇంకేమీ అక్కర్లేదు.
1: స్వామి డజన్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్.
0: కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి.
1: Another thing should be said.
0: భారతదేశం నుంచి,
1: from Bharat,
0: అనేక స్వాములంతా కూడాను
1: మెనీ స్వామి
0: విదేశాలకు వస్తున్నారు.
1: దే గో అబ్రాడ్.
0: స్వామి మా దేశానికి రండి అని నన్ను కూడా చాలా ఇన్వైట్ చేస్తున్నారు.
1: మెనీ పీపుల్ ఇన్వైట్ భగవాన్ టు గో ఓవర్ దేర్.
0: కానీ నాకు అది ఇష్టం లేదు.
1: భగవాన్ డజన్ లైక్ ఇట్.
0: మొట్టమొదట తన ఇంటిని తాను శుభ్రం చేసుకుని, తన ఇంటిని తాను చక్కగా చేసుకుని ప్రాయింటికి పోయి చెప్తే కూడా వాడు వినడానికి వీలవుతుంది.
1: ఫస్ట్ యూ షుడ్ రెక్టిఫై, కరెక్ట్, సెట్ రైట్ యువర్ హోమ్ ఫస్ట్ బిఫోర్ యూ థింక్ ఆఫ్ ద రెస్ట్.
0: ఈ ఇండియాలో ఉంటుండి ఇండియాని సరి చేసుకోవడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం వాళ్ళకి అందించి తదుపరి మరొక దేశానికి వెళ్లాలి.
1: యాజ్ యు ఆర్ హియర్ ఇన్ ఇండియా, ఫస్ట్ సర్వ్ దెమ్, మేక్ దెమ్ హ్యాపీ కంప్లీట్లీ, దెన్ యూ గో అబ్రాడ్.
0: ఇప్పుడు చాలా మంది ఈ స్వాములకంతా ఇలాంటి భావం లేదు.
1: మెనీ స్వామీస్ డోంట్ హ్యావ్ దీస్ ఫీలింగ్స్.
0: ధనం కావాలంటే విదేశానికి పాస్పోర్ట్ తీసుకుంటారు ముందు.
1: వెన్ వన్స్ దే వాంట్ మనీ దే విల్ హ్యావ్ పాస్పోర్ట్ టు గో ఓవర్ సీ.
0: వీళ్ళంతా బిగ్గర్స్ ఓ బెగ్గర్స్ ఓ మీరు యోచన చేసుకోండి.
1: నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ దే ఆర్ బెగ్గర్స్ ఆర్ బిగ్గర్స్.
0: అమ్మలు స్వాములు అందరు కూడా వెళ్లిపోతున్నారు విదేశాలకు.
1: Many mothers, Matajis and Swamis go abroad.
0: స్వామివారు కూడా చెప్పుకొని అనేక రకములుగా భిక్షం ఎత్తుతున్నారు.
1: దే ఆల్సో బెగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ భగవాన్.
0: ఇది చాలా శుద్ధమైనటువంటి తప్పు.
1: ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఇలాంటి దాన్ని మీరు ఎవరు కూడా విశ్వసించకండి.
1: నెవర్ బిలీవ్ దోస్ థింగ్స్.
0: స్వామికి ఎప్పుడు కూడా అలాంటి ఆశ లేదు.
1: స్వామి డజంట్ థింక్ ఆఫ్ మనీ.
0: కోరేది ఒక్కటే.
1: భగవాన్ వాంట్స్ వన్ థింగ్.
0: మీరు మంచి అభివృద్ధికి రావాలి, దేశం బాగుపడాలి.
1: యు షుడ్ బి గుడ్ అండ్ ద హోల్ కంట్రీ షుడ్ ప్రాస్పర్.
0: కనుక ఈ విషయాన్ని కూడా మీరు ఆ దేశంలో చాటాలి.
1: యూ షుడ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దిస్ థింగ్స్.
0: నిజంగా గొప్పవారైనప్పుడు నీ ఇంటిలో నువ్వు చక్క చేసుకో, నీ యొక్క దేశంలో నువ్వు అనేక మందిని బాగుపరచుకో.
1: ఇఫ్ యూఆర్ రియలీ గ్రేట్ సర్వ్ యువర్ ఓన్ కంట్రీ మేక్ పీపుల్ గుడ్.
0: ఈనాడు భారతదేశంలో ఒక చిన్న విచిత్రం ఉంటుంది.
1: దేర్ సంథింగ్ వండర్ హ్యాపెనింగ్ ఇన్ భారత్.
0: ఎవరికైనా ఆ ఇంటి యజమానికి వడలో పాయసము తినాలని ఆశ పుట్టినప్పుడు,
1: ఇన్ ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాంట్స్ సమ్ వడాస్ ద హాట్ అండ్ పాయసం రైస్ పుడింగ్,
0: ఇంట్లో పోయి చూస్తాడు, భార్యతో చెప్తాడు, ఈ పొద్దు మా పెదనాన్న యొక్క తద్దినము, నువ్వు వడ పాయసం చెయ్యి అంటాడు.
1: He will say that today is the death anniversary of my grandfather, therefore make rice pudding and special
0: అదే విధంగా ఈనాడు స్వాములంతా కూడా డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమెరికాకు, జపానికి, జర్మనీకి, ఇటలీకి ఇట్లా బయలుదేరిపోతుంటారు.
1: లైక్ వైజ్ మెనీ స్వామీస్ వెన్ దే వాంట్ మనీ దే గో అబ్రాడ్.
0: ఇది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: స్వాములు చేయవలసినటువంటి పని కాదు ఇవి.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ స్వామి.
0: స్వాములు చేయవలసినటువంటి పని.
1: ఇట్స్ నాట్ స్వామి, ఇట్ ఇస్ పాము ద స్నేక్ దట్ షుడ్ డూ దాట్.
0: ఈ పాముకు రెండు నాలుకలు ఉంటాయి.
1: స్నేక్ హ్యాస్ టూ టంగ్స్.
0: దానిని పాయిజన్ స్నేక్ అంటారు.
1: దేర్ఫోర్ ఇట్స్ పాయిజనస్ స్నేక్.
0: నాకు ఒకే నాలుకే.
1: స్వామి హ్యాస్ వన్ టంగ్, ఓన్లీ వన్ టంగ్.
0: కనుక ఇలాంటి అసభ్యంగా అసహ్యంగా ప్రవర్తించేటువంటి వారిని ఏమాత్రం కూడా నాకు అవకాశం ఇవ్వకండి.
1: Therefore, don't entertain people who are so mean, who are so low, who are so cheap.
0: నిజంగా వారు పవిత్రమైనటువంటి భావాలుంటే వారు పోనక్కర్లేదు, ఇతరులను ఇక్కడికి రప్పించుకోవచ్చు.
1: Truly speaking, if they have sacred ideas, they will draw, attract people from all over.
0: అందరూ కూడా ఎంతో ప్రేమతో ఇక్కడ వచ్చి చేరారు.
1: So many of you are here because of
0: ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు?
1: Who invited you?
0: ఎవరు పిలిచారు?
1: Who called you?
0: ప్రేమల కొద్దీ ఇక్కడికి వచ్చారు.
1: Because you are here out of love.
0: బెల్లం దగ్గర చీమలు చేరినట్టుగా మీరు వచ్చి చేరినారు.
1: Just as ants come near the sugar, you are all here.
0: అదే విధంగానే ఆ తీపి జరిగినటువంటి మీరుకు ఆ యొక్క ప్రయాణంలో ఏ విధమైన శ్రమ ఉండదు.
1: బికాజ్ యూ టేస్టెడ్ ది స్వీట్నెస్ యూ డోంట్ ఫీల్ ద స్ట్రెయిన్.
0: చీమలంతా బెల్లం దగ్గర రావాలి కానీ బెల్లం చీమల దగ్గరికి పోకూడదు.
1: యాంట్స్ గో టు ద షుగర్, షుగర్ విల్ నాట్ గో టు ద యాంట్.
0: కాబట్టి ఈ బెల్లం చీమల దగ్గర పోతుందంటే ఇది నిజమైన బెల్లం కాదు, ఇది ఆర్టిఫిషియల్ బెల్లమే.
1: As this jaggery is acting otherwise, it is artificial. It's not natural.
0: Kuda artificial ayipoyindi.
1: Everything is artificial today.
0: Okay, grapes chustamante plastic grapes.
1: We have plastic artificial grapes.
0: Ee plastic grapes anta kudanu grapes maadrine untayi saachchat.
1: The plastic grapes look exactly natural.
0: Kaani andulo tiyani rasam ekkada chuchina kanipinchadu.
1: But they have no sweet juice inside.
0: Inko kamalalu chustamante plastic lotus anta untayi.
1: You have the plastic lotus flowers.
0: Kaani dandulo ye maatramu doma oka ఈగలు వచ్చి వాళ్ళుతున్నాయా?
1: నో హనీ బీ, నో ఫ్లై వుడ్ ఎవర్ గో దేర్.
0: వాళ్ళటం లేదు.
1: నో,
0: అందులో హనీ ఉండినప్పుడే ఆ యొక్క దోమలు వచ్చి
1: చేరిపోతాయి. హనీ ది హనీ బీస్ వుడ్ బి డ్రాన్.
0: కనుక మనలో తీపిగా ఉంటుంటే మనం పిలవనక్కర్లేదు, అవే వచ్చి వాళ్ళుతుంటాయి.
1: దెన్ వన్స్ దేర్ ఇస్ నెక్టర్ విత్ ఇన్ దే దెమ్ సెల్స్ విల్ కమ్.
0: పుష్పములు పురుగులను ఏమాత్రం ఆహ్వానం చేయటం లేదు.
1: ఫ్లవర్స్ విల్ నెవర్ ఇన్వైట్ హనీ బీస్.
0: ఆ హనీ బీస్ వచ్చి చేరిపోతుంది.
1: హనీ బీస్ కమ్ దెమ్సెల్వ్స్.
0: అది నిజమైనటువంటి ప్రేమతత్వము.
1: దట్ ఈస్ ట్రూ లవ్.
0: మీరు కూడా ఈ ప్రేమను కోరినటువంటి వారు, మీరు కూడా ఈ ప్రేమతత్వంగా మారిపోవాలి.
1: హావింగ్ డిసైడ్ దిస్ లవ్ యూ బికమ్ లవ్.
0: కనుకనే మీరు ప్రేమ స్వరూపులుగా మారి ప్రేమ చేత ఈ జగత్తు లోపల అశాంతిని దూరం చేయండి.
1: యూ బికమ్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. Through love, remove restlessness in the world.
0: ఈ భయభ్రాంతులను దూరం చేయండి.
1: రిమూవ్ ఫియర్.
0: ఏ దేశంలో చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ అనేటువంటి లేని.
1: ఇన్ ఎవ్రీ కంట్రీ దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్.
0: మీ మీ దేశం లోపల మీరు ప్రవేశించి ఈ పవిత్రమైన భావాన్ని ప్రచార ప్రబోధన జరిపి మీరు కూడా ఆనందాన్ని పొందండి.
1: స్ప్రెడ్ అండ్ ప్రాపగేట్ పబ్లిసైజ్ దీస్ టీచింగ్స్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ.
0: నా పేరు కావాలని నాకు లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ హిస్ నేమ్.
0: మంచిని మీరు చేయండి.
1: డూ గుడ్.
0: అప్పుడే మీరు మంచిని పొందుతారు.
1: దెన్ యూ విల్ బి గుడ్.
0: కనుకనే పవిత్రమైన కర్మల్లో ప్రవేశించి పవిత్రమైన మానవత్వాన్ని సార్థకం చేసుకోండి.
1: త్రూ సేక్రెడ్ యాక్షన్స్ మేక్ యువర్ లైఫ్ సేక్రెడ్.
0: కనుక సత్య ధర్మములను మీరు అభివృద్ధి పరచుకుని సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టండి.
1: దేర్ ఫోర్ గ్రో ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ అండ్ ప్రాక్టీస్ దెమ్.

ദൈവാദീനം ജഗത്സർവം സത്യാദീനം ചു ദേവതം തത്സത്

జగత్ సర్వం దైవాధీనం, జగత్ సర్వం సత్యాధీనం చు దేవతం.

0: విశ్వమంతయును దైవము చే ఆవరింపబడినది.
1: ద హోల్ యూనివర్స్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ద డివైన్.
0: అట్టి విశ్వమును సత్యము ఆధీనం చేసుకున్నది.
1: సచ్ యూనివర్స్ ఈజ్ అండర్ ద టోటల్ కంట్రోల్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము దైవతత్వాన్ని వశపరుచుకున్నది.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ వుడ్ హెల్ప్ ఎనీవన్ టు ఎక్స్పీరియన్స్ ద డివైన్ ప్రిన్సిపల్.
0: అట్టి సత్యాధీనమైనటువంటి మానవుడే ఉత్తమ పురుషుడు.
1: హీఈస్ ట్రూలీ ఎ నోబుల్ సోల్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: అట్టి ఉత్తమ పురుషులను చేరే నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి సాధనను సల్పుతూ వచ్చారు.
1: మెనీ అడాప్ట్ వేరీడ్ ప్రొసీజర్స్ టు బి నోబుల్ సోల్స్.
0: ఎలాంటి క్రూరుడైనప్పటికీ పెద్దల యొక్క ఆశీర్వాదం చేతను, పెద్దల యొక్క సంపర్కం చేతను, వారి దుర్గుణములను దురాచారములను దూరం గావించుకొని సన్మార్గులై ప్రవర్తిస్తూ వచ్చారు.
1: వన్ మైట్ బి వెరీ వికెట్ బట్ యెట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్ విత్ ది ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎల్డర్స్ అండ్ నోబుల్ సోల్స్ ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు గివ్ అప్ ఈవిల్ బిహేవియర్ అండ్ ఈవిల్ థాట్స్.
0: దేనికైనాను ఒకటి ఆధారం ఉండాలి.
1: Anything requires a basis.
0: మనం ఒక చిన్న జాబ్ రాయాలనుకుంటే దానికి పూర్వము ఏమి రాయాలి, ఎట్ట రాయాలి, ఏ విషయమే మనం తెలపాలి అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేసుకుని తదుపరి మనము ఈ జాబ్ రాయటకు ప్రయత్నిస్తాం.
1: When you want to write a letter, you think first what is to be written, to whom it is to be written, in what way it is to be written.
0: అదే విధముగానే అనేక మంది సాధకులు పెద్దలను దర్శించి వారి యొక్క సుబోధనలు శ్రవణము గావించుకొని తద్వారా వారి హృదయాన్ని పరిపక్వం గావించుకుంటూ వచ్చారు.
1: Many spiritual seekers and aspirants had their fulfillment by visiting noble people and listening to their sacred teachings.
0: కఠిన దుర్మార్గుడైనటువంటి రత్నకారుడు కూడాను పంచర్షుల యొక్క సుబోధనలు విని వారి యొక్క ఆజ్ఞలను పురస్కరించుకొని సప్తర్షుల ద్వారా సత్సంగమును చేరగలిగాడు.
1: A very wicked person of the type of Ratnakara, under the influence by following the procedure of seven saints, could become a sage later.
0: అలాంటి రత్నకారుడు సాత్వికుడై పవిత్రమైనటువంటి యొక్క భారతీయులకు ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారై రామాయణమునకు రాసుకోవడానికి తగినటువంటి గురువుగా తయారయ్యాడు.
1: Such a wicked person like Ratnakara could transform himself into a pious, noble, ideal soul and ultimately became the composer of the epic Ramayana.
0: రాక్షసుని కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను అనేక విధములైనటువంటి యొక్క సాధన చేత నారాయణ నారాయణ నారాయణ అనే నారాయణ స్మరణ చేతనే తాను దివ్యమైనటువంటి ఒక తేజస్సు కలిగి వచ్చాడు.
1: ప్రహ్లాద బీయింగ్ ద సన్ ఆఫ్ ఎ డెమన్ ఫాలోడ్ ద పాత్ ఆఫ్ చాంటింగ్ ద గ్లోరియస్ నేమ్ ఆఫ్ God and ultimately attained divinity.
0: Konta kalamunaku narayana yokka tejasu ee prahladundo praveshinchi narayanudu prahladudu iddaru oke tejasuga roopam daru.
1: Ultimately what happened was Prahlada was as brilliant as Narayana himself. They became inseparable, one and the same.
0: విదేశీ ఉన్నటువంటి డార్విన్ చాలా గొప్ప సాధకుడు. అతని వలె తన శిష్యుడైనటువంటి హెలెన్ తాను కూడా సాధన చేసి ఆ యొక్క గురువాగ్య తేజస్సును పొందడానికి ప్రయత్నించాడు.
1: లైక్ వైజ్ వీ ఫైండ్ చార్లెస్ డార్విన్ బీయింగ్ ఎ గుడ్ ఎస్పరెంట్ కుడ్ ఫైండ్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ హిస్ డిసైపుల్ హెన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: అనేక విధములైనటువంటి యొక్క మహర్షులు ఆజ్ఞను పురస్కరించుకొని తమ యొక్క ఆజ్ఞను ప్రసాదంగా తీసుకుని పాలించుకుంటూ రావటం చేత పరమాత్మ తేజస్సు సర్వులు ఎందుకుడను తేజీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చింది.
1: లైక్ వైజ్ ఇట్స్ సిమిలర్లీ హ్యాపెండ్ విత్ మెనీ ఆఫ్ ది ఎస్పిరెంట్స్ అండ్ ది సీకర్స్ హూ ఫాలోడ్ ద పాత్ గివెన్ టు దెమ్ బై సేజెస్ అండ్ దే కుడ్ రేడియేట్ దట్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
0: ఇది భగవద్గీత ఎందుకుడను మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అర్జున, నా తేజస్సే సర్వులు ఎందు కూడా ఉంటుండాయి.
1: దట్స్ వాట్ ఈస్ డిక్లేర్డ్.
0: నీ ఎందు ప్రకాశించేటువంటి తేజస్సు నాదే, మరొకరిది కాదు.
1: దట్స్ వాట్ ఈస్ స్టేటెడ్ ఇన్ దిస్ సెక్రెట్ టెక్స్ట్ భగవద్గీత వేర్ గాడ్ డిక్లేర్డ్ ద లైట్ ఈజ్ ఇన్ యూ ఇస్ ద వెరీ లైట్ విచ్ ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మై డివినిటీ.
0: దైవం సర్వత్రా ఉంటుండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: సర్వభూతములు ఎందు కూడాను సర్వ జీవులు ఎందు కూడాను తేజస్వరూపుడై ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
0: అలాంటి తేజస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి మన ఎందే ఉంచుకొని మనం ఎందుకు ఇంత అవస్థలకు గురి అవుతున్నాము?
1: హ్యావింగ్ దట్ బ్రిలియంట్ ఎఫల్జెంట్ గాడ్ విద్ ఇన్ us, హౌ ఇస్ దట్ వీ సఫర్.
0: నేను బాధపడుతున్నాను, నేను దుఃఖంతో కుమిలిపోతున్నాను, నేను విచారంతో మునిగి ఉంటున్నాను అని విచారించుకోవటం ఇది కేవలము ఒక మూర్ఖత్వం కింద లెక్క వస్తుంది.
1: ఇట్ ఈస్ అటర్ స్టేట్ ఆఫ్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ దట్ వీఆర్ మిజరబుల్ వీఆర్ వీ పాస్ త్రూ యాంగ్జైటీ వరీ అండ్ మెనీ ద ప్రాబ్లమ్స్.
0: నీ ఎందు ప్రకాశించేటువంటి దేవుడికి ఎట్టి విచారములు లేవి, ఎట్టి దుఃఖములు లేవి, ఎట్టి బాధలు లేవి. సర్వానంద స్వరూపుడైనటువంటి భగవంతుడు నీ హృదయం నందే ఉండగా నీ విచారం విచారం విచారం అనుకోవటం ఎంత వెర్రితనము.
1: ఇస్ ఇట్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ యువర్ మిజరబుల్ అండ్ ఫీల్ సాడ్ హ్యావింగ్ గాడ్ రిసైడింగ్ ఎట్ ద ఆల్టార్ ఆఫ్ యువర్ హార్ట్ హూ ఇస్ బియాండ్ మిజరీ సడ్నెస్ అండ్ డిఫికల్టీ.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన. నేను మీ అంశం నందే ఉంటున్నాను, మీ అందే నా అంశం ఉంటుండది.
1: Here God says, you are just my spark. The divinity is in you. I am in you.
0: అలాంటి దైవత్వమైనటువంటి యొక్క అంశము దుఃఖములకు గురి కాదే.
1: Such a spark of the divine cannot be put to any suffering.
0: విచారములకు గురి కాదే.
1: Can never be worried at any point of time.
0: ఎట్టి దుఃఖములకు కూడాను తాను గురి కాడు.
1: Can never feel sad nor suffer.
0: అలాంటి దుఃఖరహితుడు విచారణ రహితుడు అయినటువంటి ఒక దైవమును నీ ఎంత ఉంచుకుని నీవు ఎట్ట విచారం చేస్తున్నావు?
1: గాడ్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిజరీ అండ్ సాడ్నెస్ రిసైడ్స్ ఇన్ యూ, దెన్ వై డు యూ స్టిల్ ఫీల్ వరీడ్?
0: దీనిని పురస్కరించుకుని విచారం చేయగా దైవము దివ్యమైనటువంటి అంశం కాదు అనేటువంటిది నిర్ణయం అవుతుండది.
1: వెన్ వీ థింక్ లైక్ దట్ we have to ultimately feel and conclude that God is not beyond
0: that. ఇటువంటి ఒక అంశం అంతా కూడాను ఏ రాక్షసంశము, ఏ దుర్మార్గం యొక్క అంశము, ఏ దివ్యమైనటువంటి ఒక అంశము, అలాంటి అంశము నీ ఎందు ఉంచుకొని మమై వాంసో అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Then there is no scope to declare that you are the spark of the divinity feeling so sad. Perhaps the spark of demonic traits and the spark of evil propensities must have been existing in you.
0: ప్రతి వ్యక్తి ఎందు కూడాను ఇలాంటి దైవాంశమైనటువంటిది ఉండినగా లేదు అని కేవలము దుఃఖములకు గురి అవుతున్నానని ఏదో నీవు పిచాచికి చేతికి చిక్కినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ బట్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎ డెమన్.
0: ఎట్టి పిచాచులు నీ వెంట లేరు.
1: యు ఆర్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ ఈవిల్ స్పిరిట్.
0: ఎట్టి భూతములు నీ వెంట లేరు.
1: దేర్ ఆర్ నో డెమన్స్ ఆర్ ఈవిల్ స్పిరిట్స్.
0: నీ హృదయం ఒకే సీటివ్,
1: In fact, your heart gives seat only for one.
0: కనుకనే మమ్మై వాంసు అన్నాడు, అనగా దైవంశమే నీ యొక్క హృదయం.
1: God said, I reside in you at the altar of your heart.
0: అట్టి అంశమైనటువంటి యొక్క నీ హృదయాన్ని ఎందుకు నీవు ఇంత చెడ్డగా భావిస్తున్నావు?
1: When your heart is so noble, great and divine, why do you consider it bad?
0: ఈనాటి మానవుడు దైవాంశం అంటే ఏమిటో గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man today is not able to comprehend what divinity is.
0: తన హృదయమునందే దైవాంశం ఉండగా తానొక దిక్కులేని వాని వలె, తానొక దుర్మార్గుని వలె, తాను కేవలం ఒక పిశాచి రూపము ధరించినటువంటి వాడి వలె కష్టపడుతున్నాడు.
1: Though God is present in our heart, we feel that we are left to ourselves, forlorn, that we are wicked and bad.
0: కాదు కాదు.
1: No.
0: ప్రతి ఒక్క హృదయం కూడాను దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది.
1: The heart of everyone is divine, the noble and ever fresh.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: Hridaya is compassionate.
0: ఈ కరుణతో చేరినటువంటి హృదయాన్ని ఎందుకు ఇంత కఠినంగా మీరు భావించుకోవటం?
1: This compassionate heart, how is that it turn into so harsh and hard?
0: ఇలాంటి కఠినత్వం అనేటువంటిది ఎందు ఉన్నదన్నగా, నీ యొక్క హృదయము దైవాంశం కాదు.
1: When the heart is so harsh and hard,
0: రాక్షసాంశంగా ఉంటుంటారు.
1: You are not the spark of the divine.
0: విజయాంశంగా ఉంటుంటారు.
1: You must be of the devil or the evil spirit.
0: నీవు మానవుడు కాదు.
1: You are not a human being.
0: నీవు రాక్షసుడివే.
1: You are the demon.
0: అలాంటి హృదయమునందు మమ్మై వాంసే అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Then you have no right, there is no meaning in declaring that you are the spark of the divine.
0: ప్రతి మానవుని యొక్క హృదయము దైవాంశంతో కూడినటువంటిది.
1: The heart of everyone has got this spark of the divinity.
0: అట్టి అంశమును మనం ఈ విధంగా దుర్మార్గంగా భావించుకోవటము, ఇది కేవలం మీ యొక్క భ్రమనే.
1: Mistaking the spark of the divine is your own illusion or distortion.
0: కనుక మనలో ప్రవేశించినటువంటి యొక్క ఈ భ్రాంతులను మనం దూరం చేసుకోవాలి.
1: All these imaginations should be given up immediately.
0: కనుక దైవత్వం అనేటువంటిది మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండాలి.
1: God is with you, in you, above you, below you, around you.
0: అలాంటి దైవత్వాన్ని మనం మరచి దానవత్వాన్ని చింతించుకోవటము, దానవత్వమే మన యొక్క హృదయం యొక్క ఆకారమని భావించుకోవటము, ఇది కేవలము ఒక వికారమే.
1: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ పర్వర్టెడ్ వర్షన్ ఇఫ్ వీ థింక్ దట్ వీఆర్ రియలీ డెమోనిక్ అండ్ ఈవిల్ మైండెడ్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ దేర్ గాడ్ విత్ ఇన్ అస్.
0: నీ నుంచి ఆవరించేటువంటి యొక్క ప్రతి దుష్టమైనటువంటి భావములంతా కూడాను నీ యొక్క భ్రమభావమునే కాని దైవం యొక్క భావము కాదు.
1: ఆల్ ద బ్యాడ్ ఫీలింగ్స్, థాట్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ యూ ఆర్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్. It's only your delusion, nothing to do with the divine.
0: దైవము ప్రతి హృదయమునందు కూడాను ఉంటున్నాడు.
1: God is present in everyone's heart.
0: హృదయం అనేటువంటిది కేవలము ఒక ప్రదేశము యొక్క స్వరూపం కాదు.
1: The heart is not physical heart located in a particular place.
0: సర్వతః పాణిపాదం తత్ సర్వతః ఉచ్చి శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. సర్వత్రా ఉన్నటువంటి యొక్క దైవత్వము ఒక హృదయమునందు మాత్రమే కాదు.
1: God is present everywhere, all over, omniscient, cannot be simply limited within the framework of heart.
0: అట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మమై వాంసో అన్నాడు కృష్ణుడు.
1: Krishna described this ever effulgent principle of the self as
0: na amsame.
1: It is my spark, he said.
0: Na amsame lopala etti doshamulu kuda undavu.
1: There cannot be any mistake or deficiency.
0: Oka vela doshamulu undani bhavinchukuntunnava adi nee brahma doshamule kaani na doshamulu kaadu.
1: Any defect or mistake that you visualize relates to you, nothing to do with the divine.
0: Kanukane daivamu sarvatra vyapinchinatvanti yokka sadguna sampannude.
1: God is all pervading, full of virtues.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సదాచార సంపన్నుడు కావాలి.
1: So every man must practice virtues.
0: ఇలాంటి సదాచారములు పోగొట్టుకుని దురాచారములకు దూరం అయిపోతూ కొంత దివ్యత్వమైనటువంటి భావాన్ని పెంచుకోలేకపోతున్నారు.
1: We are not able to reach that divine level because we have not been able to give up the evil path and adopt the good procedure.
0: మొట్టమొదట మనం దురాచారములను దూరం చేసుకోవాలి.
1: First we should immediately discontinue the bad practice.
0: సదాచార సంపన్నుడై నీవు వెలగాలి.
1: We have to follow the good conduct.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అధికారం ఉంటుంది.
1: Then we'll have right to call ourselves as true humans.
0: మానవత్వం అనగా ఎంత పవిత్రమైనటువంటి జీవితము.
1: The human life is so sacred.
0: ఉపనిషత్తులన్నీ కూడాను మానవత్వం అనగా చాలా దివ్యత్వానికి పోల్చి ఉన్నటువంటి.
1: ఉపనిషత్స్ కన్సిడర్డ్ ద హ్యూమన్ లైఫ్ వెరీలీ డివైన్.
0: ఇలాంటి గుణరహితమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం మానవుడిగా ఎందుకు భావించుకుంటున్నాం?
1: How is it that we consider ourselves so low and so simple as human, forgetting the attributeless divine principle of the self latent?
0: ఇది తన యొక్క దుర్గుణముల యొక్క సంబంధము, దురాచారముల యొక్క సంపర్కమే ఈ దోషములకు మూల కారణము.
1: The only reason is the evil actions, the bad behavior and the misconduct.
0: ఎలాంటి సంఘమును మనం చేరుతామో అలాంటి స్వభావాలే మనలో ఆవిర్భవిస్తాయి.
1: As is the company, so will be your thought process.
0: కనుకనే మమై వాంసు అన్నాడు మొట్టమొదటి.
1: In the first instance, God said, you are my spark.
0: Tell me your company, I shall tell you what you are.
1: And he clearly said, tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి వారితో సంపర్కం చేస్తున్నావో దాన్ని బట్టి నీ యొక్క మంచి చెడ్డలు నిర్ణయించుకోవచ్చు.
1: Good and bad of every one of you depends upon the company you mingle.
0: కనుక నీవు దుష్ట సంఘంతో నీవు కూడి దురభ్యాసంతో సంచరిస్తూ దుర్భావములను నింపుకొని సదాభ్యాసమైనటువంటి యొక్క దైవత్వాన్ని ఈ విధంగా నీవు తోలనాటము చాలా మంచిది కాదు.
1: కాన్స్టెంట్లీ మింగ్లింగ్ విత్ బ్యాడ్ కంపెనీ, ఎంటర్టైనింగ్ ఈవిల్ థాట్స్, యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గుడ్ కంపెనీ అండ్ నోబుల్ థాట్స్.
0: కనుకనే రత్నకారుడు వాల్మీకి వీరందరూ కూడా సత్సంగమును కోరుతూ వచ్చారు.
1: దట్స్ ద రీజన్ వై రత్నకార లేట వాల్మీకి ఆల్వేస్ డిజైర్డ్ కంపెనీ.
0: రాక్షసుడి కుమారుడు
1: ప్రహ్లాద ఇస్ సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్
0: అయినప్పటికీ సత్సంగమును ప్రవేశించాడు.
1: Yet he was always in good company.
0: సత్సంగంతో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: He led his life in good company.
0: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: It is good company that makes you away from attachment, that helps us to develop this steady mindedness, thereafter liberation.
0: Devi navaratrulu anaga emti nee arthamu?
1: What is the inner significance of Devi navaratri?
0: Durga, Lakshmi, Saraswati.
1: The triune God, Durga, Lakshmi, Saraswati.
0: Durga anaga emti?
1: What's the meaning of Durga?
0: Aa durgamlo unnatvanti nivasinchetvanti okka vyakti evaru?
1: Who is the one that symbolizes this Durga?
0: Durga anaga shaktivantamainatvanti okka power.
1: Durga means highly powerful energy.
0: Saraswati anaga kevalamu akshrabhyasam chesukovatame kaadu.
1: Saraswati is not merely starting learning alphabet.
0: Bhasha swarupini.
1: She is the very embodiment of wisdom.
0: కనుకనే మన యొక్క భాషలను మన వాగ్దేవతను రచించేటువంటిదంత సరస్వతియే.
1: సరస్వతి ఈజ్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ అండ్ విజ్డమ్.
0: కనుకనే గాయత్రి కూడాను ఓం భూర్భువస్వః అన్నారు.
1: ఇన్ గాయత్రి వి రిసైట్ ఓం భూర్భువస్వః.
0: భూర్భువస్వః,
1: భూర్భువస్వః.
0: భూర్ అనగా మెటీరియలైజేషన్.
1: భూర్ మీన్స్ మెటీరియలైజేషన్
0: అనగా పదార్థముల యొక్క చేరికతో కూడినటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ మ్యాటర్.
0: ఇవంతా మార్పు చెందేటువంటిది.
1: ద మ్యాటర్ చేంజెస్ కాన్స్టెంట్లీ.
0: రెండవది వైబ్రేషన్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ వైబ్రేషన్.
0: అది ఏ సావిత్రి.
1: దట్ ఈస్ సావిత్రి.
0: సావిత్రి ఆ యొక్క భక్తి శ్రద్ధల చేతనే, ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ చేతనే మరణించినటువంటి భక్తిని బ్రతికించుకున్నది.
1: Savitri, with this divine principle of vibration, could have her husband brought back to life after death.
0: Kanukane yemeku Savitri ani rendavo peru.
1: This is the second aspect, Savitri, the vibration.
0: Ka moodavadi,
1: the third,
0: aaraku telivitetalato kudinatundi oka gnana devata.
1: The third one is the presiding deity of our intellect.
0: Aa devatune vedamanandu kudanu ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు.
1: వేద కాల్స్ ఇట్ అస్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు.
1: ప్రజ్ఞాన ఇస్ నాట్ ఆర్డినరీ విజ్డమ్.
0: అది ఎప్పుడు కూడా మార్పు చెందినటువంటి జ్ఞానం.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్. ఇట్ ఈస్
0: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: రాదర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ఈమెని జ్ఞానస్వరూపుడు అన్నారు.
1: This is the very embodiment of wisdom.
0: Gayatri ki moodu peru untunnayi.
1: Gayatri has three names.
0: Gayatri, Savitri, Gnana Devata, Saraswati.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి ఆర్ ద త్రీ నేమ్.
0: గాయత్రి అనగా గాయత్రి గాయత్రి ఇంద్రియములను అదుపులో పెట్టుకునేటువంటిది.
1: గాయత్రి హెల్ప్స్ అస్ టు మాస్టర్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా మన యొక్క తెలివితేటలను చాలా వరకు కంట్రోల్ చేసేటువంటిది.
1: సావిత్రి హ్యాస్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద వైబ్రేషన్.
0: సరస్వతి అనగా మన యొక్క వైబ్రేషన్ అనగా కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: సరస్వతి స్టాండ్స్ ఫర్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: మార్పు చెందినటువంటి జ్ఞానం బోధించేటువంటిది.
1: దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ చేంజ్లెస్ ఇస్ విజ్డమ్.
0: ఇలాంటి దైవత్వం అనేటువంటి మన యందు ఉండి కూడాను,
1: విత్ సచ్ డివినిటీ బీయింగ్ విత్ ఇన్ అస్,
0: మనం ఇట్టి శక్తివంతమైనటువంటి దేవతను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to recognize and experience the presence of powerful deity within us.
0: దుర్గుణములతో దురాచారముల చేత మనము తృతూగుతున్నాము.
1: We have drowned ourselves in wicked habits and evil
0: కారణము మనలో ఉన్నటువంటి సద్భావములంతా కూడాను మనం దుర్మార్గంగా ప్రవేశపెట్టాము.
1: The only reason is all our good habits have been turned into bad habits.
0: Mana habits e inta durmargamuku moola kaaranamu.
1: Our habits are responsible for our wickedness.
0: Mana yokka habits mottamotta mana maarchukovali.
1: First we should have a check and transform our habits.
0: Savitri tana patini patikinchukovataniki kaaranam emiti?
1: What is the reason behind the resurrection of the husband of Savitri?
0: Tana vibration divine vibration ga maarchukundi.
1: The reason being divine vibration.
0: దైవాన్ని నిరంతరము స్మరిస్తూ వచ్చింది.
1: She went on thinking of God incessantly.
0: అట్టి దైవ చింతన చేతనే తన యొక్క వైబ్రేషన్ పూర్తి దివ్యంగా మారిపోయింది.
1: కాన్స్టెంట్ కంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ కుడ్ బ్రింగ్ అబౌట్ దిస్ ఎక్స్పీరియన్స్.
0: అప్పుడే తన మరణించినటువంటి పతిని కూడాను తిరిగి వెనుకకు తెచ్చుకుంది.
1: దట్ లెడ్ టు ద రిజరెక్షన్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: ఒక దివ్యమైనటువంటి భావం చేత మనం చేయలేనటువంటి కార్యములు ఒకటి కూడా లేవు ఈ జగత్తులో.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అకంప్లిష్ with this divine thoughts and prompting.
0: శక్తివంతమైనటువంటి దానిని కూడా మనం సాధించవచ్చును.
1: ఎనీ గ్రేటెస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కెన్ బి అకంప్లిష్డ్.
0: దీనికంతను పవిత్రమైన ప్రేమనే మూల కారణము.
1: ఫర్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మూలకంగా దివ్యమైనటువంటి శక్తిని మనలో ప్రవేశింపజేస్తుంది.
1: త్రూ దిస్ లవ్ యూ కెన్ సర్టన్లీ అక్వైర్ ద డివైన్ పవర్.
0: ప్రేమ వశం చేసుకోలేనటువంటిది ఈ జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ద లవ్ కెనాట్ కాంకర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మనం ఏదైనా ఒక చాలా మంది మీకు తెలుసును, కొంతమంది అడవుల లోపల కూడాను తపస్సు చేసుకుంటారు.
1: యు నో మెనీ పీపుల్ అండర్ టేకింగ్ పెనెన్స్ ఇన్ ఫారెస్ట్.
0: చాలా క్రూర మృగములు సంచరించేటువంటి ఫారెస్ట్ లో
1: యు ఫైండ్ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అరౌండ్.
0: కానీ వారి దగ్గర ఏ తుపాకులు, ఏ పిస్తోళ్లు, ఏ విధమైన ఆయుధములు ఏమాత్రము లేవు.
1: They don't have any pistols or guns to protect themselves.
0: వారిని కాపాడుతూ వచ్చేటువంటి దైవం పైన ఉన్నటువంటి ప్రేమనే.
1: It's only their intense love towards God that protected them.
0: ఈ ప్రేమాస్త్రం చేతనే ఈ క్రూర మృగములంతా కూడాను వశం చేసుకోగలిగారు.
1: It is only the weapon of love that could protect their life against the attack of these wild animals.
0: వాటి ఎందుకును క్రూరత్వం అనేటువంటిది నశించిపోయింది.
1: And in fact all the wild animals have become so soft and pious.
0: వాటి యొక్క గుణములు కూడాను ప్రేమగా మారిపోయినాయి.
1: Their wicked character also got transformed.
0: కనుకనే ఎలాంటి వారి సంబంధం మనం చేస్తామో ఆ సంపర్కమును పురస్కరించుకొని మన గుణములు కూడాను మారుతుంటాయి.
1: Therefore our qualities, our habits and thoughts depend upon the company with which we mingle.
0: కనుకనే మీరు చూడవచ్చు ఇప్పుడు దుర్మార్గం చేత కలిసినటువంటి వారికి దుర్మార్గ బుద్ధినే వస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ నెసెసరీ విల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
0: సత్సంగంతో కూడినటువంటి వారికి సద్భావములే ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇఫ్ యూఆర్ ఇన్ గుడ్ కంపెనీ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్.
0: కనుకనే మనం ఎట్టి భావమో అట్టి పలుకులు.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ యువర్ ఫీలింగ్ యూ స్పీక్.
0: ఎట్టి పలుకులు అట్టి యొక్క ప్రవర్తన.
1: యాజ్ ఇస్ ది అటరెన్స్ సో ఇస్ ద కండక్ట్.
0: ఈ ప్రవర్తన చేతనే మనం మంచి వారమైపోతున్నాము.
1: అండ్ యూ బికమ్ గుడ్ డిపెండింగ్ అపాన్ యువర్
0: కాంపిటెన్స్. నీవు మానవుడు అనే సార్థక నామాన్ని సాధిస్తున్నావు.
1: దెన్ ఓన్లీ వీ డిజర్వ్ దిస్ బిఫిటింగ్ టైటిల్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: మానవుడు మానవుడు మానవుడు అనగా కేవలం చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఈ ఆయుధములంతా పెట్టుకుని కేవలం ప్రవర్తించేటువంటి వాడు మాత్రమే కాదు.
1: Manava the human does not necessarily mean just the senses and the different
0: sadaachara sambandhi sarvulukunu haani cheyakunda prema cheta vaarni abhirudhi gaavinchukuneetundi vaadu.
1: A true human being is the one who will not hurt anybody, who will not harm anybody.
0: అలాంటి వారిని మానవత్వంగా పోషించుకుంటూ వచ్చారు.
1: దెన్ ఓన్లీ హీ బిలాంగ్స్ టు వాస్ట్ కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్.
0: ఎవడు మానవుడు?
1: హూ ఇస్ ఎ హ్యూమన్? మానవ
0: కేవలం ఆకార మానవుడు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ బై ఫార్మ్
0: ఆచార మానవుడు కావాలి
1: బై ప్రాక్టీస్ హీ షుడ్ బి ఎ హ్యూమన్
0: సద్గుణము అభివృద్ధి పరచుకోవాలి
1: హీ షుడ్ హావ్ నోబుల్ క్యారెక్టర్
0: సదాచార సంపన్నుడు కావాలి
1: హీ షుడ్ హావ్ గుడ్ కండక్ట్ అండ్ బిహేవియర్
0: సత్యవంతంతో మెలగాలి
1: హీ షుడ్ హావ్ గుడ్
0: సద్వాక్యములు పలకాలి
1: హీ షుడ్ స్పీక్ గుడ్
0: సరైనటువంటి నడతలు నడచాలి
1: అండ్ హీ షుడ్ హావ్ ప్రాపర్ బిహేవియర్ ఇన్ లైఫ్
0: మన యొక్క నడతలు మంచివైనప్పుడే దైవత్వం మనలో ప్రవేశిస్తుంటది
1: యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ ప్రాపర్ వి కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ
0: దైవత్వం ఎక్కడనో లేదు
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్
0: నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి సర్వ విధములుగా నీకు సంరక్షించుకుంటూ వస్తుంటది
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ సేఫ్ గార్డింగ్ యూ ప్రొటెక్టింగ్ యూ
0: కనుక దైవత్వం నువ్వు దూరంగా భావించరాదు
1: నెవర్ కన్సిడర్ గాడ్ అవే ఫ్రమ్ యూ
0: దైవత్వం అనగా నీవే దైవత్వం
1: యు ఆర్ గాడ్
0: నీ అందే నిలిచి ఉంటున్నటువంటి దివ్యత్వమే
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఇస్ విత్ ఇన్ యు
0: ఆ దివ్యమైనటువంటి ఒక గానము దివ్యమైనటువంటి భావము దివ్యమైనటువంటి ఒక స్వరము నీ అందు ఆవిర్భవించాలి
1: యు షుడ్ సర్టన్లీ లిసన్ టు ద డివైన్ మెలడీ within and experience the divinity within you
0: manavuni yokka shariramu kevalamu suswaramulu vaayinchetundi oka veena vantidi
1: human body can be compared to veena
0: dinini sarayina sthuti ga nuvu pettukovali
1: it should be properly tuned
0: daivathanga dinini maarchukuntu raavali
1: it could be transformed into the divine instrument
0: pavitramainatu bhavamulainatu sthutini nuvu pettukunnappude
1: and when correctly tuned with a good divine thought
0: పవిత్రమైన స్వరములు నీలో ఆవిర్భవిస్తుంటాయి
1: యు హావ్ పర్ఫెక్ట్ సేక్రెడ్ మెలడీ అవుట్ ఆఫ్
0: ఇట్ పవిత్రమైన స్వరములు వచ్చినప్పుడే నీవు పవిత్రమైనటువంటి ఒక తేదీప్యమైనటువంటి ఒక తన్మయత్వం పొందిపోతావు
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డివైన్ ఇన్స్ట్రుమెంట్ వీణా యు లిసన్ టు ద మెలడీ ద సాంగ్ సెలెస్టియల్
0: కనుకనే మనము సుస్వరం పెట్టుకోవాలి కానీ దుస్వరమును పెట్టుకోకూడదు
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ట్యూన్స్ వీ షుడ్ నెవర్ మిస్ ద బీట్ ఆర్ ద ట్యూన్
0: మన వాక్కు నుంచి మంచి పవిత్రమైన భావాలు రావాలి
1: Our words should certainly reflect good thoughts behind.
0: అట్లా లేకుండా దుర్మార్గమైనటువంటివి బాధించేటువంటివి అపహరించేటువంటివి చేయకూడదు.
1: We should never resort to evil behavior and evil
0: thoughts. దీనివల్లనే వేదమునందు కూడా చెప్తూ వచ్చింది. Help ever, hurt never.
1: Veda says, help ever, hurt never.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది.
1: Virtue means helping others. It's the worst of the sins if you harm anybody.
0: వేదము ఎన్ని విధములైనటువంటి ఒక పవిత్రమైన భావాలంతా ఉచ్చరించుకుంటూ వచ్చింది
1: వేద వెంట్ ఆన్ ఎంఫసైజింగ్ రిపీటింగ్ సీక్రెట్ థాట్స్
0: ఈ పవిత్రమైన భావములంతా కూడాను మన ఎందు ఉండి కూడాను మనం మర్చిపోతున్నాం
1: ఆల్ ద సాంక్టిటీ విత్ ఇన్ అస్ ఈస్ ఫర్గాటన్
0: నీవు పవిత్రమైన స్వరాన్ని నీవు పెంచుకుంటూ రావాలి
1: అండ్ యూ ట్రై టు కల్టివేట్ and develop this divine melody
0: ni endu unnatundi anta kodunu shakti swaroopame
1: all that which is present within you is divine energy
0: idiye nijamaitundi saraswati swaroopamu
1: this divine energy is saraswati
0: ee saraswati ye kaadu lakshmi
1: it's also affluence lakshmi
0: anaga ime goddess of lakshmi
1: goddess of lakshmi plenty and prosperity
0: ఆ లక్ష్మి అనేటువంటిది నీ వెంట ఉంటున్నప్పుడు అన్నింటినీ నువ్వు సాధించవచ్చును
1: విత్ లక్ష్మి ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్
0: కనుక మనం బీదవారం కాదు
1: వీఆర్ నెవర్ పోర్
0: దీనులము కాదు
1: We are not solo.
0: దిక్కులేని వారం కాదు
1: యు ఆర్ నాట్ లెఫ్ట్ ఆల్ అలోన్
0: అన్ని విధములు ఎందు కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించే శక్తి సామర్థ్యం కలిగినట్టు
1: యు గాట్ ఆల్ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ జాయ్
0: కనుక ఇన్ని శక్తులంతా మన ఎందు ఉంటుండి కూడాను
1: విత్ ఆల్ ద పవర్స్ లేటెంట్
0: అన్నింటి ఎందు కూడా నువ్వు బలహీనుడైపోతున్నాం
1: It's so sorry state of affairs to consider that we are weak. Why?
0: వాక్యమైనటువంటి దుస్సంగము చేతనే.
1: Because of our external bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీ చేతనే మనం బ్యాడ్ భావనంతో వస్తున్నాయి.
1: Because of the bad company we have bad thoughts.
0: చెడ్డవారి సంఘం చేత చెడ్డవారిగా మనం రూపొందిపోతున్నాం.
1: We ultimately turn bad because of bad company.
0: ఇంతే కాదు మీరు వేరుగా భావించకూడదు.
1: Don't mistake if it is said.
0: చాలా మంది ఈ ఇంగ్లీష్ చదువులు వారు దానివల్ల చాలా చెడిపోతున్నారు
1: మెనీ పీపుల్ హ్యావ్ స్పాయిల్డ్ దెమ్సెల్వ్స్ బికాస్ ఆఫ్ దిస్ మోడర్న్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇంగ్లీష్
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలం అన్ని విధాలు కూడా ఎడ్యుకేషన్ గా తీస్తుండాలి
1: మోడర్న్ ఎడ్యుకేషన్ లెడ్ టు ఎడ్యుటేషన్
0: కనుక ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది చదివిన చదువు కాదు
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సింపుల్ లెర్నింగ్
0: అన్ని విధాల అహంకారము
1: వీఆర్ ఈగోయిస్టిక్ ఇన్ ఎవ్రీవే
0: ఈ క్రోధము
1: యాంగ్రీ
0: కామము
1: అండ్ డిజైర్
0: ఇత్యాది దుర్గుణములు ఇంత ఆవిర్భవిస్తూ వస్తున్నాయి
1: ఇట్స్ గివింగ్ ఎ స్కోప్ ఫర్ డిజైర్ anger and greed.
0: ఏ చదువు లేనిటువంటి వారి దగ్గర చూస్తే ఎంతో వినయము, విధేయత, శాంతము, సౌఖ్యము ఇలాంటి సద్గుణములంతా ఉంటున్నాయి.
1: In fact, many of the illiterate people, unlettered people, they have got so much of obedience, so much of discipline and
0: వినయ విధేయతలు ఉండినటువంటి వారి యందు నిజమైన విద్య కూడా ఆవిర్భవిస్తుంది.
1: In fact, you will have the true education if you have these two principles of humility and
0: obedience. విధేయతలు లేనటువంటి వాడు ఎంత గొప్ప చదువులైనా కూడాను వాడు కేవలము చెవిటి వాడే.
1: If you are not humble, if you are not obedient, you may be highly learned, but it's all useless.
0: Useless. అలాంటి చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is if you are educated?
0: చదువులు చదివి చదివినందు చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: After all, with all this education, you are going to ultimately die. You should learn to be immortal.
0: కనుకనే మన చదువులంతా కూడాను ఇలాంటివి కాదు.
1: This low type of education should not be continued.
0: సత్యము, ధర్మము, న్యాయము, సాంప్రదాయము, సత్సంగము ఇలాంటివంతను పెంచాలి.
1: In fact, our education should foster great values like truth, dharma, righteousness,
0: మానవతా విలువలను పెంచుకోవాలి.
1: We should develop the human values.
0: ఈ మానవతా విలువలు ఎక్కడ ఉంటున్నాయి?
1: Where are they, human values today?
0: విలువలేనిటువంటి వాడు మానవుడు ఎట్ అవుతాడు?
1: If you have no value, how can you call yourself a human being?
0: దుర్మార్గములో ప్రవేశించటము.
1: And we get into wicked means.
0: Dushpravartanalo chelipovatamu.
1: Our life is full of bad conduct.
0: Durabhyasamlu chesukovatamu.
1: We have bad habits.
0: Ka ilanti vanta undinappudu satsangamlo etta cherukuntadu.
1: It gives us no chance to be in good company.
0: Kalukane motta mota ee durmargamlo dooram chestu ravali.
1: Therefore we should give up immediately the bad.
0: Peddalnu chuste gauravinchali.
1: We should respect elders.
0: Tallidandrulni preminchali.
1: We should love our parents.
0: ఇంకా స్నేహితుడు స్నేహితుడు అంట ఎవరు స్నేహితుడు?
1: వీ సే ఫ్రెండ్స్, హూ ఇస్ ద ఫ్రెండ్?
0: ఈనాటి స్నేహితుడు అనేటువంటి వాడు సరైన వాడు కనిపించడం ఉంటలేదు.
1: వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ టుడే.
0: అంత దుర్మార్గమైన స్నేహాలే.
1: వీ ఫైండ్ ఆల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఎవ్రీవేర్.
0: దుష్టమైనటువంటి భావాలే.
1: ఆల్ బ్యాడ్ థాట్స్.
0: ఇలాంటి వారి చేత మనం ఉండటం చేతనే మనం కూడా దుర్మార్గులుగా మారిపోతాం.
1: బికాస్ వీఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ వీ టర్న్ బ్యాడ్ ఫైనలీ.
0: కనుకనే మనము దుష్టంగమును చేరకుండా చూసుకోవాలి.
1: సో యూ షుడ్ నెవర్ జాయిన్ బ్యాడ్ కంపెనీ.
0: తేజ దుర్జన సంసర్గం.
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం.
1: బీ ఇన్ గుడ్ కంపెనీ, జాయిన్ గుడ్ కంపెనీ.
0: త్వర నిత్యం అనిశ్చితం.
1: అండ్ థింక్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ఎఫీమరల్ అండ్ పర్మనెంట్.
0: ఇలాంటిది మనం చేయాలి.
1: This is thing you are supposed to do.
0: నీవు దుర్మార్గులను ఎవరైనా చూస్తే తక్షణమే నువ్వు అతని దూరం నుంచి కా.
1: ఇఫ్ యు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ హూ ఇస్ బ్యాడ్, run away from him.
0: దేజ దుర్జన సంసర్గం.
1: You should run away from the bad company.
0: అది చేసినప్పుడే నీలో పవిత్రమైన భావాలు వస్తుంటాయి.
1: Then there will be quite possibility to entertain sacred thoughts.
0: కానీ ఈనాడు
1: but today
0: బయట చూస్తే చాలా నైస్ గా కనిపిస్తారు.
1: People appear very nice externally.
0: లోపల చూస్తే మాలిన్యమైన మనసుగా ఉంటుంటుంది.
1: Within we find polluted mind.
0: వాళ్ళ మాటలు చూస్తే చాలా తీయగా ఉంటాయి.
1: The words are so sweet.
0: మనసు చూస్తే మహా రౌద్రంగా ఉంటుంటుంది.
1: Mind is full of anger and fury.
0: అలాంటి రౌద్రమైనటువంటి మనసుతో మనం ఏమాత్రమూ చేరకూడదు.
1: We should never be in the company of furious minded people.
0: అలాంటి వారితో చేరటం చేతనే ఈనాడు సంఘం అంతా కూడా ఈ విధమైన దుర్మార్గంగా మారిపోతుండాలి.
1: The community, the society has turned like this as we find today.
0: ఇన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: What for all this modern education?
0: చదువులు చదివి చాలా వివేకి మగిడి తండ్రి కూడా మందమతుడు.
1: One may be highly intelligent having acquired the modern knowledge without awareness of the self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా మానలేడు.
1: A mean man would never give up his mean behavior in spite of his high knowledge.
0: చదువ తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ మే హెల్ప్ యూ టు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్, బట్ ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ టు హ్యావ్ అవేర్నెస్.
0: ఇది కాదు చదువు యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మృదుమధురమైనటువంటి యొక్క పలుకులు.
1: వీ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: వినయ విధేయతతో కూడినటువంటి చర్యలు.
1: వీ షుడ్ బి హంబుల్ అండ్ ఒబీడియంట్.
0: అప్పుడే వీడు మానవుడు అనిపించుకోగలడు.
1: దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ అవర్ సెల్ఫ్ హ్యూమన్.
0: అట్టివాడే మానవుడు.
1: ట్రూలీ హీస్ ఎ హ్యూమన్.
0: రాక్షసుడైనటువంటి హిరణ్య కశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు చాలా చిన్నవాడే.
1: ప్రహ్లాద ఇస్ సో యంగ్ బీయింగ్ ది సన్ ఆఫ్ ఎ డెమన్ కింగ్.
0: ఏ పలుకులు పలికినా గాని నారాయణ్ నారాయణ్ నారాయణ్.
1: హీ ఆల్వేస్ రిపీటెడ్ గాడ్స్ నేమ్ నారాయణ.
0: అతనికి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనలు అనేకంగా అభ్యాసం చేపిస్తుంటూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కంపెనీ అరౌండ్ వాంటెడ్ హిమ్ టు నో అండ్ కల్టివేట్.
0: టీచర్స్ కూడా దుర్మార్గమైనటువంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు.
1: టీచర్స్ ఆల్సో టాట్ హిమ్ ఆల్ వికెడ్ థింగ్స్.
0: తిరిగి తండ్రి ఆ కుమారుని పిలిపించి
1: దెన్ ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు
0: కమ్ క్లోజ్. ఈ టీచర్స్ ఏమి చెప్తున్నారో వినాలని ఆశించారు.
1: హీ వాంటెడ్ టు నో హౌ హిస్ టీచర్స్ టాట్ హిమ్.
0: నాయన నీవు చదువుకున్నావా?
1: బాయ్ హ్యావ్ యూ లెర్న్డ్?
0: అన్ని చదువులు చదివాను తండ్రి అన్నాడు.
1: ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ఆల్.
0: ఏది? ఒక చిన్న మంచి మాట చెప్పు అన్నాడు.
1: కమ్ అండ్ స్పీక్ వన్ ఆర్ టూ గుడ్ వర్డ్స్.
0: హరియను రెండు అక్షరములు.
1: ఇస్ ఎ టూ లెటర్స్ హరి.
0: హరియించిన పాతకములు.
1: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
1: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్ వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్.
0: కనుకనే నాకు కావలసిన విద్యనంతా వచ్చినాయి.
1: సో ఐ కుడ్ హ్యావ్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఐ వాంటెడ్.
0: చదివించిన నన్ను గురువులు.
1: టీచర్స్ టాట్ మీ.
0: చదివిని ధర్మ అర్థ కామ మోక్షములు.
1: ఐ హావ్ లెర్న్డ్ ఆల్ ది ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: మోక్షము దగ్గరికి వచ్చేటప్పుడు తండ్రికి రేగిపోయినది.
1: అండ్ వెన్ హీ కేమ్ టు ది స్టేట్ ఆఫ్ లిబరేషన్ అండ్ ఫాదర్ ఫెల్ట్ ద రీలింగ్
0: మోక్షము లేనటువంటి యొక్క ఈ విద్య ఉండి ప్రయోజనం ఏంటి?
1: అండ్ వితౌట్ దిస్ లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
0: ధర్మ అర్థ కామములు పాతకములు.
1: దీస్ టూ లెటర్స్ విల్ అటోన్ అవర్ సిన్స్.
0: అలాంటి అక్షరములు లేనప్పుడు ఈ చదువులు చదువులు ఎందుకు?
1: ఇఫ్ వి డు నాట్ నో దీస్ టూ లెటర్స్ హరి దట్ వుడ్ అటోన్ అవర్ సిన్స్.

0: లిబరేషన్ మోక్ష వాట్ ఫార్ ది రెస్ట్ ఆఫ్
1: ధర్మ అర్థ కామములు
0: ధర్మ అర్థ కామ
1: ఈ మూడు మాత్రమే ఉంటుండే మనిషిని ముంచి వేస్తుంటుండాలి
0: ఇఫ్ యు జస్ట్ గో బై దీస్ త్రీ యు విల్ హ్యావ్ యువర్ లైఫ్ టోటల్
1: చదువులలో మర్మం వెళ్ళ చదివితి తండ్రి అన్నాడు
0: సో ఫాదర్ ఐ హావ్ లెర్న్డ్ ది సీక్రెట్స్ ఆఫ్ ఎడ్యుకేట్ త్రూ ఎడ్యుకేషన్
1: ఏది ఒక మాట చెప్పు అన్నాడు
0: ఫాదర్ సెడ్ సే వన్ ఆర్ టూ వర్డ్స్
1: నమో నారాయణ అన్నాడు
0: హి సెడ్ నమో నారాయణ
1: ఒక్క తూరి అతన్ని నెట్టి వేశాడు
0: బ్రష్డ్ సెంట్ హిమ్ డ్రివెన్ హిమ్ అవుట్
1: అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ప్రహ్లాదుడు కోపం రాలేదు
0: ప్రహ్లాద వాస్ నాట్ యాంగ్రీ
1: ఏమి చేసినప్పటికీ నారాయణ నారాయణ నారాయణ
0: వాట్ ఎవర్ మైట్ బి డన్ యెట్ హీ కంటిన్యూడ్
1: ఏనుగులు చేత ఎచ్చి తొక్కించినాడు
0: హీ వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్
1: నారాయణ అనేటప్పటికీ ఏనుగులంతా కూడా లైట్ గా మారిపోయినాయి వెయిట్
0: సో ద జైజాంటిక్ ఎలిఫెంట్ ఆల్సో కుడ్ టర్న్ సో లైట్ ఇన్ ఇట్స్ వెయిట్
1: విషసర్పములు తెచ్చి కనిపించాడు
0: పాయిజనస్ స్నేక్స్
1: విషం అంతా కూడా అమృతంగా మారిపోయింది
0: అండ్ ఎంటైర్ పాయిజన్ టర్న్ ఇన్ టు నెక్టర్
1: ప్రతి దాని ఎందుకు నువ్వు దైవత్వం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుండాలి
0: దట్ ఈస్ ద సాంక్చురీ ది గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ
1: దాన్ని అనుభవించినటువంటి వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించేటువంటి వారికి తెలియదు
0: దోస్ దట్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ విల్ నో దాట్ నాట్ సింప్లీ లిసనింగ్ టు ఇట్స్ గ్లోరీ
1: కనుకనే ఇన్ని కష్టములు కూడాను ఆ చిన్న బాలుడు సహించుకొని భరించుకొని ఇంత సాధించుకుంటూ వచ్చాడు
0: బీయింగ్ సో యంగ్ దట్ లిటిల్ బాయ్ కుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ నేమ్
1: కట్ట కనపడికి ఎవరికి గతి తప్పింది
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్
1: ఈ యొక్క తండ్రికే తన యొక్క స్థితి తప్పిపోయింది
0: ద ఫాదర్ హ్యాడ్ టు లూజ్ హిస్ పొజిషన్
1: మరే పిచ్చివాడా దైవం దైవం దైవం అంటున్నావు ఎక్కడున్నాడు దైవం
0: ద ఫాదర్ ఆస్క్డ్ ఓ బాయ్ యు సే గాడ్ వేర్ ఇస్
1: ఎందుకలడు అందులేదు సందేహం వలదు తండ్రి
0: ద బాయ్ సెడ్ యు నెవర్ సే దట్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్
1: అయితే ఈ స్తంభంలో ఉన్నాడా
0: ఈస్ హీ దేర్ ఇన్ ద పిల్లర్
1: ఉన్నాడు
0: ఎస్
1: నా నమ్మకం అంత గొప్పది
0: హి హస్ గాట్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్
1: వేర్ దేర్ ఇస్ కాన్ఫిడెన్స్ దేర్ ఇస్ లవ్
0: Where there is confidence, there is love.
1: Where there is love, there is truth.
0: Where there is love, there is truth.
1: Where there is truth, there is peace.
0: Where there is truth, there is peace.
1: Where there is peace, there is bliss.
0: Where there is peace, there is bliss.
1: Where there is bliss, there is God.
0: Where there is bliss, there is God.
1: నమ్మకమే లేకపోతే ఇంక దైవత్వం నీకు ఎట్ట తెలుస్తుంది
0: Without this faith to begin with, how can you experience God?
1: అప్పుడు ఆ కోపం చేత ఆ స్తంభాన్ని కొట్టాడు గద్దతో తండ్రి
0: Out of anger, the father had and hit that pillar
1: aa stambham nunchi kuda nu narsimhu udbhavinchadu
0: there out of that pillar we find narsimha murti
1: anaga dine antaratham emiti
0: what is the inner significance
1: ee deham anetundi stambhani raddalu chesadu
0: it only means the body of the pillar is totally broken
1: dehabhimanam champi vesadu
0: the body attachment is totally
1: dehabhimanam champi vesadaki aatma abhimanam anetundi daivattamu sakshatkarinchindi
0: when once the body attachment is killed you will get attached to the self
1: కనుకనే దేహాభిమానం చంపాలి
0: సో కిల్ దిస్ బాడీ అటాచ్మెంట్
1: ఆత్మాభిమానం ఆవిర్భవిస్తుంది
0: అండ్ బి అటాచ్డ్ టు ద సెల్ఫ్
1: ఆత్మాభిమానం సర్వ విధంగా సంరక్షిస్తుంది
0: ఇట్ ఈస్ ఓన్లీ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఆత్మాభిమాన
1: కనుకనే ఈ దుర్గా సరస్వతి అనేటువంటి వారు ఈ విధమైనటువంటి శక్తి స్వరూపులు
0: దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ దీస్ పవర్స్
1: నీకు సర్వ సౌఖ్యములు అందించేటువంటి లక్ష్మి
0: దే గివ్ యూ ఆల్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్
1: సర్వ సదుపాయములు కూడా చేకూర్చేటువంటిది దుర్గా
0: దుర్గా గివ్స్ యూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ నీడ్
1: సర్వ విద్యను సంరక్షించి నేర్పేటువంటిది సరస్వతి
0: సరస్వతి విల్ పాస్ ఆన్ ద నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్
1: కనుక మనం ఈ యొక్క మూడు దేవతలను కూడా నిరంతరం కూడా స్మరిస్తూ రావాలి
0: ద త్రీ డైటీస్ విల్ హ్యావ్ టు బి థాట్ ఆఫ్ అడోర్డ్ అండ్
1: లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేటువంటిది లేకపోతే మన జీవితమే లేదు
0: యూ కెనాట్ లీడ్ యువర్ లైఫ్ వితౌట్ ద లాంగ్వేజ్
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్
1: నాట్ ఇంగ్లీష్ నాట్ ఇంకోటి నాట్ ఇంకోటి ఇది కాదు
0: ఇట్ ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ నాట్ రీజనల్ లాంగ్వేజెస్
1: ఈ యొక్క ప్రాపంచిక సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు కాదు మంది
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ లాంగ్వేజ్ దట్ యు షుడ్ నో
1: సంబంధమైనటువంటి లాంగ్వేజ్లు
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఇంపార్టెంట్
1: ఆ లాంగ్వేజ్ మనకు దైవత్వమే నేర్పుతుంది
0: దట్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్ విల్ బి టాట్ టు యు బై గాడ్
1: లేకపోతే నీవు నేర్చుకుని వచ్చావా
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
1: లేకపోతే నీ టీచర్స్ నీకు నేర్పారా
0: విల్ టీచర్స్ బి ఏబుల్ టు టీచ్ యు
1: లేదు
0: నో నో
1: ఆ టీచర్స్ ఎవరు నేర్పారు
0: అండ్ టీచర్స్ వర్ టాట్ బై సమ్వన్ ఎల్స్ హూ ఆర్ దే
1: కనుకనే టీచర్స్ ఏమంటే దివ్యమైనటువంటి భావంతో కూడినటువంటి వారే
0: మీనింగ్ ఎ ట్రూ టీచర్ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్స్
1: అలాంటి టీచర్స్ అంతా ఉండటం చేతనే
0: బికాస్ ఆఫ్ సచ్ టీచర్స్
1: అలాంటి సద్గుణ సంపన్నుడైనటువంటి యొక్క బిడ్డలు అభివృద్ధి అయిపోయి
0: we have got these children today who are noble
1: and అన్ని విధాలు కూడా సంరక్షించుకుంటూ వచ్చారు
0: and these people only protected this country in every way
1: విద్యార్థులారా
0: students
1: నిజముగా మీకు కావలసినటువంటిది ఈనాడు సర్వ విధమైనటువంటి సౌఖ్యంతో కూడినటువంటిది దివ్యత్వం అనేటువంటి దైవం
0: ఇన్ఫాక్ట్ వాట్ యు నీడ్ టుడే

0: is God who will certainly give you all
1: convenience.
0: Develop faith in God.
1: ఆ విశ్వాసం అనేటువంటిది ఉండినప్పుడు సర్వపి దేవుళ్ళగా మీరు సంరక్షింపబడతారు.
0: విత్ దిస్ ఫెయిత్ యు విల్ బి ప్రొటెక్టెడ్ ఇన్ ఎవ్రీ వే ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్.
1: కనుక మీరు దైవ విశ్వాసం మాత్రము ఏమాత్రము మానుకోకండి.
0: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఎలాంటి కష్ట సమయంలో కూడాను దైవత్వమే మనకు ఆధారం.
0: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్
1: ఒకరి పేరు ఒకరు ద్వేషాలు పెట్టుకోవడం ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు కల్టివేట్ ది యాంగర్ జెలసీ గ్రీడ్ అండ్ హేట్రెడ్.
1: ఈ క్రోధం అనేటువంటిది చాలా రావణాసుడు వాడు.
0: ది యాంగర్ ఇస్ లైక్ రావణ.
1: ఈ రావణకి ఎన్ని మంటలు పెట్టినా కానీ వాడి తల ఇంకా కాలిపోదు.
0: రావణ కెనాట్ బి బర్న్డ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ హిమ్ ఆన్ ద ఫైర్.
1: కనుక మనకు ఈ రావణు నుండి ఈ క్రోధం మనం చంపాలి.
0: అండ్ దిస్ యాంగర్ ఇస్ రావణ హూ షుడ్ బి కిల్డ్.
1: కామము
0: దెన్ డిజైర్
1: దీన్ని కంప్లీట్ గా మనం పూర్తి చంపాలి.
0: దిస్ హాస్ గాట్ టు బి టోటలీ కిల్డ్.
1: దీనికి ఏమాత్రం కూడా ఇంకా క్షమ అనేటువంటిది పోయకూడదు.
0: యు కెనాట్ ఇగ్నోర్ ఇట్.
1: అందువల్లే మన జీవితం నాశనం అయిపోతున్నాయి.
0: బికాస్ ద డిజైర్ స్టిల్ కంటిన్యూడ్ చూపించి
1: మోసాల్లో ముంచిపోతుండాలి.
0: అండ్ దట్ టేక్స్ అస్ టు డిసీట్.
1: ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ కల్టివేట్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటుంటే సర్వమును మనం సాధించవచ్చు.
0: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రేమ స్వరూపులే కావాలి.
0: యూ షుడ్ బి ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందు ప్రేమనే ఆవిర్భవించాలి.
0: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యూ.
1: మీ హృదయమునందు పుట్టేటంత కూడా ప్రేమ తొలుకులే రావాలి.
0: యూ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే మనం సాధించలేనిది లోకంలో ఒక్కటి లేదు.
0: విత్ లవ్ దట్ ఇస్ ఎనఫ్ యూ కెన్ విన్ ఓవర్ ఎనీథింగ్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Start the day with love.
0: Start the day with love.
1: Spend the day with love.
0: Spend the day with love.
1: End the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: End the day with love. This is the way to God.
1: కనుకని ఇట్టి ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
0: This spirit of love has got to be cultivated.
1: ఈ ప్రేమ ఒక్కటి మనకు దగ్గర ఉంటుంటే సర్వాస్త్రములు కూడా మన యందు ఉన్నట్టే.
0: With the love on hand, you can have all the possible armaments.
1: ఆర్మమెంట్స్ ఉన్నారు. ఈనాడు మీరంతా గ్రంథాలంతా చదువుతున్నారు.
0: యు గో త్రూ సో మెనీ టెక్స్ట్ టుడే.
1: పూర్వీకుల లోపల ఈ ద్వేషాలకు దీనికంత సంరక్షించుకుంటూ వచ్చింది ఏ అస్త్రములు.
0: వాట్ ఈస్ ద వెపన్ దట్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్.
1: ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఈ బాంబులు, ఆ బాంబులు ఇవి కాదు.
0: నాట్ దీస్ బాంబ్స్, ఆటం బాంబ్, హైడ్రోజన్ బాంబ్, నైట్రోజన్ బాంబ్.
1: ఈ బాంబులంతా,
0: దీస్ బాంబ్స్ ఆర్ ఆఫ్ టుడే.
1: ప్రేమతో ముంచినటువంటి ఒక బాంబ్.
0: ఎర్లియర్ దేర్ ఇస్ బాంబ్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో పలికేటువంటి పలుకులు.
0: ఆల్ ద వర్డ్స్ ఫుల్ ఆఫ్ స్వీట్.
1: అది సర్వత్రా మిమ్మల్ని సంరక్షించుకుంటూ వచ్చింది.
0: అండ్ దట్ స్వీట్ అటరెన్స్ హస్ గాట్ టు బి.
1: కనుక ఈ పిచ్చి పిచ్చి అస్త్రాల కోసం మీరు ప్రాకులాడకండి.
0: వి షుడ్ నాట్ అక్వైర్ దీస్ చీప్ బాంబ్స్.
1: మన ప్రేమాస్త్రం సంపాదించుకోండి.
0: ద వెపన్ ఆఫ్ లవ్ ఇస్ నెసెసరీ.
1: ప్రేమాస్త్రం ఒకటి ఉంటుంటే మనం జగత్తునంతా సాధించవచ్చు.
0: విత్ దిస్ వెపన్ ఆఫ్ లవ్ యూ కెన్ కాంకర్ ద వరల్డ్.
1: కనుకనే ఈ మూడు దినములు కూడాను సరస్వతి, దుర్గా, ఈ యొక్క సరస్వతి, దుర్గా, లక్ష్మి ఈ ముగ్గురిని ప్రేమించేటువంటిది ఈ నిమిత్తమే.
0: వి లవ్ ది త్రీ డైటీస్ దుర్గా, లక్ష్మి, సరస్వతి ఫర్ దిస్ రీజన్.
1: కట్టగడపటి దినము దుర్గాను పూజిస్తున్నారు.
0: అండ్ వి ఫైండ్ ద వర్షిప్ ఆఫ్ దుర్గా.
1: అనగా దుర్మార్గం అనేటువంటి దీన్ని
0: మీనింగ్ వీ హావ్ టు గివ్ అప్.
1: అది నాశనం చేసేసింది.
0: అండ్ ఇట్ హస్ ఆల్ వికెడ్నెస్.
1: అదే ఆయుధ పూజ అంటారు.
0: దట్ డే వీ వర్షిప్ ఆల్ ఆయుధ మెషినరీ.
1: ఇంకా ఆయుధంతో ఏమాత్రమో పని లేదు.
0: And thereafter you don't need them anymore.
1: ఆ యొక్క దేవత ఏమాత్రం పని చేయలేదు.
0: And thereafter you will not be
1: విక్టిమ్. దేవుడు కూడా సహాయంగా ఉంటుంటాడు.
0: And the deity will help you in all ways.
1: ఎప్పుడు కూడా మీ వెంటనే జంటనే ఇంటనే ఉంటుండి కాపాడుతుంది.
0: Durga the presiding deity will help you.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: నిజమైనటువంటి ఒక దైవత్వాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది ట్రూ డివినిటీ.
1: దైవత్వంతో కలిగేటువంటి ఉపకారములు ఎక్కడ కూడా మనకు కలగవు.
0: యు కెనాట్ ఎస్టిమేట్ ది పాసిబుల్ హెల్ప్ యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్.
1: కనుకనే దైవత్వం నుంచి మీరు ఈ సహాయాన్ని కోరండి.
0: ఆల్వేస్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ గాడ్.
1: ఈ దైవత్వం అనేటువంటిది మీకు సర్వ విధాలా సంరక్షిస్తుంది.
0: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశంలో ప్రాచీన సంస్కృతిని కాపాడుకుంటూ వచ్చినటువంటిది ఇదియే.
0: ఇట్ ఈస్ ఓన్లీ డివినిటీ దట్ హస్ ప్రొటెక్టెడ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్.
1: ఈ దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం మర్చిపోవటం అనే ఈ అపవిత్రమైనటువంటి ఒక కీడులంతా మనకు వెంటాడుతూ వస్తున్నాయి.
0: బికాస్ వీ హావ్ ఫర్గాటన్ గాడ్ అండ్ ద డివినిటీ వీ ఫేస్ ఆల్ డిస్రిప్యూట్ అండ్ బ్యాడ్ నేమ్ టుడే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ హృదయాన్ని చల్లబరచుకోండి.
0: Pacify your emotions.
1: మీ ప్రేమను అమితంగా పెంచుకోండి.
0: Develop more of love.
1: ఈ దుర్మార్గ భావాలను ఏమాత్రం ప్రవేశపెట్టకండి.
0: Do not entertain wicked thoughts.
1: దైవంతో ఉండినటువంటి ఆనందము మరొక చోట మనకు చిక్కదు.
0: You cannot expect bliss anywhere other than the company.
1: మీ అందరిని ప్రేమిస్తురా.
0: You love everybody.
1: కాబట్టి అందరూ నిన్ను ప్రేమిస్తారు.
0: Then everyone will love you.
1: ఒక కుక్కను కూడా నువ్వు ప్రేమించు.
0: యూ కెన్ లవ్ ఈవెన్ ఎ డాగ్.
1: ఆ కుక్క నిన్ను ఎంత ప్రేమిస్తుంది?
0: ద డాగ్ ఆల్సో విల్ లవ్ యూ.
1: కుక్కలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడా మీకు లేదా?
0: అండ్ ద డాగ్ స్టాండ్ ఫర్ ఇట్స్ గ్రాటిట్యూడ్, డోంట్ యు హావ్ దట్?
1: కోతిని మీరు చూడండి ఎంత ప్రేమతో వస్తుంది.
0: అండ్ యు కాల్ ఎనీ అనిమల్ ఇట్ కమ్స్ సో క్లోజ్ టు యు.
1: విదేశీయులు పోయి చూస్తే ఇక్కడ కుక్కను పెంచుకుంటుంటారు, పిల్లిని పెంచుకుంటుంటారు, కోతిని పెంచుకుంటుంటారు, ఆడుకుంటుంటారు.
0: యు ఫైండ్ మెనీ ఆఫ్ ద ఫారినర్స్ హావింగ్ సో మెనీ పెట్స్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ అండ్ సో ఆన్.
1: మనం వాటిని ప్రేమతో చూసినప్పుడు అవి మనల్ని ప్రేమతోనే చూస్తాయి.
0: వెన్ యు లవ్ దెం అండ్ దే లవ్ యు.
1: నీవు దానిని క్రోధంతో చూస్తే అవి నిన్ను క్రోధంతోనే చూస్తాయి.
0: ఇఫ్ యు డోంట్ హావ్ లవ్ టువర్డ్స్ దీస్ పెట్స్, యు విల్ నాట్ రిసీవ్ లవ్.
1: తద్భవతి
0: యాజ్ ఇస్ యువర్ ఫీలింగ్ సో విల్ బి యువర్ ఎక్స్‌పీరియన్స్.
1: కనుకనే నీ యొక్క చెడ్డ భావమే నీకు ఆ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్ థాట్ దట్ కమ్స్ బ్యాక్ టు యు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: ఇది ఏమాత్రమో జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు.
0: Never give any scope for such things.
1: నీ ఉన్నటువంటి చెడ్డగుడమే.
0: In fact, all qualities are in you.
1: కేవలం నీ యొక్క జీవులపైన నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు.
0: You attribute these things to other beings and blame them.
1: ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నీవు ప్రేమించు.
0: Let him be anyone, good or bad, you should continue to love.
1: దుర్మార్గులు అనేటువంటి ఈ జగత్తులోనే లేరు.
0: In fact, there is nothing like bad in this world.
1: అన్నీ నీ భ్రమలే.
0: Everything is your imagination.
1: నిన్ను ద్వేషించేవాడు నీ భ్రమనే.
0: In fact, hatred is your imagination.
1: చేవాడు భ్రమనే.
0: The love is your imagination.
1: కాపాడేది భ్రమనే.
0: The one that protects is also your
1: imagination. భ్రమనే.
0: Everything is your imagination.
1: అంతా నీ భ్రమనే నిన్ను సంరక్షిస్తూ వస్తుంటది.
0: And it's all your imagination that you think always.
1: ఈనాడు ప్రథమ దినము.
0: Today,
1: ఈ దుర్గా సరస్వతి లక్ష్మి అనేటువంటి ఒక ప్రభావాన్ని కొంతవరకు మీరు తెలుసుకోగలిగారు.
0: You could understand few of the aspects relating to the worship of triune God, Durga, Lakshmi, Saraswati.
1: ఇవి ఎట్లా సంరక్షిస్తూ వచ్చాయి మానవులను?
0: Earlier days, how the humanity was protected.
1: మానవుడు ఏ విధంగా చెడిపోతూ వచ్చాడు?
0: What is that led to the ruin of humanity?
1: ఆ చెడిపోవడానికి మార్గం ఏమిటి?
0: What is this cause for this failure?
1: ఈ దుస్సంగం చేస్తే చేరితేనే.
0: It is only the bad company.
1: నీకు దుర్గుణాలంతా ఆవిర్భవిస్తున్నాయి.
0: That is responsible for bad feelings.
1: కనుకనే నీవు రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: అప్పుడే నీకు తగినటువంటి మంచి గుణములు ప్రవేశిస్తాయి.
0: Then you will be able to cultivate good habits.
1: ఆ విధమైనటువంటి యొక్క సత్య సంకల్పాలను నీవు పెంచుకున్నప్పుడే.
0: When you grow good thoughts,
1: సత్యవంతుడుగా నీవు బయలుదేరుతావు.
0: యూ విల్ బి ట్రూత్ఫుల్
1: మ్యాన్. సత్యశీలుడుగా ఉంటావు.
0: యూ విల్ బి వన్ ఆఫ్ ట్రూత్.
1: సత్య సంకల్పుడుగా ఉంటావు.
0: యూ విల్ హావ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: అప్పుడే నీకు సర్వము సత్య మార్గంలో ప్రవేశిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక
0: సో
1: నిరంతరము ఈ పిచ్చి పిచ్చి మాటలతో మీరు కాలంను వ్యర్థం చేయకుండా.
0: డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్.
1: దైవ నామం చేతనే మీరు కాలంను సార్థకం చేసుకోండి.
0: స్పెండ్ యువర్ టైమ్ సింగింగ్ హిస్ గ్లోరీ.
1: ఆ నామం చేత ఉండినటువంటి మాధుర్యము మరొక దాని ఎందుకు కనిపించదు.
0: ఇన్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యు ఫైండ్ ఆల్ స్వీట్నెస్.
1: హరే రామ హరే రామ రామ రామ హరే హరే.

って。

0: The social culture has gone into the drain. The satisfaction has disappeared in humanity. The moral and ethical values are totally smashed. What is to be said about this human life?
1: Prema swarupulare.
0: Embodiments of love.
1: కుటుంబం క్షేమంగా ఉండవలని నన్నను, సంఘం పురోభివృద్ధి గాంచవలనన్నను, దేశం సస్యశ్యామలము కావాలనన్నను, మానవ జాతి యందు ఐకమత్యము సంఘీభావము రెండు అభివృద్ధి కావాలి.
0: ఫర్ ద ఫ్యామిలీ టు బి సేఫ్ అండ్ సెక్యూర్, ఫర్ ద సొసైటీ టు ప్రోగ్రెస్ అండ్ ఫర్ ద నేషన్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ ప్రాస్పెరిటీ, దేర్ నీడ్స్ యూనిటీ among people.
1: Sanghe Sikti Kalav Yuge. Ee Kaliyugamunandu anni shaktulu kante sangha shakti chala balamainatundi.
0: In this age of Kali, the power that's latent in society is more powerful than any other form of power.
1: Sangham anaga emiti?
0: What is society?
1: Aneka mandi aneka bhavamulato అనేక మార్గములతో అనేక తలంపులతో ఉండినటువంటి వారు, ఏకభావముతో ఏక తలంపుతో ఏక లక్ష్యముతో జీవింపజేసేటువంటిదే సంఘము.
0: సొసైటీ కంప్రైజెస్ ఇండివిజువల్స్ విత్ మెనీ ఫీలింగ్స్ అండ్ థాట్స్ విత్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ ఓన్ పర్సూట్స్ లివింగ్ ఇన్ యూనిజన్ విత్ వన్ పాయింటెడ్నెస్ విత్ వన్ ఫీలింగ్ అండ్ వన్ థాట్.
1: వ్యక్తి సాధించలేనటువంటి కార్యమును సమష్టి సులభంగా సాధించగలదు.
0: What an individual cannot achieve, society can accomplish.
1: భారతదేశ సంస్కృతి సమష్టి భావమునే అంగీకరించింది, కానీ వ్యష్టి భావమును ఏమాత్రము అంగీకరించలేదు.
0: The culture of Bharat endorsed the community feeling and not the individual.
1: మన జీవితము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితము కాదు.
0: Our life is the one of community, collective, and not individual.
1: కనుకని సమష్టి జీవితాన్ని ఈనాడు సమృద్ధి పరిచినప్పుడే మానవత్వం అనేటువంటిది సుఖశాంతిని అందుకోగలదు.
0: When once we develop this collective feeling of society, we can lead our lives better.
1: అనైక్యం అనేటువంటిది అసంతృప్తి కలిగిస్తుంది, అనేక విధమైనటువంటి బాధలను చేకూరుస్తుంది.
0: Many face this dissatisfaction and suffering.
1: సంతృప్తి అనేటువంటిది మానవత్వాన్ని ఏకత్వం గావించి దివ్యత్వం చేత పవిత్రము చేస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ దట్ గివ్స్ యు ది యూనిటీ అండ్ అటైన్ డివినిటీ.
1: కనుకనే సంఘశక్తి అనేటువంటిది ఎంత వర్ణించినా కూడాను ఇది వీలు కానటువంటిది.
0: దేర్ఫోర్ వి కెనాట్ ఫుల్లీ మెజర్ ద పవర్ ఇన్ ద సొసైటీ.
1: కేవలం ఒక గడ్డిపోచ చిన్న చీమను కూడాను బంధించలేదు.
0: A grass blade cannot bind even a small little ant.
1: కాని అలాంటి గడ్డి పోచలు అనేకంగా చేరి ఒక త్రాడుగా పేడినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధించగలదు.
0: Grass blades woven together can even bind a mighty elephant.
1: కనుకని మానవత్వములో ఈనాడు ఐకమత్యము సంఘీభావము అత్యవసరం.
0: Therefore, this kind of togetherness, unity are essential in society.
1: కాని దురదృష్టవశాత్తు ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు ఈ ఐకమత్యం క్షీణించటం చేతను, సంఘీభావం కూడా రహితమైన చేతను భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క బాధను అనుభవించవలసి వచ్చింది.
0: Unfortunately, the sense of togetherness and unity vanished, declined gradually in Bharat.
1: భారతదేశంలో శక్తివంతులు లేకపోలేదు, శ్రీమంతులు లేకపోలేదు, బలవంతులు లేకపోలేదు.
0: There's no dearth of strong people, physically strong.
1: మేధావులు లేకపోలేదు.
0: There are intellectuals.
1: కానీ ఇంతమంది ఉండినప్పటికీ వీరికి ఒకరికొకరి మధ్య కేవలం ఐకమత్యము సంఘీభావము లేకపోవటం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది.
0: Though we have people of various faculties, there's no sense of togetherness and unity.
1: కనుక భావి భారతోద్ధారకులైనటువంటి మీరు ఈ ఐకమత్యమును సంఘీభావమును అభివృద్ధి గావించడానికి తగిన చర్య తీసుకోవాలి.
0: Therefore, you are going to be future citizens of this country and must cultivate the
1: రాజకీయ నైతికత గురించి కేవలము ఇది డివైడ్ అండ్ రూల్ అనేటువంటి రెండింటినీ పురస్కరించుకుని భారతదేశమును అనేక విధముగా దీన్ని విచ్ఛిన్నము చేస్తూ వచ్చాయి.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ డివైడ్ దిస్ కంట్రీ, ఫ్రాగ్మెంటెడ్ దిస్ కంట్రీ.
1: కనుక మనం దీనిని డివైడ్ చేయకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ డివైడ్ దిస్ కంట్రీ.
1: ఈ ఐకమత్యం అనేటువంటిదే మహాబలం.
0: స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ.
1: దీనిని ఆచరించడమే మహాశక్తివంతమైనటువంటిది.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ విల్ మేక్ అస్ పవర్ఫుల్.
1: కేవలము వైజ్ఞానిక భాగ్యము అనేక విధమైన అభివృద్ధి గాంచినది భారతదేశం.
0: భారత్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్.
1: విజ్ఞాన శాస్త్రంలో ఎంత అభివృద్ధి గాంచినప్పటికీ దీనికి వివేకమనేటువంటిది కూడా నువ్వు చేరినప్పుడే ఈ విజ్ఞానం కొంత శోభించగలదు.
0: When there is this sense of discrimination, the knowledge of science will be of some use to us.
1: వివేకమునకు విజ్ఞానం కూడాను అత్యవసరము, విజ్ఞానమునకు కొంతవరకును ఆచరణ కూడాను అత్యవసరము.
0: Therefore, the science needs discrimination, which also necessarily requires
1: knowledge practice. Without action is useless.
0: Knowledge without action is useless.
1: Action without knowledge is foolishness.
0: So knowledge without action is foolishness.
1: కనుక ఈనాడు నాలెడ్జ్ ఉన్నది కానీ యాక్షన్ లేదు.
0: టుడే వి హావ్ నాలెడ్జ్ బట్ నాట్ యాక్షన్.
1: యాక్షన్ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు.
0: దేర్ ఇస్ యాక్షన్ విదౌట్ నాలెడ్జ్.
1: అదే విధంగానే వైజ్ఞానంతో పాటు వివేకం కూడా ఉండినప్పుడే ఇది రాణించగలదు.
0: లైక్ వైజ్ అలాంగ్ విత్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యు హావ్ డిస్క్రిమినేషన్ ఇట్ విల్ షైన్.
1: ఏ చిన్న విషయం నందు నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికం నందు కూడాను ఈ విధమైనటువంటి యొక్క విచ్ఛిన్నములు అనేక విధమైనటువంటి విభాగం చేస్తూ వస్తున్నాయి.
0: In all fields, the morality, the ethics, the science and technology, we find this kind of division, segmentation.
1: అంతే కాక వికారమైనటువంటి అర్థములు కూడాను దీన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
0: And we also give distorted, perverted versions.
1: లోకములో స్వార్థరహితమైనటువంటిది ఏది అని మనం చక్కగా విచారించినప్పుడు దైవమే స్వార్థరహితమైనటువంటి వాడు.
0: If we question this way, who is selfless? Answer is God is only
1: ఏ తల్లి, తండ్రి, భార్య, భర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు కూడాను అంతో ఇంతో కొంతవరకు స్వార్థం ఉండవచ్చును.
0: The father, mother, wife, children, they have.
1: కానీ దైవమునందు ఎట్టి స్వార్థం కూడాను ఉండదు.
0: But there is no trace of selfishness in God.
1: అయితే దైవ కార్యములు కొంతవరకు ఆలోచించినప్పుడు ఇది స్వార్థం ఉండినట్టుగా గోచరిస్తుంది.
0: But it appears as though there is little selfishness.
1: ప్రహ్లాదుని రక్షించాడు.
0: He protected Prahlada.
1: Hiranyakashipuni himsinchadu.
0: And he has killed Hiranyakashipu.
1: Vibhishanu rakshinchadu.
0: He protected
1: Ravanasunni himsinchadu.
0: And he killed Ravana.
1: Kamsunni shikshinchadu.
0: He punished Kamsa.
1: కనుక ఈ విధంగా ఒక్కో దానిని పట్టి చూసినప్పుడు ఈ శిక్ష, రక్షణ రెండు కూడాను స్వార్థంతో కూడినటువంటివి కదా అని భావించవచ్చు.
0: We may consider basing on these dual principles of punishment, protection. Well, at least they
1: దుష్టుల్ని శిక్షించడం కానీ శిష్టుల్ని రక్షించడం కానీ దైవం కాదు.
0: Is not the God who protects the pious, is not God who punishes the
1: wicked. ఇది మానవుల యందు ఉండినటువంటి యొక్క అపార్థములు.
0: It is a misunderstanding among men.
1: మంచి చెడ్డ రెండు కూడాను తన యొక్క గుణముల యొక్క స్వభావమే.
0: Good and bad are our own qualities.
1: తన మంచియే తన రక్షించుస్తుంది.
0: Your own good will protect you.
1: తన చెడ్డనే తను శిక్షించింది.
0: Your own bad punishes you.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు, దేవుడనగా తనదు దేహమంది.
0: God is not in a foreign land, he is in your body.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగియుండు.
0: Sin is not in a foreign country, it is attached to your action.
1: కనుక ఈ శిక్షణ, రక్షణ కూడాను దైవం వల్ల జరిగినటువంటివి కావు.
0: Therefore, punishment or protection are
1: దైవం రెండింటికి సాక్షిభూతుడే కానీ దీనికి ఒక కారకుడు కాదు.
0: God is only the witness but not the cause.
1: కనుకని ఈ రకమైనటువంటి ఒక సత్య ప్రబోధలు జగత్తులో సలపలేకపోవటం చేతని సామాన్యమైన మానవులకు ఈ సత్యాన్ని గుర్తించుకోవటం చాలా కష్టమవుతుందని.
0: As this true teaching is not given, the ordinary people are misguided.
1: ఒకానొక సమయంలో పలు షిరిడి యందు,
0: at one time in Shirdi,
1: ద్వారకామాయ యొక్క ఆశ్రమకు ముందు మెట్ల పైన కూర్చొని బాబా కాపర్ నాణ్యములను చూస్తూ కూర్చున్నాడు.
0: బిఫోర్ దిస్ ద్వారకామాయ మంటప్ ఇస్ ఎరెక్టెడ్, బాబా వాజ్ వాచింగ్ ద కాపర్ కాయిన్స్.
1: ఎంతమంది భక్తులు వేచి ఉన్నారు.
0: మెనీ డివోటీస్ వర్ వెయిటింగ్.
1: కానీ ఎవరిని గమనించలేదు.
0: బట్ నో, హీ డిడ్ అబ్జర్వ్ ఎనీబడీ.
1: ఈ చేతికి, ఈ చేతి నుంచి ఈ చేతికి ఈ కాయిన్స్ అంతా ఈ విధంగా మార్చుకుంటూ చూసుకుంటూ కూర్చున్నాడు.
0: హీ ఇస్ షిఫ్టింగ్ ద కాయిన్స్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అనదర్ అండ్ వాచింగ్.
1: కానీ ఎంతసేపు చూసినప్పటికీ తాను కన్నెత్తి ఎవరిని చూడలేదు.
0: Though they waited for long, he
1: ఎవరితో మాట్లాడలేదు.
0: No one talked.
1: ఇంత లోపల ధామా వచ్చాడు. ధామా
0: in the meantime, ధామ
1: అనగా నిరంతరము బాబాతో కూడి ఉండేటువంటి ఒక వ్యక్తి.
0: The one who is always,
1: అతని పేరు ధామా.
0: His name is ధామ.
1: ధామా వచ్చి, బాబా ఏమిటి ఇంతమంది కాచుకొని ఉంటున్నారు, మీరేదో ఆడుకుంటున్నారే, ఇది ఏమిటి, దీని రహస్యము, ఎందుకోసం ఈ కాయస్ అంతా ఈ విధంగా చూస్తున్నారు అని పరీక్షిస్తున్నారా అని ప్రశ్నించాడు.
0: Dama came and questioned, Baba, many are waiting for you. What is it that you are playing, shifting the coins from one hand to another? Are you examining them?
1: అప్పుడు చూచాడు.
0: Then he looked at
1: him. చూడు, ఒక్క కాయిన్ కూడా సరిగా లేదు.
0: My son, not even one coin is genuine.
1: ఒకవైపున అక్షరాలు పోయినాయి.
0: On one side there are no letters.
1: మరొక వైపున రూపం పోయింది.
0: Another form there is no.
1: కొన్ని ముక్కలైపోయినాయి.
0: Some have
1: కొన్ని సొట్టబడిపోయింది.
0: Disfigured.
1: కొన్ని క్రాకులు వచ్చినాయి.
0: Cracked.
1: కనుక దీన్ని నేను చూస్తూ ఉంటున్నాను, ఏది పనికి వస్తుంది అని.
0: I am watching these coins to find out which is genuine and useful.
1: పనికిరాని ఉంటే పారవేయండి, ఎందుకు దీన్ని చూడటం అన్నాడు ఈ దామ.
0: దామ సెడ్, త్రో అవే విచ్ ఇస్ యూస్లెస్, దెన్ వై డు యు వాంట్ సో
1: లాంగ్. అరే బేటా, చక్కగా అర్థం చేసుకో.
0: హి సెడ్, మై డియర్ సన్, అండర్స్టాండ్ క్లియర్లీ.
1: వస్తున్నారు ఇంతమంది భక్తులు.
0: సో మెనీ డివోటీస్ కమ్ హియర్.
1: ఇందులో ప్రతి ఒక్కరి ఎందుకును ఈ కాయిన్ మాదిరి సొట్టబోయినటువంటివి, ఏదో ఒక చెల్లనటువంటివి ఇలా కనిపిస్తున్నారే కానీ ఒక్కరైనా నాకు అవసరమైన వారు కనిపించడం లేదు అన్నాడు.
0: So many devotees come here, they are like the coins on hand, some are disfigured, some have lost the letters, some have lost everything, they are not genuine, some are useless.
1: కొంతమంది సంబంధమైనటువంటి వాంఛలు కోరుకోవడానికి వస్తున్నారు.
0: Some come here for worldly desires.
1: కొంతమంది పాస్ కావాలని వస్తున్నారు.
0: Some come here to secure
1: pass. పాస్ కావాలని వస్తున్నారు.
0: Students come here to pass. ఇంకా
1: కొంతమంది మ్యారేజ్ కావాలని వస్తున్నారు.
0: Some come here to get married.
1: ఇంకా కొంతమంది ఉద్యోగం కావాలని వస్తున్నారు.
0: Some come here for
1: job. మరి కొంతమంది ప్రమోషన్ కావాలని వస్తున్నారు.
0: Some come for promotion.
1: అందరూ ఈ విధంగానే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికతో వస్తున్నారు, కానీ ఆత్మజ్ఞానం కావాలనేటువంటి కోరేటువంటి వాడు ఒక్కడైనా ఇందులో నాకు కనిపించలేదు.
0: Most of the people come here to have their desires fulfilled. But they don't come here seeking the knowledge of the spirit or the self.
1: Vandarulu ee coins maadiri untunnaru, indulo evaru naaku pani kostara ani nenu chustunnanu annadu.
0: You are all like these coins, I'm just examining which one of you are useful.
1: Indulo okkaraina cheppina maata vineetunte vaaru kaadu.
0: Not even one would obey me.
1: Maaku swami kavalantaru.
0: You say we want swami.
1: Swami aadyam enta varaku meeru paatistunnaru?
0: To what extent you follow swami's command?
1: Paatinchaleinaatundi samayalo inka bhakti aneetundi ekkada undi?
0: When you don't follow him, how can you call yourself a devotee?
1: Kachame dama ani pilchadu. Dama chudu aa maamidi mokka.
0: Then immediately he said, pointing the mango tree, he said, dama, watch that.
1: Baaga poolanta kudunu kaakulu kanipinchukunda poolu vichindi.
0: And that mango tree was full of flowers that you can't see when the leaves are there.
1: Enni poolu untunnayi ee kurchamlo.
0: See how many flowers are there in the tree.
1: Katta kadapadiki enni kaayalu kaastunnayi.
0: How many fruits you get ultimately.
1: Inka katta kadapadiki enni phalamulu aipothunnayi.
0: How many become ripe fruits.
1: Kaavatam ledhu.
0: No.
1: మంచుకు కొన్ని పువ్వులంతా రాలిపోతున్నాయి.
0: సమ్ ఫ్లవర్స్ డ్రాప్ డౌన్.
1: గాలికి మరికొన్ని పువ్వులు రాలిపోతున్నాయి.
0: ఆర్ ద విండ్
1: కొన్ని పిందెలుగా మలుస్తున్నాయి.
0: సమ్ గోయింగ్ టు టెండర్.
1: ఈ పిందెలన్నీ కూడా రాలిపోతున్నాయి.
0: సమ్ డ్రాప్ ఫాల్ ఆఫ్.
1: కొన్ని కాయలుగా తయారవుతున్నాయి.
0: సమ్ గ్రోయింగ్ టు ఫ్రూట్.
1: ఈ కాయలు కూడా పచ్చలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ దే ఆర్ ఈటెన్ అవే బై బర్డ్స్.
1: కొన్ని ముడతలు కొరికి కింద రాలిపోతున్నాయి.
0: అండ్ సమ్ డాగ్స్ ఆల్సో ఈట్ దెం.
1: పండేటి విన్నో.
0: అల్టిమేట్లీ వి డోంట్
1: గెట్. నిజంగా ఈ పువ్వులన్నీ కాయలైపోతే ఇన్ని కాయలను ఆ వృక్షం మోయగలదా?
0: In fact, if all the flowers are to grow into fruits, can that bear the weight of that fruit?
1: Adi vidhamgane okaloka samayalo vemana kudanu prashninchukunnadu.
0: Vemana also said at one time same question.
1: Ayya raallanta devullaithe rajulanta mengara annadu.
0: If all the stones are the presiding deities, don't you swallow them?
1: Adi vidhamgane vachina varandaru bhaktulegi naipothe prashanti nilmo sthalame untundadu inka.
0: If all those that we see, visit Prashantalam are devotees, there will be no space in
1: Prashantalam.
0: All that come here are not devotees.
1: Sai matanu nachina vare bhaktulu. Mataku nachina vare.
0: Those that follow his command, those that release his message.
1: Kanukane shirini nunchi kuda aa vidhanga vetuktu ostundedi.
0: Therefore there is a constant search for devotees.
1: Vetukuchunnanu nedu vetukuchune unnanu.
0: I am in search, I have been searching.
1: ఎవరిని? నిజమైన మానవుడు.
0: ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ మ్యాన్.
1: మానవుడు అంటే ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
1: కేవలం కాళ్ళు చేతులు స్వరూపం ధరించినటువంటి వాడా?
0: ఇస్ ఓన్లీ విత్ ద వెస్చర్ ఆఫ్ ది లింబ్స్ అండ్
1: ఆర్గన్స్. మూడగకాయను చూచి మామిడి అని భ్రమించవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే వాచింగ్ అనదర్ ఫారెస్ట్ ట్రీ యాజ్ ఎ మ్యాంగో.
1: కనికరాయి రూపు చూచి కలకండి అని నమలవద్దు.
0: అండ్ యూ కెనాట్ మిస్టేక్ ఎ స్టోన్ యాజ్ దట్ ఆఫ్ ఎ క్యాండీ.
1: వెరి చెరకు చూచి చెరకని నీవు నమలవద్దు.
0: యూ కెనాట్ బి క్యారీడ్ అవే బై ఫారెస్ట్ రూపు చూచి మోసపోకు. డోంట్ బి క్యారీడ్ అవే ద ఫార్మ్.
1: రూపు చూచి మోసపోకు.
0: నెవర్ గెట్ డిసీవ్డ్.
1: గుణమే నిజ మానవ స్వరూపము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద క్వాలిటీ క్యారెక్టర్ ఇస్ హ్యూమన్ ఫార్మ్.
1: కనుకనే ఇట్టి గుణమును మాత్రమే మనం చూచినప్పుడు మానవత్వం అనేటువంటిది ఎక్కడా మనకు కనిపించనే కనిపించదు.
0: When we go by this character, you don't find any true man.
1: కనుక మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత నిర్మలమైనటువంటిదో, ఎంత ఆదర్శవంతమైనటువంటిదో చక్కగా మీరు గుర్తించాలి.
0: You have to understand how sacred, how pure, how ideal is human life. దీని
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: The human life is very rare among all the creatures.
1: మీరందరూ చదువుతున్నారు,
0: you study,
1: గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు,
0: you want good positions,
1: ఇంకా విదేశాలకు వెళ్ళదలుచుకున్నారు,
0: you want to go abroad,
1: కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు,
0: you also earn money,
1: ధనమూలమిదం జగత్తని భావిస్తున్నారు,
0: you think that money is everything.
1: కానీ పూర్వమంతా కూడా ధర్మ మూలం విధం జగత్ అని విశ్వసించారు.
0: బట్ ఇన్ ద ఎర్లియర్ డేస్ దే కన్సిడర్ దట్ ధర్మ ఇస్ ఎవ్రీథింగ్.
1: ప్రాచీన కాలంలో ధర్మ మూలం విధం జగత్తు.
0: ఇన్ ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ ఓన్లీ ధర్మ.
1: ఈ ఆధునిక యుగంలో ధన మూలం విధం జగత్తు.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ మనీ ఇస్ ఎవ్రీథింగ్.
1: కానీ సాయి ధర్మమును కాని ధనమును కాని జగత్ అని భావించటం లేదు.
0: బట్ భగవాన్ విల్ నాట్ కన్సిడర్ ఐదర్ ధర్మ ఆర్ ధన.
1: పరిస్థితిలో దయ మూలం విధం జగత్తు. దయ కావాలి.
0: భగవాన్ కన్సిడర్ దయా ద కంపాషన్.
1: ధనము కాదు
0: ఇస్ నాట్ మనీ.
1: ధర్మము కాదు
0: ఇస్ నాట్ ధర్మ.
1: ఏదో కొంత కాసులు ధర్మం చేయవచ్చును.
0: యూ కెన్ గివ్ ఫ్యూ కాయిన్స్ ఇన్
1: చారిటీ. కాదు మన జీవితం యొక్క లక్ష్యము.
0: ఇస్ నాట్ ద పర్పస్ ఆఫ్ లైఫ్.
1: దయా మన యొక్క లక్ష్యము.
0: కంపాషన్ దయా.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ ఫుల్.
1: అందరికీ హృదయం ఉంటుండాలి.
0: ఎవ్రీ వన్ హ్యాస్ ఎ హార్ట్.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
1: దయతో నింపినటువంటి హృదయమే నిజమైన మానవ హృదయము.
0: దేర్ ఫోర్ ఇన్ ద ఇవెన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: లేకపోతే కుక్కలకు నక్కలకు కోతులకు కూడా ఉంటుండాలి హృదయము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఇస్ దేర్ టు ఫాక్సెస్ అండ్ డాగ్స్ యాజ్ వెల్.
1: కనుకనే దయతో కూడిన హృదయమే నిజమైన మానవత్వము.
0: Therefore, the heart full of compassion is true human quality.
1: Kanuka prati manavuniki daya aneetvantidi oka hrudayamulo nimpukoni undali.
0: Therefore, one has to fill one's own heart with
1: compassion. Ee dayanu taanu maatrame anubhavinchadam gaakunda sarvulaku deeni panchi pettali.
0: He should not only experience and joy, he should share with his fellow men.
1: Kanukane daya premanu rendi leneetvanti manavattamu idi manavattame kaadu.
0: Therefore, you cannot call a true human life ఆకుపచ్చ
1: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: Do you think that all other birds can speak like a parrot?
1: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలుగున.
0: Do you think that all insects that crawl on the flowers are butterflies?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగు అవుతుంటాయా?
0: If the pig is very hefty, it cannot be an elephant.
1: కాదు కాదు.
0: No.
1: ఎందుకనగా మానవత్వం అనేటువంటి జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్ అమంగ్ ద లివింగ్ క్రీచర్.
1: ఈ దుర్లభమైనటువంటి మానవత్వం ఎక్కడ మనం నిరూపించాలి?
0: వేర్ షుడ్ యు డెమోన్స్ట్రేట్ దిస్ రేర్ లైఫ్ ఆఫ్
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని మనం అనుసరించాలి.
0: వి షుడ్ ఫాలో ద రైచియస్ పాత్.
1: ఈ ధర్మం కూడా దయతో కూడినటువంటి ధర్మాన్ని అనుసరించాలి.
0: Treading along the righteous path, we should have compassion too.
1: కనుక భగవంతుడు ఎప్పుడు కూడాను స్వార్థపరుడు కాదు.
0: God is never selfish.
1: నిస్వార్థము నిస్వార్థము నిస్వార్థము.
0: Selfless, selfless.
1: స్వార్థపరులకు నిస్వార్థంగా ఎట్ట కనిపిస్తాడు?
0: How do you expect selfish people to know the selfless?
1: తన యొక్క భావమును తాను ఎదుటిగా ప్రతిబింబించుకో చేసుకోగలడు.
0: He can only see the reflection of his own feelings.
1: తద్భవతి.
0: As is your feeling, so is your vision experience.
1: కనుక ఎవరెవరి భావములకు తగినట్టుగా వారు ఊహిస్తూ ఉంటారు.
0: You imagine basing on your own thought.
1: కనుక ఉపనిషత్తులు ముండే ముండే మతిర్భిన్న. ఒక్కొక్క తల వేరువేరుగా ఉండటం చేత ఒక్కొక్క తలంపులు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: As our heads vary, our thoughts are also different.
1: కనుక మనము తనువును దండించినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ పనిష్ ద బాడీ.
1: మనసును దండించాలి.
0: యూ షుడ్ పనిష్ ద మైండ్.
1: పుట్ట పైన మర్దించిన పాము మరణ ముందున.
0: విల్ ఎవర్ ద స్నేక్ డై ఇఫ్ యూ జస్ట్ రబ్ అగైన్స్ట్ ఇట్.
1: దండించిన విషయభోగములు అనుగుణ.
0: ఇఫ్ యూ పనిష్ ద బాడీ, కెన్ యూ కిల్ ది సెన్సిటివ్ ప్లెజర్?
1: వీడినంత ఆత్మజ్ఞాని తానగున.
0: ఇఫ్ యూ జస్ట్ గివ్ అప్ ది డ్రింక్ అండ్ ఫుడ్, కెన్
1: ఎవరో తెలియకున్న తత్వజ్ఞానం తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదుగును?
0: ఇఫ్ యూ డు నాట్ నో యువర్ ట్రూ నేచర్, హౌ కెన్ యూ నో స్పిరిచువాలిటీ?
1: మొట్టమొదట తానెవరో తెలుసుకోవాలి.
0: ఫస్ట్ నో థై సెల్ఫ్.
1: అది మానవత్వంలో ఉండేటువంటి మొట్టమొదటి యొక్క లక్ష్యం.
0: దట్ ఇస్ ది ఫస్ట్ పర్పస్ ఆఫ్ లైఫ్.
1: నేను ఎవడు?
0: హూ యామ్ ఐ?
1: నేను దేహమా?
0: యామ్ ఐ ద బాడీ?
1: లేక మనసా?
0: యామ్ ఐ ద మైండ్?
1: లేక బుద్ధి?
0: ఆర్ ఇంటెలెక్ట్?
1: లేక అంతఃకరణ?
0: ఆర్ ఇన్నసెన్స్?
1: కాదు కాదు.
0: నో,
1: ఇది నా దేహం.
0: ఇస్ మై బాడీ.
1: నేను వేరే.
0: I'm different.
1: కనుక దేహము నేను కాదు.
0: సో ఐఎమ్ నాట్ ద బాడీ.
1: దేహం ఒక ఉపాధి.
0: దిస్ ఓన్లీ ది చైన్.
1: ఇది మనకు ధరించినటువంటి ఒక వస్త్రము.
0: దిస్ ఓన్లీ ది బెస్ట్ క్లాత్ దట్ హస్ బీన్ పుట్ ఆన్.
1: కనుక నీ ఉపాధి తానని చెప్పడానికి వీలు కాదు.
0: సో యూ కెనాట్ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ది బెస్ట్ చైన్.
1: మనం చేసిన దానికి అన్నిటికీ నీ దేహమునికే దండిస్తున్నాం మనము.
0: ఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ వి పనిష్ ద బాడీ.
1: కానీ బాడీలో ఏ దోషము లేదు.
0: నో, దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ ద బాడీ.
1: కానీ అన్ని దోషములు మనసునికే ఉంటున్నాయి.
0: ఆల్ మిస్టేక్స్ ఆర్ ఇన్ ద మైండ్.
1: ఒకడు ఏదో ఒక చేయరాని పని చేశాడు.
0: వన్ కమిటెడ్ ఎ మిస్టేక్.
1: కానీ ఇది తప్పని తెలుసుకుని ప్రభుత్వము ఆ దేహానికి ఉరిశిక్ష ఇచ్చింది.
0: అండ్ ద గవర్నమెంట్ హెస్ పనిష్డ్ హిమ్ దట్ హీ షుడ్ బి హ్యాంగ్.
1: కానీ తప్పు చేసింది దేహమా మనసా?
0: The crime is committed by the body or the mind?
1: Body cheyaledu.
0: Body has not committed.
1: Manasu yokka prodvalam cheta body chesindi.
0: Because the prompting of the mind, the body has committed the crime.
1: Kabattu manasu dehanni cheyinchindi.
0: So it's the mind that made the body act.
1: Cheyinchindi cheddada, chesindi cheddada.
0: What is it that's bad here, body or the mind?
1: Cheyinchindi cheddadi.
0: It is the mind that prompted this action.
1: Kabatti manasunni shikshinchatam ledu, dehanni shikshistunnavu.
0: You are not punishing the mind, you are punishing the body.
1: Manu shastram yokka nyayama?
0: Is it, are you justified?
1: కాదు కాదు.
0: నో.
1: కనుక నీ చేసినటువంటిది ఓడి జడమైన దేహం.
0: Therefore what that has చేసిన
1: చేయించినది మనసు.
0: Is the mind that prompted this action. కనుక
1: మనమే మనుష్యానాం కారణం బంధమొచ్చేహు. ఈ రెండింటికి నీ మనసే మూల కారణం.
0: So mind is the cause for liberation and attachment.
1: కనుకనే మనస్సును మనం సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: So we should see that our mind
1: ఏది చేసినప్పటికీ నీ మనసు యొక్క దోషమే కానీ మనిషి యొక్క దోషం కాదు.
0: Whatever that is done, the mistake lies with the mind, not with the body.
1: నీవు బోధించవలసింది కూడా నువ్వు మనిషికి కాదు బోధించవలసింది, మనసుకు బోధించు.
0: So you should not teach the human as such, you should teach your mind.
1: కనుక ప్రతి బోధన కూడాను మనసుకు సంబంధించిందిగా ఉండాలి.
0: So every teaching should be given to the mind.
1: కనుకనే శిరిడి ఎందు కూడాను అనేక పర్యాయములు అనేక విధమైనటువంటి ఒక మార్గంలో అనేక ఉపమానముల చేత జ్ఞానోపదేశం జరుపుతూ వచ్చినటువంటి.
0: So there in Shirdi also there is so much of teaching of wisdom.
1: దైవము సర్వత్ర ఉండినటువంటి వాడు.
0: God is everywhere.
1: సర్వభూతములు యందు ఉండేటువంటి వాడు.
0: Present in all beings.
1: ఈశా వాస్యం విదం సర్వం.
0: God is present everywhere.
1: లక్ష్మీ బాయి దాంగే.
0: లక్ష్మీ బాయి
1: చాలా శ్రీమంతురాలు.
0: She is a rich lady.
1: కానీ అంత శ్రీమంతురాలు అయినప్పటికీ షిర్డీలో ప్రవేశించి ఆశ్రమం అంతా శుద్ధం చేయటము, వచ్చిన వారికి సేవలు చేయటము, ఈ విధమైనటువంటి మార్గంలో సేవా వృత్తి లోపల ప్రవేశించింది.
0: Though she is very rich, but she was cleaning the whole campus and serving all the devotees that visited that.
1: Okanaadu avakasam chikkindi ganuka baba padala paina padi namaskaram chesindi.
0: As she could get a chance, she could fall at the feet of
1: Lakshmi
0: baba.
1: Lakshmi bhai, amku bhook hai, aakaliga untundadi annadu.
0: Baba said, Lakshmi bhai, I am hungry.
1: Ayyo, భగవంతుడు నోటారా చెప్పుకుంటుంటే, నోటారా అనుకుంటుంటే నేను విని ఎట్ట ఉండేది, కొంతసేపు తాడండి అని పరిగెత్తిపోయింది ఇంటికి పాపం.
0: లక్ష్మీబాయి థాట్ వాట్ ఇస్ ఇట్ బాబా హింసలో డైరెక్ట్లీ సెడ్ హిస్ హంగ్రీ, హౌ కెన్ ఐ బేర్ ఇట్.
1: అడుగని పోటోలకంత నైవేద్యం పెడుతున్నాము, అడిగినటువంటి పరమాత్మకి ఇవ్వలేకపోతున్నానా అని చాలా బాధపడి ఇంటికి వెళ్ళింది. బిరిబిరి చపాతులు చేసింది రేణు.
0: వీ ఫీడ్ ఎవ్రీవన్ ద టాస్క్ బట్ కాంట్ వీ సర్వ్ బాబా హూ డైరెక్ట్లీ ఆస్క్ లైక్ దిస్.
1: అప్పుడు బాబా బాబా ఫోన్ చేసేవాడు.
0: And Baba eats well.
1: Baba intettu chapatilanta tineetundi vaadu.
0: He eats pile of chapatis.
1: Okkoka chapati naalugu madatalu vesi okkoka thure tineetundi vaadu.
0: He will make four folds and take in one gulp.
1: Kanukani aame vellindi chaala ekku chapatile chesindi.
0: She made many chapatis.
1: Tattalo teesukoni vachindi.
0: She brought in a plate.
1: Mundu pettetappudiki aha chaala baagunnayi manchi ruchiga unnayi antunnadu.
0: And Baba said they are very tasty, they are very fine.
1: Ee lopalo oka nalla kukka toka aadinchukuntu vachindi.
0: In the meantime a black dog came there waving its tail.
1: Dani daggara pilichi dani nimurtu unte aa kukka aa chapatilanni tinesindi.
0: As Baba was patting this dog, it started eating chapatis there.
1: Chustu undadi Lakshmi bhai danki.
0: Lakshmi bhai was watching.
1: Chuchi Baba, idena meer chesetunte pani?
0: He said, what is it?
1: ఆకలి ఆకలి అన్నారు.
0: యు సే యు ఆర్ హంగ్రీ.
1: భగవంతుడు నోరు తెచ్చి అడిగాడని చెప్పండి. నేను ఎంతో ఆప్యాయంగా నేను ఎంతో భక్తి శ్రద్ధతో ఈ చపాతి చేసుకుని వచ్చాను.
0: When God asked openly, I brought the chapati for my devotion.
1: నా కంటి కుక్కకి పెట్టేసిస్తున్నారు.
0: In right in front of my eye.
1: ఏ పాపం చేశాను?
0: You are serving to the dog. What sin I committed? What mistake lies with me?
1: ఈ చపాతిని చేసే సమయంలో నేను ఏదైనా దుర్భావం నాలో ఆవిర్భవించా?
0: Did I have any bad thoughts as I prepared chapatis?
1: నేను ఎంతో హృదయపూర్వకంగా కూడా ప్రేమపూర్వకంగా ఈ చపాతీలు చేశాను.
0: With full of love and affection I made these chapatis for you.
1: నీ ఎందుకు నన్ను ఇంత అవమానపరిచావు?
0: Why do you insult
1: me? ఇది న్యాయమా?
0: Are you justified?
1: ఈ విధంగా కొంతవరకు అధికార స్థానంలో ఉన్నట్టుగా దేవుడు అంటే తండ్రి అంటే ఎంత అధికారమో ఆ విధంగా మాట్లాడుతూ వచ్చింది లక్ష్మీబాయి.
0: She went on speaking as she would talk to her father.
1: లక్ష్మీబాయి.
0: లక్ష్మీబాయి.
1: బైట్ హో బైట్ హో.
0: Sit down, bite hole.
1: నేను నీ తినేశాను, నా కడుపంతా నిండింది అన్నాడు.
0: I have eaten in full, my belly is full now.
1: బాబా నేను ఎట్ట నమ్మేది, కుక్క వచ్చి కళ్ళతో చూస్తూ ఉన్నాను నేను తినేటువంటిది, నీవు తిన్నాననుకోవటంలో నేను ఎంత విశ్వసించేది.
0: బాబా హౌ కెన్ ఐ బిలీవ్ యూ, ఐ సీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ డాగ్ ఈటింగ్ ఆల్ చపాతీస్, హౌ కెన్ ఐ బిలీవ్ దట్ యూ హావ్ ఈటన్.
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: మానవుడు ఆకలి అని అడుగుతాడు.
0: The human being will have all the hunger.
1: పచ్చి పచ్చి మృగాదులు ఆకలి అనేటువంటిది ఏనాడు అడగలేనటువంటి కాదు.
0: And man asks for food but not the birds.
1: వాటికి ఆకలి ఉంటుందని.
0: And there is hunger.
1: అవి చెప్పలేవు.
0: They don't say.
1: కాని అవి కూడాను దైవత్వం యొక్క సృష్టియే.
0: But that's also God's creation.
1: కనుకని ఆ మృగములు తిన్నప్పుడు నేను తిన్నట్టే కదా.
0: When animal eats, it amounts.
1: ఈ దేహం ఒక్కటే నీవు బాబా అని భావించవద్దు.
0: Don't think this body is baba.
1: ఆ కుక్క కూడాను బాబాని.
0: Even the dog is baba.
1: ఈ పక్షి కూడాను బాబాని.
0: This bird is baba.
1: ఈ ఎనుము కూడాను బాబాని.
0: This everything.
1: సర్వ జీవరాశులు కూడాను బాబాని.
0: All beings are baba.
1: ఈశా వాస్యం ఇదం సర్వం.
0: God is everywhere.
1: ఈశ్వర సర్వభూతానా.
0: God is in all creatures.
1: అన్నింటి యందు ఉండేటువంటి బాబాను ఎందుకు ఇంత సంకుచితంగా మీరు చూస్తున్నారు?
0: When baba is everywhere, why you limit him?
1: ఈ బాబాని మీరు పెంచుకోవడం చేతనే నిన్ను ఈ విధంగా ఏడిపించడానికి కూనుకున్నాను.
0: Because you had this narrow ideas, I had to make you cry.
1: భావం పోవాలి, విశాల భావం రావాలి.
0: Give up the narrow ideas, narrow feelings, develop broad mindedness.
1: కనుక నీవు విశాలమైనటువంటి భావాన్ని పెంచుకో.
0: హ్యావ్ ద బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: ఎవరు ఏది చేసినప్పటికీ దైవం యొక్క ఆజ్ఞగా భావించు.
0: వాట్ ఎవర్ ఇస్ డన్ టేక్ ఇట్ ఎస్ డివైన్.
1: ఏ చెడ్డ మంచి జరిగినప్పటికీ దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, ఇది నా మంచి కోసమే అని భావించు.
0: ఈవ్ ఎనీథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ టేక్ ఇట్ దట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఇటువంటి సద్భావములు భక్తుల హృదయాల లోపల ఆవరించినప్పుడే ఇది సరైనటువంటి భావంగా ఉంటుంది.
0: When such good thoughts are there in your hearts, then it would be proper.
1: కానీ ఎంతమంది వచ్చినప్పటికీ
0: కొంతమంది
1: మాట్లాడలేదని పోతుంటారు.
0: Some say that
1: కొంతమంది మమ్మల్ని చూడలేదని పోతుంటారు.
0: Some say the Swami has not looked at them.
1: పిలచలేదని పోతుంటారు.
0: Say that they have not looked at them.
1: ఇక్కడ అనేక రకాల ఇంకా కొంతమంది వస్తారు.
0: Some come.
1: మందిరంలోనే ఉంటారు, బయట తట్టింత వ్యాపారాలు చేస్తుంటారు.
0: They are here in mandir but they have business transactions.
1: అనేక రకాలుగా ఉంటుంటారు.
0: Many people are here.
1: వీళ్ళందరూ భక్తులేనా?
0: Are they all devotees?
1: కనుకని భక్తి అనేటువంటిది కావాలనుకున్నప్పుడు నిజమైనటువంటి ఒక ఆత్మ జ్ఞానం కోసం రావాలి.
0: If you are a true devotee, you should come here for the knowledge of the self.
1: కాని అది చాలా తక్కువ.
0: But very few are like that.
1: రాని రాకపోని.
0: They come or not.
1: కానీ ఆత్మ జ్ఞానం అనేటువంటి కలిగినప్పుడే ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
0: When once you have that knowledge of the self, you will have the bliss of this self.
1: అట్టి నిజమైనటువంటి తత్వాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: You should make every effort to know that nature of the self.
1: ఒక ఠాకూర్ వచ్చాడు షిర్డీకి.
0: ఠాకూర్ కేమ్ టు షిర్డి.
1: అతని జోబులో 2 crore రూపాయలు 5-5 రూపాయల నోట్లు అంతా దండిగా ఉంటున్నాయి.
0: The lots of 500 rupee notes in his
1: pocket. బాగా కనిపిస్తున్నాయి.
0: They are quite apparent.
1: దీన్ని చూచాడు బాబా.
0: బాబా saw this.
1: ఏ దామా,
0: he said,
1: ఆ ఊర్లోకి పోయి పటేల్ దగ్గర ఒక 5 rupees తీసుకునిరా అన్నాడు.
0: He said, Dama, you go to that village and bring 5 rupees from that Patel.
1: ఆయన వెళ్ళాడు దామా.
0: Dama went.
1: ఈ లోపల ఈ పటేల్ అడుగుతున్నాడు, బాబా నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అంటున్నాడు.
0: And this Patel prayed that he should have the knowledge of the self, Atmajnana.
1: నాకు దివ్యమైన వైరాగ్యం ప్రసాదించండి.
0: గివ్ గ్రాంట్ మీ ద డివైన్ రెనన్సియేషన్ డిటాచ్మెంట్.
1: కొంతసేపు ఉండు అన్నాడు.
0: హి సెడ్ వెయిట్ ఫర్ సమ్
1: టైం. తిరిగి వచ్చాడు దామా.
0: దామా రిటర్న్.
1: స్వామి ఆ పటేల్ ఇంటి దగ్గర లేడు అన్నాడు.
0: హి సెడ్ స్వామి పటేల్ ఇస్ నాట్
1: ఎట్ హోమ్. ఇంకో కొట్టు దగ్గరికి పోయి, ఆయిల్ కొట్టు దగ్గరికి పోయి ఒక 5 rupees తీసుకురా.
0: హి సెడ్ గో టు అనదర్ షాప్ అండ్ బ్రింగ్ 5 rupees.
1: అక్కడికి పోయాడు.
0: హి వెంట్ దేర్.
1: కానీ వచ్చిన పటేల్ అంతా కూడా, స్వామి నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించండి అంటున్నాడు.
0: బట్ దిస్ పటేల్ వెంట్ ఆన్ ప్రేయింగ్, స్వామి టీచ్ మీ ది నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్.
1: సరే మరి దామా వచ్చాడు.
0: దామా కేమ్.
1: మరి ఇంకొక దగ్గర పోయి కుల్లీ కొట్టు వాడిని పోయి ఒక 5 rupees అడుగు అన్నాడు.
0: అండ్ దెన్ బాబా సెడ్ గో టు ద పాన్ షాప్.
1: ఈ విధంగా 5-6 పర్యాయములు ఈ దామాను పంపించాడు.
0: హి సెంట్ దామా 5-10 టైమ్స్.
1: నాకు 5 rupees చాలా అవసరంగా ఉంటుందని తీసుకుని రామన్నాడు.
0: హి సెడ్ 5 rupees ఆర్ వెరీ ఎసెన్షియల్ నౌ బ్రింగ్ ఇట్.
1: అప్పుడు ఈ పటేల్ చూచి చెప్తున్నాడు బాబా ఇండైరెక్ట్ గా.
0: బాబా స్టార్టెడ్ టెలింగ్ ఇండైరెక్ట్లీ టు పటేల్.
1: అరే పటేల్,
0: ఓ పటేల్,
1: నీ 5 rupees నోట్లు నాకు బాగా కనిపిస్తూనే ఉంటున్నాయి.
0: ఐ సీ ది కరెన్సీ నోట్స్.
1: నీ పర్యాయం 5 rupees కోసమని పట్టణానికి పంపించాను.
0: ఐ హావ్ సెంట్ ఫర్ ద మనీ టు ది సిటీ.
1: పోనీ స్వామి, నా దగ్గర ఉన్న 5 rupees తీసుకోండి, నీ ఇచ్చినావా?
0: Did you try to give the 5 rupees which you are holding in your pocket?
1: నీకు బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుందిరా?
0: When you are such a miser, how do you expect to have the knowledge of the self?
1: ఇంత లోభికి నీకు ఏ విధమైనటువంటి ఆత్మజ్ఞానం బోధించాలి?
0: You are a miser, how to teach you the knowledge of the spirit?
1: కనుకని త్యాగేనైకి అమృతత్వ మానసో. త్యాగం చేయనటువంటి మూర్ఖునికి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉంటుంది.
0: The one who cannot sacrifice will be far off, thousands of miles away.
1: కనుకనే వేదం కూడాను నకర్మణ నప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో.
0: So no position, no authority, it is only sacrifice that confers immortality.
1: ఈనాడు నీవు 5 rupees వదిలిపెట్టడానికి బాధపడుతుంటావు.
0: Today you feel sad to give up 5 rupees.
1: కానీ ఇవన్నీ ఏదో ఒకనాడు నీవు వదిలిపెట్టి పోక తప్పదు.
0: You must give them up one day or other.
1: ఆనాడు ఏమి చేయగలవు?
2: వాట్ కెన్ యూ డూ?
1: ఏమి వెంట కొనుకోగలవు?
2: వాట్ ఇస్ దట్ కెన్ కమ్ విత్ యూ?
1: ఇది ఏ నిజమైన ఆత్మజ్ఞానము?
2: దిస్ ఇస్ ది ట్రూ నాలెడ్జ్.
1: ఈ సత్యాన్ని గుర్తించుకుంటే,
2: ఇఫ్ యు నో దిస్ ట్రూత్,
1: జీవితము లోపలే మనం అనుభవించవలసిన అన్ని కూడా మనం అనుభవించాలి.
2: యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ వాట్ యు ఆర్ సపోజ్డ్ టు డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం.
1: చాలా మంది చిన్న చిన్న పిల్లలంతా కూడాను భజనలు భక్తి ఏదో ఒక విధమైన ధ్యానం ఇలాంటివి చేస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు కూడా వారిని విమర్శిస్తుంటారు.
2: వెన్ బాయ్స్ స్టార్ట్ డూయింగ్ భజన్స్ అండ్ ట్రై టు మెడిటేట్,
1: ఇంత చిన్న వయసు లోపల ఇంత పెద్ద భక్తి నీకెందుకు?
2: పేరెంట్స్ టెల్ దెమ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్,
1: పాస్ అయిపోయి గొప్ప ఉద్యోగం చేసి తర్వాత మంచి సంబళాలు తీసుకుని తదుపరి రిటైర్డ్ అయిన తర్వాత నీవు అప్పుడు కావాల్సింది జపమాలు తీసుకుని కూర్చో.
2: Just pass, get a pass in the examination, take a good position, earn money, then sit in the name of devotion with a talisman.
1: అంతా ఇంద్రియాలు ఉడిగిన తర్వాత పద పద మంచుకింకరులు పాశములాగడి వేళ.
2: When the soldiers of the God of death drive you from this earth,
1: దబదబ బయట పెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
2: Everyone says that the body should be kept out of the house.
1: లబలబ ఏడ్చు వేళ.
2: And wife and family start crying.
1: హరినామము నోటని పలక.
2: Is it possible to chant the name of God? అప్పుడు
1: చేసేది రిటైర్ అయిపోయి కన్నులు కాళ్ళు అన్ని కూలిపోయినప్పుడు వాడు ఏమి జపం చేస్తాడు, ఏమి భజన చేస్తాడు?
2: When all the senses and the limbs become weak, is it the proper time?
1: మంచి ఫలమైనటువంటి దాన్ని మనం భుజించాలి, కానీ కూలిపోయినటువంటి పండును ఎవరైనా భుజిస్తారా?
2: You should only eat a fruit which is ripe enough, not the one that
1: జీవితం అంతా వ్యర్థం గావించుకొని వృద్ధాప్యంలో ఏ విధమైనటువంటి సాధన చేయగలవు నీవు?
2: హావింగ్ వేస్టెడ్ ఆల్ ద లైఫ్, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ సాధన యూ కెన్ డూ ఇన్ ఓల్డ్ ఏజ్?
1: యుద్ధంలో ప్రవేశించి వీరుడు కావాలని విజయాన్ని సాధించాలనుకుంటే చిన్న వయసు నుంచి నీవు రిక్రూటింగ్ లో చేరాలి.
2: In order to win the war, you should be recruited while young.
1: ee recruiting lo pass ayin tarvatane neevu yuddham lo poi deenni pattukoni sadhinchavachu.
2: Then once you are recruited into the army, kabatti you can join the war.
1: ee balyam nunde deeni oka tattamu recruiting kavali, deeniki oka training kavali.
2: Right from this young age you need training.
1: jeevitakalamlo chesinatundi smarane anchakalamlo aadarana.
2: All that smarana chanting will be adarana refuge.
1: ee daiva bhakti lekapothe inge eppudu manaku daiva bhakti vastundi?
2: If you don't have devotion now, when can you cultivate?
1: eppudu vastund anukovatam chaala parapaatu.
2: Is a mistake to think that you'll have later.
1: ippudu munchine raavali.
2: It should be there right from now.
1: mokka chakkaga undinappude chettu kuda chakkaga avutundi.
2: If the plant is straight, the tree would be straight.
1: mokka vangite chettu kuda vangipothundi.
2: If the plant bends, also the tree.
1: kanukane ippudu munchi kuda ee yokka vayasulo chaala pavitramaina vayasu.
2: This tender age is sacred.
1: daiva bhavanni manamu హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్,
1: త్యాగ భావాన్ని కూడా మనం హృదయంలో నింపుకోవాలి.
2: యు షుడ్ ఫిల్ విత్
1: సేవకావృత్తిలో మనం ప్రవేశించాలి.
2: యు షుడ్ సర్వ్.
1: కనుకనే నకర్మణ అని చెప్పినప్పుడు ఏ కర్మలు చేసినప్పటికీ దైవ కర్మగా భావించాలి.
2: వాట్ ఎవర్ యు మే డూ, యు షుడ్ ప్లీజ్ గాడ్.
1: నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. జపం చేయటం కాదు, తపం చేయటం కాదు, యోగం చేయటం కాదు, సేవలో మనం పాల్గొనాలి.
2: సో ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రీడింగ్ ది సీక్రెట్ టెక్స్ట్.
1: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగా మనం విశ్వసించాలి.
2: హూమ్ సో ఎవర్ యూ సర్వ్, ఇట్ అమౌంట్స్ టు సర్వీస్ టు గాడ్.
1: అందరి యందు ఉండినటువంటిది దైవమే.
2: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: ఇట్స్ ఓన్లీ ది వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: కొరకు ఈ వయసు లోపల మనం ఈ పవిత్రమైన భావాలే మన హృదయాన్ని నింపుకోకపోతే ఏనాడో మనకు వస్తాయనుకోవడం చాలా పొరపాటు.
2: ఇఫ్ యు డోంట్ ఫిల్ యువర్ హార్ట్స్ రైట్ నౌ విత్ ది సీక్రెట్ థాట్స్, to think that you'll have them later, it's a big mistake.
1: Kanuka baba modalu munchi kudanu direct ga indirect ga kudanu aneka rakamainatvanti oka atma gnanaanni bodhisthu vacheetundi vaadu.
2: Therefore baba has spread this knowledge of the spirit directly and indirectly.
1: Kaani itti gnanam lenatvanti vaaru, itti sushmam teliyinatvanti vaaru, itti pavitramanu gurtinchukolenatvanti vaaru bhautikaanni laukikaanni prakrutaanni chusi bhamischipothuntaru.
2: Those people who cannot understand the spiritual knowledge, the subtleties and the sanctity, they go by the worldly ways.
1: కనుక ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే.
2: That's all the trend of the outward.
1: దివ్యమైనటువంటి భావము నవ్యమైనటువంటి భావము మనలో ఉంటుండాలి.
2: The divine and the novel thoughts are within.
1: ఐకమత్యమైనటువంటి చాలా భావం ఉంచింది.
2: For this unity is essential.
1: దీనిని సంఘీ భావం కూడా చాలా అవసరము.
2: For this unity is absolutely needed.
1: దీనికి ధర్మజుడు ఒక చక్కని ఆదర్శాన్ని అందించాడు.
2: ధర్మజ has set a very good ideal.
1: ఏమిటి ఆ ఆదర్శం?
2: వాట్ ఈస్ దట్ ఐడియల్?
1: మేమందరూ కూడా 105 మంది అన్నదమ్ములము.
2: ఆల్ ఆఫ్ అస్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 105 బ్రదర్స్.
1: మా బ్రదర్స్ అంతా మేమెవరు? 5 మంది కాదు, 105 మంది మేము బ్రదర్స్.
2: వీ బ్రదర్స్ నాట్ 5, 105.
1: మాలో మాకేమైనా డిఫరెన్స్ ఏమైనా బయలుదేరినా పాండవులు మాత్రమే 5 మంది, కౌరవులు 100 మంది.
2: వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ అస్, 5 పాండవాస్ ఆన్ వన్ సైడ్, కౌరవ్స్ ఆన్ ది అదర్ సైడ్.
1: మా పైన ఎవరైనా వచ్చిరా మేము 105 మంది కూడా చేరిపోతాం.
2: ఇఫ్ ఎనీవన్ ఇస్ ప్రిపేర్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్ జాయిన్.
1: అదే విధంగానే భారతీయులందరూ కూడా ఒక్కటిగా ఉండాలి.
2: లైక్ వైజ్ ఆల్ భారతీయ షుడ్ బి,
1: భారతీయ సంస్కృతి ఒక్కటే,
2: ద కల్చర్ ఆఫ్ భారతీయ,
1: భారతీయ ధర్మం ఒక్కటే,
2: ధర్మ ఇస్ వన్,
1: భారతీయ జాతి ఒక్కటే,
2: ద భారత జాతి ఇస్ వన్.
1: దీన్ని విస్మరించి మేము వేరు మేము వేరు అనేటువంటి ఒక భేదములు పెంచుకోవటం చేతనే చిన్న భిన్నమైపోయి దేశాన్ని కూడాను దేశం యొక్క పవిత్రతను కూడాను పాడు చేస్తున్నారు.
2: బికాస్ వీ అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఏ పార్టీనైనా కానీ,
2: లెట్ ఇట్ బి ఎనీ పార్టీ,
1: ఏ జాతి అయినా కానీ,
2: లెట్ బి ఎనీ రేస్,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
2: ఎనీ స్టేట్,
1: భారతీయులందరూ ఒక్కటే,
2: ఆల్ భారతీయ సర్ వన్.
1: అలాంటి భావంలో మనం ఏకమైపోయి దీన్ని ఎదుర్కొని దేశాన్ని రక్షించడానికి పూనుకోవాలి.
2: విత్ దట్ ఫీలింగ్ వి షుడ్ ఆల్ స్టాండ్ యునైటెడ్ అండ్ రెసిస్ట్
1: ఎనీ ఎన్నో ఉండవచ్చును,
2: దేర్ బి మెనీ డిఫరెన్సెస్,
1: కానీ వ్యక్తిగతమైనప్పుడు నీవు నీవే తాను తానే.
2: యాజ్ పర్ ది ఇండివిజువల్ డిఫరెన్సెస్ వి ఆర్
1: అపార్ట్, కానీ దేశం యొక్క విషయంలో ప్రవేశించినప్పుడు అందరూ ఒక్కటే.
2: But in respect of the country, we should stand united.
1: Dharma jani yokka sutramu.
2: That is the principle of dharma.
1: Manomaku bedamunu sambhavinchinappudu memu 5 mandi brothers veru, 100 mandi brothers varu.
2: When there are differences among us, we 5 are apart from those 100.
1: కానీ మా దేశం పైన ఎవరైనా వస్తే మేమందరూ ఏకమైపోతాం.
2: ఇఫ్ ఎనీవన్ ట్రైస్ టు ఇన్వేడ్ us, ఆల్ ది 105 వుడ్
1: స్టాండ్ ఐక్యమత్యం అనేటువంటి దాన్ని మనం విచారించాలి.
2: దట్ యూనిటీ వి షుడ్ హావ్ అండ్
1: ఫాలో. ఇది ధర్మజని యొక్క ప్రధానమైన సూత్రము.
2: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మజని.
1: అన్నింటికీ ధర్మమే ప్రధానము.
2: ఫర్ ఎవ్రీథింగ్ ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ధర్మం కూడాను దయతో కూడినటువంటి ధర్మంగా ఉండాలి.
2: అండ్ దిస్ ధర్మ షుడ్ హావ్ దయా కంపాషన్.
1: కనుకనే ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నాలుగు కూడాను అన్ని ధర్మముతో ప్రారంభం కావాలి.
2: దెర్ఫర్ ఆల్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ కమెన్స్ విత్ ధర్మ.
1: అర్థము ధనము కావాలి.
2: అర్థ మనీ
1: ధర్మంతో కూడినటువంటి ధనం కావాలి.
2: యూ షుడ్ హావ్ వెల్త్ ఎర్న్డ్ ఇన్ ద రైట్ వాంచ
1: కావాలి. ధర్మంతో కూడినటువంటి వాంఛలుగా ఉండాలి.
2: కామ డిజైర్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ రైచియస్లీ.
1: కనుకనే ధర్మంతో కూడినటువంటివి అన్ని కూడాను దయతో కూడినటువంటివి ఉంటాయి.
2: దేర్ఫోర్ ధర్మ రైచియస్నెస్ షుడ్ హ్యావ్ విత్ ఇట్ ది కంపాషన్ దయ.
1: ఇది ఎక్కడ ఉంది ఈ దయ?
2: వేర్ డు యూ ఫైండ్ దిస్?
1: హృదయం నందే ఉంటుంది.
2: కంపాషన్ ఇస్ ఇన్ అవర్ హార్ట్.
1: అదే నిజమైనటువంటి యొక్క దయ. అదే నిజమైనటువంటి హృదయము.
2: దట్ ఇస్ ది ట్రూ హార్ట్.
1: దేహమనే హృదయమందు, దేహమనే జీవియందు హృదయమనే దేవుడుండే.
2: దేర్ఫోర్ ఇన్ బాడీ యు ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
2: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడించే సూత్రధారి ఒకరినొకరు.
2: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.
1: ఈ రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు చేరిపోదు.
2: దే ప్లే టుగెదర్ అండ్ ఆర్ డ్రివెన్
1: అపార్ట్. కట్టగడిపి రెండు ఒక్కటే అయిపోతుంది.
2: అల్టిమేట్లీ దే బికమ్
1: జీవాత్మ పరమాత్మ తత్వం రెండు భిన్నం కాదు.
2: ది ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ నాట్ సెపరేట్.
1: దేవుడే దేవుడు, దేవుడే జీవుడు.
2: ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ది ఇండివిజువల్.
1: ఒకటి బింబము, రెండోది ప్రతిబింబము.
2: వన్ ఇస్ ఆబ్జెక్ట్, అదర్ ఇస్ రిఫ్లెక్షన్.
1: రెండోది రియాక్షన్.
2: వన్ ఇస్ యాక్షన్, అదర్ రియాక్షన్.
1: ఒకటి సౌండ్, రెండు రిసీడ్.
2: వన్ ఇస్ సౌండ్, అదర్ ఇస్ రిసౌండ్.
1: కనుకనే అన్ని కూడాను సౌండ్, రిసౌండ్, యాక్షన్, రియాక్షన్. ఈ విధమైన తత్వంతో జీవాత్మ
2: ఇన్ దిస్ బాడీ యూ ఫైండ్ గాడ్ ఇన్ ద ఫార్మ్.
1: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుచుండే.
2: బోత్ ప్లే అండ్ ఆర్ డ్రివెన్ అపార్ట్.
1: ఆటలాడ ఆడించే సూత్రధారి ఒకరినొకరు.
2: దేర్ ఇస్ వన్ డైరెక్టర్ బిహైండ్ దిస్ పపెట్ షో.

0: ఇప్పుడు నువ్వు సౌండ్ రీసౌండ్ యాక్షన్ రియాక్షన్. సో ఈ విధమైన యొక్క తత్వంతో జీవాత్మ ప్రేమలు రెండు కూడా ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్షన్ రియాక్షన్ సౌండ్ అండ్ రీసౌండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు లోపల చదువుతో పాటు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన సంఘీ భావాన్ని కూడా మీరు అభివృద్ధి భావించుకోవాలి.
1: అలాంగ్ విత్ దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యు హావ్, యు షుడ్ కల్టివేట్
0: సంఘములో, నీవు పెరిగిన సంఘములో, నీవు ఈనాడు జీవించే సంఘములో సంఘానికి దూరం ఏ విధంగా ఉండగలవు?
1: యు గ్రో ఇన్ సొసైటీ, యు డెవలప్ ఇన్ సొసైటీ, ఇన్ వాట్ వే షుడ్ యు బి?
0: నీవు ఏమేమి అనుభవించావో, ఏమేమి సాధించావో ఇవన్నీ సంఘం ద్వారా నేను సాధించావు.
1: యు హావ్ అచీవ్డ్, యు హావ్ అకంప్లిష్డ్ ఎవ్రీథింగ్ ఇన్ సొసైటీ.
0: ఇన్ని సాధించినటువంటి నీవు సంఘానికి ఇంతైనా కూడా కృతజ్ఞత చూపనక్కర్లేదా?
1: షుడ్ యు నాట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు సొసైటీ?
0: ఈ సంఘానికి నీవు కొంత సహాయం చేయనక్కర్లేదా?
1: షుడ్ యు నాట్ రెండర్ సర్వీస్ టు సొసైటీ?
0: పుచ్చుకోవడానికి సిద్ధమైతే ఇచ్చుకోవడానికి ఏమి గతి?
1: వెన్ యు యాక్సెప్ట్ రిసీవ్, షుడ్ యు నాట్ గివ్ ఇన్ టర్న్?
0: కనుకనే నీవు ఇచ్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
1: సో బీ రెడీ టు గివ్.
0: అది నీ యొక్క సరి అయినటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూత్రములను ప్రబోధించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఈస్ ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ టాట్ ద సీక్రెట్ ప్రిన్సిపల్స్.
0: ఎంబీఏ బాయ్ చెప్పాడు.
1: ఎంబీఏ బాయ్ సెట్,
0: సహనావవతు సహనవగుణవత్తు సహవీర్యం కలవావహీన్. సహనావవతు, అందరూ కూడా చేరి ఉండాలి.
1: ఆల్ షుడ్ బి యునైటెడ్.
0: కలిసి మెలిసి తిరుగుదాం.
1: లెట్స్ మూవ్ టుగెదర్.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: లెట్స్ గ్రో టుగెదర్.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: లెట్ us develop the intelligence.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం.
1: లెట్ us live in friendship without any conflict.
0: వేదం మొట్టమొదట బోధించినటువంటి ఇంత ఏకత్వాన్ని బోధించింది.
1: ఇట్స్ ది వేద దట్ టాట్ యూనిటీ ఇన్ ద ఫస్ట్ ఇన్ ప్లేస్.
0: కానీ ఇట్ ఏకత్వాన్ని బోధించేటువంటి యొక్క వ్యక్తులు లేకపోవడం చేతనే వేదం అంటే ఏదో ఒక పనికిరాని ఒక పదార్థంగా భావిస్తున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నన్ హూ కుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వేద ప్రాపర్లీ,
0: ఏదో చాలా ఉచ్చరించేటువంటి ఒక మంత్రములుగా విశ్వసిస్తున్నారు.
1: వి జస్ట్ టేక్ ఇట్ యాస్ ఎ రిచువల్ ఫుల్ ఆఫ్ మంత్రస్.
0: కాదు కాదు.
1: నో,
0: సర్వశక్తులకు నువ్వు వేదమే మూల కారణము.
1: ఇస్ వేద ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ మైటీ పవర్.
0: సమస్తము వేదముని యందే ఉంటున్నది.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ వేద.
0: సమస్తము వేదము నుంచినే ఆవిర్భవింపు చేసి సర్వ దేశములకు సప్లై చేస్తూ పోయింది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ వేద అండ్ రీచ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. దేశాల్లో
0: ఉండినటువంటి అస్త్రశస్త్ర విద్యాలందే కొన్ని కూడాను మన వేదము నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ ద వెపన్స్ అండ్ ద ఆర్మమెంట్స్ అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
0: ఆర్మమెంట్స్ ఇవి ఇన్ని కూడా.
1: ఇట్స్ ఓన్లీ ది వేద దట్ ఇస్ ద ఆరిజిన్. ఈ సత్యాన్ని
0: భారతీయులు గుర్తించుకోలేకపోతున్నారు.
1: అండ్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ నోన్ టు
0: హర్. అన్ని దేశములకు నువ్వు భారతదేశము నాయకత్వాన్ని వహించినటువంటిది.
1: ఇట్స్ ఓన్లీ ది భారత్ దట్ ఇస్ ద లీడర్ ఫర్ ఆల్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్.
0: అలాంటి భారతదేశం యొక్క తత్వాన్ని ఈనాడు విద్యార్థులు చక్కగా విశ్వసించడానికి ఆదర్శాలు లేకపోతున్నాయి.
1: The students should have such an ideal so that the Bharat would be a leader for all the nations of the world.
0: Gata jeevudagu patim bratikinchi emugelche Savitri Bharata sadvigade.
1: Savitri, the lady, the one of charity who could bring back her husband to life.
0: Tana satya mahimache davadmi challarche Truti chandramati bharatiya kade.
1: The Chandramati belongs to this Bharat, the one of charity and sacrifice.
0: Kulasatittamu adnigundana prakatinche Sita Bharata dharajata gade.
1: Is only Sita who belongs to the sacred land of Bharat.
0: Kinisi,
1: who could stand the test of fire.
0: Durmada kiratiyu bhutigavinche damayanti Bharati ramani gade.
1: Is not the Damayanti the one of Bharat who could show her all?
0: Sattvasagana meshti tatvatalamuna Bharata dati pativrata prabhava bhava bhava sampannataku gade pantabhumi.
1: Is only the field and the harvest and the crop that speaks for the wealth of the country.
0: Upajayi kadem. భారతదేశం అన్ని దేశాలకు ఉపాధ్యాయ స్థానాన్ని వహించినటువంటి.
1: భారత్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎ టీచర్ అండ్ ప్రిసెప్టర్ టు ఆల్ ది కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఇంతటి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క శక్తి సామర్థ్యములు భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
1: ద సాంక్టిటీ ఆఫ్ దిస్ భారత్ ఈజ్ నాట్ నోన్ టు భారతీయర్స్.
0: విదేశముల యొక్క విషయాన్ని చిన్నదైనప్పుడు పెద్దగా పెంచుకుంటున్నారు.
1: ఎ స్మాల్ థింగ్ ఇఫ్ ఇట్స్ ఆఫ్ దట్ అదర్ కంట్రీ.
0: ఈ విధంగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ భారత్ టుడే.
0: ఇంటిలో వండిన పంచభక్ష ప్రమాణముల కంటే పక్కింటిలో పాల్చిపోయిన పప్పు చాలా రుచి అంట.
1: ద డెలీషియస్ ఐటమ్స్ ఎట్ హోమ్ కుక్డ్ సో వెల్ ఇన్ ద కిచెన్ ఆర్ నాట్ రిలిస్ట్, వేర్ యాజ్ నైబర్స్ రాట్ అండ్ డాల్ ఈజ్ వెరీ మచ్ రిలిస్ట్.
0: కనుకనే మనం విదేశాల వెంట తిరుగుతున్నామే కానీ స్వదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వీఆర్ ఆఫ్టర్ ఓవర్సీస్ ఫారెన్ ల్యాండ్ బట్ వీ డోంట్ నో అవర్ కంట్రీ. వాట్స్ దిస్?
0: ఈనాడంతా కూడా డబ్బు డబ్బు డబ్బు డబ్బు.
1: టుడే వీ థింక్ ఆఫ్ మనీ.
0: ఈ ధనం మనం ఏమి ఉద్ధారం చేయగలదు?
1: హౌ డస్ ఇట్ హెల్ప్ యూ?
0: దయను పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ కంపాషన్.
0: ధర్మాన్ని పెంచుకో ఉద్ధారం చేస్తుంది.
1: డెవలప్ ధర్మ.
0: ధనం నిన్ను ఉద్ధారం చేయదు.
1: నాట్ ధన.
0: పతనము చేస్తుంది. పతనమే చేస్తుంది.
1: ఇట్ విల్ రూయిన్ యూ.
0: కనుకని ధనం అనేటువంటిది ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ టు ది
0: ఎక్స్టెంట్. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను పిల్లలకు
1: లిమిట్స్.
0: ఈ ధనం

0: తొడిగేటువంటిది, మన కాలికి తొడిగేటువంటిది ఒక చెప్పులు వంటిది.
1: భగవాన్ సేస్ దట్ మనీ ఇస్ లైక్ ది చెప్పల్స్ దట్ వీ వేర్.
0: కాలికి సరైనటువంటి సైజు గా ఉండినప్పుడే ఆ చెప్పులతో నడచడానికి వీలవుతుంది.
1: ఇఫ్ దే ఆర్ టు ది ఎగ్జాక్ట్ సైజ్ అండ్ మెజర్మెంట్ యూ కెన్ వాక్ ఫ్రీ.
0: అది ఓవర్ సైజ్ అయినా నడచడానికి వీలు కాదు, టైట్ అయినా నడచడానికి వీలు కాదు.
1: ఇఫ్ ది చెప్పల్స్ ఆర్ ఓవర్ సైజ్ యూ కాంట్ వాక్ నార్ టైట్.
0: అదే విధంగా మనకి ఎంత ధనమో అంత వరకు ఉండాలి.
1: సో ద మనీ షుడ్ బి దేర్ టు ఎక్స్టెండ్ ఇట్. మీరు
0: ధనము మతి హాని కలిగిస్తుంది.
1: ఇఫ్ ఇట్స్ మోర్ ఇన్ ఎక్సెస్
0: యూ మేక్ మ్యాన్.
1: You have what bad quality?
0: దానాన్ని చూసి తన్మయత్తుని చేస్తుంది.
1: You forget everything looking at the money.
0: కట్టకడపై మత్తులో ముంచుతుంది.
1: Ultimately you will be intoxicated.
0: ఇది కాదు మనం సంపాదించవలసింది.
1: It's not the one you should
0: have. గుణధనాన్ని సంపాదించాలి.
1: You should have the wealth of quality.
0: గుణశ్వర్యాన్ని సంపాదించుకోవాలి.
1: It's other wealth of virtue.
0: గుణవంతునికే స్థలము.
1: It's only virtuous one who will find a place.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We should know the truth.
0: భారతీయ సంస్కృతి అప్రాచీన కాలం నుండి కూడాను,
1: the culture of Bharat since
0: ఈ ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది. లోకస్తమస్తా సుఖినో భవంతు ఇలాంటి పవిత్రమైనటువంటి ఇది ఒక్క భారతదేశమే అందిస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ భారత్ వేర్ సచ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఇస్ హియర్ వేర్ వి ప్రే ఫర్ ది పీస్ ఆఫ్ ది వరల్డ్.
0: ఉండాలి,
1: ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని దేశములు సుఖంగా ఉండాలి.
1: ఆల్ కంట్రీస్ షుడ్ బి హ్యాపీ.
0: అన్ని ఏమైనా అయిపోయి మన భారతదేశం సుఖంగా ఉండాలని మనం అంత స్వార్థంగా మునక్కూడదు.
1: వి షుడ్ నెవర్ బి సెల్ఫిష్ యాజ్ టు ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అన్ని దేశములు కూడా ఈ భారతదేశంలో ఒక భాగములే.
1: ఆల్ కంట్రీస్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ఒక పెద్ద భవనం నిర్మించాము.
1: యు హావ్ బిల్ట్ ఎ బిగ్ మ్యాన్షన్.
0: ఈ భవనంలో అనేక రూములు నిర్మించుకున్నాము.
1: దేర్ సో మెనీ రూమ్స్ దేర్.
0: అదే విధంగానే
1: likewise
0: ee vishwamainatundi oka pedda bhavanam nirminchukunnamu.
1: In this mansion
0: ee bhavanam lopala America oka room, Russia oka room, Japan oka room, Germany oka room, Italy oka room, France oka room, ivanni konni konni roomulu ga untunnayi.
1: In this mansion of this universe there are so many rooms like America, Japan, Germany.
0: Kaani ee India room lo neevu jeevisthunnavu.
1: However you live in your own room.
0: Kaani ivanni oka bhavanam lo unnatundi roomule.
1: But they are all the rooms belonging to the same building.
0: Ee gadule ivanni.
1: They are all the rooms in this universe.
0: ఈ ఏకత్వాన్ని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: యూ షుడ్ నో దిస్ అండర్లైన్.
0: ఈనాటి విద్యార్థులు ఈ ఏకత్వం చాలా అత్యవసరం.
1: ఫర్ స్టూడెంట్స్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్.
0: ఈనాటి విద్యార్థులు ఏకత్వం లేకపోవడం చేతనే
1: because the absence of unity among
0: ee jagatulo inni vidhamainatundi kallolu aviruddhi avutu vastunnayi.
1: We find so much of agitation everywhere.
0: Daiva premanu manam penchukovali.
1: We should develop love for God.
0: Deeniki minchinatundi marokati ledu.
1: There's nothing more than that.
0: Ee okka prema undena ee sarvamnu manam sadhinchukovali.
1: Then once you have love you can achieve anything.
0: Karanam emiti? Andari endu unnadi premani okkate.
1: Because this love is in everybody same.
0: అందరి ఎందు ప్రతిబింబిస్తుంది అది ప్రేమ ఒక్కటే.
1: It's the same love that reflects in everybody.
0: ఈ విధమైనటువంటి యొక్క నిజతత్వాన్ని మనం గుర్తించినప్పుడే,
1: when we know this true nature,
0: మానవత్వాన్ని కూడా మనం గుర్తించిన వారం అవుతాం.
1: We can know the human quality.
0: లేకపోతే మానవత్వాన్ని కూడా గుర్తించిన వారం కాదు.
1: Otherwise we will not know the human value.
0: మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడని చెప్పాను.
1: Human being means the meaning is only
0: ఏ మానవునికి నమ్మకం అనేటువంటిదే లేదు.
1: Today there is no faith at all.
0: నమ్మకం లేనప్పుడు ఏమి చేసి ప్రయోజనం ఏమి?
1: What is the use in doing so many things without faith?
0: కనుకనే నమ్మకం అనేది అన్ని పెంచుకోవాలి.
1: Therefore you have to develop faith.
0: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి నేడు అవనియందు.
1: Unearth people are blind having lost the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటి కన్నులు లేకపోతే మనం దుడ్డివారమే.
1: We are blind when we lose the eyes of faith.
0: పోని నిన్ను నీవైనా నమ్ముకుంటున్నావా?
1: At least do you have faith in you?
0: నిన్ను నీవు నమ్మినటువంటి వాడు దేవుని నమ్మినటువంటి వాడు.
1: If you have faith in your own self.
0: అందువల్లే faith, faith, faith in yourself and faith in God. This is the secret of greatness.
1: Therefore you should have faith in yourself, then faith in God. This is the secret of greatness.
0: నీ పైన నీకు faith ఉంటే చాలు.
1: If you have faith in yourself, that's enough.
0: నిన్ను నీవే నమ్మలేనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలవు?
1: If you have no faith in yourself, on whom you are going to
0: rely? విద్యా విధానం ఈ విధమైనటువంటి ఒక దిగజారిపోయింది.
1: This is the downward trend of the modern education.
0: ఇవన్నీ కూడా విద్యలే కావు.
1: That's no education at all.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: విజ్ఞానం బోధించేటువంటి విద్య అనుకుంటున్నారు.
1: ఇట్స్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ యు ది డిస్క్రిషన్.
0: విజ్ఞానం అనేటువంటిది ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తుండాలి.
1: అండ్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ డివైడ్స్ దిస్ వరల్డ్.
0: వివేకాన్ని వితక్షణను మనం కోరుకుంటూ ఉండాలి.
1: సో వీ షుడ్ డెవలప్ డిస్క్రిషన్ అండ్ డిస్క్రిమినేషన్.
0: ఈ విచక్షణ జ్ఞానం లేనటువంటి విద్య ఏం ప్రయోజనం?
1: వితౌట్ డిస్క్రిమినేషన్ వాట్స్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఏమి విలువ ఉండదు.
1: All this education will be a zero without
0: MAలు BAలు పాస్ అయి వచ్చియు పేరు గాంచిన పెద్దవారలైన.
1: You may be big reputed people with degrees like BA and MA.
0: సంపదలుండి సద్ధాన పరులైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన.
1: You may be reputed in this world as the one of charity with all the fluence and
0: wealth. ఆయుర ఆరోగ్యములనవరతముండి పరిపూర్ణ బలులగు వారులైన.
1: You may have a long span of life with the physical strength present in the
0: world. Satatammu japamunu tapamunu jayuchu vedammulanu nerpu vipulaina.
1: Chanting, repeating, teaching Veda all the time you may be free.
0: Satiraru enaatiki bhaktulaku.
1: At any point of time they will never equal devotees.
0: Bhaktulaku enaatikaina.
1: Any day they will never be equal to
0: Daiva
1: devotees.
0: Bhaktulu kaanide raadu mukti.
1: Without being a devotee of God you cannot have liberation.
0: Intakannanu veredi erugaparatu.
1: What else is to be communicated?
0: Sadhu sadguna ganyulau vidyarthulara. Vidyarthulara.
1: O students of this august assembly with noble qualities.
0: ఇంతకంటే ఏం కావాలి?
1: What else is required?
0: ఎన్ని చేసినప్పటికీ ఒక దైవ విశ్వాసమే లేకపోతే ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
1: It's all useless if we don't have faith in
0: మంచి
1: God.
0: మంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చాము.
1: You bring fresh vegetables.
0: మంచి వంటవాడుగా చిక్కాడు.
1: You could have a very good cook expert.
0: మంచి చక్కని ఉప్పు పప్పు.
1: And you could have the dal and salt.
0: కొత్త చింతపండు.
1: New tamarind.
0: మంచి పాత్ర.
1: A good vessel.
0: ఇంట్లో సాంబార్ వండాము.
1: Sambar is made.
0: కానీ
1: but
0: ఎందుకో చెడిపోయింది.
1: Somehow sambar is spoiled.
0: ఇది ఏమైపోయింది?
1: What happened?
0: కేవలం పులుసు పట్టిపోయింది.
1: And you can't eat it. It's spoiled.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: చింతపండులో దోషమా?
1: Mistake with the tamarind?
0: కూరగాయల్లో దోషమా?
1: Or vegetable?
0: లేక పప్పులో దోషమా?
1: Or dal?
0: లేక ఉప్పులో దోషమా?
1: Or salt?
0: పాత్రలో దోషమా?
1: Or vessel?
0: కాదు.
1: No.
0: ఈ పాత్రలో కళాయి లేకపోవడం వల్ల ఇదంతా కూడా తుప్పు పట్టిపోయింది.
1: The vessel is not tinned, therefore the whole thing is spoiled.
0: కనుకనే మనం ఇన్ని జపములు తపములు ధ్యానములు యోగములు అన్ని భజనలు చేస్తున్నా ఉన్నాం కానీ హృదయం అనే పాత్రలో ప్రేమ అనేటువంటి కళాయే లేకపోతే ఇదంతా పాడైపోతుంది.
1: వీ డూ ఆల్ మెడిటేషన్ వీ గో త్రూ ద సీక్రెట్ టెస్ట్ అండ్ డూ భజన్స్ అన్లెస్ వీ టిన్ ది హార్ట్ ద వెసల్ విత్ దట్ లవ్ ఎవ్రీథింగ్ ఈజ్ యూస్లెస్.
0: ఈ ప్రేమ అనేటువంటి కళా ఈ పాత్రలో ఉంటుండాలి.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి దేర్ ఇన్ దిస్ వెసల్.
0: ఈ ప్రేమ లేకపోతే ఎన్ని విధములైనటువంటి పాకం చేసినప్పటికి ఇదంతా పాడైపోతుంది.
1: విదౌట్ దిస్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ వాట్ ఎవర్ యు ప్రిపేర్
0: కళకళలాడుతుంటుండాలి ఫలపుష్పాలతో.
1: హియర్ ఇస్ ఎ ట్రీ విత్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్.
0: కానీ ఈనాడు చూస్తే చాలా శోభంగా కనిపిస్తుంటారు.
1: టుడే ఇట్ లుక్స్ వెరీ ఫైన్ టుడే.
0: రేపటి దినమే వాడిపోయింది.
1: టుమారో దే ఫేడ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: దానికి వేరు పురుగు కొట్టింది.
1: బికాస్ ఇట్ ఇస్ అటాక్డ్ బై ది
0: పెస్ట్. అదే విధంగా మన జీవితం అనేటువంటి ఎన్ని సుఖశాంతులతో వర్ధిల్లుతున్నప్పటికి
1: though the tree of life is just progressing towards peace and security
0: okata lekapothe durgunam anetundi vere purugu manaku pattite okka chanamlo idi vaadipothundi.
1: Without God's grace when the root life is attacked by kanaka mana jeevithaniki parama shatruvulu evaru
0: kama krodha lobhamule parama shatruvulu.
1: Who are our enemies today? The anger, the lust and the greed.
0: Kamamu karmanu chaligodutundadi.
1: And therefore so desire that
0: kodamu bhaktini chaligodutundadi.
1: Is anger that spoils devotion?
0: Lobhamu jnanaanni chaligodutundadi.
1: Is greed that spoils wisdom?
0: Karma upasana jnanam moodintini kodanu chaligodutundayi.
1: Therefore action, the worship and wisdom are spoiled.
0: Tarvata inkem prayojanam nee undi?
1: What is the use in living thereafter?
0: Karma margamlo enna praveshinchali.
1: So let's go in the field of action.
0: Neeku upasana margamlo enna praveshinchali.
1: Proceed in the path of devotion.
0: Neeku jnanamulo enna munagali.
1: Or at least just drown ourselves in wisdom.
0: Lekapothe em prayojanam nee yokka jeevitham?
1: Without these three what for is this life?
0: Idi aakara manavude kaani aachara manavude kaadu.
1: He is only human in form but not in reality.
0: Prema swaroopulara.
1: Embodiments of love.
0: Vidyarthulara.
1: Students.
0: Meeru premanu kavalsinta penchukondi.
1: Develop love more and more.
0: ప్రేమను పెంచుకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ దట్ యు కెన్.
0: ప్రేమ మీ యందే ఉంటున్నది.
1: లవ్ ఇస్ ఇన్ యు.
0: కానీ ఆ ప్రేమను మీరు కాన్సన్ట్రేట్ చేయండి.
1: బట్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ లవ్ లేటెంట్.
0: ఈ అనవసరమైనటువంటి ఒక విషయాలు మీరు కాన్సన్ట్రేట్ చేయకండి.
1: డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ అన్నెసరీ మ్యాటర్.
0: చదువులు బాగా చదవండి.
1: స్టడీ వెల్.
0: మంచి మార్క్స్ తెచ్చుకోండి.
1: గెట్ గుడ్ మార్క్స్.
0: తల్లిదండ్రులను సంతోషపెట్టండి.
1: మేక్ యువర్ పేరెంట్స్
0: హ్యాపీ. వారికి అయినటువంటి శాంతిని ఇవ్వండి.
1: మేక్ దెం హ్యాపీ.
0: ఎందుకోసం కాదు? మాతృదేవో భవ పితృదేవో భవ.
1: ద రీజన్ ఇస్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుక మీ బ్లడ్ మీ ఫుడ్ మీ హెడ్ మీ దుడ్డు అంతా పేరెంట్స్ యొక్క గిఫ్టే.
1: సో యువర్ బ్లడ్ దుడ్ అండ్ బ్లడ్ ఫుడ్
0: అండ్ హెడ్
1: పేరెంట్స్ గిఫ్ట్స్.
0: కనుక మీరు మొట్టమొట్ట పేరెంట్స్ గ్రాటిట్యూడ్స్ ఇవ్వండి.
1: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు పేరెంట్స్ ఇన్ ద
0: ఫస్ట్ పేరెంట్స్ ను సంతృప్తి పరచండి.
1: మేక్ దెం హ్యాపీ సాటిస్ఫైడ్.
0: దేవుడు తప్పక సంతృప్తి పడతాడు.
1: అండ్ దెన్ గాడ్ విల్ బి హ్యాపీ.
0: కనుక మాతృదేవో భవ పితృదేవో భవ.
1: సో మదర్ ఇస్ గాడ్.
0: తల్లి దైవమే తండ్రి దైవమే సర్వులు దైవమే.
1: Mother is God, father is God, all are divine.
0: కానీ నీ మొట్టమొట్ట తల్లిదండ్రుల నుంచి ప్రారంభించు.
1: So you should start from parents.
0: తర్వాత విశ్వమంతా కూడాను వ్యాప్తి చేసుకో.
1: Then expand to the entire universe.
0: అది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము.
1: That is true bliss.
0: కనుక దైవ ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని పవిత్రము గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది టైమ్ అండ్ ప్రే ఎవ్రీ డే అండ్ మేక్ యువర్ లైఫ్ ఐడియల్.

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: The tongue, being highly skillful, manages to move amidst being surrounded by the sharp teeth. Likewise, man also should learn to conduct himself. Never forget this good word.
1: శంకర్లవారు మానవ జీవితమును గురించి కేవలము ఇది ఒక నాటక రంగం వలె నటించి జీవించి సుఖించి దుఃఖించి మరణించి మాయమవుతున్నాడని ప్రబోధించారు.
0: శంకర టాట్ దట్ ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ and we are all actors. We act and leave the stage, commencing with birth, growth, ending with death.

0: భయం భయం భయం భయం బ్రతుకు భయం భయం భయం భయం భయం బ్రతుకు భయం.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ పద్మవ్యూహ స్పెషల్లీ డివైజ్డ్. ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ టియర్స్. ఈజ్ ఇట్ గోయింగ్ టు ది గిఫ్ట్? ఆర్ దే గోయింగ్ టు బి అవర్ రిలేషన్స్? దేర్స్ నో డెస్టినీ. ద హోల్ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ లైఫ్ ఈజ్ టోటలీ బ్రోకెన్.
2: ఇట్టి భయములతో, ఇట్టి అభిమానములతో, ఇట్టి ఆవేశంతో, ఇట్టి అహంకారములతో కూడినటువంటి ఈ మానవత్వంలో చిక్కేటువంటి సుఖం ఏమిటి?
1: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్, వాట్ ఈస్ ది హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
2: ఈ చిక్కే ఆనందం కూడా భయంతో కూడినటువంటి ఆనందమే.
1: ఈవెన్ దిస్ హ్యాపీనెస్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ యూ గెట్ ఇట్స్ ఆల్సో మొమెంటరీ.
2: నిర్భయం అనేటువంటి ఈ జీవితంలో ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఫియర్లెస్ స్టేట్ ఎట్ ఎనీ టైమ్.
2: ఎక్కడ నిర్భయము, ఎక్కడ వైరాగ్యమో అక్కడ నిర్భయం.
1: Where there is renunciation, there is fearlessness.
2: ఆ వైరాగ్యం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: Where is it possible to cultivate the detachment? దైవ
2: సన్నిధి యందు మాత్రమే వైరాగ్యం లభ్యమవుతుంది.
1: It's only in the proximity of the divine you develop this detachment.
2: కనుక మానవులారా,
1: so oh man,
2: మీరు ఈ భయమును దూరం గావించుకుని అభయత్వాన్ని పొందే నిమిత్తమై ఆత్మకు చేరండి, ఆత్మ సన్నిధి చేరండి అని ప్రబోధిస్తూ వచ్చాడు శంకర్.
1: So Shankara in his teaching said, run away from the situation of fear so as to be fearless, which is possible only in the spirit of Atman.
2: అక్కడికి వెళ్ళినప్పుడే ఈ భయం అనేటువంటి యొక్క యథార్థము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: There when once you are in the spirit, you will know the reality of
2: సుఖము దుఃఖము, పాపము పుణ్యము, లాభము నష్టము, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడాను ఒకదాని యొక్క అభావం లేదు. ఇది ప్రత్యేకించినటువంటి వేరు వేరు కాదు.
1: ద సిన్ అండ్ ద మెరిట్, ద డే అండ్ ద డార్క్, ద ప్రాఫిట్ అండ్ ద లాస్ ఇస్ జస్ట్ ది అనదర్ వర్షన్, ది అదర్ సైడ్ ఆఫ్ ది సేమ్ కాయిన్.
2: పెయిన్ అండ్ ప్లెజర్,
1: ద పెయిన్ అండ్ ద ప్లెజర్,
2: దీనికి మూలాధారం ఒక్కటే.
1: ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇస్ వన్,
2: అది ఏ ఆత్మ,
1: దట్ ఈస్ ఆత్మ.
2: అట్టి ఆత్మను ఆధారం చేసుకుని అనేక విధములైనటువంటివి అక్కడ నుంచినే ఉద్భవిస్తూ వస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఎమనేట్స్ ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఆత్మ.
2: ఇది ఒక పుష్పము,
1: హియర్ ఇస్ ఎ ఫ్లవర్.
2: ఇక్కడ అనేక రేఖలు ఉంటున్నాయి,
1: దేర్ మెనీ పెటల్స్.
2: ఈ రేఖలు వేరువేరుగా కనిపిస్తున్నాయి,
1: యు ఫైండ్ దెమ్ సెపరేట్.
2: కానీ అన్ని రేఖలు కూడాను ఒకే స్థానం నుండి పుట్టుతూ వచ్చినాయి. ఇవన్నీ ఒకే దగ్గర నుంచి పుట్టుతూ వచ్చాయి.
1: All petals arise from the same stalk at the same point.
2: Idiye atma sthanamu,
1: that main point.
2: Atma sthanam nundiye anni rekhalu udbhavistu vastunnayi.
1: It is the main place, the starting point, telamas.
2: Kaani mane okke pushpanga manam deenni visheshisthunnamu,
1: but you take it as a single flower.
2: Pushpam okkate, rekhalu binnamu.
1: Flower is one but petals are many.
2: Ee rekhalanni okkate, sthanam okkate.
1: Petals are many but the place of origin is one.
2: అనంతమైనటువంటి సాగరం నందు,
1: ఇన్ఫినిట్ ఓషన్,
2: అసంఖ్యాకములైనటువంటి అలలు బయలుదేరుతున్నాయి.
1: సో మెనీ ఇన్ఫినిట్ వేవ్స్.
2: అయితే ఒక అల వలె మరొక అల ఉండటం లేదు.
1: వన్ వేవ్ డస్ నాట్ లుక్ లైక్ అనదర్.
2: ఒక అల వలె మరొక అల కనిపించటం లేదు.
1: అండ్ వన్ వేవ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
2: అలలు అనేకంగా ఉంటున్నాయి.
1: దర్ ఇన్యూమరబుల్ వేవ్స్.
2: ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ దేర్
2: రైజ్. దీనికి మూలాధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్?
2: అది సముద్రము.
1: ఇట్ ఈస్ ది ఓషన్ ఇట్సెల్ఫ్.
2: సముద్రం ఒక్కటే.
1: ఓషన్ ఈస్ వన్.
2: అలలు భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ వేవ్స్ ఆర్ సెపరేట్.
2: దీనికి రూపనామములు కూడా భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: దే వేరీ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
2: రూపనామములు భిన్నం కనిపించినప్పటికి సముద్రంలో ఏ చలి, ఏ తెల్లదనము, ఏ తడి ఉన్నదో, ఈ అలలు ఎందుకును ఆ చలి, ఆ తడి, ఆ యొక్క రుచి ఉంటుంది.
1: Therefore, the three fundamental qualities of the mighty ocean, being wet and cool and also white in color, are equally noticed in a wave.
2: Alallo chuchina tadi untundali.
1: Wave also is wet.
2: Alallo chuchina challadanam untundali.
1: It's also quite cool.
2: Alallo chuchinappudiki telladanam untundali.
1: It's also white in color.
2: Samudramlo kudano ave untunnayi.
1: So also in an ocean.
2: సముద్రం యొక్క చుక్క నోట్లో వేసుకుంటే అది ఉప్పుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు టేస్ట్ ద డ్రాప్ ఆఫ్ ఎన్ ఓషన్, ఇట్
2: అలలోని నీటి బిందువు నోట్లో వేసుకుంటే అది కూడా ఉప్పగానే ఉంటుంది.
1: సో ఆల్సో డ్రాప్ ఆఫ్ ఎ వేవ్ విచ్ ఇస్ సాల్ట్.
2: అయితే ఈ అలల నుంచి కూడా తిరిగి నురుగు వేరే ఆవిర్భవిస్తున్నాయి.
1: వన్స్ అగైన్ దే మర్జ్ బ్యాక్ ఇన్ ది ఓషన్ ఆల్ ద వేవ్స్.
2: ఫోమ్,
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు గెట్ ద ఫోమ్.
2: ఈ ఫోమ్ అనే దానికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ ఫోమ్?
2: దీనికి వేవ్స్ ఏ ఆధారము?
1: అండ్ ఫోమ్ గెట్స్ కలెక్టెడ్ ఓవర్ ది వేవ్స్.
2: ఈ వేవ్స్ ఆధారం ఏమిటి?
1: ద బేసిస్ ఫర్ ద వేవ్స్
2: సముద్రమే ఆధారం,
1: ద ఓషన్.
2: ఈ మూడింటికి ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ప్రైమల్ థింగ్ ఫర్ ఆల్ ది త్రీ?
2: ఆ యొక్క సముద్రమే ఆధారం.
1: ఇట్ ఈస్ ద ఓషన్ అగైన్.
2: కనుకనే సముద్రం నందున్నటువంటి యొక్క జలమే అలలుగా బయలుదేరి అలల్లోనున్నటువంటి యొక్క దినిగే నురుగ్గా బయలుదేరి మూడు రూపాన్ని ధరిస్తుంటుండాలి.
1: అండ్ దేర్ఫోర్ సేమ్ వాటర్ అవుట్ ఆఫ్ ది ఓషన్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ అండ్ ఫైనలీ ద ఫోమ్.
2: అది ప్రత్యక్షము పరోక్షము అనుమానము.
1: వన్ ఈస్ ద డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్, అనదర్ ఇస్ ది ఇండైరెక్ట్.
2: కనుక ప్రత్యక్ష పరోక్ష అనుమానములకు మూల కారణము ఒకే స్థానమే.
1: Therefore, for all the evidences, its only place of origin is one and the same.
2: ఇది అద్వైతము.
1: This is non-dualism.
2: దీనిని దైవత్వానికి త్రిపుటి అన్నారు.
1: This is called Trinity or Triputi.
2: మూడు కూడినటువంటి యొక్క ఏకత్వమే ఆత్మతత్వము.
1: The atmic principle is this unity of the Trinity.
2: అచిత్ ఈశ్వరత్వం మూడింటి యొక్క భాగమే.
1: The three chit, achit and ఈశ్వరత్వం, all the three.
2: చిట్ అనగా జడము.
1: చిట్ ఇస్ వాటర్.
2: ఈ
1: జడము ఇనర్ట్, ఇనర్ట్ జడము ఇనర్ట్.
2: అచిట్ అనగా భౌతికము.
1: అచిట్ ఇస్ ఫిజికల్.
2: ఈశ్వరత్వం అనగా త్రికాల బాధ్యం.
1: ఈశ్వరత్వ ఇస్ విచ్ ఇస్ చేంజ్.
2: మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క జీవితం యొక్క అంతరార్థము.
1: The unity of this Trinity is the inner significance of human life.
2: అది ఒకటి దేహము, ఒకటి మనసు, ఒకటి ఆత్మ.
1: The same is body, the mind and ఆత్మ.
2: బాడీని మనసును ఆధారం చేసుకుని ఉన్నది.
1: Body depends on the mind.
2: మైండ్ ఆత్మను ఆధారం చేసుకుని ఉన్నది.
1: Mind relies on ఆత్మ.
2: అన్నింటికీ ఆత్మనే ఆధారము.
1: ఆత్మ is the main basis for all.
2: కనుకనే ఈ మానవత్వమునకు మూలాధారం ఆత్మనే.
1: Therefore, for the entire human life, the fundamental principle is Atma.
2: కనుక అదే అద్వైతము అని బోధిస్తూ వచ్చాడు.
1: That is the teaching of non-dualism.
2: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తులు,
1: persons who do not understand this truth,
2: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క విషయ మార్గంలో ప్రవేశించి,
1: they go by the fleeting world, the ephemeral world,
2: అనేక విధములైనటువంటి శ్రమల కోర్చి,
1: they
2: కట్టకడబడకు ఆత్మతత్వాన్ని రియలైజ్ చేసుకుంటున్నారు.
1: And they put themselves to a lot of strain and ultimately realize the principle of Atma.
2: Suddhodhanaku lekaleka oka kumaru puttadu.
1: Suddhodhana had a son after a long, long time.
2: Atani peru Siddharthi.
1: His name is Siddhartha.
2: Ee kumarulaki ee prakrutamaina jagattunandu ee vidhamainatundi okka kashtamu, baadha, dukkamu kaliginchukunda chuchukovalani illunu vadili bayatiki pampatam ledu.
1: Suddhodhana never wanted his son Siddhartha to watch any sort of grief or pain or difficulty or trouble in the world, so he has not allowed him to step out of the palace.
2: Okanoka samayam lopala
1: at one time
2: Suddhodhana oka panditunu maharshi raagane ataniki ee pillavaanni choopinchadu tandri.
1: He has introduced his son when a great soul, noble soul visited him.
2: Aa mahaneeyudu vaakku amrita vaakku.
1: What all he says, that noble soul is, will be true.
2: Suddhodhana,
1: he said,
2: ee pillavaadu kevalam teevra vairagyaga mari potadu annadu.
1: This great sage said, this boy is going to be a renunciant.
2: Intiye kaadu,
1: not only this,
2: kevalam yavat prajalaku kudanu oka vidhamainatundi sandeshanni andincheetundi yokka swaroopudai potadu.
1: Not only that, he will pass on the message to the entire humanity.
2: Ee maata vinna tachchalame శుద్ధోధనుడు చాలా భయపడిపోయాడు.
1: ఆన్ హియరింగ్ దిస్ శుద్ధోధన వాజ్ ఫియర్ స్ట్రికెన్.
2: ఇంకా ఏ దీన్ని చూస్తే ఈ పిల్లవాడికి వైరాగ్యం కలుగుతుందని ఎక్కడికి బయటకు పంపటం లేదు.
1: హీస్ కంప్లీట్లీ అఫ్రైడ్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ రెనన్సియేషన్, సో హీ డిడ్ంట్ అలౌ హిస్ సన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద ప్యాలెస్.
2: కొంత పెరుగుతూ వచ్చేటప్పటికి 18వ సంవత్సరంలో వివాహం చేశాడు.
1: As he was aging, at the age of 18, he was
2: వివాహం చేయటమే కాకుండా యువరాజుగా కూడా పట్టం కట్టాడు.
1: And not only he got him married, but he coronated him as the prince of that kingdom.
2: Yuvarajuga tayaraina tarvata,
1: having become a prince,
2: ee siddharthi,
1: this siddhartha,
2: prapanchananta chudali, na rajyanni nen chudali,
1: wanted to see his own kingdom of which he is the prince.
2: Raju kevalam antapuramlo kuchovatam kaadu, rajyananta parisilana cheyali.
1: king should not confine himself to the palace.
2: కనుక నేను రాజ్యం చూడడానికి బయటికి వెళ్తాను అన్నాడు తండ్రి దగ్గర.
1: So he asked his father to permit him to go around his kingdom.
2: తండ్రి చాలా భయపడుతూనే ఉన్నాడు.
1: The father is completely afraid of the situation.
2: కాని వివాహం చేసుకున్నాడు కనుక ఎక్కడికి పోడు అనేటువంటి ఒక మూఢ నమ్మకం కలిగింది.
1: He has got some blind faith because the boy is married already, he would not run away.
2: కాని రథం పైన కూర్చున్నాడు.
1: He sat on the chariot.
2: కొంత ఊరు దూరకు వెళ్ళాడు.
1: He sat on the chariot, went to the outskirts of the kingdom.
2: ఒక వృద్ధురాలు వంగిపోయినటువంటి వృద్ధురాలు మరొక కర్రం చేత పట్టుకుని వంగి వంగి అదురుతూ నడుస్తూ ఉంటుండాలి.
1: He saw an old lady with hunch, totally bent, walking with the help of a stick.
2: చూచాడు.
1: He saw her.
2: సత్సారథిని అడిగాడు, ఏమిటి ఈ మృగము, ఇది చాలా వింతగా కనిపిస్తుండదే అన్నాడు.
1: He asked the charioteer, what is this animal that looks quite funny?
2: కాదు ప్రభు, ఇది ఒక మనిషి, వయస్సు మీరిపోయేటప్పటికీ ఈ విధంగా వంగిపోతుంది, వణుకుడు పుడుతుంది, ఈమె కూడా ఒక మనిషి అని అన్నాడు.
1: The charioteer said, O king, not animal, just a human being. As one ages, there will be bending over
2: there.
1: One
2: shiver, the body shiver. అని ప్రశ్నించాడు.
1: The king asked, will everyone get into that stage?
2: రాక తప్పదు.
1: Yes, one must.
2: ఇది సృష్టి యొక్క నైజము.
1: It's natural.
2: Law of nature.
1: It's a law of nature.
2: కానీ ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: He proceeded.
2: ఒక రోగి ఒక చెట్టు క్రింద కూర్చొని టీబీ రోగి దగ్గుతూ దగ్గుతూ ఆయాసపడుతూ చాలా అబ్బా అని అరుస్తూ ఉంటుండాలి.
1: He saw a TB patient, tuberculosis, was gasping for breath and suffering.
2: ఏమిటి ఇది, ఎందుకు ఈ అవస్థ పడుతుండాలి అని ప్రశ్నించాడు.
1: He immediately king asked, what is it that the person is suffering over there?
2: శరీరముకు అనేక రకములైనటువంటి యొక్క వ్యాధులు ఉంటున్నాయి.
1: Body has so many types of diseases.
2: ఈ శరీరమే ఒక రోగముల యొక్క గంప.
1: The body is the center of many diseases.
2: కనుక ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి రోగం ప్రాప్తిస్తుందో చెప్పడానికి వీలు కాదు, ఇది ఒక రోగము అన్నాడు.
1: What sort of disease one would be afflicted with, nobody can say right now.
2: ఎవరికి వస్తుందో ఎవరికి రాకుండా పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: Who will suffer, who will not, no one can decide.
2: సరే, మనసు కొంచెం మార్పు కలిగింది, ఇంకా కొంచెం దూరం పోయాడు.
1: His mind changed to certain extent, yet he proceeded.
2: ఒక డెడ్ బాడీని బాగా ఒక దీనికి చుట్టి నలుగురు మోసుకుంటూ శ్మశానానికి తీసుకుని పోతున్నారు.
1: He saw the dead body carried by four people to the funeral cremation ground.
2: సారథి, ఏమిటి అది మోసుకుని పోతుండేటువంటిది అన్నాడు.
1: Yes, charioteer, what is that they are carrying?
2: అది శవం ప్రభు అన్నాడు.
1: He said, O king, శవం అంటే ఏంటి? Dead body.
2: ప్రాణము లేనటువంటిదే శవము.
1: He asked, what is the dead body? He said, the one without life is the dead body.
2: మనము మనం శివం.
1: Whereas we are శివం.
2: శివం అనగా ప్రాణం ఉంటుండాలి.
1: శివం means the one with life.
2: ఆ ప్రాణం లేనటువంటిదే శవము.
1: When once there is no life, it is శవం.
2: ఆ ప్రాణం తిరిగి పోతుందా, అందరికీ పోతుందా అని ప్రశ్నించాడు సిద్ధార్థి.
1: సిద్ధార్థ asked, will everyone die like that?
2: తప్పినది కాదు.
1: No one can escape. ఇప్పుడు
2: ఒక పర్యాయము, ఆ ప్రాణం పోతుంది అన్నాడు.
1: No one can escape. One time or other, one is bound to die.
2: విన్నాడు.
1: He heard this.
2: ఇంక తన టూర్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు.
1: He dropped his tour any longer.
2: ఇంటికి వచ్చాడు.
1: He returned home.
2: భోజనం చేయలేదు.
1: He didn't eat that night.
2: రాత్రి పండుకున్నాడు.
1: He slept.
2: నిద్ర రాలేదు.
1: He couldn't sleep well.
2: కానీ భార్య, యశోధర, కుమారుడు పండుకున్నారు.
1: But there by his side, present wife Yashodhara and also son.
2: చూచాడు, ఒకే దృష్టితో చూచాడు.
1: He just looked at them.
2: సర్వం దుఃఖం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Then he stated, everything is nothing but grief and grief and grief alone.
2: సర్వం భయం భయం భయం.
1: The second he said, everything is fear and fear and fear.
2: సర్వం అనిత్యం అనిత్యం అనిత్యం.
1: Then he said, everything is fleeting, fleeting, changing.
2: సర్వం శూన్యం శూన్యం శూన్యం అన్నాడు.
1: Then he declared, everything is emptiness,
2: అన్నాడు,
1: emptiness.
2: వదిలి వెళ్ళాడు.
1: And then he left and left the home.
2: ఈ తీవ్ర వైరాగ్యము చూచారా, మనం ఎన్నో రోగులను చూస్తున్నాము, ఎన్నో వృద్ధులను చూస్తున్నాము, ఎన్నో శవాలను చూస్తున్నాము, కానీ అందరికీ ఈ వైరాగ్యం కలగలేదు. సిద్ధార్థికి మాత్రమే కలిగింది.
1: See this intense renunciation. We come across many sickly people, old people and dead bodies. It was only given to Siddhartha to be an ascetic finally.
2: Atti indriya nigrahani galigetvanti oka shakti ni sadhinchalante adi oka bhagavat anugrahame kavali.
1: One can have total sense control only with the divine grace.
2: Ade vidhamgane oka rajakumarudu aranyaniki shikarathame vellaadu.
1: A prince went to the forest.
2: వెళ్ళి చాలా తిరిగి తిరిగి అలసిపోయాడు.
1: హీ వెంట్ రౌండ్ అండ్ హీ వాస్ టైర్డ్.
2: అలసిపోయి ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు నీటి కోసమని.
1: యాస్ హీ వాస్ థర్స్టీ హీ స్టెప్డ్ ఇంటూ ఎ హెర్మిటేజ్ ఫర్ వాటర్.
2: ఆ ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి ఒక స్వాములు వారు, ఎవరండి మీరు అని ప్రశ్నించాడు.
1: ఎ సేజ్ రిసైడింగ్ ఓవర్ దేర్ ఇన్ ద హెర్మిటేజ్ ఆస్క్డ్, హూ ఆర్ యూ సర్?
2: నా పేరు జితేంద్రియుడు.
1: హీ సెడ్ మై నేమ్ ఇస్ జితేంద్రియ.
2: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
1: జితేంద్రియ
2: రాజ్యం నుంచి వచ్చాను.
1: హీ సేస్ ఐ బిలాంగ్ టు ద జితేంద్రియ కింగ్డమ్
2: అన్నాడు.
1: హీ సెడ్
2: కానీ నాకు నీరు కావాలి అన్నాడు.
1: ఐ వాంట్ వాటర్.
2: నీరు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు.
1: హీ ఆఫర్డ్ హిమ్ వాటర్ అండ్ హీ డ్రాంక్ అండ్
2: కానీ పేరుకు తగిన ప్రవర్తన ఉందన్నారా అని విచారించాడు ఈ సన్యాసి.
1: దిస్ స్టేజ్ started investigating whether the conduct is in accordance. Peru
2: Dharmaraju penuvepa vittunru okaru peru Dharmaraju ani pettukuntuntadu vaadantha dharmame chestuntadu.
1: One has the name of a Dharmaraju, one of righteousness, but all his conduct is unrighteous, totally opposite.
2: Ade vidhamgane Tyagaraju ataniki peru pettaru.
1: One has the name of Tyagaraju, one of sacrifice,
2: kaani peru tegina pravartinchadu
1: and his conduct is in accordance to the name.
2: Itanu జితేంద్రియ అని పేరు పెట్టుకున్నాడు.
1: హిస్ నేమ్ ఇస్ జితేంద్రియ.
2: ఇతను జితేంద్రియుడు తగినటువంటి రీతిగా తన ఆచరణలో చూపగలడా?
1: హ్యాస్ హీ సెన్స్ కంట్రోల్?
2: తన రాజ్యం పేరు కూడా జితేంద్రియ రాజ్యం అంటున్నాడు.
1: హిస్ నేమ్ ఇస్ ఆల్సో జితేంద్రియ కింగ్డమ్.
2: అక్కడికి వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్.
2: ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడి బట్టలంతా తీసుకుని తన సన్యాస వస్త్రములంతా పిల్లవాడిని కట్టి, బాబు 2 దినాలు మీరు ఇక్కడ ఉండండి, నేను ఇంతటి పోయి వస్తానని ఆ బట్టలు తీసుకుని దానిపైన అంతా నన్ను ఎర్రని రంగు చల్లుకొని ఆ బట్టలు తీసుకుని పోయాడు జితేంద్రియ రాజ్యానికి.
1: ద సేజ్ మేడ్ ద ప్రిన్స్ వేర్ ద ఆకర్ రోబ్స్ వైల్ ద సేజ్ కలెక్టెడ్ ద డ్రెస్ ఆఫ్ ద ప్రిన్స్ అండ్ స్ప్రింకిల్ రెడ్ కలర్ ఆన్ దట్.
2: సింహద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ వాచ్ మ్యాన్ ఉంటారు, సిపాయిలు.
1: దేర్ ద మెయిన్ గేట్ ద సిపాయిస్ విల్ బి దేర్.
2: ఈ సన్యాసి వచ్చాడని చెప్పి వారు నమస్కారం అన్నారు.
1: Watching the sannyasi coming over there, they saluted.
2: Nayana, oka vartanu cheppe nimittamai nenu ikkadiki vachanu.
1: He said,
2: ee vartanu raju gariki teliyajeyandi annadu.
1: I have come here to communicate a message. Please convey to our king.
2: Yuvaraju mrugamula cheta chikki maraninchadu.
1: The prince was caught by wild animals and there he died.
2: Atani dustulu idigo teeskoni vachanu ani chupinchadu.
1: And here are his clothes. I brought them with me.
2: Akkada unnatvanti watchman cheppadu.
1: The watchman said,
2: navvinadu.
1: He simply smiled.
2: Guddel enduku techavu ivi ikkada?
1: Why have you brought clothes here?
2: Evariki maranam ledu.
1: Who is going to escape from death?
2: Puttina prathi vyakti kudanu maraninchaka tappadu.
1: Those who are all born are bound to die.
2: Jananamulaku prakkane maranam untuntadi.
1: Rendu
2: oke paryayame putti vastunnayi kani pratyekanga putti raavatam ledu.
1: The birth and death follow. They are born at the same time.
2: Jananamutone maranam kudanu cheri vastuntundadi.
1: The birth and death follow each other.
2: ఈ మోడర్న్ ఏజ్ లోపల కూడాను,
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
2: చాలా మంది మీరు చూచారు లేదు ఈ రైల్వే కోచింగ్ ఫ్యాక్టరీస్ అంతా ఉంటాయి.
1: మోస్ట్ ఆఫ్ యూ హావ్ నోటీస్డ్ ఆర్ నాట్ యు ఫైండ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్
2: అక్కడంతా కూడాను ఈ యొక్క బాక్సెస్ తయారు చేస్తుంటారు. వ్యాగన్స్
1: దేర్ దే మ్యానుఫ్యాక్చర్ వ్యాగన్స్.
2: ఈ వ్యాగన్స్ అంతా ఒక్కొక్క దగ్గరికి అవసరం వచ్చిన దగ్గరికి పంపిస్తుంటారు.
1: దీస్ వ్యాగన్స్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ వేర్ ఎవర్ దే ఆర్ నీడెడ్.
2: దానిపైన రిటర్న్ అని ఒక నంబర్, ఒక డేట్ పెట్టి పంపిస్తుంటారు.
1: దేర్ ఆన్ ఎవ్రీ వేగన్ దే ఇట్ విల్ బి రిటర్న్ లైక్ దిస్ రిటర్న్ ద డేట్.
2: ఈ బాక్స్ ఫలాన్ డేట్ లోపల మీరు రిటర్న్ పంపించాలా?
1: దిస్ వేగన్ మస్ట్ బి రిటర్న్ బ్యాక్ ఆన్ ద డేట్ స్పెసిఫైడ్.
2: మన యొక్క సంబంధమైనటువంటి యొక్క ఈ రైల్వే దేహంలో అనేటువంటి ఈ కంపార్ట్మెంట్ కు ఇక్కడ కూడా ఉంటుండాలి కానీ కనిపించడం లేదు ఆ రిటర్న్ అనేటువంటి.
1: దిస్ బాడీ విచ్ ఇస్ ఆల్సో రైల్వే వేగన్ హ్యాస్ గాట్ ద నేమ్ ఆఫ్ రిటర్న్ బట్ వీ డోంట్ సీ.
2: ఈ మాదిరి చావక తప్పదని చెప్పేటప్పటికీ ఎవరో వీడు యువరాజు పైన దేశంగా ఉన్నాడేమో అని తాను భావించుకొని తిరిగి లోపలికి వెళ్లాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్ అట్ ద ఆన్సర్ అండ్ హీ స్టిల్ హస్ గాట్ ఇన్.
2: రాజు దగ్గరికి వెళ్లాడు.
1: హీ వెంట్ టు ద కింగ్.
2: రాజా,
1: ఓ కింగ్,
2: నీ కుమారుడు మరణించాడు.
1: యువర్ సన్ డైడ్
2: అని ఏడ్చిరాడు.
1: హీ క్రైడ్.
2: ఈ సన్యాసి ఏడ్స్తే రాజు పక్కులు నవ్వుతున్నాడు.
1: వెన్ ది సెసిటీ క్రైడ్ ద కింగ్ స్టార్టెడ్ లాఫింగ్.
2: మీరు ధరించినది కషాయ వస్త్రము.
1: యూ హ్యావ్ వార్న్ ఒకర్ రోబ్స్.
2: కానీ మీ మాటలు కషాయంగా ఉంటున్నాయి.
1: But your words are not appropriate.
2: Enduku yechadaniki kaaranam em untundadi?
1: Why do you cry?
2: Idi yechavalsinatundi kaade.
1: This is not anything that calls for crying.
2: Vicharinchavalsinatundi kaadu.
1: Nothing to be worried or bothered.
2: Oka chettu paina sayankalam aneka pakshalu vachi vaalipothuntayi.
1: We find many birds resting on the branches of trees every evening.
2: Tellavaru ayyetappudiki ye pakshulu vaatiki pakshiki egiripothuntayi.
1: By early hours of the morning they fly.
2: Oka chettu paina kurchunnatundi pakshulaku andariki ye sambandha bandhavyam untundadi.
1: What sort of relationship exists between birds that rest on branches?
2: కాబట్టి నా కుటుంబము అనేటువంటి చెట్టు పైన అన్ని అంత వాళ్ళనైనా, భార్య, బిడ్డలు, కొడుకు, కోడళ్ళు, అందరూ పక్షులు అనేటువంటి వాళ్ళనై.
1: సో ఆన్ ది ట్రీ ఆఫ్ మై ఫ్యామిలీ సో మెనీ బర్డ్స్ ఆర్ రెస్టింగ్.
2: ఎప్పుడు ఏ పక్షి ఎగిరిపోతుందో,
1: విచ్ బర్డ్ గోస్ ఇన్ విచ్ డైరెక్షన్, హూ కెన్ సే?
2: విచారించిన అవసరం లేదు.
1: దెన్ వై డు యు వరీ?
2: ఇది సహజము.
1: ఇట్స్ లా ఆఫ్ నేచర్.
2: బా, ఎంత కఠినప్పుడు ఈ రాజు అనుకున్నాడు. తిరిగి రాణి గారిని చూడటానికి వెళ్ళాడు.
1: Then he was surprised at the words of the king and he wanted to
2: తల్లి ఏ విధంగానైనా దుఃఖపడుతుంది, తప్పినది కాదు అనుకున్నాడు మనసులో.
1: And he thought in his mind, the mother will certainly cry for the loss.
2: తల్లి, ఇదిగో మీ కుమారుడు మరణించాడు, దుస్తులు ఇవిగో అని చూపించి
1: said, oh mother, your son died, here are his clothes.
2: ఆమె కూడా పక్కన నవ్వింది.
1: She too laughed at once.
2: సన్యాసి, మీరు సర్వసంగ పరిత్యాగులు కదా, మీకు కూడా ఈ అభిమానం ఎందుకు?
1: Oh sage, you have given up everything. What sort of attachment you have? Why?
2: ఆత్మపురికి మధ్య మార్గంలో అనేక మంది ప్రయాణాలు చేస్తుంటారు. మధ్య చక్రాల్లో కొంతమంది ఆగుతుంటారు.
1: Many people as they travel, some stop their travel and stop and come to stand still there.
2: ఆ చక్రంలో రాత్రి ఆగుతారు, తెల్లవారులేస్తారు, ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: Some stay there in the chawl tree while others will pass on.
2: కనుక జీవితం ఒక చత్రం వంటిది.
1: సో లైఫ్ ఇస్ ఎ చౌల్ ట్రీ.
2: ఈ చత్రంలో అందరూ చేరారు.
1: ఆల్ అసెంబుల్ దేర్.
2: ఈ దేహాలు ఎప్పుడెప్పుడు ఎవరెవరికి వదులుతుందో ఎవరికి చెప్పడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ డిసైడ్ వాట్ వుడ్ హ్యాపన్ టు ద బాడీ నెక్స్ట్ మూమెంట్. దుఃఖించిన
2: అవసరం లేదు అన్నాడు.
1: సో యూ డోంట్ నీడ్ టు గ్రీవ్ ఎనీ మోర్.
2: సరే, ఇంకా వారి భార్య ఉంటుండాలి కదా, తప్పక ఆమె ఏడుస్తుంది అనుకున్నాడు.
1: దెన్ ద సేజ్ థాట్ హీ హస్ గాట్ ద వైఫ్, షీ ఇస్ బౌండ్ టు క్రై నౌ.
2: తీసుకుని వెళ్ళి, తల్లి, మీ యొక్క పతి మరణించాడు అని చెప్పి
1: చెప్పి. హి సెడ్, లుక్ హియర్, యువర్ హస్బెండ్ డైడ్.
2: అప్పుడు ఆమె చెప్పింది.
1: దెన్ షీ సెడ్,
2: వర్షం లోపల గాలికి చెట్టు కొమ్మలు రాలిపోతుంటాయి, కూలిపోతుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హెవీ రెయిన్ ద బ్రాంచెస్ బ్రేక్.
2: అక్కడ ప్రవాహం కూడా జరుగుతుంటాది.
1: అండ్ యూ ఆల్సో ఫైండ్
2: ఎక్కడో ఒక అడవిలో కొట్టుకుని నుంచి వచ్చిన ఒక్కర్ర, మరొక అడవి నుంచి కొట్టుకుని వచ్చిన ఒక్కర్ర, రెండు కర్రలు ప్రవాహంలో చేరుతుంటాయి.
1: We find the two different logs of wood running along the current of water.
2: కలుస్తుంటాయి, తర్వాత వీడిపోతుంటాయి, కలుస్తుంటాయి, వీడిపోతుంటాయి.
1: They go together at one point and get separated.
2: ఈ సంసారం అనే సాగరం లోపల నేను ఒక అడవి కర్ర, ఆయన ఒక అడవి కర్ర, ఇరు కర్రలు రెండు చేరినాయి, కానీ కలిసినాయి, వీడిపోయినాయి, కలిసినాయి. దీనికి ఎందుకు ఇంత విచిత్రం? ఇదేం ఆశ్చర్యం కాదే అనింది ఆమె.
1: In this growing together,
2: మమకారం లే మూల కారణాలు.
1: For all this is attachment and possessiveness that are responsible.
2: Ante kani avasthalu ye maatramu bhedam kaadu.
1: There is nothing wrong with the position or the ply.
2: Avasthalu sahajamai.
1: That is the law of nature.
2: Kanuka idantha kuda manam vicharinchina avasaram ledu.
1: So we don't need to worry about it.
2: Sare anukunnadu. Andarni parichayam chesanu. Idi nijanga jitendra rajyame anukunnadu. Tirigi aa rajakumarni parichayam cheyali kada.
1: Having examined everybody in that Jitendriya kingdom, having been satisfied, he want to test the prince.
2: Rajakumara, pararajulu vachi mee rajyam paina padi rajyanni swadhinam chesukoni mee amma nannulu kuda cherasallo pettesaru. Chaala avasthala palayipothunnaru. Tatchame nee vellu varini vidipinchu, varatho yuddham cheyi annadu.
1: The sage told the prince, oh prince, the kings of the neighboring kingdoms conquered, invaded and they imprisoned your parents. Better you go back and rescue them.
2: అప్పుడు ఆ కుమార్ రాజా చెప్తున్నాడు.
1: అండ్ ద ప్రిన్స్ స్టార్టెడ్ టెలింగ్,
2: అంతా దైవ సంకల్పమే,
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
2: ఆ రాజ్యాన్ని నేను పుట్టే సమయం తెచ్చుకున్నానా?
1: డిడ్ ఐ బ్రింగ్ ద కింగ్డమ్?
2: నేను పోయే సమయంలో తీసుకుని పోతానా?
1: విల్ ఐ బి ఏబుల్ టు టేక్ ఇట్ విత్ మీ అట్ ద టైమ్ ఆఫ్ డెత్?
2: నేను పోయి దీన్ని యుద్ధం చేసి జయించాలనా? అది నా రాజ్యం కాదు.
1: వై షుడ్ ఐ గో అండ్ ఫైట్ అండ్ విన్?
2: నా రాజ్యం ఆత్మ సామ్రాజ్యమే నా రాజ్యము.
1: మై కింగ్డమ్ ఈస్ ది కింగ్డమ్ ఆఫ్ ది స్పిరిట్.
2: ఆత్మ సామ్రాజ్యం నిమిత్తమే నేను పోరాడుతున్నాను.
1: am just struggling hard for the kingdom of
2: the spirit. Kingdom of heaven.
1: That is the kingdom of heaven.
2: అది నాకు లభ్యం కావాలి.
1: దట్ ఐ షుడ్ గెట్ ఇట్.
2: దాంతో పోరాడితే లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ బై ఫైటింగ్.
2: ప్రేమతో దానిని సాధించాలి.
1: యు షుడ్ యు కెన్ ఓన్లీ అచీవ్ త్రూ లవ్.
2: కాబట్టి ఈ రాజ్యాలంతా నాకు అక్కర్లేదన్నా.
1: ఐ డోంట్ వాంట్ దీస్ కింగ్డమ్స్.
2: అప్పుడు ఆ సన్యాసి ఈ కుమార రాజాకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: అండ్ ఇన్ దిస్ స్టేజ్ ప్రోస్ట్రేటెడ్ టు దిస్ ప్రియ.
2: మేము సన్యాసులుగా వేషాలు వేసుకున్నాము.
1: ఐ థింక్ దట్ ఐ యామ్ ఎ
2: వేషానికి తగినటువంటి ఒక ప్రవర్తనలు మాలో లేవు.
1: వీ హావ్ ద డ్రెస్ ఆఫ్ ఎ రెనసెంట్ బట్
2: నాట్ ఆఫ్ కాండ. సంసారంలో నిజమైనటువంటి వైరాగ్యం లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ హూ లీడ్ ఎ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్.
2: శంకరాచార్యులు ఒక చక్కని ఒక ఉదాహరణ తీసుకున్నాడు.
1: శంకరాచార్య హాస్ పిక్డ్ అప్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు టీచ్ దిస్.
2: ఒక నటకుడు
1: ఎన్ యాక్టర్
2: ఒక శంకరాచార్య వేషం వేసుకుని
1: ఇన్ ది డ్రెస్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరాచార్య
2: రాజసభలో ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇన్ టు కోర్ట్.
2: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ప్రవేశించాడు.
1: He started chanting various things, saying that there is no father, no mother, no property, nothing, be careful, be careful. That's what he was chanting as he stepped into that open court.
2: Rajagaru vachi umatasanam ichadu.
1: King made him
2: kuchunnadu chakkani aadhyatmikanga aatmatattvani ekatvani advaitani chakkaga bodhinchadu oka ganta sepu.
1: He gave a spiritual discourse for one full hour on the principle of non-dualism, unity and oneness.
2: అంతా సభ పూర్తి అయిన తర్వాత
1: రాజు
2: ఆజ్ఞను పురస్కరించుకుని మంత్రి వారు ఒక తట్టలో బంగారు కాసులు పోసుకుని తీసుకుని వచ్చారు.
1: బేసింగ్ ఇన్ రెస్పాన్స్ టు ద కమాండ్ ఆఫ్ ద కింగ్ ద మినిస్టర్ బ్రాట్ గోల్డ్ కాయిన్స్.
2: ఇదిగో మీ యొక్క గోల్డెన్ వర్డ్స్.
1: యువర్ వర్డ్స్ ఆర్ గోల్డెన్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి వర్డ్స్ మేము వినగలిగాము.
1: వీ కుడ్ హియర్ యువర్ సీక్రెట్ వర్డ్.
2: బహుమతిగా ఇస్తున్నానన్నాడు.
1: వీ ఆర్ ఆఫరింగ్ దిస్ గిఫ్ట్ టు యూ.
2: మాకు ఇది అక్కర్లేదు.
1: He said, I don't want this.
2: నేను వేసినది ఏమిటి?
1: What is it I have put on?
2: నేను సన్యాసిని.
1: I'm a sannyasi.
2: సర్వసంగ పరిత్యాగే సన్యాసి యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main feature of a sannyasi is to give up everything in this world.
2: నేను మీ బహుమానం నిమిత్తమే నేను రాలేదు.
1: I have not come here for these gifts.
2: మీ బహుమానం నాకు అవమానము.
1: The gift is a matter of shame to me.
2: కనుక నాకు అక్కర్లేదు అన్నాడు.
1: I don't want.
2: వెళ్ళినాడు.
1: He went.
2: రెండవ దినము
1: సెకండ్ డే
2: ఆ నటకుడే
1: ద సేమ్ యాక్టర్
2: నర్తక వేషం వేసుకుని వచ్చాడు. డాన్సర్.
1: హి కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్ నెక్స్ట్ డే.
2: మంచిగా స్త్రీ వలె అలంకారం చేసుకున్నాడు.
1: హీ హాస్ డెకరేటెడ్ హిమ్సెల్ఫ్ లైక్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
2: వచ్చాడు, నృత్యం చేశాడు ఆ సభ లోపల.
1: అండ్ స్టార్టెడ్ డాన్సింగ్.
2: సభలో ఉండినటువంటి వారందరూ కూడా తన్మయత్తున అయిపోయినారు.
1: ఆల్ గాట్ దెంసెల్ఫ్ లాస్ట్ ఎంజాయింగ్ దిస్ డాన్స్.
2: భూమిని తగిన కాలు తాళం విడిచిన చెయ్యి ఈ విధంగా నాట్యం ఆడాడు.
1: The moment started.
2: కాదం పాదములు తలపు ఒక భూమి పైనే నిలవలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్యూన్ ఇన్ ద రిథమ్ వాస్ సో లైక్ దట్ ద ఫీట్ డిడ్ స్టాండ్ ఆన్ ద.
2: ఈ నృత్యము చూస్తూ ఉండేటువంటి రాజు అట్టనే స్తంభించిపోయాడు.
1: ద కింగ్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ వాచింగ్ దిస్ డాన్స్ పర్ఫార్మెన్స్.
2: కానీ మంత్రులు చాలా తెలివితేటలు కలవారు.
1: బట్ మినిస్టర్స్ ఆర్
2: ఆనాటి మంత్రులు.
1: మినిస్టర్స్ ఆఫ్ దోస్ డేస్ ఎనీవే.
2: జాగ్రత్త పడ్డాడు, అందుకోసమే మంత్రులు పెట్టుకుంటుంటారు.
1: దట్ వెరీ పర్పస్ of having ministers in a court.
2: రాజుకు తెలియకపోయినప్పటికి రాజుకు తలపైన వజ్ర వైడూర్య మలక్త మాణిక్య గోమేధిక శిలాగాలతో కూర్చున్నటువంటి ఒక బంగారు కిరీటం ఉంటుంది.
1: ద కింగ్ విల్ హ్యావ్ ఎ క్రౌన్ ఆఫ్ ప్రెషస్ జెమ్స్.
2: కానీ తల లోపల రాళ్లు ఉంటాయి.
1: బట్ ఇన్ సైడ్ ది హెడ్ దేర్ విల్ బి స్టోన్స్.
2: అందుకోసమనే వాళ్లకు సలహాలు ఇచ్చే కోసం మంత్రులు అని పెట్టుకుంటారు.
1: దేర్ఫోర్ దే హావ్ మినిస్టర్స్ టు అడ్వైస్ దెమ్.
2: వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుండదు రాజులకు.
1: ద కింగ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ యూజువల్లీ.
2: అందువల్ల రాజు చక్కగా గుర్తించాడు.
1: సో కింగ్ కుడ్ నో వాట్ ఆల్.
2: గుర్తించి నిన్నటి దినం వచ్చినటువంటి ఈ యొక్క శంకరాచార్య వేషం వేసుకున్నటువంటి నటుడే ఇతను అనుకున్నాడు.
1: హీ కుడ్ ఫైండ్ అవుట్ దట్ ద సేమ్ యాక్టర్ హూ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ శంకరా యెస్టర్డే ఈజ్ అగైన్ హియర్ ఇన్ దిస్ రోల్ ఆఫ్ దిస్ డాన్సర్ టుడే.
2: రాజు గారి ఆజ్ఞ ప్రకారము తిరిగి బంగారు కాసులు తీసుకొచ్చి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు.
1: As king commanded, the minister brought gold coins as a gift.
2: రాజా, నా నర్తనకు ఇంత మాత్రమేనా బహుమానము? నాకు ఇంకా ఎక్కువ కావాలి అన్నాడు.
1: Then the dancer said, after all, is this the gift you are going to offer for my grand performance? I want more.
2: నిన్నటి దినం మీరు సన్యాసి వేషంతో వచ్చారు, నాకు అక్కర్లేదన్నావు. ఈనాడు ఇంకా ఎక్కువ కావాలంటున్నావి, ఏమిటి దీని యొక్క అంతరార్థం అన్నాడు.
1: దెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్, యెస్టర్డే ఇన్ ద రోల్ ఆఫ్ ఎ రెనన్షియంట్ యూ సెడ్ నో ఐ డోంట్ వాంట్, టుడే యూ వాంట్ మోర్, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్?
2: అప్పుడు ఆ నర్తకి చెప్పింది.
1: దెన్ దట్ ఆన్సర్ సెడ్,
2: వేషము తగినటువంటి ప్రవర్తన దీనికి అత్యవసరము.
1: ద బిహేవియర్ ఇన్ అకార్డెన్స్ టు ద డ్రెస్ ఇస్ ఎసెన్షియల్.
2: కనుకనే నామము తగినటువంటి యొక్క నడతలు చాలా ప్రత్యేకము.
1: దేర్ఫోర్ ద కండక్ట్ ఆల్సో షుడ్ బి ఇన్ ట్యూన్ విత్ ద నేమ్. ఐ యామ్ ఎ డాన్సర్,
2: నా నామము తగినటువంటి యొక్క దీనికి ఆశ నాకు ఉండాల్సింది.
1: దేర్ఫోర్ ఇస్ ద డాన్సర్ ఐ హావ్ డిజైర్.
2: అతను సన్యాసం ఆ నేమం ద పేరు.
1: Previous day, the role was that of a renunciant.
2: సన్యాసికి తగినటువంటి త్యాగం అతనికి ఉండవలసింది.
1: Therefore, you must be one of sacrifice.
2: నామము తగినటువంటి ఒక ప్రవర్తన, నామము తగినటువంటి వర్తన, ఈ రెండు చేరిందే నర్తన.
1: Therefore, the action must be in accordance to the name and the behavior, vartana.
2: ఆ విధంగా చెప్పి, మీరు మానవులుగా పుట్టారు.
1: You are born as a human being.
2: మానవునికి తగినట్టుగా నటించాలి, మానవత్వంగా నీవు జీవించాలి.
1: You should lead the life of a human.
2: ఇది శంకరులు బోధించినటువంటిది.
1: This is the teaching of Shankara.
2: ఏ వేషములకు ఆ నడత చాలా అవసరము.
1: As is the dress, so should be the behavior.
2: ఏ యొక్క రూపమునకు ఆ ప్రవర్తన అత్యవసరము.
1: As is the form, so should be the conduct.
2: కొరకు ఓ మానవులారా,
1: ఓ హ్యూమన్ బీయింగ్స్,
2: మీరు మానవాకారం ధరించినారు.
1: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
2: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు మీరు నటించాలి.
1: యూ షుడ్ ఎగ్జిబిట్ హ్యూమన్.
2: మానవతా విలువలు మీరు తెలుసుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ హ్యూమన్.
2: లేకపోతే ప్రయోజనం ఏంటి? మానవత్వం అన్నందుకు చాలా అవమానకరంగా అవుతుంటాయి.
1: ఆర్ ఎల్స్ ఇట్ బి ఏ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు బి ఏ హ్యూమన్.
2: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: వాట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: ఏమిటి ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్
2: ఏమిటి మా విలువలు?
1: వాట్ ఈస్ వాల్యూ హియర్?
2: థాట్స్, వర్డ్స్ అండ్ యాక్షన్ టుగెదర్.
1: ద హార్మనీ, ది టుగెదర్నెస్ ఆఫ్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
1: The
2: యువసరము.
1: As is the form, so should be the conduct.
2: కొరకు ఓ మానవులారా,
1: ఓ హ్యూమన్ బీయింగ్స్,
2: మీరు మానవాకారం ధరించినారు.
1: యు ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హ్యూమన్.
2: మానవతా విలువలు మీరు ప్రపంచించాలి.
1: యూ షుడ్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్.

0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వానికి సరైనటువంటి అర్థము.
1: The unity of thought, word, and deed is the true meaning of
0: ఇది వేదాంతమునందు త్రికరణ శుద్ధి అని చెప్పారు.
1: This in Vedanta is called Trikarana Shuddhi or purity.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: Because of the unity of the Trinity, you find the love.
0: ఈ ప్రేమ మనలో ఆవిర్భవించిన హృదయ కమలం వికసిస్తుంది.
1: When once there is love in you, the lotus flower of your heart
0: ఈ కమలం వికసించగానే సర్వసంగ పరిత్యాగం ఏర్పడుతుంది.
1: The moment that lotus flower of the human heart blossoms, you'll develop detachment.
0: కనుక వైరాగ్యం రానటువంటి వారికి హృదయ కమలం విచ్చలేదు.
1: Those who are not detached, it only means
0: హృదయ కమలం విచ్చకుండా పోవడానికి ప్రేమతత్వం అంతలో ప్రారంభం కాలేదు.
1: The lotus flower of the human heart has not blossomed.
0: ఈ ప్రేమ లేకపోవడం చేతనే అనిమల్ గా జీవిస్తున్నాడు.
1: Because of this, he leads life of an animal.
0: అడవిలో సంచరించేటువంటి క్రూర మృగములకు ప్రేమనే ఉంటుండదు.
1: In fact, the wild animals in the forest has no trace of love.
0: అదే చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడు తండ్రికి చెప్తున్నాడు.
1: This is the lesson of a tiny thought Prahlada to his father.
0: తండ్రి, మీరు ఎన్నో విద్యలు నేర్చున్నారు.
1: Father, you have learnt many
0: things. ఎంతో వేదాంతాన్ని చూచారు.
1: You also have gone
0: ఎంతో శాస్త్ర విచక్షణలో మీరు చూచారు.
1: You read so many
0: కానీ
1: but
0: మీరు మానవుల వలె ప్రవర్తించడం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ హ్యూమన్.
0: అడవిలో ఉన్నటువంటి మృగములకైనా ఒక దయా దాక్షిణ్యం ఉంటుంటాది.
1: అట్లీస్ట్ ద వైల్డ్ యానిమల్స్ దేర్ హావ్ గాట్ సమ్
0: కన్న కొడుకే కట్టుకున్న భార్య అనే అవమానం కూడా లేకుండా వాళ్ళని చాలా హింసిస్తున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హర్ట్ యు ఆర్ హర్టింగ్ యువర్ ఓన్
0: కనుక నీకంటే అడవి మృగములు చాలా మేలు అన్నాడు.
1: దేర్ ఫోర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ యూ.
0: కనుక ఇతరులు బాధించి తాను బాధపడేటువంటి వాడు మృగముతో సమానమే.
1: దేర్ ఫోర్ ద వన్ హూ హర్ట్స్ అండ్ హర్ట్స్ హింసెల్ఫ్ is an animal.
0: Kanukane, be good.
1: So be good.
0: Nee mottamotta manchiga untundu.
1: So you must be good first.
0: Do good.
1: Then do good.
0: Ee rendittiki oka tattvam chetane ee oka jeevithamu good aipothundi.
1: With these two your whole life will be good.
0: ఈ జీవితం మంచి కావాలనుకుంటే అది ఏ మన యొక్క మంచి గుణములు ప్రారంభించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ లైఫ్ గుడ్ వి షుడ్ హావ్ గుడ్ క్వాలిటీ.
0: ఈ విధంగా శంకర్ల వారు
1: లైక్ దిస్ శంకర
0: అనేక ప్రాంతములకు బయలుదేరి
1: వెంట్ టు మెనీ ప్లేసెస్
0: అనేక విధములైన ఈ అద్వైతాన్ని ఈ దుఃఖంతో కూలిపోయేటువంటి ఒక మానవులకు ధైర్య సాహసాలు ఇచ్చి మానవత్వం యొక్క విలువను కూడా చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఈ టాట్ హ్యూమన్ వాల్యూస్ టు ద ఫ్రస్ట్రేటింగ్ సొసైటీ ద డిసప్పాయింటెడ్ సోల్స్ ఓవర్ దేర్ సో దట్ దే కుడ్ పిక్ అప్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
0: ఈ యొక్క ప్రభువు ఈ రకమైనటువంటి యొక్క బోధన చేస్తున్నాడని తమ వెంట ఉండినటువంటి ఈ 14 మంది యొక్క శిష్యులు కూడా వారు కూడా భజగోధనంలో లోపల ఒక 12 శ్లోకాలు చెప్తూ వచ్చారు.
1: His disciples all 14 of them could absorb his teachings and started composing their own.
0: Cheskuntu vachi vaaru kudanu dantlo leenamaipoyaru.
1: They also got themselves totally identified with non-dualism.
0: Appude Bharata desamlandu advaita siddhantam anetundi sthirapadipoyindi.
1: It was only then the theory of non-dualism has come to stay in Bharata.
0: Kaani kramakramena tirigi ee aadhunika prarambham kaagani అద్వైత మతము చల్లబారుతూ వచ్చింది.
1: బట్ యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్ ది థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ దట్ ఎఫెక్టివ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు సన్యాసం తీసుకోమని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్
0: లేక వైరాగ్యాన్ని పొందమని చెప్పడం లేదు.
1: భగవాన్ నెవర్
0: మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించుకుంటూ
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ యువర్ డ్యూటీ.
0: లక్ష్యం భగవంతుని పైన ఉంచి
1: Having aim on God,
0: అన్నిటికీ ఒకటి మూలాధారం ఒకటి ఉన్నది అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ దేర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ ఆల్ దిస్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు తమంతట తామే ఒక విధమైనటువంటి యొక్క వైరాగ్యం ప్రారంభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ యూ డెవలప్ డిటాచ్మెంట్.
0: కాన వైరాగ్యం అనేటువంటిది ఒక ఫోర్స్ తో ఒక విధమైనటువంటి యొక్క బలవత్తరంతో వచ్చేటువంటిది కాదు.
1: డిటాచ్మెంట్ ఈస్ నాట్ వన్ దట్
0: భగవంతుని పైన ప్రేమ పెరిగే కొలది వైరాగ్యం.
1: As you develop love towards God more and more, the detachment also will grow simultaneously.
0: ఈ డిటాచ్మెంట్ ఈజీగా పోతుంది.
1: Then detachment would be easy.
0: మన మనసు త్రిపటంలోనే ఉంటుండాలి ఇది.
1: It difference lies in the turning of the mind.
0: ఇది ఒక బీగము.
1: This is
0: lock.
1: This is the lock.
0: This is one key.
1: This is the key.
0: Put a key.
1: Put the key into the lock.
0: Turn left side.
1: Turn left side.
0: Open.
1: And it gets open.
0: Turn right side.
1: Turn right side. It gets locked.
0: Same lock, same key.
1: Same lock, same key.
0: Turning difference.
1: Difference is there in the turning.
0: Kabatti lock e bondage.
1: The locking is
0: open bondage. Open e liberation.
1: Opening it is liberation.
0: Kabatti liberation and bondage rendu okate gaane untundadu karakane. Manayeva manushyanam karanam bandham vachayo. Manase deeniki moola karanam.
1: Therefore it is the same mind that is responsible for the
0: kabatti
1: bondage.
0: Kabatti mana hrudayame oka lock.
1: Our heart is the lock.
0: Mana manase key.
1: Mind is the key.
0: Deenni bhagavantuni vaipu tippite detachment.

0: If you turn towards God's side, it's liberation.
1: Attachment.
0: If you turn towards the world's side, attachment. You may find question how it is possible.
1: Unnaru meeru ippudu.
0: Here you are.
1: Meeku rendu legs unnai, rendu kaallu unnai.
0: You have two legs.
1: Kaani parikshalo pass ayipoyi MBA teeskun tarvata ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించిన తర్వాత అమ్మా నాన్నలు ఒక అమ్మాయిని కట్టేసేస్తారు.
0: ఆఫ్టర్ గెటింగ్ యువర్ ఎంబీఏ డిగ్రీ యూ సెక్యూర్ ఏ జాబ్ అండ్ యువర్ పేరెంట్స్ విల్ సీ టు ఇట్ దట్ యూ గెట్ మ్యారీడ్.
1: పేరెంట్స్ కట్టవచ్చు లేకపోతే నీవే కట్టుకోవచ్చు.
0: ఆర్ యూ యువర్ సెల్ఫ్ మే పిక్ అప్
1: ఏ వ్యక్తి ఏమి అప్పుడు నాలుగు కాళ్ళు అవుతాయి.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఫోర్ లెగ్స్.
1: నీవి రెండు ఆమె రెండు.
0: యువర్ టూ అండ్ యువర్ వైఫ్ టూ.
1: మరి తర్వాత ఇంకొక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయేసరికి ఇంకొక సిక్స్ లెగ్స్ అయిపోతాయి.
0: అట్ వన్ ఆర్ టూ ఇయర్స్ యూ విల్ హ్యావ్ సిక్స్ లెగ్స్.
1: తర్వాత మరి ఎయిట్ లెగ్స్ అయిపోతాయి. తర్వాత టెన్ లెగ్స్ అయిపోతాయి. ఈ లెగ్స్ అధికమయ్యే కొద్ది నడక చల్లారిపోతుంది.
0: యాజ్ యూ హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ లెగ్స్ యూ విల్ బి స్లో యాజ్ టు
1: వాక్. అది బాండేజ్ అన్నారు.
0: దాట్ ఈస్ బాండేజ్.
1: కనుక ఈ బాండేజ్ ఎక్కడి నుంచి వచ్చేది కాదు, నీ డిజైర్స్ నుంచి, నీ డిజైర్స్ నుంచి వస్తున్నాయి.
0: సో బాండేజ్ హాస్ నాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. లెస్
1: లగేజ్ మోర్ కంఫర్ట్ make travel a pleasure annadu.
0: So less luggage more comfort make travel a pleasure.
1: Jeevitham chaala dirgha prayanam entundi.
0: Life is a long journey.
1: Ee dirgha prayanam lopala manam ee luggage ni konchu tagginchukuntu povali.
0: In this long journey we should have less luggage.
1: Adiye aanandam perugutu vastundi.
0: Then you will be blissful.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క బాధ్యత తగ్గే కొలది ఆనందం పెరుగుతూ పోతుంది.
0: As you lessen the worldly responsibilities, you will be more and happy.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఈ భారం తగ్గిపోయేటువంటి విషయము రేపటి దినం మాట్లాడుకుందాం.
0: భగవాన్ విల్ స్పీక్ టు us how to lessen our burden and luggage tomorrow.
1: మీ కర్తవ్యాలు మీరు నిర్వర్తించండి.
0: Do your duty.
1: కానీ మనసు లక్ష్యం పైన పెట్టుకోండి.
0: But keep your mind on the aim, main aim.

0: అధిక భాషించు సురత్వమధికమయ్యే.
1: దర్ ఇస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ కరేజ్ ఇన్ టాకింగ్ ఎక్సెసివ్లీ టుడే.
0: కార్యశూరత క్షీణించి కరిగిపోయే.
1: They are not action minded, they are not action oriented, that's on the decline.

0: This is the sort of life of a modern student.
1: Vidyarthulara.
0: Students.
1: ఈ నాటి విద్యార్థుల యొక్క పరిస్థితి చాలా అయోమయ స్థితిలో ఉంటున్నది.
0: The present day plight of the students is highly confused.
1: మాట్లాడేటువంటి వాడు చదవలేడు, చదివేటువంటి వాడు మాట్లాడడు.
0: The one who talks would not read. The one who studies well does not speak.
1: దీనిని అప్పుడప్పుడు నేను హెచ్చరిస్తుంటాను. Less talk, more study.
0: This Bhagavan cautions us repeatedly. Less talk and more study.
1: మానవతా విలువలు ఈనాడు మరుగుపడిపోతున్నవి.
0: Human values have vanished today.
1: అసలు మానవుడిగా కూడా ఈనాడు మానవుడు ప్రవర్తించటం లేదు.
0: Human being is not conducting himself like that of a human being.
1: యోచించటం ఒకటి, ఉచ్చరించడం మరొకటి, ఆచరించడం ఇంకొకటి.
0: What he thinks is one thing, what he declares another, and his action is totally different.
1: కనుకనే మానవుడు ఈనాడు అమితమైన భాషతో కాలముని వ్యర్థం చేస్తున్నాడు.
0: By talking too much, man is wasting his time.
1: మానవునికి అనుగ్రహించినటువంటి ఈ దివ్యమైనటువంటి శక్తిని, ఈ దివ్యమైనటువంటి యొక్క భవిత్రమంతను తాను కోల్పోతూ వస్తున్నాడు.
0: He is losing this divine power and the sanctity given to him.
1: అధిక మాట్లాడేకొన్నది అతని యందు జ్ఞాపక శక్తి కూడాను నశించుతున్నది.
0: We talk more and more, we lose our memory power.
1: ఇంతే కాకుండా ఏకాగ్రత పడు కూడాను క్షీణించిపోతున్నది.
0: The concentration also will decrease.
1: తద్వారా మానవుని శరీరమందున్నటువంటి ఎనర్జీ, దివ్యమైనటువంటి శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
0: He also loses the divine energy given to him.
1: అధికంగా మాట్లాడటం చేత ఆకలి అధికమవుతుండాలి.
0: By talking too much, he is more and more hungry.
1: ఆకలి అధికమయ్యే కొలది కూడాను భుజం భోజించటము అధికం చేస్తున్నాడు.
0: As he is more and more hungry, he eats more.
1: అధికంగా భుజించటం చేత తాను మత్తుడైపోతున్నాడు.
0: By eating too much, he becomes lazy.
1: ఈ మత్తుడు కావటం వల్ల ఏ పని ఎందుకూడాను తన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవటం లేదు.
0: Being a dunce, he will not be sincere in any task.
1: ఎట్టి సేవలు ఎందుకూడాను తాను పాల్గొనటకు అంగీకరించటం.
0: He is not prepared to render service in any form.
1: కనుకనే ఈనాటి యువకులు యందు సేవాభావం అత్యవసరం.
0: Among youth, the spirit of service is essential.
1: సేవలు చేయవలనన్నా మితముగా భుజించాలి.
0: In order to serve, we should eat under certain limits.
1: అతితిండి మతిహాని, మితతిండి అతిహాయి.
0: Excessive eating is dangerous. We should eat under certain limits.
1: వల్లభాయ్ పటేల్ కూడాను చెప్పేటువంటి వాడు.
0: This is stated by Vallabhbhai.
1: మితంగా మాట్లాడు, అమితంగా పనిచేయి అన్నాడు.
0: He said, talk less and work more.
1: అంతేకాకుండా అతను చక్కగా తన యొక్క పనిని తాను క్రమశిక్షణగా తాను సాగిస్తూ పోయేటువంటి వాడు.
0: Not only this, he did all his work.
1: ఇతన్ని అందరూ కూడా ప్రాక్టికల్ మ్యాన్ అన్నారు.
0: Everyone called him a practical man.
1: ఇంతేకాకుండా విదురుడు కూడాను మమ్మల్ని మౌనంత కంటే ఉండినటువంటి యొక్క శక్తి మరొక శక్తి లేదు అన్నాడు.
0: విదురు ఆల్సో సెట్, బై అబ్జర్వింగ్ సైలెన్స్ విల్ హ్యావ్ ద పవర్.
1: అందువల్లనే ప్రాచీనపు మహర్షులు మౌనమును ఆశ్రయించి మౌనముద్రము చేతనే దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు.
0: Therefore, ancients observed silence and could attain divinity.
1: ఆధ్యాత్మిక శక్తి కూడాను ఈ మౌనము చేత అభివృద్ధిగాంచుతుంది.
0: The spiritual power will increase as we observe silence.
1: అతిగా మాట్లాడటం చేత మానవుని యందు ఒక నర్వస్నెస్ బయలుదేరుతుంటాది.
0: By talking too much, we give a scope of being nervous.
1: ఈ నర్వస్నెస్ వల్ల ఏది మాట్లాడాలను, ఏది మాట్లాడకూడదు అనేటువంటి విజ్ఞతా శక్తి కూడాను కోల్పోతుంటాడు.
0: Because of nervousness, he loses that sense of discretion, what is to be talked and what is not to be talked.
1: Enta mitamuga manam maatadate anta sevalu manam aacharinchavachu.
0: If we talk less, we can serve more.
1: Aithe ee sevalu yella aneka vidhamainatvanti yokka mitratvanni kudanu abhivruddhi gaavinchukovachu.
0: Through service we can develop friendship.
1: Ee mitratvam ante emiti?
0: What do you mean by friendship?
1: Kevalam hello hello ani okarini okaru palukarinchukovatam kaadu maitri.
0: It's not greeting each other by saying hello.
1: అన్ని సమయమందు అన్ని పరిస్థితులు ఎందు అన్ని రంగములు ఎందు కూడాను తాను ఐకమత్యంతో పనిచేయడానికి పూనుకోవాలి.
0: ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ టు వర్క్ యునైటెడ్లీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆల్ పొజిషన్స్.
1: ఇట్టి మైత్రిత్వం అనేటువంటి దాన్ని లోకంలో మనం విచారించి చూస్తే ఈనాడు ఎక్కడా కనిపించడం లేదు.
0: This type of friendship is not present anywhere in the world.
1: Suhrut bhavamu anna. Suhrut anagandi manchi snehitudu evaru ee jagattulandu.
0: Who is a good friend in this world?
1: Bhagavantude good friend.
0: God is the only good friend.
1: Talli aina, tandri aina, bharya aina, bhartha aina, kumarudaina, inke evarainappudikini antu intu swartham aneetundidi sapriyojanam aneetundidi lakshyam nandinchukoni itarunu premistuntaru.
0: The mother, the father, the brother and sister, the husband and wife, they have a trace of selfishness and therefore they love.
1: Yetti swarthamu leka, yetti swaprayojanamu leka, preminchetunte vaadu bhagavantulu okkade.
0: Without an iota of selfishness and self-interest, there is only one God who loves you.
1: Yetti tatpantamunu kudanu thaanu aashinchadu.
0: He doesn't expect anything in return.
1: Evaru nundi kudanu thaanu emini andukodu.
0: He doesn't receive from anyone.
1: Thaanu andinchadame thana yokka lakshyam kaani andukovatam thana yokka lakshyam kaadu.
0: He only gives and gives, he does not take.
1: Kanukane atti daivatvanni manam pondalanukunnappudu sariyainatvanti yokka paddhatulanu sariyainatvanti nadatalanu sariyainatvanti gunamulanu manam abhivruddhi parchukovali.
0: In order to attain such sort of divinity, we should have to adopt proper procedures, the conduct and behavior.
1: Aa daivam ekkada unnadu ani manam vicharana chesthe tanaku taane tanu gurtinchadaniki chakkaga avakasam ichukutundi.
0: There is a wide scope to understand one's own self regarding the presence of God.
1: Evaraina nee friend unni ekkada unnav ante palani road lo unnanu cheppochunu palani number intlo unnanu cheppochunu లేక పలాని హోటల్లో ఉన్నానని చెప్పని తాను ఉన్నటువంటి యొక్క నివాసం యొక్క అడ్రస్ ను తాను అందించవచ్చు.
0: ఇఫ్ యూ ఆస్క్ యువర్ ఫ్రెండ్ వేర్ ఆర్ యూ, హీ విల్ సే ఐ యామ్ ప్రెసెంట్ అట్ సచ్ సర్టన్ ప్లేస్ ఇన్ ఏ హోటల్ ఆర్ హిస్ ఓన్ రెసిడెన్స్.
1: కానీ ఆ నంబర్ ఇంటిలో ఆ హోటల్లో నివసించేది ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ స్టేస్ దేర్ ఇన్ దట్ హోటల్?
1: కేవలం ఉపాధి మాత్రమే నివసిస్తుంటుండాలి, దేహం మాత్రమే నివసిస్తుండాలి.
0: ఇట్స్ ఓన్లీ ద బాడీ దట్ స్టేస్ దేర్ ఇన్ ద హోటల్.
1: కానీ దేహమే తానా? కాదు.
0: Is it the body? No.
1: Kanukane thanu nivasinchedi ekkada?
0: Where does he live?
1: Tana hrudayamunande nivasistunnadu.
0: He lives in his own heart.
1: Aa hrudayamunake prema ani peru.
0: That heart is called love.
1: Kanukane prema yende nivasistunnadu prati manavudu kudanu.
0: So man lives in love.
1: Prema chetane jeevistunnadu prati manavudu kudanu.
0: He carries out life so
1: prema chetane tana nitya karmanu thanu aacharistunnadu manavudu.
0: The daily activity routine is because of love.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకును ప్రేమ చేతనే తన కాలమును సార్థకం గావించుకుంటున్నాడు.
0: హి ఫుల్ఫిల్స్ హిస్ లైఫ్ బై స్పెండింగ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: కనుక తన యొక్క నివాసం ఏమిటి? ప్రేమనే ప్రథమ నివాసము.
0: సో వాట్ ఈస్ వేర్ ఈస్ హిస్ రెసిడెన్స్? లవ్.
1: అట్టి నిజమైనటువంటి అడ్రస్ ను తాను కనుక్కున్నప్పుడే మానవుడు సరైనటువంటి యొక్క ప్రవర్తన చేతను సరైనటువంటి గుణముల చేతను మానవత్వాన్ని ఆదర్శవంతమైనటువంటి రీతిగా తీర్చిదిద్దుకోగలడు.
0: వెన్ వన్స్ హి నోస్ హిస్ ఓన్ అడ్రస్ ది లవ్, he can shape his character, behavior accordingly.
1: ee character anetundi kodanu maatalu chetanu cheshtalu chetanu nadatalu chetanu pravartanalu chetanu kontha varaku poshinchukovachu.
0: We can also develop our own character by making our words, the actions proper.
1: Okanoka samayamlo shiridi lo untunnappudu baba,
0: at one time when baba was there in shiridi,
1: das gan anetundi oka bhaktudu undetundi vaadu.
0: There was a devotee by name das gan.
1: Atanu పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
1: శ్రీరామనవమి, మొహరము రెండు కూడాను చేరి వచ్చినప్పుడు షిరిడీలో రెండు పండుగలు కూడాను ఏకంగా జరుపుతూ వచ్చాడు బాబా.
0: బాబా వాజ్ సెలబ్రేటింగ్ బోత్ ది ఫెస్టివల్స్, శ్రీరామనవమి అండ్ మొహరం.
1: కానీ అక్కడ హిందూ మహమ్మడన్స్ కు కొంత వ్యత్యాసంగా కనిపిస్తూ వచ్చింది.
0: హౌఎవర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ అమంగ్ ముస్లిమ్స్ అండ్ హిందూ.
1: ఆ సమయం లోపల ఈ మహారాష్ట్ర దాస్ గన్ డ్యూటీ పైన వచ్చాడు షిరిడీకి.
0: దాస్ గన్ విజిటెడ్ దట్ ప్లేస్ ఆన్ డ్యూటీ.
1: అప్పుడు బాబా దాస్ గన్ ను మాట్లాడించి, దాస్ గన్ నీకు బాగా పాడే తెలుసు కదా, ఒక పాట పాడు అన్నాడు.
0: బాబా స్పోక్ టు దాస్ గన్, హి సెడ్, దాస్ గన్ యు నో హౌ టు సింగ్, సింగ్ ఏ సాంగ్.
1: చక్కగా శ్రవణానందముగా చక్కగా పాడాడు దాస్ గన్.
0: దాస్ గన్ సాంగ్ మెలోడియస్లీ.
1: తరువాత బాబా నన్ను ఇక్కడే మీరు ఉంచుకోకూడదా అని ప్రార్థించాడు దాస్ గన్.
0: దాస్ గన్ ప్రేడ్, బాబా why don't you permit me to stay here permanently?
1: ఎవరొద్దన్నారు? తప్పక ఉండవచ్చును. ఇది మాత్రం నా దేహం, నా యొక్క ఇల్ల, నా యొక్క ప్రదేశమా, నాకేది సొంతం లేదు.
0: He said, why not? You can stay. Nothing belongs to me. Is this my house? Nothing whatsoever.
1: నీవు కూడా ఇక్కడ నివసించవచ్చు అన్నాడు.
0: You too can stay here.
1: కానీ నివసిస్తావా నీవు అని తిరిగి బాబా ప్రశ్నించాడు.
0: బాబా క్వశ్చన్ హిమ్ అగైన్, ఆర్ యు గోయింగ్ టు స్టే హియర్?
1: తప్పక నేను ఇక్కడే వచ్చి నిలిచిపోతాను అన్నాడు.
0: హి సెడ్, సర్టెన్లీ ఐ విల్ సెటిల్ హియర్.
1: తర్వాత మాట మర్చిపోయినాడు.
0: హి ఫర్గాట్ వాట్ హి సెడ్.
1: ఈ ఫంక్షన్ అయిన తక్షణమే డ్యూటీని వదిలి తన స్వగ్రామానికి వెళ్లాడు.
0: ఆఫ్టర్ దిస్ ఫంక్షన్ హి కంప్లీట్లీ డిశ్చార్జ్డ్ డ్యూటీ.
1: వెళ్లే సమయంలో నమస్కరించి, బాబా నేను 3 సంవత్సరం నుంచి కూడాను ప్రమోషన్ కోసం చాలా బాధపడుతున్నాను.
0: After 3 years he came, Bhagwan, I am trying for promotion for the last 3 years.
1: Kevalam na gauravu nimittamai nenu paatapadutunnanu kaani dhanam kosam kaani leka padavi kosam kaani kaadu annadu.
0: I am just very much worried about the prestige and not for the position and wealth.
1: Aithe promotion ostane vastava annadu baba.
0: Baba said, will you be here soon after you get this promotion?
1: Taam promotion andiste tappaga ikkade vachi nilichipothanu annadu.
0: Swami, if you help me to get promoted, I'll certainly come.
1: సరే పోమన్నాడు.
0: హి సెడ్ ఓకే.
1: అక్కడ నుంచి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేటప్పటికి 1 వారం లోపల అతనికి ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది.
0: ద మూమెంట్ హి రిపోర్టెడ్ బ్యాక్ టు డ్యూటీ హి వాస్ ప్రమోటెడ్ ఇన్ ఎ వీక్స్ టైం.
1: అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోట్ అయినాడు.
0: హి వాస్ ప్రమోటెడ్ యాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
1: తర్వాత ఈ పని లోపలనే బాబాకి ఇచ్చిన మాటలు మర్చిపోయాడు.
0: హి హాస్ ఫర్గాటన్ ద ప్రామిస్ హి హాస్ గివెన్ టు బాబా.
1: 1 సంవత్సరం 2 సంవత్సరం అయింది.
0: 1-2 years passed.
1: తరువాత తిరిగి ఈ మొహరము శ్రీరామనవమికి డ్యూటీ పైన వచ్చాడు.
0: అగైన్ హీ కేమ్ ఆన్ డ్యూటీ ఫర్ దీస్ 2 ఫెస్టివల్స్, శ్రీరామ మొహరం.
1: మర్చావా నీవిచ్చిన మాట అన్నాడు.
0: బాబా సెడ్, దాస్ గారు, హావ్ యు ఫర్గాటన్ ద ప్రామిస్ యు హావ్ గివెన్?
1: మరవలేదు స్వామి, మరవలేదు.
0: స్వామి, ఐ హావ్.
1: కానీ ఈ ప్రమోషన్ లోపల కూడాను ఇంకా చక్కగా పనిచేసి నేను ఎస్పీగా కావాలని ఆశ ఉంటుండాది అన్నాడు.
0: Swami, I have not forgotten. You have promoted me, but I should work well and be promoted again to a cadre of SP.
1: సరే పొమ్మన్నాడు.
0: He said, okay, go.
1: తాను తిరిగి వచ్చి చేరేటప్పటికి ఆ స్టేషన్ లోపల,
0: by the time he returned there at the station,
1: ఎక్కడో కొన్ని దొంగిలించినటువంటి ఒక వస్తువులన్నీ కూడా బంగారు వస్తువులు పోలీస్ స్టేషన్ లో ఉంటున్నాయి.
0: The stolen articles made up of gold were present there at the station.
1: కడాతురికి దీనిని ఎన్క్వైరీ చేసేటప్పటికి ఎస్పీ వచ్చి ఈ పోలీస్ స్టేషన్ చెకప్ చేశాడు.
0: ఎస్పీ కేమ్ అండ్ జస్ట్ చెక్ ది
1: పోలీస్. వస్తువులంతా ఎక్కడ నుంచి వచ్చాయి నీకు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ జ్యూవెల్?
1: ఎవరు తెచ్చి పెట్టారు?
0: హూ బ్రాట్ దెమ్ హియర్?
1: కానీ దాస్గన్ నాకేమీ తెలియదు అన్నాడు.
0: దాస్గన్ సెడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్.
1: నీ ఇన్ఛార్జీలో ఉండినటువంటి ఆఫీస్ లోపల ఈ సామాన్లు ఎట్ట వచ్చి చేరతాయి నీ యొక్క అనుమతి లేకుండా?
0: యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ పోలీస్ స్టేషన్ వితౌట్ యువర్ పర్మిషన్, హౌ ఆర్ దే బ్రాట్?
1: నీవే దొంగిలించావు అనేటువంటి నెపము అతని పైన పడింది.
0: And he said, you have stolen. That's how he blamed him.
1: ఇంకా దానిపైన అనేక విధమైనటువంటి ఎన్క్వైరీస్ అంతా జరిగినాయి.
0: That is followed by thorough inquiry.
1: అప్పుడు నేను ఇచ్చిన మాటను తప్పటం చేత నాకు ఈ అపవాదులన్నీ తలపైన పడుతున్నాయనేటువంటి ఉద్దేశంతో సత్యాన్ని గుర్తించి రిజైన్ చేసి అప్పుడు చెర్రీలో వచ్చి చేరిపోయాడు దాస్గన్.
0: దాస్గన్ హెస్ ఫుల్లీ రియలైజ్డ్ దట్ దీస్ ఫాల్స్ చార్జెస్ అండ్ ఎలిగేషన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హెస్ forgotten the promise given to Baba. Therefore, he resigned and joined.
1: ఎన్ని విధములైనటువంటి దీంతో కాపాడుతూ వచ్చినప్పటికీ మానవుడు ఇచ్చిన మాటను మర్చిపోవటం చేతనే తనకై తాను అనేక విధమైనటువంటి కష్టములు కొని తెచ్చుకుంటున్నాడు.
0: Though God has been protecting every person, man forgets the promise he makes and puts himself in various troubles.
1: దుఃఖములు కాని మరొకరు అందించేటువంటివి కాదు.
0: Pain and or pleasure is not given by anyone.
1: ప్రతి ఒక్కరు తమ తమ సంకల్పముల చేత, తమ ప్రవర్తన చేత తమ తమ సుఖదుఖములను తామే కొని తెచ్చుకుంటున్నారు.
0: Your own thoughts and your own actions are responsible for the pain and pleasure.
1: దేవుడు అనగా వేరు దేశమందును లేడు, దేవుడు అనగా తన దేహమంది.
0: God is not in a foreign land, he is present in your body.
1: పాపం అనగా వేరు పరదేశమును లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
0: Sin is not present in any other foreign country, it is attached to your action.
1: మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక,
0: man doesn't recognize this truth.
1: ఈ యొక్క సుఖ దుఃఖములు అన్ని కూడాను పరులపైన నెట్టి,
0: he blames someone else for his pain and pleasure.
1: పరుల వల్ల చేత పరుల చేతనే నాకు ఈ పాపం ఇది ఇంత ప్రాప్తిస్తున్నాయని నిందిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ బ్లేమ్స్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్ అండ్ ప్లైట్.
1: కానీ ఒక్కొక్క సమయం నందు మానవుని యొక్క దుష్కర్మల చేతనే దుర్బుద్ధులు అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతుంటాడు.
0: బికాస్ ఆఫ్ ద డెస్టిన్ అండ్ ద ఫేట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టెడ్ టు సర్టెన్ వికెట్ టెండెన్సీస్.
1: మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు అనేక విధములుగా కృష్ణుడు ఒత్తిడి చేశాడు.
0: అర్జున ప్రెషరైజ్ కృష్ణ ఇన్ వేరియస్ వేస్.
1: కృష్ణ, నీవు తిరిగి రాయబారం చేసి ఈ యుద్ధంలో వారు యుద్ధములకు సిద్ధమా లేక రాయబారంలో ఐక్యతకు సిద్ధమా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని రండి అన్నాడు.
0: అర్జున ప్రేడ్, కృష్ణ, యు బి అవర్ అడ్వర్సరీ, యు గో దేర్ యాజ్ ఎన్ అంబాసిడర్ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ దే ఆర్ రెడీ టు ఫైట్ ఆర్ నాట్.
1: కడపటి వాడైనటువంటి యొక్క సహదేవుడు చాలా గొప్ప భక్తుడు కృష్ణునికి.
0: ది యంగెస్ట్ ఆఫ్ పాండవ సహదేవ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ధర్మజుడు, అర్జునుడు, భీముడు కూడాను కృష్ణుణ్ణి రాయబారిగా పంపడానికి ఒప్పుకున్నారు.
0: ధర్మజ, అర్జున, భీమ యాక్సెప్టెడ్ టు సెండ్ కృష్ణ యాజ్ అన్ అంబాసిడర్.
1: కానీ సహదేవుడు దీనికి అంగీకరించలేదు.
0: సహదేవ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్.
1: కృష్ణుని పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం చేతనే కృష్ణునికి ఈ దుర్మార్గుల దగ్గరికి ఎట్లా పంపాలి అనేటువంటి యొక్క దుర్భావం అతనిలో వచ్చి అనేక విధములుగా కూడాను విచారిస్తూ వచ్చాడు.
0: సహదేవ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ హిస్ ఇంటెన్స్ లవ్ అండ్ అటాచ్మెంట్ ఫర్ కృష్ణ, బికాస్ హీస్ వెరీ మచ్ వరీడ్ ఆఫ్ హిస్ సేఫ్టీ. కృష్ణ ఇస్ టు గో యాజ్ అన్ అంబాసిడర్.
1: హస్తినాపురం పోయి చేరి తిరిగి వచ్చేంత వరకు కూడాను ఈ సహదేవుడు నీరైనా త్రాగలేదు.
0: సహదేవ డిడ్ నాట్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్.
1: నిరంతరము కృష్ణ చేతనే కాలమును గడుపుతూ వచ్చాడు.
0: హి వాస్ థింకింగ్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
1: తిరిగి హస్తినాపురం పోయి వచ్చాడు. అర్జున, యుద్ధం సిద్ధమే, ఇంకా నీవు దీనికి వెనుకంజ వేయకొద్దు. వారందరూ కూడా యుద్ధమునికే అంగీకరించారన్నాడు.
0: కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హస్తినాపుర సెట్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
1: సహదేవుడు వెళ్లాడు, కృష్ణుడి చేతులు రెండు గట్టిగా పట్టుకున్నాడు.
0: సహదేవ అప్రోచ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ బోత్ ది హ్యాండ్స్.

0: మా భావన హస్తినాపురం పంపడం ఇది మంచిది కాదనుకున్నాను.
1: ఐ ఫెల్ దట్ ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ గుడ్ టు సెండ్ కృష్ణ బ్రదర్ ఇన్ లా.
0: వద్దు అని చెప్పడానికి నోరాడలేకపోయింది.
1: ఐ కుడ్ నాట్ సే నో టు ది ప్రపోజల్.
0: కానీ నాలో నేను శుభం భావకు
1: ఐ ప్రేడ్ విత్ ఇన్ మీ సెల్ఫ్ దట్ ఎవ్రీథింగ్ షుడ్ బి గుడ్,
0: అన్ని మా బావకు శుభం కావాలి అని ప్రార్థించాను.
1: దట్ ఎవ్రీథింగ్ దట్స్ ఆస్పిషియస్ షుడ్ హ్యాపెన్ టు కృష్ణ.
0: కానీ కృష్ణుడు తిరిగి సుఖంగా ఇంటికి వచ్చి చేరాడు.
1: కృష్ణ రీచ్ బ్యాక్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: ఇదే పదివేలు నాకు అన్నాడు.
1: దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ లైఫ్
0: అనగా పరమ భక్తుని యొక్క ప్రవర్తన, పరమ భక్తుని యొక్క భావము ఇంత పవిత్రమైనటువంటిదిగా ఉంటుంటాలి.
1: దట్ ఈస్ ద శాంక్టిటీ, ది సెక్రెట్నెస్ ఆఫ్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఇంకా అర్జునుడి యొక్క భావం ఏ రీతిగా ఉంటుండాలి?
1: వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున్?
0: అర్జునుడు కూడాను కృష్ణుని పైన ప్రేమనే,
1: అర్జున అభిమానమే, హెస్ అటాచ్మెంట్.
0: కానీ యుద్ధాభిమాని అతను.
1: బట్ హీ లవ్స్ టు ఫైట్.
0: తిరిగి ఇంకొక తూరి కూడాను హస్తినాపురం వెళ్లి వస్తానన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ దట్ హీ విల్ విజిట్ హస్తినాపురం ఫర్ సెకండ్ టైం.
0: అర్జునుడు దీన్ని సహించలేదు.
1: అర్జున కుడ్ నాట్ బేర్ దిస్.
0: కృష్ణ కురచబుద్ధులా కౌరవుల రమర తరిగి మన పొత్తు కొత్తురా.
1: ది మీన్ మైండెడ్ ఫెలోస్ ఆర్ ది రెడీ ఫర్ కాంప్రమైజ్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణమిక ఏలా.
1: లెట్స్ బి రెడీ టు ఫైట్, వై డు యు వేస్ట్ టైం?
0: ఇంకా ఎందుకు వ్యర్థం చేస్తున్నావు కాలం?
1: వై డు వి వేస్ట్ టైం?
0: కృష్ణ యుద్ధము సిద్ధమని చెప్పు.
1: టెల్ దెమ్ దట్ వి ఆర్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: ఈ అగ్నిలో మల్లెపూల వెజతలు లీల.
1: Why should you throw the jasmine?
0: Nuskarani brola kitoktulu mela gunajala yelayi sandhi matalika gopala.
1: Why do you throw all these precious things into the fire? Would they ever accept for the compromise? Why all this?
0: Salika
1: yena
0: uttara dakshina dhruvulu kaliyuna.
1: East and west will ever they meet?
0: Yuddham siddhamanaka kalaharanamike yela.
1: Be ready to fight, why do you waste time?
0: కృష్ణ ఉత్తర దక్షిణ ధ్రువములు కలుస్తాయా?
1: డూ యూ థింక్ ద నార్త్ అండ్ సౌత్ వుడ్ ఎవర్ మీట్?
0: ఈ రెండింటికి మధ్యలో ఈస్ట్ వెస్ట్ అనేటువంటి అడ్డం వచ్చేస్తుంది.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: కనుకనే ఈ రెండు కలవడానికి వీలు కాదన్నాడు.
1: దీస్ టూ విల్ నెవర్ మీట్.
0: సిద్ధమే, ఇంకా రేపటి జన్మకు సిద్ధం కామని చెప్పని శంఖం ఊదాడు.
1: అండ్ హీ జస్ట్ బ్లోన్ హిస్ కౌన్స్ బీయింగ్ రెడీ ఫర్ ద బ్యాటిల్.
0: కరీ అర్జునుకు సారథిగా నిలిచాడు కృష్ణుడు.
1: కృష్ణ వాజ్ ద చారిటీర్ ఆఫ్ అర్జున.
0: ఇరువురు మధ్య పోయి రథం నిలిపాడు.
1: The chariot was kept in the middle.
0: Inta surattamu veerattamu gambheeramto palikinatvanti yokka ee krishnudu manasu karigi poyindi.
1: Krishna's heart melted though he had all the valor and the courage.
0: Ee bandhu mitrulu chuchetappudike manasu mari poyindi.
1: The mind of Arjuna is transformed watching the relations everywhere around.
0: Indari bandhu mitru guru putrula jampi bharintutettulo.
1: How to bear the suffering killing everybody all relatives.
0: Krishna నా కన్నులు తిరుగుచున్నవిక కాలము గడుపక కడదు మింటికి, కాలము గడుపక కదలు మింటికి.
1: మై ఐస్ ఆర్ రీలింగ్, హెడ్ ఈస్ రీలింగ్, లెట్స్ గో బ్యాక్.
0: ఇందరి బంధు మిత్రు గురుపుత్రుల జంపి భరించుటెట్టులో.
1: హౌ టు బేర్ ద సఫరింగ్ కిల్లింగ్ ద రిలేషన్స్ బ్రదర్స్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టీచర్స్.
0: పూర్వం అంతా కూడా వీళ్ళు బంధుమిత్రులు కాదని తెలియదా అతనికి? బంధుమిత్రులని తెలియదా?
1: Does he not know beforehand that they are their relatives?
0: Kaani aa suratvam anetundi aa yavana vasu lopala aa vidhanga utti padutuntadi.
1: Because he was in full youth, the blood was boiling.
0: Yuvakula yokka hrudayam anetundi ee vidhanga untuntadi.
1: This is the heart of the man of a courage.
0: Muduku raktam anetundi ee vidhanga pravahistu untuntadi.
1: That is the trend of hot blood.
0: Ee yavanam anetundi madhyalo kadili poyetundi meghamulo vantidi.
1: The youth is like a passing cloud that comes.
0: Baalyamulo ledu, వృద్ధాప్యములు లేదు, ఈ యవనం అనేటువంటిది మధ్యలో వచ్చిపోయేటువంటిది.
1: ద స్టేజ్ ఆఫ్ యూత్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: మధ్యలో కదిలిపోయేటువంటి ఈ యొక్క యవనానికి ఉట్టిపడటం ఎందుకు, ఊడిపట్టడం ఎందుకు?
1: వై డు ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ యూత్?
0: ఆనాటి కృష్ణుని యొక్క వయసు 76, అర్జునుడి యొక్క వయసు 74.
1: అర్జునస్ ఏజ్ అట్ దట్ టైమ్ వాస్ 74 అండ్ దట్ ఆఫ్ కృష్ణ 76.
0: అప్పుడు 74-76 మంచి యవ్వన వయసు అని వారు పలికించేటువంటి
1: 74-76 యూత్, ఫుల్ యూత్.
0: ఇప్పుడు 18-20 సంవత్సరాలకు మంచి యువకుడు అని అంటుంటాం.
1: నౌ వి సే విత్ ది ఏజ్ ఆఫ్ 18-20
0: త్రేతాయుగములో ఇది కాదు, ఇది బాల్యమే. 50 సంవత్సరం వరకు బాల్యమే.
1: టిల్ 50 ఇట్ ఇస్ ద చైల్డ్ హుడ్.
0: 75 పైననే యవ్వనం ప్రారంభమని.
1: యూత్ బిగిన్స్ ఆఫ్టర్ 75.
0: దీనికి యుద్ధము లోపల కమాండర్ చీఫ్ గా నిలిచినటువంటి యొక్క భీష్మాచార్యకి ఎంత వయసు? 112 years.
1: The commander-in-chief Bhishma was aged 112.
0: Alanti 112 years age vadu commander-in-chief ga untunnadu.
1: Bhishma age 112 served as commander-in-chief.
0: Karanam emiti?
1: What's the reason?
0: Anati ahara viharamule deeniki balamunaku moola karanamulu.
1: The food and habits are responsible for their strength.
0: ఈనాటి ఆహార విహారములంతా కూడాను దినదినమున కూడాను వృద్ధిని గావిస్తూ ఉంటుండాలి.
1: ద మోడర్న్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ మేక్ అస్ ఏజ్.
0: అంతే కాకుండా అనవసరమైనటువంటి భావాలంతా తలకు తెచ్చుకుంటున్నాడు ఈనాటి యువకుడు.
1: టుడే వీఆర్ స్టఫింగ్ అవర్ హెడ్ విత్ అన్నెసరీ ఐడియాస్.
0: విద్య నిమిత్తమై విద్యాలయంలో ప్రవేశించి విషయార్థిగా మారిపోతున్నాడు విద్యార్థి.
1: The student becomes the one of the pleasure, having sought admission into an institution.
0: కానీ విద్యార్థి విద్యార్థిగానే ఉంటుండాలి.
1: A student should remain as a student.
0: విషయంలో ప్రవేశించకూడదు.
1: He should not have any kind.
0: విషయంలో ప్రవేశించే విద్య నాశనమవుతుంది.
1: Then you will spoil your education.
0: విద్యా. యా అనగా ప్రకాశము. ఏది?
1: యా
0: అనగా ప్రకాశము.
1: Which means the
0: ఏది ప్రకాశాన్ని అందించినో అదే విద్య అని.
1: That which gives this brilliance, light, is vidya.
0: కనుకనే ఈ విద్యార్థికి కేవలం ప్రకాశవంతమైనటువంటి ఒక జ్ఞానమే కాని మరొక దాంట్లో ప్రవేశించకూడదు.
1: Therefore he should seek the light of knowledge, nothing else.
0: కనుక ఈనాటి విద్యార్థి అమితమైనటువంటి భాష చేత తన యొక్క శక్తిని అంతా కూడా కోల్పోతున్నాడు.
1: The modern student by talking too much losing his power.
0: ఈ ఇంద్రియ శక్తిని అంతా కూడా జీవితమునకంతా అందించినటువంటి ఇంద్రియ శక్తిని కేవలము ఈ 18-20 సంవత్సరం లోపలనే కోల్పోతున్నాడు.
1: The power given to the student which is to be spent throughout his lifetime is spoiled by the time he reaches 20.
0: కనుక విద్యార్థి కేవలము తన యొక్క దివ్యమైనటువంటి ఇంద్రియ శక్తిని కాపాడుకోవాలి.
1: Therefore everyone should preserve this power, energy given to us.
0: చూపును కూడా చక్కగా మనం కాపాడుకోవాలి.
1: We should also preserve.
0: ఈనాటి చిన్న చిన్న పిల్లలే కంటికి అద్దాలు వేసుకుంటున్నారు.
1: Even youngsters, very young boys, they put on glasses.
0: ఈనాటి యువకులే చిన్న చెవులకంతా కూడా ఏదో ఒకటి వినే శక్తిని అంతా పెట్టుకుంటున్నారు.
1: Even youngsters have got hearing aids.
0: ఇదంతా ఏమిటి కారణము?
1: What's responsible for
0: all this? కలి ప్రభావమా?
1: Is the effect of Kali?
0: ఇది కలి ప్రభావం అనుకోవటం వీలు కాదు.
1: It's not possible to think so.
0: తన యొక్క బలహీనత దీనికి మూల కారణము.
1: Your own weakness is the cause.
0: తనకు అవసరమైన విషయాల్లో తన మనసును ప్రవేశపెట్టక,
1: వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ మైండ్ ఫర్ నెసెసరీ థింగ్స్,
0: తనకు అనవసరమైన విషయాల్లో తాను అమితంగా విచారం చేస్తున్నాడు.
1: హీ గోస్ ఆన్ స్పెండింగ్ టైమ్ థింకింగ్
0: విచారం అంటే కేవలము కారణం లేనిటువంటి విచారం.
1: దిస్ ఎంక్వైరీ హ్యాస్ నో రీజన్.
0: దాని వల్లనే తాను విచారంలో అన్ని అనేక విధములుగా బాధపడుతున్నాడు.
1: సచ్ అన్నెసరీ ఎంక్వైరీ విల్
0: మేక్ యూ వరీ. వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: It is mentally created fear only.
0: Ante tappa deeniki kaaranale levu. Deeniki roopame ledu.
1: It has no form either.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeru dhairya sahasam cheta gunamunu poshinchukoni nadatanu penchukoni aadarshavantamainatundi roopanga meeru tayaru kavali.
1: Therefore you should be ideals by developing, fostering the virtues and proper
0: behavior. హృదయములో ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: See that the love is directed along the sacred path.
0: అది దైవత్వము.
1: That is divinity.
0: మనలో వచ్చేటువంటి భావములన్నీ కూడాను విలువలేనటువంటి ఒక కేవలం ఒక మట్టి బొమ్మల వంటివి.
1: All the thoughts that come to us are so mean, so low as mud.
0: కేవలము ఒక విధమైనటువంటి బొగ్గు వంటివి.
1: That's like a coal.
0: ఇలాంటి కోలు కోసమని మన మాణిక్యం వంటి మన యొక్క శక్తిని మనం పాడు చేసుకోవడానికి వీలవుతుందా?
1: ఫర్ కోల్ వై షుడ్ వి స్పాయిల్ ద ప్రెషస్ డైమండ్ లైక్ లైఫ్?
0: కనుక మసి బొగ్గులకు మాణిక్యాలు ఇచ్చి కొనుక్కోవటం వెర్రివాడు కదా.
1: డూ యూ బై కోల్ పేయింగ్ డైమండ్స్?
0: మనలో కోపమే వస్తుంది.
1: యాంగ్రీ,
0: ఒక విధమైనటువంటి యొక్క క్రోధమే బయలుదేరుతుంది. అసూయ వస్తుంది, అహంకారం వస్తుంది. ఇవన్నీ కూడా కేవలం మసి బొగ్గుల వంటివి.
1: The characters like jealousy, ego,
0: chala
1: pride,
0: chinnavi, viluvaleinatvantivi.
1: They are mean, so low, no value.
0: Ilanti viluvaleinatvanti daniki mana viluvaleinatvanti yokka chamanu, viluvaleinatvanti shantini, viluvaleinatvanti yokka buddhini mana paadu cheskovatam manchidi kaadu.
1: For these valueless things, why should we spoil sacred qualities like forbearance and peace?
0: Puram cheppanu. P, P, P.
1: Bhagavan referred to three P's.
0: P, purity.
1: First P, purity.
0: P, patience.
1: Second P, patience.
0: Third P, perseverance.
1: Third P, perseverance.
0: ఈ మూడింటిని కూడా మనం కాపాడుకుంటూ రావాలి.
1: We have to safeguard all the three P's.
0: పవిత్రమే మనలో బయలుదేరితే patience, శాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
1: When once there is purity, you will have patience.
0: ఎక్కడ మన యొక్క పరిశుద్ధంగా ఉంటుంటారో అక్కడ ప్రశాంతం కూడా ఉంటుంటారు.
1: Where there is purity, there is patience.
0: ఈ ప్రశాంతి పరిశుద్ధము రెండు చేరినప్పుడు పట్టుదల మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది ప్యూరిటీ అండ్ పేషెన్స్ నేచురల్లీ విల్ హావ్ డిటర్మినేషన్.
0: ప్రతి దానికి ఒక విధమైనటువంటి పట్టుదల ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: దేనికి?
1: వాట్ ఫర్?
0: మంచి దానిపైన ఈ పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యు షుడ్ డిటర్మిన్ టు డూ గుడ్ థింగ్స్.
0: పరులకు చెడ్డ చేసేటువంటి దాంట్లో పట్టుదల చేయకూడదు.
1: యు షుడ్ నాట్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్.
0: కీడు చేసేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హర్ట్ ఎనీబడీ.
0: పరులను బాధించేటువంటి దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు హార్మ్ ఎనీబడీ.
0: పరులకు హింస చేసే దాంట్లో పట్టుదల ఉండకూడదు.
1: నాట్ టు బి వయలెంట్.
0: పరులకు పరోపకారంతో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ టు అదర్.
0: పరులను ఆనంద పెట్టేటువంటి దాంట్లో పట్టుదల ఉండాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: ఒక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని సాధించాలనేటువంటి దాంట్లో పట్టుదల ఉంటుంది.
1: టు అచీవ్ డివినిటీ యూ షుడ్ బి డిటర్మిన్డ్.
0: అలాంటి దాంట్లో మన పట్టుదలను ప్రవేశపెట్టాలి.
1: యూ షుడ్ హావ్ డిటర్మినేషన్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
0: ఈ పట్టుదలను ఎప్పుడు ఎక్కడ ఎట్ట ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి నాలుగు ప్రశ్నలు వేసుకోవచ్చు.
1: వి హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ వేర్ అండ్ వెన్ హౌ టు డెవలప్ దిస్ డిటర్మినేషన్.
0: ఎక్కడ ఎట్లా ఏ రీతిగా మనం దీన్ని ఉపయోగించాలి.
1: Where and how, in what way we should make of this use
0: ee vicharana chesinappudu mana pattudala sakkamaina margamlo praveshistundi.
1: When inquiring this direction, determination
0: kaani
1: will be correct.
0: Kaani ee yuvakulaku ee aavesham vachinanta tachaname ee pattudalanu vadalapetti andulo karya roopamlo praveshistuntaru.
1: The modern youth, the moment they are agitated, emotional, they give up the determination resort to action.
0: Tondara paatu undakoodu.
1: Never be in a hurry.
0: Shantanga manam oka karyamlo praveshinchali.
1: Be peaceful and act.
0: ఆ పట్టుదలలో మంచి చెడ్డలు రెండింటిని విచారించాలి.
1: ఇన్ డిటర్మినేషన్ డిస్క్రిమినేట్.
0: మొట్టమొదటి విచారించే ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. మొట్టమొదటి దీన్ని విచారించాలి.
1: ఫస్ట్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: రైట్ అనేటువంటిది నీ కాన్షియస్ ఒప్పుకుంటే తప్పక దాంట్లో ప్రవేశించాలి.
1: వెన్ యువర్ కాన్షియన్స్ టెల్స్ యు ఇట్స్ రైట్, కమ్ ఆన్, స్టార్ట్.
0: ఎవరి విట్నెస్ నీకు అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎనీబడీ టు స్టాండ్ ఇన్ ది
0: విట్నెస్. నీ కాన్షియన్స్ అనేటువంటిది నీ విట్నెస్.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ ది కరెక్ట్ విట్నెస్.
0: చిత్
1: దట్ ఇస్ చిత్.
0: ఆ చిత్ అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: అదే చిత్తు, అదే అవేర్నెస్, అదే కాన్షియన్స్.
1: దిస్ ఇస్ చిత్, దిస్ ఇస్ అవేర్నెస్, దిస్ ఇస్ కాన్షియన్స్.
0: పదములు వేరు వేరే కానీ
1: ద వర్డ్స్ ఆర్ డిఫరెంట్.
0: ఆ యొక్క వస్తువు ఒక్కటే.
1: బట్ ద ఆబ్జెక్ట్ ఈస్ వన్.
0: ఈ వస్తువు ఒక్కటే అయినప్పటికీ అనేక పనులు చేయటం చేత అనేక నామములు కూడా ధరిస్తూ ఉంటాయి.
1: దో ది ఆబ్జెక్ట్ ఇస్ వన్, ఇట్ డిశ్చార్జెస్ వేరీడ్ ఫంక్షన్.
0: ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణ్ అంటారు.
1: When a Brahmin cooks, he is called a Brahmin cook.
0: ఒకే బ్రాహ్మణ పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణ అంటారు.
1: As Brahmin worships, he is a priest Brahmin.
0: ఇంకొక అదే పూజారి ఇంకొకటి astrologer, ఒక సాముద్రికం చెప్తుంటే అతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: If he is an astrologer and a palmist, we say panchanga Brahmin.
0: కానీ ఒకే బ్రాహ్మణుడు చేసే పనిని పురస్కరించుకుని పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: Same Brahmin, basing on the function he discharges, he gets the title name.
0: చిత్తన్నా, అవేర్నెస్ అన్నా, కాన్షియన్స్ అన్నా, ఇవన్నీ కూడా నువ్వు ఒక్కటే.
1: దేర్ఫోర్ చిత్, అవేర్నెస్ అండ్ కాన్షియన్స్ ఆర్ సినోనిమస్.
0: చిత్ అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: చిత్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సత్ చిత్, సత్తుకు సమీపంలో ఉండే

0: చిత్ అవేర్నెస్ ఈస్ క్లోజ్ టు సత్ బీయింగ్.
1: సత్ అనేటువంటి దాన్ని నిరూపింపజేసేటువంటి చిత్
0: ఇట్ ఇస్ ది చిత్ అవేర్నెస్ దట్ ప్రూవ్ సత్ బీయింగ్.
1: చిత్తే లేకపోతే సత్ను నిరూపించడానికి వీలు కాదు.
0: వితౌట్ దిస్ అవేర్నెస్ యూ కెనాట్ ప్రూవ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బీయింగ్.
1: టంబ్లర్ దీన్ని ఏది నిరూపిస్తుండాలి? వెలుగే దీనిని నిరూపిస్తుండాలి.
0: యు ఫైండ్ ద టంబ్లర్, వాట్ ఈస్ దట్ ప్రూవ్స్
1: ఈ వెలుగే టంబ్లర్ మనకు ప్రకాశింపజేస్తుండాలి.
0: ఇట్ ద లైట్ దట్ మేక్స్ ద టంబ్లర్ షైన్.
1: టంబ్లర్ సూర్యుని ప్రకాశింపచేయటం లేదు.
0: ఇట్ నాట్ ద టంబ్లర్ దట్ మేక్స్ ద సన్ షైన్.
1: ఈ చిత్ అనేటువంటిదే ఈ సత్ అనేటువంటి దాన్ని ప్రకాశింపజేస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ అవేర్నెస్ దట్ మేక్స్ ది
1: బీయింగ్. బీయింగ్ బీయింగ్
0: సత్ మీన్స్ బీయింగ్
1: ఉన్నది,
0: ఎగ్జిస్ట్
1: ఎప్పుడు ఉన్నది, ఎట్టి మార్పు లేకుండా ఉన్నది.
0: ఇట్ ఇస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్, చేంజ్ లెస్.
1: కానీ ఎప్పుడు ఉన్నదనేటువంటి ఈ చిత్తే నిరూపించిస్తుండాలి.
0: సో దిస్ పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్ ఆర్ బీయింగ్ ఇస్ ప్రూవ్డ్ బై దిస్ చిత్ అవేర్నెస్.
1: కనుక మన కాన్షియస్ మనం ఫాలో చేయాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో అవర్ కాన్షియస్.
1: అది నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఫోర్ ఎఫ్స్.
0: That's what Bhagavan tells
1: F,
0: us, four
1: F, F, F.
0: Four Fs.
1: First F, follow the master.
0: First F, follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Ni conscience ni master.
0: Your conscience is your master.
1: Kanka ni conscience ni follow chai.
0: So follow your conscience.
1: Ni conscience ni guru.
0: And your conscience,
1: ni conscience ni daivamu.
0: That's God.
1: Ni conscience ni witness.
0: That is the witness.
1: కనుకని ఫాలో ది మాస్టర్.
0: ఫాలో ద మాస్టర్.
1: సెకండ్ యూ ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ యూ ఫేస్ ద డెవిల్.
1: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలకు ఏమాత్రం కూడా నువ్వు వెలువకు.
0: సో నెవర్ బి ఫ్రైడ్ ఆఫ్ ఎనీ ది వికెడ్ యాక్షన్స్, వికెడ్ థాట్స్ ఆర్ బిహేవియర్ వాట్స్ ఎవర్.
1: కనుకని ఫేస్ ది డెవిల్.
0: ఫేస్ ది డెవిల్.
1: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ యూ ఫైట్ టు ది ఎండ్.
1: ఏమైనా సాని పట్టుదల చేత దీన్ని సాధించడానికి పూనుకోవాలి.
0: Let anything happen with all that determination, you should be ready to accomplish.
1: Pattedo pattane pattitiri pattune gedudaka atte undu.
0: Having determined to do a task, just hold on until it is fulfilled.
1: Talachina dediyo talachane talachitiri talupu tiredudaka povakundu.
0: Having thought, until the thought is answered, don't go back.
1: Korina dediyo korane koritiri korke chelludaka povakundu.
0: Having desired, until a desire is granted, don't leave.
1: Adigina dediyo adagane adigitiri adigina didudaka viduvakundu.
0: Having asked, don't drop, don't give up until it is given.
1: Poru padaleka tanaina bravavalayu.
0: He has to confer grace out of disgust.
1: Vadalu teliyaka neevaina adugavalayu.
0: Or you should ask falling unconscious.
1: Antiye kani niyanta neevu tirigi povuta bhaktuni diksha kaadu.
0: Only that if you go on your own is not the quality of a devotee. That is determination.
1: Adiye determination.
0: That is determination.
1: Adiye pattudala.
0: That determination.
1: Aa pattudala deni paina undali?
0: What is it?
1: Pavitramainatundi dani paina.
0: You should
1: paropakara sambandhamainatundi dani paina. ఈ పట్టుదల ఉంటుండాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు డూ సీక్రెట్ థింగ్స్ అండ్ టు రెండర్
1: ఎవరికి ఉపకారం చేయక, నీకు ఉపకారం కాక ఇలాంటి దానిపైన పట్టుదల పట్టకూడదు.
0: యూ షుడ్ నెవర్ డిటర్మిన్ టు హార్మ్ అదర్స్, దట్ వుడ్ నాట్ హెల్ప్ యూ ఐదర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈ విధమైనటువంటి దాంట్లో విద్యార్థులు ఒక పట్టుదలను పట్టాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దీనికి సరి అయిన మిత్రత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఫర్ దిస్.
1: ఆ మిత్రత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: అది ఏ దైవం.
0: A friend is God.
1: Real mitrudu daivame.
0: The real friend
1: Shrut,
0: is only God.
1: Srut, Srut ani cheppindi Geeta.
0: Geeta said to Srut. Anaga
1: emti, ee vidhamainatundi phalapeksha lekunda.
0: Without expecting anything in return.
1: Ee danini kuda nee nunchi aashinchakunda.
0: Does not expect anything from you.
1: Ninnu ee vidhamainatundi danni korakunda.
0: He doesn't ask anything.
1: సర్వసంగ పరిత్యాగంతో
0: టోటల్ రెనౌన్సియేషన్.
1: సర్వ కార్యములు ఎందుకు సహాయం చేసేటువంటి యొక్క హస్తము ఆ భగవంతుని యొక్క హస్తము.
0: ఇట్ ఇస్ ద డివైన్ హ్యాండ్ దట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ టాస్క్ దట్ యు అండర్టేక్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కూడాను.
0: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్.
1: ఎప్పుడు కూడా ఇది హెల్పింగ్ హ్యాండ్.
0: గాడ్స్ హ్యాండ్ ఇస్ ఆల్వేస్ ఎ హెల్పింగ్
1: హ్యాండ్. కనుకనే అట్టి సహాయాన్ని మనం కోరాలి.
0: దట్ హెల్ప్ వీ షుడ్ ఆల్వేస్ డిజైర్ ఫర్.
1: మిగిలిన సహాయాలు కోరి ఎన్ని ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అదర్ సార్ట్స్ ఆఫ్ హెల్ప్?
1: ఎన్ని కుక్కలు చిక్కితే గాని ఒక పులితో సమానం అవుతుందా?
0: యూ మే హావ్ నంబర్ ఆఫ్ డాగ్స్, దే కెన్ ఆల్ నెవర్ బి ఈక్వల్ టు ఎ టైగర్.
1: కాదు కాదు. ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఏదో ఈనాడు సూరత్వం పూనేటువంటి ఒక విద్యార్థులు ఒక విధమైన పట్టుదలను పడుతుంటారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ విత్ ద కరేజ్ దే డిటర్మైన్డ్.
1: ఇది ఆధునిక యుగానికి ఇది ఒక అవలక్షణము.
0: దిస్ ఇస్ ది వీక్నెస్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
1: ఒకనాడు
0: వన్ డే
1: అడవి లోపల ఉండేటువంటి జింకలన్నీ చేరి
0: ఆల్ ద డియర్ ఓవర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్
1: కాన్ఫరెన్స్ జరుపుకున్నాయట.
0: దే హెల్డ్ ఎ కాన్ఫరెన్స్.
1: ఈ కాన్ఫరెన్స్ లోపల
0: దేర్ ఇన్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్
1: ఆ డియర్ కంతా కూడా ఒక అధ్యక్షుడైనటువంటి వాడు ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడట.
0: ద ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫరెన్స్ ఆఫ్ ద డియర్ హస్ వౌడ్ దేర్
1: మై డియర్స్ ఓ ప్రియమైనటువంటి జింకలారా,
0: హీ సెడ్ ఓ డియర్ డియర్స్,
1: మనము కుక్కల కంటే ఏమి తగ్గిపోయినటువంటి వారము.
0: ఇన్ వాట్ వే వేర్ లెస్ దాన్ డాగ్స్,
1: మన యొక్క రన్నింగ్ అనేటువంటిది మన యొక్క పరుగుడు కుక్కలకి ఏమాత్రము లేదు.
0: వి రన్ వెరీ ఫాస్ట్, ఫాస్టర్ దాన్ డాగ్స్.
1: మనం కుక్కల కంటే ఏ విధమైనటువంటి శక్తి సామర్థ్యంలో తగ్గిపోయినటువంటి వారు కాదు.
0: వి ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు డాగ్స్.
1: ఎగరటం అంటే కుక్కలు మనకంటే ఎక్కువ ఎగరలేవు.
0: వి కెన్ జంప్ హైయర్,
1: పరిగెత్తడం అంటే మనకంటే ఎక్కువ పరిగెత్తలేవు.
0: వి కెన్ రన్ ఫాస్టర్ దాన్ డాగ్స్.
1: సాత్వికం లోపల మనకు సాత్విక ఆహారం ఉంటుండాలి, కుక్కలకు అంతా కూడా తామసికర ఆహారమే.
0: వి పార్టేక్ సాత్విక ఫుడ్ బట్ ద డాగ్స్ పార్టేక్ ఆన్ తామసిక.
1: అతని ఆహారం కానీ అతని హ్యాబిట్స్ కానీ కుక్కలు చాలా నీచమైనటువంటిది.
0: The food and habits of a dog are so low and mean.
1: జింకలను భగవంతుడైన కూడాను ప్రేమిస్తుంటాడు.
0: God loves deer.
1: మనం సాత్విక హృదయులము.
0: You have pious heart.
1: శారీరకంగా అనేక విధమైనటువంటి శక్తి సామర్థ్యములు కలవారము.
0: Because so much of power and
1: ability. మన కాళ్ళు చిన్నగా ఉంటున్నాయి.
0: The legs are short.
1: కానీ ఆ చిన్న కాలుతో కొట్టిందంటే పొట్టలోని పేగలంతా కుప్ప మాదిరి కూలిపోతాయి.
0: The moment it kicks with that little leg, all the intestines will come out.
1: అంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మనకు కుక్కను చూసి ఎందుకు మనం భయపడాలి?
0: We are so powerful. Why should we be afraid of a dog?
1: కుక్కలకు మనం భయపడకూడదు. ఇది ఈ కాన్ఫరెన్స్ లోపల ఒక నిర్ణయాలు తీసుకున్నాయి.
0: దే పాస్ ద యునానిమస్ రిజల్యూషన్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్.
1: అన్ని జింకలు కూడాను దీనికి సరి అయినటువంటిది తప్పక మేము అందరూ చేస్తామని అందరూ చేతులెత్తారు.
0: All names were ready, passing the resolution unanimously.
1: కానీ ఈ గొంతులంతా విని ఎక్కడో ఒక అడవి లోపల ఒక కుక్క గట్టిగా అరిచింది.
0: Listening to the voice, one dog there in the forest barked loudly.
1: ఒక్క అరిచేటప్పటికి ఈ సమావేశంలో ఒక్క జింక అయినా లేదంతా పరిగెత్తిపోయినాయి.
0: By listening to the barking sound of the dog, not even one deer remained there.
1: ఏంటి ఈ నిర్ణయాలు?
0: What are these resolutions?
1: కేవలము కార్యరూపంలో దిగేటప్పటికి అంత పరార్.
0: By the time it's a matter of action, all would run away.
1: ఈనాటి మాటలు కూడాను అట్లనే ఉంటున్నాయి.
0: That's the modern trend.
1: మాటలు అధికంగా మాట్లాడకూడదు.
0: We should not talk too much.
1: కనుకనే మనము పనికి పరార్, తిండికి తయారు.
0: We are ready for food, for work we run away.
1: కాదు కాదు.
0: No.
1: తిండికి పరారు, పనికి తయారు. ఆ విధంగా ఉండాలి మనం.
0: వి షుడ్ బి రెడీ టు డూ జాబ్.
1: ప్రతి దానికి కర్మాచరణకు సిద్ధంగా ఉంటుండాలి.
0: వి షుడ్ బి రెడీ యాక్షన్ ఓరియంటెడ్.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: ఏజ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇది చాలా దైవ తత్వానికి కూడినటువంటి వయసు.
0: ఇస్ వన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఇది మంచి ఫల సంబంధమైనటువంటి వయసు.
0: ఇట్ గివ్స్
1: ఈ మాధుర్యమైనటువంటి ఈ వయసునందు మనం ఈ వయసును చెడగొట్టుకోకూడదు.
0: వి షుడ్ నాట్ స్పాయిల్ దిస్ సేక్రెడ్.
1: కాలం ఏ విధంగా కూడా నువ్వు వ్యర్థం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వేస్ట్ టైం.
1: దుస్సంగాన్ని మనం ప్రవేశించకూడదు.
0: వి షుడ్ నాట్ బి ఇన్ బ్యాడ్
1: కంపెనీలో ప్రవేశించకూడదు.
0: నాట్ హావ్ బ్యాడ్ థాట్స్.
1: కనుకనే సత్సంగములో ప్రవేశించి సత్ప్రవర్తన చేత, సదాలోచన చేత, సచ్చింతన చేత దైవత్వాన్ని మనం అనుగ్రహించాలి, పాట్పడాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ గుడ్ కంపెనీ, ఎంటర్టైన్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, గుడ్ ఎమోషన్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
1: మీ యొక్క బిహేవియర్ ని చూచి ఎంతో సంతసిస్తారు.
0: ఈవెన్ ది అడల్ట్స్ ఆల్సో విల్ ఫీల్
1: ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా కుమారుడు యొక్క మంచి పేరును తెచ్చుకోవాలని ఆశిస్తుంటారు.
0: ఆల్ పేరెంట్స్ వాంట్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్.
1: మంచి క్లాస్ లో ఫస్ట్ రావాలి.
0: యూ షుడ్ స్టాండ్ ఫస్ట్.
1: ఈనాడు చూస్తే ర్యాంక్స్ అంతా ఉంటుంటాయి.
0: టుడే దేర్ ఆర్ ర్యాంక్స్.
1: కానీ తన ప్రవర్తన చూస్తే బ్లాంక్స్ అంతా ఉంటాయి.
0: బట్ హిస్ బిహేవియర్ ఇస్ బ్లాంక్.
1: అది ర్యాంక్, ఇది బ్లాంక్.
0: ఎగ్జామినేషన్ ర్యాంక్ లైఫ్ ఇస్ బ్లాంక్.
1: ఉంటుంటాది.
0: This is the trend now.
1: కాదు, అన్నిటి అందు ర్యాంక్ నే రావాలి.
0: యూ షుడ్ సెక్యూర్ ర్యాంక్ ఇన్ ఎవ్రీ.
1: ఇంకే విధమైనటువంటి క్రాక్ అక్కడ రాకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బీ ఎనీ క్రాక్ ఎనీ టైమ్.
1: మనకి ఎప్పుడు వస్తుంది ఇదంతా? అతి భాష చేతనే మనకి ఇవన్నీ దుర్గుణాలు ఆరంభమవుతున్నాయి.
0: బై టాకింగ్ టూ మచ్ వీ డెవలప్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఎవరినైనా మనం ఫ్రెండ్ చూసినప్పుడు హలో హలో.
0: If you meet a friend, say hello. How are you?
1: Goodbye, goodbye.
0: Goodbye.
1: Ante, that's all. You
0: should not talk too much.
1: Amitanga maatadutu pothe yeme mustayo inka man nunchi.
0: By talking too much you indulge in vain gossip.
1: అని అన్నెసెసరీ టాక్ అంతా అయిపోతుంది.
0: అన్నెసరీ మ్యాటర్స్.
1: తద్వారా మనమే బలహీనుడైపోతాం.
0: దేర్ఫోర్ వీ బికమ్ వీక్.
1: ఈ బలహీనత చేతనే మనం చేయవలసినటువంటి కార్యాల్లో మనం శక్తిని సాధించుకోలేకపోతాం.
0: బికాస్ ఆఫ్ వీక్నెస్ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే విద్యార్థులు,
0: స్టూడెంట్స్
1: మితంగా మాట్లాడి, అమితంగా చదివి అమితమైన మార్క్స్ తెచ్చుకోవాలి.
0: దే షుడ్ టాక్ లెస్, దే స్టడీ మోర్ అండ్ గెట్ వెరీ హై మార్క్స్.
1: అంతేకాకుండా ఈ మితంగా మాట్లాడటం చేత పరిశుద్ధమైనటువంటి భావాలు మనలో ప్రవేశిస్తుంటాయి.
0: బై టాకింగ్ లెస్ యుల్ హ్యావ్ ప్యూర్ థాట్స్.
1: పవిత్రమైనటువంటి కార్యాల్లో మనం ఈ దేహాన్ని ప్రవేశపెట్టుంటాము.
0: యుల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
1: ఈ మాటల చేత అన్నెసెసరీ అనగా అవసరం లేనిటువంటి మాటలన్నీ వస్తుంటాయి.
0: ద గాసిప్ సమ్ టైమ్ కమ్స్ ఆన్ ద
1: వే. తద్వారా శ్రవణం చేస్తాము.
0: యు లిసన్ టు ది వే.
1: శ్రవణం చేసినటువంటి క్రియలోపంలో ప్రవేశపెడతాము.
0: అండ్ దెన్ యు ట్రాన్స్లేట్ ఇంటూ యాక్షన్.
1: కనుక ఎవరి విషయంలో కూడా మనం దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
0: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడి.
1: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
1: కనుకనే అమిత భాషించు శూరత్వం అధికమయ్యే.
0: Therefore, this kind of valor of talking too much is
1: more.
0: The action is less and less. Life is full of pomp and show. This is the sort of modern life of a student. We should not get a bad name.
1: Vidyarthi anaga vidyam atteeti iti vidyaha. ఇది మనం విద్యార్థులుగా ఉండాలి.
0: స్టూడెంట్ మీన్స్ ద వన్ హూ ఎర్న్స్ ఫర్ స్టడీ.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: గురువులను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ యువర్
1: టీచర్స్. తల్లిదండ్రుల విషయంలో కూడా మనం దుర్భాషలో మనం మాట్లాడకూడదు.
0: లెట్స్ నాట్ బి బాదర్డ్ అబౌట్ ఎనీబడి.
1: అద్వేష్ట సర్వభూతానాం. ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీవన్ ఐదర్.
1: కనుకనే

0: పెద్దలను గౌరవించాలి,
1: రెస్పెక్ట్ ఎల్డర్స్,
0: గురువులను గౌరవించాలి,
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి,
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
1: మదర్ ఈస్ గాడ్, టీచర్ ఈస్ గాడ్, ఫాదర్ ఈస్ గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి పవిత్రమైన భావాలు మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఇన్స్టాల్ ది సీక్రెట్ ఐడియల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే మన విద్య యొక్క ఘనత, విద్యా సంస్థ యొక్క పవిత్రత మనలో చక్కగా ప్రవేశిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విల్ బి నోన్.
0: కానీ ఈనాటి విద్యార్థి విద్యార్థిగానే బ్రతకాలి.
1: ద మోడర్న్ స్టూడెంట్ విల్ హ్యావ్ టు లీడ్ ది లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్. హూ ఇస్ ది స్టూడెంట్?
0: జీవితం యొక్క నాలుగు అంతస్తుల మేడ.
1: ద లైఫ్ ఇస్ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: ఏమిటి?
1: వాట్?
0: బ్రహ్మచర్యం,
1: ఫస్ట్ బ్రహ్మచర్యం,
0: గృహస్థం,
1: హౌస్ హోల్డ్,
0: వానప్రస్థం, సన్యాసం
1: అండ్ సన్యాసం.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ ఇది.
1: దేర్ ఫోర్ స్టోరీస్.
0: ఈ నాలుగు అంతస్తుల మేడ లోపల బ్రహ్మచర్యము, విద్యార్థి దశ ఒక ఫౌండేషన్, పునాది వంటిది.
1: బ్రహ్మచర్య పొజిషన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇస్ ద ఫౌండేషన్.
0: ఈ పునాది భద్రంగా ఉంటుంటేనే మిగిలిన మూడు అంతస్తులు కూడా భద్రంగా ఉంటాయి.
1: వెన్ దిస్ ఫౌండేషన్ ఆఫ్ సిలబస్ ఇస్ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ విల్ బి సెక్యూర్.
0: ఈ పునాది లోపలనే చాలా కదిలిపోతే మూడంతస్తులు కూలిపోతాయి, కుప్పకూలినట్టు. ఆదర్శవంతమైనటువంటి గృహస్థులుగా తయారు కావాలనుకుంటే విద్యార్థి దశ లోపల మంచి ఫౌండేషన్ కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఐడియల్ హౌస్ హోల్డర్, యూ నీడ్ వెరీ గుడ్ ఫౌండేషన్.
0: మంచి పేరును సంపాదించాలి.
1: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటిలో బయట కూడా మంచి పేరు తెచ్చుకోవాలి.
1: హోమ్ అండ్ అవుట్ సైడ్ యూ షుడ్ గెట్ గుడ్ నేమ్.
0: పుత్రోత్సాహమునాడు, పుత్రోత్సాహం పుట్టిన దర్శనమే చక్కెర పంచుకోవటం కాదు. పుత్రోత్సాహము
1: is not merely distributing sweets on the day one begets a son.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be immediately happy on coming to know that he has a son.
0: పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహమునాడు పొందును తండ్రి.
1: The day when he
0: ప్రపంచమంతా జనులంతా కూడాను నీ కుమారుడు మంచివాడు మంచివాడు అంటే అప్పుడు ఆ తండ్రికి చాలా ఉత్సాహం కలుగుతుంది.
1: When the whole world, everybody praises your son, the son will be happy.
0: తల్లిదండ్రులకు అందించాలి పుత్రులు.
1: It is the duty of the son to make the father so happy.
0: అందుకోసమే పుత్రుడు కావాలని ఆశిస్తుంటారు తల్లిదండ్రులు.
1: Therefore parents want a son for this reason.
0: ఎందుకోసం?
1: Why?
0: వారి యొక్క వృద్ధాప్యం లోపల ఈ పవిత్రమైనటువంటి పేరును సంపాదించి వారు ఆనందాన్ని చేయాలని వారు కోరుతుంటారు.
1: They want to be happy in their old age listening to the name and the fame of their son.
0: అంతేకాని వారికి చెడ్డ పేరు కావాలని, ఏదో పుత్రుడు పుడితే చాలని ఆ విధంగా వారు కోరరు. ఎలాంటి తల్లిదండ్రులైనా కూడా పుత్రుని పైన చాలా ప్రేమగా ఉంటారు.
1: లెట్ దెమ్ బి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ దే లవ్ దేర్
0: దుర్మార్గుడైన పుత్రుడైనా ఉన్నాడు, కానీ దుర్మార్గుడైన తల్లిదండ్రులు లేరు.
1: దేర్ మే బి ఎ బ్యాడ్ సన్ బట్ దే విల్ నెవర్ బి ఎ బ్యాడ్ పేరెంట్.
0: కనుకని అట్టి తల్లిదండ్రులకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందించేటువంటి పుత్రుడిగా సార్థక నామాన్ని అందుకోవాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ ఎక్స్టాటిక్ బై గివింగ్ ఎ గుడ్ నేమ్.
0: మిత భాష అతిహాయి.
1: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
0: సన్యాసాశ్రమం నందు మహనీయుడు మౌనమును వహించి అరణ్యములో పోయి చూడటము, వినటము, మాట్లాడటము ఈ మూడింటి యొక్క దీనిని కూడా స్తంభింపజేసి ఆ మౌనము చేతనే దివ్యమైనటువంటి యొక్క శక్తిని అభివృద్ధిగా ఉంచుకుంటూ వచ్చాడు.
1: ఎసిటిక్స్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అబ్జర్వింగ్ సైలెన్స్, విల్ నాట్ లుక్ ఎట్ ఎనీథింగ్, విల్ నాట్ లిసన్ టు ఎనీథింగ్.
0: అందుకోసమని నిశ్శబ్దములోని శబ్దమే బ్రహ్మ అన్నారు.
1: దేర్ఫోర్ దే లిసన్ టు ది ఇన్నర్ సౌండ్ బై అబ్జర్వింగ్ ఎక్స్టర్నల్ సైలెన్స్.
0: కన్నులు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారు.
1: దే క్లోజ్ దేర్ ఐస్ అండ్ సిట్ ఇన్ మెడిటేషన్.
0: ఈ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటుంది?
1: హౌ ఇస్ ఇట్?
0: నిశ్శబ్దంగా ఉండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి సైలెంట్.
0: ఆ నిశ్శబ్దంలోని భగవంతుని యొక్క నడక మనకు శబ్దం అని వినిపిస్తుంది.
1: ఇన్ సైలెన్స్ ఓన్లీ యూ లిసన్ టు ద సౌండ్ ఆఫ్ ద ఫుట్
0: స్టెప్స్. శబ్దమే ఇంత పెద్దదిగా ఉంటుంటే ఇంకా భగవంతుని వచ్చేటువంటి శబ్దం ఎక్కడ నీకు వినిపిస్తుంది?
1: వెన్ యూఆర్ సో లౌడ్ హౌ డు యూ లిసన్ టు ది సౌండ్ ఆఫ్ గాడ్?
0: ఎంత నిశ్శబ్దంగా నీవు ఉంటావో భగవంతుని యొక్క నడక అంత శబ్దంగా నీకు వినిపిస్తుంది.
1: ద మోర్ సైలెంట్ యు ఆర్ యూ విల్ బి ఏబుల్ టు లిసన్ టు ది సౌండ్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే సైలెన్స్ ఇస్ గాడ్.
1: సో సైలెన్స్ ఇస్ గాడ్.
0: అంత నిశ్శబ్దంగా ఉంటుంది భగవంతుని యొక్క శబ్దము.
1: దట్ ఈస్ ది సౌండ్ ఇన్ సైలెన్స్.
0: ఇప్పుడు ఒక చూడు, మీరు చక్కగా విచారించి చూడండి.
1: క్లియర్.
0: చెవులు రెండు గట్టిగా మూసుకోండి.
1: యూ క్లోజ్ యువర్ ఇయర్స్ టైట్లీ.
0: ఈ మూసుకున్నప్పుడు
1: క్లోజ్
0: అందులో నుంచి ఒక విధమైన శబ్దం బయలుదేరుతుండాలి.
1: యూ విల్ ఫైండ్ ఎ సౌండ్ ఓవర్ దేర్. When you close your ears tightly, primal sound, Om, you listen to.
0: Adiye, nishabdamloni shabdamu.
1: That is the sound in silence.
0: Neevu kevalam naalukunu bandhinchinappudu, aa yokka shabdam andulo bayaldeerutundi.
1: When you don't talk any longer, you listen to the sound.
0: Aa shabdame brahmamu.
1: That sound is Brahma.
0: Kanukani, shabda brahmamai.
1: God is the sound in
0: silence. Characharamai.
1: Present in the movable and immovable.
0: Jyotirmayi.

0: The one of the sound.
1: ఏ శబ్దం అది? వాట్ సౌండ్? నిశ్శబ్దంలోని శబ్దము.
0: దట్ ఇస్ ద సౌండ్ ఇన్ సైలెన్స్.
1: లేకపోతే మన శబ్దమే ఎక్కువగా ఉంటుంటారు.
0: ఆర్ ఎల్స్ అవర్ సౌండ్ విల్ బి మోర్ లౌడ్.
1: కనుకని మౌనము దినమునకు ఒక గంట అయినా కూడా మనం మౌనం వహించాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ సైలెన్స్ వన్ అవర్ అట్లీస్ట్ పర్ డే.
1: ఆ మౌనము లోపల ఎంతనో మన యొక్క కోల్పోయినటువంటి యొక్క శక్తి మనం అభివృద్ధి గమనించుకోవచ్చు.
0: డ్యూరింగ్ దట్ అవర్ ఆఫ్ సైలెన్స్ ఆల్ ద లాస్ట్ ఎనర్జీ
1: చూడండి
0: శ్రమపడి
1: పనిచేస్తాము.
0: You work all the daytime.
1: రాత్రి ఒక్కతూరి నిద్రించగానే ఇంద్రియములన్నీ విశ్రాంతి తీసుకుంటుంది.
0: By the time you take rest at night,
1: ఇంద్రియములు విశ్రాంతి రెండవ దినము చురుగ్గా మనం పనిచేస్తాము.
0: Following day you can work enthusiastically.
1: అనగా ఇంద్రియములకు విశ్రాంతి అత్యవసరము.
0: It only means where limbs and senses need rest.
1: ఈ ఇంద్రియములకు మనం విశ్రాంతి ఇవ్వటం చేతనే మనసుకు కూడా విశ్రాంతి అవుతుంది.
0: Because of the rest given to the body, the mind can take
1: rest. నిజమైనటువంటి మహత్తరమైన శక్తి.
0: It is the rest given to the mind gives you mighty power.
1: దీనిని వేదాంత పరిభాషలో అమనస్కము అన్నారు.
0: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇట్స్ అమనస్క విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
1: అమనస్కం అనగా మనసు లేనటువంటిది.
0: అమనస్క మీన్స్ విత్డ్రాల్ ఆఫ్ ద
1: మైండ్. గాఢ నిద్రలో మనసు లేదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: స్వప్నంలో కూడా మనసు ఉంది.
0: ఇన్ డ్రీమ్ దేర్ ఇస్
1: స్వప్నంలో ఉన్నటువంటి మనసు అన్నింటినీ సృష్టించుకుంటుంది.
0: ద మైండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ క్రియేట్స్
1: తనను తాను కూడా సృష్టించుకుంటుంది.
0: ఇట్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ సెల్.
1: కానీ గాఢ నిద్ర లోపల సుషుప్తి లోపల ఏ మనసు ఉండదు.
0: ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: దాని వల్లే దానికి సుషుప్తి గాఢ నిద్ర మంచి నిద్ర అన్నారు.
0: సో ఇట్ ఇస్ కాల్డ్ సుషుప్తి గుడ్ స్లీప్ సౌండ్ స్లీప్.
1: ఆ సౌండ్ లోపలనే దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవింపచేస్తుంది.
0: దెన్ ఇస్ ద డివినిటీ దట్ మేనిఫెస్ట్.
1: కనుకనే స్థూలము సూక్ష్మము ఈ రెండింటికి అతీతమైనటువంటి కారణము.
0: దేర్ఫోర్ వన్ ద గ్రాస్ ద సటిల్ ద కాజల్
1: కారణ స్వరూపమే సుషుప్తి.
0: దట్ కాజల్ ఫైనల్ స్టేట్ ఇస్ డీప్.
1: తర్వాత తుర్యాస్తీతము తుర్యావస్థ అది ఏ గాఢమైనటువంటి తత్వము.
0: ఫైనల్ ఇస్ తుర్య విచ్ ఇస్ అల్టిమేట్
1: మహత్తరమైన శక్తి.
0: ద మైటీ ఫా
1: దీనియే తుర్యావస్థ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ద స్టేట్ ఆఫ్ తురియ.
1: జాగ్రత్త
0: వేకింగ్
1: స్వప్నం సుషుప్తి తుర్యావస్థ నాలుగు స్థానములు.
0: ద వేకింగ్ స్టేట్ ద డ్రీమింగ్ స్టేట్ ద డీప్ స్లీప్ స్టేట్ అండ్ తురియ.
1: కనుక మనము తురియావస్థ లోపల ఎంత విశ్రాంతినో మనం తీసుకోవాలి.
0: ఇన్ ది లాస్ట్ స్టేట్ ఆఫ్ తురియ.
1: కానీ అనేక మంది పిల్లలు నిద్ర లోపల కూడా సరైనటువంటి యొక్క ఇది ఉండదు. ఎప్పుడు కూడా తలుస్తూనే ఉంటారు ఏదో ఒకటి.
0: బికాస్ ఈవెన్ వైల్ యూ ఆర్ ఇన్ స్లీప్ వి గో ఆన్ థింకింగ్.
1: నిద్ర కూడా పోరు చాలా మంది.
0: మెనీ డోంట్ స్లీప్.
1: ఈ పరీక్షలు వచ్చిందంటే మేల్కొని ఈ పరీక్షలపైనే కాలం అంతా వ్యక్తం చేస్తుంటాం.
0: విత్ అప్రోచ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
1: ఒక నైట్ అంతా మేల్కొని 20 పేజీలు చదువుతాం మనము.
0: వీ స్పెండ్ ద హోల్ నైట్ రీడింగ్ 20 పేజెస్.
1: ఏ ప్రయోజనం చదివి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: 20 పేజీలు చదివావు.
0: యూ హ్యావ్ గాన్ త్రూ 20 పేజెస్.
1: తెల్లపారేటప్పటికి ఒక్క పేజీ కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదు.
0: నెక్స్ట్ మార్నింగ్ యూ డోంట్ రిమెంబర్ ఈవెన్ 1 పేజ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్?
1: సహజసిద్ధమైనటువంటి నిద్ర నీకు అత్యవసరము.
0: బికాస్ ద నేచురల్ స్లీప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: నిద్రను పాడు చేసుకుని చదువుకుంటే మనం పాస్ కాము.
0: బై గివింగ్ అప్ స్లీప్ యూ నెవర్ పాస్.
1: కానీ నిద్రపో
0: స్లీప్
1: అర్లీ గెట్ అప్
0: అండ్ దెన్ గెట్ అప్ ఎర్లీ.
1: ఈ అర్లీగా నీవు 3 గంటలకే లేయి. అప్పుడు అవసరంటే చదువుకో.
0: గెట్ అప్ ఎర్లీ అట్ 3 o'clock ఇఫ్ నెసరీ రీడ్.
1: అంతేకాని నిద్ర మాత్రం చెడుకోకూడదు.
0: బట్ డోంట్ స్పాయిల్ యువర్ స్లీప్.
1: తిండి లేకపోయినా మనం ఉండవచ్చు, కానీ నిద్ర లేకపోతే బ్రతకడం చాలా కష్టము.
0: వీ కెన్ లివ్ వితౌట్ ఈటింగ్ బట్ వీ కెనాట్ లివ్ వితౌట్ స్లీపింగ్.
1: కనుకని నిద్ర చాలా అవసరము.
0: సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్.
1: నిద్రే సమాధి స్థితి అన్నారు.
0: ఇట్ ఓన్లీ స్లీప్ దట్ గివ్స్ ద స్టేట్ ఆఫ్ సమాధి.
1: కనుక నిద్రను మాత్రం పాడు చేసుకోకూడదు.
0: డోంట్ గివ్ అప్ స్లీప్.
1: ఈ విచారాలకు అవకాశం అందించకూడదు.
0: డోంట్ బి వరీ.
1: ఎందువల్ల?
0: వై?
1: పగలంతా మనం మాట్లాడటం ప్రారంభించినప్పుడు అవే తిరిగి రీసౌండ్ గా వస్తుంటాయి.
0: యాజ్ వి గో ఆన్ టాకింగ్ త్రూ ద డే దే కమ్ బ్యాక్ టు అస్ యాజ్ రీసౌండ్.
1: రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: అన్ని మన యొక్క మాటల చేతను చేతుల చేతనే ఇవన్నీ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి.
0: దే కమ్ బ్యాక్ టు అస్ బికాస్ ఆఫ్ అవర్ వర్డ్స్ అండ్ డీడ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అమితంగా మాట్లాడటం కొంతవరకు తగ్గించండి.
0: డోంట్ టాక్ టూ మచ్ కట్ షార్ట్ యువర్ టాక్.
1: అవసరమైన మాట్లాడుకోండి.
0: Talk what is
1: subject
0: necessary.
1: సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోండి.
0: You can talk on matters.
1: హలో అంది హలో అని అంతే.
0: ఆల్రెడీ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్.
1: పైసా ఇచ్చి కల్పించుకుంటే 4 వేలు ఇచ్చినా వదిలించుకోవడానికి వీలుగానటువంటి సంబంధం కల్పించుకోకూడదు.
0: Regard the relationship by spending naya paisa. You cannot give it up even spending 4,000 later.
1: కనుక మనం ఆ విధమైనటువంటి స్నేహం మనం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
1: ఎవరితో విరోధము వద్దు.
0: డోంట్ బి ఎన్ ఎనిమీ టు ఎనీబడీ.
1: కాలేజీలో ఎంత కాలం ఉంటుంటారు? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటుంటారు.
0: ఆఫ్టర్ ఆల్ యు మే స్టే హియర్ ఇన్ ద కాలేజ్ ఫర్
1: 3 టు 4 ఇయర్స్. ఈ టెంపరరీ పాసింగ్ క్లౌడ్స్ బట్టి ఈ కాలం లోపల ఎందుకు ఈ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవాలి?
0: డ్యూరింగ్ దిస్ టైమ్ విచ్ ఇస్ ద పాసింగ్ క్లౌడ్ వై షుడ్ హ్యావ్ రిలేషన్?
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: తల్లిదండ్రులకు సంతోష పెట్టండి.
0: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మీరు ఫెయిల్ అయిపోయిందంటే తల్లిదండ్రులకు ఎంత బాధ.
0: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ పేరెంట్స్ విల్ ఫీల్
1: సాడ్. 2 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి దానికి 4 సంవత్సరాలు తీసుకుంటే తల్లిదండ్రులకు ధన వ్యయం ఎంత అవుతుంది.
0: ఇఫ్ యూ సెక్యూర్ ఎ పాస్ ఇన్ 2 ఇయర్స్ టైమ్, ఇఫ్ యూ టేక్ 4 ఇయర్స్,
1: ఒకవైపున కాలం వ్యర్థము,
0: యువర్ వేస్టింగ్ టైం,
1: మనసు కష్టము,
0: అండ్
1: ధనం వ్యర్థము,
0: మనీ ఇస్ వేస్ట్,
1: ఎనర్జీ వేస్ట్,
0: ఎనర్జీ ఇస్ వేస్ట్,
1: అన్ని వేస్ట్ అయిపోతుంది,
0: ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్.
1: కాబట్టి లైఫ్ ఏ వేస్ట్ అయిపోతుంది.
0: సో లైఫ్ ఇస్ అల్టిమేట్లీ ఇస్ వేస్ట్.
1: కనుక ఒక క్షణమైన వేస్ట్ చేయకుండా మనం చూసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ విల్ నాట్ వేస్ట్ ఎ సెకండ్.
1: నిజముగా మాట్లాడటం ఎంతైనా హాయిగా ఉంటుంది.
0: ఇఫ్ యూ టాక్ లెస్ యూ విల్ బి వెరీ హ్యాపీ.
1: కనుక
0: సో
1: మనము ఈ జగత్తును చూసి మనం భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: మన హార్ట్ మన దైవత్వాన్ని తలచి సరైనటువంటి దైవ ప్రీతిని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇంటెన్స్ లవ్.
1: పాప భీతిని కూడా పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: పాపమే రాకుండా చూసుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ కమిట్ ఎ సిన్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ ద యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nichanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్ల?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: So small,
1: small.
0: ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teesukovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idiye advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: తద్వారా ఇస్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్. యు నో ద రెస్పెక్ట్ అండ్ ది ఎస్టీమ్. యు నో వాట్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఈజ్. ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ గోవింద అండ్ దామోదర, వై ఆర్ యు గో ఇన్ ద రాంగ్ వే?
0: అట్టి నాలుక నుండి మనము సత్యమైనటువంటి పలుకును పలకాలి.
1: విత్ దిస్ టంగ్ వీ షుడ్ స్పీక్
0: సత్యవాక్కును అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ట్రూత్.
0: పరుల హృదయమును బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ అవే యాజ్ టు నాట్ టు హర్ట్ అదర్స్.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ప్యాలెటబుల్
0: మత్తు పదార్థములు కానీ, మత్తు పదార్థములు కానీ,
1: ఇంటాక్సికెంట్
0: మాంసభక్షణ కానీ,
1: ఆర్ మీట్
0: స్మోకింగ్లు కానీ,
1: ఆర్ స్మోకింగ్
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: వై షుడ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ వైసెస్ యాజ్ టు టేక్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ద మీట్ ఈటింగ్.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: దెర్ఫోర్ హీ ఫాల్స్ సిక్.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: హిస్ బ్రెయిన్ ఆల్సో గెట్స్ అల్టిమేట్లీ స్పాయిల్డ్.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బతికి ప్రయోజనం ఏమిటి?
1: హావింగ్ లాస్ట్ ది ఇంటెలిజెన్స్ లైక్ దాట్, వై షుడ్ యూ కంటిన్యూ టు లివ్?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, oh tongue, you have got a sacred purpose to fulfill, you follow the direction.
0: మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని
1: మాత్ర, హియర్ మెంట్ టు వర్క్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఏది వినాలో దానిని మాత్రమే వినాలి మనం.
1: వీఆర్ సపోజ్ టు లిసన్ దాట్ వాట్ వీఆర్ సపోజ్ టు.
0: వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దాన్ని విశ్వసించి నీ యొక్క శ్రవణమును స్మారసం చేసుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ దిస్ పవర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆడిషన్ లిసనింగ్ బై బిలీవింగ్ దాట్ వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు.
0: సూర్యదాసు కూడా చెప్పాడు, చెవి ఉండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మారింప నేరరైరే.
1: సూర్యదాస్ ఆల్సో సెడ్, యూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్.
0: కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరే.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord.
0: కన్నులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు?
1: Why God has given eyes?
0: అద్దం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమేనా?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నుడు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమా? బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: యూ షుడ్ సీ ద రోడ్ యాజ్ యూ గో స్ట్రైట్, నథింగ్ ఎల్స్.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: దేర్ లైస్ ఆల్ ద జాయ్ అండ్ సెక్యూరిటీ.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నాడు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: There are five principles here. One is శబ్ద, the second is రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: The deer, the second they become victims to the sound.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: They can't bear the sound.
0: అదిరి బదిరి పోతుంటాయి.
1: They are fear stricken because of high sound.
0: కట్టకడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: They lose their life ultimately.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతుంటాయి.
1: Deer is a victim to one factor of sound.
0: ఏనుగు.
1: Then touch.
0: ఈ స్పర్శ చేత తాను మనకి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ కెన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కనుక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్ సో మైటీ బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: Then third one, the form, రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: Then the rasa, the taste, the
0: fish. మాంసం ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్ల ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: Ee dukham nunchi manaku dukhame praptistundadi kani sukham aneetundi enaatiki manam praptinchadu.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: Mruttikamainatundi kunda lopala swarna kundaga maaralanante etta avutundi veelavutundi.
1: How do you expect an earthen pot to become a golden one?
0: Karukane manam puttinade dukham nunchi puttamu.
1: We are born in misery.
0: Sukham aneetundi etta praptistundi.
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది.
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాస్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యూ కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగైన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టెడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడ నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్ వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్.
0: ఈ భార్యను పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైన కూడా స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్. But it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కానీ ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamainavanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Deenine Shankarulu varu kuda chepparu.

0: ఇవంత క్షణములో పల్లెపోతుంటది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే, ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హిమ్సెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సేడ్ డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ కి విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడా భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: బొంబాయిలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: There in Bombay, you have to pay a couple of lakhs.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషి.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికీ విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హ్యాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హ్యాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినా కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు.
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ హీ ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడా స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: దట్ డే హీస్ రిడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, హిస్ వాల్యూ విల్ గో అప్.
0: కనుక మానవతా విలువలను ఈనాడు చక్కగా గుర్తించుకోవడానికి వర్తించాలి.
1: సో టుడే వీ హావ్ టు రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూస్.
0: మన ఇంద్రియములు మానవ జీవితం లోపల ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి వరప్రసాదములే.
1: గాడ్ హాస్ గిఫ్టెడ్ దిస్ సెన్సెస్ టు లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: మంచిని చూడు,
1: సీ గుడ్.
0: మంచిని విను, మంచిని మాట్లాడు, మంచిని తరచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీ మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: The main teaching of Bhagwan, the important thing is this: talk less, work more.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనం వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ఈ మౌనం దేనికోసమని?
1: Why should you observe silence?
0: అధికంగా మాట్లాడటం చేత ఏ అసత్యమేమైనా బయలుదేరవచ్చును.
1: By talking too much, you may speak a lie.
0: ఇతరులకి ఏదైనా బాధ కలిగించవచ్చును.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయటపడిపోవచ్చును.
1: వి మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనం వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వి రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్, హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్?
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుంది.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్, నరేన్ యూ కమిటెడ్ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్, యూ లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all slokas.
0: కనుకనే పిల్లలు పరీక్షల కోసమైన నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్, they want to improve their intelligence, keeping the exam.
0: కానీ మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ as they talk continuously, the memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయంలో మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve and also your memory power.
0: ఇంతే కాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్, ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్దీ అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్, ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రెటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండేటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పవర్, ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడా అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్. అట్లా
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వం ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ది హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ ద వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడా ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: Kani manavudu annamaya pranamaya manomaya ee 3 kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these 3 levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kuda nu praveshinchadam ledu.
1: He has not gone to the sheath of
0: food. Ee rootikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least one or two would be able to proceed to that 4th stage.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్డ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్
0: డైరెక్షన్. మనకు ఒక శాంతి,
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్ పీస్.
0: మృత్యోమ అమృతంగమయ,
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్.
0: అన్నింటికి నీ మూలాధారమైనటువంటి ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్, దీస్ ఆర్ ది ఫోర్
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడా మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలం ఉండి
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యే.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుల సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒక్కడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దాన కర్ణుడు.
1: ఇస్ వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగముల చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడాను దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ది బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: తాష్తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time.
0: అనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that the mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గమునకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: త్యజ దుర్జన సంసర్గం, భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంఘమును దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యూ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యూ కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏదాంటిది?
1: వాట్ ఇస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకంలో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు, ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sattu chitta anandam. Ah, sattu. Sattu anaga being.
1: That sat, that which is being.
0: Satsangamu. Ah, sattu. Ah, pavitramantu yokka daiva sangamato manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sattu anetvanti మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడం వీలుకు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangam.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arishad vargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa sat aneetundi eppudi kudanu maarpu chendinatundi sat.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undeetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాన్ని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నీవు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుడు వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram, idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daivatattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: క్లోజ్. అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: Pavitrata, pavitrataku samipanga manam cheripovali.
1: That we should be very close to that sacredness.
0: Idi paropakaram.
1: This is paropakara.
0: Idi punyamu.
1: This is punya merit.
0: Attu cheyakunda edo nenu 10 bastalu vesi andariki annam danam chesanu anukuntavu.
1: But if you arrange poor feeding with 10 bags of rice, it cannot be paropakara.
0: Edo konni vandala vastralanta techi veeruku cheerulu pattilanta ichchamu, idi paropakaram chesam anukuntam.
1: You think paropakara help meant distribution of clothes to hundreds of people?
0: Kevalam income tax officer ki cheppukochune kani bhagavantunu cheppukodaniki veelu kaadu.
1: You can account all these things to the income tax officer, not to God.
0: Kani bhagavantuni drishti lopala paropakaram ante ide, bhagavantuniki samipanga povatame paropakaramu.
1: From the divine viewpoint, being so close to God is paropakara.
0: Papaya parapida.
1: The next one, papaya parapidanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapidanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Pidana mean viewing that multiplicity.
0: Ichchamu, idi paropakaram chesam anukuntam.
1: You think paropakara help meant distribution of clothes to hundreds of people?
0: Kevalam income tax officer ki cheppukochune kani bhagavantunu cheppukodaniki veelu kaadu.
1: You can account all these

0: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ వ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
0: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
1: భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏ మతం వారైనా ఏ పేరునైనా పెట్టుకోవచ్చు.
0: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
1: భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
0: ట్రూత్
1: ఉన్నది ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
0: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్ ఇట్ ఈస్ ది వర్స్ట్.
1: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
0: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
1: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
0: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
1: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
0: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హుడ్ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
0: Therefore, this diversified view is
1: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
0: To have full faith in unity is merit.
1: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
0: పర ఇస్ డివినిటీ, ది పీడ ఇస్ జస్ట్ ఫ్రాగ్మెంటెడ్ వ్యూ.
1: ఇట్టి సక్రమమైనటువంటి సరి అయినటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
0: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
1: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి? భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గంలో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
0: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
1: సక్రము పరిమితము ఈ రెండింటి యందు కూడాను మాత్ర అని చెప్తూ వచ్చారు.
0: The matra meant these two aspects, making use of them in a proper direction.
1: Matra koratalu veseetvantidi,
0: it measures
1: parimitamu kalpinchetvantidi,
0: it has got certain limits.
1: Adi ye indriyam yokka shakti samarthyamulu,
0: that is the capacity, the limitation. Ee
1: indriyamulaku parimitam meerinappudu idi pedamargam padtayi.
0: When they go beyond these limitations, they will be in a perverted direction.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Prati manavuniki indriyamulu untunnavi.
0: Every human being has senses.
1: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
0: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
1: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
0: We don't need to do any other
1: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: You don't need to do any sadhana.
1: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
0: Because you represent everything.
1: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
1: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
0: వెన్ యూ ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
1: తానే అయి ఉంటున్నాడు.
0: యూ ఆర్ ఎవ్రీథింగ్.
1: ఒక నిప్పు ఉంటుండాలి.
0: యూ లైట్ ద ఫైర్.
1: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
0: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
1: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది యాష్?
1: నిప్పు నుంచేనే వచ్చింది.
0: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
1: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
0: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్.
1: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
0: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ ది
1: ఫైర్. నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
0: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
1: నిమురుని ఎక్కడికో పంపలేదు.
0: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్
1: ది యాష్. నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
0: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
1: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద ఫైర్
1: అదే విధంగా నీ అందే ఉంటుంది. దివ్యత్వము,
0: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
1: దాని నుంచినే పుట్టింది మాయా.
0: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
1: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
0: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
1: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
0: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
1: కనుక నీవేమో సాధన చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
1: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
1: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
0: బట్ టర్న్ ఇన్ వర్డ్.
1: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
0: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
1: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
0: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
1: tarvata buddhi,
0: later intellect.
1: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
0: After understanding these four, you will enjoy the manifestation of
1: atma. Endukante idi oka dani paina okati cheri untundali.
0: Because one is linked with the other.
1: Adnanta manam teesivesinappude aa swasvaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
0: When once we remove all these obstacles, you can see your true form.
1: Ippudu etta undi?
0: How is the thing now?
1: ఆత్మ ఉంటుండాలి.
0: There is ఆత్మ.
1: దానిపైన బుద్ధి.

0: ఉంటుండాలి.
1: ఓవర్ దట్
0: దానిపైన మనసు ఉంటుండాలి,
1: అబౌట్ దట్
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి, దానిపైన శరీరం ఉంటుండాలి.
1: అబౌట్ ఆల్
0: ఈ శరీరాన్ని తీసివేయాలి,
1: ఫస్ట్ రిమూవ్ ద బాడీ,
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి, మనసును మరణింపజేయాలి, తోచుకోవాలి, అప్పుడే ఆత్మ సందర్శనం ప్రాప్తిస్తుంది.
1: రిమూవ్ దిస్ బాడీ సెన్స్, బ్రష్ అసైడ్ ద సెన్సెస్, గో బియాండ్ ద మైండ్, మైండ్ అనిహిలేటెడ్
0: బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది
0: సెన్సెస్. యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్, దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకులను ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా,
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్,
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా,
1: వై దిస్
0: ఇంటెలిజెన్స్, పర్వన్ మోసగించడం కోసమేనా,
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్,
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం,
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్,
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్,
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: నీవు లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు,
1: విదౌట్ దట్ వాట్ ఫర్,
0: ఈ గంటపై చదవంతా కూడా నువ్వు వ్యర్థమే,
1: ఆల్ ది స్టడీస్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకము పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాంట్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఇన్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగజేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద జలాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి,
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: If you can't worship God and pray to Him, joining both of your hands, all your capacity, abilities are wasted. Everything is wasted.
0: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
1: ఓ మ్యాన్ నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
1: అండర్స్టాండ్ ద డివినిటీ.
0: దైవత్వాన్ని చేరిపో.
1: అటైన్ డివినిటీ.
0: ఇది నీ జీవితం యొక్క గమ్యము.
1: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: famous vagappular.
1: Embodiments of law.
0: చదివితి నిన్ని శాస్త్రములు చదివినవి కలవి పెక్కులు చదువులలో శ్రేష్టమెల్ల భౌతికమే కాని లౌకికమే కాని ఆధ్యాత్మిక నైతిక ధార్మికములు ఏమాత్రము కనిపించలేదు.
1: వి హావ్ గాన్ త్రూ many of the textbooks and many disciplines of knowledge. All of them are physical, mundane and secular, nothing to do with the spiritual content or the righteous conduct of life.
0: ప్రపంచంలో ఈనాడు పిల్లలను చదివించే నిమిత్తమై తల్లులు తండ్రులు అనేక విధముల పాటుపడుతున్నారు.
1: In this world, parents, mother and father struggle hard to bring up their children and educate them.
0: కానీ చదువు అంటే ఏమిటి అనేటువంటి విషయములు ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But no one is attempting to know the meaning of learning or education.
0: గ్రంథమును చదివినంత మాత్రమున పుస్తకమును పఠించినంత మాత్రమున మాట్లాడినంత మాత్రమున వీరు గొప్ప చదువులని భావిస్తున్నారు.
1: By being familiar with many of the sacred books, by going through many textbooks, being an expert in communication, you cannot call yourself educated.
0: కాదు కాదు ఇది అక్షర స్వీకారమే తప్ప అన్యము కాదు.
1: It is only learning of the alphabets, letters, nothing more than that.
0: మొట్టమొదట చదువనగా అక్షరం యొక్క అర్థం తెలుసుకోవాలి.
1: To begin with, one must know the meaning of letters, akshara.
0: అక్షరంతో చేరినటువంటి పదముల యొక్క అర్థాన్ని కూడాను గుర్తించాలి.
1: They should also understand the meaning of words which are composed of these
0: ఈ
1: words
0: తో చేరినటువంటి యొక్క పదములు కూడాను సెంటెన్స్ ను కూడాను గుర్తించాలి.
1: One has to recognize the value of the sentence comprising words.
0: కానీ అక్షరం తెలిసినంత మాత్రమున వాడు చదువుకున్నటువంటి వాడని చెప్పడానికి వీలు.
1: By learning alphabets, one cannot call himself literate or educated.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని కృష్ణదేవరాయలు ఒక గొప్ప సభను ప్రారంభించాడు.
1: Having known this fundamental truth, Krishnadevaraya convened a big assembly.
0: ఒకనాడు పండితులను కౌరులను కూర్చి ఒక ప్రశ్న వేశాడు.
1: He was putting questions to many of the scholars that assembled at that meeting.
0: Aya, veerandaru goppa kavulu goppa sisampadalu kaliginatundi vaaru.
1: You are all experts in your own composition, poets. You are affluent in your own way.
0: Vidyamata yokka putrulu.
1: You are the children of the goddess of knowledge.
0: Aithe nenu oka padamanu maatram cheptunnanu.
1: But I give you a single word.
0: మీరు ఎవరైనా సరే నన్నయ్య భట్టు తిక్కని శోభయాది ఎర్రాపక్రడ మాధవగారి మరణ ఇంకటి సువర్ణ రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజాన్ని చేర్చుకొని అనేక పండితులను కూడా చేర్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ కంబైన్డ్ ఇన్ హిస్ వర్డ్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ అష్టదిగ్గజ ద ఎయిట్ ఎమినెంట్ వెల్ నోన్ రిప్యూటెడ్ స్కాలర్స్ ఆఫ్ హిస్ టైమ్స్.
0: ఇప్పుడు చెప్పాడు నాయన ఒక్క పదము.
1: ఇట్స్ జస్ట్ వన్ వర్డ్.
0: నేను ఒక పదమును మాత్రమే పలుకుతాను.
1: ఐ జస్ట్ అటర్ వన్ వర్డ్.
0: ఈ పదములో ఐదు అక్షరములు ఉంటుండాలి.
1: దిస్ వర్డ్ హ్యాస్ ఫైవ్ లెటర్స్.
0: ఒక్కొక్క అక్షరములో ఏ భాషలో ఉంటుంటారో అదే రీతిగా అనే ఐదు అక్షరములు కూడాను ఐదు భాషల్లో ఉండాలి.
1: ఈచ్ లెటర్ రిప్రజెంట్స్ ఎ లాంగ్వేజ్ and the content is conveyed in all of the languages.
0: Oka padamulo unnatundi bhashalo unnatundi aksharam yokka artame aidu padamulo endukodanu aidu bhashalo endukodanu oke artame undali.
1: The meaning conveyed by the letter is one and the same as in the case of the rest of the letters.
0: Ee vidhanga tayar chesukoni rep tellavari suryodayamunku mundugane vachi naaku jawabu cheppali.
1: He said, you get ready with such a word where the every letter will have a similar meaning as of the rest. Compose it and meet me tomorrow morning.
0: Sare. Krishna Devarayalu, ee vidhamainatundi aagna chesetappatiki, andaru kodanu bayapadipoyaru.
1: When that was the command of Krishna Devaraya, all were fear stricken.
0: Okka bhashalo oka acharam untunte, aidu bhashallo kodanu ade acharame undalante, adi etta sadhyam avutundi, adi artham avutundi ani cheppi chaala sandehincharu.
1: They began doubting how to compose such a word because each letter has to convey the same meaning as the rest in other languages too.
0: Krishna Devaraya dagara Tenali Ramakrishnudu unnadu.
1: He is Tenali Ramakrishna.
0: Tenali Ramakrishnudu ayya naaku oka permission kavali annadu.
1: Tenali Ramakrishna pleaded the king to permit him.
0: Nenu naa gramamuku velli vachetappatiki repu tellavari chaala త్వరగా అవుతుంది నా చేత కాదు కనుక నేను ఈనాడు ఈ గ్రామం నుండే ఉంటుండి నేను రాత్రికి అంతా కూడాను నేను తయారు చేసుకుని రేపు తెల్లవారు 7 గంటలకు తిరిగి జవాబు చెప్తాను అన్నాడు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు గో టు మై నేటివ్ విలేజ్ అండ్ రిటర్న్ ఆన్ టైమ్, దేర్ఫోర్ ఐ వుడ్ స్టే హియర్ ఓన్లీ అండ్ ఫినిష్ ది కంపోజిషన్.
0: భావమర్ది ఇంటికి వెళ్లి అయ్యా నాకు ఈనాడు భోజనం నాకు అక్కర్లేదు.
1: He went to the residence of his brother-in-law and said that he doesn't want to eat that night.
0: నేను మాట ఇచ్చాను.
1: And in fact, I made a promise.
0: రేపు తెల్లవారు 7 గంటలకి నేను ఆ సభలో ప్రవేశించాలి.
1: I'm supposed to be there in the court by 7 o'clock tomorrow morning.
0: కనుక నాకు లోపల పండుకుంటే నాకు నిద్ర రాదు.
1: If I sleep inside, well, it's not possible to sleep.
0: నీకు పశువులు అంటే చాలా ఇష్టము.
1: And you like cows.
0: ఈ పశువులు కొట్టమని నన్ను పండబెట్టండి.
1: You make me sleep along with them.
0: నేను తెల్లవారేటప్పటికి దీని జవాబు తీసుకుని వస్తాను.
1: I'll bring back the answer tomorrow morning by the sunrise.
0: పండుకున్నాడు, నిద్ర రాలేదు.
1: Though he was lying down, he could not sleep.
0: పశువులు అంతా చాలా శబ్దం ఇస్తున్నాయి.
1: Cows were making lot of sound, noise, disturbance.
0: వారి బావమరికి ఆవులు అంటే చాలా ఇష్టం.
1: His brother-in-law has got immense love for this cow.
0: ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క మంచి పేరు పెట్టుకున్నాడు.
1: He has named each
0: cow. లక్ష్మి, సరస్వతి, రాధ, ఈ విధమైన పేర్లు పెట్టుకున్నాడు.
1: He has named each cow as Lakshmi, Saraswati, Radha.
0: రాత్రి అర్ధరాత్రి వేళలో ఏదో ఒక ఆవు ఈంటూ ఉన్నది.
1: It was midnight time and a cow was delivering the babe.
0: అప్పుడు తలుపు కొట్టి బావా బావా ఒక ఆవు ఈంటున్నది అన్నాడు.
1: He knocked the door and said, and here is the cow that was bearing the child delivered.
0: లోపల నుంచి బావమర్ది ఏ ఆవురా నా బావా అన్నాడు.
1: Brother-in-law from inside said this, ఏ ఆవురా బావా, brother-in-law which cow?
0: దాన్ని మనసులో పెట్టుకున్నాడు.
1: He kept it in his mind.
0: ఏ ప్రశ్నకు ఎక్కడ జవాబు చిక్కుతుందో దాన్నే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాడు.
1: He went on concentrating on the answer he is supposed to give.
0: Aura Baba. Aidachar.
1: Here there are 5 letters. Aura Baba.
0: Deeniki oke padamu.
1: This is just one word.
0: Ee bhasha lopala aa acharamunaku ee artham undo anni bhashalu endukodanu alanti acharamunike alanti ardhame undali.
1: The letter of that particular language conveys the meaning, so also it should be the same with the rest of the letters of other languages.
0: అప్పుడు తెల్లవారు సభకి చెప్పాడు.
1: Next morning he said,
0: బావా నేను ఈనాడు మహారాజు యొక్క ఆజ్ఞ శిరసావహించి నేను సభకు వెళుతున్నాను.
1: In obedience to the command of the king, I am going to attend the court today.
0: దీని అర్థం మీకు ఎవరికి తెలియదు.
1: The meaning you do not know.
0: అని సభకు వెళ్లి కూర్చున్నాడు.
1: Then he was proceeding to the court.
0: వేస్తూ వచ్చేటప్పటికి ఎవరూ చెప్పలేకపోయారు.
1: No one could answer.
0: ఈ తెల్లవారు రామకృష్ణ దగ్గరికి వచ్చి అయ్యా నీవైనను జవాబు చెప్పగలవా.
1: The king said, at least Tenali Ramakrishna, would you answer my question?
0: తప్పక చెప్పగలను అన్నాడు.
1: He said, I'll certainly answer.
0: ఏమిటి నీ జవాబు?
1: What's your reply?
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, విచ్ కౌ.
0: ఏ ఆవురా బావా.
1: ఏ ఆవురా బావా, 5 letters.
0: ఏ.
1: ఏ.
0: మరాఠీలో రా అది.
1: ఇన్ మరాఠీ లాంగ్వేజ్ ఏ మీన్స్ కమ్.
0: ఆవ్ హిందీలో రా అని.
1: ఆవ్ హిందీ కమ్.
0: రా తెలుగులో రా అని.
1: రా ఇన్ తెలుగు కమ్.
0: బా కన్నడంలో రా అని.
1: బా ఇన్ కన్నడ మీన్స్ ద సేమ్ కమ్.
0: వా
1: వా
0: తమిళ్లో రా అని.
1: తమిళ్ మీనింగ్ కమ్ హియర్ తమిళ్.
0: మరాఠీ హిందీ తెలుగు కన్నడము అరబు.
1: హియర్ వీ హ్యావ్ ఆల్ ది లాంగ్వేజెస్ మరాఠీ హిందీ తెలుగు కన్నడ అండ్ తమిళ్
0: అరబ్
1: తమిళ్.
0: ఐదు అక్షరములు చేరితే ఒక పదం అయిపోయింది.
1: ఆల్ దీస్ ఫైవ్ లెటర్స్ కాన్స్టిట్యూటెడ్ వన్ వర్డ్.
0: అక్షరములకు ఏ ఏ అర్థం ఉందో అన్నిటికి రా రా రా రా రా.
1: ఈచ్ లెటర్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్ కమ్ కమ్.
0: అదే విధముగానే నీవు అక్షరాలు చదువుతున్నావు.
1: లైక్ వైజ్
0: ఒక అక్షరములకు ఒక్కొక్క అర్థాన్ని నీవు గుర్తించాలి.
1: లైక్ వైజ్ యూఆర్ రీడింగ్ యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: ఈనాడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు.
1: People go through big books, volumes.
0: ఒక్క పదం యొక్క అర్థం కూడా ఎవరికి తెలియదు.
1: బట్ నన్ కేర్ టు నో ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అట్లీస్ట్.
0: కానీ ఆనాడు చదువు అంటే ఒక్కొక్క అక్షరం యొక్క అర్థాన్ని కూడా గుర్తించాలి.
1: బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఇస్ నెసెసరీ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్.
0: కనుక తెనాలి రామకృష్ణుడు ఐదు భాషల లోపల ఐదు పదములు చెప్పి ఐదు పదముల్లోనూ ఒకే అర్థం వచ్చేటట్టుగా గుర్తింపజేసారు.
1: దట్ వాజ్ ది కంపోజిషన్ ఆఫ్ తెనాలి రామకృష్ణ బై కలెక్టింగ్ వన్ లెటర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద లాంగ్వేజెస్ కన్వేయింగ్ ది సేమ్ మీనింగ్.
0: రామకృష్ణుడు చాలా గొప్పవాడని అతనికి నవరత్నములు.
1: సిన్స్ రామకృష్ణ ఇస్ ఎన్ ఎమినెంట్ పర్సన్ ప్రెసెంట్ జెమ్స్
0: బంగారు ముక్కలు
1: అండ్ ఆల్సో గోల్డ్ పీసెస్
0: ఒక పొట్టం కట్టి
1: అండ్ దేవర్ కెప్ట్ ఇన్ ఎ ప్యాక్
0: ఒక బండిల్ మాదిరి ఇచ్చి తన చేతికిచ్చాడు.
1: Made into a bundle and presented to him.
0: ఈ నాడు నీకు గొప్ప బహుమతి ఇస్తున్నాను.
1: Today I am giving you a big gift.
0: ఈ బహుమతిని నేను సంపాదించుకున్నాను కానీ నేను దక్కించుకోగలనా అని సందేహిస్తాడు.
1: He was doubting. I got the gift, but would I be able to maintain it, deserve, keep it?
0: కానీ తీసుకుని పోతాను అన్నాడు. అయితే ఒక్కటి కోరాడు, నాకెవరైనా ఇద్దరు నాకు బండ్లు నాకు సహాయంగా ఇచ్చేస్తే నేను ఇంటికి పోయి చేరుతానన్నాడు.
1: He was prepared to carry this bundle of gold and precious metals and requested two of the people to follow him.
0: Bodyguards ఇచ్చాడు.
1: Two bodyguards were asked to escort him.
0: రాజు దగ్గర నుంచి ఈ బాడీగార్డ్స్ని తీసుకుని ఆ తటను మోసుకుని ఇంటికి వెళ్ళాడు.
1: Along with the bodyguards, he reached home carrying this plate.
0: గొప్ప గొప్ప విలువైనటువంటి నవరత్నములు,
1: highly valuable precious nine gems,
0: బంగారు ముక్కలు,
1: and pieces of gold.
0: ఇవన్నీ నేను ఎక్కడ పెట్టేది?
1: Where am I to keep them?
0: నాకే గోడ్రేజ్ లేదు.
1: I don't have any godrej iron safe.
0: నాకు ఏ పెట్టెలు లేవు.
1: I don't have any boxes.
0: ఇలాంటి పరిస్థితిలో నేను ఎక్కడ చేసేది అని చాలా విచారం చేస్తూ వచ్చాను.
1: He was just inquiring where to keep them.
0: ఇప్పుడు భార్య చెప్పింది.
1: And then wife said,
0: ఎందుకండి మీరు ఇంత విచారిస్తారు?
1: Why do you worry like this?
0: మా దొడ్డిలో పెద్ద బావి ఉంది.
1: And there's a big well in our backyard.
0: ఒక మూట కట్టి ఆ బావిలో పడవేస్తాము.
1: And put this whole bundle into the well.
0: బావిలో పడేస్తామని చెప్పినటువంటిది ప్రక్కన దొంగలు ఉండి విన్నారు.
1: And there were thieves at that moment. They could also overhear what she was telling.
0: వాళ్ళు పినేసేసి మీరు పండుకొని నిద్రపోయినట్టుగా నటించారు భార్యాభర్తలు.
1: And that night they were just pretending to have gone to sleep.
0: తెల్లవారాత్రి అంతా కూడాను ఈ దొంగలు ఆ బావి నుంచి యాతమెత్తారు.
1: And throughout night the thieves were attempting to get in out of this well.
0: ఆ యాతమెత్తిన జలం అంతా కూడాను అన్ని చెట్లకు కట్టించాడు.
1: And then all this water was just drilled out of this well.
0: తాను వేసిన పంటకు కూడాను పండించాడు.
1: And in fact it was also used for his feet.
0: కానీ నీరు కరిగిపోలేదు.
1: But still there was water.
0: కరిగిపోలేదు.
1: And there's no dearth of water.
0: కానీ నిలిచిపోయింది.
1: And it came to his
0: home. తెల్లవారులేస్తానే వాడు దొంగలు వెళ్లిపోయారు.
1: Next morning thieves left that spot.
0: చూచారా, భాష యొక్క అర్థాన్ని పదం యొక్క అర్థాన్ని గుర్తించితే ఎంత తప్పించుకోవడానికి వీలవుతుంది.
1: If you know the meaning of every word, every letter, it would be possible for you to find an escape.
0: కనుక ఈ విధంగా అక్షరార్థాన్ని పదార్థాన్ని వాక్యార్థాన్ని మూడింటిని గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి కవి.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ పోయెట్ ఇఫ్ హి నోస్ ద మీనింగ్ ఆఫ్ ఎవ్రీ లెటర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
0: కవి ప్రాణం అనుసరించి తమస పరస్తాత్.
1: In fact, God himself is the original composer, the poet of poet, and the one out of whom the whole letters, literature emanates.
0: కవి ఈనాడు అక్షరార్థాన్ని గుర్తించుకోవడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
1: Today no one is making an attempt to know the meaning of the letter.
0: వాక్యార్థాన్ని మాత్రమే తెలుసుకొని,
1: by knowing the meaning of the sentence,
0: ఆ వాక్యార్థాన్ని మీరు అనుసరిస్తూ వస్తున్నారు.
1: And we follow, we go by that meaning.
0: కనుకనే వారికి ఏమాత్రము ఫలితం లేకుండా పోతుండాలి.
1: That's the reason why we are not able to comprehend.
0: ఈనాడు భౌతికమైనటువంటి వాక్యములు,
1: Today all the worldly words,
0: కేవలము లౌకికమైనటువంటి వాక్యములు,
1: And the worldly words that we speak, sentences,
0: చెప్తున్నారే కానీ నైతికము ధార్మికము ఆధ్యాత్మికము సంబంధించినటువంటి అర్థములు ఎవరు బోధించటం లేదు.
1: But no one is teaching the moral content, the righteousness over there, not the spiritual stuff.
0: రామకృష్ణుడు వచ్చి చెప్పాడు, నాయన ఈనాటి ఉపాధ్యాయులు లౌకికాన్ని భౌతికాన్ని పోషిస్తూ ఉన్నారు.
1: రామకృష్ణ డిక్లేర్డ్ ఓపెన్లీ ద టీచర్స్ ఆర్ సింప్లీ డెవలపింగ్ ద వరల్డ్ నాలెడ్జ్.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికములను చంపివేశారు.
1: దే హ్యావ్ కిల్డ్ ఆల్ టుగెదర్ ఆల్ దట్ నాలెడ్జ్ దట్ రిలేట్స్ టు స్పిరిచువాలిటీ మొరాలిటీ అండ్ రైచ్యూస్.
0: నైతికము ధార్మికము ఆధ్యాత్మికము ఈ మూడింటిని మీరు పోషించాలి అని శాసించారు.
1: అండ్ దెన్ హి కమాండెడ్ దట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ మొరాలిటీ స్పిరిచువాలిటీ అండ్ రైచ్యూస్నెస్.
0: అది ఏ నిజమైనటువంటి చదువు.
1: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి పిల్లలందరూ చదువుతున్నారు.
1: ఆల్ స్టూడెంట్స్ లెర్న్ టుడే.
0: ఎక్కడ పోతున్నావు నాయన? చదువుకోవటాన్ని పోతున్నాను.
1: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యు గోయింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టడీ.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాం. వీఆర్ బయింగ్ ఎడ్యుకేషన్ టుడే.
0: కొంటున్నాను, చదువుకుంటున్నాను.
1: వీ బై ఎడ్యుకేషన్ టుడే, కొంటున్నాం.
0: ఇలాంటి చదువు చదువులు కాదు.
1: దాట్స్ నో ట్రూ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
0: ప్రతి దాని అర్థములు కూడా నువ్వు గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు నో ఎవ్రీ మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
0: ఇక్కడ ఈనాటి చదువులు అన్ని కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి చదువులే.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్ టుడే ఈజ్ వరల్డ్లీ. ఎఫెమెరల్.
0: చదువులు చదివినప్పటికీ ఒకనాడు దాన్ని మరణించవలసి ఉంటుంది.
1: In spite of all our learning, we have to give it up.
0: చదువులు కూడా నువ్వు చంపవలసి వస్తుంది.
1: And we have to leave that, all that you acquire.
0: కానీ చావని చదువును,
1: that education which makes you immortal.
0: చదువని చదువును చదివించినంత మాత్రమే నా ముఖ్యమైనది కాదు.
1: The other
0: చావు లేని చదువు చదువువలేదు.
1: The other forms are useless. We should acquire knowledge so as to be deathless, immortal.
0: చదువు ఐదేలా ఉండేది. ఐదే ఉండేది.
1: There are only five.
0: మొదటిది సత్యం.
1: ఫస్ట్ ట్రూత్.
0: సత్యములకు మరణం లేదు.
1: ట్రూత్ ఈజ్ డెత్లెస్.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ట్రూత్ ఈజ్ వన్,
0: నాట్ టు.
1: నాట్ టు.
0: ధర్మం ఒకటే ఒకటి.
1: ధర్మ ఈజ్ వన్.
0: శాంతి మనసుకు శాంతి, అదే నిజమైనటువంటి ఆనందం.
1: పీస్, ద మెంటల్ పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు.
1: It was Chagaraj who said, you cannot be happy without being peaceful.
0: Prema.
1: Then love.
0: Puttina bidda modalukoni sachche tata varaku kodanu aa prema penchukunte untundali.
1: Right from the time of birth, the child, to the level of the grandfather, they go on to the love. In fact, that education lacks this love.
0: Ahimsa.
1: Then we come across ahimsa, non-violence.
0: Ahimsa margam ekkadundi?
1: Non-violence is also deathless.
0: అహింస కోసమని బుద్ధుడు ఎంతనో ప్రార్థించాడు.
1: బుద్ధ ప్రేడ్ ఫార్ దిస్ నాన్ వైలెన్స్.
0: అహింస పరమో ధర్మ.
1: అహింస ఈజ్ ద కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ.
0: కనుక ఈ ఐదు చదువులు చదువు మీరు.
1: యూ అక్వైర్ ద నాలెడ్జ్ టు అక్వైర్ దీస్ ఫైవ్ వాల్యూస్.
0: సత్యాన్ని చదువు.
1: ఇన్ ఫ్యాక్ట్ లెర్న్ టు బి ట్రూత్ఫుల్.
0: నీవు సత్యమనే పలుకు.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మంని ఆచరించు.
1: అండ్ ట్రెడ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: శాంతిని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ పీస్.
0: ప్రేమను ఆనందంగా పంచుకో.
1: అండ్ షేర్ లవ్ బ్లిస్ఫుల్లీ.
0: అహింసగతో జీవించు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ నాన్ వైలెన్స్.
0: ఇవే నిజమైనటువంటి యొక్క చదువు యొక్క అర్థములు.
1: దిస్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుక
1: దేర్ఫోర్
0: ఆయన ప్రపంచంలో మీరు వచ్చినటువంటి ఈ అష్టదిగ్గజములు ఈ ఐదు పంచాక్షరములు కూడా ప్రధానమైనటువంటి రీతిగా ప్రపంచానికి మీరు బోధించండి.
1: That was the command of the king, that these composers, poets, should propagate these five values, which represent the quintessence of education. They would never end at any time.
0: మనం అన్ని చచ్చేటువంటి దాన్ని చూస్తున్నాము కానీ చంపేస్తూ ఉన్నాము కానీ దాన్ని బ్రతికించేటువంటిది ఒక్కటైనా మనకు కల్పించలేదు.
1: వీఆర్ టుడే వీఆర్ అక్వైరింగ్ ఆల్ దట్ ఈస్ పెరిషబుల్ బట్ వీఆర్ నాట్ ఆఫ్టర్ దాట్ విచ్ ఇస్ ఇంపెరిషబుల్.
0: మన భారతదేశం ప్రెసిడెంట్ చాలా ముఖ్యమైన విషయాలంతా చెప్తూ వచ్చారు.
1: ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: అది నిజంగా మానవులను ఆచరిస్తే ఎంత గొప్ప గుణం వస్తుంది.
1: In fact, if man follows all that he said, he cannot be manav or human by just learning.
0: Manavudi andi ee panchagunamulu untunnavi.
1: The human has got these five human values.
0: Ee panchagunamulu manam poshinchukunte maname parmatmulu avutam.
1: When once we foster these human values, you'll be divine.
0: Tattvam asi ani annaru.
1: Your tattvam asi, that thou art.
0: కనుక తత్వం అసి ఈ మూడు అక్షరం లోపలనే ప్రపంచమంతా మిడి ఉంటుంది.
1: Therefore తత్వం అసి ఇన్ దీస్ త్రీ ద ప్రెసెంట్ ది క్వింటెసెన్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: కనుక రామకృష్ణుడికి తెనాలి రామకృష్ణుడు బోధించినటువంటి సత్యాన్ని గుర్తించి ప్రపంచానికి అంత ఆనాటి నుండి